రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన శంకర భగవత్పాదుల వారి మొదటి శిష్యుడు నిత్యానందం ఈ శ్లోకమును రచించాడు. 1973 మే నెల 30 బృందావనంలో వేసవి తరగతులలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రసంగిస్తూ మన చిత్తమును దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొన్నప్పటికీ అది పరవిద్య క్రిందనే లెక్కింపబడుతుందని పై శ్లోకాన్ని విశదీకరించారు.

విద్యార్థి విద్యార్థినిలారా, భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకంను ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక్క ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు. ఇందులో యోగి అయినా భోగి అయినా లేక త్యాగి అయినా సంఘవర్జితుడైనా సంఘ సహితుడైనా ఒక్కతూరి ఈ బ్రహ్మ చిత్తమును తాను చవిచూచిన తరువాత ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. అనగా ఇది ఎట్టు సంప్రాప్తమగునని మనం సందేహించవచ్చును. పాటలు పాడుతూ నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగానే తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు. భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకునలేకపోతున్నాం. దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము. భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భర్త గతించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి

తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది. కాని ఈ విధవత్వాన్ని పొందనటువంటి స్త్రీని ప్రకృతి చూచి ఈమె సుమంగళి అనే భావిస్తుంది, కాని విధవని మాత్రం ఎవరికీ తెలియదు. కాని నేను విధవనని మాత్రము ఆమెకు మాత్రమే తెలుస్తుంది. పురుషునికి ప్రవృత్తి నివృత్తి అనేటువంటి ఇరువురు భార్యలు ఉండటం చేత ఈ యొక్క పరతత్వం అనేటువంటి యొక్క శక్తిని తాను అందుకున్నటువంటి పురుషతత్వమునందు ఈ ప్రవృత్తి తక్షణమే త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది, కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు. దీనిని ముండకోపనిషత్తును శౌనకుడు అనేటువంటి శిష్యుడు అంగీరసుడు అనేటువంటి మహాజ్ఞాని అనేటువంటి గురువును ప్రశ్నిస్తూ వచ్చాడు. అయితే ఈ ముండకోపనిషత్తు పరవిద్య అపర విద్య రెండు విద్యల యొక్క తత్వాన్ని తాను ప్రబోధిస్తూ కేవలం స్వరబద్దమైనటువంటి యొక్క ఋగ్వేదమునని కాని ఇంకా సామవేదము కాని అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని ఈ యొక్క యజుర్వేదము కాని ఈ సర్వ వేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు. ఇంతియే కాక ఇందులో వ్యాకరణము, ఉక్తము, జ్యోతిష్యము, అంగీరసము ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యల యందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు. కాని పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు. అనగా మన చిత్తమును దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తుల యందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపర విద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కిస్తూ వచ్చాడు. అయితే జనకుడు కూడాను తన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించుచూ రాజ్య పరిపాలన సలుపుచూ తన యొక్క చిత్తము దైవతత్వమునందు మాత్రమే ఇమిడ్చడము ఆ యొక్క జనక మహారాజు మాత్రమే చేయగలిగాడు. ఇట్టి పవిత్రమైనటువంటి రాజయోగమును అనుభవించుచు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు తన యొక్క జీవితమును అంకితం చేసి జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు. దీనికి అతని యొక్క ఏకత్వమునకు చిన్న ఉదాహరణము సుఖమహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకుని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు. కాని ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖమహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు. ఒకనాడు అరణ్యమునకు వెళ్లి శుకునకు నమస్కరించి, స్వామి, నన్ను కూడాను నీ శిష్యకోటిలో ఒకరిగా చేర్చుకుని నేను ప్రతి నిత్యము కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు తమ యొక్క క్లాసులు యందు తమకు అనుమతి ఇవ్వాలి అని ప్రార్థించాడు. ఆనాటి నుండి ఆ యొక్క శిష్యులతో జనకుడు కూడాను చేరి ఈ యొక్క ప్రబోధలను ఆలకిస్తూ వస్తున్నాడు. కాని ఒకనాడు శుకులవారు జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధలు సలపక జనకుడు వచ్చినంత వరకును వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు. కాని ఆ మిగిలినటువంటి విద్యార్థులు, ఏమిటి, సుఖమహర్షుల వారు సర్వసంగ పరిత్యాగులని మేము ఆశించాము విశ్వసించాము, కాని మహారాజైనటువంటి యొక్క జనకుడు ధనవంతుడుగాను మహారాజుగాను ఉండటం చేత అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుడి పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది. ఇట్టిది యుగ యుగములందు కూడాను ఒక కర్మ బద్దులైన

యొక్క వ్యక్తులకు ఓర్వలేనటువంటి బుద్ధులు రావటం సహజం. అదృష్టవంతులను చెంత చేర్చి ఏదో వారికి సరి అయినటువంటి ప్రబోధన సలుపుతున్నప్పుడు కేవలము వారు అట్టి అదృష్టముకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది. ఎవరెవరి ప్రాప్తము ఏ స్థానమునందు ఏ కాలములో ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు. కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధఃపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు. మనకు పుణ్యఫలము ప్రాప్తించినటువంటి సమయమునందు మరింత పుణ్యమును చేయటానికి మనం పూనుకోవటం చేత వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది. మరుక్షణమునంది మిథిలాపురి అంతా కూడాను మండిపోతున్నట్టుగా కనిపించింది ఈ యొక్క విద్యార్థులకు. అప్పుడు ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను, అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు. కాని జనకుడు కట్టు కదలలేదు, చెట్టు చెదరలేదు. తిరిగి శుకుడు చెప్పాడు, జనక అంతఃపురమునకు కూడాను మంటలు ప్రాకినవి, నీవు వెళ్లి నీ అంతఃపురవాసులను కాపాడుకోవడానికి తగినటువంటి ప్రయత్నం సల్పు అన్నాడు. జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు. దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు. ఇంతలోనే గ్రామమునకు పరిగెత్తిపోయినటువంటి ఈ యొక్క ఓర్వలేనటువంటి శిష్యులున్నారు చూడు, తిరిగి వచ్చి స్వామి ఊరంతా కారినట్టుగా కనిపించింది, కాని అక్కడికి వెళ్లితే ఏమాత్రం కూడాను అగ్ని లేదు, కాని జనకుడు ఇక్కడే కూర్చున్నాడు, ఇతని ఎంత స్థిరచిత్తుడు అని ఆ శిష్యులు ఈ గురువునికి చెప్పడానికి పూనుకున్నారు. అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపల చిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించి కూడాను ప్రయోజనం లేదు, స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు. కనుక స్థిరచిత్తులైనటువంటి వారు ఒక్కరు చిక్కినా కూడాను చాలు, చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యమును వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసుమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసుమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు. కానీ అక్కడ కూడినటువంటి వారందరి కూడాను ఈమె రాణి కదా, స్త్రీ కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని, ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు. కాని రాసుమణి కూడాను తాను ఏమీ తెలియనటువంటి రీతిగా, నాలో ఏమి తప్పున్నది, నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది. కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు, కనుక అదే విధంగానే ఈ రాణి రాసుమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోటం నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా, నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు, కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేను ఏమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు. అదే విధముగానే మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది,
చెప్తున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది. ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు, కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావటం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వం నందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. కనుక చపల చిత్తులైనటువంటి వారు ఎట్టి యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకు ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వాడు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు. ఇట్టి యొక్క పరిస్థితిని పురస్కరించుకుని శంకరుల యొక్క శిష్యుడైనటువంటి యొక్క నిత్యానందుల వారు ఈ శ్లోకమును లిఖిస్తూ వచ్చాడు. సంగరతోవ అనగా సంగముతో చేరి కాని, సంగమును వదలి కాని మరికొంతమంది సాధనలు చేస్తుంటుంటారు. సంగముతో ఉండి త్యాగరాజు, పోతన ఇలాంటి మహావేమన మహాపురుషులందరూ కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంగములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు. కానీ సంగమునకు దూరమై ఏ కొండ గుహలయందో, ఏకాంతమైనటువంటి ప్రదేశములందో, ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు, వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు. మరికొంతమంది సంగము లోపల మహాభక్తుల వలె నటించుతూ కొన్ని రకములైనటువంటి యొక్క వేషములు వేయిచు ఎక్కడ 10 మంది చేరుతుంటారో, 10 మంది చూచుతుంటారో అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు. ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరి అయినటువంటి యొక్క కృత్యములు కానేరవు. విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టివారికి మాత్రమే వారు చూపగలరు. కాని ఏదో బజారు లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు. జపము, ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి, వజ్రముల వంటివి. అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని, ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరి అయినటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు. స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, కూర్మ సాధన. మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను వీలు కాదు. అదేవిధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని. 10 మంది లోపల ఏకాగ్రత కుదరక తాను ఏకాకి అయినటువంటి స్థితి ఎందు మాత్రమే ఏకాగ్రతను అభివృద్ధి పరచుకోవటం మీన సాధన అని అర్థం. ఇంకా మృగ సాధన అనగా అది కేవలం భూమిపైన మాత్రమే సంచరిస్తుంది కాని జలములో తాను జీవించడానికి ఏమాత్రం కూడాను ఉప్పుకోదు. కదుకునే 10 మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కాని ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి. ఇంకా కూర్మ సాధన అనగా ఏకాంతంలో ఉండని, జలములో ఉండినా గట్టునుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన. కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు. అట్టి సమచిత్తమును మనం అభివృద్ధి పరుచుకొని తదుపరి స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడాను లేదు కాని సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరుచుకుంటూ పోతున్నాం. కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక
శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండేటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియములను అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితం వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు. నీ భావములకు విరుద్ధమో లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు. ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీ, సంఘ సేవ సలిపినప్పటికీ, సంఘ జీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి. నీ నమ్మకము చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది. కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మం ఎత్తినందుకు గాని, నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడుకున్నాను కాగలవు. కానా విద్యార్థులారా, మీరు ముఖ్యంగా ఈ నెల దినమును కూడాను అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు అందించేటువంటి విషయములు మీరు ఎంత శ్రవణం చేయుచున్నారో, ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణం చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలం ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను. బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని, ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుచుంటుంటాయి. చాకలి ఇంటి లోపల కొన్ని నూర్ల బుష్ కోట్లు ఉంటుంటాయి, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును. కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి. అదే విధంగానే మన యొక్క బుర్ర ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలు అనేటువంటిది రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి. ఒక గరిట అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది, అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది. కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు. కనుక మన బుద్ధి ఒక స్పూను వలె అందరూ ఇచ్చేటువంటి లెక్చర్ లోపల సంచరించినంత మాత్రమే ప్రయోజనం లేదు. మనము దానిని ఆ స్పూను ఆధారంగా చేసుకుని మనం ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ. కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధలను, అనేక రకములైనటువంటి అనుభవాలను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానమునందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను. భారతమునందు మీరు ఒక చిన్న కథ విని ఉంటుంటారు. కృష్ణుణ్ణి వశము చేసుకునే నిమిత్తమై సత్యభామ నారదుని దగ్గరికి వెళ్లి
ఏదైనా ఒక మంత్రము లేక యంత్రము లేక తంత్రము ఏదో ఒక ఉపదేశం చేయమని స్వార్థురాలైనటువంటి సత్య నారదుణ్ణి ప్రార్థించింది. ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు. దైవతత్వమును తెలియనటువంటి యొక్క సత్య, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుణ్ణి నారదుడికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు. ఒకవైపున కృష్ణుని కూర్చోనబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కాని కృష్ణుడు ఏమాత్రం కూడాను కదలలేదు. ఈ సమయంను పురస్కరించుకుని నారదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధనము నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు. ఈ యొక్క అవస్థను ఆలోచించి అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది. ఆ యొక్క అవస్థను చూచి రుక్మిణి, చెల్లెలా నీవు యోచించనక్కరలేదు, తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత చేతిలో ఉంచుకుని కన్నులకు అద్దుకుని ఆ చేతినిందే ఉంచుకుని సత్యభామ వెంట కృష్ణుడి దగ్గరికి వెళ్లింది. కాని అక్కడ కృష్ణుడు నారదుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడాను చిరునవ్వు నవ్వి, అయ్యో భగవంతుణ్ణి ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది, ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకొనలేదు. సాకారమైన కృష్ణునకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు. అప్పుడు తాను కృష్ణుణ్ణే చింతించి

పత్రమో పుష్పమో ఫలమో తోయమో. కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశనమౌట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణ నామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది, తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది. కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు. కనుక నీవు చిత్తశుద్ధుడై ప్రేమతో భగవంతుణ్ణి పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చితుడై ఉండాలి. అందువలననే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విచిత్త, ఎట్టి మార్గంలో ఉండినటువంటి వాడికైనా కూడాను తాను చిత్తశుద్ది కలిగి తాను ప్రేమతో పరమాత్మను చింతించిన వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ బ్రహ్మతత్వమును తెలిసేటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతుంటాడు.

ఇంతవరకు మీరు 1973 మే నెల 30న బృందావనంలో వేసవి తరగతులలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భజగోవిందం శ్లోకాలపై అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఈ వేసవి తరగతులలో పెద్దల నుండి తెలుసుకున్న విషయాలను అలక్ష్యం చేయక ఆచరణలో పెట్టి సంఘచిత్తము నుండి సమచిత్తము వైపు ప్రయాణించమని

ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కాచి ఉన్నది. అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు. శాంతి భద్రతలు తనయందే ఉన్నవి. సర్వము తనయందే ఉన్నది. కాని ఆ సత్యమును మానవుడు మర్చిపోతున్నాడు. స్వస్వరూపమును విస్మరించి, బాహ్యరూపమును విశ్వసించి, అనిత్యమైన భావముల చేత ప్రపంచంలో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయూ బ్రహ్మస్వరూపమే. బ్రహ్మలేని స్థానము కాని, బ్రహ్మలేని నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు. చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించే అనుభూతులు ఇవన్నీ బ్రహ్మానుభూతులే. కంటికి కనిపించునది, చెవులకు వినిపించునది, మనసుకు అనిపించునది, హృదయాన్ని మురిపించున్నది ఈ బ్రహ్మతత్వమే. మమాత్మ సర్వభూతాంతరాత్మ అనే సత్యమును చక్కగా అందరూ అర్థము చేసుకుంటే ఈ విధమైన అల్లకల్లోలములకు అవకాశమే ఉండదు ప్రపంచములో.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? సంవత్సరం మార్చి నెల మొదటి వారంలో ఒకసారి, మే నెల మధ్యలో ఒకసారి స్వామి రెండుసార్లు బొంబాయి సందర్శించారు. మార్చి నెలలో జరిపిన పర్యటనలో స్వామి 2500 మంది బాలవికాస్ బాలల ప్రదర్శనను ఆశీర్వదించారు. విశ్వవిద్యాలయం నుంచి, ఇతర కళాశాలల నుంచి వచ్చిన అనేక మంది ఉపాధ్యాయులను ఉద్దేశించి స్వామి ప్రసంగించారు. ధర్మక్షేత్రంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూల్, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ సంస్థలను స్వామి ప్రారంభించారు. ప్రదర్శనలో పాల్గొన్న వారిని ఉద్దేశించి స్వామి ప్రసంగిస్తూ, ఈనాటి తల్లిదండ్రులు తమ బిడ్డలకు సరియైన మార్గదర్శకులు కాలేకపోతున్నారు. అబద్ధాలు చెప్పడం, లంచాలు స్వీకరించడం, జూదం లాంటి వ్యసనాలకు లోను కావటం, దుష్ప్రచారాలు చెయ్యటం వంటివి వారే చేస్తున్నారు. అసభ్యంగా తిట్టటం, బిగ్గరగా మాట్లాడటం, కేకలు పెట్టడం లాంటివి చేస్తున్నారు. వారు చేస్తున్న తప్పుకు తొలవంచుకునేలా, సిగ్గుపడేలా పిల్లలే వారికి తగిన గుణపాఠం చెప్పాలి అన్నారు స్వామి. మే నెలలో ధర్మక్షేత్రం పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా అధ్యక్షత వహించిన తర్వాత స్వామి రత్నగిరికి విమానంలో వెళ్లి అక్కడి భక్తుల ప్రార్థనలను ఆశీర్వదించారు. మార్చి నెలలో బొంబాయి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో స్వామి కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని సాందూరులో 2 రోజులు గడిపారు. ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను వెలికి తీయటం కోసం రాజాసాహెబ్ స్థాపించిన ఒక యంత్రాగారానికి స్వామి ప్రారంభోత్సవం చేశారు. 27 సంవత్సరాల క్రితమే తన సామ్రాజ్యాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన స్వామికి రాజాసాహెబ్ వారు ఘనమైన స్వాగతాన్ని పలికారు. 1949 సంవత్సరంలో రాజాసాహెబ్ అధికారాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు స్వామి ఆయనను ఏమీ విచారించవద్దని, సాందూరు సంస్థానం కంటే పెద్ద సంస్థను నువ్వు భవిష్యత్తులో చూస్తావు అని చెప్పి తనను ఓదార్చిన విషయాన్ని గురించి వివరిస్తూ, రాజాసాహెబ్ వారు ఇప్పుడు స్వామి ఆ సంస్థను ప్రారంభించటానికే వచ్చారు అని చెప్పారు. మే జూన్ మాసాలలో నిర్వహించబడే వేసవి శిక్షణా తరగతులు యువతరం తప్పనిసరిగా నేర్చుకోవలసిన విషయాలను తెలుపుకోవటానికి అవకాశాన్నిచ్చాయి. ముందు ముందు జీవిత గమనంలో ఎన్నో కష్టసుఖాలను ఎదుర్కొనవలసిన యువతీ యువకులకు వివిధ ప్రాంతాలకు చెందిన ఋషులు, సాధువులు బోధించిన విజ్ఞానాన్ని అందించి ఈ యుగవతార లక్ష్యాన్ని, తత్వాన్ని ఎరుకపరిచి వారు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి కావలసిన విధంగా వారిని తీర్చిదిద్దడానికి ఈ వేసవి శిక్షణా తరగతులు మరింత ఆవశ్యకములయ్యాయి. వేసవి శిక్షణా తరగతులు ఇంకా 2 రోజులలో ముగుస్తాయనగా జూన్19వ తేదీన ఈ ప్రపంచంలోని శాస్త్రకారులెవ్వరికీ అంతుపట్టని ఈ సాయి ఎవరు అన్న ప్రశ్నకు స్వామే స్వయంగా సమాధానం చెప్పారు. మానవజాతినంతటినీ ఏకం చేసి వసుదైక కుటుంబంగా చెయ్యటానికి, మీ నిజతత్వమైన ఆత్మతత్వాన్ని మీకు తెలియచెప్పటానికే నేను వచ్చాను. తుచ్చమైన లౌకికమైన భౌతిక సుఖాలను, సంపదలను నా నుండి ఆశించకండి. వాటికి బదులు నన్నే మీరు కోరుకోండి. అందుకు తగిన ప్రయోజనం మీకు తప్పక చేకూరుతుంది అంటూ స్వామి తమ అవతారతత్వం గురించి ప్రకటించారు. అవును, నిజమే. ఆశ్చర్యమేముంది, స్వామి అలా ప్రకటించగానే భారత మాజీ సైన్య దళాధిపతి అయిన జనరల్ కరియప్ప అక్కడ సమావేశమై ఉన్నవారందరినీ జై సాయిధర్మ అని నినాదాలు చెయ్యవలసిందిగా కోరగానే, ఆ ప్రాంతమంతా జై సాయిధర్మ అన్న జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించింది. చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై ప్రజ్ఞానం, రాక్షసులపై దేవతలు సాధించే విజయానికి గుర్తుగా
దసరా ఉత్సవాలు జరపబడతాయి. దసరా ఉత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి వచ్చి నియమ నిబంధనలను, క్రమశిక్షణను చక్కగా పాటిస్తూ విజయం వైపుకు అడుగు వేస్తారు. అనంతపురం స్త్రీల కళాశాల విద్యార్థినులు ది బిషప్స్ క్యాండిల్ స్టిక్స్ అన్న నాటకాన్ని, బృందావన్లోని బాలుర కళాశాల విద్యార్థులు పాండవ విజయం నాటకాన్ని ప్రదర్శించారు. రెండు నాటికలు కూడా నిస్వార్థమైన ప్రేమ, భక్తి ఎటువంటి ప్రయోజనాన్ని సాధించగలవో తెలియచేయటం కోసం ప్రదర్శింపబడినవే. కొంతమంది ఉపన్యాసకులు, మరికొంతమంది సంగీత కళాకారులతో కూడినటువంటి భాగవత భక్త సమాజం వారు సోదర భావంతో దేవుడున్నాడని నమ్మే ఆస్తిక సిద్ధాంతం ప్రాతిపదికగా కొన్ని సంయుక్త కార్యక్రమాలను నిర్వహించారు. భగవాన్చే నియుక్తులైన పండిత బృందం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వైదిక హోమం, పురాణ ప్రవచనాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించే విధంగా ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా, ఆకర్షణీయంగా, రమణీయంగా రూపొందించబడ్డాయి. 1974 జన్మదినోత్సవం సందర్భంగా చందాలు వసూలు చెయ్యటాన్ని, ధనాన్ని దుర్వినియోగం చెయ్యటాన్ని స్వామి తీవ్రంగా నిరసించారు. చందాలు అడిగి ప్రజల నుంచి ధనాన్ని పోగు చేయటాన్ని స్వామి ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. అలా చందాలు వసూలు చెయ్యటం కాని, చందాలు ఇవ్వటం కాని చెయ్యొద్దని స్వామి భక్తులను తీవ్రంగా హెచ్చరించారు. ఏమీ అవసరం లేని తన కోసం ఏమీ తీసుకురావద్దని కూడా స్వామి ప్రకటించారు. ఏదైనా నా కోసం తీసుకువచ్చినా లేక ఇతరులకు తెమ్మని సలహా ఇచ్చినా అటువంటి వారు దూరంగా ఉంచబడతారు అన్నారు స్వామి.

1975 మార్చి నెలలో స్వామి ఢిల్లీ సందర్శించారు. అక్కడ వారం రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం ప్రసాదించడమే కాకుండా అమృత్సర్, చండీగఢ్, షిమ్లా కూడా వెళ్లారు స్వామి. సత్యసాయి కళాశాల నిర్మాణం పురోభివృద్ధిని పర్యవేక్షించడానికై జైపూర్ నగరానికి వెళ్లారు. జైపూర్ నుంచి విమానంలో బొంబాయి వెళ్లి అక్కడ ధర్మక్షేత్ర పర్వతంపై 40 అడుగుల ఎత్తు స్థూపాన్ని ఆవిష్కరించారు స్వామి. సర్వమత సమానత్వాన్ని ప్రబోధిస్తూ ఆ స్థూపం ప్రతిష్ఠించబడింది. లింగోద్భవ దృశ్యాన్ని తిలకించటానికై వేచి ఉన్న వేలాది భక్తులకు దర్శన భాగ్యం ప్రసాదించటం కోసమై 20వ తేదీ ప్రశాంతి నిలయాన్ని చేరుకున్నారు స్వామి. 25వ తేదీన అనంతపురం సత్యసాయి స్త్రీ కళాశాలను సందర్శించినప్పుడు అక్కడి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ స్వామి, విద్యార్థినులు, ఉపాధ్యాయునులు కూడా తమ కదలికలు లేక తమ నడవడి, ధరించే దుస్తులు మగవారి కళ్లను ఆకర్షించి వారు అనవసరమైన విమర్శలు చేసే విధంగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలని బోధించారు. ఫ్యాషన్ రంగంలో కొంచెం వెనుకబడినా పర్వాలేదు, కాని మన సంస్కృతి సంప్రదాయాలను భ్రష్టు పట్టించే విధంగా ఉండకూడదు అని స్వామి హెచ్చరించారు. భాగవతంలో వర్ణించబడిన కృష్ణుని బాల్య జీవితాన్ని, లీలలను జ్ఞప్తికి తెస్తూ 29వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పుట్టపర్తిలో కన్నుల పండుగగా జరిగాయి. ఆవులు, గేదెలు, ఒంటె, సాయిగీత అన్నింటినీ కూడా ప్రశాంతి నిలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తమ నూతన నివాసానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. గ్రామ వాయిద్యాలు, డప్పుల మేళంతో ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపుకి ముందుగా కన్నుల పండువైన అలంకారంతో సాయిగీత సాగుతుండగా సేవాదళ సభ్యుల తోడ్పాటుతోనూ ఆవుల మంద వెనుక రాసాగింది. చెంగు చెంగున గెంతులు వేస్తూ ఆవుదూడలు కళాశాల విద్యార్థుల పర్యవేక్షణలో నడిచాయి. ఆ వెనుక త్వరత్వరగా కదిలిన గేదెలను అదిలిస్తూ నడిపించారు. ఊరేగింపు వెనుక భాగాన ప్రశాంతి నిలయవాసులు, స్త్రీల కళాశాల విద్యార్థినులు భజన గీతాలు పాడుతూ నడిచారు. ఆనందంగా పాటలు పాడుతున్న భక్తుల మధ్య సాయికృష్ణుడు ఊరేగింపు వెంట సాగారు. భాగవతంలో వర్ణించబడిన ఒక లీల కృష్ణాష్టమికి ముందు పుట్టపర్తిలో వాస్తవంగా జరగడం అందరూ కళ్లారా చూశారు. కుండపోతగా కురిసిన వానల వలన చిత్రావతి నది నిండిపోయి గ్రామంలోకి నీరు వచ్చేసే ప్రమాదం ఏర్పడింది. చిత్రావతి నది తుళ్ళుతూ వేగంగా పరవళ్లు తొక్కుతోంది. మేఘనాథుడైన ఇంద్రుడు మళ్లీ ఆలమందలతో నిండిన పుట్టపర్తిపల్లెపై తన ఆగ్రహాన్ని వర్షించతలుచుకున్నాడేమో అన్నట్లు కుండపోతగా వాన కురుస్తోంది. కాని భాగవతంలోలాగా ఈ కృష్ణుడు పల్లె ప్రజలను, ఆలమందలను కాపాడటం కోసం అరచేతితో కొండనెత్తలేదు. ప్రశాంతి నిలయం తూర్పు భాగాన ఉన్న ఇళ్ల పైభాగానికి వెళ్లి గ్రామంలోనికి చొచ్చుకు రాబోతున్న వరద నీటిపై ఒక్కసారి తన దృష్టిని సారించారు. అంతే, వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టి స్వామికి నమస్కరించి వెనక్కు వెళ్లిపోయింది. దసరా ఉత్సవాల సమయంలో ప్రశాంతి నిలయం నిశ్శబ్దంగా ఉంది. ఆశ్రమవాసులు జరుపుకోవడానికి అనుమతింపబడిన ఏవో కొన్ని అదనపు కార్యక్రమాలు తప్ప మామూలుగా జరిగే ఉత్సవాలు నిర్వహించబడలేదు. ఆ సంవత్సరం 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జన్మదిన స్వర్ణోత్సవాలు జరపబడుతుండడం చేత భక్తులపై స్వామికి గల అపార ప్రేమ అవధులు లేనిది కావటంతో దసరాకు 10 రోజులు, పుట్టినరోజుకు మరొక 10 రోజులు భక్తులు అన్నాళ్లు ఉండటం ఇబ్బంది కనుక దసరా ఉత్సవాలు నిలిపివేయబడటం జరిగింది. అన్ని రహదారులు పుట్టపర్తి వైపుకే అన్న వార్త దినపత్రికలన్నింటిలో ప్రముఖంగా ప్రకటించబడింది. ప్రత్యేకమైన రైళ్లు, రిజర్వు చేయబడిన కోచ్లు, మినీ బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు, స్కూటర్లు, సైకిళ్లు, గుర్రపు బళ్ళు, ఎడ్లబళ్ళు, అన్ని విధాలైన వాహనాలు కూడా నిలయానికి అనేక వేల భక్తులను చేరవేశాయి.
విదేశాల నుంచి అనేక మంది యాత్రికులు బెంగుళూరు వరకు విమానంలో వచ్చి అక్కడి నుంచి టాక్సీలలో ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. అనతి కాలంలోనే స్వామి అందరి కళ్లలో వెలుగుగా ప్రకాశిస్తారన్న జోస్యం నిజంగా సత్యమైంది. 7 పెద్ద పెద్ద షెడ్లు కట్టడంతో పాటు డజన్ల కొద్దీ గుడారాలు, షామియానాలు, పందిళ్లు అనేకం వేసి పుట్టపర్తిలో వీలైనంత వరకు భక్తులు ఉండటానికి అన్ని వసతులు కల్పించారు. 5,000 మంది సేవాదళ స్వచ్ఛంద కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి వంటలు చేయటం, వడ్డించటం, నేలనంతా శుభ్రపరచటం, వంటశాలలు, పాత్రలు శుభ్రం చేయటం, కావలి కాయటం, అవసరములలో ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. అనతి కాలంలోనే స్వామి అందరి కళ్లలో వెలుగుగా ప్రకాశిస్తారన్న జోస్యం నిజంగా సత్యమైంది. 7 పెద్ద పెద్ద షెడ్లు

చేయటం ఇటువంటి బహుముఖ సేవలను అందించారు. ఆసుపత్రి వద్ద తాత్కాలిక చికిత్సాలయాలను నెలకొల్పి డాక్టర్లు జట్లు జట్లుగా ఏర్పడి వైద్య సహాయాన్ని అందించారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల వారి అభిరుచులకు అనుగుణంగా వంటశాలలను ఏర్పరిచి కావలసిన శాఖ పాకములను సిద్ధం చేశారు. ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేయబడ్డ 1000 మంది బాలవికాస్ విద్యార్థులు ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ బాలలకు స్వయంగా భగవాన్కే వందన సమర్పణ చేసే భాగ్యం కలిగింది. భగవాన్చే ప్రారంభించబడిన 2 రోజుల సమావేశాలలో 1000 మందికి పైగా బాలవికాస్ అధ్యాపకులు పాల్గొన్నారు. 50కి పైగా వివిధ దేశాల నుంచి వచ్చిన 8000 మందికి పైగా కార్యకర్తలు ప్రపంచ సమావేశాలలో పాల్గొన్నారు. 18వ తేదీన దక్షిణ భారత సంప్రదాయ శైలిలో భక్తులచే నిర్మించబడిన గోపురం ప్రారంభోత్సవం జరిగింది. యుగ యుగాలుగా ప్రాచీన చరిత్ర కలిగి గోపాలస్వామి ఆలయంతో పాటు పుట్టపర్తిలోని పురాతన ఆలయాలన్నింటినీ స్వామి పునర్నిర్మాణం కావింపచేశారు. పవిత్రమైన ఆ పుట్టపర్తి గ్రామ చరిత్రలో ప్రాముఖ్యమును సంతరించుకున్న ఆ గర్వించదగిన సుదినాన కొత్తగా తయారు చేయబడిన దేవాలయాలలోని వెండి విగ్రహాలన్నింటినీ ఒక పెద్ద రథంలో ఉంచి ఊరేగించారు. వేదోక్తంగా జరుపబడిన పురుషోత్తమ యజ్ఞం కూడా జన్మదినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలలో ఒక భాగమే. జన్మదినం రోజున యజ్ఞంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించి సంతోషాన్ని కలిగించింది. ప్రపంచ సమావేశాలు కూడా చాలా ఉత్తేజాన్ని స్ఫూర్తిని కలిగించాయి. అనేక దేశ విదేశాలకు వివిధ మత సంప్రదాయాలకు చెందిన భక్తులు స్వామి వద్దకు నమ్రతాపూర్వకంగా చేరి పూలమాలలను సమర్పించారు. చంద్రమండలం నుంచి భూమిపై మానవజాతి విషాదాంత నాటకాన్ని పరిశీలించి మనిషిని అతని నాగరికత మానవత్వాన్ని గుర్తించేలాగా ఎప్పుడు చేస్తుందో కదా అని వాపోయిన వ్యోమగామి ఎడ్గర్ మిచెల్ ఆ రోజు ప్రశాంతి నిలయంలో చూసి ఉన్నట్లయితే విశ్వాసాన్ని ఆశను పొంది ఉండేవారేమో. ఆనాటి సమావేశంలో పాల్గొన్న అశేష ప్రజానీకం స్వామి సందేశాలను అక్షరాలా పాటిస్తామంటూ ప్రతిజ్ఞలు చేశారు. సత్యాన్నే పాటిస్తామని, శాంతి ప్రేమలతో జీవిస్తామని, బాధ్యత భక్తి క్రమశిక్షణలతో కూడిన మార్గంలో పురోగమిస్తామని వారు ప్రమాణం చేశారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 9వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ప్రార్థన చేయటానికి కావలసింది అనవసరపు హంగులు ఆర్భాటాలు కావని, ప్రార్థన కేవలం భగవంతునితో మనం ప్రత్యక్షంగా సంభాషిస్తున్నట్లుగా ఉండాలని బాబా అంటూ ఉంటారు. రామకృష్ణ పరమహంస కూడా కాళీమాతతో, నాలో ఉన్న నిన్ను పూజిస్తున్నాను, నిన్ను పొందే మార్గం తెలియజెయ్యి అని ప్రార్థించేవాడు. బాబా రాసి ఇచ్చిన ఈ పాటలు మేము పాడుతున్నప్పుడు మనం మనకోసమే ప్రార్థిస్తున్నాం, ఎందుకంటే మనలోని ఆత్మీయ పరమాత్మ అని బాబా తెలియజెప్పేవారు. భక్తులు హారతిపాట పాడుతూ ఉండగా బాబా వెండి పళ్లెంతో కర్పూరాన్ని వెలిగించి కృష్ణుడు బాబా పటాలకు హారతి ఇచ్చేవారు. ఇక్కడ కూడా బెంగుళూరులో లాగే తానే అందరి దగ్గరకు హారతి తెచ్చి ఇచ్చారు. బాబాయే అలా అందరి వద్దకు హారతి తెచ్చివ్వడం చూస్తుంటే నాకు భజన వేదికను అలంకరించటం, అన్నీ పర్యవేక్షించే శేషగిరిరావు మీద కోపం వచ్చింది. ఆ పని బాబా కాకుండా మరొకరు ఎవరైనా చెయ్యొచ్చును కదా, ఆ హారతి పని కూడా స్వామే చెయ్యాలా, తనని చెయ్యనిమ్మని అడగవచ్చు కదా అని అనిపించింది. 14 ఏళ్ల వయస్సులో పాఠశాల నుండి వచ్చి పుస్తకాల సంచి ఇంట్లోకి గిరవాటు వేసి ఇల్లు వదిలి బాబా ఊరు బయట ఉద్యానవనానికి వెళ్లిపోయి అక్కడ ఉన్న ఒక పెద్ద బండపై కూర్చుని మానస భజరే గురుచరణం అనే పాటను పాడి తన చుట్టూ చేరిన ప్రజలను ఉత్తేజితుల్ని కావించారని పొట్టియ్యర్ నాతో చెప్పాడు. భవసాగరాన్ని తరింపజేసే గురుపాదాలను ఆశ్రయించవలను అని ఆ పాట ఆంతర్యం. 8 ఏళ్ల తరువాత బెంగుళూరులోనూ పుట్టపర్తిలోనూ కూడా ఇవే పాఠాలను భజనల ద్వారా బాబా ప్రబోధించటం నేను చూశాను. ఈ లోపల బాబా తాతగారైన కొండమరాజు 108 సంవత్సరాల వయస్సుగల వృద్ధుడు మందిరంలోకి ప్రవేశించారు. బాబా ఏమీ పట్టనట్లు మామూలుగానే ఉన్నారు. బాబా తాతగారు తరచూ మందిరానికి వచ్చి వెళ్తూంటారట. తమ రత్నాకరం వంశంలో దివ్యమైన మహనీయుడు ఉదయించాడని ఆయన ఆనందంతో అంటూ ఉంటారట. రత్నాకరం అంటే సముద్రము అని అర్థం. ముత్యాలు, పగడాలు, ఎన్నో విలువైన రత్నాలను దాచుకున్నటువంటిది కనుక సాగరానికి రత్నాకరం అని మరొక పేరు. ఇప్పుడు ఈ రత్నాకర వంశంలో దివ్యమైన రత్నం ఉదయించిందని చెమ్మగిలిన కళ్లతో తాతగారు అన్నారు. శ్రీకృష్ణుని అర్ధాంగి అయిన సత్యభామాదేవి కొండమరాజుగారికి కలలో కనిపించి తనకు ఆలయం కట్టి ఇవ్వమన్న విషయం గురించి వివరిస్తూ, ఆ సత్యభామాదేవి కోరిక తీర్చినందుకు సంతోషించి ఆమె అనుగ్రహించటం వలననే తన మనువడైన సత్య అసమానమైన దివ్య సౌందర్యంతో అద్భుతమైన శక్తిగల అసాధారణమైన ప్రతిభాశాలిగా జన్మించడం జరిగిందని ఆయన అన్నారు. వారి పూర్వీకుల్లో వెంకావధూత అనే ఆయన ఈ ప్రాపంచిక బంధాలేమీ లేకుండా స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో చెరించేవారని చెప్తూ కళ్ల వెంట ఆనందాశ్రువులు రాలుతుండగా, ఈ మనవడు కూడా అవధూతే, కాని ఇతడు ప్రపంచం కోసం ప్రపంచంలో ఒకడుగా మసలుతున్నాడు అని చెప్పారు. మా అమ్మాయి వివాహానికి తప్పక వచ్చి ఆమెను ఆశీర్వదించవలసిందిగా వారి పాదాలంటి ప్రార్థించాను. బెంగుళూరు నుండి తెచ్చుకున్న పళ్ళు, కొన్ని బ్రెడ్ ముక్కలు తిని ఆ షెడ్లోనే కొద్దిసేపు విశ్రమించాం. ఇంతలో అక్కడున్నవారంతా పక్కబట్టలు చుట్టి లోపలకు పట్టుకు వెళ్తుండటం చూశాం. మేము కూడా మా పరుపు చుట్టం లోపలికి తీసుకువెళ్లాం. అక్కడ నవారుచే అల్లబడిన ఒక ఇనప మంచం ఉంది. ఎవరో వచ్చి ఆ ఇనప మంచంపై పక్కవీశారు. మంచానికి కుడివైపున ఆడవాళ్లు, ఎడమవైపున మగవాళ్లు వాళ్ల పక్కబట్టలు పరుచుకున్నారు. శేషగిరిరావు పక్క బాబాకు దగ్గరగా ఉంది. మిగిలిన స్త్రీ పురుషులు కొద్ది గజాల దూరంలో ఉన్నారు. ఆకాశంలో మబ్బులు తొలగి నిర్మలంగా ఉంది. నక్షత్రాల వెలుగులు, పుట్టపర్తి, మందిరం, మధ్యన బాబా, చుట్టూ మేమంతా, మాకు నిద్రపట్టలేదు. అంత దగ్గరగా బాబా సన్నిహితత్వం, సాన్నిధ్యం కలిగిస్తున్న ఒక విధమైన ఉద్వేగం మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. బాబా చాలా తక్కువసేపు నిద్రిస్తారని, సుదూర ప్రదేశాల్లో ఉన్న భక్తులకు స్వప్నాల్లో దర్శనమిచ్చి ఆదేశాలు ఇస్తూ అనుగ్రహిస్తూ ఉంటారని అక్కడివారు చెప్పారు. స్వామి స్వప్నంలో కనిపించి తమతో సంభాషించే అరుదైన అవకాశం కలగాలన్న ఆశతో
కొందరు నిద్రపోతున్నారు, కొందరు గుర్రు పెడుతూ ఆదమరిచి నిద్రిస్తున్నారు. అక్కడికి కేవలం 5 గజాల దూరంలోనే నిద్రిస్తున్న మాకు ఎటువంటి కళా రాకపోవడం నిరాశ కలిగించింది. మర్నాడు ఉదయమే బాబాగారి తల్లిగారైన ఈశ్వరమ్మ ఆశీస్సులు పొందటం కోసం బాబాగారి సోదరి వెంకమ్మగారింటికి వెళ్లాం. ఆవిడను చూసే అవకాశం పోగొట్టుకోవద్దు అని మాకు పొట్టియయ్యర్ మరీ మరీ చెప్పాడు. బాబా తన చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పుడు, బాబా కోసం ఉరవకొండ పరుగున చేరినప్పుడు స్వామి ఆమెను మాయగా అభివర్ణించారట. అయినప్పటికీ వేరే మరెక్కడా కాకుండా పుట్టపర్తిలోనే ఉండేలా ఒప్పించి పవిత్ర స్థలంగా పేరొందటానికి ఆవిడ ప్రార్థనే ముఖ్య కారణం. ఆ విధంగా ఆవిడ మానవజాతికి మహోపకారం చేసింది. అందువల్ల ఆమెను తప్పక చూసి కృతజ్ఞత తెలుపుకోవలసిన అవసరం గురించి పొట్టి అయ్యరు నొక్కి వక్కాణించాడు. బాబా తమ తల్లిని మాయ అనడం గురించి విన్నప్పుడు మాకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాయను తన మాయగా అభివర్ణించడానికి గుర్తుకు తెచ్చింది. దేవీ హేషాగుణమయీ మమ మాయా దురత్యయ అన్నది భగవద్గీతలోని శ్లోకపాదం. వేషధారణలో, అలవాట్లలో అతి నిరాడంబరంగా ఉన్న ఈశ్వరమ్మగారిలో అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించే ఒక దయామూర్తి కనిపించింది. మా అమ్మాయి వివాహం బాబా ఎలా కుదిర్చింది ఆవిడతో చెప్పి, తిరిగి దసరాలలో వివాహం గురించి పుట్టపర్తి వస్తున్నామని చెప్పగానే ఆవిడ చాలా సంతోషించారు. ఈ వార్త విన్నప్పుడు ఆమె వెలుబుచ్చిన ఆనందంలో ఏమాత్రం కృత్రిమత్వం లేదు. ఎందుకంటే ఆవిడ తన బిడ్డ భక్తులందరినీ కూడా తన బిడ్డల్లాగే ఆప్యాయంగా ఆదరించేవారు. బాబా పెద్దన్నగారు పుట్టపర్తి నుండి 25 మైళ్ల దూరాన ఉన్న ధర్మవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడని, 2వ సోదరుడు మద్రాసులో ఊపిరితిత్తుల వ్యాధి గురించి చికిత్స పొందుతున్నాడని ఆమె మాకు వివరించారు. మర్నాడు ఉదయం మేమిక తిరిగి ఇంటికి వెళ్లటానికి మా శ్రీమతి బాబా అనుమతి వేడినప్పుడు ఆయన శశమిరా ఒప్పుకోలేదు. ఆడపడుచు శుక్రవారంనాడు పుట్టిల్లు వదిలి వెళ్లటం ఇరువురికీ క్షేమం కాదని బాబా ప్రేమతో వారించారు. స్వామి ఇంటిని తన పుట్టిల్లు అని అనిపించుకోవడం ఎంతటి అనుగ్రహం! ఆనందంతో నా శ్రీమతి ఉప్పొంగిపోయింది. సాయంకాలం 4 గంటలకు మమ్మల్ని బాబా ఆ రోజు ఎందుకు వెళ్లనివ్వలేదో అర్థమైంది. భక్తుల కోలాహలంతో, ఆనందాతిరేకంతో ఆ ప్రదేశం అంతా చాలా సందడిగా ఉంది. ఆ రోజు భజన చిత్రావతి ఒడ్డున జరుగుతుందని స్వామి ఆదేశించారు. అదే ఆ కోలాహలానికి కారణం. మేమంతా బాబాను అనుసరించి వెళ్లటానికి సిద్ధమయ్యాం. మద్రాసు నుండి కొత్తగా వచ్చిన 2 వ్యక్తులతో బాబా సంభాషిస్తూ ఉన్నారు. ఎక్కడ కూచుందాం అని స్వామి అడగ్గాని వాళ్లలో ఒకరు అక్కడ శుభ్రంగా మెరుస్తున్న ఇసుక తిన్నెను చూపించారు. అక్కడ అందరం బాబా చుట్టూ చేరాం. భజన జరుగుతూ ఉండగా మెల్లమెల్లగా అందరూ బాబాకు దగ్గరగా గుమికూడటం నేను గమనించాను. ఎందుకలా దగ్గర దగ్గరగా జరిగి కూర్చుంటున్నారు అని నా పక్కనున్న అతన్ని అడిగాను. అందుకు అతను చెప్పిన సమాధానం నాలో ఉత్సాహాన్ని, కుతూహలాన్ని రేకెత్తించింది. స్వామి ఆ ఇసుక నుండి పవిత్రమైన కానుకను సృష్టించి అక్కడ ఎవరో ఒకరికి ఇస్తారని, ఆ దృశ్యం తప్పక చూసి తీరాలి అనే ఉద్దేశ్యంతో భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తుంటారని ఆయన చెప్పారు. ఇంతలో బాబా ఒకసారి చెయ్యి ఊపగాని భజన మధ్యలో ఆగిపోయింది. శేషగిరిరావు హారతి ఇవ్వటం కోసం కర్పూరం వెలిగించబోతుంటే స్వామి ఒక్కసారి ఆగమన్నట్లుగా సైగ చేశారు. అప్పుడు అక్కడ ఆశ్చర్యంతో విప్పారి ఉన్న వందలాది కళ్ల ముందు ఒక అద్భుతం జరిగింది. మద్రాసు నుండి వచ్చిన 2 ఇద్దరిలో ఒకతన్ని బాబా తన ఎదురుగా 1 అడుగు ఎత్తున్న ఇసుక కుప్ప చెయ్యమన్నారు. ఆయన ఏం చెయ్యబోతున్నారో నాకు అర్థం కాలేదు. ఆ ఇసుక గూడును మృదువుగా సమతలంగా నునుపు చేశారు బాబా. చేస్తున్నంతసేపు చూడండి, ఈ ఇసుక అంటే నాకు చాలా ఇష్టం. ఇంత చక్కని ఇసుక ఒడ్డును కూర్చుని ఆడుకోకుండా ఎవరుండగలరు అంటూ ఆ గూడును నున్నగా చేశారు. మేమంతా స్వామి ఏం చెయ్యబోతున్నారా అని ఊపిరి బిగబెట్టి చూస్తుండగా స్వామి ఆ ఇసుకలో ఒక పెద్ద వృత్తాన్ని గీశారు.
ఈ వృత్తంపైన ఒక అండాకారంగా మరొక గీత గీసి, ఇరుపక్కలా రెండు గీతలు, వాటి కింద పొడుగ్గా రెండు సున్నలు గీస్తూ పెదవిపై చిరునవ్వు చిందులాడుతుండగా, నాకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం, మా గురువుగారు నేను వేసే బొమ్మల్ని చాలా ఇష్టపడేవారు అన్నారు బాబా. ఇదే ఆయన ప్రతిభకు నిదర్శనమైతే ఆ గురువుగారి తీర్పు సరైంది కాదు అనుకున్నాను మనసులో. ఈలోపున బాబా, ఇదిగో చూడండి, గణేశుడు సిద్ధమైపోయాడు. ఇది పెద్ద బొజ్జ, ఏనుగుతల, ఇది తొండం, ఇవేమో చెవులు, ఇవి కాళ్ళు, ఇదిగో గణేశుడు సిద్ధం అన్నారు. అంటూనే ఇసుకలో చెయ్యి పెట్టి 10 అంగుళాల పొడవున్న చక్కని వెండి వినాయకుడు విగ్రహం బయటకు తీశారు. అద్భుతంగా అందంగా మెరుస్తున్న ఆ విగ్రహంలో ఏమాత్రం లోపంలేని శిల్పకళ ఉట్టిపడుతోంది. ఆ సంఘటన కలిగించిన ఆశ్చర్యం నుండి తేరుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. స్వామి ఆ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని అందరి దగ్గరకు తీసుకువచ్చి చూపించారు టార్చిలైటు వెలుతురులో. తిరిగి తన స్థానంలో కూర్చుని ఒక గుప్పెడు ఇసుక తీసుకుని నెమ్మదిగా పళ్లెంలో పోశారు. ఆశ్చర్యం! ఆ పళ్లెంలో నే చూస్తున్నది ఇసుక కాదు, అది పటిక పంచదార. ఇది మీ అందరికీ అంటూ ఆ పంచదారను అందరికీ పంచారు. ఆ గణేశ విగ్రహాన్ని మాత్రం మద్రాసదనికి ఇచ్చారు. లాంతరు వెలుతురులో ఒకతను దారి చూపిస్తూ ఉండగా అందరం తిరిగి భజన మందిరానికి వచ్చేశాం. త్రోవ పొడవున స్వామి తన చలోక్తులతో, హాస్యభరిత సంభాషణలతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. కాని తెలుగు రాకపోవటంచేత నేను ఆ ఆనందంలో పాలు పంచుకోలేక చిన్నబోయిన ముఖంతో మౌనంగా ఉండిపోయాను. తిరిగి వెళ్లాలని ఏమాత్రం అనిపించకపోయినా మర్నాడు ఇంటికి వెళ్లటానికి మాకు అనుమతి లభించింది. స్వామి జన్మించిన ఇంటి పక్కన ఉండే స్వామి వయసంతే ఉన్న ఒక కుర్రవాడి బండిలో మేము బుక్కపట్నం దాకా ప్రయాణం చేశాం. అతని పేరు కేశవ. మా ఆసక్తిని గమనించి అతను ఎంతో ఉత్సాహంతో బుక్కపట్నం చేరేదాకా మాకు బాబా చిన్ననాటి ముచ్చట్లు వినిపించాడు. అప్పట్లో ఈ బాలగురువుకి ఉన్న 12 మంది శిష్యుల్లో అతను కూడా ఒకడు. వీళ్లంతా 3-4 సంవత్సరాల వయస్సు నుండి బాబాతో కలిసి పెరిగినవాళ్లు. సత్య ఏర్పాటు చేస్తుంటిన భజనల్లో ఇతను కూడా పాల్గొంటూ ఉండేవాడు. పాండురంగ విఠలుడి భజన పాటలు పాడుతూ ఉండేవాళ్లు. 1935లో చుట్టుపక్కల ప్రాంతాలంతా కలరావ్యాధి ప్రబలినప్పుడు పుట్టపర్తిలో మాత్రం ఆ వ్యాధి ఎవ్వరికీ సోకలేదని కేశవ చెప్పాడు. పిల్లలు చేసే ఈ పాండురంగ భజనల వల్లనే ఆ పాండురంగడు ఆ గ్రామస్థుల్ని కూడా కలరా వ్యాధి నుండి కాపాడాడని ఆ పల్లెవాసులు విశ్వసించేవారు. బాబా ఆ భజన బృందాలకు నాయకత్వం వహిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. సత్య భజన బృందం భజనలు చేసే చోట కలరా సోకదని ఆ ప్రజలు విశ్వసించేవారని కేశవ చెప్పాడు. ధబోల్కరుచే వ్రాయబడిన శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంలో షిరిడీ సాయి ప్రప్రథమంగా ఈ కలరావ్యాధి నిర్మూలన సంఘటనతో పరిచయం చేయబడ్డారు. ఈ సంఘటనల్లోని సారూప్యం నాకు ఈ అద్భుత సంఘటనని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలి అనే కుతూహలాన్ని రేకెత్తించింది. సచ్చరిత్రలో షిరిడీ సాయి కలరావ్యాధి నిర్మూలించిన సంఘటన గురించి ఇలా వివరించబడింది. ఒకరోజున సచ్చరిత్ర గ్రంథ రచయిత అయిన అన్నాసాహెబ్ దాబోల్కర్ షిరిడి సాయిబాబాను తిరుగల్లో గోధుమలు విసురుతుండగా చూడడం జరిగింది. అక్కడ చేరిన వాళ్లలో 4 ఆడవాళ్లు ధైర్యం చేసి ముందుకు వచ్చి బాబాతో కలిసి పాటలు పాడుతూ గోధుమలు విసరడం ప్రారంభించారు. పని పూర్తయ్యాక ఆ పిండిని 4 భాగాలుగా చేసి ఆ 4 యువతులు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. బాబా కోపంతో మండిపడుతూ, ఇదేం మీ తాత సొమ్మా, అలా పిండి పట్టుకుపోతున్నారు, ఈ పిండంతా పట్టుకెళ్లి గ్రామ సరిహద్దుల్లో పూర్తిగా చుట్టూ చల్లిరండి అని కసిరారు. అలా గ్రామ పొలిమేరల్లో బాబా ఏర్పరిచిన రక్షక సరిహద్దును దాటి కలరావ్యాధి గ్రామంలోకి ప్రవేశించలేకపోయింది. ఆ విధంగా బాబాచే కలరావ్యాధి నిర్మూలించబడింది. హేమాద్రి పంతు అని పిలవబడే సచ్చరిత్ర గ్రంథకర్త దాబోల్కరు ఈ సంఘటన వర్ణనాతీతమైందని, దీని గురించి
బాబా లీలలు తనివి తీరేలా గానం చెయ్యాలని రాసి ఉన్నాడు. ఈ సంఘటనే అతను సచ్చరిత్ర రాయడానికి ప్రేరణ. పండరి భజన మండలి ద్వారా బాబా కలరావ్యాధి నిరోధించడం గురించి కేశవ వివరిస్తున్నప్పుడు స్వామి నన్ను రాయమని ఆదేశించిన సత్యసాయి చరిత్రకు కూడా ఈ సంఘటనే నాందీ సూచనగా అనిపించింది. ఆ షిరిడీ సాయిబాబా ఈ సత్యసాయిబాబా ఒక్కరే అనడానికి ఇదొక చక్కటి నిదర్శనం అనిపించింది. వారివారి వీధుల్లో భజన చెయ్యటానికి అనేక మంది సత్య భజన బృందాన్ని ఆహ్వానిస్తూ ఉండేవారని, బాబా ఎంతో ఉత్సాహంగా ఆ భజన కార్యక్రమాలను నిర్వహించేవారని కేశవ మాకు చెప్పాడు. ప్రయాణానికి ఎడ్లబండ్లు అవి ఏర్పాటు చేసేదాకా కూడా ఆగకుండా ఆతృతతో ఆయా ప్రదేశాలకు వెళ్లి బాబా భజన కార్యక్రమం నిర్వహించేవారట. వాళ్లు మనల్ని ఆతృతతో పిలుస్తున్నారు, మనం పరుగున వారి వద్దకు వెళ్లాలి అని స్వామి అనేవారట. పుట్టపర్తికి 20-40 మైళ్ల దూరాన ఉన్న పెనుగొండ, హిందూపూరు గ్రామాల్లో కూడా స్వామి ఈ భజన కార్యక్రమం నిర్వహించేవారట. 16 మైళ్ల దూరాన ఉన్న పెనుగొండకు వెళ్లే మార్గం ఎంతో కఠినంగా ఉండేదట. కాని తరువాత హిందూపూరుదాకా బస్సు వేయటంలో వారు హాయిగా బస్సులో ప్రయాణం చేసేవారట. పాండురంగ విఠలుడిపై పాటలు పాడుకుంటూ ప్రయాణం సునాయాసంగా చేస్తూ ఉండేవారట. రండి పోదాము పండరికి, గరుకు ఇటుక రాతిపై నిలుచున్న విఠలుని దర్శించటానికి మార్గం బహుదూరం అయినా లక్ష్యం చివరికి దైవం, ఎంత త్వరగా నడిస్తే చేరుకుంటాం అంత త్వరగా సన్నిధికి, పాడుకుంటూ పోతే భజన గీతాలు మార్గం బహు సుగమం సులభం. వాళ్లు సాయిదేవుడు అంటే వారి గురువైన సత్య పాండురంగ విఠలుడికి పెట్టిన పేరని వాళ్లు అనుకునేవారట. హిందూపూరు ప్రజలు పండరి ప్రాంతంలో ఒకచోట పుట్టి అక్కడే మరణించిన సాయిదేవుడు లేక సాయిబాబాను గురించి తాము విని ఉన్నామని అనేవారట. మేము కేశవను ఆ పాట కూడా పాడి వినిపించమని కోరాం. అదృష్టవశాత్తు కేశవ జ్ఞాపకశక్తి చాలా చురుకైంది, అంచేత అతను మాకు ఆ పాట పాడి వినిపించాడు. కాపాడు ఓ సాయిదేవా, నీకంటే దయగల దేవుడు లేడింక, తప్పుత్రోవలో మునిగిపోయాను, దుష్టత్వంతో కొట్టుకుపోతున్నాను, ఏ సహాయం కనబడటం లేదు మాకు. ఓ సాయి, నీ అనుగ్రహం కావాలి నాకింక. పాలలోనే ముంచుతావు, మరి నీటిలోనే ముంచుతావు, ఏమైనా సరే నిన్ను నిందించను దూషించను. వచ్చావు నీవు మనిషి రూపంలో ఈ కలియుగంలో, తమకు తామే వేసుకున్న బంధాల సంకెళ్ల నుండి మానవులకు విముక్తి కలిగించడానికై. బలహీనులు భగవంతుని ఘనకీర్తిని వర్ణించగలరా? అటువంటి వారిని బలహీన మనస్కులుగా క్షమించి వదిలేస్తావు నీవు. ఎప్పుడైతే నేను దృఢమైన విశ్వాసంతో పుడమిపై అవతరించిన భగవంతుని నిజావతారంగా నిన్ను పూజిస్తాను, అప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నా వెంటే ఉంటావు, నన్ను ఓదార్చడానికి రక్షించడానికి. బాబా 9 ఏళ్ల చిరుత ప్రాయంలో తన బాల్య స్నేహితులకు ఎలా పాడి వినిపించేవారు, అలాగే కేశవ కూడా మాకు ఆ పాట పాడి వినిపించాడు. పుట్టపర్తి యాత్ర ముగించుకుని బెంగుళూరు కాలేజీకి తిరిగి వెళ్లిన నన్ను నా తోటి ఉద్యోగులు నా కొత్త అనుభవాలను గురించి విని నన్ను వెటకారంగానూ సానుభూతితోనూ కొంత ఆసక్తితోనూ చూడటం మొదలుపెట్టారు. వాళ్ల తెలియనితనం పట్ల నేను కూడా జాలిపడ్డాను. నేనైనా ఇప్పుడిప్పుడే అజ్ఞానమనే నిద్ర నుండి జాగృతమవుతున్నాను అనిపించింది. నేనింకా స్వామి నాకు కలిగించిన చూపించిన అద్భుతకరమైన సంఘటనల ప్రభావం నుండి ఇంకా తేరుకోలేదు. అలాంటిది నేను ఇక వాళ్లకు ఏం వివరించగలను? వాళ్లకి మానవ రూపంతో అద్భుత శక్తులతో అవతరించిన భగవంతుని గురించి ఏమని చెప్పగలను? అందువల్ల కేవలం మా అమ్మాయి వివాహం గురించి, ఈ ఆంధ్ర అద్భుత వ్యక్తి నాపై కురిపించిన అవ్యాజమైన ప్రేమానురాగాలను గురించి మాత్రమే వాళ్లకు చెప్పాను. దసరా పండుగ దగ్గర పడుతున్న కొద్దీ పరమేశ్వరన్ అయ్యర్ తరచూ మా ఇంటికి వచ్చి పెళ్లి ఏర్పాట్లు అన్నీ నా చేత సక్రమంగా చేయించే బాధ్యత అంతా ఆయనే వహించారు. మామూలుగా అయితే మగపెళ్లివారి పాత్ర ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో
మగ సంతానాన్ని పొందామన్న హక్కుతో అహంకారంతో వాళ్లు కానీ వాళ్ల బంధువులు కానీ ఏదో ఒక వంక పెట్టి ఏ క్షణంలోనైనా పెళ్లిని ఆపుచేసే అధికారం ఉంది వాళ్లకి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఒకసారి మా సన్నిహిత బంధువు వివాహంలో పెద్ద గొడవ జరిగి పెళ్లి ఆగిపోయేంత పరిస్థితి ఏర్పడింది. ఆడపెళ్లివారు కాశీయాత్ర సందర్భంగా పెళ్లికుమారుడికి చవకరకం గొడుగు ఇచ్చారని నానా రభసా చేసి వివాహం రద్దు చేసుకు వెళ్లిపోదామని వెళ్లిపోతే పాపం ఆ ఆడపెళ్లివారు మళ్లా ఒక గొడుగు కొని తెచ్చి ఇచ్చి కాళ్లా వేళ్లా పడి క్షమాపణ చెప్పుకున్నాక పెండ్లికుమారిని తరపువారు శాంతించి మళ్లా వచ్చి వివాహం జరిపించారు. పెళ్లిళ్లంటే అంతంత గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి బెడదలు ఏమీ లేకుండా నాకు తగిన నేను కోరుకున్న అల్లుడిని నాకు ప్రసాదించడమే కాకుండా ఏ కోరికలూ లేని వియ్యాలవారిని కూడా కుదిర్చిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆఖరికి రైల్వే స్టేషన్కి వెళ్లటానికి బళ్లు కుదర్చటం, కూలీలను మాట్లాడటం, రైలులో సామాన్లు ఎక్కించి సర్దించడం వంటి ఏర్పాట్లన్నీ కూడా పరమేశ్వరన్ అయ్యర్ స్వయంగా చూసి మా ప్రయాణం హాయిగా ప్రశాంతంగా జరిగేలా చేశారు. మేము పెనుకొండ వరకు హాయిగా ప్రయాణం చేసి వచ్చేసరికి మాకు మరింత ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేస్తూ బాబా మా పెళ్లివారి కోసం ఒక బస్సును పంపించి సిద్ధంగా ఉంచారు. ఒళ్లు హోనమయ్యేలా ఎడ్లబండి ప్రయాణం చేయాల్సిన అవస్థ నుండి స్వామి మమ్మల్ని ఇలా కాపాడారు. బాబా కరుణ అపారం. పుట్టపర్తి చేరటానికి ఇంకా చిత్రావతి ఇసుక తీరాన్ని మాత్రం దాటితే చాలు, మేము స్వామి నిలయానికి చేరుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామి దర్శనం చేసుకోవాలనే తహతహతో మేము త్వరగా ప్రయాణం కొనసాగించాం. మందిరం ద్వారం వద్దని కొంతమంది భక్తులతో కలిసి బాబా మాకోసం ఎదురుచూస్తూ ఉండటం గమనించాం. మేము పెళ్లివారమంతా కలిసి ఒక 20 మంది ఉన్నాం. మా పొరుగున ఉండే నా పాత విద్యార్థి కూడా మాతో పాటు పెళ్లి ఏర్పాట్లో నాకు సహాయం చేయడానికి వచ్చాడు. మమ్మల్నందరినీ లోపలికి తీసుకువెళ్లి సామాన్లు సర్దుకోవటం, పక్కబట్టలు అవి పెట్టుకోవలసిన స్థలం చూపించి స్వామి స్వయంగా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. వివాహం కార్యక్రమం అంతా సవ్యంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించమని పొట్టి అయ్యర్ను బాబా ఆదేశించారు. నా భుజాలపై స్వామి ఏ భారమూ ఉంచలేదు. కాబోయే దంపతులిద్దరినీ దగ్గరకు పిలిచి భుజాలపై చేతులు వేసి స్వామి వారిని అభినందించి ఆశీర్వదించారు. నన్ను లోపలికి రమ్మని సైగ చేసి స్వామి లోపల టార్పాలింతో వేసిన చిన్న పందిరి కింద తవ్విన గాడి పొయ్యలను చూపిస్తూ, మీతో పాటు బెంగుళూరు నుండి వచ్చిన వంటవాళ్లు ఇక్కడ వంటకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవచ్చును, ముందుగా వాళ్లని నా గది పక్కగా ఉన్న బావి నుండి మంచినీళ్లు తెచ్చిపెట్టుకోమని చెప్పండి, లేకపోతే తర్వాత నీళ్లకై జనం రద్దీ పెరిగిపోతుంది. గృహం అబ్బాయి వద్ద నుండి కొన్ని వంటకు ఇవ్వవలసిన రాగి ఇత్తడి పాత్రల్ని అడిగి తీసుకోండి, నేను అతని కోసం కబురు పంపిస్తాను అని చెప్పారు. నన్ను గృహం అబ్బాయి దగ్గరకు తీసుకువెళ్లారు. తీరా చూస్తే గృహం అబ్బాయి మరెవరో కాదు, బాబా తండ్రిగారైన పెదవెంకమరాజు. నా ఆశ్చర్యానికి అవధులు లేవు. నేనెందుకు అలా కొయ్యబారిపోయానో బాబా తండ్రిగారికి కూడా అర్థం కాలేదు. కొంతసేపటికి తెప్పరిల్లాను. బాబా తనను సాయిబాబా అవతారంగా ప్రకటించుకున్న దగ్గర నుండి పెదవెంకమరాజుని అంటే తండ్రిగారిని గృహమబ్బాయిగా అనేవారుట. రామకృష్ణ అవతారాల్లో భగవానుడు తనకు జన్మనిచ్చిన వారిని తల్లిదండ్రులుగా సంబోధిస్తే, బాబా మాత్రం ఈ అవతారంలో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గృహం అమ్మాయి గృహం అబ్బాయిలుగానే వ్యవహరిస్తారు అని అక్కడివారు చెప్పారు. నాలో నేను తర్కించుకుంటే బాబా చెప్పింది సరైనదేనని నాకు అనిపించింది. ఎందుకంటే భాగవతంలో కృష్ణ జనన ఘట్టాన్ని వర్ణిస్తున్నప్పుడు భగవంతుడు మానవునిగా అవతరించడానికి సంకల్పించగాని వసుదేవుని మనసులో ప్రవేశించి ఆ దివ్య సంకల్పం వసుదేవుని ద్వారా దేవకీయందు ప్రవేశపెట్టబడింది. ఏ విధంగా అంటే, ఒక గురువు తన శిష్యునికి ధ్యానంలోని మౌనంగా మంత్రాన్ని ఉపదేశించి శిష్యుడు దానిని నిరంతరం ధ్యానం చేసేలాగా ప్రవేశపెట్టినట్లు భగవంతుడు
తన దివ్య తేజాన్ని వసుదేవుని ద్వారా దేవకియందు ప్రవేశింపజేశాడని వర్ణించబడి ఉంది. మనసులో ప్రవేశించి మనసులోకి చేర్చబడినవి అని వివరింపబడి ఉంది. మామూలు శిశువుల వలె తల్లి గర్భం నుండి పోషింపబడుతున్నట్లుగా కాక ఆ దివ్య శిశువు ఆకాశంలో చందమామ వలె తల్లి గర్భంలో తల్లి నుండి ఏమీ పొందకని ప్రకాశిస్తున్నట్లుగా వర్ణించబడింది. భగవంతుడు తన సంకల్పానుసారం మానవ రూపం ధరించి అవతరిస్తాడు. తన దివ్య సంకల్పానుసారం సృజింపబడి పెరిగే దివ్య అవతారానికి కేవలం సాక్షులు మాత్రమే అయిన వారిని తల్లిదండ్రులు అని ఎందుకు వ్యవహరించటం? అందువల్ల బాబా వారిని గృహమమ్మాయి, గృహమబ్బాయిగా వర్ణించడం సమంజసమేనని నాకు అనిపించింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజున పుట్టపర్తి చేరాం. నవరాత్రుల్లో స్వామిని రకరకాలుగా అలంకరించబడి ఉన్న పల్లకీలో కాని ఆసనంలో గాని ఊరేగిస్తారుట. బెంగుళూరు నుండి ప్రత్యేకంగా పిలిపించబడిన కళాకారులు ఆ వాహనాన్ని మనోహరంగా అలంకరిస్తారు. అందమైన హంస, గరుడ, గజ రూపాలలో ఆ వాహనాన్ని అలంకరించి బాబాని ఆ వాహనంలో ఊరేగిస్తారు. బాబావారు అందులో ఆసీనులయ్యాక ఆ వాహనాన్ని భుజాలపై ఉంచుకుని భక్తులు వారిని ఊరేగిస్తారు. ఈ దృశ్యం ప్రజల్లో భక్తి విశ్వాసాలను రేకెత్తిస్తుంది. ఆ రాత్రి స్వామి ఊరేగింపుకు అశ్వవాహనాన్ని అందంగా అలంకరించి సిద్ధంచేశారు. పిల్లలంతా ఉత్సాహంతో గంతులు వేస్తూ కోలాహలంగా ఉన్నారు. మందిరం నుండి ఊరేగింపు బయలుదేరగాని మేమంతా భజన గీతాలు పాడుకుంటూ ఊరేగింపుతో కలిసి నడవటం ప్రారంభించాం. కాసేపయ్యాక చూస్తే అందరూ ఒకవైపు వెళ్తూంటే మేము మరొకవైపు వెళ్తున్నట్టు గమనించాం. మేము స్వామి ఊరేగుతున్న వాహనానికి ముందువైపును నడుస్తున్నాం. భక్తులంతా బాబాకి అభిముఖంగా వెనక్కి నడవటం చూసి నేను ఆశ్చర్యపోయి, ఏమైంది, ఏమిటి విశేషం అని అడిగితే పక్కనున్నవారు, అదిగో బాబా ముఖం చూడండి అన్నారు. మేం కూడా వెనక్కి తిరిగాం. వెలుతురులో బాబా ముఖం కేసి చూశాం. నుదురంతా కుంకంతో నిండిపోయింది. జై సాయిబాబా, జై సాయిబాబా అంటూ జయ జయ ధ్వానాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది. చూస్తున్న కొద్దీ బాబా నుదుటి నుండి కుంకం వస్తూనే ఉంది. చూస్తున్న కొద్దీ నాకంతా అద్భుతంగా, నమ్మశక్యం కాకుండా అనిపించింది. మందిరం చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. నేను చూసింది కళా, నిజమా? అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోయాను. నేను చూసిన ఆ వింత దృశ్యం నా కంటికి క్షణంసేపు కూడా కునుకు రానియకుండా చేసింది. ఆ రాత్రి నాకు మనస్థిమితం కరువై క్షణకాలం కూడా నిద్రపోలేకపోయాను. చూసిన అద్భుత దృశ్యాన్ని నా మనసు ఇంకా జీర్ణం చేసుకోలేదు. బాబా అనుగ్రహంతో దగ్గరైన ఉన్నతోద్యోగులు కొంతమంది మద్రాసు, అనంతపురం, బెంగళూరు మొదలైన ప్రదేశాల నుండి విజయదశమి నాటికి పుట్టపర్తి చేరుకున్నారు. ఉదయం వేళ జరిగే భజన కార్యక్రమం ముగిశాక అనేక మంది భక్తుల మధ్య స్వామి దివ్య సన్నిధిలో వివాహ కార్యక్రమం శుభప్రదంగా జరిగింది. ఇంగ్లాండ్లో జియాలజీలో డాక్టరేట్ పట్టా పుచ్చుకువచ్చిన మా అబ్బాయి, కోడలు వివాహం తరువాత మధ్యాహ్నం ఇచ్చే విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక గంట పైగా అక్కడే కూచుని బాబా వివాహతంతునంతా జరిపించారు. మేము పెండ్లి కుమారునికి, మగపెళ్లివారు పెండ్లి కుమార్తెకు ఇచ్చిన కానుకల్ని ఆశీర్వదించి ఇచ్చారు. పవిత్రమైన వివాహ బంధానికి సాక్షిగా వరుడు వధువు మెడలో కట్టే మాంగళ్యాన్ని కూడా బాబా ఆశీర్వదించి ఇచ్చారు. తరువాత వధూవరులిరువురూ అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడుస్తున్నప్పుడు బాబా తన ఖాళీ చేతి నుండి పవిత్రమైన అక్షింతలు సృష్టించి వారిపై చల్లారు. తరువాత నూతన వధూవరులు ఒక దండను స్వామి మెడలో అలంకరించారు. వారిద్దరూ స్వామి పాదాలకు నమస్కరించగాని వారి తలలపై చేతులుంచి అనర్గళంగా సంస్కృతంలో ఆశీర్వచన శ్లోకాలు చదువుతూ వారిని ఆశీర్వదించారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 9వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: బదలవలసినవి బదలాలి అనే చిన్న కథను వింటామా? ఒక రాజు ఒక అరణ్యంలో వేటాడుతూ తన పరివారానికి దూరమై దారి తప్పాడు. చీకటి పడింది. ఒక పాడుబడిన బావిలో కాలుజారి పడ్డాడు. అదృష్టవశాత్తు బావి సమీపంలో ఉన్న మరిచెట్టు ఊడలు బావిలోకి దిగి ఉండటం వలన రాజు ఆ ఊడలను గట్టిగా పట్టుకుని క్రింద పడకుండా ఊగులాడుతున్నాడు. కొంతసేపటికి అటువైపు ఎవరో నామసంకీర్తనం చేస్తూ వెళ్లటం జరిగింది. ఆ వ్యక్తికి ఆ సమీపంలో ఎవరో బాధతో మూలుగుతున్నట్లు వినపడి ఆ బావి దగ్గరకు వెళ్లి తొంగిచూశాడు. ఆ రాజును బయటకు లాగవలనని కొంతసేపు ప్రయత్నించి ఒక త్రాటిని సంపాదించాడు. ఆ త్రాటిని బావిలోకి విడుస్తూ, "అయ్యా, ఈ త్రాటిని గట్టిగా పట్టుకో, నేను మెల్లగా నిన్ను బయటికి లాగడానికి ప్రయత్నిస్తాను" అన్నాడు. రాజుకు సందేహం కలిగింది. దేన్ని పట్టుకోవాలి, ఊడనా త్రాటినా అని. ఈ విధంగా మానవులంతా కొన్ని సందర్భాలలో అనవసరమైన సందేహాలకు గురి అవుతారు, వివేకశూన్యులై. మొదట రాజు యొక్క ప్రాణములను రక్షించనివి మర్రి ఊడలే. కాని బావి నుండి బయటపడటానికి ఆ ఊడలను వదిలి త్రాటిని పట్టుకోవాలి. ఇక్కడ ఊడలు సంసారం. దాని పట్టుకు వేలాడుతూ ఉంటారు మానవులు. కాని ఎప్పుడో ఒకసారి సంసారం తరించే మార్గమును తెలుసుకోవాలి. ఆ తరుణోపాయమే త్రాటిని అందుకోవడం, ఊడను వదలటం. ఇదే ముక్తికి మార్గం.

Keep my life. No reason for love. No reason for love. No reason.

0: ساری سچ سائی پہ مچائی جائیں گے
1: بابا
0: سچ بابا پریم بابا جائیں گے

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: 사이 빛을 담기시죠. 다이빗실의 빛이 배보다 다른가? 라이빗처럼 안타에서 오픈되죠. 스테이션을 가르쳐라.
1: తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ ప్రేమయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సమాంజులు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవంతుని చేరాలంటే అతి సులభమైన మార్గము నామము. ఈ నామ సంకీర్తన యొక్క విశిష్టతను గూర్చి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. శ్రీరాముని దివ్య కంఠాన్ని వినే భాగ్యము మనకు కలగలేదు. శ్రీకృష్ణుని మురళీనాదం వినే యోగము మనకు లభించలేదు. అయితే ఈ కలియుగంలో శ్రీ సత్యసాయి అవతారంలో వారి సుమధురమైన కంఠాన్ని వినటమే కాక వారు సుస్వరంగా పాడటము విని తరించే భాగ్యము కూడా మనకు ప్రసాదించారు స్వామివారు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో సంగీతం గురించి భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ సంగీతం అనేది ఎలా సమకూరుస్తుంది, స్వామి తమ విద్యార్థులలో సంగీత జ్ఞానాన్ని ఎలా పెంపొందించారు, వారిని ఎలా ప్రోత్సహించారు అన్న విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీమతి ద్వారం లక్ష్మి గారు, శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మరియు శ్రీ కోటా శివకుమార్ గారు. ముందుగా మన ప్రియమైన సాయి భగవానుడు అసలు నామస్మరణ గురించి తమ దివ్యోపన్యాసంలో ఏం చెప్పారో వింటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
2: అందరు కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు. కానీ
1: ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ సంగీతం అనేది ఎలా సమకూరుస్తుంది, స్వామి తమ సంగీత జ్ఞానాన్ని ఎలా పెంపొందించారు, వారిని ఎలా ప్రోత్సహించారు విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మి

నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు. చిట్ట చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు. ఊరికే చోరుడా అంటే మాత్రం కోప్పడతారు. అవి కాకుండా గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మధురంగానే ఉంటుంటుంది. లేకపోతే అందరూ ఎందుకు చిట్ట చోరా అని పిలుస్తారు? చిట్ట చోర యశోద కే బా నవనీత చోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు. అటు రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది. రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి. త్యాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళముతో చేరినటువంటి గానమునే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. మధురమైనటువంటి యొక్క గానం చేత, మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుణ్ణి మనం ఎంతైనా పొందవచ్చు. కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు. వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్మణ వేదను కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు. సామవేదమును ఎన్నో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదముతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడాను సందర్శించిన వారు లేరు. కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. కనుక నే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు. కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి. అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును, కానీ మాకు రానటువంటి వారం మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు. మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు, ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి. కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు. రామా నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు. రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు. కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది. ఏ విధంగా పాడండి ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి. కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి. హృదయాన్ని అర్పితం చేసి దీంతో ఒక రాగమును కలిపి గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఏ రాగంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు, కానీ ఆ విధంగా డిసప్పాయింట్కి ఏమాత్రమో మీరు అవకాశం అందించకండి. ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది. నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు. వచ్చినప్పుడు నీకు ఏదిగా తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు. ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: ఇప్పుడు డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మి గారు శాస్త్రీయ సంగీతం యొక్క విశిష్టతను గురించి మనకు చెప్తారు. డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ద్వారం సంగీత కుటుంబానికి చెందినవారు. ఈమె ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ద్వారం భావనారాయణరావు గారు మరియు సంగీత విదూషీమణి శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ గారుల కుమార్తె. శ్రీమతి లక్ష్మీ గారు ప్రపంచ ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు పద్మశ్రీ సంగీత కళానిధి డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి జ్యేష్ఠ మనవరాలు. తమ తల్లిదండ్రుల వద్ద మరియు ప్రముఖ సంగీత విద్వన్మణి శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి గారి వద్ద సంగీత సాధనను గావించిన లక్ష్మీ గారు 14 భాషలలో పాటలు కీర్తనలు పాడే నైపుణ్యం ఉన్నవారు. అన్నింటికన్నా ఈమె భగవాన్

0: బాబా వారి దివ్య సమక్షంలో గానం చేయడమే ఒక దివ్యావకాశంగా భావిస్తారు. వీరు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో ప్రొఫెసర్గా తమ సేవలందిస్తున్నారు. ద్వారం లక్ష్మి గారు శాస్త్రీయ సంగీతం గురించి ఏం చెప్తారో విందాం.
1: భాగవతంలో నవవిధ భక్తి మార్గాలు మనకి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని చెప్పబడ్డాయి కదా. ఈ భక్తి మార్గంలో ప్రయాణించిన వాగ్గేయకారులందరూ ప్రధానంగా సంగీతాన్ని మాధ్యమంగా అంటే మీడియంగా తీసుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. వాళ్లు రచించిన ఎన్నో సంగీత రచనలు పరంపరగా శిష్యుల ద్వారా కొన్ని వందల సంవత్సరాలు ముందుకు సాగి ఈనాటికి మనకి ప్రచారంలో ఉన్నాయి కదా. అయితే ఇలా ఉన్నాయి అంటే దాంట్లో సంగీతానికి ఉన్న గొప్పతనమే ప్రధానంగా కారణం. వాళ్లు ఎంత భక్తి గలవారు అనేది కూడా మనం వాళ్ళని మనం చూడలేదు కదా ప్రత్యక్షంగా. వాళ్ల గురించి వింటున్నాం మన పెద్దవాళ్ల ద్వారా, పుస్తకాల్లో చదువుకుంటాం వాళ్ల గురించి, కానీ వాళ్ల భక్తిని, వాళ్ల గొప్పతనాన్ని మనం అనుభవించాలంటే వాళ్ల సంగీతమే మనకి పెద్ద ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణే నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని నారద పరిభ్రాజక ఉపనిషత్తులో చెప్పారని మనం చదువుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి ఏం చెప్పారు, నేను వైకుంఠంలో లేదా యోగుల హృదయాల్లో నేను నివసించి ఉండను, నేను ఎక్కడ ఉంటాను అంటే నా భక్తులు నా గురించి ఎక్కడ గానం చేస్తూ ఉంటారో అక్కడే ఉంటానని స్వామి స్వయంగా చెప్పినట్టు మనం చదువుకుంటూ ఉంటాం. ఇది కూడా మనకి సంగీత ప్రాధాన్యతని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ ని చెప్తోంది కదా మనకి. ఇలా సంగీత ప్రాధాన్యతని మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే మన భారతీయ సంప్రదాయంలో, మన ఆర్ష విజ్ఞానంలో అన్ని సంగీతంతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకి మనకి సరస్వతీదేవి అనగానే ఒక వీణ పట్టుకొని, లేదా కృష్ణుడు అనగానే ఒక వేణువుతో, అలాగే శివుడు నృత్యం చేస్తూ, ఇలా మన సంగీతం, నృత్యం ఇవన్నీ మనకి దేవతలతోనూ దైవాలతోనూ మనకి లింక్ చేసే మనం అలా అలవాటు పడి పెరుగుతాం చిన్నప్పటి నుంచి. ఇంకా రామాయణం అనేది అసలు లవకుశుల చేత మార్గ విధానంలో మొట్టమొదటిగా పాడబడిందనే మనకి రామాయణంలో ఉంది. పాఠ్యే ఏచ మధురం అంటారు రామాయణంలో. ఇలా ఈ నవవిధ భక్తుల్లో కూడా రామ మంత్ర జపిసో హేమనుజ ఇవన్నీ కూడా ఎన్నో రకాలైన సంగీత రచనల్లో మనకి ఈ నవవిధ భక్తుల గురించి కూడా మనం సంగీత ఇంపార్టెన్స్ కలిపి మనకి ఇవ్వబడింది. ధనుర్మాసం ఇది అసలు. ఇప్పుడు అందులో తిరుప్పావై రచించిన గోదాదేవి వారి గురించి మనం ఎంతో తెలుసుకుంటూనే ఉంటాం ఎప్పుడు. ఆవిడ తిరుప్పావైని 30 పాసురాలుగా పాటలుగా రచించారు. పాడి కొడతాళ్ నర్పామాలై అంటారు. అలాగే అందులో ఆవిడ భగవంతుడి నామకీర్తన మహత్యం గురించి చెప్తూ 3వ పాశురంలో ఓ

నామ సంకీర్తనం, భగవంతుడి స్తుతిని పాడడం గురించి మరి వాగ్గేయకారులు అందరూ చెప్పుకున్నారు. ఇంకా భక్త కవులు, సంత కవి వాళ్ల గురించి ఆలోచిస్తే అంధుడైన సూరదాస్, మరి భ్రమర్ గీత్ గాని ఆయన రచనల్లో భజనలతో శ్రీకృష్ణుణ్ణి కీర్తించడం మనం చూస్తాం. కబీర్దాస్ కూడా భజోరే.

0: అంటాడు. ఇంకా మీరాబాయ్ ఆమె భజనలు అన్ని మన భగవాన్ కి ఎంత ఇష్టమో మనకి తెలుసు. ఈ పాటలన్నీ ప్రత్యక్ష సాక్ష్యం, అసలు భగవాన్ సత్యసాయిబాబా వారే తన ప్రవచనాలన్నింటికీ కూడా భజన్ని జోడించి, కేవలం ప్రవచనం చెప్పడం లేదా ఉపన్యాసం చెప్పడం కాదు, వారు అకస్మాత్తుగా ఒక భజన తీసుకునేసరికి అసలు మనం ఈ లోకాన్ని మర్చిపోతాం. అసలు అటువంటి స్థాయికి తీసుకువెళ్లేవారు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల బాల కృష్ణ జై. ఇది వినగానే పసివాళ్లు, వృద్ధులు, ఏదో మధ్య వయసు వాళ్ళు అని, లేదా స్త్రీలు పురుషులు అని ఏ భేదం లేకుండా అందరూ ఆ సంగీత మాధ్యమం ద్వారా శిశుర్వేత్తి పశుర్వేత్తి ఇంకా మరి అందరినీ ఒకే త్రాటిపై నడిపించగలిగిన మహత్తు సంగీతానికి ఉంది. ఇంకా భారతీయ శాస్త్రీయ సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి శాస్త్రీయ సంగీతాలు ఉంటాయి కదా, వాళ్ల వాళ్ల బాణీలు ఉంటాయి. అయితే మన భారతీయ సంగీతంలోనే మొట్టమొదటిగా సరిగమ పదని అనేవి 7 స్వరాలున్నాయి అనే విషయం ఈ ప్రపంచంలో ఒక రకంగా కనుక్కున్నది మన భారతీయ సంగీతవేత్తలే. అదేవిధంగా షడ్జం పంచమో 2 స్వరాలని, సా అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, పా అనేది కూడా ఒకటే ఉంటుంది, వేరియేషన్స్ ఉండవు. ఇప్పుడు రిగమధనీలు 2 స్వరస్థానాలతో ఉంటాయని, మొత్తం కలిపి ద్వాదశ స్వరస్థానాలు ఉంటాయి అనే విషయం కూడా ఫస్ట్ మొట్టమొదటి భారతీయ సంగీతంలోనే తెలిసింది. ఇంకా శాస్త్రీయ సంగీతంలో తాళం గురించి చెప్పాలంటే, భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్నన్ని తాళ వెరైటీస్ ఇన్ని రకాలు, అంటే ఆది తాళమని, త్రిపుడు తాళమని, జంప తాళమని, ఇంకా 75 రకాల తాళాలు, 175 రకాల తాళాలు, తర్వాత ప్రాచీన 108 తాళాలు, గతులు, ఇన్ని వెరైటీస్ ప్రపంచంలో ఉన్న తాళాలన్నీ కలిపినా కూడా భారతీయ శాస్త్రీయ సంగీతంలోని తాళాల్లో ఒక స్మాల్ ఫ్రాక్షన్ అవుతుందన్నమాట. అంటే అంత వెరైటీ మన శాస్త్రీయ సంగీతంలోనే ఉంది. బేసిక్ గా ఏంటంటే శాస్త్రీయ సంగీతంలో సంవాదిత్వం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సంవాదిత్వం అంటే శాస్త్రీయ సంగీతంలో రచనలకి నిర్దిష్టమైన రాగం తాళం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాతాపి గణపతిం భజేహం అని ముత్తుస్వామి దీక్షితుల వారు రచిస్తే ఆ కీర్తనని మనం అదే హంసధ్వని రాగంలో, అదే ఆదితాళంలో ఎన్ని తరాలైనా అలాగే పాడతాం. పురంధరదాసుల వారు మనకి సంగీతంలో ప్రారంభిక అభ్యాసాలు అని చెప్పి, అంటే బిగినింగ్ లెసన్స్ అన్నమాట. సరిగమ పద నిజ అని మన మాయామాళగోళలో ఆయన వాటిని కూర్చారు. అదే పద్ధతిని 600 సంవత్సరాలు దాటినా కూడా మనం అదే కంటిన్యూ చేస్తున్నాం. ఆ సెలెక్షన్ ఆఫ్ రాగ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాయామాళగోళ తీసుకున్నారు, సరీ సా నుంచి రీ ఎంత డిస్టెన్స్ ఉందో గమా అదే డిస్టెన్స్ ఉంటుంది. పద నిసా, మీరు సాక్షాత్ సాయిరాం వారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు, వీణ వాయిస్తారు, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు వీణ మీద కూడా మీరు ప్రాక్టికల్ గా చూడొచ్చు, ఆ ఈక్వి డిస్టెన్స్ అంటే సా నుంచి రీ ఎంత దూరము, గా నుంచి అంతే దూరం, మళ్ళీ రీగా ఎంత దూరమో అదే, మళ్ళీ తనీ అన్నప్పుడు మళ్ళీ అదే డిస్టెన్స్ వస్తుంది. సో అసలు మాయామాళగోళ రాగం సెలెక్ట్ చేసుకోవడమే పురంధరదాసులు వారు ఎంత ఆలోచించి ఉంటారు, దానికి ఎంత సైంటిఫిక్ బేసిక్ ఇది ఫౌండేషన్ ఉంది అనేది మనకి తెలుస్తోంది. శాస్త్రీయ సంగీతానికి ఇటువంటి ప్రిన్సిపల్స్ చాలా గొప్పది, చాలా పటిష్టమైనది, కాబట్టే దాన్ని ఎవరూ మార్చలేదు. భగవాన్ సత్యసాయి లాంటి వారు వాళ్ళు స్వయంగా వాళ్ళు సంగీతాన్ని, అందులో శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని బాగా వాళ్ళు గానం చేసి, అంత గొప్ప వాళ్ళైనా భగవత్ స్వరూపులైనా వాళ్ళు తిరిగి వినేవారు. అది ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం చాలా గొప్ప విద్వాంసులు అయిపోయాం, మనకి చాలా వచ్చేసింది, మనం ఇంకా మన సంగీతం మనం పాడుకుంటూ మనని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలు, సామాన్య మానవులైన మనం ఆ ధోరణిలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడే మహానుభావులైన వాళ్ళు, వాళ్ళు ఏదైనా సృష్టించగలరు, ఎంతైనా పాడగలరు. అలాంటి వాళ్ళు, వాళ్ళు ఎవరు పాడినా, చిన్న పసిబిడ్డ పాడినా, మనం ఎంత వాళ్ళం, మన పాట చాలా చిన్న స్థాయిది నిజానికి భగవంతుడితో కంపేర్ చేస్తే. కానీ సాక్షాత్ భగవాన్ సత్యసాయి లాంటి వాళ్ళు, వాళ్ళు రోజు కూర్చుని మనకి దర్శనం ఇచ్చి మనం పాడే భజనల్ని ఆనందంతో స్వీకరించి, భగవంతుడు కూడా అదే చెప్పారు కదా, భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని. ఆయన సృష్టించిందే సంగీతం, కానీ ఆయనే సాక్షాత్ నా భక్తులు గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటే, అది సాక్షాత్ మనం కళ్ళ ఎదుట మనం చూసాం, పుట్టవర్తిలో మనం చూసాం. సాయిరామ్ అందరికీ, మీ గురువు అందరికీ నా నమస్కారాలు. సాయిరామ్
1: చాలా ధన్యవాదాలు. ద్వారలక్ష్మి గారు, పరమాత్మతో సాయుజ్యానికి, పరమేశ్వర తత్వాన్ని గ్రహించడానికి నాదానుసంధాన యోగము పరమశ్రేష్టమైనది. పాడి తరించడం అంటూ ఈ ప్రపంచంలో లేదు, తరించి పాడటమే ప్రధానము అని భగవాన్ రమణ మహర్షి అన్నారు. ఈనాటి మన రసవత్తరమైన సంగీత సుధాశ్రవంతిలో శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సంగీతం గురించి, నాదం గురించి, భగవంతునికి భక్తునికి మధ్యన సంగీతం ఒక వారధిగా నిలిచి సాయుజ్యాన్ని ఎలా అందిస్తుంది అనే అంశాన్ని గురించి అందరికీ విపులంగా వివరిస్తారు. విఎస్ఆర్ మూర్తి గారు తెలుగు స్ట్రీమ్లో కార్యక్రమాలు వింటున్న శ్రోతలందరికీ సుపరిచితులే. వారి ప్రసంగాలు మనలో ఉన్న ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ స్వామి తత్వాన్ని మనకు తెలియజేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వారి ప్రసంగాన్ని విందాం.
2: సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయిమహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు, నిజానికి సామగానమే భగవంతుడు. భగవంతుడు భక్తుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవటానికి లేదా భక్తుడు భగవత్తత్వం వైపు వడివడిగా అడుగులు వేయటానికి సుగమమైన, సరళమైన, సూటి అయినటువంటి మార్గమే భజన మార్గం. దానికి సంగీతం ప్రాతిపదిక. సంగీతం అంటే ఎటువంటి సంగీతము అని, కేవలము భజనేనా? భజన మాత్రమే కాదు, సమ్యక్ సంకీర్తన జరగాలి. సమ్యక్ సంకీర్తన అంటే రాగభావ తాళ లయాత్మకమైనదే కీర్తన. అది సమ్యక్, సమన్వయ స్థితిలో ఉండాలి. ఏ సమన్వయ స్థితిలో భగవంతుడు యొక్క రూపాన్ని, నామాన్ని, తత్వాన్ని, భగవద్భావాన్ని మనస్సు నిండా నింపుకుని ఎవరైతే ఒక ఉపాసనా మార్గంగా ఆ మార్గంలో ఉంటూ తదనుగుణమైనటువంటి రీతిలో గనక భగవంతుడు గుణగాన సంకీర్తనం చేస్తే అది సమ్యక్ సంకీర్తన. దీనిలో జీవుడి యొక్క అనేకానేకమైనటువంటి భావాలు, మానసికమైనటువంటి నానానాద సందోహాలు ఇవన్నీ కూడా ఒక సమన్వయ స్థాయికి వచ్చి తాను గానం చేస్తున్నటువంటి వేళ పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని తాను చేసుకుంటాడు. అందుకనే శంకర భగవత్పాదులు యోగతారావళిలో ఒక మాటంటారు,

மகே மான்யதமம் லயானாம். லக்ஷாயிரவை வேல லயயோகாலு ఉన్నప్పటికి కూడా పరమేశ్వర తత్వాన్ని ఎరగటానికి, పరమేశ్వరుడితో సాయుజ్య స్థితిని అనుభవించటానికి నాదానుసంధాన యోగమే గొప్పది అంటారు. ఈ నాదానుసంధానం వేరు, సంగీతం వేరా అంటే సంగీతం వేరు, నాదం వేరు. కాని సంగీతానికి మూలం మాత్రం నాదం. నాదంలో సంగీతం అంతర్లీనంగా ఉన్నది. ఇది ఒక అవిభాజ్యమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, అనాహతమైన, చిద్ఘనమైనటువంటి రసస్వరూపం కాబట్టి సంగీతం భగవద్రూపమే. కనుకనే భగవాన్ రమణ మహర్షి ఒక సన్నివేశంలో అంటారు, పాడి తరించటమంటూ ఈ ప్రపంచంలో నిజానికేం లేదు, తరించి పాడటం ప్రధానం అంటారు. ఆ తరించటమంటే అహం అంతరించటమే తరించటం. ఎప్పుడైతే అహం నిర్మూలన జరిగి, అహం స్ఫురణ కలిగి, మమతానురాగాలు సర్వే సర్వత్రా సర్వ సమ్మతమైనటువంటి స్థాయిలో సంచారం చేస్తున్నటువంటి వేళ మానవుడి లోపల జరిగేటువంటి ఒక అనాహతనాదమే నాదయోగంగా భావన చేయాలి. కనుకనే ఈ నాదయోగానికి మూలమేమిటి అంటే సామవేదమైంది. సామవేదమంతా కూడా సామగానమే. మహాపరిసత్యాలని, వైజ్ఞానిక విషయాలని, భారతీయమైనటువంటి ఒక సనాతనమైన ఆర్షమైనటువంటి తత్వాన్ని సామవేదం తన నిండా నింపుకున్నది. అది ఎట్లా ఉన్నది? గానంగా ఉన్నది. అందుకనే సత్యసాయి భగవాను మనం సామగాన లోలుడా అంటాం. అంటే సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మ ఈ సామగానాన్నే ఎందుకు ఎన్నుకున్నారు అంటే సా ఆ మా అని మూడు అక్షరాలున్నాయి. ఈ మూడు దాంట్లో ఉన్న బీజాక్షరాలు. సా అంటే ప్రకృతి, స్త్రీత్వం. ఆ అంటే పురుషుడు, పరమాత్మ. మా అంటే జీవాత్మ. అంటే సా ఆ మా అనబడేటువంటి ఈ సామంలో కంటికి కనపడుతున్నటువంటి దృశ్యమాన ప్రపంచమంతా ఒక ఎత్తైతే, ఈ దృశ్యమాన ప్రపంచానికి మూలము, స్థూలము, సూక్ష్మము, సూక్ష్మ సూక్ష్మేతరము అయినటువంటి ఒకనొక దివ్య శక్తి, మహత్తర శక్తి, మహత్తత్వ భూమిక ఏదైతే ఉన్నదో అది పరమాత్మగా భావించగలిగినట్లయితే మా అనబడేటువంటి జీవాత్మ అంటే మనబోటి సాధకులందరం కూడా ఈ ప్రకృతి ద్వారా పరమాత్మని, పరమాత్మ అనుగ్రహం చేత ఈ ప్రకృతిని ఒక సమన్వయ రీతిలో అర్థం చేసుకునేటువంటి దిశగా జీవితాలు సాగాలి కనుక ఈ మూడు కలిపినట్లయితే ఇది మాత్రమే తత్వత్రయంగా మనం చెప్తాం. అంటే పురుషుడు, పరమాత్మ, స్త్రీ, ప్రకృతి, జీవుడు, ఈ జగత్తు, ఇదంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ. అసలు ఉన్నదంతా ఒకటే. ఈ ఒకటే అనేకంగా అనంతంగా కనిపిస్తున్నది గనక పరమేశ్వరుణ్ణి సంకీర్తన చేత, గుణగానం చేత, భజన చేత అనేకమైనటువంటి భావాలన్నింటినీ కూడా ఒకనొక చోటికి చేర్చి ఓ పరమాత్మ నీ స్వరూపము ఇది అని మానసికంగా ఉపాసన చేస్తూ హృదంతరాళాలలో ఒక నిశ్శబ్ద భూమికలో మౌనగీతాన్ని గనక ఆలపించగలిగినట్లయితే దానిని మనం సామగానంగా ఉపాసన చేస్తాం. ఈ సామగానము అనేకమైనటువంటివిగా ఉన్నాయి. అందులో రెండు ప్రధానమైనటువంటిది, ఒకటి షడ్జం, రెండవది పంచమం. ఈ షడ్జం నెమలి నడక, పంచమం కోకిల. అందుకనే కోకి

ఏడు ఎక్కడున్నదయ్యా? ఈ ప్రసన్నత ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతరంగ శుద్ధి చేత, అంతరంగ యోగం చేత, అంతరంగ యాగం చేత, ఒక భావనాభూమిక నుంచి వాస్తవికమైనటువంటి ప్రపంచంలోకి అడుగుబెట్టినప్పుడు ఈ సామగానం ద్వారా, గానము ద్వారా, పాట ద్వారా అనేక విధాల పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి భూమిక. నిజానికి ఈ సప్తస్వరాలు సమగానంలో ఇమిడి ఉన్నాయి గనక సరిగమ పదని, ఈ సరిగమ పదని అనేటువంటివి, వీటిలలో నీ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి శిఖర స్థాయికి చెందినటువంటి ఒక ఉదాత్త స్థాయి. ఈ ఉదాత్త అనుదాత్త స్థాయిలలో సంచారం చేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి మూలాధారంలో ప్రారంభించి సహస్రారం వరకు తీసుకువెళ్లేటువంటి, అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనబడేటువంటి ఈ కదిలే ఆరు చక్రాలను దాటుతూ దాటుతూ కదలనటువంటి సహస్రారం వైపు, కాని కదిలించేటువంటి సహస్రారం వైపు తీసుకువెళ్లేదే ఈ సంగీతం కనుక భగవంతుడు రాగప్రియుడు, భావప్రియుడు, తత్వప్రియుడు, ప్రపంచమంతా కూడా ఒక అందమైనటువంటి గీతికగా సాగాలి అని ప్రతినిత్యము కూడా తాను సృష్టించినటువంటి ప్రకృతికి మహదాశీర్వచనం అందించేటువంటి పరమాత్మ యొక్క స్థితి అది గనక భగవంతుడు మనకి అనుభవంలోకి రావాలి అంటే అతి తేలికైన, అతి సరళమైన, కానీ గంభీరమైన, విస్తృతమైన, అచ్చమైన, స్వచ్ఛమైన మార్గం ఏది అంటే అది సంగీతమే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రత్యణువులోనూ పరమాత్మని గానం ద్వారా గనక దర్శనం చేయగలిగినట్లయితే, సంగీతం ద్వారా గనక అనుభవించగలిగినట్లయితే, శిలలు కరుగుతాయి, శిల్పాలు కదులుతాయి, సర్వ ప్రకృతి స్తంభిస్తుంది, ఒక నిశ్చేష్టమైనటువంటి సమాధి స్థితికి అది చేరుకుంటుంది గనక సంగీత ప్రధానమైనటువంటి భక్తి, భజన పూర్వకమైనటువంటి ఉపాసన, ఇదంతా కూడా అనేకమైనటువంటి దేహాలని, మనస్సులని, అనేకమైన స్థితులని ఏకం చేయగలిగినటువంటి ఒక సమన్వయమైనటువంటి భావనా రీతి ఇది. ఇది నిజానికి ఈ సామవేదం 1000 శాఖలుగా ఉండేది ఒకనాడు. ఈ 1000 శాఖలలో ఇవాళ మనకు మిగిలినవి కేవలం 12 మాత్రమే. ఈ సప్తస్వరాలన్నీ కూడా జగత్తుని రక్షిస్తూ ఉంటాయి, ఈ జగత్తుకి ఆలంబనగా ఉంటాయి. తెలతెలవారుతున్నటువంటి వేళ, సుప్రభాతాంచిత నవప్రభాత వేళ, ఈ ప్రకృతి జాగ్రత్త అవస్థలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నటువంటి వేళ, ఈ ప్రకృతిలో నెమ్మదిగా ఒక నిస్తంద్రమైనటువంటి ఒక గాన విశేషం ఉన్నది. దానిని పట్టుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనస్సును నిలబెట్టుకుని, మనస్సుని మనస్సుతో ఒకచోట కూడి ఉండగలిగినట్లయితే దానిలో ఆ చల్లని, మెల్లని, గంభీరమైనటువంటి, అతి లోతైన, విస్తృతమైనటువంటి ఒక నాదం మనకు వినిపిస్తుంది. ఆ నాదము యొక్క పుట్టుక ఎక్కడ అంటే మన నాభి చుట్టూ ఏర్పడుతుంది. ఆ అక్కడి నుంచి ఏర్పడినటువంటి ఆ నాదమే నెమ్మది నెమ్మదిగా అనాహత చక్రం దాటి కంఠస్థానము అనబడేటువంటి విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అది గానమై, అది సాహిత్యమై, అది భాష అయి, అది భావమై, అది పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, స్వచ్ఛమై ఈ ప్రపంచానికి ఒక మహాప్రవాహంగా ఏర్పడి ప్రపంచాన్ని తన్మయం చేస్తుంది. తనుమయం కాదది, తన్మయం చేస్తుంది. తన్మయంలో ఏమున్నది అంటే తాదాత్మ్యత ఉన్నది, ఉద్వేగం లేదు, ఒక ఉత్సాహమున్నది, ఉల్లాసం ఉన్నది, ఒక పూర్ణత ఉన్నది, నిండుతనం ఉన్నది. ఇదంతా పరమేశ్వరుడు యొక్క స్వరూపమే తప్ప అన్యం కాదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఓ శ్లోకం రాశారు, సరిగమపదని నితాంతాం వీణాసంక్రాంతకాంత హస్తాంతాం శాంతం మృదులం స్వాంతం త్రయాణాం గ్రామాణాం. ఎంత అందమైన, ఎంత భావగర్భితమైనటువంటి ఒక శ్లోకం ఇది. దీన్ని కాస్త విచారణ చేసినట్లయితే ఈ సంగీతం భగవంతుడి దగ్గరకు భక్తుణ్ణి ఎలా తీసుకువెళుతుంది? నిజానికి భగవంతుడి దగ్గరకు భక్తుడు వెళ్లాలి అంటే ఎట్లా ఉపాసించాలి అనేటువంటిది దీంట్లో చెప్తూ, సరిగమ పదని నితాంతం అంటే ఒక నితాంతమైనటువంటి, ఒక తీగకు చిట్ట చివర ఉన్నటువంటి మహాపుష్పములే. ఏమిటి ఆ తీగ అంటే ఇడా పింగళ సుషుమ్న అనబడేటువంటి నాడులలో సుషుమ్నానాడి సహస్రారాన్ని యోగశాస్త్రంలో ఎట్లాగైతే తాకి
కదలికేలేని ఒక యోగభూమికని ఇస్తున్నదో సంగీతంలో మహానిష్ఠుడైన వాడు, ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, రసముయన్ నిస్సహ అన్నటువంటి ఒక అలంకార శాస్త్ర విధానంలో నుంచి తనలో తాను తనను ఆత్మను దర్శనం చేసుకుంటాడు గనక ఈ ఆత్మ, ఈ పరమేశ్వరుడు, ఈ జీవుడు భిన్నం కాదని, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే, మూడు బొమ్మలుగా, మూడు ముక్కలుగా, మూడు కోణాలుగా, మూడు పార్శ్వాలుగా కనిపిస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ త్రికోణమే పరమేశ్వరుడు యొక్క మూడు స్థతులుగా భావన చేయమంటుంది. దానికే వీణా సంక్రాంత క్రాంత హస్తాంతాం, వీణని గనక పట్టుకున్నట్లయితే, వీణానాదం గనక చేసినట్లయితే, వీణావాదనం గనక చేసినట్లయితే జీవుడికి ముక్తి. ఎందుకని? నిజమేనా అంటే, సృష్టి ఏర్పడినప్పుడు ఏర్పడిన మొట్టమొదటి పరికరం అంటే వాద్య పరికరం వీణ. ఆ వీణలో నుంచి వచ్చేటువంటి శబ్దం మానవుడి యొక్క కంఠస్వరాన్ని పోలి ఉంటుంది. అది ఒకటే. నిజానికి మిగతావన్నీ కూడా దానిలో నుంచి ఏర్పడినటువంటి వాద్య పరికరాలే తప్ప ప్రప్రథమమైనటువంటి వాద్య పరికరం వీణ గనక, ఆ వీణని గురించి యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక మాట ఉన్నది. ఆ వీణని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది.

0: గచ్చతి. శృతి ఉండాలి, లయం ఉండాలి, వీణావాదన ఉండాలి, వీణావాదన యొక్క తత్వం తెలిసి ఉండాలి. అందుకనే భగవంతుడు మానవ దేహంలో ఈ వీణని అమర్చాడు. ఎక్కడ? మన వెన్ను పూసే వీణాదండం. మానవ దేహంలో సరస్వతీదేవి భాషాస్వరూపంగా, భావనాభూమికగా, ఒక అభివ్యక్తిగా, ఒక అగ్నిస్వరూపంగా, ఒక మాటగా, ఒక పాటగా ఎక్కడ ఉన్నది, ఎక్కడ కొలువై ఉన్నది గనక విచారణ చేసినట్లయితే, సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మే అగ్నిస్వరూపమై మన మాటయందు, శుభగశయ్యా సమన్వితమైనటువంటి ఒక భాషయందు, సంపూర్ణమైనటువంటి సంస్కారమునందు, భారతీయ సంస్కృతి వైభవమునందు అన్నింటా ఆయన సంస్థితుడై ఉంటాడు గనక ఈ పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి అంటే గానమే ప్రధానం, సంగీతమే ప్రధానం. అందుకనే సత్యసాయి భగవానుడు మానవ జీవితాన్ని మహత్తరమైనటువంటి ఒక సంగీత వాంగ్మయంగా ఓ చోటన్నారు. మరి పరమేశ్వరుడు ఈ భజన ఎందుకు చేయించారు, ఈ సంగీతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, నిజానికి మన రెండు అరచేతులు కూడా చప్పట్లు కొడుతూ గనక భజన చేసినట్లయితే మన అరచేతులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాడులన్నీ కూడా స్పందించి శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాలన్నీ కూడా ఉత్తేజితమై, ఉద్దీపనమై, పూర్ణమై, మహానందతారక స్థితిలో ఆనందతాండవం చేస్తాయి. కనుకనే భజన చేయటము అంటే రాగతాళబద్ధంగా చేయాలి, రెండు చేతులు చరచి చేయాలి, సమన్వయంగా చేయాలి, ఏకశబ్దంగా చేయాలి. ఇది పరమేశ్వరుడికి మనం ఇచ్చేటువంటి ఒక నివేదన. ఏది ఏకంగా ఉండి అనేకంగా ప్రకృతిగా ఇక్కడ కనిపిస్తున్నదో, ఈ అనేకం అంతా కూడా మళ్లీ ఏకం కాగలిగితే అది మానవుడి జీవితానికి ఒక సార్థకత, అది పారమార్థికత. అంతేకాదు, సంగీతంలో నుంచి ఏం పుడుతుందయ్యా అంటే ఆనందం పుడుతుంది. ఎటువంటి ఆనందం పుడుతుంది? మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, మానవ గంధర్వానందము, దేవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, హిరణ్య గర్భానందము. ఈవేళ సంగీతం నుంచి మనస్సుని స్వాంతపరుచుకోవాలి. సంగీతం ద్వారా ఇంద్రియాలు మనల్ని అల్లకల్లోలపరుస్తున్నప్పుడు, మనసు ఆందోళనాయత్తమైనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు మనల్ని నిలువనించకుండా ఉన్నప్పుడు ఏమీ మనకి అక్కరకు వచ్చేది అంటే అది సంగీతమే. సంగీతం ద్వారా భగవంతుణ్ణి ఉపాసన, ఉపా అంటే దగ్గరగా, ఆసన ఒక స్థానాన్ని సంపాదించుకుని పరమేశ్వర భావానికి, పరమేశ్వర రూపానికి, పరమేశ్వర తత్వానికి, పరమేశ్వర సగుణానికి, వీటన్నింటికీ కూడా దగ్గర కాగలిగిన, దగ్గర చేర్చగలిగినటువంటి ఉత్తమోత్తమమైన ఏకైక సాధన సంగీతంగా మనం భావన చేస్తూ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో, కార్యక్రమంలో, ప్రణాళికలో వారు రచించుకున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విషయంలో సంగీతం ప్రధానమైంది, అంతర్లీనమైంది. కనుకనే తొలినాళ్లలోనే సత్యసాయి భగవానుడు మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అంటూ గురుచరణాలని సంగీతమయంగా, సంగీత పరంగా అన్ని విధాలా కూడా ఉపాసన చేయమన్నారు. వేదము, సంగీతము, ధర్మము అంటే అది పరమాత్మే. ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం, యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి, హృతి విచ మనసాస్వం చిన్వతా మజ్జతావా పవనచరణరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఎక్కడో బయట లేడని, లోపలే ఉన్నాడని, నేను నేను అని అంటూనే ఉన్నాడని, ఆ అంటున్నటువంటి వాణ్ణి మన ఎరుకతో, స్పృహతో, సాధనతో, భక్తితో, కర్మతో, జ్ఞానంతో, అన్నింటికంటే మించి ప్రేమతో, సేవతో అనుభవించగలిగినట్లయితే జీవుడు ఇక్కడే జీవన్ముక్తుడవుతాడని, జీవన్ముక్తుడు పరిణామం చెందినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి గనక అటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి అనుగ్రహ తరంగాలు సామగానమై, సామవేదమై, గానమై ఈ ప్రపంచానికి రక్షాకవచంగా నిలుస్తుంది అని సత్యసాయి భగవానుడు ప్రవచించినటువంటి మహోదాత్తమైనటువంటి భావనని ఆకళింపు చేసుకుని దానిని ఆచరించేటువంటి దిశగా మనందరం కూడా చక్కగా ప్రయత్నం చేద్దాం. సామగాన ప్రియుడైన, సామవేదమే రూపమైనటువంటి సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
1: సాయిరాం విఎస్ఆర్ మూర్తి గారు, ఎప్పటిలాగే ఈరోజు కూడా అత్యద్భుతంగా సంగీతం గురించి, గానం గురించి మా శ్రోతలందరికీ ఎంతో చక్కగా వివరించారు. మీరు సంగీతంపై చేసే విశ్లేషణ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు నా ధన్యవాదాలు. సాక్షాత్తు పరమశివుని చింత గానం చేసే అదృష్టం కొందరికి మాత్రమే లభించే అరుదైన అనుగ్రహం. నాటి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల మొదలు నేటి మల్లాది సోదరులు, మాండలిన్ శ్రీనివాస్ వరకు ఎందరో సంగీత కళాకోవిదులు మన స్వామివారి దివ్య సన్నిధిలో భక్తి ప్రపత్తులతో వారి సంగీత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వామివారి ప్రేమను చూరగొన్నారు. అయితే వేదమాత సాయి సరస్వతి ముందు ప్రతి నిత్యం భజనలు, భక్తి గీతాలు ఆలపించే మహాభాగ్యం స్వామి సంపదైన విద్యార్థులకే దక్కింది. ఈనాడు మనం ఆస్వాదిస్తున్న సంగీత సుధా సవంతిలో మరింత మాధుర్యాన్ని అందించడానికి భగవాన్ బాబావారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ కోటా శివకుమార్ గారు మనతో ఉన్నారు. వీరు ప్రతి ఆదివారం మన తెలుగు స్ట్రీమ్లో అందించబడుతున్న త్యాగోపనిషత్తు అన్న ధారావాహిక ద్వారా మనందరికీ సుపరిచితులు. విద్యార్థి దశలో సాయి భగవానుని చింత సంగీతం ద్వారా ఆయనకు కలిగిన అనుభవాన్ని, అనుభూతిని ఆయన మనతో పంచుకుంటారు.
2: రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం. స్వామి సమగాన లోలుడు, సమగాన ప్రియులు. ఇది లోకంలో అందరికీ తెలిసిన విషయమే. స్వామి అంటే అక్కడ సంగీతము, భజన అనేది తప్పకుండా చోటు చేసుకుంటుందని భక్తులందరూ తెలుసుకున్న విషయం. అదే కాకుండా స్వామి తాను స్వంతగా బాల్యం నుంచి కూడా సంగీతంలో ఒక అవగాహన చూపెట్టడము, ఎంతో ఆసక్తి చూపెట్టడము, అంతేకాకుండా సంగీతం పాడేవారు రసజ్ఞులందరినీ దగ్గర తీసి వారితో పాటు తాను పాడుతూ ఎంతో ఆనందించడం, ఇటువంటి విషయాలన్నీ మనకి తెలిసినవి. స్వామి జీవితంలో ఇవన్నీ తెలుసుకుంటాం. ఇక స్టూడెంట్స్కి వస్తే, స్టూడెంట్స్ స్వామికి చేరువుగా అవ్వడానికి సంగీతం ఒక గొప్ప మాధ్యమం కూడా అవుతుంది. స్వామి స్టూడెంట్స్లో మ్యూజిక్ బాయ్స్ అన్న పేరుతో ఉన్నవారికి ఎన్నో అవకాశాలు కలగజేయడం, వారికి దగ్గరగా ఉండి వారి సంగీతం వింటూ ఆనందించడం, వారిని తప్పు అయిన చోట వారిని మళ్ళీ తీర్చిదిద్దడం, ఇటువంటివన్నీ విషయాలు మనం స్వామి ఒక లీలా నాటకంలో చూస్తూ ఉంటాం. మనకి ఎన్నో భజనలు ఉన్నాయి స్వామిని ఉద్దేశించి. స్వామికి సంగీతం ఎంత ఇష్టకరమైంది, భజన అనేది ఎంత ప్రాణమైంది అని చెప్పడానికి. అయితే పర్సనల్గా నాకు స్టూడెంట్గా అక్కడ ఉన్నప్పుడు 1993 నుంచి 1995 నేను అక్కడ MBA చేశానండి. ఆ సమయంలో ఒక కొన్ని చక్కని అవకాశాలు దొరకడము, నేను పెద్ద పాట పాడేవాడిని కాకపోయినా కూడా స్వామి అటువంటి అనుగ్రహం కురిపించడము, నాకు కొన్ని అవకాశాలు కలగడం జరిగాయి. అందులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది 1993లో స్వామి అప్పుడు వైట్ఫీల్డ్లో ఉన్నారు. ప్రశాంతి నిలయం క్యాంపస్లో మేమందరము స్వామి లేకుండానే ఒక ఇండిపెండెన్స్ డేకి జరిగిన సంగీత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అప్పటి వైస్ ఛాన్సలర్ స్వామి ఇక్కడ ఫిజికలీ లేకపోయినా స్వామికి మనం అర్పించుకునేది మనం ఎక్కడన్నా చెయ్యాలి అని చెప్పడము. అందువల్ల మేము స్వామి వైట్ఫీల్డ్లో ఉన్నారు, మేము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఆడిటోరియంలో ఒక సంగీత కార్యక్రమం చేయడము జరిగింది. కింద స్వామి కుర్చీ వేసి ఉంది. అందులో ఒక పాట, మొట్టమొదటి పాట నేను పాడడం జరిగింది. శంకరానాథ శరీరాపర అన్న ఒక సినిమా పాట. ఆ సినిమా పాట పాడిన తర్వాత పాటలో చివరికి ఒక క్లైమాక్స్ సిచ్యువేషన్ లాగా పాట పైకి వెళ్లడం జరుగుతుంది. అట్లా పైకి వెళ్లిన ప్రదేశంలో అందరూ చప్పట్లు కొట్టడం చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నిజం చెప్పాలంటే కాస్త నాకు కొడుతున్నారేమో అనుకుని అహంకారం కూడా పడ్డాను. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ స్వామి పటం పైన పెట్టిన పెద్ద పువ్వు ఒకటి కింద పడిందని చెప్పారు. అది చాలా పెద్ద పువ్వు, అది కూడా చాలా జాగ్రత్తగా స్లో మోషన్ లో పడ్డట్టు కింద పడిందిట. అది చూసి స్వామి వచ్చారు అక్కడికి అని ఆనందంతో భక్తులందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చప్పట్లు కొట్టారనమాట వారు, ఎందుకంటే అందరూ స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఈ విషయం జరిగిన ఒక వారం రోజులకి MBA డిపార్ట్మెంట్ యానివర్సరీ అన్న ఒక సందర్భంగా 3 రోజులు మేము MBA పిల్లలందరం కలిసి వైట్ఫీల్డ్కి వెళ్లడం జరిగింది. ఇది స్వామి పర్మిషన్తో. అక్కడ మొట్టమొదటి రోజు త్రయీ బృందావనంలో మేము స్వామి పాడమంటే వీలుగా పాడడానికని కొన్ని పాటలు రెడీ చేసుకుని వెళ్లి హార్మోనియం, తబలా వాటితో పాటు అక్కడ కూర్చుండగా స్వామి త్రయీ బృందావనంలో జూలా దగ్గరికి వస్తూనే మొట్టమొదట మాట్లాడిన విషయము, తాను పుట్టబర్తికి 3 సార్లు వచ్చినట్టు, ఈ 3 సార్లలో 2 సార్లు చెప్పి ఇక 3వది కూడా స్వామి 3వసారి కూడా ఏ విధంగా వచ్చారు అనేది ఆయన చెప్తూ నా వైపు చూసి, శివకుమార్ ఆడిటోరియంలో పాట పాడుతున్నప్పుడు నేను వచ్చానప్పుడు అక్కడ పువ్వు కింద పడేశాను అని స్పష్టం చేశారు. దాంతో అక్కడ మేము కూర్చున్న మాకందరికి ఒళ్ళు జలధరించింది. అది అన్న స్వామి తర్వాత అదే పాట నన్ను మళ్లీ పాడమనడము. పాడమన్నప్పుడు అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే స్వామి ఎదురుకుండా నుంచుని, అప్పటికింకా స్వామి జూలాలో కూర్చోలేదు, నుంచునే మాట్లాడుతున్నారు. స్వామి నుంచున్నప్పుడు ఆ ప్రొఫైల్ ఆ జుట్టు అంతా ఉండి, ఆ పాట జుట్టు చూస్తున్నప్పుడు స్వామిని అట్లా ఆనందంగా చూస్తున్నప్పుడు పాట పాడుతుంటే, ఆ పాటలో చివరికి పరవశాన శిరసూగంగ ధరకు జారిన శివగంగ నా గానలహరి నువ్వు మునుగంగ అని ఇటువంటి పదాలు వస్తున్నప్పుడు స్వామి అక్కడ నుంచుని ఆ శిరస్సు అంతా ఊగుతూ ఉండడము, కరెక్ట్ గా అక్కడ శివుడు నుంచుని ఆ విధంగా ఆ పాటని వింటున్నాడా అన్నట్టు అనిపించి ఎంతో గొప్ప అదృష్టంగా భావించాం. అయితే అప్పుడు చివరికి పాట అయిపోయిన తర్వాత చివరికి వెళ్లడము, స్వామి క్లైమాక్స్ దాని గురించి స్వామి నావైపు చూసి నిజంగా ఇంకొంచెం పైకి ఎండ్ చేయాలి, హయ్యర్ నోట్ అందుకోవాలి అని స్వామి చెప్పడము ఒక్కసారి ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే, పరమాత్మ నరాకారంలో మన ఎదురకుండా ఉండి మనం చేసే తప్పులకి మనం చేసే చిన్న చిన్న పనులకి మనం మరీ నొచ్చుకోకుండా దాన్ని కొంత సవరిస్తూ మనతో మాట్లాడే తీరు ఆలోచించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక అదే రోజు ఇంకొక పాట పాడతావా బంగారు అని అన్నప్పుడు మేము తయారు చేసుకున్న పాటల్లో ఒక పాట పాడాను. అది రామదాస్ గారి కీర్తన పలుకే బంగారం ఆయన అనేది. అయితే అది నాకు వచ్చిన పాట నేను ఎక్కువేమీ ఆలోచించకుండా స్వామి దగ్గర పాడచ్చు అన్న భావంతో పాడాను తప్ప ఎంత తప్పు చేశానో అది పాడిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకనంటారేమో, ఎదురుకుండా పలికే దైవము మనతో పాటు నడయాడే దైవము ఉన్నప్పుడు పలుకే బంగారం ఆయన పిలచిన పలుకవేమి, శరణాగతత్రాన బిరుదాంకితుడవట నువ్వు కాని నన్ను కాపాడడానికి రావట్లేదు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడడం ఎంత అనాలోచితం అర్థమవుతుంది. తర్వాత ఆలోచించినప్పుడు అర్థమైంది. అదేవిధంగా ఒకళ్ళిద్దరు సీనియర్ ప్రొఫెసర్స్ నన్ను వచ్చి మందలించారు, అదేమిటి స్వామి ఎదురుకుండా ఉంటే అట్లా అండమే ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పాట అయిపోగానే స్వామి మాత్రం చాలా ఓపిక్గా నన్ను చూసి నవ్వుతూ మందహాసం చేస్తూ అన్నారు, బంగారు పలుకేమీ బంగారం కాలేదు, నువ్వు సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలకడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు స్వామి. దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే, స్వామి నుంచి ఎప్పుడు మనకి డిలే లేదు కాని మన వైపు నుంచే డిలే. మనం గనక మనసు కేంద్రీకరించి స్వాయి సాయి అని పిలవడానికి మనకి ఆ ఓపిక తీరిక ధ్యాస శ్రద్ద ఉంటే స్వామి ఎప్పుడు రెడీగా ఉన్నట్టు చెప్పారు. ఇక ఒక రెండు రోజులు పోయిన తర్వాత త్రై బృందావనంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వచ్చి ఆయన ఎదురుకుండా స్వామి పాడమన్నప్పుడు నాకు మనసుకి తట్టిన ఒక పాట పాడాను శ్యామశాస్త్రి గారిది. అందులో చరణంలో

అన్నాను. శ్రీరాగంలో ఉన్న ఈ పాటలో ఆ మధ్యలో మూడో లైన్లో పర్టికులర్ గా ఆ రాగం ఆలాపన చేసినప్పుడు అది ఆ విధంగా ఉండక్కర్లేదు. అది ఎందుకంటే ఆ రాగానికి సరిపోయేట్టు ఒక సింగర్ పాడడము, అది విని నేను అదే విధంగా పాడడానికి ట్రై చేయడం చూసిన తర్వాత స్వామి నన్ను అక్కడ ఆపేసేయమన్నారు. ఆపేసి నా వైపు చూసి, చూడండి నాదబిందు కళాతత్వం స్వామిది, ఆయన ఈ విధంగా నాదాన్ని తీసుకుని కూనీ చేస్తూ ఉంటే ఊరుకోగలరా? అందుకని ఆయన అన్నారు, కాదు చూడు బంగారు, నువ్వు ఎప్పుడు కూడా సంగీతంలో భావాన్ని రాగం కోసం అట్లా అర్థవంతంగా లాక్కూడదు, దానివల్ల రాగం రోగం అవుతుంది అని చెప్పి చెప్తే నేను కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో ఏంటో స్వామిని అడిగాను. స్వామి కలిగించిన అనుగ్రహంతో, స్వామి ఈ పాట ఎట్లా పాడాలో మీరే చెప్పండి స్వామి అంటే, స్వామి అప్పుడు పాడి వినిపించారండి.

0: అని ఎంతో అందంగా ఎంతవరకు లాగాలో అంతవరకే లాగి మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండాలో అక్కడ గ్యాప్ తీసుకున్నారు. అంటే దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే చాలా వరకు సంగీతంలో అవసరం లేని ప్రదేశాల్లో కూడా మనం గ్యాప్ రాగాని లాగి ఇంకా అందంగా చేసి ఎవరో మెప్పు పొందుదామా అన్నట్టు అటువంటి పనులు చేస్తాం, ఇవి చెయ్యక్కలేదు అని స్వామి స్వయంగా చెప్పారు. ఇక సింగర్ సిన్నర్ అన్న ఒక మాట ఎప్పుడు స్వామి అందరికి చెప్తూనే ఉంటారు, మాకు చెప్పారండి. తమ దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టుకుని ఆయనకు అర్పితం చేస్తున్నాను ఈ కర్మ అనుకుని పాడేవాడు సింగర్ అవుతాడు. తన మేలు కోసము లేకపోతే తన మెప్పు పరుల మెప్పు కోసము అందరూ నన్ను ఏమనుకుంటున్నారో ఈ భజన నేను పాడుతున్నప్పుడు అని ఆ విధంగా పాడి లీడ్ చేసేవాడు సిన్నర్ అవుతాడు. స్వామి చెప్పారు నువ్వు సిన్నర్ కావక్కర్లేదు, నువ్వు సింగర్ కాకపోయినా పర్వాలేదు, నువ్వు లీడర్ కాకపోయినా పర్వాలేదు, ఫాలో చేయి భజన చాలు మనసారా, నేను వింటూనే ఉంటాను, కానీ నువ్వు సింగర్ అన్న పేరుతో సిన్నర్ మాత్రం కాకు, అంటే లేని అహంకారం అంతా తెచ్చుకుని నీ వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుని మాత్రము ఈ విధంగా పాడదు బంగారు అని చెప్పినటువంటి సన్నివేశాలు స్వామి గుర్తు తెచ్చుకుంటే ఎంత ఓపికతో ఆయన మనందరినీ భరిస్తూ ఒక పక్కన అటువంటి గొప్ప గొప్ప కళాకారులు సుబ్బలక్ష్మి గారు లాంటి వారి కళాకారులను మేము స్వామి నీకోసమే పాడతాము అంటే వారి పాట వింటారు, ఒక పక్క ఎందుకు ఏమీ సరిగ్గా తెలియని విషయం శాస్త్రజ్ఞ పరిజ్ఞానం లేని మన పాట కూడా వింటారు. దేనికన్నా కూడా భావమే నాకు ప్రధానం బంగారు, కాని మీకు ఎంత విద్య వచ్చని కాదు, ఎందుకంటే సర్వేశ్వరుని ముందు ఎవరి విద్య చూసుకుంటే ఎంతండి, కాబట్టి విద్యతో పని లేదు, కేవలము కూడా భగవంతుడి మీద ఉన్న ఒక ధ్యాస మాత్రమే చాలా చాలా చాలా ప్రధానమన్న గొప్ప సందేశం స్వామిది. కాబట్టి స్వామి సంగీతము జ్ఞానము రెండు ఒకటే. సాయిరాం.
1: అధరం మధురం వదనం మధురం హసితం మధురం మధురాధిపతే సకలం మధురం. స్వామిని గురించి ఏ విశేషం విన్నా మధురాతి మధురం. అందులో సంగీతం గురించి నాదబ్రహ్మ సాయీశ్వరుని గురించి వినడం కన్నా వేణుల విందైనది మరొకటి లేదు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో మీ చక్కని అనుభవాలను పంచుకున్నందుకు మీకు నా ధన్యవాదాలు. సంగీతం వినడం ఒక మధురమైన అనుభూతి, అలాగే స్వామి తీయని గళం విన్నా అది మహదానందమే. అయితే ఈ రెండూ కలిస్తే, అంటే స్వామి స్వయంగా పాడగా వింటే కలిగే దివ్యమైన భావన వర్ణాతీతమైనది, అది మాటలకు ఊహలకు అందనిది. ఈ చిరు ప్రయత్నాన్ని ముగించే ముందు సాయి భగవానుని దివ్య సుమధుర సుస్వర గలంతో పాడిన ఈ కీర్తనను వింటూ మన మదిని సాయీషుని చరణాల చింత పూజాకుసుమంగా సమర్పిద్దాము.

ఇంతటితో సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటూ శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి.

సర్వేశ్వరుడు, పాప సంహారుడు, శాశ్వత ఐశ్వర్యుడు, ఆత్మ సంసారీయగు సత్య సాయీశునకు ఆదిలాబాదు జిల్లా ప్రణమిల్లుతున్నది. ప్రభు, ఆదిలాబాదు అన్న నా నామాన్ని మీ సమక్షాన ఉచ్చరిస్తే చాలు, అక్కడి నాలోని ప్రతి అణువు పవిత్రమగుచున్నది.

0: ಸಾಯೇಶ್ವರಾಯ ವಿದ್ಮಹೆ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತಂಗಾ ರೇಡಿಯೋ ಸಾಯಿ ತೆಲುಗು శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాడు మొట్టమొదటిసారిగా శ్రీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీర్వాదములతో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా పర్త్యాత్ర సందర్భంగా ప్రశాంతలయం విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల భక్తుల అనుభవాలను రేడియో సాయి ప్రశాంతలయం స్టూడియోస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. గత 2 రోజులుగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను అందుకోవటానికి తమ 11వ పర్త్యాత్రకై 2,300 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ జిల్లా నలుబూలల నుండి ప్రశాంతలయానికి విచ్చేశారు. ఈనాడు వారితో ముచ్చటిస్తూ పర్త్యాత్ర విశేషాలను, జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు,
1: పర్త్యాత్ర విశేషాలను, సేవా కార్యక్రమాల వివరాలను శ్రోతలతో పంచుకుంటారు. ఈ పర్త్యాత్ర కార్యక్రమాల నిర్వహణలో వీరికి తోడ్పడ్డ ఆదిలాబాద్కు చెందిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ రంగనాథరాజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలలో పాలు పంచుకుంటున్నారు.
2: సాయిరామ్, ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,300 మంది భక్తులతో విచ్చేసినటువంటి ఆదిలాబాద్ భక్త బృందం రేడియో సాయిలో ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేయించేటువంటి అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వామి అందించినందుకు స్వామివారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు తన అనుభవాలను శ్రోతలతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంకల్, మీరు 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పర్త్యాత్రలు చేస్తూ వచ్చారు. ఎన్నో అపూర్వమైనటువంటి సంఘటనలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు స్వామికి ప్రసాదించారు. అవేంటో కొంచెం మీరు చెప్తారా?
3: తప్పకుండా. శ్రోతలందరికీ సాయిరామ్, ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొట్టమొదటిగా లైవ్ ప్రోగ్రామ్ ని ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించుకోవడం నిజంగా మా అదృష్టం. స్వామివారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును, ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను. స్వామి చెప్పిన ఈ పద్యం సంపూర్ణంగా ఆదిలాబాద్ జిల్లాకే చెప్పారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క కనుసన్నల్లో నడపబడుతుందని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా నమ్మగలను. ఎందుకంటే మొట్టమొదటిసారి 2007 సంవత్సరంలో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. రేపటి నుంచి పుట్టపర్తిలో పర్త్యాత్ర ప్రారంభమవుతుందంటే ఈరోజు సాయంకాలం స్వామివారు దర్శన సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు స్వామి, తమ దివ్య దర్శన భాగ్యానికి అనుమతించండి స్వామి అంటే ఎంతమంది వస్తున్నారని అడిగారు. నేను ఆ సమయంలో ఆ గాబరాలో తొందరపాటులో నేను సరిగ్గా సంఖ్య చెప్పలేకపోయాను. స్వామి చెప్పారు 3,300 మంది వస్తున్నారు, చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్వామి తన ప్రక్కనున్న ఆశ్రమ అధికారులతో అధికారులకు ఆదేశించడం ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. ఆ మరుక్షణం నుంచి స్వామి చేసిన ఏర్పాట్లు చక్కగా స్వామి ఆదరించి ఆదిలాబాద్ను అక్కును చేర్చుకుని అద్భుతమైన రీతిలో అనుగ్రహం అందరికీ అందించి అప్పుడన్న డైలాగ్ స్వామి ఎంతమంది వస్తున్నారు అన్నది ఇప్పటికీ ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. స్వామి ప్రతి పర్త్యాత్రలో ముఖ్యంగా మేము చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లలో స్వామే స్వయంగా ఉండి చూస్తున్నారేమని చెప్పి కొన్ని కొన్ని అనుభవాలు మాకు జరిగినాయి. ఆ రకంగా స్వామి ఆదిలాబాద్ జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం, మొదటి పత్యాత్ర 2007 నుంచి ప్రారంభమైంది.
2: అంటే మీరు అవినాభావ సంబంధం అంటే నాకు గుర్తుకొస్తుంది అంకుల్, ఆ రోజు సాయంత్రం ఆ సాంస్కృతిక కార్యక్రమం డ్రామా జరిగిన తర్వాత స్వామి మైక్ తెప్పించుకుని మరి ఆదిలాబాద్ నాది అవినాభావ సంబంధము, ఇది అన్యోన్య అనురాగం అన్నారు కదా.
3: అవును రంగనాథ్.
2: ఆ అన్యోన్య అనురాగాన్ని, ఆ అవినాభావ సంబంధాన్ని మీరు పలు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు.
3: దాన్ని
2: ఏ చాలా విధాలుగా మీరు అనుభవించే ఉంటారు, మీతో పాటు వందల మంది భక్తులు అనుభవించి ఉంటారు. దాంట్లో ఒక అలాంటి ఒక రెండు సంఘటనలు మీరు.
3: అదే నిన్ననే నాకు ఇచ్చిన అవకాశంలో కుల్వంత్ సభామండపంలో ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. మేము పత్యాత్రకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసుకునేవాడానికి మేము ఐఆర్సిటీసీకి వెళ్లి కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం కానీ మీకు 17 కంపార్ట్మెంట్స్ ఉన్న ట్రైన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఓకేనండి అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్న సంఖ్య దాటిపోయింది. మేము సుమారు 2000 మంది పత్యాత్రికులు వస్తారనుకుంటే అది 3000 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మిగతా 1000 మందిని ఎలా తీసుకెళ్లాలని మేము చాలా ఆలోచనలు చేస్తున్నాం కానీ ఆలోచన మా పరిధిలో లేదు, అది సాధ్యం కాదు ఈ 1000 మందిని. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు వేరే ఇంకా అండలేదు. మాకు ఇంకా మొదటి నుంచి స్వామి నేర్పింది అదే కాబట్టి స్వామిని ప్రే చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మళ్లీ ఎందుకైనా మంచిది ఐఆర్సిటీసీ వాళ్ళని ఒకసారి వెళ్లి కనుక్కుందామని అంటే, ఫోన్లో ముందు కాంటాక్ట్ చేసినప్పుడు, లేదండి సాధ్యం కాదు, అది మేము ఆ రకంగా మీకు ఇవ్వలేము, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బోగీలను పెంచలేమని చెప్పన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఇంకొకసారి వెళ్లి లాస్ట్ ప్రయత్నంగా స్వామికి ప్రేయర్ చేసి, స్వామి ఇంకా మీరే లేకుంటే ఈ 1000 మంది యాత్రికులు మీ దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని, పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్లీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు

0: దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని వెళ్లిన తర్వాత స్వామి మరి ఏం చేశారో, ఏ మహిమ చేశారో, ఏ మాయ చేశారో తెలియదు గాని అదే ఐఆర్సిటీసీ అధికారులు ఇంకా ఎక్స్ట్రా 5 బోగీలు వేసి మాకు వీళ్ళందరికీ ప్రయాణం ఏర్పాట్లు చేయించడం అనేది ఇప్పటికీ అది మర్చిపోలేన ఒక అద్భుతమైన సంఘటనగా నేను గుర్తుపెట్టుకుంటాను.
1: అంటే అది 23-24 బోగీల ట్రైన్,
0: 23-24 బోగీల ట్రైన్ డబుల్ ఇంజిన్ పెట్టి వాళ్లు మాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా డబుల్ ఇంజిన్ పెట్టి పుట్టపర్తి వరకు రాను పోను వేయడం జరిగిందండి. అది మొదటగా మేము అనుభూతి చెందిన ఒక పెద్ద మహిమ, స్వామి చూపిన పెద్ద మహిమ.
1: స్వామి చెప్పినట్టు అడవిలో ఉన్న ఆకాశం,
0: తప్పకుండా అడవిలోనున్న ఆకాశం, గుట్టలోనున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరుగుడెప్పుడు.
1: మరి ఈ పర్త్యాత చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు ప్రవాహంలాగా భక్తులు పొద్దున మనం చూస్తున్న ప్రవాహంలాగా వస్తున్నారు, ప్రవాహం ఇది 2,300 మంది భక్తులు. ఏ విధంగా ఇంతమంది భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తీసుకురాగలరు?
0: ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. మేము 2006 స్వామిని అడిగాము, స్వామి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఘనంగా జరగాల్సి ఉన్నాయి అని ఒక చిన్న కోరిక నా మనసులో ఒక కోరిక ఉండే. నేను ఇతర జిల్లాల్లో చూస్తున్నప్పుడు ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఒక తీవ్రమైన కోరిక స్వామి ముందర పెట్టినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదించి పత్యాత్రకు, అంటే 2006 నేను డిసెంబర్ 5 నాడు స్వామి నా దగ్గర నుంచి ఉత్తరం స్వీకరించి, స్వామి 450 గ్రామాల్లో గ్రామ సేవలు చేసి మీ దగ్గరికి గ్రామానికి ఒక ఇద్దరు చెప్పున్న స్వామి వైభవాన్ని చూడడానికి, స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందాలని ఒక సత్సంకల్పంతో స్వామి దగ్గర తీసుకురావాలని చెప్పి 900 మంది, ముఖ్యంగా 900 మంది, ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చెప్పున్న 900 మంది, సత్యసాయి సేవా సంస్థలు అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు 100 మంది చెప్పున్న 1,000 మందిని మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాంటిది 3,300 మంది స్వామి తెచ్చుకున్నారు ఆయన ఏర్పాట్లతో. ఆ రకంగా వచ్చిన తర్వాత మేము పత్యాత్రకి, మీరు ఇప్పుడు అడిగిన ఇది మేము ఒక యజ్ఞంలాగా మేము తీసుకున్న సంకల్పము తీవ్రంగా ప్రతి కార్యకర్త కూడా 100% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయి గ్రామాల్లోకి ఎంత దూరం ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్లి స్వామి యొక్క చిత్రపటం, మాకు స్వామి యొక్క చిత్రపటమే మాకు బలం, స్వామి ఆ ఫోటో జేబులో పెట్టుకుని స్వామి నామంతోనే మేము గ్రామంలోకి వెళ్లి స్వామి యొక్క రూపాన్ని చూద్దాం, స్వామి యొక్క దర్శనం పొందుదాం, స్వామి యొక్క అనుగ్రహం తీసుకుందాం మన జిల్లాకని మేము ఆ రోజు మొదలుపెట్టిన పత్యాత్ర ఈ రోజు మా ప్రయత్నం ఏమి లేకుండా కూడా 2,400 పైచలకు ఈ రోజు భక్తులు ఇక్కడికి వచ్చారు. 2,400 మందికి మేము చేసిన ప్రయత్నం అనేది ఈ రోజు చాలా తక్కువ, ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా తక్కువ. స్వామి ఆ ఫ్లో స్వామి రప్పించుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏమో గాని మా ద్వారా స్వామి ఆ రోజు పిలిపించుకుండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం మా ప్రయత్నం అయితే చాలా తక్కువ. మేము ఊరికే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం జిల్లాలో, కానీ భక్తులు మాత్రం ముఖ్యంగా గ్రామీణులు చాలా ఆనందంతో ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారండి.
1: జనరల్ గా పత్యాత్రకి ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ జరుగుద్ది?
0: మేము జనరల్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులైన చెల్లం గారికి మేము ముందుగా ఒక అంటే స్వామివారి బర్త్డే అయిన తర్వాత ఒక వారం రోజుల్లో చెప్తాము. వారు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ద వహించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీనికి అవసరమైన ఏర్పాట్లు ఒక అంగీకారం లెటర్ అంటాం దాన్ని, ఒక అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ మాకు ఎక్కువగా డిసెంబర్ 1 వస్తుంది, అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు మొదలవుతాయి.
1: అప్పటి నుంచి ఏర్పాట్లు, యజ్ఞాలు, యజ్ఞంలాగా మా సాయి,
0: అప్పటి నుంచి మేము పూర్తిగా బాధ్యత వహించి గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేయడం, వాళ్లతో మమేకమై చిన్న చిన్న కార్యక్రమాలు, సత్సంగాలు, భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మేమందరం ఒక కుటుంబంలా మేము ఒక ఐక్యతతో ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా వెళ్లాలి అట్లా వెళ్లాలని ఆ రకంగా దాని తర్వాత మేము ఒక 40 రోజులు గాని, 20 రోజులు గాని, 21 రోజులు గాని ఇట్లా ఒక దీక్షల మాదిరిగా, అంటే ఆ 21 రోజులు నిత్యము కూడా స్వామిని చింతన చేసుకుని, స్వామిని ధ్యానం చేసుకుని, చక్కగా స్వామి మార్గంలో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ పత్తి రావడం జరుగుతుంది.
1: ఈ పత్యాత్రల వల్ల పుట్టపర్తిలోకి భక్తుడు ప్రవేశించిన తర్వాత ఆదిలాబాద్ భక్తుల యొక్క హృదయాలలో, మనసుల్లో కొన్ని మార్పులు వస్తాయి.
0: అవునండి.
1: అదే విధంగా ఈ పత్యాత్రల వల్ల జిల్లాలో కూడా ఎన్నో మార్పులు తప్పకుండా వచ్చే ఉంటాయి.
0: వచ్చాయి కూడా.
1: అవి ఏంటి అంకుల్, అవి వివరిస్తారు?
0: పత్యాత్ర వల్ల ముఖ్యంగా గ్రామాల్లో స్వామిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత, ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి వెళ్లిన తర్వాత

0: వాళ్లక ఇప్పటికీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ తీసుకెళ్లే ప్రసాదాన్ని వాళ్లు చక్కగా నలుగురికి పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో గ్రామం అంతా ఒక దగ్గరికి చేరి నారాయణ సేవ చేసుకుని చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలను పిలుచుకుని ఒక పండగలాగా చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ మా వాళ్లు చెప్పుకుంటున్నారు వెళ్లిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నది. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే నామ సంకీర్తన భజన కార్యక్రమాలు కొత్త కొత్త గ్రామాల్లో పెట్టుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు అప్పుడున్న ఒక 10 సంస్థలు 15 సంస్థలు ఈ రోజు 70-80 సంస్థలు 90-100 కూడా భజన యూనిట్స్ ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇదంతా పూర్తిగా స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఈ మాదిరిగా మాకు జిల్లాలో కనిపిస్తుంది.
1: ఇంకా పంటలు
0: ఇదివరకు మాకు పత్తి యాత్రలో పాల్గొనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను ఆ ప్రాంతం సందర్శించినప్పుడు పత్తి యాత్ర మొదటి పత్తి యాత్ర 2వ పత్తి యాత్ర 3వ పత్తి యాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు భక్తులు ఎంతో స్వామి దగ్గర రావడానికి ఎంతో ఉబలాట పడేవారు. అప్పుడు వాళ్ల పరిస్థితి వాళ్ల మాటల్లోనే నేను చెప్తాను. అప్పుడు అన్న మాటలు, సార్ మాకు ఇక్కడ పంటలు పండవు సార్, ఈ ప్రాంతము ఇక్కడ ఈ ప్రాంతం పంటలు పండదు, మేము వేసుకున్న పంట విత్తనాలు కూడా సరైన ఆ పంట క్రాప్ వస్తుందో లేదో కూడా మాకు నమ్మకం లేదు. అట్లాంటిది స్వామి నామంతో మేము స్వామి నామం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో ఈ రోజు ఆనందపడుతున్నాం. అందులో నేను ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు చెప్పాలి, పేరుతో సహా నాకు గుర్తుంది. వీరెల్లి గ్రామము, అది కౌటాల సిరిపూర్ మండలం వీరెల్లి గ్రామము. రామదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయన స్వామి భక్తుడు, అంటే ఇప్పుడు భక్తుడైన 2007 ప్రాంతంలో ఆయన మామూలు వ్యక్తి. ఈ రోజు మొన్న అంటే గత ఏడాది ఆయన ఆయనతో నేను ముచ్చటించినప్పుడు, సార్ ఆ రోజు నాకు 4 వేళ్లు నా నోట్లోకి వెళ్లలేని దుస్థితి సార్ నాది, అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఈ రోజు స్వామి వారి యొక్క పూర్తి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈ రోజు చక్కగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ చక్కటి స్థితిలో నేనున్నాను. మా పంటలు పంట భూములన్నీ సమృద్దిగా పంటలు పండుతున్నాయి. స్వామి నామంతోనే మేము ఈ రోజు ఇంత చక్కగా ఉండడానికి మాకు స్వామి పూర్తి, మాకు రక్షణ, స్వామి మాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారని చెప్తారాయన.
1: ఇంటింటిలో గడప గడపలో స్వామినామం ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటే స్వామి యొక్క సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
0: తప్పకుండా అండి, చేస్తుంది.
1: ఆ కార్యక్రమాలు అవి ఒకసారి మీరు వివరిస్తే.
0: తప్పకుండా వివరిస్తాను. ఈ రోజు సత్యసాయి సేవా సంస్థలు 2007 ప్రతి యాత్రకు రాకముందు 2006 మా దగ్గర కొన్ని సంస్థలు కొన్ని సమితులు ఉండేవి, అంటే సుమారుగా ఒక 8-9 సమితులు ఉండేవి, ఒక 10-15 భజన మండలి ఉండేవి. తర్వాత కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో కానివ్వండి, స్వామివారు ఇచ్చిన మార్గదర్శనం కానివ్వండి, స్వామిని చూసిన తర్వాత ప్రతి ఆదిలాబాద్ భక్తుడు, ప్రతి ఆదిలాబాద్ కుటుంబీకుడు మా ఇంట్లో భజన పెట్టుకోవాలి, మా ఇంట్లో స్వామి చిత్రపటం ఉండాలి, మా ఊర్లో ఒక చిన్న సేవా కార్యక్రమం అనే చేయాలి, నేను కూడా 4 ఉపయోగపడాలి అన్న ఒక చక్కటి విశాలమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అది నేను ముఖ్యంగా గమనించాను. తద్వారా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మాకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మేము వాళ్లకి మేము చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం మనం ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అన్న చెప్పడం వరకే తప్పించి మా దగ్గర నుంచి స్వామి మమ్మల్ని ఏదో శారీరకంగా గాని ఆర్థికంగా గాని మేము ఎక్కడా మాకు స్వామి ఎక్కడా ఎప్పుడూ ఎన్నడూ కూడా కష్టపెట్టలేదు. సంస్థలు ఈరోజు దినదిన ప్రవర్ధమానమే ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాన ఈరోజు మాకు చెన్నూరు ఏరియాలో సుమారు ఒక 54-55 గ్రామాలు ఉన్నాయి. ఆ 55 గ్రామాల్లో స్వామినామం ఒక్కసారి కాదు 2 సార్లు వినిపించబడింది. ప్రతి ఇంటికి కూడా స్వామినామం వెళ్లిపోయింది. అట్లాగే కాగజనగర్ జోన్ లో సుమారు ఒక 100 గ్రామాలు ఉంటాయి, 100-120 గ్రామాలు. ఇప్పటి వరకు సుమారు 90-100 గ్రామాల వరకు స్వామినామం వెళ్లిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వచ్చిన్నారు, ఆ భక్తులు కూడా. వాళ్ళు స్వామిని చూడని వాళ్ళు కూడా ఈ రోజు మేము అక్కడికి వెళ్లి మందిరం కట్టుకుంటామండి. కొంతమంది ముగ్గుపోసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. అట్లా సంస్థని మా ప్రమేయం లేకుండానే స్వామి జిల్లాలో సంస్థను అభివృద్ధి చేస్తున్నారు. దానికి ఇక్కడ సోదరుడు మన కాగజ్ నగర్ జోన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి వారిప్పుడు డీపీగా కూడా ప్రమోట్ అయ్యారు ఆసిఫాబాద్ జిల్లాకి. ఆయన మాటల్లోనే విందాం, సంస్థ ఈ రకంగా కాగజనార్ ప్రాంతంలో అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రక్క ప్రాంతం ఇది. అక్కడ చక్కగా డివోటీస్ ఎక్కువ వచ్చారు. ఆ ప్రాంతంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, అక్కడ భక్తులు ఇళ్లలో స్వామిని ఏ రకంగా కొలుచుకుంటారు, స్వామి ద్వారా వారు ఎలాంటి లబ్ది పొందుతున్నారు, ఎట్లాంటి ఆనందమైన స్థితికి వెళుతున్నారనేది సోదరుడు జనార్దన్ ఇక్కడ ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా మనం విందామండి.
1: తప్పకుండా జనార్దన్ అన్న గారు, మీరు అంకుల్ చెప్పినట్టు మరి కాగజ్ నగర్ లో జరిగేటువంటి సేవా విశేషాలు వివరిస్తారా?
2: సాయిరాం, జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాగజ్ నగర్ ప్రాంతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్నర్. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యం. అది ఇది ఒక కార్నర్,
1: భారతదేశంలో 11వ పెద్ద జిల్లాగా పరిగణింపబడుతుంది.
2: అయితే ఈ కాగజ్ నగర్ ప్రాంతం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్, తర్వాత ఇటు మన ఆంధ్ర బార్డర్ కలుపుకొని ఉంటుంది. అక్కడ స్వామి యొక్క నామాన్ని తీసుకెళ్లే ముందు మన పర్తియాత్ర, జిల్లాధ్యక్ష చెప్పినట్టు పర్తియాత్రల సందర్భంగా గ్రామ సేవలు చేయడానికి సంకల్పించుకున్నప్పుడు అప్పటికే కాగజ్ నగర్ సమితి ఒక 20 సంవత్సరాల నుండి ఉంది కాగజ్ నగర్లో. కానీ గ్రామ సేవల ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక గ్రామానికి వెళ్ళాం మేము. అక్కడ మొగడిదగడ అనే గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ నామస్మరణ జరిగింది, కార్యక్రమం స్వామి పల్లకి సేవ అని జరిగిన తర్వాత అక్కడ వాళ్ళని భజన నామస్మరణ విశిష్టత అవన్నీ చెప్పి స్వామి యొక్క చిత్రపటం వాళ్ళకి ఇస్తాం ఆ కార్యక్రమంలో. అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఆయన చేతిలో స్వామి ఫోటో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, సరే ఫోటో కోసం ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్ నేను. ఆయన పేరు మణిరామ్. ఆయన ఆశ్చర్యపోయాను, అరే ఇంతవరకు అసలు ఆయన పరిచయం లేదు మనకి, ఈ ఫోటో కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి స్వామి కూడా ఆయనకు పరిచయం లేదు. ఓహో, అప్పుడు అనుకున్నాం ఓ స్వామి మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారేమో, మన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం వచ్చాం ఇక్కడికి, ఈ కార్యక్రమం కూడా స్వామి కదా మన ద్వారా చేయించేది అని అక్కడ స్పృహ వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత ఫాలో అప్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అదే గ్రామానికి వెళ్లి మణిరామ్ అనే వాళ్ళ ఇంట్లో ఆయన మంచం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అడగారు, మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్నాను. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి. అంటే పాడతాను సార్ అని, సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత అసలు ఆయన సీడీ వినలేదు, ఆ పాట ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకంలో స్వామిది మానస భజరే గురుచరం అనే పాట సేమ్ స్వామి పాడిన ట్యూన్ గా పాడి వినిపించాడు మాకు. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో స్వామి మనకంటే ముందే ప్రవేశించి మన ద్వారా ఈ కార్యక్రమాలను చేయిస్తున్నారని. ఇది ఫస్ట్ 2006 ప్రాంతంలో ఇది ఇన్సిడెంట్. తర్వాత అట్లా అట్లా గ్రామ సేవల ద్వారా ఈ పర్తియాత్రల ద్వారా గ్రామ సేవలు చేస్తూ ఈరోజు అక్కడ ఒక భజన యూనిట్ లేని ప్రాంతంలో స్వామివారి దివానుగ్రహం వల్ల ఈరోజు సుమారు 60 నుండి 70 యూనిట్స్ ఈ 11 సంవత్సరాల్లో స్వామి చేయించుకున్నారు. అక్కడ అది కూడా భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అనుభవాలు అక్కడ స్వామి ద్వారా. ఒకసారి ఒక శివలింగము మనం జైపూర్ నుండి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శివలింగ యాత్ర అనేది ఒకటి మనం ఒక జిల్లాలో చేసుకున్నాం. అప్పుడు ఆ సందర్భంగా మా కాగజ్ నగర్ సమితికి కొన్ని రోజులు కేటాయించారు జిల్లా వాళ్ళు. సో ఇంతమంది సార్ చెప్పినట్టు వీరెల్లి గ్రామం అనే దాంట్లో ఈ శివలింగాన్ని తీసుకెళ్లాడు. ఆ రోజు ఊరేగింపు, శివలింగ అభిషేకానికి ముందు ఒక ఊరేగింపు జరుగుద్ది. తర్వాత ఊరేగింపు అయిపోయింది, శివలింగం పూజ అభిషేకాలన్నీ అయిపోయినాయి. ఆ గ్రామంలో అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పంచామృతాలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా ఇచ్చాడు. ఒక గ్లాస్తో ఇస్తా ఉంటే ఆ సగమూరి ఇచ్చేసరికి ఆ పంచామృతం అయిపోయింది. ఆ కంటైనర్ ఏ దాంట్లో మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంకా సగం గ్రామస్తులు వాళ్ళు చాలా నిరుత్సాహంతో, సాయిరాం కొంచెం కొంచెం ఇస్తే బాగుండు కదా, ఊరంతా వస్తుండే, మీరు అట్లా చేశారు ఎందుకంటే పాప మాకు ఇన్ఛార్జ్ కూడా కొంచెం బాధతో ఏమనలేక ఆ కంటైనర్ ఎంటీ కంటైనర్ మళ్ళీ చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది అక్కడ దాంట్లో పెట్టి లాక్ చేసి పడుకున్నాడు. అది బర్త్డే టైం, స్వామి జన్మదినానికి ముందు. ఉదయం మనకు మామూలుగా నగర సంకీర్తనకు వచ్చే అప్పుడు ఓంకారస్పురం నగర సంకీర్తనకు వచ్చినప్పుడు ఆ గుడి లాకో తీసేసరికి ఆ కంటైనర్ లో మళ్ళీ ఫుల్ గా పంచామృతాలు వచ్చినాయి. అక్కడ మళ్ళీ ఆ పంచామృతం తీసుకుని ఆ తక్కిన గ్రామానికి అంతా ఇచ్చారు. అక్కడ ఇట్లా స్వామి వాళ్ళలోకి వెళ్లి వాళ్లను ప్రేరేపించుకుని ఇటువంటి సంఘటనలే ప్రతి గ్రామంలో ఒక సంఘటన. ఈరోజు ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది పర్తయాత్రకు వస్తున్నారంటే స్వామికి వాళ్లకున్నటువంటి జన్మజన్మ అనుబంధం కావచ్చు, అందుకే వాళ్ళు పర్తయాత్రకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న సంఘటన గుర్తొస్తుంది నాకు. అక్కడ దహేగామ అనే ఒక మండలం, ఆ దహేగామ మండలం అంటే నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్నర్, ఒక కార్నర్ అది. ఆ మండలం నుంచి ఒక 30-40 కిలోమీటర్లు పోయడానికి దారి కూడా ఉండదు అసలు. వర్షాకాలం వస్తే 3 నెలలు ప్రయాణం బంద్, అక్కడికి వెళ్ళలేమన్నాడు. అక్కడ కర్జీ అనే ఒక గ్రామం, వాళ్ళు పర్తయాత్ర ద్వారా ఆకర్షితులై స్వామి నామస్మరణ చేసుకుంటారు. అక్కడ చిన్నగా బాల వికాస్ కూడా కాదు, ప్రతి పిల్లలందరూ కూడా అందరూ వచ్చి అక్కడ భజన నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటికి. ఒకరోజు పెద్ద వర్షం, ఆ వర్షము గురువారం, ఆ రోజు భజన అయిపోయింది. వాళ్ళ చిన్న ఒక పాప 7 ఇయర్స్ పాప ఈ మన భజనకి అటెండ్ అవుతూ ఉంటుంది. కూర్చుని ఇంటికి వచ్చి భజన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటి పైన ఒక పిడుగు పడ్డది. అప్పుడు పిడుగు పడినప్పుడు తెలంగాణ భాషలో మరి వాసం అంటారు, ఇంటికి మధ్యలో మెయిన్ సపోర్ట్ ఉంటుంది, అది రెండుగా ఇట్లా చీలిపోయి ఆ పిడుగు కింద పడితే భూమి ఒక 3-4 ఫీట్ లోపలికి ఒక గుంటలాగా ఏర్పడ్డది. కానీ వాళ్ళకి ఎవరికేం కాలేదు, అసలు పిడుగు అంటే మనందరికి తెలుసు ఎటువంటిది అనేది. వాళ్ళు ఎవరికేం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా పిడుగు పడ్డది పలానా ఊర్లో అని చెప్పినప్పుడు వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా పెద్దలన్నీ సంస్థలు వాళ్ళు అడిగారు అన్నట్టు, మరి పిడుగు పడ్డదే మీకు ఏం కాలేదు అసలు ఏంటి అసలు అంటే, ఆ ఇంటి ఓనర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా 7 ఏళ్ల పాప సత్యసాయి భజనకు వెళ్తుంది, ఈరోజు భజనకి వెళ్ళొచ్చింది, ఆ పిడుగు పడే సమయంలో మా ఇంట్లో నామస్మరణ జరుగుతుంది, అప్పుడు ఆ సత్యసాయి భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాడు.
1: చాలా బాగా చెప్పారండి, భగవంతుడి నామస్మరణ పాటి నుంచి కూడా మనల్ని రక్షిస్తూ వచ్చింది. అంటే మానస భజ గురుచరణం అనే స్వామి అవతార ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, అదే విధంగా కాగజ్ ఆదిలాబాద్ లో ఈ పాట ద్వారానే సాయి అవతారోద్యమం మొదలైంది. అక్షయంగా ఆలయాల్లో పాలు పుట్టుకొచ్చినాయి స్వామి యొక్క ప్రేమలాగా. సాయి నామస్మరణ ప్రతి ఇంటింటిలో మార్మోగుతుంది. మరి ఇంకా ఈ వచ్చినటువంటి 2400 మంది భక్తుల్లో దాదాపు 1500 మంది ఈ కాగజ్నగర్ ప్రాంతం నుంచి రావటం విశేషమైనటువంటి ఆశీర్వాదం అది. అయితే కాగజ్నగర్ పక్క ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా అక్కడి భక్తులు 1987లో సాయి మందిరాన్ని స్థాపించి పలు కార్యక్రమాలను చేస్తూ తరిస్తూ వచ్చారు. సామూహిక వివాహాలు, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సు యొక్క ట్రైనింగ్, తర్వాత అమృత కలశాలు పంచడం, ఆ తర్వాత ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు భరతునికి పాదుకలిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఆలయం ముందు పాదరక్షల సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బెల్లంపల్లి సమితికి అటాచ్డ్ సమితిగా, అటాచ్డ్ ఒక భజన మండలిగా ఉన్నటువంటి నెన్నెల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలని మరి నెన్నెల శ్రీనివాస్ గారు మీరు తెలియజేస్తారు.
3: తప్పకుండా అండి. ఓం శ్రీ సాయిరాం. బెల్లంపల్లి సమితిలో నిన్నెల అనేది ఒక భజన మండలి, ఒక యూనిట్. ఆ కార్యక్రమంలో నిన్నెల అనేటువంటిది ఒక అత్యంత మారుమూల మండలము. ఈ మండల కేంద్రంలో సత్యసాయి నామస్మరణ జరుగుతున్నటువంటి ఒక చక్కటి యూనిట్. మా గ్రామంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉండేది, గ్రామంలో తాగడానికి మంచినీరు అనేటువంటిది లభించేటువంటిది కాదు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ అంతా సాల్ట్తో కూడినటువంటి ఉప్పు నీరు ఉంటుండేది. ఈ నీరు తాగడం కోసము మహిళలంతా కూడా ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దూరము సమీపంలోని వాగుకు వెళ్లి నెత్తిపైన తీసుకొని వచ్చి వాడుకునేటువంటి వారు ఈ మంచినీరును. ఈ సమస్యను ఎట్లయినా అధిగమించాలనేటువంటి స్వామి యొక్క చక్కటి ఆలోచన గ్రామంలో ఒక మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రసాదించని స్వామి ముందు సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో తాగునీరంటే ఎంత ఇబ్బంది ఉండేదంటే వాటర్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వారికి తప్ప పక్క వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 కిలోమీటర్లు వెళ్లి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. ప్రతి ఆదివారం ఒక సంత జరుగుతుండేది. మంచినీటి కోసము వచ్చినటువంటి జనమంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఎవరింటికి వెళ్లి అడిగినా కూడా గ్లాస్ మంచినీరు కూడా ఇచ్చేటువంటి వారు కాదు. వారి కోసం మన సత్యసాయి సంస్థ ద్వారా ప్రతి ఆదివారము మొదటగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాగు నుంచి మంచినీరు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలనేటువంటి ఒక సంకల్పంతో స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. మొదటి నుంచి గ్రామంలో ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనే స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతిరూపంగా నిన్నెలకు వచ్చి గ్రామంలో ఒక సత్యసాయి మంచినీటి మందిరం అనేటువంటి పేరుతో చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు తాగునీటి సమస్య అనేటువంటిది లేకుండా 365 రోజులు 24 గంటలు ప్రతి నిత్యము అందరికీ తాగునీరు అందిస్తున్నటువంటి సత్యసాయి మంచినీటి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచినీటి మందిరం ఏర్పాటు కోసము గ్రామ పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, దానికి సంబంధించినటువంటి రా వాటర్ను కూడా ఉచితంగా ఇస్తూ ఆ కేంద్రము గ్రామానికి పవిత్రమైనటువంటి సత్యసాయి ఒక తీర్థంలాగా ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా మంచినీరు సేవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అంటూ వ్యాధులు వచ్చేది, చుట్టుపక్కల గ్రామాలు వస్తే నిన్నెల్లో మాత్రం ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రత్యక్షంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్లనే ఎలాంటి వ్యాధులు లేవని చెప్తున్నారు.
1: మరి ఈ వాటర్ ప్లాంట్ గంటకు ఎన్ని నీళ్ళని ప్రాసెస్ చేస్తుందన్న?
3: గంటకు అంటే ఒక 1 అవర్కు 1000 లీటర్స్ ప్రొడక్ట్ అవుతాయి. ఒక గంటకు 1000 లీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సరిపడేటువంటి వాటర్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. ఎలాంటి కొరత లేకుండా 1 అవర్కు 1000 లీటర్స్ వస్తుంటాయి. తర్వాత ఇదే స్ఫూర్తితోటి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 2015 స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా 90వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిన్నెల గ్రామంలోనే సత్యసాయి గ్రామీణ సామాజిక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈ యొక్క సేవా కేంద్రంలో విద్య వైద్య సేవలు ఒక మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అత్యంతమైనటువంటి అవసరం ఉన్నటువంటి నిరుపేదలకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో మా జిల్లా అధ్యక్షులు గారిచే, స్థానిక ప్రజాప్రతినిధుల గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. సంవత్సర కాలం పాటుగా ఎన్నో ఉచితమైనటువంటి వైద్య సేవలు విద్యా సేవలు కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కృతజ్ఞత చెప్పుకోవాలంటే మొన్న జరిగినటువంటి రీసెంట్లీ 91వ జన్మదినోత్సవం రోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒక అత్యంత అద్భుతంగా కూడా స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.
4: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఇప్పుడు స్వామివారు సేవపై అందించిన ఒక చిన్న ఉపన్యాసాన్ని మనం విందాం.
5: ప్రేమ స్వరూపుల మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు. న తపాంసి న తీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే, మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చెయ్యాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు. తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
6: వ్రతములకు పూజాదుల యొక్క కర్తవ్యం కంటే సేవ అనేటువంటిది మహాశ్రేష్టమైనటువంటిదిగా రూపొందింపచేస్తుంది. ఇది మానవుని యందున్నటువంటి యొక్క అహంకారం నిర్మూలం గావిస్తుంది. ఈ సేవ ప్రేమ యొక్క ముఖ వైఖరి. మానవ కోటిని ప్రేమించేటువంటి యొక్క వ్యక్తిని, మానవ కోటిని ఆశించేటువంటి యొక్క వ్యక్తి భగవంతుని యొక్క ముద్దు బిడ్డడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ధనము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క ప్రచరణ సర్వము కూడాను మానవోద్ధరణకై అంకితం చేసినటువంటి వ్యక్తి మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇట్టి మానవుడే పుడముపై పుట్టినటువంటి యొక్క కారణ జన్ముడు. ఇట్టి పవిత్రమైనటువంటి కారణ జన్మలైనటువంటి మీరు సార్థకమైనటువంటి కర్మల యందు ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు ఆచరించి జీవితమును ధన్యము గావించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
4: శ్రోతలందరూ ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కాగజ్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి సేవలను, బెల్లంపల్లి నెల్ల ప్రాంతంలో జరిగేటువంటి సేవలను ముచ్చటించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అక్కడ ఏం సేవలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి విలాస్ గారు మనతో వచ్చి ఉన్నారు.
7: ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ గా నిర్వహిస్తున్నాను. మేము స్వామివారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి అక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరము ఆ రోజు జన్మించిన పిల్లలందరికీ నూతన వస్త్రాలు మరియు పండ్ల పంపిణీ చేస్తుంటాము. పోయిన బర్త్డేకి ఏంటంటే 2011 బర్త్డేకి మేము గమనించింది ఏంటంటే అక్కడ అక్కడ ఉండే పేషెంట్స్ కు మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది. మిగతా పేషెంట్ అటెండర్స్ కి మాత్రం అక్కడ ఫుడ్ తినడానికి హోటల్స్ దగ్గర లేవు, మరియు వారి కొనుక్కొని తినే కెపాసిటీ కూడా వాళ్ళది లేదు. మాదిరిగా వచ్చే పేషెంట్స్ అంతా ట్రైబల్ పేషెంట్స్ ఉంటారు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక 10 రోజుల క్రితం వచ్చిన పేషెంట్స్ ఆ 10 రోజుల నుంచి ఆ ఎండిపోయిన రొట్టెలు, పచ్చిమిరపకాయలు తింటుండగా మేము చూసి మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాము. అప్పుడే మా డీపీ గారితో చర్చించి ఏం చేద్దామనే ఆలోచన చేసి నిత్య అన్నదానం ప్రారంభిస్తే బాగుంటుందని మా డీపీ గారు చెప్పడము మేము వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చేసిన వెంటనే అప్పటి నుంచి 2012 21 ఆగస్టుకు మన స్వామి భక్తులైనటువంటి డాక్టర్ గీతారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే మన వాలంటీర్స్ వెళ్లి, సేవాదళ వాలంటీర్స్ వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్లి పేషెంట్ అటెండర్స్ కి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మహిళా సేవాదళ వచ్చి కూరగాయలు తరగడము, జెంట్స్ వచ్చి వంటల్లో సాయం చేయడం జరుగుతుంది. 12 గంటలకల్లా భోజనం రెడీ అయిపోతుంది. 12 గంటలకి స్వామివారికి మంగళారతి ఇచ్చి భోజనాలను ప్రారంభించడం జరుగుతుంది. భోజనాలు సాయం
1: రోజుకి ఎంతమంది వస్తుంటారు?
7: రోజుకి 400 నుంచి 450 మంది భోంచేస్తుంటారు. ఇప్పటి వరకు సుమారు 4.5 సంవత్సరాల్లో కనీసం 700,000 మంది భోజనం చేసి ఉంటారు. ఇది స్వామి దయతో బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కృపతో మేము దీన్ని ఇంకా రాత్రి కూడా ప్రారంభించామని స్వామివారు కోరుతున్నాం. దీనికి ఆదిలాబాద్ భక్తులందరూ సహసహకారాలు అందిస్తున్నారు.
1: చాలా చక్కగా చెప్పారన్న. స్వామి చెప్పినట్టు బీద సాధులకైనా పెనుబాధ తొలగించి లేమిని బాపుటే దీక్ష నాకన్నట్టు ఆ దీక్షను మీ ఈ సేవ కార్యక్రమం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2వ ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని మనకు తెలియజేయడానికి శ్రీ సుభాషిందర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు.
8: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాష్ చంద్ర రెడ్డి. నేను మంచిర్యాల సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో మంచిర్యాల అనేది ఒక ముఖ్యమైన పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉంది. చక్కగా రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాత నరసంకీర్తన మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు, ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. వీటికి తోడుగా సేవా కార్యక్రమంలో భాగంగా మనం నిత్యనారాయణ సేవ అనే కాన్సెప్ట్ లో తీసుకున్నటువంటి అమృత కలశాల వితరణ కార్యక్రమం ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి అర్హులైనటువంటి బీదవారికి, ఎవరైతే ఇంట్లో వండుకొని తినలేని అశక్తులైతే ఎవరైతే ఉంటారో బీదవారు, వారికి ఎవరు అన్నం పెట్టలేని వారు పెట్టకుండా ఉపాసం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకుని వారికి ఒక 30 మందికి మనం నెలవారీగా సరుకులను పంపించడం జరుగుతూ ఉంటుంది. నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరుకులను పంపించడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వాళ్లకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి స్వామినామం చెప్పి స్వామి ఫోటో ఇచ్చి దండం పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మనం కూడా మన కళ్ళల్లో కూడా ఆనంద భాష్ప రాలుతూ ఉంటాయి ఈ సేవ ద్వారా తృప్తి పొందడం చేత. అదేవిధంగా ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమ్స్లో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంది. అందులో కూడా మేము అప్పుడప్పుడు మనం చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెన్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే మంచిర్యాల సరౌండింగ్ ఏరియాలో ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారంతా కూడా బీదవారు కావడం చేత తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పేషెంట్స్ కి మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, కానీ పేషెంట్ అటెండెన్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని మీరు ఎక్కడ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, జీవన స్థితిగతులు ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పడం జరిగింది, అయ్యా మేము మొన్న వచ్చాము, ఇంటి నుంచి ఏదో అటుకులు అవి తెచ్చుకున్నాము తిన్నాము, మరి ఇవాళ నుంచి మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు కూడా అయిపోయాయి, ఉపవాసం ఉండే పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారిని ఈ వివరణ అంతా చెప్పినప్పుడు వారు సపోర్ట్గా ఉండి చక్కగా ఆదిలాబాద్ రిమ్స్ లో మనం చేస్తున్నాం, అదేవిధంగా మంచిర్యాలలో కూడా మీరు మొదలు పెట్టండి, అందరం కూడా సపోర్ట్గా ఉండి నడిపిద్దామని అనడం చేత ధైర్యం చేసి ఆగస్టు ఈ నెల 2016 ఆగస్టు 14వ తారీఖున మనం అక్కడ నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనికిగాను గవర్నమెంట్ నుంచి మనం 1 క్వార్టర్ అడగడం చేత వారు వాడకుండా పక్కకున్నటువంటి క్వార్టర్ మనకి ఇచ్చారు. దాన్ని మనం స్వామిమానం చెప్పుకొని స్వామినామం చెప్పుకొని చక్కగా దాన్ని మనకు అనువుగా రిపేర్ చేసుకుని దాన్ని కిచెన్ స్టోరు హాల్ అంతా కూడా చక్కగా చేసుకుని అదొక సత్యసాయి మందిరంలాగా తయారు చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం స్వయంగా మన సేవాదళ సభ్యుల చేతనే రోజు కూరగాయలు కటింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వంట చేయడం కానివ్వండి చక్కగా మన సభ్యుల చేత నిర్వహించబడుతూ ఉన్నది. అది మన కుటుంబ సభ్యుల చేతనే నిర్వహించబడుతుంది. అందులో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యుల చేతనే చక్కగా నిర్వహించబడుతున్నట్టు కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రోజుకు దాదాపుగా 150 మందికి మనం ఈ భోజనం అందించడం, ఈ సంస్థ ద్వారా, సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ భోజన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఇది స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇదే విధంగా ఎల్లవేళలా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా మనకు ఆరునేషన్ తరఫున ఇచ్చినటువంటి కార్యక్రమంలో విద్యాజ్యోతి అనేది ఒక ముఖ్యమైన భాగం. ఇది విద్యా విభాగంలో, ఇది ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఉన్నాయో వాటిని మనం దత్తత తీసుకుని ఆ స్కూల్ను ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున మనం పెద్దంపేట దగ్గరలో ఉన్నటువంటి కొలాంగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను మనం దత్తత తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంతా కూడా ట్రైబల్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల వృత్తి ఏమిటి అంటే ఈ బుట్టలు అల్లుకొని ఈ వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళ ఆహార వేటలో పాములను పట్టుకొని తింటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జీవన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనకు కొంచెం ఆవిడ సేవ అవసరమనే ఉద్దేశంతో ఆ స్కూల్ను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి చక్కగా ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా దుప్పట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే 2015 జూలై 14 నుంచి 25 వరకు మనం పుష్కర సేవలు చేసుకున్నాం. అందులో భాగంగా మనం గోదావరి ఒడ్డునే మంచిరాల ప్రాంతం కాబట్టి చక్కగా సేవ చేసుకునే అవకాశం వచ్చింది మనకు. రోజు 200 మంది సేవాదళ సభ్యులతో ఈ 12 రోజుల పాటు సేవలు చేసుకోవడం జరిగింది. చక్కగా పిల్లలకు పాల ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఆ ఇసుకలో నీళ్లను మన యువత సభ్యులంతా కూడా వీపుకు క్యాన్లలో నీళ్లు తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ఎండాకాలంలో బాగా అవసరమైనటువంటి సేవ అది అందించడం జరిగింది.
1: మంచిర్యాలలో గోదావరి 1 కిలోమీటర్ వెడల్పు ప్రవహిస్తుంటుంది.
8: ఈ ఈతల ఒడ్డంతా కూడా ఇసుకతో కూడుకుంటుంది. అవతల ఒడ్డుకు నీళ్లున్నాయి పుష్కరాలు. అప్పుడు ఎక్కువ దాహంతో కూడినటువంటి ప్రజల సౌకర్యార్థం మనం ఆ యువత సభ్యులందరికీ కూడా క్యాన్లలో నీళ్లిచ్చి మన సభ్యుల చేతి అక్కడి వరకు తీసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి సేవలన్నీ చూసి కూడా గవర్నమెంట్ వారు బాగా ఇంప్రెస్ అయ్యారు. మాతో పాటుగా మీరు ఉండి చక్కగా సేవలు చేయడం చేతనే మనం పుష్కరాల సేవలు మనం విజయవంతంగా చేసుకోగలిగాము. మీ సహాయ సహకారాలు మీ సేవలు చక్కగా వినియోగించబడి పడ్డాయని వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ మనల్ని ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా. అదేవిధంగా మనం త్రిబుల్ ఎస్ వీఐపీ అంటే సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం. దీంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి పెద్దపూద విలేజ్ గ్రామంలో మనం ఒక సర్వే చేసుకున్నప్పుడు ఒక బీద మహిళకు ఇల్లు లేకుండా ఊరికే చెద్దరి ఇట్లా గూడ పక్కన కప్పుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఒక ఇల్లు కట్టించాము టెంపరీగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ చుట్టూ శానిటేషన్ వర్క్ అంతా చేసుకున్నాం. సమితి ద్వారా ఎంత కార్యక్రమం అక్కడ అవసరమో మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ ఊరును కొంత డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక అంటే రేర్ గా వచ్చే సేవలు కొన్ని ఉంటాయి మనం ఆపద సమయంలో ఎప్పుడైతే స్పందించవలసిందో అప్పుడప్పుడు. అలాంటి సేవల్లో భాగంగా మంచిరాల సత్యసాయి సేవ సమితికి పక్కనేటువంటి బొక్కలగుట్ట గ్రామంలో ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆమెకు మంత్లీ ఈ అమృత కలశం అనే దినుసులతో కూడినటువంటి సరుకులన్నీ ఇస్తూ ఉంటాం మనం. ఆమె భర్త గుడ్డివాడు, వాళ్ళు ఇద్దరే ఉంటారు, వాళ్ళకి ఎవరీ లేరు. ఆమె ముసలావే, ఆమె విడ వయసుతో పాటు వ్యాధితో పాటు చనిపోయింది. ఆమె మనకు గ్రామస్తులు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, ఆమె చనిపోయింది, మరి మీరేమైనా చేయగలుగుతారా, వారికి ఎవరు లేరు అని. ఆ గంటలోనే
1: బంధువులు సత్యసాయి సమితి అన్నట్టు
8: వారి బంధువులు మనమే, ఎందుకంటే తిండి మనమే పెడుతున్నాం కాబట్టి వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుల్లో మనమే ఆప్తులు అనే ఉద్దేశంతో వారు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ గంటలోపే 8 మంది సభ్యులం కలిసి వెంటనే వెళ్లి ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. చక్కటి కార్యక్రమానికి ఊరంతా కూడా స్పందించి వారు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏ సందర్భం ఊరికి ఏం సందర్భం లేకుండా ఏం సంబంధం లేని వారిని బయట వాళ్ళు చేస్తున్నారు కదా సత్యసాయి సేవ సమితి వారు, ఊరు వాళ్ళు మనమే ఉండి చేయకుంటే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనతో చేవేసి కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముసలి అతను ఎవరైతే గుడ్డు అతను ఉన్నాడో అతని కంటిన్యూగా అమృత కలిసిన కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ ఊరు వాళ్ళు అన్నారు, అతను గుడ్డివాడు కదా, వండుకోలేడు, మీరు ఇంత చేయితో ఇస్తున్నప్పుడు అతనికి మేము వండి పెట్టలేమా, మీరు అమృత కలిసిన ఇవ్వండి, మేము మనం వండి పెడతామని చెప్పేసి ఆ పక్కవారు ముందుకొచ్చి ఇప్పుడు ఆ విధంగా అతను సర్వైవ్ అవుతున్నాడు. ఈ విధంగా స్వామివారి దయతో చక్కగా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
1: ఎంతో చక్కగా చెప్పారండి, మాటలతో కాకుండా చేతులతో స్ఫూర్తిని అక్కడి గ్రామస్తుల హృదయాల్లో మీరు నింపారు, చాలా చక్కగా వివరించారన్న. ఇప్పుడు మంచిర్యాల తర్వాత మనకు ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి నిర్మల్ పట్టణం, ప్రపంచ వ్యాప్తంగా నిర్మల్ బొమ్మలు ఎంతో ప్రసిద్దిగాంచినవి. అలాంటి పట్టణం నుంచి వచ్చినటువంటి భీమ్సేన్ గారు అక్కడ జరిగేటువంటి సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవా కార్యక్రమాన్ని మనకు వివరిస్తారు.
9: మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతందరికి సాయిరాం. నా పేరు భీమ్సేన్, నేను నిర్మల్ పట్టణ సమితి కన్వీనర్ గా ఉన్నానండి. మా నిర్మల్ సమితిలో 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒకటి ఇంటింటికి సాయినామము, మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం. ఈ 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇంటింటికి సాయినామం సందర్భంగా మనము 91వ బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రతి ఇంటికి స్వామి నామము, స్వామి భజన కార్యక్రమం జరిగిపోయింది. ఇందులో ఒక చిన్న మిరేకల్ జరిగిందండి. మేము ఒక ఇంట్లో బంద్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ విడో, ఒక పాప ఒకటే రూమ్ లో ఉంటుంది, కుటుంబిషన్ చేసుకుని ఆమె జీవిస్తుంది, ఆమె భజనకు వచ్చింది. ఆ భజన వల్ల ఇన్స్పైర్ అయ్యి అక్కడనే వాళ్ళు అడిగారు, సాయిరాం మీరు మా ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించండి అని. మా ఇల్లు సరిపోతుందో లేదని చాలా ప్రేమగా అడిగిందంట. అప్పుడు మేము వెళ్లి చూసాం, లేదమ్మా ఏం పర్వాలేదు, ఒక రూమ్ నా గాని స్వామి భజన చేసుకోవచ్చు. సో ఆ రోజు ఆమె దిగ్విజయంగా చాలా స్వామితో ఇంప్రెస్ అయిపోయి ఆ రోజు భజన కార్యక్రమం చేసి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ మేమేం చేశామంటే ఈ సందర్భంగా స్వామినామంతో సేవా కార్యం తలుచుకుని ఒక 50 మందికి దుప్పట్లు పంచాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకుని అక్కడ ఉన్నప్పుడు గిరిజన పిల్లలు మళ్ళీ మెంటర్ రిటైర్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి స్వామి బర్త్డే సందర్భంగా స్వామి అవతార దిన ప్రకటన రోజు సందర్భంగా అక్కడ వాళ్లకు పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన గోదావరి పుష్కరాలప్పుడు మరి ఇంకా విచిత్రమేందంటే స్వయంగా మన జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మన ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఏమండి మాకు సేవకు అవకాశం ఏంటంటే అప్పుడు ఆర్డీఓ గారు కొంచెం సంశయిస్తూ అయినా గానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలు ముగిన తర్వాత వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో మన సేవల్ని చాలా విస్తృతంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఈ సాయి సంస్థల సేవలు లేకుంటే ఈ పుష్కరాలు ఇంత విజయవంతం కాలేవని వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ మీటింగ్ లో గర్వంగా వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఇంకెప్పుడైనా ప్రోగ్రాం జరిగితే తప్పక సాయి సంస్థలకి సేవా కార్యక్రమం అప్పగిస్తానని వాళ్ళు చాలా ఆనందం ఇస్తుందండి. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇంకోటి మా సమితిలో సీనియర్ డివోటీకి చాలా ఒక బ్రహ్మాండమైన స్వామి మిరకలు జరిగిందండి. ఆమె పేరు సుశీలాదేవి. ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు సడన్ గా కొలాబ్స్ పడిపోయిందండి. పడిపోతే వెంటనే ఆమెను కిమ్స్ చేశారు, కృష్ణా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే అక్కడ ఒక డాక్టర్ సడన్ గా వచ్చి ఈమె నా పేషెంట్ అండి, నేను చూస్తాడు. ఆయన చూసిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక 10 డేస్ ఐసీయూలో పెట్టిన తర్వాత షీ రికవర్డ్ అయితే వాళ్ళు క్వశ్చన్ చేశాడు, అదేంటండి అసలు ఈమె పరిచయం లేదు, మీరు మా పేషెంట్ ఎట్లా అన్నారని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాంటే లేదండి మీరు స్ట్రెచర్ తీసినప్పుడు ఆమె పైన నాకు సనాతన సారథి కనపడ్డది. సనాతన సారథి కాబట్టి ఆమె నా సీట్ అంటే సనాతన సారథి మీకు ఎట్లా అంటే లేదండి నేను పుట్టపల్లి సత్యాయి సూపర్ స్పెషాలిటీలో పనిచేసాను, అక్కడి నుంచి రిలీవ్ అయ్యే సందర్భంలో స్వామి చెప్పాడట నేను వెళ్ళిపోతున్న బంగారు హైదరాబాద్ ఉన్న పర్లేదు నా పేషెంట్స్ వస్తుంది ఆమెను ట్రీట్మెంట్ చేయని. అసలు నాకు 1 ఇయర్ వరకు అర్థం కాలేదండి, సడన్ గా ఆమె స్టేషన్ పై తీసుకుని వస్తుంటే సనాతన సారథి కనబడగానే సో ఇట్ ఈస్ ఎ స్వామి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆమె నా పేషెంట్ అని స్వామి ఇచ్చిన చేసినండి. ఆమె ఇప్పటికీ లైవ్ ఉందండి, మన కార్యక్రమంలో చాలా బాగా పరిచిపోతుందండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు
1: చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు. స్వామి హృదయంలో హృదయం పై నిలిచి భక్తుని దగ్గరకు కదులుతూ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తుంటే బాసరలో జరిగినటువంటి పుష్కర సేవల గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. ఇది బాసర ప్రపంచ వ్యాప్తంగా సరస్వతీదేవి కొలువున్నటువంటి పట్టణం. భారతదేశంలో కేవలం 2 పట్టణాల్లో ఒకటి బాసర. సరస్వతి మాత కొలువున్నటువంటి పుణ్యమైనటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో లెక్కలేనటువంటి కళాంశాలు, లెక్కలేనటువంటి కళాకృతులు, లెక్కలేనటువంటి కళాకారులు ఈ జిల్లా నుంచి పుట్టుకొచ్చారు. వివిధ రకాలుగా వివిధ భాషల్లో వివిధ తీరులుగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీటికి ఒక ప్రతినిధిగా నిలుస్తూ వచ్చినటువంటి ఒక సెక్ట్ అని చెప్పొచ్చు మనం, ఒక సెక్ట్ మిత్రులయ్య గారు అని మనం చెబుతూ ఉంటాం. వారు ఈ పర్తియాత్రలో భాగంగా స్వామి దర్శనానికై మనతో పుట్టపర్తికి వచ్చారు. ఆ మిత్రులయ్య గారు ఇప్పుడు రాములు గారు, శ్రీ రాములు గారు మనకు ఆ భగవంతుని నామ స్తుతి వారి విధానంలో చేసి మనకు వినిపిస్తారు.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి, వివిధ పట్టణాల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల వివరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పద్మప్రియ గారు తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: అందరికీ సాయిరాం అండి. పద్మప్రియ గారు నడిపించడం లేదు, స్వామి నా వెంబడి నాకు శక్తియుక్తులు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను ఒక మామూలు మనిషిని అనుకోవచ్చు, భక్తురాలిని కాకముందు. ఆ తర్వాత ఫస్ట్ ప్రతియాత్రలో నన్ను ఒక భక్తుడు ప్రతియాత్రకు తీసుకురావడం జరిగింది. ప్రతియాత్రకు వచ్చిన వెంటనే మళ్లీ గ్రామానికి వెళ్లిన తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్లలేదు. అసలు సత్యసాయి బాబా అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి అజ్ఞానం. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి, అమ్మ మీరు ప్రతియాత్రకు వచ్చారు కదా, మీరు భజనకి ఎందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా వెళ్లాలని అనిపించి ఆ రోజు నేను గురువారం అయింది భజనకు వెళ్లాను. ఆ రోజు ముందుగా కూర్చుంటే వెనక ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, భజన సింగర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమ్మ ఏంటి మీరు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీరు ఇంత ముందుగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి అవాయిడ్ చేసి లాస్ట్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను బాధపడలేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను భజనకు వెళ్లడం జరిగింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవలు నా చేత స్వామి చేయిస్తూ నాకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ అన్ని సేవలను జిల్లాలో ఉన్నటువంటి మహిళల చేత చేయించాలని చెప్పి స్వామి నాకు ఈ జిల్లా మహిళా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది బాధ్యత. ఆ బాధ్యతతో స్వామి ఒకసారి వసుమతమ్మ గారితో అన్నటువంటి మాట, నాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నాను. తదుపరి హైదరాబాద్ శివంలో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్లడం జరిగింది. వసుమతమ్మ గారు మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ తనన్నారు కదా, నేను నాకు చదువు రాదు, నాకు అక్షరాలు కూడా అట్లాంటి వచ్చే అవకాశం కూడా లేదు, నేను చాలా అజ్ఞానిని, స్వామి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇచ్చారని చెప్పేసి వసుమతమ్మ గారు అడిగిన స్వామిని అడగడం జరిగింది. ఆ విషయంలో స్వామి అన్నారు, నీకు అక్షరాలు వస్తాయని నేను పదవి ఇవ్వలేదు, నీకు చదువు వస్తుందని చెప్పి నేను పదవి ఇవ్వలేదు, నీకు బాధ్యత నువ్వు ఎలాగైతే ఒక సేవాదళగా ఇక్కడికి ప్రవేశించావో నీలాగా ఒక సేవాదళని తయారు చేయాలని చెప్పేసి పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండి అని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఒక సేవాదళ కావాలి, నేను కూడా ఇంకొక సేవాదళని తయారు చేయాలి అనేటువంటి స్ఫూర్తితో స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ బాటలో నడుస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలను జిల్లాలో చాలా అన్ని సమితిలో గాని అన్ని భజన మండలిలో కూడా నేను పర్యటిస్తూ ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్లి ఆ మహిళలతో మమేకమై చాలా చాలా కార్యక్రమాలను స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గాని బాధ్యతగా నేను చేస్తున్నటువంటి సర్క్యులర్స్ వల్ల గాని అందరితో కూడా చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ నిత్యాన్నదాన పథకం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే, అలాగే మంచిర్యాలలో కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను అన్ని సమితిలకు మహిళల చేత ప్రతి నెలలో 20 కేజీల పచ్చళ్లు, సీజనబుల్ పచ్చళ్లను నేను పంపించడం జరుగుతుంది మా మహిళల ద్వారా. అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు గాని చిన్న పిల్లలకు గాని సాయి ప్రోటీన్ పౌడర్ ని కూడా తయారు చేయించి అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగానే గర్భిణీ స్త్రీలను కూడా SSVIP గ్రామంలో సత్సాయి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని, మనం దత్తత గ్రామం కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుని వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి పురుడు పోసుకునే వరకు కూడా సేవలను మా మహిళల ద్వారా అందించడం జరుగుతుందండి జిల్లాలో. అలాగే వాళ్ళకి ఎటువంటి మెడికల్ పరంగా కానీ అన్ని విధాల ఆర్థికంగా కానీ దేని గురించి కూడా వాళ్లకు సేవలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి, వాళ్ళ ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి, వాళ్లకు ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్లకి మేము శ్రీమంతాలని చెప్పేసి నూతన వస్త్రధారణ చేయడం జరుగుతుంది. సాయి ప్రోటీన్ పౌడర్ ని అందించడం జరుగుతుంది. ఆ విధంగా పాపలు ప్రసవించిన తర్వాత కూడా వాళ్లకి సాయి కిట్ అని చెప్పేసి చిల్డ్రన్స్ కిట్ ని కూడా అందివ్వడం జరుగుతుంది పిల్లలకి. తర్వాత అన్ని కార్యక్రమాలు స్వామి నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమితిలో మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి స్వామి చెప్పిన దాన్నే మేము 19వ తారీఖు ఒక సేవా కార్యక్రమం, ఒక పూజా కార్యక్రమాన్ని కూడా చేపట్టి అన్ని విధాలా కూడా మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా విఏపీ విలేజ్ లో ఒక పేద మహిళకి, పేద అమ్మాయికి మేము వివాహం కూడా ఈ మధ్యలో జరిపించడం జరిగింది. అన్ని విధాలా కూడా అందుకొని చెప్పే సత్యసాయి సేవ సంస్థల ద్వారా మహిళలందరం కూడా చేయడం జరిగిందండి. అలాగే మేము కుట్టు శిక్షణ శిబిరం, వెనుకబడ్డటువంటి పిల్లలు ఎవరైతే చదువు ఆఫ్ చేసి వాళ్లకు ఆర్థిక స్తోమత లేనటువంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని కుట్టు శిక్షణని ఏర్పాటు చేశాము. దానిలో శిక్షణ పొందినటువంటి పిల్లలు, పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి పిల్లలకి 15 మందికి మేము జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మందికి, ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి 6గురికి మేము ఉపాధి అవకాశంగా కుట్టు మిషన్లను కూడా మేము అందించడం జరిగిందండి. ఈ విధంగా అన్ని విధాలా స్వామి మా మాటలు వింటూ, స్వామి ఒకటే చెప్పారు, స్వామి సేవయే ముఖ్యము ప్రతి ఒక్కరికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్పినటువంటి మాటలే స్ఫూర్తిగా తీసుకుని మేము ఎప్పటికీ కూడా స్వామికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే రేడియో సాయి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారంటే మీరు, అంటే మీరు చెబుతుంటే సేవ మహిళా విభాగం చేస్తున్న సేవలు అంటున్న ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ డ్రామా ప్రాక్టీసులు జరిగేటప్పుడు అంత మంచి ఫుడ్, అసలు ఆ తిండి ఎంత, 40, 50, 60, 70 ఆ ప్రతి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి పిల్లవానికి, పిల్లవాని దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేస్ అందరికి చాలా చక్కని ఫుడ్, రోజుల తరబడి ఎన్ని ప్రాక్టీసులు జరిగితే అన్నిసార్లు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, టీలు, టిఫిన్లు, ఇది ఓపికగా ప్రతిదీ టైంకి హాస్టల్లో. ఈ ఈ సేవలన్నీ చూస్తుంటే అసలు స్వామి స్త్రీమూర్తి గురించి ఎన్నోసార్లు చెబుతున్నటువంటి మాటలు గుర్తుకొస్తుంటాయి. ఒకసారి స్వామి చెబుతూ ఒకసారి అన్నారు, స్త్రీమూర్తిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి నవ్వుతూ అన్నారు, సీత వల్లనే కదా మొత్తం రామాయణం పుట్టుకొచ్చింది, ద్రౌపది వల్లనే కదా మొత్తం మహాభారతం పుట్టుకొచ్చింది. స్త్రీమూర్తి భక్తిలో, శక్తిలో, యుక్తిలో, రక్తిలో, అనురక్తిలో ముందుంటుంది, అందుకే వారికి ముక్తి ముందుగా సంభవిస్తుంది అని. అలాంటి చాలా చక్కని మాటలు మీరు పంచుకున్నారు సేవా యాక్టివిటీస్ ద్వారా. డ్రామా విశేషాల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళను, ఈ కళాంశాలను వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నటువంటి పిల్లలు ఒకనాటి బాల వికాస్ విద్యార్థులు. ఈరోజు ఆదిలాబాద్ సేవా సంస్థలు ఒక స్థాయికి ఎదిగాయంటే ఈ బాల వికాస్ మూమెంటే దానికి కారణమని చెప్పొచ్చు. ఆ బాల వికాస్ మూమెంట్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన నాగమణి గారు తన అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
3: ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి అయిన భగవాన్ బాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, సాయిరామ్, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే స్వామి ఫోల్డ్లోకి రాకముందు నాకు ఒక అంకుల్ చెప్పారనమాట, ఇవాళ సత్యసాయి భజన ఉంటుంది మా ఇంటికి, మీరు రావాలి అనేసి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి నేను వెళ్ళొద్దు అనుకున్నా. సత్యసాయి అంటేనే నాకు ఒక మానవుడే కదా అని ఒక నా దృష్టిలో ఉండేదన్నమాట. అయితే వాళ్ళు తప్పకుండా రావాలనేసి వాళ్ళు చాలా బతిలాడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సాయంత్రం భజనకి. వెళ్తే వాళ్ళందరూ భజన చాలా తన్మయంగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అసలు భజన చేయట్లేదు. తల వంచుకొని కూర్చున్నాను, ఈయన ముందు భజన చేయడం ఏంటి అనేసి. తర్వాత ఆ రోజు భజన ప్రసాదం అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను. పడుకున్న రోజు తర్వాత స్వామి అదే రోజు నాకు 4 గంటలకు తెల్లవారుజామున కల్లోకి వచ్చారనమాట. షిరిడి బాబా అవతారంలో కనిపించారు. కనిపించి పిలిచారు నన్ను. అందరూ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, నేను మాత్రం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవట్లేదు. అయితే షిరిడి బాబా ఆ స్వామి గట్టిగా పిలుస్తున్నారు నన్ను. ఏంటి నువ్వు గోడచాటున ఉండి చూస్తున్నావు, ఇక్కడికి రా అని గట్టిగా పిలిచారు. అంటే అంతకుముందు నేను షిరిడి బాబా భక్తురాలు అనమాట. అయితే ఇంకా పిలుస్తున్నారు నన్ను. నేను స్వామి నేను గోడచాటున ఉన్నాను కదా, నన్ను మీరు ఎలా చూశారు అనేసి నేను స్వామితో చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంకా నన్ను ఇంతగా నన్ను ఇంత దూరంలో ఉన్న నన్ను గుర్తుపట్టి నన్ను పిలిచారు స్వామి మీరు అనేసి ఆయన పాద దగ్గరికి వెళ్ళి ఇంకా నేను చాలా ఏడుస్తున్నాను అనమాట. ఎంత ఆనందమో అది, ఆనందంతో నా కళ్ళల్లో నీరు ఎలా వస్తున్నాయంటే ఇంకా వర్షపాతం, ఆయన పాదాలు కడిగేస్తున్నాను ఇంకా నా కంటిధారతో. అయితే స్వామి చెప్పారు, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తున్నావు, నిన్న నువ్వు భజనకి వెళ్ళావు కదా, అది నువ్వు అక్కడ భజన చేయకుండా కూర్చున్నావేంటి అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను అనుకున్నాను అప్పుడే, స్వామి మీరు అది షిరిడి బాబా కదా, మీరు అది పర్తి బాబా, ఆయన బ్రతికే ఉన్నారు కదా, ఆయనకి భజన చేయడం అంటే ఈ అవతారంలో నేను పర్తి బాబాని అనేసి స్వామి అలా చెప్పడం జరిగిందనమాట. స్వామి అప్పుడు గట్టిగా చెప్పారు, నీకు చాలా ఏడుస్తున్నాను, ఏడుస్తుంటే నాకు పిల్లో మొత్తం తడిచిపోయింది అనమాట. అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి ఇంకా నేను ఏడుస్తూ తెల్లవారు అది అంటే గంటన్నర వరకు నడుస్తుంది కళ. తర్వాత
1: అప్పటి
3: వరకు నాకు సంతానం లేదు. అయితే స్వామి చెప్పారనమాట, నీకు ఇలాగా పాప పుడుతుందనేసరికి నేను చాలా ఆనందంతో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మా వారు వచ్చి లేపారనమాట, ఏంటి అంతగా ఏడుస్తున్నావు అనేసి. నిద్రలో నిజానికి కూడా ఏడుస్తున్నాను, నేను ఏడుస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఏడు చాలాసేపు ఆగలేదు నాకు, అంటే సాక్షాత్ భగవంతుడు నాకు కళలోకి వచ్చాడనేసి ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి

0: ఎడుస్తుంటే ఆయన లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ తాగి చేశారు. పిల్లో మొత్తం తడిచిపోయి ఉంది. చెప్పాను నాకు స్వామి ఇలా కల్లోకి వచ్చారు, షిరిడీ బాబానే పర్తి బాబా అట అనేసి ఆయనకి చెప్పాను. చెప్పడంతోనే అప్పుడు అహా అనేసి, ఇంకా అంటే నేను ముందు ఎందుకు చెప్పానంటే ఒక పాప పుడుతుంది అని చెప్పడానికి నేను ముందు ఎందుకు చెప్ప నేను చెప్పొద్దు అనుకున్నాను. ఎందుకంటే పుడుతుందో లేదో అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మరి భగవంతుడిని వీళ్ళు ఏదో అంటారు అనేసి నేను చెప్పొద్దు అనుకున్నా. కానీ భర్త కదా చెప్పాల్సి వచ్చింది, ఇలా పాప పుడుతుందని చెప్పారు స్వామి అనేసి. అంటే ఇంకా అప్పటి నుంచి ఆయన భగవంతుడు మార్గంలో వచ్చాడు. అంతవరకు ఆయనకి భక్తి అంటే ఏంటి తెలీదు. అప్పటి నుంచి ఆయనకి స్వామి అంటే ఇంకా ఆయనకి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామి, ఇంకా ఎప్పుడు స్వామి నామంలోనే ఉంటారనమాట. అలాగే నాకు 1 మంత్ తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా నేను పక్క వాళ్ళు కూడా ఒకళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఇలాగ స్వామి కల్లోకి వచ్చి చెప్పారు, ఇలాగ నీకు పాప పుడుతుందనని ముందు చెప్పాను. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే అబద్దం అనుకుంటారనేసి నేను ముందు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగతాళి చేశారు, ఎగతాళి చేసినా వాళ్ళ ముందు నిదర్శనం కనిపించింది. అదేవిధంగా స్వామి నాకు చక్కటి పాపనిచ్చారు. పాప పేరు వైష్ణవి. ఆ పాప ఇప్పుడు ఎలా అంటే స్వామి కరుణతో పుట్టింది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు పాపకి జేఎన్టీయూలో, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్, జేఎన్టీయూలో సీటు కూడా వచ్చింది. అసలు సింగింగ్ లో కానీ అన్నిట్లో చెప్పడానికి లేదు, అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అంటే అది స్వామి కానుక కాబట్టి అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా నేను భజన్స్ కి వెళ్లేదాన్ని. భజన్స్ కి వెళ్లేటప్పుడు అంటే అప్పుడు క్రీస్తు శేషులైన అంకుల్ వెంకట్రావు అంకులు, ఆయన బాలవికాస్ గురువు అనమాట, ఆయన నాకు చెప్పారమ్మా మణి నువ్వు తప్పకుండా బాలవికాస్ చెప్పాలరా, నీ దగ్గర చాలా కళలున్నాయి, నువ్వు ఇవి నీ వరకే పరిమితం కావద్దు, నువ్వు చెప్పాలమ్మా అనేసి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను బాలవికాస్ చెప్పలేను అంకుల్ నేను ఎంతగా, ఎందుకంటే నేను మొత్తం కాన్సన్ట్రేట్ పాపం మీదే పెడతాను, నేను ఇవన్నీ నేను చెప్పలేను అంటే, లేదమ్మా నువ్వు ఇంటి వరకే కాదు నువ్వు బాలవికాస్ చెప్పాలి, స్వామి చెప్తారు కదా ఇంటి వరకే కాదు, సేవ మార్గం అంటే ఒకటి బాలవికాస్, పిల్లల్ని నువ్వు ఇంకా మీ పాప కాకుండా అంటే ఇంకా తన పిల్లలే కాకుండా ఇతర పిల్లలు కూడా తన పిల్లలు అనుకున్నప్పుడే నువ్వు ఒక మంచి మానవత్వం అని చెప్తే సరే అంకుల్ అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను బాలవికాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లలు బాలవికాస్ కి రావడం వల్ల ఇంకా వాళ్ళు ఎంత అంటే గురూజీ గురూజీ అనేసి నేను వాళ్ళలో అంటే నాకు మందిరంలో నేను ఒక వెనక అంటే చాలా వెనక ఉండేదాన్ని, అంటే భజనలో పార్టిసిపేట్ చేసేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది బాలవికాస్ తోని మా మందిర్లో 15 ఏళ్ల నుంచి మాకు స్వామితో సంబంధము, 20 ఏళ్లతో మాకు స్వామితో సంబంధము అని చెప్తూ ఉండేవాళ్ళు. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భగవంతుడితో ఇంత ఐక్యమై ఉన్నారు అనేసి నేను చాలా ఆనందపడేదాన్ని. కానీ నేను స్వామితో ఇంత తొందరగా దగ్గర అవుతాను అనుకోలేదు. అంటే బాలవికాస్ వల్ల నేనేమయ్యానంటే స్వామికి అతి త్వరలోనే నేను స్వామి దగ్గరలో కూర్చొని ఆయన ఆయన మాటలు వింటూ అంత దగ్గర అంటే నేను బాలవికాస్ వల్ల పొందిన లాభాలు అదనమాట. స్వామితో చక్కగా మాటలు విన్నాను, స్వామి ప్రసాదం ఇచ్చి తినమని కూడా నాకు చెప్పారనమాట. అది నాకు ఈ నాకు అనిపించింది, ఈ జన్మకి ఇది చాలు స్వామి. అంటే ఇది బాలవికాస్ వల్ల నేను ఇది
1: బాలవికాస్ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు వేరే గ్రామాలకు ప్రయాణం చేసేవారు.
0: ఇదే విధంగా ఇంకా నేను ఇక్కడికే ఆగిపోకుండా నేనేం చేశానంటే సింగరేణి స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర, అక్కడ స్కూల్లు కూడా నేను వెళ్లి బాల వికాస్ చెప్తూ ఉంటాను. అక్కడ పిల్లలు కూడా చూశారంటే గురూజీ ఇంకా పిల్లలు అంత వేల మంది పిల్లలు వాళ్ళ టీచర్స్ కూడా అంత పిల్లలు అంత గౌరవించారట. నేను కనపడితే మాత్రం సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అంటారు. అదంటే స్వామి యొక్క అనుగ్రహం అనుకుంటా నాకు. ప్రతి ఒక్కరు సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అని ఒక ఆ మాట వింటేనే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే మాకు ఇప్పుడు సిసిసి నుంచి ఒక 50 కిలోమీటర్లోని 15 కిలోమీటర్లు బెజ్జాల, గంగిపల్లి, ఇంకా జైపూర్ ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా నేను వెళ్ళి బాలవికాస్ చెప్తాను. అంటే చాలా కష్టం, రోడ్స్ కూడా ఉండవు, అయినా కూడా నేను నిర్ణయించుకున్నాను నేను బాలవికాస్ చెప్పాలి. ఎందుకంటే స్వామి నా శ్వాసలు స్వామి నిండి ఉండాలనేసి ఒక దీంతో నేను ప్రతిసారి ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాగానే నన్ను తీసుకొని వెళ్తారు. ఆ రాత్రి ఎంతైనా 10 అయినా కానీ 11 అన్న కానీ వాళ్ళకి బాలవికాస్ చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది.
1: బాలవికాస్ ఒక 15-20 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తుంటే మరి ఆ బాలవికాస్ యొక్క అనుభూతిని పొంది ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు మీతో ఏం పంచుకుంటారు, వాళ్ళు మీతో ఏం చెప్తుంటారు?
0: ఇది ఒకటి చెప్పాలి ఏంటంటే దుబ్బపల్లి అనే గ్రామం

0: ఆ గ్రామంలో మేము దత్తత తీసుకున్నాం అన్నమాట. దత్తత సిసిసి సమితి దత్తత తీసుకుంది. ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు పేరెంట్స్ పొలాలకి వెళ్లిపోయేవాళ్ళు. చక్కగా వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని అంటే టైంకి ఫుడ్ కూడా పెట్టే స్థితిలో లేరన్నమాట. అయితే మేమేం చేసాము, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకుంటే మా డిస్టిక్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి బాల వికాస్ గురువు తను ఉండేవారు అప్పుడు. ఇప్పుడు తను నన్ను ఏ కార్యక్రమాలను మళ్ళీ మనిద్దరం వెళ్ళిపోదాం, ఇలాంటి గ్రామాలకు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి మేము ఆటోలు బస్సులు అలా ఎంత కష్టమైనా సరే వెళ్లి మేము ఆ గ్రామాలకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ గ్రామాల్లో ఎలా ఉండేవాళ్ళంటే, ఆ పిల్లలకి అసలు ఏమీ తెలియని పరిస్థితి వాళ్ళకి. చక్కగా వాళ్ళకి స్నానాలు చేపించడము, బ్రష్ చేపించడము అన్ని మేమే నేర్పించి దగ్గరుండి వాళ్ళకి అన్ని కిట్ ఇలా బ్రష్ చేసుకోండి, డాక్టర్స్ తో సహా ఇలా తీసుకెళ్ళినంటే డెంటిస్ట్ అన్నిందరిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా ఉండాలమ్మా మీరు అది ఎందుకు చెప్పాము. ఇప్పుడు ఆ పిల్లలు చక్కటి మార్గంలో ఉన్నారు, చక్కని జాబ్లు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము మర్చిపోయిన 3 ఇయర్స్ మనకి అది దత్తత అనమాట. అది ఇక మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మా నెంబర్ తీసుకుని మొన్న ఒక 1 ఇయర్ క్రితం కాల్ చేశారు మాకు. చేసి చెప్పారు, గురుజీ మీరు చేయబట్టి మేము ఒక మంచి మార్గంలో ఉన్నాము. ఇప్పుడు నా పెళ్లి, మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ అమ్మాయికి మేము ఏం చేశామంటే, మేము చాలా ఆనందపడిపోయాం. అరే సిసిసి సమితిలో నుంచి ఒక దుబ్బపల్లి పిల్లలు ఇంత మంచి మార్గంలో వచ్చి మనల్ని ఫోన్ చేస్తున్నారని మన సమితికి చెప్పడం జరిగింది. సమితి అందరం కలిసి ఆ అమ్మాయికి చక్కగా పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ, ఇంట్లో వంట సామాన్లన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళ పెళ్లికి కూడా తీసుకుని వెళ్ళాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది, ఒకటే కాదు చాలా కార్యక్రమాలు, పిల్లలందరూ ఎదురయ్యి మేము ఇలాంటి మంచి మార్గంలో ఉన్నాము బాల వికాస్ వల్ల అని చెప్తూ ఉంటారు. అవి
1: మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి వినడం కూడా. ఇప్పటి వరకు మనము బాల వికాస్ గురువు గారి అనుభవాలను విన్నాము. ఇప్పుడు అదే బాల వికాస్ విద్యార్థుల యొక్క హావభావాలు నిన్న మనం కార్యక్రమంలో చూసాము. వారి యొక్క భావాలేంటి, వారి యొక్క అనుభవాలేంటి, అదొకసారి విందాం.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్రకు వచ్చిన బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. మనతో ఇప్పుడు మాట్లాడడానికి అజయ్ వచ్చాడు. అజయ్తో మాట్లాడి తన అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం అజయ్.
3: సాయిరాం అక్క.
2: మరి నీ గురించి మా శ్రోతలకు చెప్తావా?
3: చెప్తా అక్క, తప్పకుండా.
2: ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చావు?
3: నేను మంచిర్యాల, ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ అయింది కదా, అక్కడ నుంచి వచ్చాను.
2: మరి మీ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి చెప్తావా?
3: మా తల్లి పేరు నర్మద, తండ్రి పేరు గోపి. మా నాన్నగారు లైబ్రరీలో వర్క్ చేస్తారు, మా అమ్మగారు హౌస్.
2: మరి నువ్వు స్వామి గురించి నీకు ఎలాగా ఎప్పుడు తెలిసిందో చెప్తావా?
3: అంటే అక్క, ముందు నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు అసలు బాల వికాస్ అంటేనే తెలియదు, స్వామి అంటేనే కూడా తెలియదు. కానీ తర్వాత మా ఇంటి పక్కన ఒక అక్కే ఉండేది, ఆ అక్కే నన్ను ఒకసారి రాజయ్, నీకు ఇట్లా డ్రామా క్యారెక్టర్ ఉంది, నువ్వు ఆ సూట్ అవుతావు అనుకుంటా, అందుకే ఒకసారి రా అనుంది. సరే, నాకు చిన్నప్పుడు చిన్నతనం కదా, ఇక డ్రామాకి అట్రాక్ట్ అయిపోయి టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయా. అమ్మ కూడా సరే అంది, చేస్తావారా అంది, ధైర్యం ఉందారా అంది. సరే అమ్మ చేస్తా అన్నా, వెళ్ళా చేసా, అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇక బాల వికాస్ స్వామి అని అనేటి తెలవడం వచ్చింది. అప్పుడే మెల్లమెల్లగా తెలుగుగడానికి వచ్చా. ఫస్ట్ ఆ వీక్ అయిపోయింది, డ్రామా చేసా అయిపోయింది. తర్వాత ఒక వీక్ ఎగ్జైటింగ్ తోటి ఎలా, సెకండ్ వీక్ తగ్గిపోయింది, థర్డ్ వీక్ తగ్గిపోయింది, తర్వాత మొత్తానికే తగ్గిపోయింది. అసలు వెళ్ళాలనిపించేదే కాదు.
2: అంటే ముందు డ్రామా అని చాలా ఎంతోజాస్గా
3: వెళ్ళాను, తర్వాత వెళ్ళాలనిపించేది కాదు. తర్వాత అసలు అప్పుడప్పుడు నమ్మకం వచ్చేది కూడా కాదు, ఏంటి ఏంటిది ఇది అని అనిపించేది. తర్వాత స్వామి లీలలో, స్వామి బోధనల ద్వారా నాకు
2: ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది, మళ్ళా ఎంకరేజింగ్ గా నేను ఏది తీసుకొచ్చింది బాల వికాస్ కి?
3: అంటే మా గురువులు చెప్పిన విషయాలు నాకు అసలు నన్నే ముందటికి తట్టాయి. ముందరికి చెప్పాలంటే
2: నీకు మరి బాల వికాస్ చెప్పి ఏ విషయాలు చాలా ఇష్టం?
3: స్వామి చెప్పిన బోధనలు అంటే నాకు చాలా అట్రాక్టివ్ అనిపోయింది, చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎక్కడైనా ఏదైనా స్పీచ్ అవుతుందంటే నాకు వెళ్ళాలనిపించేది, అప్పుడప్పుడు వింటా ఉంటాను.
2: అవునా?
3: స్పీచ్ చాలా తక్కువ, కానీ భజనలకు చాలా వెళ్ళేవాడిని. భజనలకు తప్పకుండా వెళ్తాను. భజనలకు వెళ్ళటం, అలాగే స్వామి ఎక్కడైనా భజన పాటలు అంటే చాలా ఇష్టం వెళ్ళేవాడిని. లవ్ ఆల్ సాల్వ్ ఆల్ అనేది చాలా ఇంప్రెస్ చేసింది ఆ స్లోగన్.
2: అవునా, అంటే ఎందుకు నీకు ఇష్టం?
3: లవ్ ఆల్ సాల్వ్ ఆల్ అంటే స్వామి అసలు అందరిని ఈక్వల్ గా చూస్తాడు. ఆ పదంలో చాలా మా గురువుగారు చెప్పాక నాకు చాలా ఆనందం వేసింది. ఆ చిన్న రెండు ముక్కల్లో అన్ని స్లోగన్స్ వచ్చేసాయి. లవ్ ఆల్, లవ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంకా వేరే స్లోగన్స్ లో చూసినా గానీ తిరిగి వచ్చేది ఇక్కడికే కదా. అలా నాకు చాలా ఆనందం వేసింది.
2: చాలా బాగున్నది. మరి నువ్వు బాల్ వికాస్ కి రాకముందు ఎలా ఉండేవాడివి? బాల్ వికాస్ కి వచ్చి ఇవన్నీ వింటున్నావు, నచ్చుతున్నాయి, కానీ నీలో మార్పు వచ్చిందా?
3: వచ్చింది. ఫస్ట్ అసలు అల్లరి చేసేవాడిని, చాలా అల్లరి చేసేవాడిని, వినేవాడిని కాదు. మంచి మాటలు కూడా వచ్చేటి కాదు, అన్ని తప్పుడు మాటలు వచ్చేటి. తర్వాత నేను బాల్ వికాస్ కు వెళ్ళటం మొదలు పెట్టాను. మా గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, నేను అవన్నీ విన్నాను, పాటించాను. నేను ఫోర్త్ క్లాస్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు నేను 9th. అప్పటికిప్పటి చూసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి.
2: మరి నీలో వచ్చిన తేడాలు ఒకటి రెండు మా శ్రోతలతో పంచుకుంటావా?
3: తప్పకుండా. ముందు నేను చాలా అల్లరి చేసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. అలాగే అబద్ధాలు చెప్పేవాడిని, అందరి పెద్దవాళ్ళు చెప్పే విషయాలు వినేవాడిని కాదు. ఏంది అని అనిపించేది. అసలు ఎవరు చెప్పినా మాటలు వినేవాడిని కాదు. నా థింకింగ్ నాయే, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. తర్వాత ఇక్కడికి వెళ్ళటం వల్ల ఇక్కడ వినేది అక్కడ వినటం వల్ల, అంటే ఇక్కడ గురువు గారు చెప్తారు, ఎలా చెప్తారో వింటాను, పాటిస్తాను. అట్లాగే మా ఇంట్లో పెద్దలు చెప్పేటి వింటాను, పాటిస్తాను. అలా కొంచెం మంచి దారిలోకి వెళ్తున్నాను.
2: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్ర కోసం వచ్చిన వారిలో బాల్ వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి వైష్ణవి వచ్చింది. సాయిరాం వైష్ణవి, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు ఆదిలాబాద్ జిల్లాలో?
4: మంచిర్యాల.
2: మరి మీ తల్లిదండ్రుల గురించి చెప్తావా?
4: మా మదర్ పేరు సునీత, తను హౌస్ వైఫ్. మా ఫాదర్ పేరు కామేశ్వరరావు, హెచ్ఎం.
2: నువ్వు బాల వికాస్ స్టూడెంట్ గా ఇప్పుడు పర్తియాత్రలోనే పార్టిసిపేట్ చేసావు కదా?
4: డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.
2: ఓకే, పర్తియాత్ర డ్రామాలో డాన్స్ లో పార్టిసిపేట్ చేశావు. మరి నీకు అక్కడ స్వామి ముందు కుల్వంత్ హాల్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
4: డాన్స్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
2: నువ్వు ఇదే మొదటిసారా పుట్టపర్తి రావడం?
4: ఫస్ట్ టైం.
2: మరి నీకు ఎలా అనిపించింది?
4: పుట్టపర్తి వచ్చే ముందు ఏముంటది అని అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫస్ట్ అది వద్దు అనుకున్నాను. ఆంటీ ఫోన్ చేసి, బాల వికాస్ ఆంటీ ఫోన్ చేసి వైష్ణవిని పంపించండి అని అడిగింది. ఏంటో సడన్ గా నేను వస్తాను అని చెప్పేశాను. చెప్పేసరికి పేరెంట్స్ కూడా ఓకే అని పంపించారు. ఏముంటదిలే అని అనుకుని ఏదో ఒకటి అని అనుకుని వచ్చాను. వచ్చినాక పీస్ఫుల్, ప్లెజెంట్ ఫీల్ అయ్యాను.
2: నీకు చాలా నచ్చిందా పుట్టపర్తి ప్రశాంత నిలయం? ఇంకా మరి నువ్వు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
4: రిహార్సల్ చేస్తున్నప్పుడు స్వామివారి సన్నిధి క్లోజ్ అయి ఉంది, పైన స్వామివారి ఫోటో ఉంటే చూశాను. చూస్తుంటే నాకు రిహార్సల్ ముందు నైట్ రోజు అది గోస్ట్ సంథింగ్ డ్రీమ్ అది ఇది వస్తుంది అని నాకు అట్లా డ్రీమ్ వచ్చింది. అది పడుకున్నాక సైరామ్ సైరామ్ అనుకుంటే పడుకున్నాను. ఆ నెక్స్ట్ డే నైట్ రిహార్సల్ కి వచ్చినప్పుడు ఫర్దర్ క్లోజ్ ఉంది కాబట్టి పైన ఉన్న స్వామి ఫోటో చూసి స్వామి కాపాడు అని అలా ప్రే చేసుకున్నాను. హృదయంలోనే ప్రే చేసుకుంటుంటే స్వామి వచ్చి నాతో నవ్వుతున్నట్టు, నా పక్కనే కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక సాయిరాం సాయిరాం అనుకుంటూ పడుకున్నాను. ఏదైనా హెడ్ ఏక్ అన్నా, ఏదైనా పెయిన్ ఏదైనా వచ్చినా గానీ సాయిరాం అనుకుంటూ ఉంటే తగ్గిపోతుంది.
2: అవునా, చాలా బాగుంది. మరి నువ్వు బాల వికాస్ స్టూడెంట్ కదా, మరి ఎలాగ నువ్వు బాల వికాస్ కి వచ్చావు? నీకు స్వామి గురించి ఎలాగ మొట్టమొదటి తెలుసో చెప్తావా?
4: యాక్చువల్లీ మా పక్కింటి వాళ్ళు సైడీ ఓటీస్, అయితే మాకు బాల వికాస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ మా పక్కింటి వాళ్ళు సైడీ ఓటీస్ కాబట్టి పక్కింటి ఆంటీ చెప్పింది బాల వికాస్ కి పంపేయండి వైష్ణవిని అని చెప్పింది. సో మా మదర్ పంపించింది. ఏంటిది సండే కూడా ఇది ఏంటి అని కొంచెం ఫీల్ అయ్యాను. ఏముంటది అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది వేదము అన్ని నీతి కథలు నేర్పిస్తున్నారు.
2: మరి నీకు నచ్చిందా బాల వికాస్? మరి నీకు బాల వికాస్ క్లాస్ లో బాగా నచ్చింది ఏంటి?
4: బాల వికాస్ క్లాస్ లో స్వామి బర్త్డే కి డాన్స్ చేస్తుంటే నేర్చుకోవడం, ఇంకా నీతి కథలు చెప్తుంటే వినడం, విని ఇంటికి వచ్చినాక మా అప్పకింటి పిల్లలకన్నా మదర్ కన్నా చెప్తా.
2: అవునా? ఇంకా నువ్వు మరి బాల వికాస్ కి వచ్చాక నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఎలాంటి చేంజెస్ వచ్చేవి?
4: బాల వికాస్ కి వెళ్లే ముందు మమ్మీ ఎక్కువ తిట్టేది, అల్లరి ఎందుకు చేస్తున్నావు అని తిట్టేది. అక్కడికి వెళ్ళాక కొంచెం మార్పు వచ్చి తిట్టు తగ్గింది, నా అల్లరి కూడా కొంచెం తగ్గింది. హ్యాపీ ఫీల్ అయ్యాను, మా ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నా.
2: చాలా సంతోషం వైష్ణవి, ఇలా వచ్చి నీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరామ్.
4: సాయిరామ్.
5: మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య పట్టణాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు వింటూ వచ్చాం. అదే వరుస క్రమంలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి మరొక ముఖ్య పట్టణం లక్షర్పేట. ఈ లక్షర్పేట పట్టణంలో జరిగేటువంటి కొన్ని వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలను వివరించడానికి మనతో ఇప్పుడు రవీందర్ గారు ఉన్నారు.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రవీందర్. నేను 2005 సంస్థకు పరిచయమై 2009 నుండి కన్వీనర్గా కొనసాగుతున్నాను. కన్వీనర్గా అందరి సహకారంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మేము, మా కుటుంబ సభ్యులము, సంస్థలో పాల్గొనేటటువంటి అందరి కుటుంబాలలో ఎన్నో స్వామి మిరాకిల్స్ ద్వారా చక్కటి అనుభూతులు, ఆనందాన్ని పొందుతూ మరి చిన్న చిన్న సేవలతో పాటు కొన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సేవలపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి ఆ ప్రధానమైన సేవల విషయానికి వచ్చేస్తే మరి లక్షట్పేట మేజర్ గ్రామ పంచాయతీ, మరి ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లోపల శ్మశాన వాటిక అనేది సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు పాపం తక్కువ మంది బంధువులు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, ఆ మృతదేహాన్ని మోయడానికి కూడా అవసరమైనటువంటి సభ్యులు లేక మంది లేక ఎన్నో బాధలు పడుచుండేవారు. మరి ఒక కొన్ని సమయాలలో ప్రైవేటు వాహనాలను ఎక్కువ అద్దెకు చెల్లించేసి నిరుపేద కుటుంబాలు కూడా ఎంతో బాధలకు లోనయ్యేవి. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి సభ్యులమందరం కూడా కోఆర్డినేటర్ సహకారంతో అందరంతో చర్చించుకుని మన సమితి ఆధ్వర్యంలో ఒక మహాప్రస్థానము అనే పేరుతో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినట్టయితే అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి గత ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో, ఈ కార్యక్రమంలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలతో వాహనాన్ని కొనుగోలు చేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ గ్రామ పంచాయత్ లక్షట్పేట, దండపల్లి 2 మండలాల పరిధిలో ఈ వాహనాన్ని ఎంతో మంది సుమారుగా ఇప్పటి వరకు 11 నెలల కాలంలో 50 మంది మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ గాని ఎవరైనా కూడా ఈ వాహనాన్ని, ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సత్యసాయి సేవా సమితి నిర్వహించేటటువంటి ఈ ప్రధాన సేవను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభినందనలు, మంచి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మరి లక్షట్పేటలో కానివ్వండి, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరైనా వృద్ధులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు దూర ప్రాంతాలలో ఉండి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒకరోజు 2 రోజులు ఆ మృతదేహాన్ని మరి చెడిపోకుండా ఉంచడానికి అవసరమయ్యేటటువంటి ఫ్రీజర్ స్థానికంగా అందుబాటులో ఉండేది కాదు. దీన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి, మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరియు ఇతరుల ప్రజాప్రతినిధులను చర్చించేసి వాళ్లతో కలిసి మాట్లాడి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించాలనగానే వారు సంతోషంగా వారు ఆహ్వానం తెలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 నెలల క్రితము ఈ ఫ్రీజర్ ని కూడా లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా లక్షట్పేటలో సబ్ జైలు మాకు అందుబాటులో ఉండడం అనేది స్వామి ఇచ్చినటువంటి ఒక వరంలాగా భావించాం. సుమారుగా 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా 1 గంట భజన మరియు సత్సంగ కార్యక్రమాలని ఆ సబ్ జైల్లో నిర్వహించుకుంటున్నాం. ఈ గంట కాలంలో వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టుకుని 15 నిమిషాలు 20 నిమిషాలు నామస్మరణ చేసేసి మరి వారికి సత్సంగం ద్వారా ఎన్నో మంచి విషయాలు ఆ జైలర్ గారు అందించినటువంటి సూచన మేరకు కొన్ని అంశాల మేరకు ప్రతి వారం ఒక్కొక్క అంశం పైన చక్కటి ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించేయడము మరి వాళ్ళెంతో భక్తి శ్రద్దలతో కూర్చొని మేము చెప్పే మాటలు వినడము విన్న తర్వాత వారిలో ఒక రకమైనటువంటి ఆనందము ఆత్మస్థైర్యము ఆత్మవిశ్వాసము వారి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు అనేది మేము గమనించడం జరిగింది. మరి ఈ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని ప్రధాన గ్రామాల లోపల మా కలిసి సార్ మీరు ప్రతి వారం కూడా మా భజనకు మా జైలుకు వచ్చేవారు భజన చేసేవారు సత్సంగం ద్వారా మంచి విషయాలు చెప్పేవారు సార్ మీరు విన్నటువంటి మాటల ద్వారా మా కుటుంబాలలో మేము మార్పు తెచ్చుకున్నాం మా ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాం మేము ఈ జీవనోపాధిగా ఈ ఫలానా వృత్తిని కొబ్బరి బొండాలు అమ్మడం పూల మాలలు అమ్మడము ఇలాంటి వృత్తుల్లో మేము మా జీవనాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉన్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందాన్ని మా ద్వారా మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మరి స్వామి చెప్తూ ఉంటారు మానవ సేవయే మానవ సేవ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే ప్రధానమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రేమతో ఎవరికైతే ఎక్కడ ఏ సేవ అవసరమో ఆ సేవ చేయాలని చెప్పేసి ఇది అదిని కాకుండా అన్నింటినీ నిర్వహించుకోవడానికి లక్షట్పేట సమితి ఆధ్వర్యంలో చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని మనం నిర్వహిస్తున్నాం. ఒకరోజు మరి లక్షట్పేట పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి తలమల మన్యగూడెం అనే గిరిజన గ్రామాలలో గ్రామసేవ నిర్వహించుకున్నాం. గ్రామసేవ నిర్వహించుకున్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ ఇండ్లు చూసినట్టయితే మాకు ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళు ఆ ఏ రోజుకు ఆ రోజే ఆలోచించుకునే వాళ్ళు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా అసలే ఆలోచించుకోలేదు. పిల్లలందరూ కూడా బట్టలు లేకుండా బయట తిరగడము మురికిగా పట్టుకపోవడము గోళ్లు పెంచుకోవడము మరి జుట్టు పెంచుకోవడము అవన్నీ చూడడం జరిగింది. మరి ఎలాగైనా సమితి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను దత్తతగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి 30 మంది పిల్లలు మార్పులు తీసుకురావాలని ఒక సత్సంకల్పము. ఎందుకంటే మేము ప్రతి నగర సంకీర్తన గురువారం నాడు ఉదయమే ఏమేం చేయాలని చెప్పేసి అందరం కలిసి చర్చించుకుంటాం. ఒకరోజు ఒక గురువారం నాడు చర్చించుకుని మరి ఎట్లయినా పర్వాలేదు స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆ 30 మంది పిల్లలను దత్తత తీసుకుని 3 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా మరి సమితి తరపున కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాళ్లకు పండ్లు ఫలాలు ప్రోటీన్ ఫీడ్ పల్లీలు నువ్వుల ఉండలు మరి మహిళా సేవదలు చేసిన ప్రోటీన్ ఫుడ్ స్వయంగా తయారు చేసుకుని వారి వద్దకు వెళ్లి వారికి అందరికీ అందించేసి ఒక గంటన్నర సేపు వారితో గడిపే వాళ్ళము. వారికి తెలుగు స్పష్టంగా మాట్లాడము రాయగలిగేటట్టుగా వారికి శిక్షణ ఇవ్వడము అదేవిధంగా మరి ఎక్కడ అవసరమైతే విద్యాభిషేక సంబంధమైనటువంటి విషయాలలో ఏ వస్తువులు అవసరమైతే ఆ వస్తువులు వారికి అందజేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు పూర్తి చేసి తర్వాత కూడా చదువును ఆపేయకుండా ఉండడానికి మరి ITD ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళని చేర్పించే వాళ్ళము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది స్వామి యొక్క ఆశీస్సులు చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము జూన్ మాసంలో లక్షట్పేటలో ఉన్నటువంటి 14 హైస్కూల్స్ నుండి మరి దీననారాయణ విద్యార్థులు తల్లిదండ్రులైనటువంటి పిల్లలను ఎంపిక చేసుకుని మరి లక్షట్పేట ప్రధాన పట్టణంలో ఒక మన MPDO సమావేశపు హాల్లో 100 మంది విద్యార్థులకు అక్షర కలశాల పేరుతో మరి పుస్తకాలు పెన్సిళ్లు స్కెచ్ పెన్నులు అన్ని కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 10 సంవత్సరాల నుండి ఈ అక్షర కలశాలని మేము సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా సమితి
1: చెప్పారండి రవీందర్ గారు మీరంటే మీ ఆ వినూత్నమైనటువంటి సేవా విధానము ఆ సేవా కార్యక్రమాలు వింటుంటే చాలా స్ఫూర్తిగా ఉంది. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఒక టీం కావాలి. అలాంటి టీమ్ లో యూత్ మెంబర్షిప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆ సేవలు సఫలీకృతం అవుతాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ యూత్ టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి యూత్ కోఆర్డినేటర్ గారు దేవేందర్ రెడ్డి గారు యూత్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి దాంట్లో తన అనుభవాలేంటి అని మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు.
7: ఓం శ్రీ సాయిరాం. ఆదిలాబాద్ జిల్లా యువత ఆధ్వర్యంలో వివిధ సమితులలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారిచే నిర్ణయించబడిన వివిధ సేవా కార్యక్రమాలు ఆయా సమితుల సామర్థ్యం అనుసరించి విరివిగా జరుగుతున్నవి. అందులో కొన్ని మనము ఆల్రెడీ మంచిర్యాల లక్షట్పేట కన్వీనర్స్ నుండి కొన్ని తెలుసుకున్నాము. ఇక కొన్ని ఇంపార్టెంట్ 3-4 సేవలు ఇప్పుడు చెప్పుకున్నాము. అందులో మొదటిది గ్రామీణ యువ వికాస్. ఇందులో గ్రామీణులకు గ్రామాభ్యుదయం పేరిట విద్య వైద్యం మరియు ఉపాధి సేవలు శ్రీ సత్యసాయి రూరల్ కమ్యూనిటీ సెంటర్ అనే పేరుతో కంప్యూటర్ మరియు వివిధ రకాల వొకేషనల్ కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమము నిన్నెల మండల కేంద్రంగా వివిధ గ్రామాల ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో 30 మంది కంప్యూటర్ శిక్షణ తీసుకుని 20 మంది వివిధ ఆఫీసులలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణలో కొంత లబ్ధి పొంది వారి వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వీరు ఈ శిక్షణలో వివిధ విలువలు కూడా నేర్చుకుని జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కొంత నేర్చుకుని మిగిలిన యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది పుట్టపర్తి యాత్రల్లో కూడా పాల్గొన్నారు. ఇక రెండవది, రూరల్ మరియు అర్బన్ స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్. ఇందులో పాలిటెక్నిక్ మరియు టీటీసీ ఫ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సుమారు 800 మందికి శిక్షణ ఇస్తే అందులో 500 మందికి పైగా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం ఫ్రీ కోచింగ్ లో పాల్గొని మా కాలేజీలో నా స్టూడెంట్ గా ఉండి ఈరోజు సింగరేణి క్యాలరీస్ కంపెనీలో ఓర్మెన్ గా చేస్తున్న అబ్బాయిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. మూడవది, 10th ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ కి అన్లాకింగ్ సక్సెస్ అనే కార్యక్రమంతో ప్రతి సంవత్సరము సుమారు 8,000 మందికి సక్సెస్, కెరీర్ గైడెన్స్, హ్యూమన్ వాల్యూస్ లో మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఈ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ వారు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని వస్తుంటారు. అందులో రీసెంట్ గా ఒక కాలేజీలో ఒక మోటివేషన్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత 250 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చివరిగా, ప్రాథమిక పాఠశాల పిల్లలకి విద్యాజ్యోతి అనే సేవా కార్యక్రమం పేరిట కొన్ని స్కూల్స్ ను ఎంపిక చేసి వారికి వివిధ సేవా కార్యక్రమాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్ తో పాటు గంగిపల్లి అనే గ్రామంలో ప్రతిరోజు ఆర్గనైజేషన్ ద్వారా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారి పేరెంట్స్ కూలీ పనులకు పొద్దున్నే వెళ్తుంటారు, ఉదయం పిల్లలకి భోజన సౌకర్యం ఉండదు, కాబట్టి ఈ ప్రోగ్రాము తలపెట్టడం జరిగింది. చివరిగా, ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమ నిర్వహణకు మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి ఫండింగ్ గాని రిసోర్స్ గాని ఉండదు, కానీ స్వామి మీద భారంతో నిస్వార్థంగా విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఏ కార్యక్రమమైనా కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇందులో మేము నేర్చుకున్నవేంటంటే ముఖ్యంగా 1, కంపాషన్ అంటే అన్కండిషనల్ లవ్. 2, సర్వీస్. సర్వీస్ విత్ కంపాషన్ విల్ డెఫినెట్లీ రీచ్ టు ఎనీ గోల్ ఆఫ్ ది ప్లాన్డ్ యాక్టివిటీ. జై సాయిరామ్.
1: సాయిరామ్ అన్న, ఒకసారి మా సీనియర్ చెప్పినటువంటి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ మాట్లాడేటువంటి ఒక భక్తుడు సాయికుల్లో హలో వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి కూడా దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు, ఆయన తెలంగాణ భాష, ఆయనది రైతును కాదు కానీ గ్రామీణుడు. స్వామి దర్శనానికి వస్తూ స్వామి నడుస్తూ ఆ జెంట్స్ వైపు నుంచి మూల తిరుగుతున్నప్పుడు సేవదల్ వాళ్ళు ఎంత చెబుతున్నా కూడా వినకుండా ఈ తెలంగాణ గ్రామీణుడు లేచి స్వామిని గట్టిగా అరుస్తూ, అన్నా బాగున్నావా అని ఆయన గట్టిగా అరిచారు. స్వామి అందరూ అయ్యో ఇట్లా అన్నాడేంటి అనే ఆ కొద్ది సెకండ్లలో స్వామి ఏమంటారు, స్వామి ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ఆ కొద్ది సెకండ్లలో స్వామి వెనక్కు తిరిగి, స్వామి రాయలసీమ భాష మనందరికీ తెలిసిందే, స్వామి తెలుగు మనందరం వినే ఉంటాం, కానీ స్వామి ఆ ఒక్క సెకండ్ అతన్ని చూసి నవ్వి బాగున్ననే అన్న కూచో అని స్వామి అన్నారు. అదే యాస, అదే భాషలో మీరు చెబుతుంటే ఆ హృదయవాసి ఈ సేవ స్ఫూర్తి ప్రతి యువకుల్లో ఆ విధంగా స్పందిస్తూనే వస్తుంది. ఆ యొక్క స్వామి ఆ విధంగా ఆ తెలంగాణ భాషను మెచ్చుకున్నట్టు ఆ యొక్క లిబర్టీ తీసుకుని ఇప్పుడు మన రాములు తాతగారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం. తాతగారు, మీరు ఇంతకు ముందు చాలా సూపర్ గా పాడారు, ఇంకొక పాట మీరు వాడండి.

0: స్వామి చెబుతూ ఉంటారు, చకోరము చంద్రకాంతిని కోరుతుంది, శరీరం ఆహారాన్ని కోరుతుంది, కాని స్వామి మాత్రం సాయి భక్తుల ప్రేమను కోరుతుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారానే స్వామి తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని చాటుతూ ఉంటారు. స్వామి చెప్పినట్టు లవ్ ఇస్ హిస్ ఫామ్, ప్రేమనే ఆయన స్వరూపం. ఆ ప్రేమను భక్తుల నుంచి కొని ఆ ప్రేమను వారికి తిరిగి వివిధ విధాలుగా స్వామి వారికి ఇచ్చినటువంటి ఎన్నో సంఘటనలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఆ భక్తుల యొక్క కొన్ని అనుభవాలను మనం ఇప్పుడు విందాం. ఇప్పుడు మనతో అలాంటి కొన్ని అనుభవాలను పంచుకోవడానికి శంకరయ్య గారు పారిపల్లి గ్రామం ఆదిలాబాద్ నుంచి వచ్చున్నారు.
1: ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం. స్వామి నన్ను ఒక మూర్ఖుణ్ణి ఒక మునిగా మార్చినట్టుగా తీసుకున్నాడు. 1995 సంవత్సరం స్వామి ప్రథమ దర్శనానికి పుట్టపర్తి వచ్చిన అప్పుడు నేను ఏప్రిల్ నెల సేవలో ఉన్నా. ఆ సేవలో ఉన్నప్పుడు స్వామి నాకు ఎంతో ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన ఒక మంచి అవకాశం. నేను ఒక స్వామి పాట కావాలని కోరుకున్నా. స్వామి ఆ పాటనిచ్చి దాంతో నాటుగా నాతో నిన్న సేవలు కూడా చేయించుకుంటాడు. ఆ పాట కొంచెం

0: సాయిరాం ఇప్పుడు మీరిన్నారు మా సోదరుడు వారిన పాట. అది ఆ మా ఆధ్యాత్మిక ధోరణి. ఆ ధోరణి లోపల ఉన్నటువంటి నన్ను స్వామి నన్ను ఉద్ధరించి నాతో ఇంకో 10 మంది సేవలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పంతో నాకు స్వామి కొన్ని అనుభవాలు ఇచ్చిండు. దీని తర్వాత స్వామి దయతోని ఒక బృందం తయారు చేసుకున్నాం. అది హరికథ కాలక్షేపం అంటారు దాన్ని. హరిదాసు తబలిస్ట్ ఉంటారు, ముగ్గురం ఉంటాం. ఇట్లా ముగ్గురం కలిసి కొన్ని గ్రామాలు సంచరించను. ఒకే 2 సార్లు 3 సార్లు పోయిన ప్రతి గ్రామం కూడా ఈ రోజు భజన మండలి అయి ఉన్నది. ఆ భజన మండలి నుంచి సేవలకు వస్తాండు, స్వామిని బాగా నమ్ముకుంటాండు, స్వామి అనుగ్రహాలు కూడా బాగా ఉన్నాయి. అటువంటి దాంట్లో స్వామి నన్ను ఒక బాధ వచ్చినప్పుడు, నా భార్య ఆరోగ్యం బాగలేనప్పుడు స్వామి 2002లో నా భార్యకు ఎంతో తొందరగా ఇక్కడనే ఏప్రిల్ మాసం లోపల ఇద్దరు వచ్చినాం. మా ఇద్దరికి ఇక్కడ సేవలు ఇచ్చుకుంటూ స్వామి 3 రోజులకు ఆమె బాధంతా తీసేసిండు.
1: భార్యకు బాగలేదంటే అది జబ్బు
0: క్యాన్సర్ భీమ్ అని డాక్టర్ నిర్ణయించిండు. ఆశలు వదులుకున్నాం, కాని స్వామి సేవలనే ఉందాం పా అని వచ్చినాం. ఆ క్యాన్సర్ బీమారిని ఏ విధంగా దాన్ని తొలగించానో తొలగించింది స్వామి.
1: స్వామి క్యాన్సిల్ చేసిన క్యాన్సిల్
0: చేసిండు. ఈనాటికి కూడా అంటే 2002 నుంచి ఈనాడు 2017 వరకు ఆ బీమార్ లేదు ఆమెకు. అదే విధంగా మా భార్య ఒకసారి ఒక పామును తొక్కింది. ఆ పాము ఏం చేస్తుందో అని మేము చాలా భయపడ్డాం. అది రాత్రి వచ్చింది స్వామి మా మనసం కాడికి ఆ పాము వచ్చింది. కానీ స్వామి ఏ విధంగా కాపాడిండో మమ్మల్ని ఆ విధంగా కాపాడిండు. అది మా ఇంట్లో జరిగిన పెద్ద మిరాకిల్. దాన్ని చూసి మా ఊరు ఎంతో చెలించిపోయిండు. మీ స్వామే మిమ్మల్ని రక్షించిండు, మీకు స్వామి తప్ప నామం తప్ప సేవ తప్ప ఏది అవసరం లేదు అని మా కుటుంబం గాని మా గ్రామ ప్రజలు గాని చాలా సంతోషపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెట్టింపు భజనలు జరుగుతాయి. మా గ్రామం లోపల చిన్న ఊరు, 1600 మంది ఉంటారు. అటువంటి ఊర్లో 4 భజన మండలి నడుస్తాయి. గురువారం 2 నడుస్తాయి, డైలీ భజనలు 2 జాగాలు నడుస్తాయి. మందిరం కూడా కట్టుకునేంత శక్తి లేకుండా ఇళ్లలోనే నడుపుతారు. ఎప్పుడు స్వామి ఏది మనం సంకల్పించి కోరి కోరక ముందే స్వామి మాకు అన్ని తీర్చుకుంటావు. మంచి పంటలు ఇచ్చిండు, ఈ సంవత్సరం మంచి వర్షాలు ఇచ్చిండు. ఎంతో మందికి మనకు దగ్గర పల్లెలు 10 పల్లెల గ్రామస్తులు మన దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ప్రతి ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని అక్కడ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చి ఆనంద పెట్టి స్వామి దాంట్లో ఇంకో ఎక్కువ తీసుకుంటాడు, స్వామి సేవలు చేయించుకుంటాడు. జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ మా బ్యాచ్ ఎప్పుడు 20 మందికి తక్కువ రారు. సంతోషంగా స్వామి సేవలు చేసుకుంటూ మాకు స్వామి బాగా కాపాడుతాండి, ఎంతో ఆనందపడతాను. అటువంటి స్వామి సేవలు, ఆ స్వామి దయ ఈ విధంగా మా దత్తని చేయించుకుంటాను గనక మాది ఒక జన్మ పుణ్యం కాదు, ఎన్ని జన్మల పుణ్యమో అని మేము భావించుకొని స్వామికి ఎప్పుడు కృతజ్ఞతలమయ్యే ఉంటాం. ఇటువంటి దాంట్లో మాకు ఆర్థిక సహాయాలు కూడా అందించే మంచి మంచి పెద్దలు, ఇది చెయ్యి, ఈ విధంగా చెయ్యి, దీనికి తక్కువ ఖర్చు నేను ఉన్నా చెప్పేటోళ్ళు కూడా పెద్దలు మనకు ఎప్పుడు సహకారంగానే ఉంటాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక పెళ్లి చేస్తాను పేదలకు. తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఒక జంటకు ప్రతి సంవత్సరం ఒకరికి పెళ్లి. ప్రతిరోజు ఒక అనాథకు భోజనం పెడతాను.
1: ఈ 90వ సంవత్సరం స్వామి జన్మదిన వేడుకల్లో ఒక గొప్ప మిరాకిల్ జరిగింది అందరూ అంటూ ఉంటారు, అది కొంచెం చెప్తారా?
0: స్వామి దయతోటి 80వ సంవత్సరం 80 గంటల భజన చేసినాం, అది మంచిగా జరిగింది. 85 బర్త్డే సందర్భంగా 85 గంటల భజన, 90 గంటల భజనకు 90వ బర్త్డేకు. ఫస్ట్ 80 గంటల భజనకు మేము గిన్ని పాలు అవసరం, ఇంతమంది మనకు రోజు డైలీ భజనకుంటారు రాత్రి అని లెక్కేసుకున్నాం. ఆ లెక్కేసుకున్న పాలు మేము కొనలేదు, తక్కువల కొని కొంటే ఆ పాలకుండలు ఒడుసులు లేదు, అవి ఎప్పుడు చూసినా నిండుగానే కనిపించడు, అక్షయం. అయితే అది పాలకుండ కాదురా, పరమాత్మని కుండలని మేము సంతోషపడ్డాం. వచ్చిన పిల్లలు గాని తెచ్చిన గొల్లోలు గాని అందరు కూడా ఏందయ్యా పాలు ఒడతలేవు అని అన్నారు, బాగా సంతోషించినాం. తర్వాత 90వ దానికైతే ఇంకా పెద్ద మిరాకిల్. 90వ భజన 2015 నడిచింది కదా, అందుకొరకు 14లో మనకు ఒక కళ వచ్చింది. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నట్టు, ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు, ఆ సేవాదాలతో స్వామి చెప్తాడు శంకరయ్యన్ లోపలికి రమ్మను అని. నేను ఆ ఇంటర్వ్యూ రూమ్ లోకి ఇట్లా దండం పెట్టుకుంటూ పోతానా, పోతా అంటే చెప్తాండు స్వామి ఏమి ఎట్లున్నది పరిస్థితి అని. అంటే స్వామి మీరు లేరనంత డల్ అయిపోయింది, మీరున్నట్టుగా మాకు ఒకసారి వస్తేనే ఏమైనా డెవలప్ అని నేను అడిగిన. ఇంతే 2 మాటలు. అటు తర్వాత స్వామి కుర్చీ మీద చేతులేసి ఇప్పుడు రావన్నా అని ఇట్లా అన్నాడు. కాదు స్వామి, 2015 మరో 90 గంటల భజన కదా అని నేను దండం పెట్టిన. మంచిది అన్నాడు. 2014 నవంబర్ మనకు గ్లోబల్ భజన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, దానికి స్వామి మా ఇంటికి వచ్చిండు. మారు రూపం అంటే షిరిడీ సాయి రూపంలో వచ్చిండు. ఒక కట్టె పట్టుకున్నాడు, తలకు రుమాలు పాగ జుట్టుకున్నాడు, తర్వాత మంచి తెల్లటి డ్రెస్సు కోటు, వేసుకొని ఉన్నాడు, వచ్చిండు, బయట గద్దె మీద కూర్చున్నాడు. మూడే పాటలు జరిగినాయి. మూడో పాటకు లోపల భజన చేస్తాను.
1: అప్పుడు మీరున్నారా?
0: నేను ఇక్కడ ఉన్నా,
1: పుట్టపర్తి సేవలు ఉన్నారు.
0: నా భార్య, మా కన్వీనర్ పోషం, తర్వాత భక్తులు కూడా చూసిండు, మాట్లాడిండు స్వామితో. స్వామి మీరు ఎట వచ్చిండు అంటే, నేను ఆంధ్రాసాయ అన్నాడట. ఆంధ్రాసాయ అంటే మరి తెలుగుతో మాట్లాడతలేవు, హిందీలో మాట్లాడుతానో ఉన్నారట. అంటే ఏదో స్వామిలందరినీ పిచ్చోళ్ళని చేసిండు అనుకున్నట్టే. తర్వాత స్వామి కొంచెం ఆకలి అవుతుంది అన్నట్టుగా సైగ చేసిండట. ఆ సైగకు ఆ రోజు శనివారం కనుక మా వాళ్ళు నేను లేను కనుక వంట వండలేదు. ఏదో చిన్న పలారం మన ఇంట్లో ఉండేది, నాలుగు ఒకటిసారి తెచ్చి ఇట్లా
1: పట్టుకున్నాను.
0: నాలుగు సకినాలు, ఒక మడుగు కూడా అయితే ఇట్లా పట్టిందట. ఈ చేతలు పెట్టి స్వామి ఒకటిసారి నువ్వు ఎట్లా పెట్టిండట, అయ్యి మనిషి ఒకసారి నువ్వు ఎట్లా పెట్టాడు కదా అని వీళ్ళు ఆశ్చర్యపోయిండట. అయితే వీళ్ళకి ఆ భజన పిచ్చి ఉన్నది కనుక వాళ్ళు లోపలికి పోయిండు. ఆ పోషాలు ఈ గ్లాస్ తో నీళ్లు ఇచ్చిండు. నీళ్లు ఇస్తే ఈ గ్లాస్ స్వామి ఇట్లా పెట్టలేదట, ఇట్లా పెట్టిండట,
1: అరచేతిలో పెట్టుకుని
0: ఇదే విధంగా తాగి మరల లేవ్ అని ఇచ్చిండట. ఆ పోషాలు ఇక్కడ గ్లాస్ పెట్టి ఇక స్వామి నేను ఇక్కడనే పంట అన్నాడట. అంటే ఇక్కడ పండద్దు, భజన అల్లరి ఉంటుంది, పిల్లలు అది ఇది, నువ్వు అక్కడ స్కూల్ కాడ పోయి పండుకో అని అన్నాడట. హైట్ అని కోప్పడి లేచి స్వామి వెళ్ళిపోయింది. తర్వాత తెల్లారి మా పిల్లలందరూ ఊరంతా తిరిగి ఏ ఊర్ల పక్క ఊర్లలో అడిగినా గానీ అటువంటి మనిషి రాలేదు రాత్రి అని చెప్పిండట. స్వామి ఇప్పుడు ఈ రోజులలో కొంతమంది లేడు అది ఇది అనుకుంటారు, కానీ మా ఇంట్లో మా కుటుంబం మా ఊర్లో మాత్రం ఆ మాటకు ఒక్క పైసమందం కూడా అవకాశం లేదు. స్వామి ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, మనకెప్పుడు పిలిస్తే అప్పుడు పోయంటాడు అనే భావంతోనే ఈ సంవత్సరం ఒక బస్సు తీసుకురావాలని మా జిల్లా మీటింగ్ లో కూడా నేను 50 మంది అని ఒకటే లెక్క చెప్పినా, కానీ ఇవాళ వచ్చింది 100 మంది. 50 మంది బస్కే వచ్చిండు.
1: చాలా సంతోషం.
0: పెద్దలు చిన్నపిల్లలతో కుటుంబాలు రావాలంటే మేము బస్సు పెట్టాలి.
1: మార్బూల పారిపల్లి గ్రామంలో ఇంత స్వామి యొక్క వైభవం. మరి అదే విధంగా ఆదిలాబాద్ లో అతిపెద్ద పట్టణంగా భావింపడే ఆదిలాబాద్ పట్టణంలో కూడా స్వామి మహిమ, స్వామి యొక్క ఆ ప్రేమ ఏ విధంగా ప్రస్ఫుటమైందో, ఒకరి ఇంట్లో ఏ విధంగా ప్రస్ఫుటమైందో వీణా గారు ఇప్పుడు మనకు చెబుతారు.
2: ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. 6 మంత్స్ బ్యాక్ ఆగస్ట్ 5th నాన్న బాత్రూంకి లేచి అలా బయటకు వెళ్లి కింద పడిపోయారు. పడిపోయేసరికి 3 AM అవుతుంది. అప్పుడు మేమిద్దరం పడుకొని ఉన్నాం. అక్క మ్యారేజే వెళ్లిపోయింది.
1: మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు?
2: 3 ఉంటాం మేము. అక్క మ్యారేజ్ చెప్పి వెళ్ళిపోయింది. మేము ప్రస్తుతం 3 ఉన్నాం.
1: అమ్మ, నాన్న,
2: నేను.
1: మీరు?
2: నాన్న బాత్రూంకి లేచి 3 o'clock పడిపోయారు. సరే అని పడిపోతే లేవరవట్లేదు. మేము పడుకొని ఉన్నాం. మళ్ళీ లోపలికి వచ్చి అలాగా ఏదోలాగా లోపలికి వచ్చేసారు. వచ్చి మమ్మల్ని లేపారు. నాకు లేవర్ రావట్లేదు, నడవ రావట్లేదు అస్సలు. అంటే మాకేం అర్థం అవ్వలేదు. ఏమైంది మరి నాన్నకి, బాగుండే కదా అని. సరే అని 3 AM కదా, ఎవరు ఉండరు ఇప్పుడు, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రారు కాబట్టి మార్నింగ్ 8 వరకు వెయిట్ చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ విలాస్ గారిని ఫోన్ చేశాం. కొంచెం దగ్గర ఫ్యామిలీకి కాబట్టి, ఆయన రిమ్స్ లో జాబ్ చేస్తారు ఆదిలాబాద్ హాస్పిటల్లో. ఫోన్ చేసరికి వాళ్ళు వెంటనే వచ్చారు. రాగానే చూశారు. లేవమంటే నాన్న నిల్చోవట్లేదు. ఏమైంది మరి అంటే, సరే ఏదైందో హాస్పిటల్ వెళ్తే తెలుస్తుందని అక్కడ ఉన్న రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అన్ని చెక్ చేశారు, స్కాన్ తీశారు, అన్ని నార్మల్ వచ్చాయి. కానీ ఇక్కడ కాళ్ళల్లో ఏమైందనేది ఎవరు చెప్పలేకపోయారు. సరే 3 అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఒక డాక్టర్ అన్నారు, ఒక టెస్ట్ చేస్తున్నారు కండక్ట్ సిస్టమ్, అది చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. సరే అని అది చెక్ చేసేసరికి GBS అని ఒక డిసీజ్ ఉంటుంది, లాక్స్ లో ఒకరికి వస్తుంది అది. అది ఎవరికైనా రావచ్చు. సడన్ గా న్యూరో ప్రాబ్లం అటాక్ అయ్యి కింది నుంచి నరాలలో ఒక టైప్ ఆఫ్ పారాలిసిస్ అటాక్. అది అటాక్ అయిందమ్మా, ఇక పెరుగుతుంది కాబట్టి, పెరుగుతుంది కానీ ఇది తగ్గదు, ఇక బెడ్కి అర్పితం మీ నాన్న అని చెప్పారు మా కన్వీనర్తో. మా కన్వీనర్ ఇక అమ్మాయి ఒక్కతే కదా, పెద్ద అమ్మాయి లేదని వాళ్ళని చెప్పలేదు, ఏం అవ్వలేదు నాన్నకి అని చెప్పి ఆదిలాబాద్ తీసుకొచ్చారు. ఆ టెస్ట్ అయ్యాక తీసుకొచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే చెప్పారు డాక్టర్, ఇలా చెప్పారు నాన్నకి ఇక బెడ్ రీడే, అది పెరుగుతుంది కానీ తగ్గదు అనేసరికి ఒకేసారి స్వామిని ప్రార్థించాం. ఏంటి స్వామి, మీకైతే అంతా తెలుసు, మరి ఇదైతే తగ్గని GBS అని డాక్టర్ చెప్పారు, మరి దీనికి మీరే మాకని రోజు భజన్ పాడుతూ హైదరాబాద్ నుంచి రాగానే 91 భజన్ స్టార్ట్ అయ్యాయి. అవగానే రోజు ఈవినింగ్ భజన్కి వెళ్ళటం, విభూతి తేవటం, నాన్నకి వాటర్లు ఇచ్చి కాళ్ళకి రాయటం, భజన్ పాడుతూ సేవ చేయటం, నేను అమ్మ. అలా చేసేసరికి 3 బెడ్ పైన ఉన్నారు. ఒక 10 అయ్యాక ఒకరు చెప్పారు, డాక్టర్, నాగ్పూర్లో ఒక డాక్టర్, మంచి డాక్టర్ ఉన్నారు, వెళ్ళండి అమ్మ న్యూరో అంటే అక్కడికి వెళ్తే ఆయన MRI తీయమన్నారు. ఫస్ట్ తీయగానే ఇది GBS లాంటిది ఫామ్ అవుతుంది, మీకేంటంటే జస్ట్ అది మొత్తం వెళ్ళిపోతుందని మీ నాన్నకి నీస్ వరకు ఆగింది, ఒక 5 డేస్ చూద్దామని ఉంచారు అక్కడ.
1: ఆపినట్టు నీ దగ్గర ఆగిపోయిందండి,
2: నీ దగ్గర ఆగిపోయింది. అయితే నాన్న ఏం చేస్తారు, ఫోటో జేబులో పెట్టుకుంటారు స్వామిది. అయితే డాక్టర్ చూశారు, చూసి 2 డేస్ లో కొంచెం కదిలికి వచ్చింది పాదంది. అయితే ఆయన హిందీలో అన్నారు, తుమారా సత్యసాయి కామ్ కర్రా పాండేజీ అని. అంటే మీ స్వామి పనిచేస్తున్నారు, అసలు ఈ జీబీఎస్ అనేది అటాక్ అయితే అది తగ్గనే తగ్గదు, అటువంటిది పనిచేస్తుంది బాగా అని చెప్పారు. చెప్పేసరికి ఒక 5 డేస్ చూసి పంపిస్తామని అనేసరికి 5 డేస్ లో రికవర్ అయ్యారు కొంచెం. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్టోబర్ లో నవరాత్రులు ఉంటాయి కదా ఇక్కడ, మా ఊరు నుండి ఒకరు సేవకి వెళ్లారు. సేవకి వెళ్తే ఒక లెటర్ రాద్దాం స్వామికి అని లెటర్ రాశాను. స్వామి మరి మీరే మాకు, మరి డాక్టర్ అయితే ఇలా అన్నారు అని లెటర్ రాసి, ఇక ఇంకేం చెప్పలే మీకు అంతా తెలుసు కాబట్టి ఒక పాట రాశాను, దయకు ప్రేమకు అని.
1: ఇది ఒకసారి పాడతారండి.

0: అని రాసి పంపించాం. నెక్స్ట్ డేనే ప్రశాంత్ టీమ్ లో స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ ఓంకారం అవగానే గణపతి అడిగిన ఇదే పాట పాడారు. లెటర్ ఇలా అంది అందగానే అప్పుడు అర్థమైంది, స్వామి మీరు మా లెటర్ ని రిసీవ్ చేసుకుని ఇది పాట వినిపించారని. అది అయ్యేసరికి ఇక కొంచెం రికవర్ అవుతూ వచ్చారు. మళ్ళీ జనవరిలో స్పోర్ట్స్ కి మళ్ళీ ఒక లెటర్ పంపించే మళ్ళీ కూర్చోవడం స్టార్ట్ అయింది. కూర్చునేవారు కాదు నాన్న, నేనే తినిపించేదాన్ని నాన్నకి. అట్లా తను లేచి కూర్చున్నారు, ఇప్పుడు వాకర్ పట్టుకుని మెల్లిమెల్లిగా నడుస్తున్నారు.
1: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది అప్పుడు ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ వచ్చిందని విలాసన్న గారు ఆ రిపోర్ట్స్ పంపిస్తే వెంకట అంకుల్ కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇది మన హాస్పిటల్లో ఏమైనా చూపిద్దామంటే. చూపించిన తర్వాత డాక్టర్ గారు ఇక్కడ సూపర్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ దీనికి ప్రస్తుతం చేయట్లేదని చెప్పారు. ఆ సాయంత్రం చాలా బాధతో మా సీనియర్ అక్కడ ఉన్నారు సుబ్రహ్మణ్యం బ్రదర్, ఆయనతో మాట్లాడుతూ అయ్యో బ్రదర్ అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయలేకపోతున్నాం అంటే ఆయన కూడా బాధపడి ఏంగా స్వామి చూసుకుంటారులే బ్రదర్ అని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి కల్లో మా కల్లో వచ్చి అక్కడ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ మేము పక్కన కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చి ఏ అని చెప్పి ఆ రిపోర్ట్ ని తీసుకుంటే చూసుకుంటూ వెళ్లిపోయారు. నేను మరుసటి రోజు సుబ్రహ్మణ్యం బ్రదర్ కి ఇట్లా బ్రదర్ ఇట్లా అనిపించింది, ఇట్లా కలొచ్చింది బ్రదర్ ఇది అంటే అని చెప్పారు. నౌ యూ డోంట్ వరీ, ఇప్పుడేం వరీ కావాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ స్వామి చేతుల్లో ఉంది, స్వామి చూసుకుంటారు, జస్ట్ చెప్పే ఇప్పుడు స్వామి చూసుకుంటారు, డోంట్ వరీ అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు మీరు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్పినట్టు దట్ రిపోర్ట్ ఇస్ స్వామి. తప్పకుండా అంకుల్ గారికి ఆయురారోగ్యాలు స్వామి ప్రసాదిస్తారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు 2008 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీరు చక్కగా పాడినందుకు స్వామి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మరి శ్రోతల కోసం మీరు మరొక భజన వినిపిస్తే చాలా బాగుంటుంది.
0: దయా కరుణా నిధాన్ సాయి.

స్వామిని దర్శించవలెనన్నా పుట్టపర్తికే ఏగనక్కర్లేదు. మనము అడవియందున్నా, ఆకాశముననున్నా, గుట్టమీదనున్నా, నట్టేటనున్నా, పట్టణముననున్నా, పల్లెనున్నా సాయీ అని హృదయాన ఒక్కసారి పలికితే ఓయీ అని అంటూ పరుగులిడు కరుణామూర్తి సాయి. రండు ప్రార్థించదము, మనలను ఆ ప్రభువు తప్పక అనుగ్రహించదు.

0: శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: 2007లో పుట్టపర్తిలో ఆదిలాబాద్ పర్తియాత సందర్భంగా చేసినటువంటి నాటకం చూసి స్వామి ప్రత్యేకంగా మైక్ తెప్పించుకుని, ఇలాంటి కార్యక్రమం పుట్టపర్తిలో ఇప్పటి వరకు నేను చూడలేదు అని అందరికీ చెప్పారు. ఆ స్ఫూర్తితో అదే ప్రేమను, అదే దయను సంవత్సరాల పాటు వివిధ రకాలైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో స్వామి ముందు ప్రదర్శిస్తూ వస్తున్నారు మన ఆదిలాబాద్ భక్తులు. అయితే నిన్న ప్రదర్శించినటువంటి ఆ నాటికలో పాలుపంచుకున్నటువంటి సాయి యువకులు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. మొదట నిన్న నారదుని వేషం వేసినటువంటి సాయినాథ్ బ్రదర్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి?
2: సైరం బ్రదర్, రేడియో సాయి లైవ్ స్ట్రీమింగ్ లో పాల్గొన్నందుకు స్వామి కృతజ్ఞత తెలుపుకుంటూ, నిన్న డ్రామా వేసింది ఇప్పుడు అనిపిస్తుంది, డ్రామా వేసింది మేము కాదు, వేయించింది మొత్తం స్వామి. అయితే దీనికన్నా ఈ డ్రామాకి ఈ డ్రామా గురించి చెప్తున్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ నాకు ఐ వాంట్ టు షేర్. ఒకటి ఏంటంటే, డ్రామాకి ముందు రోజు మేము ఫుల్ డే ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేసినా కూడా నైట్ ఫైనల్ ప్రాక్టీస్ కుల్వంత్ హాల్ అయినప్పుడు నాకు చూస్తే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్ నుంచి డ్రామాస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చూసినప్పుడు తెలిసిపోతుంది డ్రామా బెస్ట్ బెస్ట్ బెస్ట్ వస్తుందా రాట్లా అని. సేమ్ ఫీలింగ్ ఉన్నది, డ్రామా బెస్ట్ రావట్లేదు, బెస్ట్ రావట్లేదు, సంథింగ్ ల్యాకింగ్, సంథింగ్ ల్యాకింగ్ అని. అయితే చాలా భయమైంది. రాత్రి కులంతలో ప్రాక్టీస్ చేశాము, ద బెస్ట్ రాలేదు. ఆ నైట్ రూమ్కి వెళ్ళి నేను స్వామికి ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నాను. పడుకున్నప్పుడు ఆ నైట్ స్వామి డ్రీమ్ లో వచ్చి స్వామి నా ముందుకు వచ్చి నిల్చున్నారు. నిల్చుకొచ్చి ఇట్లా చూసి, ఏమి సమాచారం అన్నారు. అంటే నేనైతే, స్వామి ఆదిలాబాద్ డ్రామా, స్వామి ఆదిలాబాద్ పర్తియాత్ర అన్న. అంటే అప్పుడు స్వామి రెండు చేతులు లేపి, స్వామి అంతా బాగా జరుగుతుంది, అంతా బాగా జరుగుతుంది అని స్వామి రోబ్ లేపి, పాద నమస్కారం తీసుకో అని అన్న. అంటే నేను నా రెండు చేతులు స్వామి పాదాల మీద పెట్టి పాద నమస్కారం తీసుకుంటే స్వామి నా నెత్తి మీద తల మీద చేయిబెట్టి అంతా బాగా జరుగుతుంది అన్నారు. అది నేను లేచి తర్వాత డ్రీమ్ స్లోగా ఫేడ్ అవుట్ అయింది. లేచి మేము మళ్ళీ నార్మల్ లైఫ్ లో పోతూ నడుస్తూ నడుస్తూ నాకు గుర్తొచ్చింది, అరే స్వామి డ్రీమ్ లో చెప్పారు కదా, స్వామి డ్రామా బాగా జరుగుతుంది, పర్తియాత్ర బాగా జరుగుతుంది చెప్పారు కదా, నేను వచ్చి అందరితో చెప్పాను. కానీ నిన్న డ్రామా అయిన తర్వాత ఆ స్వామి సన్నిధిలో మేము నిల్చున్నప్పుడు ఆ స్వామి దగ్గర మేము ఫీల్ అయిన హ్యాపీనెస్, అప్పుడు ఇట్ గివ్ మీ స్ట్రెంగ్త్, ఇది చేసింది మేము కాదు, ఇది చేసింది స్వామి, కేవలం స్వామి, కేవలం స్వామి, ఇంకేమీ లేదు అని. చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంకోటి, ఆదిలాబాద్ పర్తియాత్రలో 11 సంవత్సరాలు నిర్విరామంగా పర్తియాత్ర చేస్తున్నట్టే 11 సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఒక డ్రామా జరుగుతూ వచ్చింది. అయితే ఈ డ్రామా జరుగుతున్నప్పుడు దీంట్లో కొన్ని విషయాలు, ఈ 11 సంవత్సరాలు డ్రామా, ప్రతి డ్రామాలో నేను యాక్ట్ చేశాను. సో దీంట్లో కొన్ని విషయాలు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్వామి ఆమ్ని ప్రజెన్స్ రియలైజ్ అయ్యాం మేము. ఎందుకు అంటే, మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2010 డ్రామాలో ప్రాక్టీస్ చేశాము మంచిర్యాలలో. పర్తీకి వచ్చి స్వామి ముందు బ్లెస్సింగ్స్ వెళ్ళినప్పుడు స్వామి చూసి ఇట్లా చూసి ఫస్ట్ అన్నమాట, బాగా ప్రాక్టీస్ చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు, అన్ని చూశాను, బాగా జరుగుతుంది ఫిజికల్ గా 2010లో స్వామి చెప్పిన మాట ఇది. మళ్ళీ 2009లో స్వామి ముందుకు డ్రామా అయిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళిన, స్వామి దగ్గరకు వచ్చినప్పుడు స్వామి మా అందరిని చూసి, ఇట్లా అందరినీ డ్రామా యాక్టర్స్ ని చూసి, స్వామి చూసి ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞం, ఒక యాగం. ఈ రెండు వర్డ్స్ ని స్వామి డ్రామా రాసిన బ్రదర్ రంగనాథ రాజుని అండ్ ఒకవైపు బ్రదర్ ని, ఇంకొక వైపు నన్ను నా కో యాక్టర్ ని, ఇద్దరిని మా ముగ్గురు చేతులు ఇట్లా పట్టుకున్నారు స్వామి. 3 టైమ్స్ చెప్పారు, ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞము, ఒక యాగము అని. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, డ్రామా చేస్తుంది మేం కాదు, అది అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం. డ్రామాకి అవైలబిలిటీ మాత్రమే మా డ్యూటీ, మిగతా అదంతా ట్రైన్ కి ఇంజన్స్ కి కోచెస్ తగిలిచ్చినట్టు మేము వెళ్ళి ఆ ఇంజన్ కి అటాచ్ అయ్యాం స్వామికి. ఆ ట్రైనింగ్ స్వామి, ఆ ఇంజన్ స్వామి లాగా ఇంజన్ తీసుకెళ్ళింది
1: మమ్మల్ని. అవైలబుల్ హిల్ మేక్ యూ కేపబుల్, ఆ కేపబిలిటీ స్వామి ప్రసాదిస్తారు, ఓన్లీ అవైలబిలిటీ మాత్రం మన చేతిలో ఉంటుంది అంతే.
2: అది ఇది డ్రామాతోని ఇది ఒకటి తెలుసుకున్నాం. ఇంకొకటి, 2007లో ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లా స్వాముందు డ్రామా చేసాను. చేసినప్పుడు ఆ డ్రామా ఎలా చేయాలో మాకు తెలియదు. ఏదో సమ్తిలో చిన్న చిన్న డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ తోని మేము ఒక 8 మంది యూత్ కలిసి డ్రామా చేస్తున్నప్పుడు మాకు మేము పెట్టుకున్నది ఒకటే, మనకు యాక్షన్ స్కిల్స్ రావు, మనకు వాయిసెస్ అంత గొప్పవి కాదు, మన డ్రామా స్కిల్స్ లేవు, కానీ మనకు ఉన్నది ఒకటి ఒక్క ప్లస్ పాయింట్ ఈ స్వామి. స్వామిని ప్లీజ్ చేద్దాం మనమని మేము డ్రామా ప్రాక్టీస్ చేసిన అన్ని రోజులు సమితి చుట్టూ 108 మా ఎవర్ రెస్పెక్ట్ సమితిలో దాని చుట్టూ సమితి చుట్టూ 108 ప్రయక్షణాలు చేశాం. ఎవ్రీ డే 108 ప్రయక్షణాలు చేశాం. అయితే ఆ డ్రామా చిన్న డ్రామా, మేబీ ఇప్పటి స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న డ్రామా అది. అట్లా ప్రాక్టీస్ చేసి పర్తీకి వచ్చాం. పర్తీకి వచ్చిన తర్వాత మా డ్రామా స్కెడ్యూల్ ఎక్కడ మాకు క్లియర్ గా లేదు. మేమేమో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా మాకు భయం వేసింది. స్వామి ఏం మాట్లాడట్లేదు, మా పెద్దవాళ్ళు మాకు మీ డ్రామా పలానా టైం అని చెప్పట్లేదు ఏంటి అనుకుని ప్రాక్టీస్ చేస్తాం. మేము ఇది కాదు మళ్ళీ స్వామినే పడదామని గణేష్ పర్తిలో ఉన్న గణేష్ చెట్టు 108 ప్రయక్షణాలు చేసి దర్శన్ ముందట 108 ప్రయక్షణాలు చేసి దర్శన్కి వచ్చి దర్శన్లో కూర్చున్నాము. ఆ కూర్చుంటే స్వామి దర్శన్ కార్లో వచ్చారు. ఆ మినిట్ స్వామి మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పిలిచి ఫస్ట్ అడిగిన మాట అంకుల్ని, డ్రామా ఉందా?
1: చాలా సంతోషం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అందులో స్వామి ఏ విధంగా వెనుకుండి ఈ డ్రామా నడిపిస్తున్నాను అన్నది సామాన్నట్టు. ఇది డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. మరి ఇది డ్రామా, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డ్రామా, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. ఇది మనం డ్రామా అనుకుంటాం కానీ ఆ స్టేజ్ మీదకి ఎక్కడము అది చివరి అంశం అది. కానీ ఈ డ్రామా ప్రిపరేషన్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ యూత్ టీమ్ లోనే ఎంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హనుమంత్ రెడ్డి అన్న నిన్న యముని వేషం వేశారు. ఆయన కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి బాస్ నుంచి, తర్వాత ఆయనకుండే ఉద్యోగ డిమాండ్స్ ఏ విధంగా తట్టుకుంటూ వచ్చారు.
3: ఓం శ్రీ సాయిరాం. ఈ మధ్యలోనే మా జిల్లాని 4 జిల్లాలుగా డివైడ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. డివైడింగ్ తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్గా వర్క్ పెరిగింది. మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, డైలీ కలెక్టర్ తోటి మా బాస్కి ఆ పనుల బిజీలో మేము కూడా బిజీ అయిపోయినాం. బిజీ అయిపోయి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అయితే నేను రోజు స్వామిని ప్రే చేసేవాను, నాకు ఏదైనా కూడా స్వామి నాకు సమితికి స్వామికి ఖచ్చితంగా నేను దగ్గరగానే ఉండాలి, మిగతా అన్ని నాకు తర్వాత ఉండేట్టు చూడండి స్వామి, ఎట్లన్నా చేసి మీరు అదే చేయండి అని నేను డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటా. అది జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నాకు కొంచెం కొంచెం మా సారు కొంచెం అవుట్డోర్ వర్క్స్ లో బిజీ అయిపోయి నాకు ఈ ఫ్రీ టైం దొరకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు ప్రయాణం అనగా నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయ్యో స్వామి ఇట్లా అయిపోయింది, నేను ఎట్లా రావాలి ప్రాక్టీస్కి, పర్తికెళ్ళాలి అని చెప్పి. ట్రైన్ ఎక్కే వరకు కూడా నేను బెడ్ మీద పడుకునే ఉన్నాను. ఒక 1/2 అవర్ ముందు లేచి డైరెక్ట్ బ్యాగ్ జరుకొని వచ్చేసి ట్రైన్లో పడుకున్నాను. తెల్లవారు ఇక్కడ దిగేటప్పటికి నాకు మొత్తం అన్ని పోయాయి. పర్తికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాక్టీస్లో నాకు ఫీవర్ వచ్చింది అనేది నాది నేనే నమ్మలేకపోయినా. అంత హ్యాపీగా
1: చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది, మీరు మా యాక్చువల్లీ మా అమ్మ కొలీగ్ అది. మీకు ఈ యాక్టివిటీస్ డ్రామాలు ఎంత ఆ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కొద్ది అటువైపు అదే విధంగా స్వామి ఆశీర్వాదం కురిపిస్తున్నారు మిమ్మల్ని. ఈ సంవత్సరం 2016 లో మేము బెస్ట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది, కంగ్రాచులేషన్స్. అది స్వామి ఆశీర్వాదమే.
3: సరే బ్రదర్.
1: అదే అయితే అదే విధంగా ఇప్పుడు మీరు ఉద్యోగం అంటే గుర్తుకొస్తుంది మన బ్రదర్ రమేష్ ఉద్యోగం. తన ఉద్యోగంలో ఒక మనం ఊహించినట్టు నిర్ణయం తీసుకున్నాడు ఈ పర్తియాత్ర సందర్భంలో. బ్రదర్ ఒకసారి షేర్ చేసుకుంటావు నీ ఎక్స్పీరియన్స్.
4: హృదయ నివాసి అయిన భగవాన్ సత్యసాయి వారికి నన్ను అర్పించుకుంటూ రేడియో సాయి స్టోర్ అందరికీ ఓం శ్రీ సాయిరాం. అంటే పర్తియాత్ర స్టార్ట్ అయిన తర్వాత నేను 2008 మొట్టమొదటిసారిగా డ్రామా చేశాను. అప్పుడు ఆ డ్రామాలో నాకు ఇంతవరకు స్టేజ్ చాలా ఫీవర్ గా ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ.
1: అదే విధంగా స్వామి ఆశీర్వాదం కురిపిస్తున్నారు మిమ్మల్ని. ఈ సంవత్సరం 2016 లో మేము బెస్ట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది, కంగ్రాచులేషన్స్. అది స్వామి ఆశీర్వాదమే.
3: సరే బ్రదర్.
1: అదే అయితే

0: పది మందిలో ఉన్నప్పుడు నిలిచకపోయినామని. అలాంటి వాడిని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్ పైన డ్రామా చేయాలంటే చాలా భయం వేసేది. సో మనకి బ్రదర్ రంగనాథ రాజు గారు చెప్పినట్టుగా డైలీ పెద్ద ప్రదర్శన చేసి కొంచెము ఎనర్జీ తీసుకుని చేశాము. సో అప్పటి కొంచెము మాలో పరివర్తన స్టార్ట్ అయింది. ఎలా అంటే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ రావాలని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు నాకు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డ్రామా 2017లో డ్రామా స్టార్ట్ కావడానికి ముందు నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత
1: ఒక వారం రోజులు జాబ్ వచ్చింది
0: వారం. సో జాబ్ సింగరేణిలో జాబ్ వచ్చిందండి. సో అలా జాబ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కి వచ్చాను. ఎలా అంటే సాటర్డే సండే టూ టైమ్స్ అంటే టూ డేస్ ప్రాక్టీస్ ఉంటాయి కనుక ఆ రోజు వస్తే నాకు లీవ్, సండే హాలిడే ఉండాలి. బట్ ప్రాక్టీస్ రోజు కంపల్సరీ డ్యూటీ రమ్మని చెప్పి చెప్పారు. సో నైట్ డ్యూటీ చేయడము, డే ప్రాక్టీస్, నైట్ డ్యూటీ చేయడం, డే ప్రాక్టీస్, ఆ విధంగా చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత సార్ నాకు ముందే చెప్పాను నాకు ఇట్లా భర్తీ యాత్ర ఉంటుంది, మాకు ఒక 3-4 డేస్ లీవ్ కావాలంటే కనుక సార్ ఇస్తాను చెప్పారు. టైంకి వచ్చేసరికి ఇప్పుడు లీవ్ కుదరదు, మేము ఇవ్వము, మేము వెళ్ళాలంటే కనుక కంపల్సరీ జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చి రావాలి, లేకుంటే పంపించమని చెప్పారు. సో వేరే ఆప్షన్స్ లేక స్వామి పైన కాన్ఫిడెన్స్, జాబ్ ఇచ్చింది స్వామియే, సో నెక్స్ట్ జాబ్ కూడా వద్దని కూడా స్వామి అనుకుని, స్వామి డిసిషన్ అనుకుని జాబ్ కి రిజిగ్నేషన్ చేసి భర్తీ యాత్రకు వచ్చేసాను.
1: చాలా చక్క బ్రదర్, వెరీ ఇన్స్పైరింగ్ బ్రదర్. అసలు జాబ్ స్వామి కోసం ఆ జాబ్ ను వదిలేసి వస్తే తప్పకుండా బ్రదర్ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా స్వామి చూసుకుంటారు. ఆయన ఆశీర్వాదం మీపై తప్పకుండా ప్రవహిస్తుంది. మనం ఒక్కటి స్వామికి ఇస్తే ఆయన మనకు 10 తిరిగి ఇస్తారు, 100 ఇస్తారు తిరిగి. ఇదే విధంగా మన నిన్న మనల్ని తన యాక్షన్ తో తన డైలాగ్ తో అలరించినటువంటి రైతు బ్రదర్ అన్న ఒక డైలాగ్ చెప్పాను. ఒక
2: అందరికి సైరావన్నా అన్న నమస్తే, బాగున్నారా? 2008 భర్తీ యాత్ర అప్పుడు సెలక్షన్ జరిగాయండి. తెలంగాణ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. ఆయన తర్వాత అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్. మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దానికి 30 మార్క్స్, 70 మార్క్స్ ఏమో ఫైనల్ ఎగ్జామ్, ఈ రెండు కలిపి 100 మార్క్స్. చిన్న మిరాకిల్ ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రాయాలి, రాయకపోతే ఫెయిల్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు రాయి ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి, నెక్స్ట్ డే భర్తీకి రావాలి ప్రాక్టీస్ కి. సో అయితే మా లెక్చరర్ అడిగారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెడ్ అయితే అడిగాను, సార్ నాకు ఇట్లా పర్మిషన్ కావాలి సార్, నాకు అక్కడ అవకాశం వచ్చింది సార్ ప్రాక్టీస్ పుట్టపర్తిలో అవకాశం వచ్చింది సార్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో యాక్టింగ్ చేయడానికి వచ్చింది సార్, తెలంగాణ స్క్రిప్ట్ లో వచ్చింది సార్, వాయిస్ కూడా నాది వచ్చింది సార్, అయితే ఏందా 70 మందిని పక్కా పెట్టి నేను ఒక్కనిగా పెట్టాలి నాయన ఎగ్జామ్ అని ఇట్లా అనడం జరిగింది. అయితే నువ్వు ఇట్లా అడిగితే నీకు ఎగ్జామ్ ఇప్పుడు పెడతా, నువ్వు రాత్తావా అనను. అయితే లంచ్ టైంలో ఇక నేను బయటకు వచ్చేసాను, ఇట్లా ఇట్లా ఇట్లా అనుకుంటే ఒకసారి కళ్ళు మూసుకున్నాను, 3 టైమ్స్ సాయిగాయత్రి చేశాను. మాకు సంతలో ఏదైనా మీకు జరగాలనుకుంటే 3 టైమ్స్ కళ్ళు మూసుకుని సాయిగాయత్రి చేయండి మనసులో తలుచుకుంటూ, అది మిమ్మల్ని ముందు జరుగుతుంది, మీకు కావాల్సిన పని నెరవేరుతుంది ఖచ్చితంగానే. అప్పుడు ఆ టైంలో ఆ డోర్ పక్కకు వచ్చేసి 3 టైమ్స్ సాయిగాయత్రి చేసుకున్నా, లంచ్ కొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసరికి ఫోన్ కాల్, నా ఫోన్ నంబర్ ఆయనకి ఎట్లా తెలిసిందో లేదు, అడ్మిషన్ నా అడ్మిషన్ ఫామ్ తీసుకుని ఆ నంబర్లకి వెళ్ళి, వినోద్ టేక్ యువర్ పెన్ అండ్ కమ్ టు లైబ్రరీ అనేది. ఇప్పుడే తుక్కుతుకు తిట్టిండు, అప్పుడే ఏంది కథ అని కథ. అక్కడ నేను తిండి లంచ్ కోసం హోటల్కి వెళ్తున్నాను, టక్కటక్ ఉరికొచ్చేసాను. ఉరికొచ్చేసి సార్ ఏమైంది సార్ అంటే, దాయిట్రా లైబ్రరీకి వచ్చేసాను, పెన్ను తీసుకుని బ్యాగ్లకి వెళ్ళి పెన్ను తీసుకోవడం కూడా మర్చిపోయాను, పెన్ అంటే పెన్ను తీసి నా చేతిలో పెట్టేసాను, అక్కడ కూర్చొని తొందరగా కంప్లీట్ చేసి ఇచ్చాను. ఈ 20 మినిట్స్ గ్యాప్ కూడా లేదండి ఇలా వచ్చేసి, రియలీ గ్రేస్ స్వామి గ్రేస్. ఆ రోజు రాశాను, ఎగ్రోగుండ్గా ట్రైన్ ఎక్కి పుట్టపర్తిలో పడ్డామండి, ఇక దంచిపడేసాం డ్రామాలో. నిన్న కూడా చాలా స్వామి నాకు అవకాశం ఇచ్చారు, నిన్న కూడా చాలా చాలా కామెడీ పంపించాను.
1: మీరు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అంటే బ్రదర్ నాకు ఇంకోటి మన విద్యాసాగర్ బ్రదర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ప్రాక్టికల్ రాసిచ్చింది, అది బ్రదర్ ఒకసారి షేర్ చేస్తారు అందరితోని.
3: సాయిరామ్ బ్రదర్, 2011లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. నేను డ్రామా చేయడానికి భర్తీకి వచ్చాను, అయితే అప్పుడు ప్రాక్టికల్ డేట్ ఇవ్వలేదు, డ్రామా సెలెక్షన్ తర్వాత డేట్ ఇచ్చారు. ఇలా అని నాకు బాధ వేసింది. తర్వాత నేను భర్తీకి వచ్చాను, డ్రామా సెలెక్షన్ జరిగింది, భర్తీకి వచ్చాను, డ్రామా చేశాను. అయితే మనం నేను వెళ్లే రోజే ఎగ్జామ్ ఉంది, నేను రికార్డు రాయలేదు, ఏం రాయలేదు, ఎలా అని చాలా భయపడ్డా, చాలా ఏడ్చిన, స్వామిని ప్రే చేసిన. తర్వాత ఎగ్జామ్ వెళ్ళాను, సరే సార్ అడిగితే ఎగ్జామ్ అంటే రికార్డు ఉంటేనే ఎగ్జామ్ రాయాలి, లేకుంటే రాయడం లేదని చెప్పారు. ఇలా చేయాలని అక్కడ కూర్చొని

0: చేసిన, జేబులో సాయం బొమ్మ ఉంటే తీసుకుని ప్లే చేసిన. తర్వాత కాసేపటికి అక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, చూసేసరికి ఏ రికార్డు చూసినా కానీ నేమ్స్ రాసున్నాయి, స్టాంప్ వేసున్నాయి. ఎలా అని మళ్ళీ ఏడ్చాను. కొద్ది దూరం అక్కడ సరే ఇంకో రికార్డు ఉంది, అది ఇట్లా గాలి ఇట్లా లేస్తుంది కింద పడుతుంది, లేస్తుంది కింద పడుతుంది. చూసేసరికి నేమ్ లేదు ఏం లేదు, బాగా రైటింగ్ మంచి రైటింగ్తో బాగా రాసింది. అంటే స్వామి రైటింగ్ అనుకుని నేను ఆ రికార్డ్ తీసుకుని సార్కి ఇచ్చేసాను.
1: అక్కడ అప్పటికప్పుడు రికార్డ్ ప్రత్యక్షమైంది ఎవరు?
0: అవును,
1: లేకుండా
0: అప్పటికి ఆ రూమ్ లో చాలా చూశాను లేకుండే, కానీ కాసేపటికి తర్వాత అక్కడ రికార్డ్ ఉంది.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
0: తీసుకుని నా నేమ్ రాసిచ్చాను, రైటింగ్ బాగుంది అయ్యా అని సార్ అన్నాడు. అది మళ్ళీ ఓకే, మా చెల్లి సెవెన్ ఇయర్స్ అప్పుడు ఏమంటే మా చెల్లికి ముక్కు పుడిగేసుకోవడం చాలా కోరిక ఉండేది. అయితే కొనిస్తామంటే అప్పుడు డబ్బు లేకుండే, కొనిస్తామంటే రోజు ఏడ్చేది కొని అని. అయితే ఏం చేసినామంటే మేము ఇప్పుడు కొనివ్వలేము, స్వామి అడుగు ఇచ్చేస్తా అని చెప్పి. తర్వాత స్నానం చేసిన తర్వాత విభూతి పెట్టుకునేటప్పటికి విభూతి తీసుకునేటప్పటికి ఇక్కడ విభూతిలో ముక్కు పుడుకుంది.
1: ఓ,
0: విభూతిలో ముక్కు
1: ముక్కు పుడక ప్రత్యక్షం,
0: ప్రే చేశాక ముక్కు పుడుకు వచ్చింది.
1: బ్యూటిఫుల్ బ్రదర్, అసలు నీ ప్రేయర్ లో బలం రికార్డ్స్ ప్రత్యక్షం అయితే ముక్కు పుడుక ప్రత్యక్షం అయితే అదృష్టవంతుంది బ్రదర్. అదే విధంగా ఇప్పుడు మనం చెప్తున్నా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే ఈ డ్రామాలో మనం యజ్ఞ యాగం చేసినప్పుడు స్వామి ఆ యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటుంది. బ్రదర్ నితీష్, నీ జీవితంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఒకసారి అందరితో పంచుకుంటావా?
2: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి సోదరి సోదరి మనులకు సాయిరాం. డ్రామా అంటే ఏదో తెలియదు మాకు, అంటే మా పల్లెటూరు, ఆ డ్రామా ఏంటో తెలియదు. కానీ డ్రామాకు ఏమొచ్చిందంటే నాకు పునర్జన్మ వచ్చిందండి. ఎలా వచ్చిందంటే తెలియదు. లాస్ట్ 2015లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను, భక్తి నీరాజనం. అప్పటి నా భక్తి నీరాజనం డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. ఆ స్వామి
1: ఆ భక్తి నీరాజన డ్రామాలో మీరు బ్రదర్ నితీష్ సెలెక్ట్ అయిన తర్వాత సాయి ఏమైంది అసలు?
3: అప్పుడు భక్తి నీరాజనంలో ఏమైందంటే తను రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి వచ్చేవాడు, కానీ కొంచెం వీక్ ఉండేవాడు ఫిజికల్ గా. సో మాకు చూసి అనిపించేది బ్రదర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనుకున్నాం, అంతే ఏం అనుకోలేదు, అంతే తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం. డ్రామా వచ్చినాం, డ్రామా చేసినాం. ఆ తర్వాత డ్రామా స్వామి ముందు సక్సెస్ఫుల్ గా ఎగ్జిబిట్ అయింది, స్వామి చూసారు, బ్లెస్ చేశారు అప్పుడు 2015. తర్వాత సడన్ గా నాకు 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది బ్రదర్ నుండి. కాల్ వచ్చి, బ్రదర్ నేను హైదరాబాద్ కి వచ్చాను బ్రదర్, హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు.
1: ఎందుకు నితీష్ హాస్పిటల్లో ఎందుకు?
3: అది నితీష్ మాటలోనే విందాం
2: బ్రదర్. నాకేమైందంటే 2012లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తెలుసు. తర్వాత 2015లో డ్రామా అయిన 5 మంత్ తర్వాత నేను నాకు కాలు నొప్పి వచ్చేది, కొంచెం ఇక్కడ నొప్పి వచ్చేది. వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర హాస్పిటల్లో వెళ్ళాను. ఇలా ఎందుకు వస్తుందని వెళ్తే ఆ డాక్టర్లు అన్నారు, బాబు నీకు వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలి కంపల్సరీ, నువ్వు మంచి డాక్టర్ని పట్టుకో, నేను చెప్పేది నేను చెప్పాను అన్నారు. నాకు ఏం తెలీదు, హార్ట్ అంటే తెలీదు, ఏం తెలీదు. తర్వాత ఇంకా డాక్టర్ అన్నారు నీకు మినిమం వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 6 లక్షలు కావాలన్నారు. నాకు ఏం తెలియదు, ఇంట్లో కూడా చెప్పాలి. తర్వాత కన్వీనర్ సార్కి ఫోన్ చేశాను, కన్వీనర్ సార్ అన్నారు రిపోర్ట్స్ ఉన్నాయి కదా అవి నాకు ఫార్వర్డ్ చేయండి అన్నారు. తర్వాత ఆ రిపోర్ట్స్ మన డీపీ గారు వెంకట్రావు సార్కి ఫార్వర్డ్ చేశారు. నా రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత డీపీ గారు మన హెడ్ మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు గారికి మెయిల్ చేశారు. తర్వాత ఆ మెయిల్ని మన పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ మురుపుల్ గారికి మెయిల్ చేశారు. ఆ మెయిల్ చేసిన ఒక డే తర్వాత రామన్న తర్వాత వచ్చేయమన్నారు.
3: సో అట్లా నితీష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా హార్ట్ వాల్స్ రిప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు నో హీ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్ అండ్ అగైన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రామా.
1: బ్యూటిఫుల్, స్వామి అసలు పునర్జన్మ ప్రసాదించారు. అట్లానే శివ బ్రదర్ కూడా ఒక యాక్సిడెంట్ జరగాల్సింది ఆయనకు. ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చుని ఉంటే ఆ మోటార్ సైకిల్ కి వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా తగిలింది. ఆ తగిలిన మరుక్షణం ఎవరో నెట్టేసినట్టు ఆయన ఎగిరిపడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ లారీ ఆ మోటార్ సైకిల్ మీద ఉంది. ఎవరు నెట్టేశారో ఎవరు ఆయనకే తెలుసు, అది స్వామికే తెలుసు. ఈ విధంగా మనం చెప్తుంటే ఈ డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. అదే విధంగా మన బ్రదర్ భక్తియోగి అని నిన్న యాక్ట్ చేశాడు. ఆయన యొక్క తపన ఏంటంటే చిన్నప్పటి నుంచి భజన చేస్తూ వచ్చాడు. ఆయనకి డ్రామా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒకటే ఒక కోరిక, నాకు భక్తి యోగి వస్తే బాగుంటుంది అన్నది. ఎవరు చెప్పారో తెలియదు, ఆ స్ఫురణ ఏ విధంగా నా మనసుకు వచ్చిందో తెలియదు. బ్రదర్ నువ్వు భక్తి యోగి యాక్ట్ చేయంటే ఆయన అదే విధంగా ఆ రోజు డ్రామా లేకపోయినా ఏదో ఒక విచిత్రమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన భక్తి యోగిగా మిగిలిపోయాడు. ఇది డ్రామాల విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ మనము డ్రామా అనేది ఒక ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ యునో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అదొక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నిర్మింపబడేది ఇన్ని జీవితాలు ఒక విధంగా ఒక గొప్ప జీవితాలుగా నిర్మింపబడుతున్నాయి. డ్రామా జరగడానికి ఈ రచన ఎంత ముఖ్యమో, డ్రామా జరగడానికి ఈ యాక్షన్ ఎంత ముఖ్యమో, మన సత్య ఆర్గనైజేషన్ డ్రామా జరగడానికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా అంత ముఖ్యం. ఆదిలాబాద్ జిల్లాకి అంటే ఇది చెప్పాల్సినటువంటి విషయం, ఉన్నటువంటి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే గ్రేట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డ్రామాకి ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఈ డ్రామా స్వామిని ఈ విధంగా ఆనందపరుస్తూ వస్తుంది.
4: విన్నారు కదా ఆదిలాబాద్ జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల అనుభవాలు, భక్తుల అనుభవాలు. మొట్టమొదటిసారిగా పత్తియాత్రకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజల అనుభవాలను రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చేయించినందుకు స్వామివారికి మా కృతజ్ఞతలు, మా పాదాభివందనం చెప్పుకుంటున్నాము. మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమం ఇప్పటితో ముగిస్తూ మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. సాయిరాం.

0: युवत
1: युवत
0: सनातन भावम
1: सनूतन रूपम
0: युवत
1: युवत, युवत।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో విజయం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారిచే అందించబడిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. జీవన సాఫల్య సాధనలో ముఖ్యమైన విషయాలు ఏమిటి, వాటిని ఎలా అభ్యసించాలి తదితర విషయాలపై ఈ చర్చా పరంపరలో సక్సెస్ విజయం ముఖ్యమైన అంశాలను తీసుకుని వీటికి స్వామి యూత్ అందరకూ చెప్పిన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు జోడించి చర్చించడం జరుగుతుంది. ప్రతివారు సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు విజయం సాధించామని చెప్తూ ఉంటారు. ప్రాపంచిక ఆధ్యాత్మిక అంటే వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ సక్సెస్ విషయంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. అయితే స్వామి మార్గంలోనికి వచ్చాక సక్సెస్ ను ఏ విధంగా చూడాలి, దీనిని ప్రాక్టీస్ చేయడం కోసం ఏమైనా యాక్షన్ పాయింట్స్ ఉన్నాయా, ఇటువంటి అంశాలని చర్చించేందుకు మరింత విశదీకరించేందుకు శ్రీ సత్యసాయి విద్యార్థి అయిన శ్రీ కోటా శివకుమార్ వీరితో పాటుగా శ్రీ గోపాలకృష్ణ, శ్రీ సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ జగన్నాథ శర్మ హైదరాబాద్ యూత్ మెంబర్, శ్రీ రఘు పోలా హైదరాబాద్ యూత్ మెంబర్, శ్రీ సంతోష్ హైదరాబాద్ యూత్ మెంబర్లు సిద్ధంగా ఉన్నారు. సక్సెస్ అనే విషయంపై చర్చను ఇప్పుడు విందాం.
1: జగన్నాథ్ సాయిరాం, ఎలా ఉన్నావు ఇవాళ?
2: సంతోష్, ఎలా ఉన్నావు?
1: నేను బాగున్నాను. ఇవాళ నేను పొద్దున్నే లేచి ఐ వాజ్ థింకింగ్ అబౌట్ లిటిల్ బిట్ అరౌండ్ సక్సెస్ ఏమిటి, ఎలా వస్తుంది, ఎలా ఈ రోజు ఈ కాలంలో పిల్లలు దాన్ని చేస్తున్నారు, అది రెండు మూడు విషయాలు మాట్లాడదాం నీతో అనుకున్నాను.
2: నీ ప్రకారం సక్సెస్ అంటే ఏంటి?
1: నా ఉద్దేశంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫాదర్ మదర్ తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. ఈ 11th 12th డిగ్రీ ఇంజనీరింగ్ చేసే పిల్లలందరూ ఏమో మేము ఎగ్జామ్స్ పాస్ అయిపోయి ఎంఎస్కో క్యాట్ ఉద్యోగం తెచ్చుకుంటే నా సక్సెస్ అయిపోయింది అనుకుని డిఫైన్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏమో పిల్లలకి ఉద్యోగం అయి పెళ్లి అయి సెటిల్ అయిపోతే అనే సక్సెస్ అనుకుంటున్నారు. మళ్ళీ తండ్రి వాళ్ళు కూడా అదే, ఓకే వీళ్ళు బాగా ఉంటే బాగా ఒక మంచి ఇల్లు కట్టుకుంటే సెటిల్ అయిపోతే అదే సక్సెస్ అనుకుంటున్నారు. కానీ నాకు స్వామి చెప్పిన విధానం చూస్తే సక్సెస్ ఇస్ ఇంకా ఎక్కువేమో, ఇంకా ఇంకా అదేంటో డిఫరెంట్, అదేంటో ఇక్కడ లాకింగ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. జగన్నాథ్,
2: నీలాగే నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. సక్సెస్ అంటే ఏంటంటే ఈ రోజుల్లో నేను చూసిన దాని ప్రకారం మనుషులేమో అవసరాలు వెనకలు పరిగెడ్డం, కోరికల వెనక పరిగెడ్డం జరుగుతుంది. ఏది సక్సెస్ అనేది డిఫైన్ చేయలేకపోతున్నాం. అది కాకుండా ఎవ్రీడే సక్సెస్ అనేది మారిపోతుంది నా దృష్టిలో కూడా చూస్తుంటే. ఒకరోజు మొబైల్ ఫోన్ కొండము, ఇంకొక రోజు కారు కొండము, ఇంకొక రోజు ఇల్లు కొండము, ఏదో ఒకటి సక్సెస్ కింద ఎవ్రీడే డిఫైన్ అయిపోతుంది. గోల్ కాన్స్టెంట్ గా లేనప్పుడు ఏంటి సక్సెస్ అనేది అచీవ్ చేయడం అనేది నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం కోటా గారిని అడిగి తెలుసుకుందాం, స్వామి ఏమంటారు దీని గురించి.
1: తప్పకుండా తప్పకుండా.
3: చాలా బాగుంది సంతోష్. జగన్ ఇద్దరికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. చక్కని అంశం మీరు మొదలు పెట్టారు సక్సెస్ అని. మనం మామూలుగా ఒక పిల్లవాడు, ఇందాక సంతోష్ చెప్పినట్టు ఒక ఐఐటీ ఎగ్జామ్లోనో ఒక ఎంట్రన్స్లోనో మంచి మార్కులు తెచ్చుకోవడం, ఉత్తీర్ణం అవడం ఇవన్నీ జరుగుతుంటే సక్సెస్ అంటూ ఇదొక విధానం. లేక ఒక పిల్ల వెళ్లి ఏ పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాంలో పాటలు పాడి సక్సెస్ఫుల్ అయింది అంటే అది సక్సెస్ అంటారు. ఇలాగే కాకుండా ప్రతిరోజు జరిగే చాలా యాక్టివిటీస్లో ఇద్దరు తమాషాకు పరుగు పందెం పెట్టుకుంటే అందులో ఎవరు మొదటొచ్చారు అనేది కూడా సక్సెస్ అనుకోవచ్చు. సో సక్సెస్ అనేది మనము టెంపరీ షార్ట్ రన్ లేకపోతే లాంగ్ రేంజ్ ఈ రెండిట్లో కూడా పనికొస్తుంది మన మొట్టమొదటి మనకు తెలుస్తుంది. ఎవరో అన్నారు ఒక ఇంగ్లీష్ రైటర్, దే సీమ్ టు బి ఓన్లీ టూ రియాలిటీస్ ఇన్ లైఫ్, వన్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కాల్డ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ లాస్ట్ మూమెంట్ కాల్డ్ ద డేట్ ఆఫ్ డెత్ అండ్ వెన్ ఎవర్ యూ సీ anybody's tomb, you will see that there is a parenthesis in between, a small hyphen kind of thing. And though that small life, that dash seems to define life, an era owner, okay, English writer. So, ee dash, chinnada peddada, evaru etla anubhavincharo, vallaki dani vattu untundi, chinnadi kavachu, peddadi kavachu. Kabatti, oka dash anedi enno small points kalayika valla dash avutundi, line avutundi ani manaku telusu. సో ఈచ్ పాయింట్ ను ఒక సక్సెస్ లాగా తీసుకుంటే ఎన్నో సక్సెస్లు కలిపే లైఫ్ అయిందని చెప్పచ్చు. మనము అవతార పురుషుడు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకి ప్రతి పాయింట్లోనూ కొంతమందికి ఆ పాయింట్ గురించి సక్సెస్ గా చెప్పచ్చు, కొంతమందికి వారి జీవితం అంతా సక్సెస్ ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇలా మనందరికీ కూడా మన ఓన్ డెఫినేషన్స్, మన మన అనుభవాలు బట్టి స్వామి ఇచ్చి ఉండొచ్చు. ఇది మనం చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏమీ చేతకాని వాళ్లు, పాట సరిగ్గా పాడడానికి కూడా రాని వాళ్లు ఆయన దగ్గర విద్యార్థులుగా వెళ్ళినప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి, లేదురా నువ్వు పాడగలవురా అని చెప్పి వాళ్లతో పాటలు పాడించినవి ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. అలాగే వాళ్ళకి ధైర్యం అంటూ నాకు ఉంది అని అనుకోని వాళ్లను కూడా తీసుకొచ్చి వాళ్ళని మోటార్ సైకిల్ పైన ఫీట్స్ చేయించి వాళ్లతో గొప్ప గొప్ప పనులు చేయించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా స్వామి మన్ని ఉత్తేజపరిచిన విధానాలు చూసుకుంటే మనకేమర్థమవుతుందంటే, స్వామి సక్సెస్ అనేది మనకి షార్ట్ రేంజ్ లోనూ ఇచ్చారు, లాంగ్ రేంజ్ లోనూ ఇచ్చారు. ఈ రెండు కూడా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే షార్ట్ రేంజ్ చేస్తూ లాంగ్ రేంజ్కి వెళ్లడమా, అంటే స్మాల్ గోల్స్ చేస్తూ బిగ్గర్ గోల్కి వెళ్లడమా, లేకపోతే బిగ్గర్ గోల్ని ఫస్ట్ మనము మనసులో పెట్టుకుని దాని డైరెక్షన్లోనూ దాని లైన్లోనూ స్మాల్ గోల్స్ చేయడమా అన్న దానిపైన మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుందని అనుకుంటున్నా. కొంతమందిని మనం అడిగితే వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ అంటే లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అంటారు. అంటే జరుగుతోంది, ప్రతిరోజు కొత్త రోజు, ఈ రోజు లేస్తున్నాము, ఏం జరుగుతుందో నాకు తెలియదు, జరుగుతుంది అని. కరెక్టే, మన ఎవరికి కూడా ఏం జరుగుతుందో తెలియదు, లేస్తాం పొద్దున్న బయటకు వస్తాము ఏం జరుగుతుందో తెలియదు. కానీ కొంతమందిలో మాత్రము ఏం జరిగినా కూడా అది వాళ్ళని కొంత కూడా వాళ్ళ సక్సెస్ అన్న డైరెక్షన్ ని మార్చకుండా, ఆ పట్టుదలని మార్చకుండా ఆ విధంగా నడిపించడం కొంతమందిలో చూస్తాం. ఇది ఎలా వచ్చింది అని మనం గమనించాలి తప్పకుండా. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్నో ఉంటాయి. గొప్ప పెడ్రో స్కీవి అనే ఒక గొప్ప ఇటాలియన్ వయలిన్ ప్లేయర్, ఆయనకి 4 వైర్ల స్ట్రింగ్స్ ఉన్న వయలిన్ వాయిస్తున్నప్పుడు ఒక మేజర్ ప్రోగ్రామ్ లో ఒకసారి స్టేజ్ పైన ఒక వైర్ తెగిపోయింది, ఒక స్ట్రింగ్ తెగిపోయింది. తెగిపోతే ఈయన ఎంత గొప్ప విద్వాంసుడంటే ఆడియన్స్ లో ఒక్కళ్ళు కూడా తెలియకుండా 3 వైర్ల పైన అదే ట్యూన్ వాయిస్తున్నాడు. ఆయన వాయిస్తుండగా ఈ లోపల ఆ రోజు ఎందుకో మరి భగవంతుడు ఏ విధంగా ఆయన నిర్ణయిస్తూ ఉంటారో గాని 2 స్ట్రింగ్ కూడా తెగిపోయింది. తెగిపోతే ఆయన 2 స్ట్రింగ్స్ తో వాయించడం స్టార్ట్ చేశారు. ఇక అల్టిమేట్ టెస్ట్ లాగా 3 స్ట్రింగ్ కూడా తెగిపోయింది. 3 స్ట్రింగ్ కూడా తెగిపోతే హీఈస్ ద ఓన్లీ వయలనిస్ట్ హూ ప్లేడ్ వయలిన్ ఎవరికీ తెలియలే ఆడియన్స్ లో దట్ ఎనీథింగ్ హెస్ చేంజ్డ్ అండ్ హీ ప్లేడ్ వాట్ ఎవర్ వాస్ పాసిబుల్ ఆన్ 1 స్ట్రింగ్ అండ్ స్టిల్ బ్రాట్ ద ఇంపాక్ట్. సో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడ్డంత చేసి ఆయన అడిగారు, సార్ మీరు ఎంత గొప్పవారండి, మీరు నిజంగా మహానుభావుడు, మీరు భగవంతుడు లాంటి వారే, మీరు ఇది చేయగలిగారంటే మాట్లాడనేసరికి నువ్వు ఏం మాట అంటున్నావు నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఒకటే అర్థమైంది, ఈ రోజు భగవంతుడు తప్పకుండా ఉన్నాడన్న విషయం మాత్రం అర్థమైంది అని చెప్తారు. ఏ శక్తి నడిపిస్తోంది, 4 వైర్లుంటేనే ఒక సంగీతం వైలం ద్వారా వస్తుంది అని అనుకునే శక్తే మన నడిపిస్తున్నది. ఏ వైరు లేకుండా కూడా యాక్చువల్లీ మ్యూజిక్ తెప్పించగలిగే శక్తి గురించి నమ్మాలా, ఏ శక్తిలో నమ్మకం పెట్టుకుంటే మన జీవితము ఏ ఒడుకుదొడుకులు జరుగుతున్నా కూడా అట్లా సాఫీగా వెళ్లిపోతుందో, దెన్ ఐ థింక్ దట్ ఈస్ సక్సెస్ అన్న అభిప్రాయము. భగవంతుడి దృష్టిలో మనకు ఏ విషయం జరుగుతోంది అన్న అంశం పైన సక్సెస్ డిపెండ్ అయ్యలేదు, దానికి మనం ఎలా స్పందిస్తున్నాము అన్న అంశం పైనే సక్సెస్ డిపెండ్ అయి ఉంది అని మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో మీకేమనిపిస్తుంది మాట అన్నప్పుడు?
1: సార్ కోట గారు ఒక క్వశ్చన్ ఆన్ దాట్ ఈ ఆస్పెక్ట్ మీద. ఇప్పుడు ఈ పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిపై వాళ్ళ వాళ్ళ ఉండే ఫేజెస్ ప్రకారం వాళ్ళ వాళ్ళ సక్సెస్ ని డిఫైన్ చేసుకుంటున్నారు. నేను చూసిన దాంట్లో ఎక్కడ కూడా భగవంతుడి మీద ఫోకస్, కాంకరింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అనే సక్సెస్ డెఫినేషన్ గాని వాళ్ళ దాంట్లో అయితే కనపడట్లేదు. సో బట్ మన భగవంతుడిని ఒక ఎయిమ్ చూస్తే మాత్రం సెల్ఫ్ రియలైజేషన్, కాంకరింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, మేనిఫెస్టింగ్ ద డివినిటీ విత్ ఇన్ యూ డ్యూరింగ్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ వాట్ షుడ్ బి యువర్ ఎండ్ గోల్ అంటారు. సో హౌ ఇస్ దట్ షుడ్ కమ్ ఇన్ దిస్? అని
3: చాలా మంచి ప్రశ్న సంతోష్. 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ రోజుల్లో ఉన్న మొత్తము అండర్స్టాండింగ్, మనకి యూత్ కి పర్టికులర్ గా తెలియాల్సిన విషయం ఏంటంటే 2 స్కూల్స్ ఆఫ్ థాట్, 2 విధానాలు అండర్స్టాండ్ చేసుకోవడానికి, 2 ఫిలాసఫీస్ అనొచ్చు, ఇవి ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి మనకి వెస్ట్ నుంచి వచ్చింది, ఒకటి భారతదేశం నుంచి వచ్చింది. ఫస్ట్ వెస్ట్ నుంచి వచ్చింది చెప్పుకుందాం, ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎక్కువ దాని ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాం కాబట్టి. వెస్ట్ నుంచి వచ్చిన ఫిలాసఫీ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఇది గ్రీక్ నుంచి, మొదటి నుంచి గ్రీస్ నుంచి వచ్చింది. అది ఎటువంటి ఫిలాసఫీ అంటే, నువ్వు ఇదొక్కటే లైఫ్ నీకున్నది, ఈ లైఫ్ లో నువ్వు ఏదో ఒకటి చేసి ఉత్తీర్ణుడు కావాలి, అకంప్లిష్ చేయాలి. ఈ లైఫ్ చివరికి నువ్వు 1000 మంది చేత, 100,000 మంది చేత చప్పట్లు కొట్టించుకోవాలి. ఆ గ్లాడియేటర్ లాగా పెద్ద రోమన్ కొలోజియంలో ఉంటే గనక ఇద్దరు మధ్యలో ఫైట్ అవుతున్నప్పుడు ఎన్ని వచ్చినా ఏమైనా నీ చేతులు కాళ్లు పడిపోయినా కూడా చివరికి నువ్వు నుంచు నేను విజయించాను అని చెప్పగలగాలి. ఇటువంటి ఒక ఎథిక్ అన్నమాట, ఇటువంటి ఒక విధానం, ఒక ఫిలాసఫీ ప్రపంచంలో వెస్టర్న్ సైడ్ నుంచి వచ్చింది. కానీ దానికి 1000 ఏళ్ల పూర్వమే ఇక్కడ మన ఋషుల దగ్గర నుంచి వచ్చిన సాంప్రదాయం ఏమిటి అంటే, ఒకటి, ఈ ఒక్క జీవితమే కాదు నీకు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, కొన్ని కొన్నిసార్లు ఈ ఫండమెంటల్స్ మనం చెప్పుకోకపోతే ఎందుకు ఈ రోజు మనం సక్సెస్ విధంగా ఫాలో చేస్తున్నాం అనేది అర్థం కాదు మనకి. ఇది ఈ రోజు మొదలైన పద్ధతి కాదు, దీని వెనకాల, ప్రతిదాని వెనకాల ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ 100,000 సంవత్సరాలకు వెళ్లిపోతుంది కాబట్టి చెప్పుకోవాలి. బ్రాడ్ గా చెప్పుకుంటే 2. ఇక్కడ ఉన్న పద్ధతి ఏమిటి అంటే, మునులు మనకి చెప్పిన వాళ్లు ద్రష్టలు, ద్రష్ట అంటే చూసిన వాళ్లు, ఏది నిజమో ఆ నిజాన్ని చూసిన వాళ్ళు ఏం చెప్పారు అంటే, వాళ్ళు చెప్పింది ఏది కూడా నీకు ఇది ఒక్క జన్మ కాదు, ప్రతిదీ కూడా సైకిల్స్ లో అవుతోంది. సైకిల్స్ లో జరిగినప్పుడు ఎక్కడ మొదలవుతుందో పాయింట్ అక్కడికి మళ్లీ వస్తుంది. ఇప్పుడు మనకి ఫిజిక్స్ లో కూడా చూసుకుంటూ ఉంటాము, వాట్ ఇస్ ద వర్క్ డన్ ఇన్ ఏ సర్కిల్ అంటే 0 అని వస్తుంది. మీలో ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయము. వర్క్ డన్ ఇన్ ఏ సర్కిల్, ఒకటేమన్నా చుట్టూరా తిరిగిందంటే కనుక దాంట్లో యాక్చువల్ వర్క్ డన్ 0 అంటారు. అంటే ఏమిటి, ఇంత చేసి ఎంత చేసినా కూడా నువ్వు మళ్లీ మొదటికి తిరిగి వచ్చినప్పుడు వర్క్ డన్ 0 అంటే ఏమిటి, మొత్తము అసలు కర్తృత్వము ఎవరు చేస్తున్నారు, ఏం చెయ్యబడుతోంది అన్న ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇక్కడ అడగ జరిగింది. అందుకని స్వామి చెప్తారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు ఏమన్నారంటే, మొత్తము ప్రపంచము ఒక ట్రైన్ అయితే, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ బోగీస్ అయితే భారతదేశం ఇంజిన్, ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే ఇది మామూలుగా సింపుల్ గా మనం తీసుకోవాల్సింది కాదు. ఇంజిన్ ఏం చేస్తుంది, ఇంజిన్ లోనే పవర్ అంతా ఉంది. ఇంజిన్ గనక ఇంత పెద్ద బోగీలునే ట్రైన్ అయినా సరే, ఆ ఇంజిన్ గనక పవర్ఫుల్ గా లేకపోతే ముందరికి వెళ్లలేదు. ఎంత కెపాసిటీ అన్నా ఉండొచ్చు, ఎంత మెటీరియల్ ప్రాస్పెరిటీ ఉండొచ్చు, ఎంతో లగ్జూరియస్ గా ఉండొచ్చు ఈ బోగీస్, ఎంతో కండిషన్ లో ఉండొచ్చు, గ్రీజ్డ్ ఉండొచ్చు, వాటి వీల్స్ అని ప్రాపర్ గా ఉండొచ్చు, కానీ ఈ ముందర ఉన్న ఇంజిన్ మాత్రం దానికి లాగే శక్తి లేకపోతే ఈ ట్రైన్ వెళ్లేది ఎక్కడికి లేదు. అంటే అర్థం ఏమిటంటే, ఈవెన్ టువర్డ్స్ జర్నీ టువర్డ్స్ గాడ్ అని మనం అనుకునే దాంట్లో ప్రతిసారి ప్రతి సైకిల్లోనూ, అందుకనే మీరు గమనించుంటారు మన భారతీయ పద్ధతిలో మనము మొట్టమొదట ఏదన్నా సంకల్పం చెప్పుకున్నప్పుడు దేశ కాల పరిస్థితిని గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఉన్నాము, ఎప్పుడు ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. అందులో జంబుద్వీపే, భరతవర్షే, భరతఖండే ఈ విధంగా వస్తుంది. అలాగే వాళ్ళు ఏమంటారు, ఇది వైవస్వత మన్వంతరం, ఎన్నో మన్వంతరాలు జరిగాయి అని చెప్తారు. ఇన్ని మన్వంతరాల్లో అంటే ప్రతి మన్వంతరం ఒక సైకిల్ లాంటిది. అంటే ఇవే థింగ్స్ ప్రతి సైకిల్లోనూ, ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ప్రతి సైకిల్లోనూ మన్వంతరంలోనూ జరిగింట, భారతం ప్రతి మన్వంతరంలోనూ జరిగింట, వేరే వేరేగా ఉండొచ్చు కొంత. అంటే ఏమిటి అంటే, ఈ సైకిల్స్ అవుతూ ఉన్నాయి. ఈ సైకిల్స్ అవుతున్నప్పుడు ఎవరు కొత్తవారు కాదు. అందుకని స్వామి అన్నారు, మానవ అంటే నువ్వు కొత్తవాడివి కాదు. ఇది భారతీయ సంస్కృతి. అంటే ప్రతి పేరులోనూ, ప్రతి వాడే విధానంలోనే అసలు మన వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు కొత్తవాడివి కాదు, నువ్వు వచ్చావు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, నువ్వు వస్తూ వస్తూ వస్తూ ఇలా నేను ఈ లైఫ్ లో అకంప్లిష్ చేయాలి, నెక్స్ట్ లైఫ్ లో అకంప్లిష్ చేయాలి అనుకుంటూ ఎన్నో తాపత్రయాలు పడుతూ వచ్చావు ఆల్రెడీ. అవన్నీ దాటుకుంటూ వచ్చినప్పుడు ఏదో ఒక పర్టికులర్ సైకిల్లో నీకు ఒక జాగృతం జరుగుతుంది. ఆ జాగృతంలో నీకేం తెలుస్తుంది అంటే, హే, ఇది చేయడం సక్సెస్ అంటే ఇదొకటే కాదు, ఇక్కడ చేయడమే కాదు, ఈ చేసింది కూడా దాని వెనకాల నుంచుని చూడగలగడం అనేది ఒకటి సక్సెస్ ఉంది. ఏది జరుగుతున్నా కూడా దాని ద్రష్టలాగా చూడగలగడం సక్సెస్ ఉంది అని చెప్పిన ఒక గొప్ప ఫిలాసఫీ ఇక్కడ వచ్చింది. అంటే మనము సక్సెస్ అని మాట్లాడుకుంటున్నప్పుడు కొంత స్పిరిచువల్ లెవెల్కి వెళ్లి మాట్లాడుతున్నట్టు మనం అనిపించినా కూడా, ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకోవాలి అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా భారతీయ డెఫినేషన్ లేదు. దిర్ ఇస్ నో ఇండియన్ డెఫినేషన్ ఫర్ సక్సెస్. ఈ రోజు మనము గత 1000 సంవత్సరాలుగా ఏం జరిగిందో మనకు తెలుసు. భారతదేశంలో ఎంతమంది వచ్చారు, ఇక్కడ ఎంత ఆక్యుపై చేశారు, ఎలా కల్చర్ మారిపోతూ వచ్చింది అనేది మనకు తెలుసు. ప్రతి 50 సంవత్సరాలకి కల్చర్ అంతకంతకంతకు మారిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 50 ఇయర్స్ తీసుకుంటే, తర్వాత లాస్ట్ 10 ఇయర్స్ లో, లాస్ట్ 5 ఇయర్స్ లో ఇట్లా కల్చర్ మారిపోతూ ఉన్నప్పుడు, ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ విచ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ప్రతి ప్రపంచంలో ప్రతి నూక్ అండ్ కార్నర్లోనూ ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది అని అందరికీ తెలుసు. ఇంటర్నెట్ వచ్చేసింది, ఇంటర్నెట్ వల్ల ఎక్కడెక్కడ బాహ్యంగా ఏం జరుగుతోంది అని తెలియడం వల్ల సక్సెస్ డెఫినేషన్స్ మారిపోతున్నాయి. సో జగన్నాథ్ శర్మ, ఇందాక నువ్వు అన్నది సక్సెస్ మారిపోతుంది అంటే ఎందుకు మారుతోంది అంటే నేను మారే వాటిపైన నా దృష్టి పెట్టుకుంటున్నా కాబట్టి సక్సెస్ మారుతోంది. నేను సక్సెస్ డెఫినేషన్ కరెక్ట్ గా చేశానా? నేను మారే విషయాన్ని పట్టుకుని సక్సెస్ అంటున్నాను. అది మారుతోందని తెలిసినప్పుడు సక్సెస్ అని ఎట్లా అనగలను? ఎందుకంటే అది మారకుండా నేను ఆపగలనా? నేను ఆపలేను. నా చేతిలో ఉన్నది ఏదన్నా ఉంటే దాన్ని సక్సెస్ నేను క్రియేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. నా చేతిలో లేని దాని గురించి నేను సక్సెస్ ఏం క్రియేట్ చేయగలను? కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అయి ఉండదు. అది ఒక ఈవెంట్, ఒక ప్రపంచంలో జరుగుతున్న ఒక కార్యం. ఆ కార్యం చాలా గొప్పదై ఉండొచ్చు, కానీ అది కూడా మారిపోతుంది. ఇంతకీ మన వాళ్ళు ఏం చెప్పారంటే ఈ జీవితము ఈ శరీరం ఇవే కూలిపోతాయి కాబట్టి ఇదే సక్సెస్ కాదని చెప్పారు. ఇన్ఫాక్ట్ స్వామి సత్యానికి ఇచ్చిన డెఫినేషన్ ఏదైతే త్రికాల బాధ్యం సత్యము, మూడు కాలాల్లోనూ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మూడిట్లోనూ కూడా ఏది ఒకటేలాగా నిలిచి ఉందో అది మాత్రమే సత్యము, మిగతావ ఏమవ్వాలి? మరి ఏమవ్వాలంటారు మీ ప్రకారం? ఇప్పుడు మూడు కాలాల్లోనూ మారింది మాత్రమే సత్యము, మరి మూడు మిగతాది ఏమవ్వాలి?
2: అసత్యం,
3: అసత్యమే కావాలి. కాబట్టి అంటే అసత్యం అంటే దాన్ని నేను వదిలేసి ఉండగలనా అంటే ఉండలేను. ఎందుకంటే మనందరికీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాగా ఇనర్షియా ఉంది. ఒక ఫ్యాన్ ఆపేసిన తర్వాత ఏ విధంగా కొంతసేపు తిరిగి ఆగుతుందో అదేవిధంగా జ్ఞానం జాగృతం అయిన తర్వాత కూడా కొంతసేపు తిరుగుతూ ఉంటుంది. ఈ తిరగడమే ప్రారంభం అనే కర్మ. దానివల్ల ఇంతకుముందు చేసిన ఆలోచనలు, ఇంతకుముందు జరిగిన విషయాలు మన లైఫ్లో వల్ల ఏదో చెయ్యాలి చెయ్యాలి అనే రజస్సు, ఒక రజోగుణం వల్ల వచ్చే ఆలోచనలు వాటిని తిప్పుతూ తిప్పుతూ ఉంటుంది. ఇంకా కొంత ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాకపోతే మెల్లిగా మనం గనక ఆ ఫ్యాన్లాగా ఉండిపోగలిగితే అది స్లోగా స్లోగా ఆగడం జరుగుతుంది. ఆగినప్పుడు ఇట్స్ ఎ డిఫరెంట్ కర్మ. అప్పుడు కర్మ ఆగిపోతుందని కాదు, కానీ జ్ఞానంతో చేసిన కర్మ వాల్యూ వేరేగా ఉంటుంది అని స్వామి చెప్తారు. దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు మళ్ళీ. కాబట్టి సంతోష్, నువ్వు చెప్పిన దానికి నా దృష్టిలో ఏమిటి అంటే సక్సెస్ అనేది ఫస్ట్ మనము ప్రాపర్ గా డిఫైన్ చేసుకుని మన కాంటెక్స్ట్ కి నాకేం కావాలి అని. అంటే దీనివల్ల నేను చెప్తున్నా, అందరూ జీవితం సారాంశము పరమాత్మను చెందడమే కాబట్టి స్పిరిచువల్ గానే సక్సెస్ డిఫైన్ చేసుకోవాలని నేను అనట్లేదు. సక్సెస్ తప్పకుండా డిఫైన్ చేసుకోండి, కానీ ఆల్వేస్ లుక్ ఫర్ ఏ స్లైట్లీ బిగ్గర్ పిక్చర్ దెన్ వాట్ యుర్ రైట్ నౌ లుకింగ్ ఎట్. అంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తారు మనకి మేనేజ్మెంట్ లో, వై వై వై ఎందుకు ఏదైనా జరుగుతోంది అని 5 సార్లు ప్రశ్నిస్తే గనక యుల్ కమ్ టు ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. అంతే కదా. ఒక చిన్న మనం పరీక్ష చేద్దాం దాని గురించి. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు నేను సంతోష్ నీతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నీతో నేను ఏం చేస్తాను, నువ్వు ఈ రోజు ఇక్కడ ఎందుకున్నావు? అంటే ఈ రోజు ఇక్కడ ఈ రికార్డింగ్ మనం వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఎందుకున్నావు?
1: ఇవాళ సక్సెస్ అనే విషయం గురించి మనం మాట్లాడుకొని అది ఏం తెలుసుకుందాం అనే ఉద్దేశంలో
3: అంతే వచ్చాము. మనకి తెలిసింది నలుగురితో పంచుకోవడము, నలుగురు చెప్పేది మనం విండము, ఈ విధంగా ఎక్స్చేంజ్ కోసం మనం వచ్చాం, దీనికోసం ఇక్కడ ఉన్నాం. ఇది ఎందుకు చెయ్యాలి? నీకెందుకు ఇంపార్టెంట్ చేయడం?
1: ఒకటి, నాకు తెలిసింది షేర్ చేసుకోవడం. రెండోది, నా కోసం మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకోవడం.
3: ఎగ్జాక్ట్లీ,
1: టు అండర్స్టాండ్ ద రియల్ ఫండమెంటల్స్.
3: నీకు తెలిసింది షేర్ చేసుకోవడం ఎలాగో నువ్వు ఎప్పుడు చేస్తావు కాబట్టి దాన్ని కొంతసేపు నేను పక్కన పెట్టి ఈ ఒక పాయింట్ పట్టుకుంటే, నువ్వు 2 పాయింట్లు చెప్పావు దీనికి ఎందుకు అన్నందుకు. ఒక పాయింట్ ఏం చెప్పావంటే నాలో ఇంకా క్లారిటీ తెచ్చుకోవడము అన్నావు. సో నీలో క్లారిటీ ఇంకా ఎందుకు కావాలి? మూడోసారి అడుగుతున్నా.
1: అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే నేను ఆ గోల్స్ పెట్టుకుని సక్సెస్ అచీవ్ ట్రై చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ఐ థింక్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎలా జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇదే కాదు, ఇంకా ఏదో ఉంది, భగవంతుడు ఇంకా ఏదో చెప్తున్నాడు, అది ఏమిటి, అది ఎలా మనం పెట్టుకోవాలి మన గోల్స్ లో.
3: వెరీ గుడ్. సో నువ్వేమంటున్నావంటే నాకు క్లారిటీ రావడం వల్ల నేను చేసే గోల్లోనే ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్లి ఇంకా క్వాలిటీ జాబ్ చేయగలను, ఇంకా దాన్ని వేరే విధంగా చూడగలను, ఇంకా ప్రాపర్ గా చేయగలను. అది ఎందుకు చేయాలి? అది ఎందుకు జరగాలి? నీ గోల్ ఇంకా డెప్త్ లో నువ్వు ఎందుకు చూడగలగాలి, ఆలోచించగలగాలి, నువ్వు ఎందుకు చేయాలి? అసలు 4వ సారి అడుగుతున్నా.
1: అంటే నాకు అనిపించడం ఏమిటంటే ఈ వీటి వల్ల కంప్లీట్ హ్యాపీనెస్ అనేది రావట్లేదు, అండ్ ఏదో ఇంకా స్టిల్ మిస్సింగ్ అనేది అనిపిస్తుంది.
3: వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు అంత సింపుల్ కాదు. నువ్వు కొంతకాల వ్యవధి తీసుకోవడానికి కూడా యాక్చువల్లీ మంచి రీజన్ ఉంది, ఎందుకంటే ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు, లోపలికి ఆలోచించాల్సిన విషయాలు. చాలా బాగా చెప్పావు. నాకు ఇప్పుడు జరుగుతున్న దాంట్లోంచి నాకు ఎంత హ్యాపీనెస్ రావాలో అంత రావట్లేదు. నాకు ఎక్కడో ఏదో మిగిలిపోయినట్టుంది, ఎక్కడో ఏదో వెలితి ఉంది. కాబట్టి దానికోసం నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ కావాలంటే ఇంకా డెప్త్ లోకి వెళ్లాలని చేసేది, ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలి దాంట్లో. అందువల్ల నేను క్లారిటీ కోసం చూస్తున్నానన్న. లాస్ట్ చివరిసారి అడుగుతా, ఎందుకు నీకు హ్యాపీనెస్ ఎందుకు కావాలి? నువ్వు చేసే దాంట్లో నీకు హ్యాపీనెస్ ఎందుకు?
1: ఒక హ్యూమన్ బీయింగ్ నాకు అంటే యాజ్ ఎన్ హ్యూమన్ బీయింగ్ వాట్ అనిపిస్తుంది అంటే ఐ థింక్ ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఇస్ వాట్ వి ఆల్ హ్యావ్ టు అచీవ్ అండ్ దట్ ఈస్ ది ఎండ్ గోల్ ఆఫ్ అదే మన ఎండ్ గోల్ అని అనిపిస్తుంది.
3: ఇక్కడ కూర్చుని ఇప్పుడు జగన్నాథ్ని అడిగిన, గోపాల్ని అడిగిన, రఘుని అడిగిన, ప్రవీణ్ అడిగిన అందరం ఇదే చెప్తాం. అందరం ఏం చెప్తాము అంటే అల్టిమేట్లీ మనకి ఎండ్ గోల్ అదే అని. సో దీని మించి ఇంకేమన్నా ఉందా? నేను 5 సార్లు నిన్ను ఎందుకు అని అడిగా, నువ్వు చివరికి ఏం చెప్పావంటే మనందరికీ జయం ఒకటి, హ్యాపీనెస్ అని. సో హ్యాపీనెస్సే నా గోల్ అని తెలుసుకోవడానికి 5 సార్లు ఎందుకు అని అడగాల్సి వచ్చింది. నేను ఏ లెవెల్లో ఆగిపోతున్నాను అనే దానిపైన సక్సెస్ డిపెండ్ అయి ఉంది. మొట్టమొదటి లెవెల్లో ఆగిపోతుంటే ఎందుకుకి అదో సక్సెస్, అది కూడా సక్సెస్సే కాదని అనలేము. కానీ అంత మాత్రము నాకు అంత కన్ఫ్యూజన్, అంటే ఇది ఎంత లోపలికి వెళ్తే అంత క్లారిటీ వస్తుంది. సో అందువల్ల మళ్లీ నేను దాన్ని అది మళ్లీ మర్చిపోవడం, మళ్లీ ఒక తెరొచ్చి దానిపైన పడిపోవడం, మళ్లీ రేపు ఇంకో దాంట్లో ట్రై చేయడము ఇది జరుగుతోంది. రెండోసారి లెవెల్, మూడో లెవెల్, ఒకవేళ గనక నాకు 5వ లెవెల్కి అడిగే శక్తి ఉంటే అసలు ప్రశ్న జవాబు ఎలా ఉంటాయంటే, నేను ఫస్ట్ నీకు వేసిన ప్రశ్న ఏమిటంటే, సంతోష్ నువ్వు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దానికి 5వ లెవెల్ జవాబు చెప్పాలంటే నా ఆనందం కోసం మాత్రమే వచ్చాను. ఎలా ఉంది ఈ ప్రశ్నకి జవాబు? దిస్ ఈజ్ ద ఆన్సర్ గివెన్ బై ఏ రియలైజ్డ్ పర్సన్ హూఈస్ నౌ ఇన్ టచ్ విత్ ద కోర్. నౌ దీన్ని నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే నువ్వు జీవితంలో ఏం చేసినా కూడా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఏంటి 5th ఆన్సర్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్? సో మనము ఎందుకు కన్ఫ్యూజన్ వస్తోంది, ఎక్కడ ఇంత క్లౌడీనెస్ వస్తోంది అంటే ఈ 5 లెవెల్స్లోనూ కొట్టుకుంటున్నాం అటు ఇటు ఇటు. డెఫినేషన్స్ గనక మనం డీపెస్ట్ లెవెల్కి తీసుకెళ్లగలిగితే ప్రాబ్లమే లేదు. ప్రాబ్లమే కాకుండా ఎక్కువసార్లు మనం ఇది కూడా మనం గమనించచ్చు ఏంటంటే, నాకు ఇప్పుడు చేస్తున్నది మార్చాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏది చేస్తున్నానో అందులోనే నేను 5వ లెవెల్కి కూడా వెళ్లగలను. అంటే మార్చకూడదు అని కాదు, మార్చచ్చు కానీ ఆనందం వస్తుందేమో అనుకుని మార్చాల్సిన అవసరం లేదు. జీవితంలో ఆ విధంగా మారకుండా ఏది ఉండదు, అన్ని మారుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని వాతంటటవి మారేది, కొన్ని మనకి మనం తెచ్చుకుని మార్చేవి అదనమాట. అందుకని ఈ 5th లెవెల్కి మాట్లాడగలిగితే ఏమవుతుంది అంటే, మనము మెల్లిగా ఈ ప్రశ్నలు వేయగలిగేది కూడా ఒక రాజసిక మనస్సే అవుతుంది, రాజసిక మైండ్. మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి యూత్ అందరూ ఏంటంటే, సత్వరజస్తమో గుణాలు మన మూడు విధానాలు మనందరినీ కలిపి ఆడిస్తున్నాయని స్వామి చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన పర్సనాలిటీ ఏమిటో మనం తెలుసుకోకపోతే మనం చేసే ఫాలో అయ్యే సక్సెస్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటాము? ఫాలో చేసేవాడెవడు, సక్సెస్ ఫాలో చేసేవాడెవడు, చేసి చేసేవాడెవడు? ఆ పర్సనాలిటీపై డిపెండ్ అయి ఉండదా ఎక్స్పీరియన్స్ వచ్చేది? కాబట్టి ఆ పర్సనాలిటీ ఏ విధంగా ఉంది అంటే ఈ మూడింటి కాంబినేషన్లో ఉంది నాయన అని చెప్తున్నారు స్వామి. కొంతమంది ఏంటంటే ఆ కంటెంట్ ఆ తామసికం అనేది ఎక్కువగా ఉంటుంది. తామసికంగా ఎక్కువగా ఉందంటే ఆలస్యము, లేజీనెస్. నిజంగా మీరు 1000 మందిని రూమ్ లో కూర్చోబెట్టి మీరు ప్రశ్న అడిగారు అనుకోండి, ఎవరికి సక్సెస్ కావాలి అని చేయలేపమంటే ఎన్ని చేతులు వేస్తాయంటారు? అన్ని చేతులు లేస్తాయి, 1000 చేతులు లేస్తాయి. కానీ నిజంగా 1000 చేతులు సక్సెస్ కి ట్రై చేస్తారంటారా? మీరు చెప్పారు 1 మంత్లో మీరు ఈ పని చేయండి, ఈ పని చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారని చెప్పారు. ఆర్ యూ ష్యూర్? ఆర్ యూ రియల్లీ కాన్ఫిడెంట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టిల్ నౌ దట్ 1000 మంది కూడా వెళ్లి దాన్ని సంపాదిస్తారని?
2: ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి సార్. ఇక్కడ ఆర్పీఎల్ యాక్టివిటీ అని మనం చేస్తున్నాం హైదరాబాద్ లో. సో ఫస్ట్ డే నాడు మనం నేర్పిస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసరి కల్లా ఒక 500 మంది వస్తారు. వాళ్ళకి తెలుసు ఇందులో ప్రోగ్రామ్ మొత్తం ఉంటే ఏదో ఒకటి అచీవ్ చేయగలుగుతామని. చివరికి మిగిలేదు మాత్రం 25% 30% మిగులుతారు. మీరు అడిగిన ప్రశ్నకి అయితే ఇదే మాకు ప్రాక్టికల్ గా
3: ఎగ్జాక్ట్లీ. సో ఆరంభింతురు నీ అని ఉంది, మనకి పద్యం ఉంది భర్త గారి కాదు, ఆరంభించరు ఆరంభింతురు. ఏ విధంగా చూసుకున్నా కూడా ఎందుకు డ్రాప్ అవుట్ అయిపోతుంది ప్రతి స్టేజ్ లోనూ? ఫస్ట్ గోల్ కి అట్రాక్ట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కొంతమంది అయితే, గోల్ కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వదిలేసేవాళ్ళు కొంతమంది అయితే, ఆ ఫస్ట్ ప్రాబ్లం ని ఇంకొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యేంత వరకు, లేకపోతే మిగతా వాళ్ళు ఏమంటున్నారో అన్న దాని గురించి వదిలేసేవాళ్ళు కొంతమంది అయితే, చివరి వరకు పట్టుకుని వెళ్లేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇది ఒక చిన్న కార్యక్రమం కార్యం చేసినప్పుడు మనం ఊహించుకోవచ్చు, లేకపోతే లైఫ్ అనే పెద్ద కార్యం గురించి కూడా ఊహించుకోవచ్చు. ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్స్ వై ఓన్లీ ప్రాబ్లీ 2% 3% పీపుల్ కెన్ బి కాల్డ్ సక్సెస్ఫుల్. నౌ డస్ ఇట్ మీన్ దట్ అదర్స్ కెనాట్ బి సక్సెస్ఫుల్? ఇది ఫస్ట్ మనం ఆన్సర్ చేయాలి. లేకపోతే వింటున్న చాలా మంది యూత్ కి అర్థం కాని విషయంలాగా ఉంటుంది. ఎవరో కొంతమంది ప్రపంచంలో సక్సెస్ కి మార్క్డ్ ఉన్నారా? ప్రారంభ కర్మ అనేది వాళ్ళకి ఓ విధంగా వచ్చి వాళ్ళని మాత్రమే సక్సెస్ఫుల్ చేస్తుందా? అంటే ఇక్కడ మనం యూ హ్ టు గో టు ద డెఫినేషన్ ఆఫ్ స్వామి వివేకానంద. ఆయన అంటారు, ఐ బిలీవ్ దట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అండ్ what happens in life is only an effort to manifest that potential. ఇది స్వామి వివేకానంద గారు చెప్పింది. సో అందరికి పొటెన్షియల్ ఉంది, అంటే ప్రతి సీడ్ లోనూ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? సీడ్ ని వేసినప్పుడు అది వృక్షం కావాలి, అంతే కదా. సో మనం సక్సెస్ అనేది ఏంటంటున్నాం అంటే, ఎందుకు ఇమీడియట్లీ మనం ఒప్పుకోని విషయాలంటే నేను చెప్తున్నాను, ఏ సీడ్ ఏమిటో మనకు తెలియదు. ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లైఫ్ ఇస్ దాట్ సీడ్స్, మర్రి చెట్టు ఆ సీడ్ వేస్తే కనుక మర్రి సీడ్ వేస్తే కనుక మర్రి చెట్టు వస్తుంది, దాని పక్కన కనుక ఆముదం చెట్టు వేస్తే కనుక ఆముదం చెట్టు వస్తుంది. యాక్చువల్లీ రెండు సక్సెస్ఫుల్ ప్రాపర్ గా వచ్చినప్పుడు. కానీ మనం బయట ప్రపంచంలో సక్సెస్ ఏంటంటే, ఆముదం చెట్టును చూసి మర్రి చెట్టును చూసి నీదేం సక్సెస్, అది సక్సెస్ అంటే అంటాం. ఇది మనం చేస్తున్న ప్రాబ్లం. ప్రారంధము కర్మ ఎక్కడి వరకు తీసుకొస్తుందంటే, ఆముదం చెట్టు ఆముదం చెట్టే అవుతుంది, దాని గురించి వరి అవద్దు. కానీ కెన్ యూ బి ద బెస్ట్ ఆముదం చెట్టు? కెన్ యూ బి ద బెస్ట్ హౌస్ వైఫ్? కెన్ యూ బీ ద బెస్ట్ సన్? కెన్ యూ బీ ద బెస్ట్ పాజిబుల్? బెస్ట్ అంటే మనకి ఇమీడియట్ ఇంకోటి ఏమొస్తుందంటే, మనకి పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ అంటారు కదా, అంటే సూపర్లేటివ్ అంటే ఏమన్నా అందరికన్నా అను, అందరికన్నా అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో. ఎందుకంటే పరులు పరులు కాదయ్యా, పరమాత్ముడేనయ్యా. ఇది స్వామి చెప్పింది, పరులు అనేది లేరండి అసలు. కాబట్టి అందరితో కంపారిజన్ లేదు ఇక్కడ. ఏమిటి వస్తున్నది ఇక్కడ అంటే, కాబట్టి బెస్ట్ అంటే ఏంటంటే ది బెస్ట్ దట్ యూ క్యాన్ బీ. So, one of the best definitions is that be what you can be. Become what you can become. If you understand this, success is very easy. Big load is lifted from you. But it doesn't mean that you can't put, you shouldn't put effort. Yes, effort goes on.
4: మీరు ఇందాక మాట్లాడారు, అంటే ద్రష్టలు చూశారు మన భారతదేశంలో, వాళ్ళు చెప్పుకొచ్చారు ఇట్లా అని చెప్పేసి అని. మరి ఈ యూత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే గనక, హౌ కెన్ ఐ బిలీవ్ దట్? ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అడిగినా సరే, ఏమిటి దాని ప్రూఫ్ ఏమిటి, ఎవరో చూసారో అన్న దానికి ప్రూఫ్ ఏమిటి? మీరేదో పునర్జన్మం పునర్మరణం అని అంటున్నారు, ఇప్పుడు ఏదో కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు, నువ్వు చేసిన కర్మ నీకు అటాక్ అవుతోంది అంటున్నారు, దాన్ని బట్టి మళ్ళీ నువ్వు ఇంకో జన్మ తీసుకుంటున్నావు అంటున్నారు. దాన్ని నేను ఇందాక మీరు అడిగిన 5 why క్వశ్చన్స్ కి చేసుకుంటే గనక, ఆ 5 ఆన్సర్, 5 వైకి చెప్పిన వచ్చిన ఆన్సర్ 1 వైకే వచ్చేస్తే గనక అతను ఆల్రెడీ రియలైజ్డ్ పర్సన్ అంటున్నారు. సో డూ ఐ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే, ఇఫ్ ఐ టేక్ బర్త్స్ లైక్ దిస్, సో ఇన్ 1 birth ఐ విల్ గెట్ రియలైజ్డ్ అని అనుకోవాలా? లేకపోతే ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయని దానికి ప్రామాణికం ఏమిటి? ఈరోజు అడిగే యూత్ అడిగే క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు, ఇట్లాంటి వరల్డ్ లో మనం నివసిస్తున్నప్పుడు సక్సెస్ మనం ఏ విధంగా చూడగలుగుతాం? ఎందుకంటే నెక్స్ట్ జన్ ముందో లేదో నాకు తెలియదు, ముందర నేను పుట్టానో లేదో నాకు తెలియదు. మనం అంటున్నాం మానవ అని అంటున్నాం మనము, బట్ నాకెప్పుడు తెలియదు, దానికి ప్రూఫ్ లేదు. ఎవరైనా ముందర పుట్టి నాకు తెలిసి ఇగో నేను ముందర ఇది ఉన్నాను, నేను తర్వాత ఇది అవుతాను అని చెప్పిన వాడు లేడు, దానికి ఏం ప్రామాణికం లేదు. అలాంటప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే,
3: ప్రమాణం అంటే ఒకటి మన లైఫ్ చూసుకుంటేనే మనకి అండర్స్టాండ్ అవుతుంది. యాక్చువల్లీ భారతీయ తత్వము ఆధ్యాత్మికతను అనుకోవడం దేన్ని కూడా ప్రమాణాలుగా తీసుకుని గుడ్డిగా నమ్మాలని ఎప్పుడు చెప్పదు, చెప్పలేదు కూడా. ఇన్ఫాక్ట్ అనుభవం బట్టి ఏదన్నా చేయాలి అనేది ఎక్కువగా చెప్పేది భారతీయ పద్ధతి. ఇంకా ఇంకా ఇంకా కొన్ని పద్ధతులు ఆలోచనలు ఉండొచ్చు ప్రపంచంలో, విచ్ ఆర్ యెట్ టు రీచ్ దట్ మెచ్యూరిటీ. కాకపోతే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం ఎట్లా వచ్చింది అంటే, అనుభవం బట్టి. అనుభవం చూసుకుందాం, మన లైఫ్ అనుభవం. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత నాకు గుర్తున్నంత వరకు నేను నా ప్రపంచం, ఇప్పుడు నా గురించి నేనే మాట్లాడుకుంటున్నాను, నన్ను ఏ ప్రమాణం తీసుకోవట్లే, నా అనుభవమే నా ప్రమాణం. అట్లా తీసుకుని నేను మాట్లాడుతున్నప్పుడు వెనకాలకి వెళ్లి చూసుకుంటే గనక, నాకు గుర్తున్నంత వరకు లైఫ్లో నేనేం చూస్తుంటాను? నాకు పెరుగుతున్నప్పుడు చిన్నప్పుడు ఏవో కొన్ని అంశాలు గుర్తుంటాయి, ఆ అంశాల బట్టి నా చిన్నతనం ఓహో ఇట్లా ఉంది అని. కానీ అవి కూడా మారిపోయాయి తర్వాత తర్వాత, నాకేవో కొన్ని ఇన్సిడెంట్స్లా వచ్చాయి. ఒక్క ప్రమాణం, ఇది జాగ్రత్తగా వినవలసిన విషయం కాబట్టి అందరినీ జాగ్రత్తగా వినమని నేను చెప్తున్నాను. ఒక్క ప్రమాణం చూడండి మీరు, అప్పుడు కూడా దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు నేను అని అనుకున్నారు? ఇది ఎప్పుడు పోలేదు. ఆలోచించండి, అంటే మళ్ళీ ఒకసారి ఇది వినండి. చిన్నప్పుడు నేను ఒక అనుభవం వచ్చినా కూడా, అది ఎటువంటి అనుభవం అయినా కూడా, అంటే ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు ఏదో స్కూల్కి వెళ్తూ ఉండుండొచ్చు, స్కూల్ నేను ఏదో వెళ్లకుండా మానేసి అటు ఇటు వెళ్లి తిరిగి ఉండొచ్చు, ఇంట్లో వచ్చి అబద్దం చెప్పుండొచ్చు, అదంతా జరుగుతున్నట్టు నా మనసులో ఇప్పుడు నేను ఒక సినిమాలా రీల్లాగా చూసుకున్నా కూడా, ఆ జరుగుతున్న విషయంలో అప్పుడు నా అనుభవం ఏముంది, నాకు అప్పుడు ఫీలింగ్ ఏముంది అంటే ఓహో వీళ్ళేమంటారు వాళ్ళేమంటారు, ఇప్పుడు ఏ విధంగా నేను మిగతా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను, అప్పుడు కూడా నేను అన్న తత్వం అలాగే ఉంది, చిన్నప్పుడు కూడా అలాగే ఉంది, శరీరం పెరుగుతోంది కానీ అలాగే ఉంది అనేది ఇంకా కొంచెం వెనకాలకి వెళ్తే నాకు తెలియదు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనము అనుమానము అన్న ప్రమాణం తీసుకోవాల్సి వస్తుంది, విచ్ సైన్స్ ఆల్సో అగ్రీస్ ఇఫ్ యు సీ. ఎందుకంటే ఇన్ఫరెన్షియల్ అంటారు, ఇన్ఫరెన్స్ అన్ని నీకు డైరెక్ట్ ప్రమాణంతో రావు, దొరకవు ప్రపంచంలో. నువ్వు ఒక 50 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద మౌంటైన్ ఉన్నావు, ఆ మౌంటైన్ దగ్గర నుంచి పొగొస్తోంది, అక్కడ పొగ ఏమీ లేకుండా అక్కడ పొగొస్తోంది అంటే అక్కడ మంటుంది అనే అనుమానం కదా. సో మంట ఉందా లేదా అన్న దానిపైన అంత తర్కం అవసరం ఉంటుందా?
4: అవసరం
3: ఉండదు. ఎందుకంటే పొగ చూస్తే అంటే వేరేగా ఏదో దీనివల్ల వచ్చిండొచ్చు అని, కానీ అట్లా మామూలుగా పొగ వస్తే గనక అది దీనివల్ల వస్తుందని, దీని అనుమాన ప్రమాణం అంటారు. అలాగే నువ్వు పొద్దున్న లేచావు, లేచినప్పుడు నువ్వు గనక డీప్ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు నీకు యాక్చువల్లీ ఏమైందో తెలియదు. పొద్దున్న లేచిన తర్వాత నువ్వేమంటున్నావు, నేను పడుకున్నా అంటున్నావా? నువ్వు నిజంగా పడుకున్నావా అంటే ఏం చెప్తావు? అంటే కలలు జరిగినంత వరకు నీకు కలగడ్డానని తెలిసిన తర్వాత ఏదో డీప్ స్లీప్ లోకి వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు నిజంగా పడుకున్నావా, నువ్వేనా పడుకున్నది అని నేను ప్రశ్నలు వేస్తే నువ్వేం చెప్తావు, ఏం పిచ్చాడివే ఏంటి నేను లేచా కదా. సో నేను అన్నది ఎప్పుడు నీలో అదే విధంగా లేస్తోంది అనేది అనుభవైకం, కానీ అదేమీ ప్రమాణం కాదు. మొట్టమొదటి మన లైఫ్ ని మనం చూసుకుంటే ప్రతి సిచ్యువేషన్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ హ్యాపెనింగ్, ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ రెఫరెన్స్ లోంచి అంతా చూస్తున్నావు, అంతా ఆలోచిస్తున్నావు, అంతా ఫీల్ అవుతున్నావు తప్ప వేరే రెఫరెన్స్ ఏమీ లేదు. పక్క వాళ్ళలోంచి నువ్వు ఆలోచించలేవు, నీ రెఫరెన్స్ లోంచి నువ్వు అంతా ఆలోచిస్తున్నావు. ఎస్ఆర్ను ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఇదే ద్రష్టలు ఋషులు చెప్పిన ఉపనిషత్తు వాక్యాల్లో వాళ్ళు చెప్పారు, సేమ్ థింగ్స్ చెప్పారు వాళ్ళు. సో ఇది డైరెక్ట్ గా వచ్చిన దాన్ని మీరు పట్టుకుని వెళ్ళండి, కాకపోతే వెళ్ళడానికి మీకు ఉత్సాహం రావడానికి ఒక గోల్, ఒక విజన్, దట్ ఈస్ వాట్ రిషీస్ గేవ్. ఇప్పుడు ఏంటంటే నాకు విజయవాడ ఇంతవరకు వెళ్ళలేదు, నేను విజయవాడకి ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాలి అంటే విజయవాడ ఉందో లేదో కూడా నాకు అనుమానం ఉందనుకో, ఇంకా నాకు జర్నీ చేయడానికి ఏమిటి ఉత్సాహం, మోటివేషన్? ఎవరో వెళ్ళమన్నారు, వెళ్ళండి అయ్యా 250 కిలోమీటర్లు బయలుదేరండి, మీరు వెళ్ళండి, వెళ్తే కనుక తప్పకుండా మీకు వస్తుంది ఏదో అన్నారు వాళ్ళు. కానీ ఆ విధంగా నాకు ఒక ఒక అనుమానం, ఒక నమ్మకం పెట్టుకుని వెళ్ళకపోతే అటు విజయవాడని ఎవరో ఒకళ్ళు నమ్మకం పోతే, హూ నోస్, ఐ విల్ బి వాకింగ్ టువర్డ్స్ ఢిల్లీ, ఐ విల్ బి వాకింగ్ టువర్డ్స్ కేరళ, హూ నోస్ వెదర్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ విజయవాడ. సో విజయవాడకి ఎవరు వెళ్లారో ఆ విజయవాడ వెళ్లిన వాళ్లు ఇది వెళ్లిన విధానం అని చెప్పినప్పుడు దాన్ని పట్టుకుని వెళ్లడం అనేది విఘ్నత అని మన పెద్దలు చెప్పారు.
4: సో అయితే మీరు బిలీఫ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, అంటే ఒక బిలీఫ్ పెట్టుకుని ఒక గోల్ పెట్టుకుని వెళ్లాలి అని. సో థ్రూఅవుట్ కాన్వర్సేషన్ అంతా కూడా నేను అనే దాని చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ లో చూసుకుంటే ప్రతిదీ కూడా నేను నేను నేను అని అనుకుంటూ వెళ్తుంటే, బికాస్ నా సంతోషం కోసం, నా సుఖం కోసం, నా ఫ్యామిలీ కోసం, ఇట్లా ప్రతిదీ నా జాబ్ కోసం, నా సెక్యూరిటీ కోసం, నా ఇంటి కోసం అని మాట్లాడుతున్నాం. బట్ పక్క వాళ్ళకి ఏంటంటే ఇదేదో సెల్ఫిష్ నేచర్ గా కనిపిస్తూ ఉంటాం. సో ఈ నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇజ్ ఇట్ ఎ సెల్ఫిష్ నేచర్ ఆర్ ఇస్ పార్ట్ ఆఫ్ యూ?

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో విజయం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గోపాలకృష్ణ, శ్రీ జగన్నాథ శర్మ, శ్రీ రఘుపోలా, శ్రీ సంతోష్. ఇది శివం డిజిటల్ స్టూడియో హైదరాబాద్ వారి సమర్పణ. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జుడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడందిస్తున్నాం. స్వామి విద్యాసంస్థల్లో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో అనంతపురం కళాశాల ప్రస్తుత విద్యార్థుల అనుభవాలను జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వామి విద్యాసంస్థలో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు కొందరు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడటం కోసం బి కౌసల్యసాయి, ఎస్ హర్షిణి మనతో రేడియో సాయి స్టూడియోస్లో ఉన్నారు. వీరు ఇద్దరూ అనంతపురం మహిళా కళాశాలలో ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మరి వారితో పరిచయ కార్యక్రమం మొదలు పెడదాము. కౌసల్య, మీ పరిచయాన్ని మన శ్రోతలకి వినిపిస్తారా?
1: తప్పకుండా మ్యామ్. మొట్టమొదటగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు నా నమస్కారాలు. నా పేరు కౌసల్య సాయి. నేను ఫస్ట్ ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్ అనంతపూర్లో చదువుతున్నాను. మాది నేను పుట్టపర్తికి దగ్గరైన బుక్కపట్నం నుంచి వచ్చాను. నేను ఈ అనంతపూర్ క్యాంపస్ కి ఎలా వచ్చాను అంటే అది ఒక కోయిన్సిడెన్స్. నేను 2014 నా ఇంటర్మీడియట్ లో ఒకరోజు చదువుకుంటూ ఉంటున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి ఏం చదువుతున్నావు అని అడగ నేను మెడిసిన్ కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. ఆ అక్క వచ్చి నువ్వు స్వామి ఇన్స్టిట్యూట్ కి ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగారు. నేను అన్నాను నాకు ఈ దైవం మీద అంత ఎక్కువ నమ్మకం లేదు, అందులో భజన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అని చెప్పాను. అక్క అన్నారు అలా ఏం ఉండదు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ నేర్పిస్తారు, ఒకసారి రాసి చూడు అని అక్క సజెస్ట్ చేశారు. నేను డిసింట్రెస్టెడ్ గానే వెళ్లి ఎగ్జామ్ రాశాను. అందులో చూడంగానే మొదటి పేరు నాదే ఉండింది. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్లిన తర్వాత చిట్ పిక్ చేయగానే అక్కడ నువ్వు ఇక్కడికి రావడం నీ విల్ కాదు నా విల్ అని స్వామి చెప్పారు.
0: చాలా బాగుంది కౌసల్య. నువ్వు కోయిన్సిడెన్స్ అన్నప్పుడే నాకు ఒక సెంటెన్స్ గుర్తొచ్చింది, వెన్ వీ కెనాట్ సీ గాడ్ వీ కాల్ ఇట్ ఏ కోయిన్సిడెన్స్ అని. భగవంతుడు కనిపించినప్పుడు అది కోయిన్సిడెన్స్ అని అనుకుంటూ ఉంటాంట మనం. అదే స్వామి నీకు మెసేజ్ గా కూడా ఇచ్చారనమాట జాయిన్ అయిన ఫస్ట్ డే.
1: అవును,
0: వెరీ నైస్. మరి హర్షిణి ఎలా వచ్చిందో కూడా విందామా?
2: ఓం శ్రీ సాయిరామ్. యాక్చువల్లీ నాదెలా అంటే మేడం, సేమ్ యాక్చువల్లీ మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఇక ప్రశాంతంలో పనిచేస్తున్నారు. సో ఆయన మా డాడీకి చెప్పారు, మీ కూతురు 12th అలాగా కంప్లీట్ అయింది కదా, స్వామి ఇన్స్టిట్యూట్ లో ఎందుకు ట్రై చేయకూడదు అంటే మా డాడీ ఓకే సార్ అప్లికేషన్ వేద్దాము అని చెప్పారు. నేను ఒకే ఆన్సర్ చెప్పాను మా డాడీకి, డాడీ నాకు మెడికల్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో నేను బీఎస్సీ కోర్స్ చేయను అని చెప్పాను. మేడం జస్ట్ ఒక అటెంప్ట్ చేయమని చెప్పారు. నేను సరే ఓకే అని చెప్పాను. అలా మేము ఫస్ట్ టైం పర్తీకి వచ్చాము. నా ఎంట్రన్సే ఫస్ట్ టైం మేము పర్తీకి వచ్చింది. ఫస్ట్ టైం మేము ఎక్స్పోజ్ అయింది పర్తీ బాబాకి. యాక్చువల్లీ మేము షిర్డీ బాబా డివోటీస్ మా పేరెంట్స్. తర్వాత ఎగ్జామ్ రాడానికి వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ మిరాకల్ మ్యామ్. ఏమైందంటే ఎగ్జామ్ రాడానికి మెయిన్ గా హాల్ టికెట్ కావాలి. నేనేమనుకున్నాను మా డాడీ తీసుకొని వచ్చారు హాల్ టికెట్ అని అనుకున్నాను, మా డాడీ నేను తెచ్చాను అనుకున్నారు. సో హాల్ టికెట్ రూమ్ లోనే ఎండిపోయింది. తర్వాత ఇంకేంటి వచ్చిన తర్వాత ఇంకేం ఎగ్జామ్ హాల్లే కలో చేస్తున్నారు. అప్పుడు రియలైజ్ అయ్యాను నా దగ్గర హాల్ టికెట్ లేదని. తర్వాత ఎలాగో హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు అనేసి నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. అప్పుడే ఒక బ్రదర్ వచ్చారు, అతని ఫేస్ నాకు గుర్తులేదు కానీ హీ వాజ్ ఇన్ వైట్ అండ్ వైట్. సో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎఫ్ఎస్ఎన్ అని అడిగారు. అవును అని చెప్పాను. ఎవరిదో హాల్ టికెట్ పడిపోయింది చూడండి అని చెప్పారు. చూస్తే అది నా హాల్ టికెటే. తర్వాత నాకు ఒక డౌట్ అలాగే ఉండిపోయింది మేడం. ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను, ఇంకా నాకు ఆ డౌట్ అలాగే ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ బ్రదర్ ఏం చెప్పారంటే హాల్ టికెట్ పడిపోయింది అని చెప్పారు. బేసిక్గా నేను హాల్ టికెట్ తీసుకురాలేదు. మా ఫాదర్ చెప్పారు నేను హాల్ టికెట్ తీసుకెళ్లదు, సో నేను తీసుకెళ్లదు. సో పడిపోయే అవకాశం లేదు. సో వెంటనే ఎగ్జామ్ అయిన వెంటనే లాడ్జ్కి వెళ్ళి చూసాము. బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అక్కడ హాల్ టికెట్ కనపడింది. సో తర్వాత వెళ్లి వెతికాను ఎవరా బ్రదర్ అని. సో మా డాడీ చెప్పారు ఒక పర్పస్ ఉంది నీకు, అందుకని స్వామి అరూపంలో వచ్చి నీకు హాల్ టికెట్ ఇచ్చారు అని. సో అలా నేను ఫస్ట్ స్వామి ఫోల్డ్ లేక్ అనేది వచ్చాను.
0: చాలా బాగుంది. పూర్వావతారం భక్తులు ప్రస్తుతావతారానికి ఆయన రప్పించుకున్నారనమాట స్వామి. మనకి మన స్వామి అవతారంలో ఇలాంటివి చాలా వింటూ చూస్తూ ఉంటాం కదా, మీకు కూడా ఎన్నో తెలుసుంటాయి కాలేజ్లో. సరే, మరి ఇప్పుడు ఇలా అడ్మిషన్ జరిగింది. ఇద్దరు కూడా హర్షిణి షిరిడీ సాయి డివోషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తే, కౌసల్య స్వామి అంటే తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చింది, పైగా నాకు దేవుడన్నా భజనలన్నా పెద్దగా నచ్చదని చెప్పి కూడా వచ్చింది. మరి వీరిద్దరూ కాలేజ్లోకి వచ్చాక, అడ్మిషన్ అయ్యాక, హాస్టల్లో జాయిన్ అయ్యాక మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా గడిచింది, అది చెప్తారా?
1: మ్యామ్ ఫస్ట్ నేను హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత సీనియర్స్ రోల్ చాలా బాగా నచ్చింది మ్యామ్. దే మేడ్ దట్ హాస్టల్ లైక్ అ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీగా మార్చేశారు మొత్తం అంతా. చాలా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేశారు, బట్ స్టిల్ నాకు ఆ ఫీలింగ్ లేదు ఉండాలి అని. నేను ఒకసారి మా సీనియర్కి చెప్పాను, టుమారో మై ఫాదర్ ఈస్ కమింగ్ టు టేక్ మీ, వచ్చేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అక్క అని. అక్క నింది జస్ట్ ఒక 5 డేస్ ఉండి చూడు, నీకు వెళ్ళాలి అనిపిస్తే 5 డేస్ తర్వాత వెళ్ళిపో అని. సో ఫస్ట్ రోజు మా ఫస్ట్ డే ఇన్ అనంతపూర్ భజన్స్ లో కూర్చున్నాను, అందరూ భజన్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నాకు చప్పట్లు కొట్టాలని లేదు, ఫోటో వైపు చూడాలని కూడా లేదు. సో మా ఫ్రెండ్స్ ఇది దే అబ్జర్వ్ మీ, అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి నన్ను క్లాస్ లో అడిగారు, ఎందుకు నువ్వు అంత మొండిగా ఉంటావు దేవుడి పట్ల? అలా లేదు, ఫస్ట్ నువ్వు ఆ ఫీలింగ్ పెంచుకుంటేనే దేవుడు కూడా నీ దగ్గరకు వస్తారు అన్నారు. నేను అన్నాను, నాకు ఈ ఫిలాసఫీ అంతా చెప్పకండి, నాకు నేను ఒకరు నమ్మాలంటే అది ప్రూఫ్, ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి అని చెప్పాను. సో నెక్స్ట్ రోజు మాకు బ్లాక్స్ ఉంటాయి, ఎంఎస్ఆర్ బ్లాక్ ఒక సైడ్ ఉంటుంది, స్టూడెంట్స్ అంతా ఒక సైడ్ కూర్చుంటారు. సో సడన్ గా నాకు స్వామి ఫోటో వైపు చూశాను, చూసిన తర్వాత ఒక సీనియర్ షీ వాజ్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ తబ్లా. సో ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ అబౌట్ లైక్ ద వే షీ ప్లేడ్, నాకు చాలా నచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్. సో నేను అప్పుడు స్వామి ఫోటో వైపు చూసి, ఓకే ఒక డీల్ స్వామి, ఒక డీల్, ఇప్పుడు మేము మిమ్మల్ని నమ్మాలి అంటే, నేను నమ్మాలి అంటే నేను ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ లో సెలెక్ట్ అవ్వాలి. అది ఏవేనో నాకు తెలీదు. ఇక్కడ ఇంకొకటి ఇదేంటంటే, ఒకటి ట్రిక్ ఏంటంటే, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, ఒక్కసారి ఆడిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసేకు ఉండదు. సో నేను అన్నాను స్వామికి, ఎలానో హౌ వాట్ ఎవర్ ఇట్ మే బి సెలెక్షన్స్ గాట్ ఓవర్, బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ మీ, ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఇన్ పర్తి. సో నేను స్వామికి అంటూనే ఉన్నాను, స్వామి ప్లీజ్ ఎలాగైనా కానీ. సో నేను వెళ్ళి సీనియర్స్ ని కనుక్కున్నాను, వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్పారు, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, కుదరదు తీసుకోవడం కుదరదు అన్నారు. బట్ నాకు ఆ ఫోర్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ డివైన్ ఫోర్స్ అన్నట్టు, బట్ దట్ ఫోర్స్ నేను ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ లో సెలెక్ట్ అవ్వాలి. అది ఏవేనో నాకు తెలీదు. ఇక్కడ ఇంకొకటి ఇదేంటంటే, ఒకటి ట్రిక్ ఏంటంటే, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయి

0: ఫోర్స్ ఆ ఫీలింగ్ నాలో స్ట్రాంగ్ చేసింది, అంటే నీకు వస్తుంది ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావని. ఆ ఫీలింగ్ అలానే ఉండిపోయింది నాలో, వన్ ఇయర్ మొత్తం అంతా అలానే ఉండిపోయింది. బట్ స్టిల్ నేను ఆ ఫీలింగ్ వదిలేదు, ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను అని. మా ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళంతా వదిలే ఇంకా సెలెక్ట్ అవ్వవు అన్నారు. నేను అన్నాను లేదు, నా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది అనేది ఫోర్స్ ఆ వెనుక నుంచి ఏదో ఒక ఫోర్స్ చేస్తుంది నేను. సో నెక్స్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్ దే కాల్ మీ one of the girls, she got back pain, so we want another girl to replace her. Basically it never happens that replacing a girl. So nen happy ga feel ayanu, inkokati ippudu enta nen select avvadam inkokati. So nen naato paatu oka 3 members ellamu, వాళ్ళందరూ ఆడిషన్స్ తీసుకున్నారు. అక్క అన్నారు నువ్వు చాలా బాగా క్లాప్ చేసావు, మ్యూజిక్ సెన్స్ ఉంది, సో నిన్ను సెలెక్ట్ చేస్తున్నాం అని. ఆ రోజు చిట్ తీస్తే యు ఆర్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్ యూస్, నా కళ్ళలో నిజంగా ఏడుపు వచ్చేసింది. నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, నాలో దైవంని పెంచిన స్వామికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫస్ట్ కనెక్షన్ టు గాడ్. త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ కనెక్టెడ్ టు హిమ్ అలాట్.
1: చాలా బాగుంది, బ్యూటిఫుల్. మరి హర్షిణి కూడా ఎలా కనెక్ట్ అయింది స్వామికి? హర్షిణి ఎక్స్పీరియన్స్ ఏంటి కాలేజ్ లో, తన ఇంప్రెషన్స్ ఏంటి, ఇవి కూడా విందాం.
2: ఎస్ మ్యామ్, యాక్చువల్లీ మ్యామ్ అడ్మిషన్స్ అయిపోయాయి, సో ఇంకా హాస్టల్కి వెళ్తున్నాము. వెళ్ళిన వెంటనే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ని చూశాను మ్యామ్, ఒక్కొక్కరు ఎక్కడి నుంచో వచ్చారు. సో నేను అప్పుడు కొంచెం ఇంగ్లీష్ లో చాలా పువర్ గా ఉండేదాన్ని మ్యామ్. సో అంతా నార్త్ వాళ్ళు, తర్వాత డార్జిలింగ్ గర్ల్స్ చాలా మంది వచ్చారు. కాస్త భయం వేసింది నాకు, అడ్జస్ట్ అవుతానా, ఉండగలుగుతానా ఇక్కడ అని నాకు చాలా భయం వేసింది. కానీ తర్వాత ఓకే యూఆర్ ఇన్ A16, ఒక రూమ్ నెంబర్ చెప్పారు నాకు. ఫస్ట్ నన్ను ఒక సీనియర్ వెల్కమ్ టు హోమ్ సిస్టర్ అన్నారు. సో అది కొంచెం నాకు ఇంప్రెషన్, చాలా మంచి ఇంప్రెషన్ వచ్చింది, ఇలా కూడా వెల్కమ్ చేస్తాను. తర్వాత యాజ్ డేస్ పాస్ నాకు సీనియర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో మారిపోయారు. ఎనీ ప్రాబ్లమ్, ఎనీ టైం ఏదైనా కానీ డోంట్ వరీ, స్వామి ఇస్ దేర్, హీల్ టేక్ కేర్, జస్ట్ నువ్వు నీ వరీస్ చెప్ప ఆయనకి, అంతా ఆయన చూసుకుంటారు. ఈ ప్రాబ్లమే కాదు మ్యామ్, ఏదైనా చెప్పినా కానీ మంచి రెస్పాన్స్. తర్వాత నన్ను వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మ్యామ్, అది ఇవే అవే అని కాదు, అన్ని విషయాలు ఏమడిగినా బాగా హెల్ప్ చేయడం. కానీ తర్వాత ఇక్కడ రూల్స్, మన హాస్టల్ రూల్స్ కంప్లీట్ డిఫరెంట్ మ్యామ్ అండ్ కంపేర్ టు అదర్ హాస్టల్. అండ్ ఇక్కడ రూల్స్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో చేయాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్స్, తర్వాత నువ్వు నేను కండక్ట్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఏదైనా ప్రాబ్లం రాని భయపడకు, జస్ట్ యూ హ్యావ్ వన్ సోర్స్, జస్ట్ గో అండ్ అప్రోచ్ హిమ్, అలా చేసి నన్ను చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సీనియర్స్. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు స్వామి, అంత మంచి సీనియర్స్ నాకు ఇచ్చినందుకు. అండ్ దేవర్ ఈక్వల్ టు మై పేరెంట్స్ మ్యామ్ అనే విషయంలోనా.
1: హర్షిణి, ఇప్పుడే నువ్వు అన్నావు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా భయపడకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి, అన్ని సీనియర్స్ నుంచి సజెషన్స్ నీకు చాలా నచ్చాయి అని. వీటి వల్ల ఈ స్వామి కాలేజ్ లో జాయిన్ అయ్యాక మీ ఇద్దరిలో, ఇద్దరిని అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో మీకు తెలిసి వచ్చిన పర్సనల్ చేంజెస్, ఒక్కసారి స్వామి మన లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక మనం మారిపోతాం, అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి ఆ మార్పు మనకు తెలుస్తుంది, ఇంకొకసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకి మనలో మార్పు తెలుస్తుంది. అటువంటి పాజిటివ్ చేంజ్ మీలో పర్సనల్ గా వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అది మీరెలా తెలుసుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎలా తెలుసుకున్నారు, దాని రియాక్షన్ ఎలా ఉంది చెప్తారా?
0: ఎస్ మ్యామ్, మ్యామ్ యాక్చువల్లీ నేను ఎలాంటి స్టూడెంట్ అంటే ఎక్కడున్నా కూడా నాయిస్ చేస్తాను మ్యామ్, ఎక్కడున్నా చాలా ఇన్డిసిప్లైన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇన్ ద మేకింగ్ నాయిస్ అన్న, లైక్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు మేక్ నాయిస్, మేక్ ఫన్ ఎవ్రీ టైమ్. సో ఒక్కసారి భజన్స్ లో ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత, నా ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పీరియన్స్ తర్వాత, నేను భజన్స్ కనెక్ట్ అవ్వడం, స్వామి కనెక్ట్ అవ్వడం ఓన్లీ త్రూ భజన్స్ మెడిటేషన్. సో నేను భజన్స్ చప్పట్లు చాలా మారిపోయాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా మాట్లాడడం తగ్గించేసేసాను. మా మమ్మీ అన్నారు ఎందుకు ఎప్పుడు ఎక్కువ అలర్ట్ చేస్తుంటావు, ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుంటావు, ఏం మాట్లాడట్లేదు అంటే, నేను అన్నాను త్రూ డిసిప్లైన్ ఐ మెయింటైనింగ్ దట్ పీస్. మా మమ్మీ ఒకేసారి షాక్ లో ఉంది, నువ్వు ఇంత అల్లర్ చేస్తావు అసలు ఎలా అంత సైలెంట్ అయిపోయావు అన్నారు మా మమ్మీ. నేను అన్నాను లేదు, నాకు అక్కడ చాలా నేర్పించారు, ఆ హాస్టల్ చాలా నేర్పించింది, స్వామి చాలా నేర్పించారు. డిసిప్లైన్ విషయానికి వస్తే ఫుల్ డిసిప్లైనరీ గా చాలా మారిపోయాము. ఇంకొకటి ఏంటంటే హార్డ్ వర్క్. బిఫోర్ ఐ నెవర్ యూస్ టు డూ హార్డ్ వర్క్. లైక్ వెన్ ఐ కేమ్ ఇన్ టు దట్ హాస్టల్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ స్టడీస్, ఎవ్రీథింగ్, హౌ టు మెయింటైన్ ద టైమ్ మేనేజ్మెంట్, ఎస్పెషలీ అట్ హోమ్. ఈవెన్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఎప్పుడు 5 o'clock లేపుతుంది, నేను ఇంటి దగ్గర కూడా ఇప్పుడు 5 కి లేయడం స్టార్ట్ చేశాను మ్యామ్.

0: అలవాటు అయిపోయింది మొత్తం. సో 5K లేయడం, నా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ టైం వేస్ట్ చేయకూడదు, మమ్మీకి హెల్ప్ చేయాలి, మొత్తం అన్ని వాల్యూస్ నేర్పించింది.
1: యాక్చువల్లీ నా లైఫ్ లో కూడా సిమిలర్ అమ్మ. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ పూజ అంతా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎలా అంటే షిడిబాబాకి షేజారతి అలా టైం ఇంటర్వెల్స్ పెట్టి హారతి ఇస్తూ ఉంటారు. అప్పుడు నేను అంతా పట్టించుకునేదాన్ని కాదు మేడం, అంటే బిఫోర్ కమింగ్ టు ఏటీపీ. మమ్మీ అలా పూజ చేస్తుంటే వచ్చి కూర్చోవచ్చు కదా అంటే కూడా, లేదు మమ్మీ నువ్వు చేసుకో పూజ అని చెప్పి టీవీ వాల్యూమ్ పెట్టేది, సిస్టర్తో ఫైటింగ్ అలా అంతా చేసేదాన్ని, అండ్ మార్నింగ్ 8 తర్వాత లేచేదాన్ని అలా అంతా చేసేదాన్ని. తర్వాత ఈ ఫస్ట్ వెకేషన్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు ఫస్ట్ లేసి అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసుకుని స్వీపింగ్ అంతా చేసేసి చేసిన తర్వాత మా మమ్మీ ఇంకా స్వీపింగ్ చేయాలంటే మా డాడీ ఆల్రెడీ హర్ష్ని చేసేసింది అని. తర్వాత పూజ చేస్తూ ఉంటే టీవీ ఆఫ్ చేసి వచ్చి మమ్మీ పక్కన కూర్చొని హారతిస్తుంటే క్యాంఫర్ ఇవ్వడము, ఏదైనా బుక్స్ ఇవ్వడము, తర్వాత మమ్మీ ఒకరే కుక్ చేసేటప్పుడు వెళ్ళి హెల్ప్ చేయడం, ఇంత చూసి మా పేరెంట్స్ ఫుల్ షాక్. తర్వాత సిస్టర్ అనుకున్నారు, నా సిస్టర్ అనుకుంది ఎలాగో ఇదంతా హెల్ప్ అంతా చేస్తుంది మా అక్క, కానీ నాతో గొడవ పడడం మాత్రం మానద్దు అని. సో మేము చాలా గొడవ పడంటే మొబైల్ అండ్ రిమోట్ మ్యామ్ అప్పుడు. సో తను ఛానల్ పెట్టుకుంది, ఇంకా నాతో గొడవ పడుతుంది అనుకుంది. సో నాకు నచ్చిన ఛానల్ ఏదో పెట్టింది, ఇట్స్ ఓకే నువ్వు చూసుకో అంటే నా సిస్టర్ కూడా షాక్, నీలో ఇంత చేంజ్ ఫస్ట్ వీక్ జస్ట్ 6 మంత్స్ కి ఇంత చేంజ్. మా డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్, బయట గర్ల్స్ ఎలా ఉన్నారు కానీ నువ్వు ఇలా ఉండేదాం ఇప్పుడు ఇలా అయ్యావు, దే వర్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీన్. ఈవెన్ మా రిలేటివ్స్ కూడా అంతే, మా పిల్లలు ఎంత అల్లరి చేస్తారు కానీ హర్షిని కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది అప్పటికి ఇప్పటికి, అంత హెల్ప్ చేయడం కానీ అందరినీ బాగా చూసుకోవడం. మ్యామ్ మా గ్రాండ్ మాకి ఎవరు టాబ్లెట్స్ ఇచ్చేవారు కాదు మ్యామ్, సో నేను వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ఆమె కూడా ఏడ్చేది మ్యామ్, చూడు ఎంత నాకు ఇంతమంది ఉన్నారు, నీకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఎవరు నాకు అడదు కానీ నువ్వు ఇంత మార్పు. సో ఎవ్రీవన్ ఐ కంప్లీట్లీ హ్యాపీ మ్యామ్.
0: మెయిన్ గా చెప్పాలంటే హాస్టల్ హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్, అడ్జస్ట్మెంట్ చాలా నేర్పిస్తుంది మ్యామ్. ఈ అడ్జస్ట్మెంటే మనల్ని లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది. అడ్జస్ట్మెంట్ మ్యాటర్కి వస్తే ఏటీపీ హాస్టల్ తప్ప ఇంకేది ఉండదు.
1: ఇన్ ద సేమ్ వే డిసిప్లిన్ మ్యామ్, ఏ మేబీ వేరే కాలేజ్ లో ఎడ్యుకేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్ లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్ గా ఉండొచ్చు మ్యామ్, కానీ మన ఇన్స్టిట్యూట్ ఎలా డిఫరెంట్ అంటే విత్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తో పాటు హ్యూమన్ వాల్యూస్ కూడా నేర్పిస్తుంది మ్యామ్, ఇది ఎక్కడ ఉండదు మ్యామ్. In that case, we are really lucky, ma'am.
2: డిసిప్లిన్ ని ఫాలో అయ్యే విధానంలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది హర్షిని. ఎక్కడైనా చూస్తే డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారు స్టూడెంట్స్ అంటే అయి తీరాలి కాబట్టి, వారికి వాళ్ళకి వేరే అవ్వకపోతే పనిష్మెంట్ వస్తుందనే భయంతో. బట్ వేరే అనంతపురంలో డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారంటే స్వామికి ఇష్టం కాబట్టి, మీరు ప్రేమతో చేస్తున్నారు కాబట్టి చేస్తున్నందుకు మీకు కష్టం అనిపించదు, దాని ఎఫెక్ట్ కూడా 100 times బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇప్పుడే మీ లెక్చరర్స్ అనంతపురం లెక్చరర్స్ వచ్చి రేడియో సాయి వాళ్ళతో మాతో కొంచెం టైం స్పెండ్ చేసి అద్భుతమైన అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నారు మన శ్రోతలందరితో. అటువంటి గురువుల దగ్గర చదువుకుంటున్న మీరు ఇలా మాట్లాడడం నాకు ఏమి ఆశ్చర్యంగా అనిపించడంలా, బహుశా వాళ్ళకంటే ముందర మిమ్మల్ని కలిసి ఉంటే ఆశ్చర్యపోయేదాన్నేమో, ఇప్పుడైతే అలా అనిపించట్లేదు. మీ గురువుల ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితంలో గాని, మీరు జీవించే పద్ధతిలో గాని, మీ ఆలోచన ధోరణిలో గాని, ద లైన్ ఆఫ్ థాట్, ద వే యూ థింక్, ద వే యూ లివ్ యువర్ లైఫ్, వీటిల్లో ఎంత మట్టుకు ఉంది వాళ్ల ఇన్ఫ్లుయెన్స్, ఏ విధంగా ఉంది అనేది చెప్పగలరా?
0: తప్పకుండా మ్యామ్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ ఒకసారి మా టీచర్, వన్ ఆఫ్ మై టీచర్, షీ కేమ్ టు ద క్లాస్ అండ్ వీ ఆల్ వర్ మేకింగ్ నాయిస్ అండ్ వీ ఆల్ ఆర్ వేస్టింగ్ టైమ్ ఆల్సో. సో మ్యామ్ వచ్చారు, మ్యామ్ అన్నారు మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు కదా, స్వామి ఒకసారి ఏమన్నారు తెలుసా అన్నారు మ్యామ్. మేమన్నాం మాకేం తెలియదు మ్యామ్. మ్యామ్ అన్నారు ఒకసారి ఒక టీచర్ లేట్ గా రావడం స్వామి గమనించారు. సో స్వామి ఆ టీచర్ దగ్గరికి వెళ్లి ఎందుకు లేట్ గా వచ్చావని అడిగితే ఆమె అన్నారు స్వామి ఓన్లీ 5 మినిట్సే కదా లేట్ గా వచ్చామన్నారు. స్వామి అన్నారు క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత అని అడిగారు. స్వామి 15 మెంబర్స్ అంటే ఓకే 15 x 5 చెయ్యి అన్నాను. 75 మినిట్స్ వేస్ట్ అయింది నీ వల్ల మొత్తం స్టూడెంట్స్ అందరికీ అని. సో మ్యామ్ ఈ ఇన్సిడెంట్ చెప్పిన వెంటనే మేము వీకేం అవతార్ అలాంటి స్వామి టైం గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ మేము ఎంత వేస్ట్ చేసాం టైం ని అనిపించింది. చాలా రిగ్రెట్ అయ్యాం మేము ఆ రోజు నుంచి. ఆ రోజు నుంచి టిల్ నౌ ఈ రోజు దాకా ఏదో ఒక పని చేస్తుంటాం మేము, టైం మాత్రం వేస్ట్ చేయం. ఈవెన్ ఇఫ్ వి గెట్ లీజర్ టైమ్ ఆల్సో విల్ బి సింగింగ్ భజన్స్, విల్ బి చాంటింగ్ సాయిరామ్ అండ్ ఆల్, విల్ బి టెల్లింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు అదర్ ఫ్రెండ్స్ అండ్ విల్ టెల్ దెమ్, విల్ ఆస్క్ దెమ్ యూఆర్ ఫ్రమ్ స్వామి బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్, విల్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇఫ్ వి గెట్ లీజర్ టైమ్. సో టీచర్స్ రోల్ చాలా ఉంది మ్యామ్, నిజంగా చెప్పాలంటే టీచర్స్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ మదర్స్.
1: మ్యామ్ నా లైఫ్ లో ఎలా అంటే, యాక్చువల్లీ మ్యామ్ మాకు వచ్చే ఈచ్ టీచర్ మ్యామ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు తర్వాత ఎండ్ చేసే ముందు మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మ్యామ్. యాక్చువల్లీ మా టీచర్స్ మాకు ఎలా చెప్తున్నారో అలా వాళ్ళు స్వామి ద్వారా విన్నారు. సో ఇది వాళ్ళ లైఫ్ లో చాలా ఇంప్లిమెంట్ అయింది మ్యామ్. సో స్టార్టింగ్ గర్ల్స్ ప్లీజ్ మైండ్ సైలెన్స్ మెయింటైన్ చేయండి, డిసిప్లిన్ ఫాలో అవ్వండి అంటే మాకందరికీ అంత తెలిసేది కాదు మ్యామ్. ఎందుకు ఎప్పుడు సైలెంట్ సైలెంట్ అంటారు అని అనుకునే వాళ్ళం. కానీ తర్వాత సీ గర్ల్స్ స్వామి లైక్స్ సైలెంట్, ఆయన ఎలా నడిచేవారంటే సౌండ్ కూడా వచ్చేది కాదు. తర్వాత ఆయనకి డైనింగ్ హాల్, స్వామికి డైనింగ్ హాల్ సైలెంట్ ఉండడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే ఈ పని స్వామికి నచ్చుతుంది అని చెప్తారో మ్యామ్ అప్పుడు స్ట్రిక్ట్లీ మేము ఫాలో అయిపోతాం మ్యామ్. కొన్ని యాక్చువల్లీ అంటారు మ్యామ్ రూల్స్ ఫాలో అవ్వడం చాలా డిఫికల్ట్ అని, బట్ ఎనీథింగ్ వి డూ విత్ లవ్ ఇట్స్ ఈజీ మ్యామ్. ఏది డిఫికల్ట్ కాదు మ్యామ్. ఒకసారి మేము లవ్ తో చేస్తున్నామంటే అందులోనే ఇంకా స్వామి పైన లవ్ ఉంది మనకు. ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎప్పుడు మనకు డిఫికల్ట్ కాదు మ్యామ్. తర్వాత ఒకసారి మా మ్యామ్ చెప్పారు మ్యామ్, యాక్చువల్ గా ఒక చైనీస్ డివోటీ మ్యామ్, ఇది యాక్చువల్లీ విభూతి స్పెషల్. నాకు ఎప్పుడు మా సీనియర్స్ చెప్పారు, నువ్వు ఎప్పటికి ఎక్కడికైనా వెళ్ళు, జస్ట్ స్వామికి చెప్పేసలు, ఆయన స్వామి అని కన్సిడర్ చేయకు, మనలో ఒక మెంబర్ అని కన్సిడర్ చేసి ప్రతిదీ ఆయనకు చెప్పేసి వెళ్ళు అని చెప్పారు మ్యామ్. సో నేను అనుకున్నాను ఏం ప్రతిసారి ఎందుకు విభూతి అంత పెట్టుకోవాలని. సో అది అలాగే థింక్ చేస్తూ క్లాస్కి వెళ్ళాను. నెక్స్ట్ క్లాస్ అవేర్నెస్ క్లాస్ ఉండింది మ్యామ్. సో అక్కడ అవేర్నెస్ చేస్తూ మ్యామ్ చెప్పారు, ఓకే ఇంకా క్లాస్ 5 మినిట్స్ లో అయిపోతుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను. ఒక చైనీస్ డివోటీ మ్యామ్, అక్కడ ఏదో సంథింగ్ అప్పుడు వార్ జరుగుతుండీ మ్యామ్, ఇది అప్పటి కాలంది. సో ఆయన వార్ చేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉన్నారు మ్యామ్. సో ఒక్క బాంబ్ పడితే ఆ సరౌండింగ్స్ మొత్తం డెమాలిష్ అయిపోతున్నాం, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆయన వార్ చేస్తూ భయపడ్డారు నా ఫ్యామిలీకి ఏమైపోతుంది అని. తర్వాత ఆయన అనుకున్నారంట, ఏం కాదు నా ఫ్యామిలీ స్వామి ప్రొటెక్షన్ లో ఉంది అని. తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ కిడ్ ఇంట్లోనే ఉన్నారు, వార్ జరుగుతుంది లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు మేడం. తర్వాత ఏమైంది, ఎవరు ఒక ఆయన వచ్చి సంథింగ్ వైట్ పౌడర్ ఏదో ఇచ్చారంట. ఆమె అడిగింది ఎందుకు ఈ వైట్ పౌడర్ అని చెప్పారు. ఎందుకు నేను తర్వాత మీకు అవన్నీ చెప్తాను డీటెయిల్స్. జస్ట్ ఈ వైట్ పౌడర్ ని మీ ఇంటి చుట్టూ వేసి మీరు లోపల ఉండండి అని చెప్పారంట మ్యామ్. తర్వాత ఆమె ఎందుకు చెప్పారో తెలీదు అలా చేసి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కాసేపు బయటకు వచ్చారు మ్యామ్, సరౌండింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది మ్యామ్. ఈవెన్ ఆ సింగిల్ హట్ కూడా లేదు, ఒక హౌస్ కూడా లేదు, కానీ వీల్ది మాత్రం ఈవెన్ రూఫ్ కూడా షేక్ కాకుండా అలాగే ఉంది. సో నాకు అసలు అడగలేదు మ్యామ్ ని క్వశ్చన్, జస్ట్ అనుకున్నాను అంతే. సో స్వామి నా క్వశ్చన్ అనుకుని అలా మ్యామ్ ద్వారా నాకు ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాగే ప్రతిసారి మా క్వశ్చన్స్ అంతా టీచర్స్ చెప్పకుండా ముందే స్వామి అర్థం చేసుకుని ఆయన అవేర్నెస్ క్లాస్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ క్లాసెస్ ఏదో ఒక రూపంలో మాకు వచ్చి ఆన్సర్స్ చెప్పాము. ఇలా మాకు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్ గా, అండ్ టీచర్స్ కి స్టూడెంట్ కి బయట బాండ్ ఎలా నాకు తెలుసు మ్యామ్, ఇక్కడ మాత్రం ఒక మదర్ అండ్ డాటర్ మ్యామ్. ఐ కెన్ టెల్ స్ట్రాంగ్ బాండ్ మ్యామ్ యాక్చువల్గా. సో ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా వీఆర్ వెరీ ఫ్రీ టు ఆస్క్ టీచర్స్, అండ్ ఈవెన్ దే ఆర్ వెరీ ఆల్వేస్ రెడీ టు సాల్వ్ అవర్ క్వశ్చన్స్.
2: అంటే ఏదైనా సరే ఒకసారి మనం చేసి చూపిస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వాళ్ల మీద చాలా ఎక్కువగా ఉంటుందంటారు. మరి మీకున్న గురువులందరూ కూడా స్వామి దగ్గర నుంచి స్వయంగా నేర్చుకున్న విలువల్ని వాళ్ళ జీవితాంతం ఆచరిస్తూ వస్తున్న వాళ్లు కాబట్టి అటువంటి వాళ్లను చూస్తూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉన్న మీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది ఉండడంలో పెద్దగా అదేమీ దట్స్ నాట్ స్ట్రేంజ్, విశేషమేమీ కాదేమో. సీనియర్ స్టూడెంట్స్ అంటూ చాలాసార్లు చెప్పారు ఇద్దరు మీరు, సీనియర్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నామని, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారని. సో సింపుల్ గా ఇన్ వన్ సెంటెన్స్ చెప్పగలిగితే మీరు, ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, మీ సీనియర్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, ఒక్క విషయం చెప్పండి. మీరిద్దరు మీ సీనియర్స్ నుంచి నేర్చుకున్న ఒక విషయం
0: హెల్ప్ మ్యామ్, హెల్పింగ్ అదర్స్
1: మ్యామ్, లవింగ్ అండ్ హెల్పింగ్
0: మ్యామ్. ఇఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బయట యూనివర్సిటీ హాస్టల్స్ లో ఒక అమ్మాయికి బాగలేదు అంటే పట్టించుకునే రోజులు కావు మ్యామ్ ఇవి, ఎవరు పని వాళ్ళు చూసుకునే రోజులు ఇవి. కమింగ్ టు ఏటీపీ, ఒక అమ్మాయి సిక్ అయిందంటే నువ్వు ఫ్యామిలీ గురించి కూడా యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా మమ్మీ మమ్మీ ఉంటే బాగుంటుంది, డాడీ ఉంటే బాగుంటుంది, అస్సలు ఆ థాట్ కూడా రాదు మ్యామ్. అంత లవ్ తో సీనియర్స్ చూసుకుంటారు మ్యామ్, అంత టేక్ కేర్ ఆఫ్, చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్. అది క్యూర్ అయ్యేదాకా వాళ్ళు మాతోనే ఉంటారు మ్యామ్. ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత పెద్ద డిసీజ్ అయినా సరే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది మ్యామ్.
1: యాక్చువల్లీ మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మ్యామ్, సో ఇప్పుడు బేబీకి బాగలేదు, అప్పుడు మదర్ ఏం చేస్తారు, ఓ బేబీకి ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఫాదర్ కి ఫోన్ చేసి జస్ట్ మెడిసిన్స్ ఇవ్వమంటారు. ఇక్కడ మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, ఓకే ఈరోజు మన జూనియర్ సిక్ ఉంది, నువ్వు మెడిసిన్స్ తీసుకురా, నువ్వు ఫుడ్ తీసుకురా, అలా అక్కడ అప్పుడప్పుడు ఆర్గనైజ్ అయిపోతున్నాం. నువ్వు తిన్నావా, మెడిసిన్స్ వేసుకున్నావా, ఈచ్ అవర్ ఏమో లీజర్ అవర్ వస్తే చాలు మ్యామ్, వచ్చేసి ఎలా ఉన్నావు ఎలా మ్యామ్. ఎవరైనా బాగాలేకపోతే జస్ట్ ఒక మాట చాలు మ్యామ్, మెడిసిన్స్ కూడా వర్క్ చేస్తా నాకు తెలియదు కానీ ఎలా ఉన్నావు, సరిపోతుంది, ఏం కాదు, ఇక కొంచెం ధైర్యం మాట్లాడి చాలు మ్యామ్, చాలా అదే క్యూర్ చేసేస్తుంది. అండ్ తర్వాత ఇంకా మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, యాక్చువల్ గా అది యాక్చువల్లీ చెప్పలేను మ్యామ్, ఏదైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ రెడీగా ఉండేవారు మ్యామ్, ఇంక్లూడింగ్ రూమ్ మేట్స్ ఎవ్రీ వన్ మ్యామ్. సో జస్ట్ మీరు అడగాలంటే ద ఆల్వేస్ హెల్ప్ఫుల్. అండ్ తర్వాత ఇది బయట కాలేజ్ ఎలా డిఫరెంట్ అంటే, ఒక కొత్త జూనియర్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ లో 3 మెంబర్స్ ఉన్నారు మ్యామ్, కొత్త జూనియర్ వస్తే తను ఎలా ర్యాగింగ్ చేయాలని చూస్తారు బయట కాలేజ్. మనది డిఫరెంట్ మ్యామ్, ఇట్స్ ఈక్వల్ టు కేరింగ్ మ్యామ్. అక్కడ ర్యాగింగ్ ఉంటే మన దాంట్లో ఫుల్ కేరింగ్ అండ్ లవింగ్ ఉంటుంది.
0: దే విల్ ర్యాగ్ మ్యామ్ విత్ లవ్. మ్యామ్ వన్ మోర్ థింగ్, ఒక 1% స్ట్రాంగ్ అయ్యారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ స్వామి, దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ ద సెకండ్ రీజన్, ఇఫ్ అ గర్ల్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్ మీన్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ సీనియర్స్, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ లైక్ దాట్ మ్యామ్.
2: వెరీ నైస్, చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వింటుంటే. ఇద్దరు కూడా స్వామి అంటే ఎక్కువగా తెలియని కుటుంబాల నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మరి ఈ రోజు 2015 లో జాయిన్ అయ్యారు కదా మీరు, ఇప్పుడు ఇది 2018, మూడు సంవత్సరాలు జరిగింది. ఈ రోజు మీ జీవితంలో స్వామి పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ దట్ స్వామి ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? 3 సంవత్సరాల క్రితం స్వామి అంటే ఎవరో తెలియకుండా అనంతపురంలో జాయిన్ అయిన మీరిద్దరు, స్వామికి ఈ రోజు మీ జీవితంలో ఏ, వాట్ ఈస్ ద ప్లేస్ దట్ యు హెడ్ గివెన్ టు స్వామి ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ హీ ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే?
0: మ్యామ్ రోల్ మీన్స్ ఐ కెనాట్ గివ్ అ రోల్ టు స్వామి మ్యామ్, బికాస్ స్వామి అండ్ మై సెల్ఫ్ బికమ్ దట్ మచ్ క్లోజ్ దట్ నన్ ఆఫ్ ఎస్ కెన్ సపరేట్. ఇట్స్ అన్డివైడబుల్ మ్యామ్. ఇట్స్ రియలీ రోల్ అంటూ పర్టికులర్ గా ఇవ్వలేను మ్యామ్ నిజంగంటే, ఎందుకంటే ఆ రోల్ కి మించి స్వామి రోల్ ఉంది, ఆ రోల్ కి మించి స్వామి ప్లే నా హార్ట్ లో ప్లేస్ ఉంది మ్యామ్. రోల్ అయితే సపరేట్ గా ఇవ్వలేను మ్యామ్. నేను స్వామికి రోల్ ఇవ్వాలి అంటే ప్రతి దాంట్లోనే స్వామిని తలుచుకుంటాను, నా ఫ్రెండ్ స్వామి, మదర్, ఫాదర్, సిస్టర్, ఎవ్రీథింగ్. సో పర్టికులర్ గా రోల్ అంటే ఎలా చెప్పలేను మ్యామ్.
1: మ్యామ్ ఇంకా నా విషయంలో అయితే ఒకప్పుడు స్వామి అంటే ఏమో తెలీదు, కానీ ఇప్పుడు స్వామి నాకు అన్ని. తర్వాత హీఈస్ మై రోల్ మోడల్ మ్యామ్ అండ్ హీఈస్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ యాక్చువల్లీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుందంటే మ్యామ్ సెల్ఫ్లెస్ లవ్ మ్యామ్. ఎంతమంది డాటర్స్ కి అయినా ఫాదర్ లా ఉన్నారు మ్యామ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆయన ద్వారా నేర్చుకుందంటే మనం కూడా అలా లవ్ అందరినీ లవ్ చేయాలి, అందరికీ సర్వ్ చేయాలి అనేది మ్యామ్. ఆయన ఎంత పెద్ద వ్యక్తి కానీ ఒకసారి కానీ మన లెవెల్లో థింక్ చేసి అందరినీ డాటర్స్ లా, మనం ఒకవేళ ఎవరైనా డివోటీ స్వామిని ప్రేమించకపోయినా ఆయన త్రూ లవ్ వాళ్ళని ఇచ్చేసుకునేవారు. సో స్వామి చెప్తున్నారంటే వెల్కమ్ ఎవ్రీ వన్ విత్ లవ్. తర్వాత హ్యావ్ పేషెన్స్, ఎవరిని హర్ట్ చేయకండి, ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండండి అని.
0: దట్స్ అండ్ ఇంకా స్వామిస్ లవ్ ఈజ్ ఆఫ్ 1000 మదర్స్, లైక్ ఆఫ్ 1000 మదర్స్.
1: తర్వాత ఇంకా నా లైఫ్ లో అయితే ఫస్ట్ పొజిషన్ ఎప్పుడు స్వామికి. ఒకప్పుడు పేరెంట్స్ ఉండేవారు మ్యామ్, ఇప్పుడు పేరెంట్స్ కంటే ముందు ఫస్ట్ స్వామి, తర్వాత పేరెంట్స్. అలాగే డేస్ పాస్ అయ్యే కొద్దికి స్వామి నా పేరెంట్స్ అయిపోయారు.
2: సూపర్, చాలా బాగుంది. స్వామి ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మీ జీవితాలు నా సందేశాలుగా మారాలి, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని అంటారు స్వామి. మరి స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యి, స్వామి కాలేజ్లో చదువుకుని, ఆయన నేర్పినవి అన్ని 3 ఏళ్లలో చక్కగా చకచకా నేర్చుకున్నారు ముగ్గురు, ఇద్దరు స్వామి గురించి, స్వామిని ఇంతగా ప్రేమిస్తున్నారు ఇద్దరు. మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్లాక, బయట ప్రపంచంలోకి వెళ్లాక ఈ విలువల్ని ఎలా పాటించాలనుకుంటున్నారు? బయట సొసైటీకి, అంటే స్వామి కూడా చెప్తారు కదా సామాజిక బాధ్యత మనందరికీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీరు బయటికి వెళ్లి మీరు జీవించే విధానాన్ని బట్టి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఎవర్ యూ హ్యాడ్ లెర్న్డ్ హియర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్స్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఇన్ టు ది వరల్డ్?
0: బయటికి వెళ్లి పాటించాల్సిన అవసరం లేదు మ్యామ్. యాక్చువల్ చెప్పాలంటే ద వే యూ కండక్ట్, నువ్వు నీ బిహేవియర్ బాగుంది, ద వే యూ కండక్ట్, ద వే యూ వాక్, ద వే యూ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇట్ డస్ మ్యాటర్ మ్యామ్. నీ వే ఆఫ్ కండక్ట్, నీ వే ఆఫ్ బిహేవియర్ చూసే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బికాస్ మ్యామ్ లాస్ట్ టైం ఏమైందంటే, నేను ఇంటికి వెళ్ళాను లాస్ట్ వెకేషన్ కి. ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా డిసిప్లిన్ గా ఉండడం, ఫుల్ చేంజ్ మొత్తం బిహేవియర్ ఇన్ చేంజ్ ఇన్ బిహేవియర్ చాలా మంది చూశారు. చూసి అందరు అడిగారు నువ్వు ఏ యూనివర్సిటీ, అంటే ఏ కాలేజ్ నుంచి, ఏ కాలేజ్ నుంచి అని. నేను చెప్పాను స్వామి ఇన్స్టిట్యూట్ అండి. స్వామి ఇన్స్టిట్యూట్ అంటే అలా ఉంటుందా అంత, అంటే అంత డిసిప్లినరీగా ఉంటారు, ప్లస్ ద వే ఇప్పుడు మాకు ఏటీపీలో కూడా శారీస్ ఉంది, పళ్ళు కవర్ చేసుకోవడం. ఒకప్పుడు అనుకునేదాన్ని ఏంటి శారీస్, ఏంటి బిందీస్ అని, కానీ ఇవన్నీ ఇప్పుడు చూసే ఎంత మ్యాటర్ చేస్తాయి మ్యామ్ నిజంగా. అంటే ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, ఒక గర్ల్ నడుచుకుంటూ వెళ్తుంది. ఆ గర్ల్ షీఈ్ వేరింగ్ అన్ జీన్స్, షీఈ్ వేరింగ్ జీన్స్. ఆ వే ఆఫ్ లుకింగ్, ద బాయ్స్ హౌ దే లుక్ అట్ దట్ గర్ల్ విల్ బి డిఫరెంట్. అండ్ అనదర్ గర్ల్ ఇఫ్ షీ వేర్స్ ఎనీ డ్రెస్ బట్ విత్ మోడెస్టీ, ద వే దే గివ్, ద వే దే గివ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ద వే యూ కండక్ట్, మెయిన్లీ హౌ యూ విల్ బిహేవ్, ద వే యూ బిహేవ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ దట్ మచ్ ఈజ్ ఓన్లీ ఎనఫ్ మ్యామ్ వెన్ యూ గో అవుట్ సైడ్.
1: మ్యామ్ ఫస్ట్ బయట మనం చెప్పాలంటే ఫస్ట్ మనలో చేంజ్ ఉండాలి మ్యామ్. మన మీద చెప్తున్నాము ఫస్ట్ మనం అది పాటించాలి మ్యామ్. సో ఇక్కడ ఎఫర్ట్స్ బోత్ ద సైడ్ నుండి ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ సైలెంట్ అని చెప్పాలి, స్వామి లైక్ సైలెంట్, సో మీరు సైలెంట్ గా ఉండాలంటే ఫస్ట్ మనం సైలెంట్ గా ఉండాలి, అప్పుడే మనం వాళ్ళకి చెప్పగలము. అండ్ సరౌండింగ్స్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ మ్యామ్ నిజంగా. యాక్చువల్లీ ఎక్కడో ఉండి ఇలా ఫాలో చేయండి అంటే ఎవరు వినరు మ్యామ్. అదే ఒక సరౌండింగ్స్ మార్చి, ఇప్పుడు నేను కనుక బయట ఉండి అక్కడ శారీ టైట్ చేసుకో అది ఇది అంటే మేబీ చేయలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు మొత్తం నా సరౌండింగ్స్ కూడా మారింది. సో నేను ఒక్కరిని చూసి నేర్చుకుంటాను. సో ఫస్ట్ మనం మన కండక్ట్ బాగా మన బిహేవియర్ బాగుండి మనల్ని మనం బాగా కండక్ట్ చేస్తున్నామంటే ఆబ్వియస్ గా మ్యామ్ వాళ్ళు ఫాలో అయిపోతారు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మ్యామ్, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బికాజ్ ఒక నాన్ డివోటిక్ చెప్పాలంటే మ్యామ్ ఫస్ట్ మనం ఒక గుడ్ లిజనర్ అయి ఉండాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగి పేషెన్స్ గా విని పొలైట్ గా ఆన్సర్ చెప్తూ ఉంటే స్టార్టింగ్ కొద్ది రోజులు క్వశ్చన్స్ గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. తర్వాత వాళ్ళు ఒక్కసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఒకసారి మనం పాటిస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా యాక్షన్ లెక్క తెచ్చి అలాగే వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు.
0: మ్యామ్ యాక్చువల్లీ నేను నా ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ, ఈవెన్ దే ఆర్ నాన్ డివోటీస్, దే విల్ బి థింకింగ్ దట్ హౌ విల్ కనెక్ట్ టు గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ చాంట్ వేద, యూ చాంట్ సాయిశ్వర, దెన్ ఓన్లీ యూ విల్ కనెక్ట్. ఇట్స్ నాట్ లైక్ దట్ మ్యామ్. ఫస్ట్ ఈజ్ ఇప్పుడు వాళ్ళు స్వామి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ దట్ సాప్లింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. ఓకే, ఆ ఫీలింగ్ ఉండాలి, నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఆ ఫీలింగ్ ఉంటేనే స్వామి కూడా నీ దగ్గరకు వస్తారు మ్యామ్. దైవత్వం నీలో పెరగాలి అంటే ఫస్ట్ నీకు ఆ భావం ఉండాలి, దెన్ ఓన్లీ స్వామి విల్ కమ్ టు యూ. దెన్ అదే మొక్క విస్తరిస్తుంది మ్యామ్, అది నీ లైఫ్ ని కాపాడుతుంది.
1: నేను యాక్చువల్లీ స్వామి కూడా ఒక విషయం చెప్పాను మ్యామ్, ఇఫ్ యూ టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మెల్టింగ్ దెన్ ఓన్లీ స్వామి విల్
0: కమ్ అండ్ హెల్ప్ యూ.
1: సో ఎఫర్ట్ మన వైపు కూడా ఉండను, ఓన్లీ స్వామి అంటే అవ్వదు, మనం ఎఫర్ట్ పెట్టు. ఫస్ట్ యూ డూ యువర్ బెస్ట్, దెన్ హీల్ డూ యువర్ బెస్ట్.
0: మ్యామ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు స్వామి ఒక్కసారి మనం స్వామిని ప్రే చేసి స్వామి ప్లీజ్ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వండి అని అడిగాం అనుకో, వస్తారు, ఖచ్చితంగా వస్తారు స్వామి. నువ్వు ఇంకొకసారి స్వామి ప్లీజ్ నాకు వద్దు అంటే స్వామి వదిలిపెట్టారు మ్యామ్. స్వామి ఇస్ లైక్ దాట్, వదిలిపెట్టారు మ్యామ్. మీరు లైఫ్ లాంగ్ ఇంకా స్వామి చేయి పట్టుకునే ఉంటారు, లైక్ ఎ ఫాదర్ అండ్ డాక్టర్.
2: నువ్వు చెప్పింది కరెక్ట్ హర్షిత, ఒక స్టెప్ నువ్వు ముందర వేయి, నేను 100 వేస్తాను. స్వామి కూడా అదే చెప్పారు కదా, మానవ ప్రయత్నం దైవ సంకల్పం అంటారు. ముందు మనిషి ప్రయత్నాన్నే ముందు పెట్టారు ఆయన, ఎందుకు అది గొప్పదని కాదు, నువ్వు ఒక చిన్న స్టెప్ తీసుకో, తర్వాత నేను కొండంత అండగా నేనుంటానని దైవ సంకల్పాన్ని మనిషి ప్రయత్నం వెనకాల పెట్టి అదే రకంగా చెప్తారు మనకి. అలాగే కౌసల్య, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఒక్కొక్కసారి స్వామి నువ్వు ఇన్ని రూల్స్ పెడుతున్నావు, ఇవన్నీ ఫాలో అవటం ఎలా అన్నా కూడా ఆయన మటుకు వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తి అయితే ఉండదు. ఒక్కసారి చేయి పట్టుకున్నారంటే అది కూడా స్వామి చెప్పారు కదా,
0: ఐ షల్ నెవర్ వన్స్ ఇఫ్ యూ హోల్డ్ మై హ్యాండ్ ఐ షల్ నెవర్ లీవ్ యూ.
2: సో చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఇలా మాట్లాడుతున్నందుకు. ఇటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్న కాలేజ్ స్వామి స్థాపించిన కాలేజీలోనే ఇలా జరుగుతుందేమో అని ఒక భావన, బట్ ప్రతి కాలేజీలో ఇలాంటి విద్యార్థులు తయారవ్వాలని మనం స్వామికి ప్రే చేస్తాము. అండ్ ఇంత సమయాన్ని ఈరోజు మనకి వచ్చి రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి మీరు ఇద్దరు మాతో మాట్లాడినందుకు మీకు మా ధన్యవాదాలు. మన శ్రోతలందరి తరఫున, రేడియో సాయి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.

అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.

0: శ్రోతలు ఇంతవరకు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలని వింటున్నారు. కళాశాలలోని ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న మరికొందరి విద్యార్థినుల అనుభవాలను మీకు అందిస్తున్నాం.
1: సాయిరామ్, నా పేరు సంధ్య. నేను థర్డ్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ చదువుతున్నాను. నేను ఈ కాలేజ్కి రాకముందు నేను ఒక నాన్ డివోటీని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు స్వామిని చూడకుండా అసలు ఉండలేను. నేను యాక్చువల్గా కాలేజ్కి ఎలా జాయిన్ అయ్యానంటే, నేను తిరుపతిలో చదివేదాన్ని. ఒకసారి నాన్న ఫోన్ చేసి చెప్పారు, ఇలా సత్యసాయి కాలేజ్ ఉంది పుట్టపర్తి, సో నేను అప్లై చేశాను, నువ్వు ఎంసెట్కి ముందు రాయాలి అది అన్నారు అనమాట. నేను అంటే నాకు ఇష్టం లేదు, యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం అనమాట. సో నాన్నగారికి చెప్పాను, ఇంకా వాళ్ళకి ఆపోజిట్ గా మనం వెళ్ళలేము కదా, సో ఓకే అన్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తనకి తెలుసు అనమాట కాలేజ్ గురించి. తను చెప్పింది ఇక్కడంతా శారీస్ వేసుకుంటారు, ఇలా ఉంటారు అలా ఉంటారు అని. నాకు నచ్చలేదు అనమాట. బేసిక్ గా నేను కొంచెం మోడర్న్ డ్రెస్లు వేసే అమ్మాయిని, ఇవన్నీ అసలు అలవాట్లేదు. ఇంకా ఆరోజు సండే నేను వెళ్ళాను. రోజు చదివేదానికంటే ఈ కాలేజ్కి రాకూడదని ఆ రోజు ఎంసెట్కి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అలా 12 వరకు చదివాను ఆ రోజు సండే. ఇంకా తర్వాత పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేవగానే, యాక్చువల్లీ 6:00 అంతా క్లాస్కి వెళ్ళాలన్నమాట, నేను లేచాను, నా బెడ్ మీద స్వామి ఫోటో ఉంది. నేను నాకు అసలు ఇప్పుడు నాకు వండర్ అవుతుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి చేసింది అంటే. అప్పుడు నాకు హింట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గాను నా కాలేజ్కే వస్తావు అని. నా బెడ్ పైన స్వామి ఫోటో ఉంది. నేను ఎక్కువ నేనేం ఎక్కువ కేర్ చేయలేదన్నమాట. ఈయన ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఎవరు పెట్టారు, నాకు ఇప్పుడు కూడా తెలియదు ఆ ఫోటో ఎలా వచ్చింది అనేసి. తీసి బ్యాగ్ లో పెట్టాను, నేను వెళ్ళిపోయాను అనమాట. అలా ఎగ్జామ్ రాశాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రాసిందనమాట. యాక్చువల్లీ వాళ్ళ నాన్న ద్వారానే మేము ఈ కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఆ అమ్మాయికి సీట్ రాలేదు, నాకు వచ్చింది. నేను ఎగ్జామ్ రాసే ముందు స్వామి దర్శన్కి వెళ్ళామన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఏదో క్యాజువల్ గా మాట్లాడాను నేను, చూడు బాబా నాకు అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, ఏదో ఇంకా మా నాన్న ఫోర్స్ కోసం నేను రాస్తున్నాను, నిజంగా నేను నీకు ఇష్టమైతే నువ్వు స్టూడెంట్ గా నేను రావాలనుకుంటే ఓకే, లేదంటే ఇవ్వద్దు, నేను ఎంసెట్ లో తెచ్చుకుంటాను. ఇంకా అలా ఎగ్జామ్ రాసే ముందు కూడా నేను రాయాలని రాయలేదు, ఏదో ఎంసెట్ పేపర్ కి ప్రాక్టీస్ గా ఉంటుందని రాశాను అనమాట. అయిపోయింది, ఇంకా బయటికి రాగానే మా డాడీ ఎలా రాసావు అని అన్నారు అనమాట. నేను బానే రాశాను అన్నారు అనమాట. తర్వాత నేను అనుకున్నా నాకు రాదులే ఎవరు, ఎందుకంటే నేను డెవోటీ కాదు, ఆబ్వియస్లీ నాకు రాదు అనుకున్నాను. నెక్స్ట్ డే రిజల్ట్స్ అనమాట. ఫోన్ చేశారు, ఫోన్ చేయగానే ఇంకొక అమ్మాయి పేరు లేదు, నా పేరు ఉంది అక్కడ. నెక్స్ట్ డే మేము బస్ లో వెళ్తున్నాం అనమాట ఇంటర్వ్యూకి. వెళ్తుంటే ఆ బస్ పెనుకొండ దగ్గర ఆపేశారు అనమాట. సో నాన్న వెళ్ళి డ్రైవర్ తో చెప్పారు, ఇలా ఇంటర్వ్యూ వెళ్తుంది అమ్మాయి, కొంచెం త్వరగా తీసుకెళ్ళండి అనేసి. ఆయన ఏం రెస్పాన్స్ కాలేదన్నమాట. ఇంకా మేము అలా కూర్చొని ఉన్నామా. తర్వాత పర్తీకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, మీ పాప కోసం నేను త్వరగా వచ్చాను అనేసి. ఒక అంకుల్ అనమాట బస్ లో, అంకుల్ అడిగారు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అని. అవునంటే నాకు అసలు బస్ లో ఎవరని కూడా తెలీదు. అవునాను, చాలా లక్కీ, ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే నేను వెళ్ళాను. అలా ఎంటర్ అయ్యానో లేదు, మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇంటర్వ్యూకి. వెళ్ళిపోతున్నారు, సో ఇంకా నాన్నకు చెప్పి పరిగెత్తాను అనమాట. అప్పుడు నాన్న అన్నారు, చూడన్నీ మన అనుకూలంగా జరుగుతున్నాయి, సో నిజంగా నువ్వు ఈ కాలేజ్ లోనే చదువుతావు అనేసి. యాక్చువల్లీ ఇంగ్లీష్ అంతగా రాదు నాకు, ఎలా మాట్లాడాలని కూడా తెలియదు. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో మాట్లాడాను, అండ్ వాళ్ళు డెవోటీ అని అడిగితే నేను హా డెవోటీ అని చెప్పాను. ఇంకా స్వామి వాటర్ ప్రాజెక్ట్, అది మా ఊర్లో అంతా వాటర్ ఉంది, హిందూపూర్, అది అంతా చెప్పాను. ఇంకా మ్యామ్ అందరూ, ఓకే నువ్వు ఎంసెట్ ఒకవేళ రాసి నువ్వు వేరే కాలేజ్కి వెళ్తావా అంటే నేను వెళ్ళానని కూడా చెప్పేశాను. ఎలా మాట్లాడారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి నిజంగా నాలో మాట్లాడారు అని. తర్వాత ఇంకా కాలేజ్కి వచ్చాను, అంత మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి మీద ఎలా నమ్మకం కలిగింది అంటే, నేను కెమిస్ట్రీలో చాలా వీక్ అన్నమాట. ఫస్ట్ టైం నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇంకా మా మ్యామ్ చాలా స్ట్రిక్ట్, క్లాసులో నిలబెట్టి మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు రెడ్ జోన్ లో ఉన్నారు, అది ఇది. ఇంకా ఫుల్ ఏడ్చేశాను నేను వచ్చింది ఏంటి, ఇలా చదవకపోవడం ఏంటి, అది ఇది అనేసి లెటర్ రాశాను స్వామికి. ఇంత ప్రాబ్లం ఉంది, నువ్వు నాకు హెల్ప్ చేయి అనేసి. ఆ రోజు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు, ఆ రోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉన్నా కెమిస్ట్రీ, ఫుడ్ కూడా తినకుండా చదువుతున్నా. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రామ సేవకి వెళ్ళామన్నమాట. గ్రామ సేవకి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ మొత్తం ప్యాక్ చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. స్వామి డ్రీమ్ లో వచ్చారు. సేమ్ మేము ఏ షెడ్ లో ప్యాక్ చేశామో ఆ షెడ్ లోనే స్వామి చైర్లో కూర్చొని ఉన్నారన్నమాట. అమ్మ పక్కన ఉన్నారు, ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకా స్వామిని చూడంగానే నేను పరిగెత్తానన్నమాట. అమ్మ కూడా ఉన్నారు కదా. సో వెళ్ళంగానే స్వామి చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకుని, నువ్వు కెమిస్ట్రీ బాగా రాసావు కానీ అక్కడక్కడ కొన్ని తప్పులు చేశావు అన్నారు. అలా చెప్పంగానే నేను వెళ్ళిపోయాను అన్నమాట. ఏంటి స్వామి ఇప్పుడు కూడా ఇలా చెప్తున్నారు అనేసి. మిగతా వాళ్ళందరూ స్వామి చుట్టూ కూర్చున్నారు. స్వామి కూర్చున్న వాళ్ళకి నా గురించి ఏదో చెప్తున్నారన్నమాట. నేనంత ఇది చేయలేదు, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను రాగానే స్వామి చెప్తున్నారు, చెప్పానా వస్తుందని నా దగ్గరికి మళ్ళీ అని. అది డ్రీమ్. ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా ఫుల్ షాక్ నేను. అసలు ఇప్పుడు నాకు చాలా నచ్చింది. ఇంకా బెస్ట్ పార్ట్ అంటే సర్వీస్, నాకు చాలా ఇష్టం. అసలు చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నాకు చాలా ఇష్టం ఈ స్వామి సర్వీస్. చేసినవన్నీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను జాబ్ చేసిన తర్వాత కూడా నేను ఆ సర్వీస్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోవాలి అండ్ గోల్డెన్ జూబ్లీ. సో 2 డేస్ ఆఫ్టర్ సిఐఈ 2 డేస్ నుంచి జరుగుతున్నాయన్నమాట. అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం చూస్తున్నాను. నేను మాత్రం బిజీగా లేను, నేను ఏ దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో నేను నా ఫ్రెండ్ అనుకుంటున్నాం అన్నమాట. నేను అన్నాను, ఏంటిది అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం అసలు బిజీగా లేను, ఏంటి ఒక్క పనిలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. స్వామి ఏంటిది, నువ్వు ఏదో ఒకటి నాకు పని ఇవ్వచ్చు కదా అనేసి. మేము అలా వెళ్ళి వస్తున్నాము. మ్యామ్ అడిగారు, ఏ నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటున్నావు అని. ఎస్ మ్యామ్. ఇప్పుడు మొత్తం ఇక్కడ పెయింట్ వేసామన్నమాట. అది ఎంత అంటే మొత్తం పెయింటింగ్ నేనే వేశాను, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావలేదు, అంత పనిలో పెట్టారు నన్ను. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నాకు నచ్చింది ఏంటంటే, నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ రావడం. థర్స్డే వెళ్ళి స్వామి రూమ్ ని క్లీన్ చేయడం, స్వామి టచ్ చేసినవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసి టచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు మార్నింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కదా, సో ఇంకా సుప్రభాతం ఎప్పుడు ఇక్కడ పాడతాము కానీ మ్యామ్ పిలిచి మనం అందరం వెళ్ళి స్వామి రూమ్ లో సుప్రభాతం పాడతాం. ఎవరు లేదు, సమ్ 6-7 మెంబర్స్ మాత్రమే స్వామి రూమ్ లో వెళ్ళి సుప్రభాతం పాడుతున్నాం అన్నమాట. స్వామి దీనికి దండ వేశారు, పూల దండ. అది అలా స్వింగ్ అయ్యి అయ్యి అయ్యి కింద పడిపోయింది. అప్పుడు మ్యామ్ అన్నారు, నిజంగా స్వామి వచ్చారు ఇక్కడ అని. అప్పుడు నాకైతే చాలా సంతోషం వేసింది. యాక్చువల్లీ స్వామి డోర్ ఓపెన్ లో ఉండింది. మ్యామ్ అన్నారు, ప్రొసెషన్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ స్వామి రూమ్ ముందు ఒక గార్డ్ చేయాలి, సో మీ టర్న్స్ తీసుకుని ఇక్కడ ఉండండి అనేసి. నాది 8-9 స్వామి రూమ్ గార్డ్ చేయడానికి కూర్చొని ఉన్నాను అన్నమాట. స్వామి డోర్ పక్కనే కూర్చొని ఉన్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లాక్డ్, జస్ట్ ఊరికి అలా. తర్వాత మ్యామ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ మ్యామ్ చెప్పింది గుర్తుందన్నమాట. మ్యామ్ ప్రే చేస్తున్నప్పుడు స్వామి సేమ్ అదే రూమ్ లోనే డోర్ ఓపెన్ చేసి మ్యామ్ తో మాట్లాడి పాద నమస్కరించినట్టు నాకు అది గుర్తొచ్చి, స్వామి డోర్ చూసి నేను మాట్లాడుతున్నాను అన్నమాట. స్వామి ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయవా, ఒక్కసారి ఓపెన్ చేయవా, చాలా సార్లు అడిగాను, ప్లీజ్ ఒక్కసారి ఓపెన్ చేయి అనేసి. ఇక మామూలుగా నేనుంటే సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు, కానీ భయం వేసింది. సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. లోపల స్వామి బెడ్ అంతా కనిపిస్తుంది. అలా చూస్తుండిపోయాను, క్లోజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏడ్చాను నేను, స్వామి నేను జోక్గా అడిగితే నువ్వు నిజంగాను ఓపెన్ చేసి చూపించేస్తావా, అందులో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా తర్వాత కలశం మొత్తం అంతా నేనే డెకరేట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్వామిని కలశం తీసుకెళ్తున్నప్పుడైతే ఇంకా చాలా ఏడ్చాను. ఫైనల్ ఇయర్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ స్వామి రూమ్ ని డెకరేట్ చేసి క్లీన్ చేసి అంతా చేయడం నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ పార్ట్ స్వామి స్టూడెంట్ అని నాకు ఇంకా చాలా ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సాయిరామ్.
2: నా పేరు చిన్మయ్. నేను సెకండ్ ఎఫ్ఎన్ఎస్ చదువుతున్నాను, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే 5 ఏళ్ళప్పటి నుంచి స్వామి ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉంటున్నాను. ఫస్ట్ స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్లో చేరాను. అది కూడా అమ్మ చాలా ప్రే చేసేవారు స్వామికి. అప్పుడు నేను చాలా అల్లరి పిల్లని, అసలు స్వామి కారుస్తుంటే చాలా ఎగ్జైట్ అయిపోయి పరిగెత్తి అలా చేసేదాన్ని మందిరంలో. కానీ అమ్మకి నేను కొంచెం సైలెంట్ గా ఉంటే అప్పుడు స్కూల్లో సీట్ వస్తుందేమో అని అమ్మ టెలిగ్రామ్ రోజు స్వామికి ఫ్యాక్స్ పెట్టేవాళ్ళనమాట. అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత, అప్పుడు ఎగ్జామ్ ఉండేది, ఇంకా ప్రతిరోజు అమ్మ పెట్టేవారు ఫ్యాక్స్ స్వామికి, స్వామి చిన్మయకి సీట్ ఇవ్వండి, చిన్మయకి సీట్ ఇవ్వండి అని. 40వ రోజు ఫ్యాక్స్ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్స్ ఆయన ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారో ఆయన పుట్టపర్తిలో ఉండేవారు. ఆయన అమ్మకి కాల్ చేసి చెప్పారు మీ అమ్మాయికి సీట్ వచ్చేసిందని. అప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మకన్నా హ్యాపీగా నేను ఉండేదాన్ని, ఎందుకంటే ఎప్పుడన్నా పుట్టపర్తికి వచ్చినప్పుడు అమ్మని అడిగేదాన్ని, అమ్మ స్వామి ఫోన్ నంబర్ ఏంటో చెప్పండి, నేను స్వామికి కాల్ చేసి నాకు సీట్ ఇవ్వండి అని చెప్పేస్తాను అని. కానీ అందరికీ కొంచెం వింతగా అనిపించేది, ఇంకా చిన్నపిల్లలే ఏదో మాట్లాడుతుందని అనిపించేది. కానీ దాని తర్వాత స్వామి స్కూల్లో చేరిన తర్వాత అసలు స్వామికి ఫోన్ నంబర్ అవన్నీ అవసరం లేదు, మాట్లాడితే స్వామి వింటారు అని తెలిసిపోయింది.
3: మరి అలాగా మాట్లాడితే లేకపోతే ప్రే చేస్తే స్వామి వింటారు అన్న దానికి ఎప్పుడైనా నీకు ఏదైనా సంఘటన జరిగిందా?
2: అంటే చిన్నప్పుడు స్వామి దేవుడు అని రోజు శివం ఎవ్రీ సండే శివం భజన్స్ కి అలా తీసుకెళ్లే వాళ్ళు. ఇంకా బాల వికాస్ కూడా నేను ఫస్ట్ ఇయర్ ఒకటి అయిపోయింది, దాని తర్వాత స్కూల్లో చేరాను. కానీ స్కూల్లో చేరే ముందర 2004లో నాకు అసలు గ్రాండ్ పేరెంట్స్ లేరు. ఇప్పుడు అమ్మమ్మ నాకు లాస్ట్ గ్రాండ్ పేరెంట్ అనమాట. 2004లో స్వామిలో మెర్జ్ అయ్యారు. దాని తర్వాత నాకు ఏంటో లాకింగ్ గా అనిపించేది. మీన్స్ అందరూ హాలిడేస్ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు అది కొంచెం ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళలేను అనేసి. కానీ స్కూల్లో చేరిన తర్వాత స్వామి నాకిప్పుడు అమ్మమ్మ లేరు, బామ్మ లేరు, తాతయ్య లేరు. సో హీ హాజ్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ ది హీస్ లైక్ అ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా అమ్మేమంటారు నేను దాని అమ్మేమంటారో అలానే చేసేస్తాను, లేకపోతే నానేమన్నా లైక్ వాళ్ళు ఏమంటే నేను అది చేయడానికి లైక్ ఐఎమ్ రెడీ టు డూ దాట్. కానీ నాకు పెద్దవాళ్ళు ఇచ్చే ప్రేమ అనేది తెలియదు. కానీ స్వామి హస్ అవర్డ్ సో మచ్ లవ్. అంటే అసలు చాలా సార్లు అయ్యేది, ఫస్ట్ స్టాండర్డ్ లో అసలు పొద్దున దర్శనానికి వెళ్ళేవాళ్ళము, థర్స్డే సండే వెళ్ళేవాళ్ళము పొద్దున సాయంత్రం. కానీ పొద్దున వెళ్తే దర్శనానికి స్వామి విల్ ఆల్వేస్ కమ్ ఫర్ దర్శన్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. అండ్ ద టైమ్ ఇన్ విచ్ స్వామి వస్తారో అది మనకు తెలీదు. అందుకని 4 o'clock కి మొత్తం స్కూల్ అంతా తయారైపోయి సుప్రభాతం చెప్పేసేవాళ్ళు. దాని తర్వాత అందరం వరుసగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు పడుకునే వాళ్ళము. దాని తర్వాత స్వామి వస్తున్నారని సిగ్నల్ స్కూల్ కి రాగానే అందరం తొందరగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళము. అండ్ స్వామి వస్తారు అండ్ దర్శనం చాలా బాగా అవుతుంది. ఇంకా లాస్ట్ లైన్ లో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ లైన్ కి వచ్చేస్తారు స్వామిని చూడడానికి. అండ్ స్వామి తిరిగి చాలా సార్లు అమ్మే వాళ్ళు. అండ్ చాలా పురుష సూక్తం చాంట్ చేస్తున్నప్పుడు ఒకసారి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని చాంట్ చేస్తున్నప్పుడు స్వామి వాజ్ షోయింగ్ ఇన్ హిస్ లైక్ ఇన్ హిస్ ఫార్మ్ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని హీ వాజ్ షోయింగ్ హిస్ ఓన్ బాడీ పార్ట్స్ సేయింగ్ దట్ లైక్ స్వామి అండ్ పురుష వన్ అండ్ ద సేమ్ అలా చెప్పడానికి. అండ్ స్వామి ఎవ్రీ థర్స్డే అండ్ సండే మార్నింగ్ దర్శన్కి వస్తారు. సో స్వామి దర్శన్కి వస్తే ఈవినింగ్ మేము ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మేము వెళ్లే వాళ్ళం కాదు. అండ్ స్కూల్లోనే భజన్స్ అయ్యేవి లైక్ రెగ్యులర్లీ. కానీ ఏమైనా డ్రామా అయినా ఏమైనా అలా ఉంటే స్వామి సెండ్ ఇన్విటేషన్ అనమాట, స్కూల్ డ్రామా ఉంది వాళ్ళ స్కూల్ పిల్లల్ని తీసుకురండి అంటే అప్పుడు మేము వచ్చేవాళ్ళము. సో అది కొంచెం తగ్గింది సెకండ్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి. అంటే పొద్దున పూట స్వామి రావచ్చు రాకపోవచ్చు అలాగయ్యేది. సో ఒకసారి మేము కూర్చున్నప్పుడు మేము కూర్చున్నామన్నమాట పొద్దున దర్శన్కి, స్వామి రాలేదు. దాని తర్వాత మేము ఆంటీ అన్నారు స్వామి రాలేదు వెళ్ళిపోదామా అన్నట్టు అనుకుంటే లేదు మేము కూర్చుంటాం అన్నట్టు మేము అక్కడే కూర్చున్నాము. మొత్తం మందిర్ అంతా ఎంటీ అయిపోయింది. మేము ఒకళ్ళమే అక్కడ కూర్చున్నాము. ఇంకా కూర్చుంటూనే ఉన్నాము అన్నమాట, అది థర్స్డే అనుకుంటా. సో అక్కడ క్లాసెస్ అవన్నీ ఏమయ్యాయో తెలీదు, కానీ మేము అక్కడే కూర్చున్నాము. మందిర్ మొత్తం ఎంటీ, సేవాదల్స్ కూడా లేరే, మొత్తం ఎంటీగా ఉంది. చాలా సేపు తర్వాత స్వామి వచ్చారు. అంటే అందరికీ ఫస్ట్ లైన్ దర్శనం వచ్చినప్పుడు అండ్ స్వామి ఎంత అంటే ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫుట్ అపార్ట్, అంటే స్వామిని ఇలా ముట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ స్వామి అందరినీ చూస్తూ వెళ్లారు. అప్పుడు మేమే మొత్తం ప్రైమరీ స్కూల్ వాజ్ చాంటింగ్ లౌడ్లీ వేదాస్. దాని తర్వాత పాటలు పాడాము, అప్పుడు కనుల ముందర పాడాము, హమ్కో తుమ్సే ప్యార్ కిత్నా పాడాము. దెన్ స్వామి అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యేవారు. అండ్ అప్పుడు నాకు అనిపించాను ఎందుకు స్వామి అంత ఎమోషనల్ అవుతున్నారు, లైక్ హీ షుడెంట్ బికమ్ హీస్ గాడ్ అన్నట్టు. కానీ దాని తర్వాత అనిపించేది స్వామి నా కోసం, అంటే నాకు గ్రాండ్ పేరెంట్స్ గా మారితే డోంట్ మై గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ ఎమోషన్స్, వాళ్ళకు ఉన్నాయి. సో నౌ స్వామి ఈజ్ మై గ్రాండ్ పేరెంట్ అండ్ నాట్ గాడ్. సో ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ స్వామి అది దేవుడు భక్తురాలు కన్నా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాత గారు ఇంకా మన్వరాలు లాగా మారిపోయింది.
3: చాలా బాగుంది. సో స్వామి ఫోన్ నెంబర్ నీకు డైరెక్ట్ గా తెలిసిపోయింది. సో విత్ యువర్ ఇంటెన్షన్ ప్రేయర్స్ తోటి నువ్వు స్వామిని ఏది అడిగితే స్వామి వాజ్ డూయింగ్ దట్ టైం. చాలా బాగుంది. మరి తర్వాత నువ్వు స్వామి చక్కగా దర్శనాలు ఇచ్చిన టైం నుంచి 2011 తర్వాత మన కళ్ళకు కనిపించని స్వామిని, స్వామి భౌతికంగా మన దగ్గర లేరు, ఆ తర్వాత నీ జర్నీలోని ఎలాగ ఎఫెక్ట్ అయింది, లేకపోతే స్వామితో నీ బంధం ఎలా ముందు సాగింది?
2: 2011 లో మా తాతగారిది 100th బర్త్డే, అంటే ఆయన పుట్టినరోజు ఇంకా హిస్ డెత్ యానివర్సరీ కోయిన్సైడెడ్ ఆన్ ది సేమ్ డేట్. అందుకని ఆ రోజు తాతగారి 100th బర్త్డే అని ఆయన పెద్ద కవి కేఆర్కే మూర్తి గారు, కమ్మపాటి రాధాకృష్ణమూర్తి గారు, ఆయన రమణ మహర్షితో చాలా దగ్గరగా ఉండేవారు. రమణ మహర్షి గారు సంస్కృతంలో ఏమేం చెప్పారు, తమిళ్లో ఏమేం రాశారు, అవన్నీ ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఒక బుక్ కృపావిలాసం అని పేరు పెట్టి రాశారన్నమాట. మరి తాతగారికి అది ట్రిబ్యూట్ గా నాన్న అమ్మ 100th బర్త్డేకి చాలా కాపీస్ ప్రింట్ చేయించి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు కూడా ఒక థర్స్డే అయింది. ఇంకా నా పుట్టినరోజు హాలిడేస్ లో వస్తుందని ఎవరి పుట్ అది 2010 లో అయింది, 2010 అక్టోబర్ లో. అది ఒక థర్స్డే అయితే వాళ్ళన్నారు మీ పుట్టినరోజు ఇంట్లో ఉంటే మీరు కూడా వెళ్ళి అక్షంతలు వేయించుకోవచ్చు అనేసి. సో నేను ఆ రోజు నేను ఇంకో అమ్మాయి వైట్ కలర్ ట్యూనిక్ వేసుకుని కూర్చున్నాము. ఇంకా ముగ్గురు అక్కలు హాఫ్ సారీ కట్టుకుని కూర్చున్నారు. ఇంకా స్వామి కారులో వస్తే అక్షంతలు వేయలేరు, అందుకని చైర్లో రావాలని మేమందరం చాలా ప్రే చేస్తూ కూర్చున్నామన్నమాట. ఆ రోజే అంటే అమ్మ వాళ్ళు పుట్టపర్తిలో అక్కడ లేరు నన్ను చూడడానికి. కానీ ఆ రోజు స్వామి వచ్చి స్వామి చైర్లో వచ్చారు. ఇంకా స్వామికి ఒక అక్క అక్షంతులు చూపిస్తే స్వామి మా అందరి మీద వేశారు. దాని తర్వాత నాకు విభూతి ప్యాకెట్ ఇచ్చారు ఆ రోజే. అంటే నాకు ముందు అనిపించలేదు ఎందుకు స్వామి ఆ రోజే నాకు ఇచ్చారు అని. దాని తర్వాత చాలా ఆలోచించిన తర్వాత ముందర అమ్మ వాళ్ళు నాకు ఇది చెప్పలేదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట తాతగారిది అయింది అనేసి. అప్పుడు అనుకున్నాను తాతగారే నాకు ఇలాగా విభూతి ఇచ్చారు అనేసి. అంటే తాతగారికి శివుడు అంటే చాలా ఇష్టం, లైక్ రమణ మహర్షి అరుణాచలం అవన్నీ. అండ్ విభూతి ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ శివ, సో ఇట్ గాట్ మోర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ టు మీ. దాని తర్వాత 2011 సెవెంత్ స్టాండర్డ్ లో, అంటే హాఫ్ విత్ స్వామి అండ్ హాఫ్ ఆమ్నిప్రెసెంట్ స్వామి, అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసారు. సో వి వుడ్ ఓన్లీ క్రీమ్ కలర్ షీట్స్ యూస్ టు బి సీన్ అంతే. అండ్ మేము భజన్స్ చేసేవాళ్ళము, గురు పూర్ణిమకు ఓపెన్ చేస్తామన్నారు. సో గురు పూర్ణిమకు ఓపెన్ చేసేటప్పటికి లైక్ కర్టన్స్ ఓపెన్ చేసి అదంతా చూసాము, లైక్ దే హడ్ బిల్ట్ అ మార్బుల్ స్ట్రక్చర్ అదంతా. దాని తర్వాత అనిపించింది స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంది, కానీ చుట్టూ తిరిగి చూస్తే చాలా మంది ఏడుస్తున్నారు, నాకెప్పుడు ఏడుపు రాలేదు. ఆ మూడు రోజులు అవన్నీ కూడా నాకెప్పుడు ఏడుపు రాలేదు. నేను అమ్మతో అన్నాను, అమ్మ స్వామి ఇక్కడే ఉన్నారు కదమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని చాలాసార్లు అడిగాను. కానీ అమ్మ ఏమనేవాళ్ళంటే నీకు స్వామి నీలో ఆల్రెడీ హీ హాజ్ ఆల్రెడీ సంక్ ఇన్ టు యూ. సో స్వామి నీలో ఉన్నట్టు నీకు ఆల్వేస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను స్వామి చూసినప్పుడు ఆనంద బాష్పాలే వస్తాయి, కానీ ఐ విల్ నెవర్ మిస్ స్వామి. కానీ ఇవాళ సడన్ గా ఏంటో అయింది, అంటే డ్రామా అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట టోకెన్స్ ఆఫ్ లవ్ లాగా. అప్పుడు కూడా నాకేమనిపించలేదు, చాలా బాగా అయింది సెలబ్రేషన్ అదంతా. దాని తర్వాత నా పక్కన ఒక అక్క ఉన్నారనమాట, ఆ అక్క కూర్చొని నాతో క్యాషువల్ గా అన్నారు స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేవారు కదా అన్నారు. సడన్ గా మొత్తం వెనక్కి వచ్చేసింది అనమాట. నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి లేడీస్ డే లో పార్టిసిపేట్ చేస్తున్నాను, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ ఇయర్స్ అంతా పార్టిసిపేట్ చేశాను. ఇంకా మేము చిన్నప్పుడు అయితే స్వామి పర్సనల్ గా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి పిల్లలకి ఏమివ్వాలో యాజ్ అ టోకన్ ఆఫ్ లవ్ స్వామే సెలెక్ట్ చేసి ఎంతమంది ఉన్నారో అవి బయటికి తీసుకొచ్చి అన్ని బ్లెస్ చేసి దాని తర్వాత మాకు డిస్ట్రిబ్యూట్ చేయించేవాళ్ళు. అదంతా ఒక్కసారి రివైండ్ అయిపోయి స్వామి నేను అక్కడ కూర్చొని స్వామి నాకు ఇచ్చేటట్టు, లైక్ స్వామి బ్లెస్ చేసి మాకు ఇస్తున్నట్టు అదంతా మొత్తం వచ్చేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దాని తర్వాత అనుకున్నాను స్వామి నాకు ఆల్రెడీ చాలా ఇచ్చారు, ఇప్పుడు చాలా మందికి ఇవ్వలేకపోయారు అందుకని ఇప్పుడు ఇస్తున్నారు, నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ మోర్ హ్యాపీ, ఐ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అనేసి నాకు అనిపించింది. ఇంకా స్వామి ఉన్నప్పుడు హీ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు పుట్టపర్తి. అండ్ ఇంకా మేము చిన్నప్పుడు అయితే కొంతమంది ఏడ్చేవారు హోమ్ సిక్నెస్ అని, లేకపోతే కొట్టుకొని ఏడ్చేవాళ్ళము, కొన్నిసార్లు అవుతాయి కదా. మరి అలా అయినప్పుడు టీచర్స్ అన్నా సీనియర్స్ అన్నా అప్పుడు అనేవాళ్ళు మీరు ఏడిస్తే స్వామి ఆ రోజు లైక్ ఇఫ్ యూ క్రైన్ ది ఆఫ్టర్నూన్ స్వామి ఆ రోజు లంచ్ తినరని అలా చెప్పేవాళ్ళు, అంటే మేము ఏడకుండా ఉండాలనేసి. కానీ అంటే సిక్స్ స్టాండర్డ్ తర్వాత లైక్ లేటర్ ఆన్ వెన్ వి గ్రూ అప్ స్వామి బికేమ్స్ స్వామి ఇస్ సచ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ అనమాట. లైక్ స్వామి స్టిల్ హియరింగ్, స్వామి అలానే ఉన్నారు. ఇట్స్ జస్ట్ దట్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి స్వామిని. మనం స్వామితో మాట్లాడితే స్వామి మనతో మాట్లాడతారు, స్వామి యాక్చువల్లీ లిసనింగ్, కానీ మనం మాట్లాడడం మొదలు పెడితేనే స్వామి వింటారు.
3: చాలా బాగుంది, ఎంతో మందికి ఆన్సర్ కూడా లభించి ఉంటుంది నువ్వు చెప్పిన విషయాల్లోని. మరి ప్రైమరీ స్కూల్లో ట్వెల్త్ అయిన తర్వాత డిగ్రీలోని జాయిన్ అవడానికి స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఇంకా కంటిన్యూ అవడానికి ఏంటి నీ స్ట్రాంగ్ ఫీలింగ్?
2: స్వామి ఇస్ నాట్ స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే స్వామి నేను స్కూల్లో జాయిన్ అవడం కూడా స్వామి వెళ్ళే. నేను లెవెన్త్ స్టాండర్డ్ లో కూడా నేను బయటకు వచ్చేసి ఉండాల్సింది, ఐ మీన్ స్వామి కుడ్ హావ్ మేడ్ ద సిచ్యువేషన్ లైక్ దట్, కానీ స్వామి ఇస్ లైక్ అ మ్యాగ్నెట్. మనం అందరం ఐ అండ్ ఫీలింగ్స్ లాంటి వాళ్ళము. ఆ మాగ్నెట్ మన సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు మనం పారిపోలేం, ఎంత ట్రై చేసినా వి కాంట్ గో. స్వామి అట్రాక్ట్ స్వామి హోల్డర్స్ అంటే మనం ఎప్పటి వరకు అంటే వి టర్న్ ఇన్ టూ మాగ్నెట్స్ టు అట్రాక్ట్ ద క్రౌడ్ అండ్ టెల్ దెమ్ అబౌట్ స్వామి. స్వామి స్టిల్ క్లింగ్ ఆన్ టు అస్ అండ్ స్వామి మేక్ అస్ ఆల్సో ఇన్ టూ మాగ్నెట్స్. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున. అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తుండే వాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాదస్వరం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. ఐ యామ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సారా
4: సాయిరామ్, నా పేరు జయశ్రీ. నేను ఇప్పుడు ఎంఎస్సీ బయోసైన్స్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. నేను 11th స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ బీఎస్సీ చదువుకున్నాను, తర్వాత ఎంఎస్సీ ఇప్పుడు చేస్తున్నాను ఫైనల్ ఇయర్. నేను చిన్నప్పటి నుంచి బాల్యకాశకి వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం భర్తీయాత్ర కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. 6th స్టాండర్డ్ నుంచి భర్తీయాత్రలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాం. అంటే ఇక్కడ డిసెంబర్లో మా జిల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు భర్తీయాత్రకి. అప్పుడు నేను డ్రామా గ్రూప్ లో ఉండేదాన్ని, అందులో డాన్స్. 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 7th లో, 8th లో, 9th లో నాకు ఛాన్స్ దొరికింది స్వామి దగ్గర డాన్స్ చేయడానికి.
3: స్వామితోటి పొందిన ఒక మంచి అనుభూతి మా అందరితో షేర్ చేసుకుంటావా?
4: అనుభూతి అంటే నాకు పెద్ద మిరకల్స్ ఏమి జరగలేదు లైఫ్ లో. మేబీ అంటే మిరకల్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ అని చెప్తారు స్వామివి. నాకు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్ అంటే ఓన్లీ పేరెంట్సే చెప్పేస్తారు స్వామి అంటే భగవంతుడు స్వామి ఇంకా అంత అని. ఎక్స్పీరియన్సెస్ అంటే 10th వరకు నేను హాస్టల్లో లేను. తర్వాత 11th లో సడన్ గా ఇక్కడ ఆనంద్పూర్ డిస్ట్రిక్ట్ అదే పర్తి వచ్చి పర్తి మేము ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం, కానీ అమ్మానంత వచ్చేవాళ్ళం. కానీ నాకు ఒక్కసారి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయిన వెంటనే కొంచెం భయం అనిపించింది. అంటే అమ్మా నాన్న ఉండరు, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. అందుకని కానీ స్వామితో మాట్లాడడం నాకు చాలా అలవాటు. ఒకసారి నేను ప్రేయర్ హాల్కి వెళ్ళాను స్కూల్లో, స్వామితో చెప్పాను ఇక్కడ అమ్మా నాన్న లేరు, మీరే నన్ను చూసుకోవాలి, ఎప్పుడు నాతో ఉంటానని ప్రామిస్ చేయని స్వామిని అడిగాను. జస్ట్ ఇలా అన్నానో లేదు, అక్కడ మా ప్రేయర్ హాల్లో ఒక మధ్యలో ఒక పెద్ద ఫోటోలా ఉంటుంది, దానికి ఒక గార్లాండ్ కట్టు ఉంటుంది. అప్పుడు నేను అడిగిన వెంటనే రెండు వైపుల నుంచి ఆ గార్లెండ్ ఊడి కింద నిలబడింది అనమాట. అప్పటి నుంచి స్వామి నాకు అష్యూరెన్స్ ఇచ్చాను, నేను నీ జీవితం మొత్తం చూసుకుంటానని అన్నట్టు. అప్పటి నుంచి ఇంకా ఆ నమ్మకం వస్తుంది. అందుకే ఇంకా స్కూల్ నుంచి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే ఒక్కసారి స్వామి అంటే నేను చెప్పాలంటే ఐఎమ్ రీబోర్న్ అస్ అ సాయి స్టూడెంట్. ఆ అంటే నిజంగా ఇంకొక మనిషిలా మారా అనిపించింది అక్కడికి వచ్చిన తర్వాత. చాలా మార్పులు వచ్చాయి నాలో.
3: మరి 10th క్లాస్ వరకు బయట చదువుకున్న నీకు స్వామి సిస్టంలోకి వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి తేడా ఏమనిపించింది?
4: తేడా అంటే బయట అసలు బాగాలేదని చెప్పలేను నేను, ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ ద్వారానే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అది చెడు అని చెప్పలేను. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆర్గనైజ్డ్ వే అంటే వర్క్ షెడ్యూల్ ఒక ఎలా ఆర్గనైజ్ గా ఉండాలో అది నేర్చుకుని ఇంకా స్కూల్ నుంచి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే ఒక్కసారి స్వామి అంటే నేను చెప్పాలంటే ఐఎమ్ రీబోర్న్ అస్ అ సాయి స్టూడెంట్. ఆ అంటే నిజంగా

0: అంటే ఉదయాన్నే లేచి సుప్రభాతం చేసి దాని తర్వాత ప్రతిరోజు అదే షెడ్యూల్. అదే బయట ఉన్నప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఈ రోజు ఎంత క్లేస్తే రేపు ఎంత క్లేస్తానో తెలియదు. కానీ ఇలా ప్రతిదీ మన బాడీ మొత్తం ఒక ఒక టైం షెడ్యూల్ కి అలవాటు అయిపోతుంది సిస్టమాటిక్ వే. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ఎప్పుడు తొందరగా లేచేదాన్ని కదా ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా లేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాను అనమాట. అంటే ఒక రోజు ఒక గంట ముందు లేచానంటే ఈ రోజు ఒక గంట, అలాంటిది వారానికి నాకు 7 గంటలు ఎక్స్ట్రా, అంటే నా లైఫ్ లో 7 గంటలు ఎక్స్ట్రా. అదే బయట ఉండుంటే ఈ 7 గంటలు కూడా ఉండవు కదా. అంటే వారానికి 7 గంటలు అంటే అలాంటిది ఇంకొక నెలకి 7 x 4 అన్ని ఎక్స్ట్రా గంటలు అనమాట. సో అలా ప్రతిదీ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడం వల్ల మనలో ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అలవాటు అయిపోవచ్చు అనే నమ్మకం వచ్చేసింది లైఫ్ లో. సో ఎలాంటి సిచ్యువేషన్స్ లైఫ్ లో వచ్చినా కూడా ఫేస్ చేయగలనన్న నమ్మకం.
1: చాలా బాగుంది. మరి స్వామి దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు స్వామి అంబ్రెల్లాలో ఉండి స్వామి క్యాంపస్ లో చదువుకుంటూ బాగా నచ్చింది ఏంటి? స్వామి చెప్పిన దాంట్లో టీచింగ్స్ లో ఏది జీవితాంతం తప్పకుండా పాటించాలనుకుంటున్నావు?
0: నాకు అంటే పాటించాలి అనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నాను. ఏంటంటే స్వామి ఇంత చేస్తున్నారు ప్రతి ఒక్కరికి, కానీ స్వామి మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగితే నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఒకటే అని చెప్పారు, మీరందరూ మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావాలి. అంటే ఇంత చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ మన నుంచి స్వామికి ఏం కావాలని కోరుకోవట్లేదు, మన తల్లిదండ్రులకే మళ్ళీ ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. అంటే అంత సెల్ఫ్లెస్నెస్ ఎవరికి ఉంటుంది? అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. కానీ అంటే ఇంత ఇచ్చి కూడా ఏం తిరిగి ఆశించట్లేదు. అది ఎవరైనా చేయగలరు? మన సొంత తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకి ఏదైనా చేస్తున్నారంటే రేపు పొద్దున మనం ముసలైతే వాళ్ళు మనల్ని చూసుకుంటారు. అలాంటిది స్వామి నేనెవరో తెలియదు, తనెవరో తెలియదు, అంటే ఇంతమంది పేర్లు కూడా తెలియదు, కానీ ఎంత తెలియకుండా కూడా అందరూ నా ప్రాపర్టీ. అంటే ఎవరు జాయిన్ అయ్యారో ఎవరు అదంతా స్వామికి తెలుసు, కానీ మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలుసు, స్వామికి తెలుసు. అలాంటి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి అందరూ నా ప్రాపర్టీ, అందరూ నా ప్రాపర్టీ అంటున్నారు. అంటే ఎవరినైనా సెల్ఫ్లెస్ గా అంటే యాక్సెప్టెన్స్ ఉంది స్వామికి. అంత అంటే 1000 తల్లులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అర్థమైంది. ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకైనా చెప్పుకుంటాం, నాన్నకైనా చెప్తాం, ఇప్పుడు మాకు దొరికిన 10 మినిట్స్ ఫోన్ కాల్ లో ఏం చెప్తాం, అది కూడా ఈ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి వాళ్ళకి బాధపడడం ఎందుకు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామితో ఎలా కనెక్ట్ అవుతున్నావు అంటే నేను లెటర్స్ రాస్తూ ఉంటాను స్వామికి ప్రతిరోజు ఈవినింగ్ భజన్స్ లో. 6 o'clock కి మాకు భజన్ వెల్ అవుతుంది, సో 15 మినిట్స్ అటెండెన్స్ అవుతుంది అనమాట. సో నేను 15 మినిట్స్ నేను కూర్చుని ఒక లెటర్ రాస్తాను భజన్ వెంటనే. అది మాకు ప్రేయర్ హాల్ లో ఒక పోస్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది, అందులో పోస్ట్ చేస్తాను అనమాట. అది రాసిన వెంటనే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, దాని గురించి రోజంతా ఎంత బాధపడినా కూడా, ఒక్కసారి అది ఆ పేపర్ లో రాసి పోస్ట్ చేసిన వెంటనే ఇంకా నాకేం గుర్తుండదు. అంటే నాకు తెలుసు ఒక్కసారి ఇంకా స్వామికి చెప్తానంటే స్వామి చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైఫ్ లో అంటే స్వామి లైఫ్ నుంచి నేను నేర్చుకునే లెసన్ ఏంటంటే సర్వీస్. అన్నిటికైనా స్వామి చేసింది అదే. నేను ఇక్కడ కూడా కొన్నిసార్లు ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా నా మైండ్ డైవర్ట్ అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ సర్వింగ్ అది చేయడానికి వెళ్తూ ఉంటాను. అది ఇచ్చిన హ్యాపీనెస్ ఏమో మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అంటే ఆ కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా అది చాలా ఇక్కడ చిన్న స్కేల్ లో చేస్తున్నామేమో మోస్ట్లీ. అంటే రేపు పొద్దున మేము జాబ్ చేయడానికి కూడా, నేను ఏదైనా జాబ్ చేయాలనుకున్నా కూడా అది మేము కూడా ఇప్పుడు సొసైటీ నుంచి ఎంత పొందుతున్నామో సేమ్ అదే వెనక్కి ఇవ్వాలనుకున్నా, వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. అందుకని ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలని, మాకు దొరికిన నాకు వీలైనంత స్వామి ఎంత ఇవ్వగలిగితే అంత సర్వీస్ నేను చేయాలనుకుంటున్నాను.
1: చాలా బాగుంది. మరి గోల్డెన్ జూబ్లీ ఈ సంవత్సరం మీరు ఇక్కడ చదువుకోవడం, స్వామి దగ్గర ఉండడం ఎంతో అదృష్టం. ఈ సందర్భంలో మీ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారా?
0: స్వామి ఈ కళాశాలను స్థాపించి 50 సంవత్సరాలు అయిపోయిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అంటే ఈ బిల్డింగ్ ఇప్పటికీ చూసినా ఎంత బ్రాండ్ న్యూ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా 50 సంవత్సరాలు ఓల్డ్ ఈ బిల్డింగ్ అని యాక్చువల్లీ షాకింగ్ నాకు అది చూసిన వెంటనే. ఈ రోజు అనిపిస్తుంది అంత బాగా డెకరేట్ చేసిన తర్వాత చూసిన వెంటనే ఈ బిల్డింగ్ కి 50 సంవత్సరాలు అయిపోయాయి అప్పుడే అనిపించింది. అంత న్యూ లుక్ ఉంది ఆ బిల్డింగ్ కి. అంతేకాకుండా నేను వారం రోజులను చూస్తున్నాను, మా టీచర్స్ అందరూ ఎంత ఓల్డ్, అందరూ 60-70 ఇయర్స్ లో ఉన్నారు. వాళ్ళు కూడా పైకి కిందకి అటు ఇటు తిరుగుతూ అంత ఎంత ఆనందంతో సెలబ్రేట్ చేస్తుంటే నాకు నిజంగా హాస్టల్ ప్రతి ఒక్కరు ఏదో పనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జస్ట్ ఇప్పుడే అయ్యాయి, సిఐఈస్ ఒక 2 రోజులే అయ్యాయి అంతే. ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత 2 రోజులు కూడా అందరూ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారంటే నిజంగానే స్వామి వస్తున్నారు. నిజంగానే స్వామి వస్తే ఎంత గ్రాండ్ గా ఉండాలో నిజంగా అందరూ హార్ట్ అండ్

0: తోలు పెట్టి నిజంగా అంతా వర్క్ చేశారు. వాళ్ళు పెట్టిన రంగోలీస్ గాని, డెకరేషన్ చేయడం, ప్రతి చిన్నది చూసుకుని, పువ్వులు అన్ని చిన్న చిన్న వస్తువులు కూడా చూసుకుంటూ నేను డాన్స్ చేశాను. ఆ డాన్స్ ఇందాక మీకు చెప్పాను కదా, 6th, 7th, 8th, 9th లో పర్తయాత్రపు నాకు ఛాన్స్ వచ్చిందని. ఆ రోజు స్వామి మాకు శారీస్ ఇవ్వడం, పాద నమస్కారం ఇవ్వడం, అవన్నీ అంటే నాకు ఎంత అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండదో ఈ రోజు కూడా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగానే స్వామి అక్కడ వచ్చి కూర్చున్నారు, స్వామి మాతో ఫోటో తీసుకుంటున్నారు, అలా అనిపించింది స్టేజ్. దాని తర్వాత అంతా అయిన తర్వాత కూడా మీరందరూ క్యాంపస్ చుట్టూ, మా ఎక్స్టెండెంట్స్ అందరూ వచ్చి క్యాంపస్ చుట్టూ తిరిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ రోజంతా.
1: సాయిరామ్, నా పేరు రేష్మ, నేను ఇప్పుడు 2nd MBA చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ మేజర్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ MBAకి ఎలా వచ్చానంటే, నేను యాక్చువల్ గా ప్రైమరీ స్కూల్లో 1st స్టాండర్డ్ నుంచి జాయిన్ అయ్యాను. కానీ నాకు అప్పుడు స్వామి ఎవరున్నారు అది ఏం తెలీదు. నానా నాకు యాక్చువల్ గా ఏం చెప్పారంటే, నువ్వు స్కూల్కి వెళ్ళు, యాక్చువల్లీ అది డే స్కాలరు, నీకు కావాలంటే ప్రతిరోజు నీకు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తామని, లేకపోతే అక్కడే ఏం ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, నీకు ఇష్టం అంటే అక్కడే ఉండని చెప్పారు. అది అయిన తర్వాత ఇక్కడ ఆ ఫ్లోలోనే వెళ్ళాం. నేను నార్మల్ గా స్వామి ఎవరున్నారు, వాళ్ళు గాడ్ ఎవరు అని ఏం తెలియదు. ఫస్ట్ హ్యాండ్ నుంచి మైండ్ లో ఏమైనా ఐడియా ఉంటే ఆ ఐడియాతోనే వచ్చాను. కానీ ఇక్కడ BBM అయిన తర్వాత 2014 లో ఇన్ మై మైండ్ అది ఒక థాట్ జరిగిపోయింది అనమాట. కానీ ఎలా అంటే, స్వామి ఊరికే నార్మల్ గా నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నాను కదా, నాకు MBA కూడా సీట్ ఇస్తారులే అలా, ఐ థింక్ నేను ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నేను నాకు సీట్ ఇస్తారని. నేను ఎగ్జామ్ కి అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు, ఊరికే అలా వచ్చేసాను. ఎందుకంటే చాలా మంది చెప్పారు, నువ్వు ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నావు, ఇప్పుడు స్వామిని వదిలే, ఐ మీన్ హీ డిడ్ంట్ లీవ్ యూ, ఇప్పుడు కూడా మీకు సీట్ ఇస్తారని చెప్పారు. అది నేను టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని పర్తీకి వచ్చాను. చాలా ప్రిపరేషన్ చేయలేదు కానీ పర్తీకి వచ్చి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ 2014 లో యాక్చువల్లీ MBA స్టార్ట్ అయింది మన ఇన్స్టిట్యూట్ లో, అనంతపూర్ క్యాంపస్ లో. అది లిస్ట్ చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నా పేరు లిస్ట్ లో లేదనమాట. అప్పుడు షాక్ అయ్యి చాలా, మా నాన్న కూడా చాలా బాధ పెట్టారు. వాళ్ళు చెప్పారు, ఏంటిది నువ్వు బాగా ప్రిపేర్ చేయలేదు అందుకే స్వామి నీకు సీట్ ఇవ్వలేదని. అప్పుడు కూడా నేను రియలైజ్ చేయలేదు. 2nd ఇయర్లో కూడా 2015 కూడా నేను అప్లై చేశాను MBAకి, అప్పుడు కూడా నా పేరు రాలేదు లిస్ట్ లో. అప్పుడు నాకు అర్థమైంది, స్వామి ఇది ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నారు. నార్మల్ గా నాకేంటంటే, స్వామి ఎవ్రీ టైమ్ హీ గివ్స్ యూ ఎన్ ఎక్స్పీరియన్స్, అది సిమిలర్ గా ఉంటే వాళ్ళు మీకు ఒక లెసన్ నేర్పించాలని ఉంది, అలా నా ఫీలింగ్ ఉండింది. అందుకే 2nd టైంలో కూడా అది రాలేదంటే నేను ఇంట్రోస్పెక్ట్ చేశాను, నేను స్వామి ఎందుకు ఇప్పుడు సీట్ ఇవ్వలేదు, BBM కూడా వచ్చినప్పుడు నేను చాలా బాగా ప్రిపేర్ అవ్వలేదు కానీ నాకు సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ఐ ఇంట్రోస్పెక్టెడ్. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే ఐ టేకన్ ది సీట్ ఫర్ గ్రాంటెడ్ నాకంటే అది ఐ నెవర్ రియలైజ్ దట్ ఇది స్వామి ఇన్స్టిట్యూట్ లో సెలెక్షన్ ఎగ్జామ్ మార్క్స్ మీద కాదు, స్వామియే పిక్ చేస్తారు వాళ్ళ స్టూడెంట్స్ అని అప్పుడు నాకు రియలైజ్ అయింది. 3rd ఇయర్లో కూడా నేను స్వామికి చెప్పాను, స్వామి చూడండి నేను ఐ అక్సెప్టెడ్ మై మిస్టేక్ అని, కానీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ అ సీట్ మీరు ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు, మీ ప్లాన్ మీరే, యూ విల్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ అని అదే నాకు థాట్ వచ్చింది. 3rd ఇయర్లో కూడా నేను ట్రై చేశాను కానీ అప్పుడు కూడా రాలేదు. అయిన తర్వాత నేను నాన్నకు చెప్పేశాను, నాన్న ఇప్పుడు మరీ ట్రై చేయను, మరి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేస్తావు, వెళ్ళు బయటకు వెళ్ళి ఏమైనా పని చేయి, ఇది అది అని చెప్పారు. కానీ నాకు ఉండాలని ఉంది నేను PG ఇక్కడే చేయాలని, ఎందుకంటే కిండర్ గార్డెన్ నుంచి స్వామి ఇన్స్టిట్యూట్ లో చదివిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా, ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామని ఆ ఫీలింగ్ అందరికీ లైక్ కమ్యూనికేట్ చేయాలని ఉంది. తర్వాత 4th ఇయర్లో యాక్చువల్ గా నాన్న చాలా ఫోర్స్ చేశారనమాట, వెళ్ళి ట్రై చేయి అని. నేను నాన్నతో చాలా ఆర్గ్యూ చేశాను, నాన్న నాకు వద్దు ఇప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయను అని చెప్పాను. కానీ మార్చ్ 11th లాస్ట్ డే ఉంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, నాన్న నాకు చెప్పారు, చూడు అప్లికేషన్ వచ్చింది నువ్వు ఫిల్ చేయని, కానీ నాకు ఇష్టం లేదని నేను ఫిల్ చేయలేదు. నాన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఒక ఫోన్ చేసి అప్లికేషన్ అడిగారు. అది అప్లికేషన్ మార్చ్ 12 వచ్చింది. నేను నాన్నకు చెప్పాను, అన్న నాన్న ఇప్పుడు చూడండి, మీరు లాస్ట్ డే అయిపోయింది, ఇప్పుడు అప్లికేషన్ పంపిస్తే కూడా కాల్ లెటర్ రాదు. అది అయిన తర్వాత నా నాన్నమ్మ నాకు చెప్పారు, చూడు పెద్ద మెరకలు అవుతుంది ఈ ఇయర్, నీకు వస్తాయి సీట్ అని అలా చెప్పారు. నేను నాన్నమ్మకు ఛాలెంజ్ ఇచ్చాను. నేను చెప్పాను, నేను ఎంబీఏ హాల్ టికెట్ వచ్చినప్పుడు లైక్ టిల్ ఇట్ కమ్స్ ఐ విల్ నాట్ బిలీవ్ దట్ స్వామి ఈజ్ వర్కింగ్ త్రూ మీ, అలా చెప్పాను. తర్వాత మార్చ్ 13 కి మేము అప్లికేషన్ పోస్ట్ చేశాము. నేను గ్యారంటీ అయిపోయాను ఇప్పుడు రాదని కాల్ లెటర్. అది ఒక్క వీక్ తర్వాత కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత నాన్న మనకు చెప్పారు, చూడు ఇప్పుడు కాల్ లెటర్ వచ్చింది, ఇప్పుడు కూడా నమ్మవా అని. నేను చెప్పాను, నేను నమ్మను అన్లెస్ అండ్ అంటిల్ నాకు ఎంబీఏ ఫామ్ అది వస్తుంది, అది సెంటెన్స్ నేను చూడాలి, మిస్ రేష్మ ఇస్ అడ్మిటెడ్ ఫర్ ఎంబీఏ, అప్పుడు ఒక నేను నమ్మను అని చెప్పాను. నాకు చాలా ఇది బాధగా ఉన్నింది, ఎందుకంటే 3 ఇయర్స్ వెయిట్ చేశాను కానీ స్వామి సీట్ ఇవ్వలేదని. అప్పుడు నానమ్మ నాకు ఒక బుక్ ఇచ్చారు, దాంట్లో వెయిటింగ్ బాయ్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నింది. వెయిటింగ్ బాయ్స్ ఎవరంటే నార్మల్ గా బాయ్స్ క్యాంపస్ లో అది ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట స్వామి వాళ్ళకి ఏం ఫర్దర్ గైడెన్స్ ఎలా ఇస్తారు, ఏం చెప్తారు చేయడానికి, అవన్నీ ఇస్తారంట. అది ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది నార్మల్ గా. అది ఎండ్ లో లైక్ సో మెనీ పీపుల్ మధ్యలో అది వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మధ్యలో ఎవరైనా ఉంటే లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎవరైనా ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అది చేసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది, నాకు కూడా అలాగే స్వామి అలా టెస్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, పర్తీకి వచ్చాను ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాయడానికి కూడా నేను చాలా లైట్ తీసుకున్నాను. నేను స్వామికి చెప్పాను, స్వామి ఈ ఇయర్ కూడా నేను ప్రిపేర్ చేయను, 3 ఇయర్స్ నేను ప్రిపేర్ చేస్తాను కానీ మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను ప్రిపేర్ చేయను, మీకు సీట్ ఇవ్వాలంటే ఇవ్వండి లేకపోతే నేను వెళ్ళిపోతా, అలా చెప్పేసి సాయర్పణం చెప్పేసి వెళ్ళిపోయా ఎగ్జామ్ కి. ఎగ్జామ్ లో ఏం రాసాను ఎలా రాసాను నాకు తెలీదు. నార్మల్ గా ఎగ్జామ్ లో ఆ 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత నార్మల్ గా నేను సెక్షన్ చూస్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఇయర్ నాకు ఆల్రెడీ ఐడియా ఉన్నింది స్వామి నాకు ఇవ్వలే, హీ విల్ నాట్ గివ్ మీ అని, ఊరికే అటెంప్ట్ చేశాను ఆన్సర్స్. అది చేసిన తర్వాత ఈవినింగ్ 5 o'clock కి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. నాకు 4 ఫోన్ కాల్స్ వచ్చాయి, అందరూ నాకు చెప్తున్నారు అక్క మీ రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళండి, కానీ నేను నమ్మలేదు. తర్వాత నా తమ్ముడు వెళ్ళి ఆ లిస్ట్ లో ఫోటో తీసుకుని అది నాకు చూపించారు. అది చూసిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు లిస్ట్ చూడడానికి, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ నా పేరు లిస్ట్ లో ఉందని. అది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా మంది నాకు చెప్పారు, మీకు ఎందుకు స్వామి ఇంత లేట్ గా ఎందుకు జాయిన్ అంటే, యాక్చువల్ గా చాలా మందికి నాతో ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. 3 ఇయర్స్ ఎవరు వెయిట్ చేస్తారు, ఇప్పుడు స్వామి ఫామ్ ఫిజికల్ ఫామ్ లేదు, ఫిజికల్ ఫామ్ అట్లీస్ట్ ఉంటే అందరికి అష్యూరెన్స్ ఉంటుంది, ఇప్పుడు దర్శనకు వస్తారు స్వామి మనకు చెప్తారు ఇది అది అని. కానీ ఇప్పుడు ఫిజికల్ ఫామ్ కూడా లేదు, మరి నువ్వు అందరూ నాకు చెప్పారు నువ్వు ఎలా వెయిట్ చేస్తావు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తావు, దట్ టు లైక్ బీయింగ్ అ గర్ల్ యూ వెయిటెడ్ ఫర్ 3 ఇయర్స్ అండ్. అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకు ఇంకొక లైక్ ఆ ఫీలింగ్ ఉన్నింది అని, నేను స్వామి చెప్తారు కదా మేము వెన్ వీ స్పీక్ వీ డోంట్ కన్వే ఎనీథింగ్ బట్ బై అవర్ యాక్షన్స్ వీ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అలా అని నేను ఏం ఎవరికి చెప్పలేదు, కానీ అందరికి తెలిసింది నేను 3 ఇయర్స్ వెయిట్ చేశాను. 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జూనియర్స్ సీనియర్స్ టీచర్స్ కూడా చెప్పారు నాకు, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యావు. అదే నాకు ఒక చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది, ఎందుకంటే స్వామి నాకు ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసి చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. ఇది ఒకటి. ఇలా నేను ఎంబీఏకి వచ్చాను, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ కాలేజ్ ది యాక్చువల్ వాల్యూ తెలిసింది. తర్వాత ఐ వుడ్ లైక్ టు టెల్ అది ఒక లైక్ 1 బిలీఫ్ దట్ ఐ హ్యావ్. స్వామి ఏం చెప్తారంటే ఏదో చేయండి పర్వాలేదు, సర్వీస్ చేయండి లేకపోతే టాక్ టు సంబడీ స్వీట్లీ సాఫ్ట్లీ, ఏమైనా చేస్తే ఫస్ట్ థాట్ దట్ షుడ్ కమెంట్ టు అవర్ మైండ్స్ ఇస్ స్వామికి ఇది ఎలా ఫీల్ అవుతుంది. అది ఆ థాట్ మేము ఒక్క లైక్ ఎనీ యాక్షన్ చేసిన ముందు ఆ థాట్ ఒకసారి వస్తే అది మన జస్టిఫికేషన్ వస్తుంది స్వామి ఇది ఇష్టమా లేదా అని. స్వామికి ఇష్టం అంటే మేము చేయొచ్చు, స్వామి ఇష్టం లేకపోతే అది చేయం. అలా ఐ ప్రామిస్ టు ప్రాక్టీస్ దిస్ త్రూ అవుట్ మై లైఫ్. నేను ఏదో యాక్షన్ చేయముందా, ఏదో డెసిషన్ తీసుకోవడం ముందా ఐ విల్ ఆల్వేస్ థింక్ ఇది స్వామికి ఇష్టం ఉంటుందా లేదా. ఐ నో స్వామి నాకు కన్వే చేస్తారు, వాళ్ళు ఇష్టం అంటే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను. 3 ఇయర్స్ వేస్ట్ చేసిన తర్వాత నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ క్యాంపస్. అది నాకు చాలా లక్కీ ఫీల్ అయిందన్నమాట, ఎందుకంటే మేబీ ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దోస్ 3 ఇయర్స్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 6వ ఆఖరి భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య

0: سائی سچ سائی ہے مسائی سے
1: بابا
0: سچ بابا پریم بابا سے

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన శంకర భగవత్పాదుల వారి మొదటి శిష్యుడు నిత్యానందం ఈ శ్లోకమును రచించాడు. 1973 మే నెల 30న బృందావనంలో వేసవి తరగతులలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రసంగిస్తూ మన చిత్తమును దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొన్నప్పటికీ అది పరవిద్య క్రిందనే లెక్కింపబడుతుందని పై శ్లోకాన్ని విశదీకరించారు.

0: విద్యార్థి విద్యార్థినిలారా, భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకంను ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు. ఇందులో యోగి అయినా భోగి అయినా లేక త్యాగి అయినా సంఘవర్జితుడైనా సంఘ సహితుడైనా ఒక్కతూరి ఈ బ్రహ్మ చిత్తమును తాను చవిచూచిన తరువాత ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. అనగా ఇది ఎట్టు సంప్రాప్తమగునని మనం సందేహించవచ్చును. పాటలు పాడుతూ నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యమునందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగానే తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు యందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునందించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు. భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకునలేకపోతున్నాం. దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము. భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భర్త గతించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది. కాని ఈ విధవత్వాన్ని పొందనటువంటి స్త్రీని ప్రకృతి చూచి ఈమె సుమంగళి అనే భావిస్తుంది, కాని విధవని మాత్రం ఎవరికీ తెలియదు. కాని నేను విధవనని మాత్రము ఆమెకు మాత్రమే తెలుస్తుంది. పురుషునికి ప్రవృత్తి నివృత్తి అనేటువంటి ఇరువురు భార్యలు ఉండటం చేత ఈ యొక్క పరతత్వం అనేటువంటి యొక్క శక్తిని తాను అందుకున్నటువంటి పురుషతత్వమునందు ఈ ప్రవృత్తి తక్షణమే త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది, కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు. దీనిని ముండకోపనిషత్తును శౌనకుడు అనేటువంటి శిష్యుడు అంగీరసుడు అనేటువంటి మహాజ్ఞాని అనేటువంటి గురువును ప్రశ్నిస్తూ వచ్చాడు. అయితే ఈ ముండకోపనిషత్తు పరవిద్య అపర విద్య రెండు విద్యల యొక్క తత్వాన్ని తాను ప్రబోధిస్తూ కేవలం స్వరబద్దమైనటువంటి యొక్క ఋగ్వేదమునని కాని ఇంకా సామవేదము కాని అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని ఈ యొక్క యజుర్వేదము కాని ఈ సర్వ వేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు. ఇంతియే కాక ఇందులో వ్యాకరణము ఉక్తము జ్యోతిష్యము అంగీరసము ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యల యందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు. కాని పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు. అనగా మన చిత్తమును దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తుల యందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపర విద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కిస్తూ వచ్చాడు. అయితే జనకుడు కూడాను తన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించుచూ రాజ్య పరిపాలన సలుపుచూ తన యొక్క చిత్తము దైవతత్వమునందు మాత్రమే ఇమిడ్చడము ఆ యొక్క జనక మహారాజు మాత్రమే చేయగలిగాడు. ఇట్టి పవిత్రమైనటువంటి రాజయోగమును అనుభవించుచు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు
1: తన యొక్క జీవితమును అంకితం చేసి జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు. దీనికి అతని యొక్క ఏకత్వమునకు చిన్న ఉదాహరణము, సుఖ మహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకుని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు. కాని ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖ మహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు. ఒకనాడు అరణ్యమునకు వెళ్లి శుకునకు నమస్కరించి, స్వామి, నన్ను కూడాను నీ శిష్యకోటిలో ఒకరిగా చేర్చుకుని నేను ప్రతి నిత్యము కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు తమ యొక్క క్లాసులు యందు తమకు అనుమతి ఇవ్వాలని ప్రార్థించాడు. ఆనాటి నుండి ఆ యొక్క శిష్యులతో జనకుడు కూడాను చేరి ఈ యొక్క ప్రబోధలను ఆలకిస్తూ వస్తున్నాడు. కాని ఒకనాడు శుకులవారు జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధలు సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు. కాని ఆ మిగిలినటువంటి విద్యార్థులు, ఏమిటి, సుఖ మహర్షుల వారు సర్వసంగ పరిత్యాగులని మేము ఆశించాము, విశ్వసించాము, కాని మహారాజు అయినటువంటి యొక్క జనకుడు ధనవంతుడుగాను మహారాజుగాను ఉండటం చేత అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుడి పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది. ఇట్టిది యుగ యుగములందు కూడాను ఒక కర్మ బద్ధులైనటువంటి యొక్క వ్యక్తులకు ఓర్వలేనటువంటి బుద్ధులు రావటం సహజం. అదృష్టవంతులను చెంత చేర్చి ఏదో వారికి సరి అయినటువంటి ప్రబోధలు సలుపుతున్నప్పుడు కేవలము వారు అట్టి అదృష్టమునకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ది అవుతుంటుంటుంది. ఎవరెవరి ప్రాప్తము ఏ స్థానమునందు ఏ కాలములో ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు. కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు. మనకు పుణ్యఫలము ప్రాప్తించినటువంటి సమయమునందు మరింత పుణ్యమును చేయటానికి మనం పూనుకోవటం చేత వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యం చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడిగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది. మరుక్షణమునంది మిథిలాపురి అంతా కూడాను మండిపోతున్నట్టుగా కనిపించింది ఈ యొక్క విద్యార్థులకు. అప్పుడు ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను, అయ్యో, మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు. కాని జనకుడు కట్టు కదలలేదు, చెట్టు చెదరలేదు. తిరిగి శుకుడు చెప్పాడు, జనక, అంతఃపురమున కూడాను మంటలు ప్రాకినవి, నీవు వెళ్లి నీ అంతఃపురవాసులను కాపాడుకోవడానికి తగినటువంటి ప్రయత్నం సల్పు అన్నాడు. జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు. దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేదు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు. ఇంతలోనే గ్రామమునకు పరిగెత్తిపోయినటువంటి ఈ యొక్క ఓర్వలేనటువంటి శిష్యులున్నారు చూడు, తిరిగి వచ్చి, స్వామి, ఊరంతా కాలినట్టుగా కనిపించింది, కాని అక్కడికి వెళితే ఏమాత్రం కూడాను అగ్ని లేదు, కాని జనకుడు ఇక్కడే కూర్చున్నాడు, ఇతని ఎంత స్థిరచిత్తుడు అని ఆ శిష్యులు ఈ గురువునికి చెప్పడానికి పూనుకున్నారు. అప్పుడు శుకులవారు చెప్పారు, నాయన, ఈ చపల చిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించి కూడాను ప్రయోజనం లేదు, స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు. కనుక స్థిరచిత్తులైనటువంటి వారు ఒక్కరు చిక్కినా కూడాను చాలు, చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యమును వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసుమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసుమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు. కానీ అక్కడ కూడినటువంటి వారందరి కూడాను ఈమె రాణి కదా, స్త్రీ కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని, ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు. కాని రాసుమణి కూడాను తాను ఏమీ తెలియనటువంటి రీతిగా నాలో ఏమి తప్పున్నది, నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది. కాని నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు. కనుక అదే విధంగాని ఈ రాణి రాసుమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోట నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేను ఏమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు. అదే విధముగానే మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్తున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులకు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావడం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థలు ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వం నందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. కనుక చపల చిత్తులైనటువంటి వారు ఎట్టి యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకు ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వాడు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు. ఇట్టి యొక్క పరిస్థితిని పురస్కరించుకుని శంకరుల యొక్క శిష్యుడైనటువంటి యొక్క నిత్యానందుల వారు ఈ శ్లోకమును లిఖిస్తూ వచ్చాడు. సంగరతోవ అనగా సంగముతో చేరి కాని, సంగమును వదలి కాని మరికొంతమంది సాధనలు చేస్తుంటుంటారు. సంగముతో ఉండి త్యాగరాజు, పోతన ఇలాంటి మహావేమన మహాపురుషులందరూ కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంగములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు. కానీ సంగమునకు దూరమై ఏ కొండ గుహలయందో, ఏకాంతమైనటువంటి ప్రదేశములందో, ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు, వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు. మరికొంతమంది సంగము లోపల మహాభక్తుల వలె నటించుతూ కొన్ని రకములైనటువంటి యొక్క వేషములు వేయుచు ఎక్కడ 10 మంది చేరుతుంటారో, 10 మంది చూచుతుంటారో అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు. ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరి అయినటువంటి యొక్క కృత్యములు కానేరవు. విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టివారికి మాత్రమే వారు చూపగలరు. కాని ఏదో బజారు లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు. జపము, ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి, వజ్రముల వంటివి. అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని, ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరి అయినటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు. స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, కూర్మ సాధన. మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను వీలు కాదు. అదే విధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప పది మందిలో సాధన చేయటానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని. పది మంది లోపల ఏకాగ్రత కుదరక తాను ఏకాకి అయినటువంటి స్థితి ఎందు మాత్రమే ఏకాగ్రతను అభివృద్ధి పరచుకోవటం మీన సాధన అని అర్థం. ఇంకా మృగ సాధన అనగా అది కేవలం భూమిపైన మాత్రమే సంచరిస్తుంది కాని జలములో తాను జీవించడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోదు. కదుకునే పది మంది లోపల మాత్రమే సాధన చేయటం కొంతమందికి వాడకవుతుంది కాని ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి. ఇంకా కూర్మ సాధన అనగా ఏకాంతంలో ఉండని జలములో ఉండినా గట్టు నుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు. అట్టి సమచిత్తమును మనం అభివృద్ధి పరుచుకొని తదుపరి స్థిర చిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు కాని సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరుచుకుంటూ పోతున్నాం. కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడము అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండేటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియములను అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడాను గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితే మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారవుతారు. నీ భావములకు విరుద్ధము లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు. ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీ సంఘసేవ సలిపినప్పటికీ సంఘజీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడాను చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి. నీ నమ్మకము చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది. కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మం ఎత్తినందుకు కాని నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడుకున్నాను కాగలవు. కాన విద్యార్థులారా, మీరు ముఖ్యంగా ఈ నెల దినమును కూడాను అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు అందించేటువంటి విషయములు మీరు ఎంత శ్రవణం చేయుచున్నారో, ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను. బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని, ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడాను ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడాను అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుచుతుంటుంటాయి. చాకలి ఇంటి లోపల కొన్ని నూర్ల బుష్ కోట్లు ఉంటుంటాయి, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును. కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి. అదే విధంగానే మన యొక్క బుర్ర ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలు అనేటువంటిది రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి. ఒక గరిట అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది, అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది. కాని దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు. కనుక మన బుద్ధి ఒక స్పూన్ వలె అందరు ఇచ్చేటువంటి లెక్చర్ లోపల సంచరించినంత మాత్రం ప్రయోజనం లేదు. మనము దానిని ఆ స్పూన్ ఆధారంగా చేసుకుని మనం ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
0: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధలను, అనేక రకములైనటువంటి అనుభవాలను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను. భారతమునందు మీరు ఒక చిన్న కథ విని ఉంటుంటారు. కృష్ణుణ్ణి వశము చేసుకునే నిమిత్తమై సత్యభామ నారదు దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక మంత్రమో లేక యంత్రమో లేక తంత్రమో ఏదో ఒక ఉపదేశం చేయమని స్వార్థురాలైనటువంటి సత్య నారదుణ్ణి ప్రార్థించింది. ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పనిచేయదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు. దైవతత్వమును తెలియనటువంటి యొక్క సత్య, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య, స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులోకి ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుణ్ణి నారదుడికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు. ఒకవైపున కృష్ణుని కూర్చొనబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కానీ కృష్ణుడు ఏమాత్రం కూడాను కదలలేదు. ఈ సమయంను పురస్కరించుకుని నారదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధనము నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు. ఈ యొక్క అవస్థను ఆలోచించి, అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది. ఆ యొక్క అవస్థను చూచి రుక్మిణి, చెల్లెలా నీవు యోచించనక్కరలేదు, తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత చేతిలో ఉంచుకుని కన్నులకు అద్దుకుని ఆ చేతినిందే ఉంచుకుని సత్యభామ వెంట కృష్ణుడి దగ్గరికి వెళ్లింది. కానీ అక్కడ కృష్ణుడు నారదుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడాను చిరునవ్వు నవ్వి, అయ్యో భగవంతుణ్ణి ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది, ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకొనలేదు. సాకారమైన కృష్ణులకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు. అప్పుడు తాను కృష్ణునే చింతించి

0: ఒక
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశుడవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణ నామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది, తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది. కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు. కనుక నీవు చిత్తశుద్ధుడై ప్రేమతో భగవంతుని పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పైపై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చితుడై ఉండాలి. అందువలననే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విచిత్త, ఎట్టి మార్గంలో ఉండినటువంటి వాడికైనా కూడాను తాను చిత్తశుద్ది కలిగి తాను ప్రేమతో పరమాత్మను చింతించిన వాడు బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి, ఆ బ్రహ్మతత్వమును తెలిసేటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతుంటాడు.

0: FM。
1: ఇంతవరకు మీరు 1973 మే నెల 30న బృందావనంలో వేసవి తరగతులలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భజగోవిందం శ్లోకాలపై అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఈ వేసవి తరగతులలో పెద్దల నుండి తెలుసుకున్న విషయాలను అలక్ష్యం చేయక ఆచరణలో పెట్టి సంఘచిత్తము నుండి సమచిత్తము వైపు ప్రయాణించమని

ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కాచి ఉన్నది. అయితే శాంతిభద్రతలు బయట ప్రపంచంలో లేవు. శాంతిభద్రతలు తనయందే ఉన్నవి. సర్వమూ తనయందే ఉన్నది. కాని ఆ సత్యమును మానవుడు మర్చిపోతున్నాడు. స్వస్వరూపమును విస్మరించి, బాహ్యరూపమును విశ్వసించి, అనిత్యమైన భావముల చేత ప్రపంచంలో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయూ బ్రహ్మస్వరూపమే. బ్రహ్మలేని స్థానము కాని, బ్రహ్మలేని నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు. చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించే అనుభూతులు ఇవన్నీ బ్రహ్మానుభూతులే. కంటికి కనిపించునది, చెవులకు వినిపించునది, మనసుకు అనిపించునది, హృదయాన్ని మురిపించున్నది ఈ బ్రహ్మతత్వమే. మమాత్మ సర్వభూతాంతరాత్మ అనే సత్యమును చక్కగా అందరూ అర్థము చేసుకుంటే ఈ విధమైన అల్లకల్లోలములకు అవకాశమే ఉండదు ప్రపంచములో.

అందరికి సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? సంవత్సరం మార్చి నెల మొదటి వారంలో ఒకసారి, మే నెల మధ్యలో ఒకసారి స్వామి రెండుసార్లు బొంబాయి సందర్శించారు. మార్చి నెలలో జరిపిన పర్యటనలో స్వామి 2500 మంది బాలవికాస్ బాలల ప్రదర్శనను ఆశీర్వదించారు. విశ్వవిద్యాలయం నుంచి, ఇతర కళాశాలల నుంచి వచ్చిన అనేక మంది ఉపాధ్యాయులను ఉద్దేశించి స్వామి ప్రసంగించారు. ధర్మక్షేత్రంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూల్, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ సంస్థలను స్వామి ప్రారంభించారు. ప్రదర్శనలో పాల్గొన్న వారిని ఉద్దేశించి స్వామి ప్రసంగిస్తూ, ఈనాటి తల్లిదండ్రులు తమ బిడ్డలకు సరియైన మార్గదర్శకులు కాలేకపోతున్నారు. అబద్ధాలు చెప్పడం, లంచాలు స్వీకరించడం, జూదం లాంటి వ్యసనాలకు లోను కావటం, దుష్ప్రచారాలు చెయ్యటం వంటివి వారే చేస్తున్నారు. అసభ్యంగా తిట్టటం, బిగ్గరగా మాట్లాడటం, కేకలు పెట్టడం లాంటివి చేస్తున్నారు. వారు చేస్తున్న తప్పుకు తొలవంచుకునేలా, సిగ్గుపడేలా పిల్లలే వారికి తగిన గుణపాఠం చెప్పాలి అన్నారు స్వామి. మే నెలలో ధర్మక్షేత్రం పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా అధ్యక్షత వహించిన తర్వాత స్వామి రత్నగిరికి విమానంలో వెళ్లి అక్కడి భక్తుల ప్రార్థనలను ఆశీర్వదించారు. మార్చి నెలలో బొంబాయి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో స్వామి కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని సాందూరులో 2 రోజులు గడిపారు. ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను వెలికితీయటం కోసం రాజాసాహెబ్ స్థాపించిన ఒక యంత్రాగారానికి స్వామి ప్రారంభోత్సవం చేశారు. 27 సంవత్సరాల క్రితమే తన సామ్రాజ్యాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన స్వామికి రాజాసాహెబ్ వారు ఘనమైన స్వాగతాన్ని పలికారు. 1949 సంవత్సరంలో రాజాసాహెబ్ అధికారాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు స్వామి ఆయనను ఏమీ విచారించవద్దని, సాందూరు సంస్థానం కంటే పెద్ద సంస్థను నువ్వు భవిష్యత్తులో చూస్తావు అని చెప్పి తనను ఓదార్చిన విషయాన్ని గురించి వివరిస్తూ రాజాసాహెబ్ వారు ఇప్పుడు స్వామి ఆ సంస్థను ప్రారంభించటానికే వచ్చారు అని చెప్పారు. మే జూన్ మాసాలలో నిర్వహించబడే వేసవి శిక్షణా తరగతులు యువతరం తప్పనిసరిగా నేర్చుకోవలసిన విషయాలను తెలుపుకోవటానికి అవకాశాన్నిచ్చాయి. ముందు ముందు జీవిత గమనంలో ఎన్నో కష్టసుఖాలను ఎదుర్కొనవలసిన యువతీ యువకులకు వివిధ ప్రాంతాలకు చెందిన ఋషులు, సాధువులు బోధించిన విజ్ఞానాన్ని అందించి ఈ యుగవతార లక్ష్యాన్ని, తత్వాన్ని ఎరుకపరిచి వారు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి కావలసిన విధంగా వారిని తీర్చిదిద్దడానికి ఈ వేసవి శిక్షణా తరగతులు మరింత ఆవశ్యకములయ్యాయి. వేసవి శిక్షణా తరగతులు ఇంకా 2 రోజులలో ముగుస్తాయనగా జూన్ 19వ తేదీన ఈ ప్రపంచంలోని శాస్త్రకారులెవ్వరికీ అంతుపట్టని ఈ సాయి ఎవరు అన్న ప్రశ్నకు స్వామే స్వయంగా సమాధానం చెప్పారు. మానవజాతినంతటినీ ఏకం చేసి వసుదైక కుటుంబంగా చెయ్యటానికి, మీ నిజతత్వమైన ఆత్మతత్వాన్ని మీకు తెలియచెప్పటానికే నేను వచ్చాను. తుచ్చమైన లౌకికమైన భౌతిక సుఖాలను, సంపదలను నా నుండి ఆశించకండి. వాటికి బదులు నన్నే మీరు కోరుకోండి. అందుకు తగిన ప్రయోజనం మీకు తప్పక చేకూరుతుంది అంటూ స్వామి తమ అవతారతత్వం గురించి ప్రకటించారు. అవును, నిజమే. ఆశ్చర్యమేముంది, స్వామి అలా ప్రకటించగానే భారత మాజీ సైన్యదళాధిపతి అయిన జనరల్ కరియప్ప అక్కడ సమావేశమై ఉన్నవారందరినీ జై సాయిధర్మ అని నినాదాలు చెయ్యవలసిందిగా కోరగానే ఆ ప్రాంతమంతా జై సాయిధర్మ అన్న జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించింది. చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై ప్రజ్ఞానం, రాక్షసులపై దేవతలు సాధించే విజయానికి గుర్తుగా దసరా ఉత్సవాలు జరపబడతాయి.

దసరా ఉత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి వచ్చి నియమ నిబంధనలను, క్రమశిక్షణను చక్కగా పాటిస్తూ విజయం వైపుకు అడుగు వేస్తారు. అనంతపురం స్త్రీల కళాశాల విద్యార్థినులు ది బిషప్స్ క్యాండిల్ స్టిక్స్ అన్న నాటకాన్ని, బృందావన్లోని బాలుర కళాశాల విద్యార్థులు పాండవ విజయం నాటకాన్ని ప్రదర్శించారు. రెండు నాటికలు కూడా నిస్వార్థమైన ప్రేమ, భక్తి ఎటువంటి ప్రయోజనాన్ని సాధించగలవో తెలియచేయటం కోసం ప్రదర్శింపబడినవే. కొంతమంది ఉపన్యాసకులు, మరికొంతమంది సంగీత కళాకారులతో కూడినటువంటి భాగవత భక్త సమాజం వారు సోదర భావంతో దేవుడున్నాడని నమ్మే ఆస్తిక సిద్ధాంతం ప్రాతిపదికగా కొన్ని సంయుక్త కార్యక్రమాలను నిర్వహించారు. భగవాన్చే నియుక్తులైన పండిత బృందం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వైదిక హోమం, పురాణ ప్రవచనాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించే విధంగా ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా, ఆకర్షణీయంగా, రమణీయంగా రూపొందించబడ్డాయి. 1974 జన్మదినోత్సవం సందర్భంగా చందాలు వసూలు చెయ్యటాన్ని, ధనాన్ని దుర్వినియోగం చెయ్యటాన్ని స్వామి తీవ్రంగా నిరసించారు. చందాలు అడిగి ప్రజల నుంచి ధనాన్ని పోగు చేయటాన్ని స్వామి ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. అలా చందాలు వసూలు చెయ్యటం కాని, చందాలు ఇవ్వటం కాని చెయ్యొద్దని స్వామి భక్తులను తీవ్రంగా హెచ్చరించారు. ఏమీ అవసరం లేని తన కోసం ఏమీ తీసుకురావద్దని కూడా స్వామి ప్రకటించారు. ఏదైనా నా కోసం తీసుకువచ్చినా లేక ఇతరులకు తెమ్మని సలహా ఇచ్చినా అటువంటి వారు దూరంగా ఉంచబడతారు అన్నారు స్వామి.

1975 మార్చి నెలలో స్వామి ఢిల్లీ సందర్శించారు. అక్కడ వారం రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం ప్రసాదించడమే కాకుండా అమృత్సర్, చండీగఢ్, షిమ్లా కూడా వెళ్లారు స్వామి. సత్యసాయి కళాశాల నిర్మాణం పురోభివృద్ధిని పర్యవేక్షించడానికై జైపూర్ నగరానికి వెళ్లారు. జైపూర్ నుంచి విమానంలో బొంబాయి వెళ్లి అక్కడ ధర్మక్షేత్ర పర్వతంపై 40 అడుగుల ఎత్తు స్థూపాన్ని ఆవిష్కరించారు స్వామి. సర్వమత సమానత్వాన్ని ప్రబోధిస్తూ ఆ స్థూపం ప్రతిష్ఠించబడింది. లింగోద్భవ దృశ్యాన్ని తిలకించటానికై వేచి ఉన్న వేలాది భక్తులకు దర్శన భాగ్యం ప్రసాదించటం కోసమై 20వ తేదీ ప్రశాంతి నిలయాన్ని చేరుకున్నారు స్వామి. 25వ తేదీన అనంతపురం సత్యసాయి స్త్రీ కళాశాలను సందర్శించినప్పుడు అక్కడి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ స్వామి, విద్యార్థినులు, ఉపాధ్యాయునులు కూడా తమ కదలికలు లేక తమ నడవడి, ధరించే దుస్తులు మగవారి కళ్లను ఆకర్షించి వారు అనవసరమైన విమర్శలు చేసే విధంగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలని బోధించారు. ఫ్యాషన్ రంగంలో కొంచెం వెనుకబడినా పర్వాలేదు, కాని మన సంస్కృతి సంప్రదాయాలను భ్రష్టు పట్టించే విధంగా ఉండకూడదు అని స్వామి హెచ్చరించారు. భాగవతంలో వర్ణించబడిన కృష్ణుని బాల్య జీవితాన్ని, లీలలను జ్ఞప్తికి తెస్తూ 29వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పుట్టపర్తిలో కన్నుల పండుగగా జరిగాయి. ఆవులు, గేదెలు, ఒంటె, సాయిగీత అన్నింటినీ కూడా ప్రశాంతి నిలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తమ నూతన నివాసానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. గ్రామ వాయిద్యాలు, డప్పుల మేళంతో ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపుకి ముందుగా కన్నుల పండువైన అలంకారంతో సాయిగీత సాగుతుండగా సేవాదళ సభ్యుల తోడ్పాటుతోనూ ఆవుల మంద వెనుక రాసాగింది. చెంగుచెంగున గెంతులు వేస్తూ ఆవుదూడలు కళాశాల విద్యార్థుల పర్యవేక్షణలో నడిచాయి. ఆ వెనుక త్వరత్వరగా కదిలిన గేదెలను అదిలిస్తూ నడిపించారు. ఊరేగింపు వెనుక భాగాన ప్రశాంతి నిలయవాసులు, స్త్రీల కళాశాల విద్యార్థినులు భజన గీతాలు పాడుతూ నడిచారు. ఆనందంగా పాటలు పాడుతున్న భక్తుల మధ్య సాయికృష్ణుడు ఊరేగింపు వెంట సాగారు. భాగవతంలో వర్ణించబడిన ఒక లీల కృష్ణాష్టమికి ముందు పుట్టపర్తిలో వాస్తవంగా జరగడం అందరూ కళ్లారా చూశారు. కుండపోతగా కురిసిన వానల వలన చిత్రావతి నది నిండిపోయి గ్రామంలోకి నీరు వచ్చేసే ప్రమాదం ఏర్పడింది. చిత్రావతి నది తుళ్ళుతూ వేగంగా పరవళ్లు తొక్కుతోంది. మేఘనాథుడైన ఇంద్రుడు మళ్లీ ఆలమందలతో నిండిన పుట్టపర్తి పల్లెపై తన ఆగ్రహాన్ని వర్షించతలుచుకున్నాడేమో అన్నట్లు కుండపోతగా వాన కురుస్తోంది. కాని భాగవతంలోలాగా ఈ కృష్ణుడు పల్లె ప్రజలను, ఆలమందలను కాపాడటం కోసం అరచేతితో కొండనెత్తలేదు. ప్రశాంతి నిలయం తూర్పు భాగాన ఉన్న ఇళ్ల పైభాగానికి వెళ్లి గ్రామంలోనికి చొచ్చుకు రాబోతున్న వరద నీటిపై ఒక్కసారి తన దృష్టిని సారించారు. అంతే, వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టి స్వామికి నమస్కరించి వెనక్కు వెళ్లిపోయింది. దసరా ఉత్సవాల సమయంలో ప్రశాంతి నిలయం నిశ్శబ్దంగా ఉంది. ఆశ్రమవాసులు జరుపుకోవడానికి అనుమతింపబడిన ఏవో కొన్ని అదనపు కార్యక్రమాలు తప్ప మామూలుగా జరిగే ఉత్సవాలు నిర్వహించబడలేదు. ఆ సంవత్సరం 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జన్మదిన స్వర్ణోత్సవాలు జరపబడుతుండడం చేత భక్తులపై స్వామికి గల అపార ప్రేమ అవధులు లేనిది కావటంతో దసరాకు 10 రోజులు, పుట్టినరోజుకు మరొక 10 రోజులు భక్తులు అన్నాళ్లు ఉండటం ఇబ్బంది కనుక దసరా ఉత్సవాలు నిలిపివేయబడటం జరిగింది. అన్ని రహదారులు పుట్టపర్తి వైపుకే అన్న వార్త దినపత్రికలన్నింటిలో ప్రముఖంగా ప్రకటించబడింది. ప్రత్యేకమైన రైళ్లు, రిజర్వు చేయబడిన కోచ్లు, మినీ బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు, స్కూటర్లు, సైకిళ్లు, గుర్రపు బళ్ళు, ఎడ్లబళ్ళు, అన్ని విధాలైన వాహనాలు కూడా నిలయానికి అనేక వేల భక్తులను చేరవేశాయి.
విదేశాల నుంచి అనేక మంది యాత్రికులు బెంగళూరు వరకు విమానంలో వచ్చి అక్కడి నుంచి టాక్సీలలో ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. అనతి కాలంలోనే స్వామి అందరి కళ్లలో వెలుగుగా ప్రకాశిస్తారన్న జోస్యం నిజంగా సత్యమైంది. 7 పెద్ద పెద్ద షెడ్లు కట్టడంతో పాటు డజన్ల కొద్దీ గుడారాలు, షామియానాలు, పందిళ్లు అనేకం వేసి పుట్టపర్తిలో వీలైనంత వరకు భక్తులు ఉండటానికి అన్ని వసతులు కల్పించారు. 5,000 మంది సేవాదళ స్వచ్ఛంద కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి వంటలు చేయటం, వడ్డించటం, నేలనంతా శుభ్రపరచటం, వంటశాలలు, పాత్రలు శుభ్రం చేయటం, కావలి కాయటం, అవసరమైన వారికి కావలసిన సహాయం అందచేయటం, ఇటువంటి బహుముఖ సేవలను అందించారు. ఆసుపత్రి వద్ద తాత్కాలిక చికిత్సాలయాలను నెలకొల్పి డాక్టర్లు జట్లు జట్లుగా ఏర్పడి వైద్య సహాయాన్ని అందించారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల వారి అభిరుచులకు అనుగుణంగా వంటశాలలను ఏర్పరిచి కావలసిన శాఖ పాకములను సిద్ధం చేశారు. ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేయబడ్డ 1,000 మంది బాలవికాస్ విద్యార్థులు ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ బాలలకు స్వయంగా భగవాన్కే వందన సమర్పణ చేసే భాగ్యం కలిగింది. భగవాన్చే ప్రారంభించబడిన 2 రోజుల సమావేశాలలో 1,000 మందికి పైగా బాలవికాస్ అధ్యాపకులు పాల్గొన్నారు. 50కి పైగా వివిధ దేశాల నుంచి వచ్చిన 8,000 మందికి పైగా కార్యకర్తలు ప్రపంచ సమావేశాలలో పాల్గొన్నారు. 18వ తేదీన దక్షిణ భారత సంప్రదాయ శైలిలో భక్తులచే నిర్మించబడిన గోపురం ప్రారంభోత్సవం జరిగింది. యుగ యుగాలుగా ప్రాచీన చరిత్ర కలిగి గోపాలస్వామి ఆలయంతో పాటు పుట్టపర్తిలోని పురాతన ఆలయాలన్నింటినీ స్వామి పునర్నిర్మాణం కావింపచేశారు. పవిత్రమైన ఆ పుట్టపర్తి గ్రామ చరిత్రలో ప్రాముఖ్యమును సంతరించుకున్న ఆ గర్వించదగిన సుదినాన కొత్తగా తయారు చేయబడిన దేవాలయాలలోని వెండి విగ్రహాలన్నింటినీ ఒక పెద్ద రథంలో ఉంచి ఊరేగించారు. వేదోక్తంగా జరుపబడిన పురుషోత్తమ యజ్ఞం కూడా జన్మదినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలలో ఒక భాగమే. జన్మదినం రోజున యజ్ఞంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించి సంతోషాన్ని కలిగించింది. ప్రపంచ సమావేశాలు కూడా చాలా ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగించాయి. అనేక దేశ విదేశాలకు, వివిధ మత సంప్రదాయాలకు చెందిన భక్తులు స్వామి వద్దకు నమ్రతాపూర్వకంగా చేరి పూలమాలలను సమర్పించారు. చంద్రమండలం నుంచి భూమిపై మానవజాతి విషాదాంత నాటకాన్ని పరిశీలించి మనిషిని, అతని నాగరికత, మానవత్వాన్ని గుర్తించేలాగా ఎప్పుడు చేస్తుందో కదా అని వాపోయిన వ్యోమగామి ఎడ్గర్ మిచెల్ ఆ రోజు ప్రశాంతి నిలయంలో చూసి ఉన్నట్లయితే విశ్వాసాన్ని, ఆశను పొంది ఉండేవారేమో. ఆనాటి సమావేశంలో పాల్గొన్న అశేష ప్రజానీకం స్వామి సందేశాలను అక్షరాలా పాటిస్తామంటూ ప్రతిజ్ఞను చేశారు. సత్యాన్నే పాటిస్తామని, శాంతి ప్రేమలతో జీవిస్తామని, బాధ్యత, భక్తి క్రమశిక్షణలతో కూడిన మార్గంలో పురోగమిస్తామని వారు ప్రమాణం చేశారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 9వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ప్రార్థన చెయ్యటానికి కావలసింది అనవసరపు హంగులు ఆర్భాటాలు కావని, ప్రార్థన కేవలం భగవంతునితో మనం ప్రత్యక్షంగా సంభాషిస్తున్నట్లుగా ఉండాలని బాబా అంటూ ఉంటారు. రామకృష్ణ పరమహంస కూడా కాళీమాతతో, నాలో ఉన్న నిన్ను పూజిస్తున్నాను, నిన్ను పొందే మార్గం తెలియజెయ్యి అని ప్రార్థించేవాడు. బాబా రాసి ఇచ్చిన ఈ పాటలు మేము పాడుతున్నప్పుడు మనం మన కోసమే ప్రార్థిస్తున్నాం, ఎందుకంటే మనలోని ఆత్మే పరమాత్మ అని బాబా తెలియజెప్పేవారు. భక్తులు హారతిపాట పాడుతూ ఉండగా బాబా వెండి పళ్లెంతో కర్పూరాన్ని వెలిగించి కృష్ణుడు బాబా పటాలకు హారతి ఇచ్చేవారు. ఇక్కడ కూడా బెంగుళూరులో లాగే తానే అందరి దగ్గరకు హారతి తెచ్చి ఇచ్చారు. బాబాయే అలా అందరి వద్దకు హారతి తెచ్చివ్వడం చూస్తుంటే నాకు భజన వేదికను అలంకరించటం, అన్నీ పర్యవేక్షించే శేషగిరిరావు మీద కోపం వచ్చింది. ఆ పని బాబా కాకుండా మరొకరు ఎవరైనా చెయ్యొచ్చును కదా, ఆ హారతి పని కూడా స్వామే చెయ్యాలా, తనని చెయ్యనిమ్మని అడగవచ్చు కదా అని అనిపించింది. 14 ఏళ్ల వయస్సులో పాఠశాల నుండి వచ్చి పుస్తకాల సంచి ఇంట్లోకి గిరవాటు వేసి ఇల్లు వదిలి బాబా ఊరు బయట ఉద్యానవనానికి వెళ్లిపోయి అక్కడ ఉన్న ఒక పెద్ద బండపై కూర్చుని మానస భజరే గురుచరణం అనే పాటను పాడి తన చుట్టూ చేరిన ప్రజలను ఉత్తేజితుల్ని కావించారని పొట్టి అయ్యర్ నాతో చెప్పాడు. భవసాగరాన్ని తరింపజేసే గురుపాదాలను ఆశ్రయించవలను అని ఆ పాట ఆంతర్యం. 8 ఏళ్ల తరువాత బెంగుళూరులోనూ పుట్టపర్తిలోనూ కూడా ఇవే పాఠాలను భజనల ద్వారా బాబా ప్రబోధించటం నేను చూశాను. ఈ లోపల బాబా తాతగారైన కొండమరాజు 108 సంవత్సరాల వయస్సుగల వృద్ధుడు మందిరంలోకి ప్రవేశించారు. బాబా ఏమీ పట్టనట్లు మామూలుగానే ఉన్నారు. బాబా తాతగారు తరచూ మందిరానికి వచ్చి వెళ్తూంటారట. తమ రత్నాకరం వంశంలో దివ్యమైన మహనీయుడు ఉదయించాడని ఆయన ఆనందంతో అంటూ ఉంటారట. రత్నాకరం అంటే సముద్రము అని అర్థం. ముత్యాలు, పగడాలు, ఎన్నో విలువైన రత్నాలను దాచుకున్నటువంటిది కనుక సాగరానికి రత్నాకరం అని మరొక పేరు. ఇప్పుడు ఈ రత్నాకర వంశంలో దివ్యమైన రత్నం ఉదయించిందని చెమ్మగిలిన కళ్లతో తాతగారు అన్నారు. శ్రీకృష్ణుని అర్ధాంగి అయిన సత్యభామాదేవి కొండమరాజుగారికి కలలో కనిపించి తనకు ఆలయం కట్టి ఇవ్వమన్న విషయం గురించి వివరిస్తూ ఆ సత్యభామాదేవి కోరిక తీర్చినందుకు సంతోషించి ఆమె అనుగ్రహించటం వలననే తన మనువడైన సత్య అసమానమైన దివ్య సౌందర్యంతో అద్భుతమైన శక్తిగల అసాధారణమైన ప్రతిభాశాలిగా జన్మించడం జరిగిందని ఆయన అన్నారు. వారి పూర్వీకుల్లో వెంకావధూత అనే ఆయన ఈ ప్రాపంచిక బంధాలేమీ లేకుండా స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో చెరించేవారని చెప్తూ కళ్ల వెంట ఆనందాశ్రువులు రాలుతుండగా ఈ మనవడు కూడా అవధూతే, కాని ఇతడు ప్రపంచం కోసం ప్రపంచంలో ఒకడుగా మసలుతున్నాడు అని చెప్పారు. మా అమ్మాయి వివాహానికి తప్పక వచ్చి ఆమెను ఆశీర్వదించవలసిందిగా వారి పాదాలంటి ప్రార్థించాను. బెంగుళూరు నుండి తెచ్చుకున్న పళ్ళు, కొన్ని బ్రెడ్ ముక్కలు తిని ఆ షెడ్లోనే కొద్దిసేపు విశ్రమించాం. ఇంతలో అక్కడున్నవారంతా పక్కబట్టలు చుట్టి లోపలకు పట్టుకు వెళ్తుండటం చూశాం. మేము కూడా మా పరుపు చుట్టం లోపలికి తీసుకువెళ్లాం. అక్కడ నవారుచే అల్లబడిన ఒక ఇనప మంచం ఉంది. ఎవరో వచ్చి ఆ ఇనప మంచంపై పక్కవేశారు. మంచానికి కుడివైపున ఆడవాళ్లు, ఎడమవైపున మగవాళ్లు వాళ్ల పక్కబట్టలు పరుచుకున్నారు. శేషగిరిరావు పక్క బాబాకు దగ్గరగా ఉంది. మిగిలిన స్త్రీ పురుషులు కొద్ది గజాల దూరంలో ఉన్నారు. ఆకాశంలో మబ్బులు తొలగి నిర్మలంగా ఉంది. నక్షత్రాల వెలుగులు పుట్టపర్తి మందిరం మధ్యన బాబా చుట్టూ మేమంతా మాకు నిద్రపట్టలేదు. అంత దగ్గరగా బాబా సన్నిహితత్వం సాన్నిధ్యం కలిగిస్తున్న ఒక విధమైన ఉద్వేగం మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. బాబా చాలా తక్కువసేపు నిద్రిస్తారని, సుదూర ప్రదేశాల్లో ఉన్న భక్తులకు స్వప్నాల్లో దర్శనమిచ్చి ఆదేశాలు ఇస్తూ అనుగ్రహిస్తూ ఉంటారని అక్కడివారు చెప్పారు. స్వామి స్వప్నంలో కనిపించి
తమతో సంభాషించే అరుదైన అవకాశం కలగాలన్న ఆశతో కొందరు నిద్రపోతున్నారు. కొందరు గుర్రు పెడుతూ ఆదమరిచి నిద్రిస్తున్నారు. అక్కడికి కేవలం 5 గజాల దూరంలోనే నిద్రిస్తున్న మాకు ఎటువంటి కళ రాకపోవడం నిరాశ కలిగించింది. మర్నాడు ఉదయమే బాబాగారి తల్లిగారైన ఈశ్వరమ్మ ఆశీస్సులు పొందటం కోసం బాబాగారి సోదరి వెంకమ్మగారింటికి వెళ్లాం. ఆవిడను చూసే అవకాశం పోగొట్టుకోవద్దు అని మాకు పొట్టియయ్యర్ మరీ మరీ చెప్పాడు. బాబా తన చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పుడు, బాబా కోసం ఉరవకొండ పరుగున చేరినప్పుడు స్వామి ఆమెను మాయగా అభివర్ణించారట. అయినప్పటికీ వేరే మరెక్కడా కాకుండా పుట్టపర్తిలోనే ఉండేలా ఒప్పించి పవిత్ర స్థలంగా పేరొందటానికి ఆవిడ ప్రార్థనే ముఖ్య కారణం. ఆ విధంగా ఆవిడ మానవజాతికి మహోపకారం చేసింది. అందువల్ల ఆమెను తప్పక చూసి కృతజ్ఞత తెలుపుకోవలసిన అవసరం గురించి పొట్టి అయ్యరు నొక్కి వక్కాణించాడు. బాబా తమ తల్లిని మాయ అనడం గురించి విన్నప్పుడు మాకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాయను తన మాయగా అభివర్ణించడానికి గుర్తుకు తెచ్చింది. దేవీ హేషాగుణమయీ మమ మాయా దురత్యయ అన్నది భగవద్గీతలోని శ్లోకపాదం. వేషధారణలో, అలవాట్లలో అతి నిరాడంబరంగా ఉన్న ఈశ్వరమ్మగారిలో అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించే ఒక దయామూర్తి కనిపించింది. మా అమ్మాయి వివాహం బాబా ఎలా కుదిర్చింది ఆవిడతో చెప్పి, తిరిగి దసరాలలో వివాహం గురించి పుట్టపర్తి వస్తున్నామని చెప్పగానే ఆవిడ చాలా సంతోషించారు. ఈ వార్త విన్నప్పుడు ఆమె వెలుబుచ్చిన ఆనందంలో ఏమాత్రం కృత్రిమత్వం లేదు. ఎందుకంటే ఆవిడ తన బిడ్డ భక్తులందరినీ కూడా తన బిడ్డల్లాగే ఆప్యాయంగా ఆదరించేవారు. బాబా పెద్దన్నగారు పుట్టపర్తి నుండి 25 మైళ్ల దూరాన ఉన్న ధర్మవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడని, 2వ సోదరుడు మద్రాసులో ఊపిరితిత్తుల వ్యాధి గురించి చికిత్స పొందుతున్నాడని ఆమె మాకు వివరించారు. మర్నాడు ఉదయం మేమిక తిరిగి ఇంటికి వెళ్లటానికి మా శ్రీమతి బాబా అనుమతి వేడినప్పుడు ఆయన శశమిర ఒప్పుకోలేదు. ఆడపడుచు శుక్రవారంనాడు పుట్టిల్లు వదిలి వెళ్లటం ఇరువురికీ క్షేమం కాదని బాబా ప్రేమతో వారించారు. స్వామి ఇంటిని తన పుట్టిల్లు అని అనిపించుకోవడం ఎంతటి అనుగ్రహం! ఆనందంతో నా శ్రీమతి ఉప్పొంగిపోయింది. సాయంకాలం 4 గంటలకు మమ్మల్ని బాబా ఆ రోజు ఎందుకు వెళ్లనివ్వలేదో అర్థమైంది. భక్తుల కోలాహలంతో, ఆనందాతిరేకంతో ఆ ప్రదేశం అంతా చాలా సందడిగా ఉంది. ఆ రోజు భజన చిత్రావతి ఒడ్డున జరుగుతుందని స్వామి ఆదేశించారు. అదే ఆ కోలాహలానికి కారణం. మేమంతా బాబాను అనుసరించి వెళ్లటానికి సిద్ధమయ్యాం. మద్రాసు నుండి కొత్తగా వచ్చిన 2 వ్యక్తులతో బాబా సంభాషిస్తూ ఉన్నారు. ఎక్కడ కూచుందాం అని స్వామి అడగ్గాని వాళ్లలో ఒకరు అక్కడ శుభ్రంగా మెరుస్తున్న ఇసుక తిన్నెను చూపించారు. అక్కడ అందరం బాబా చుట్టూ చేరాం. భజన జరుగుతూ ఉండగా మెల్లమెల్లగా అందరూ బాబాకు దగ్గరగా గుమికూడటం నేను గమనించాను. ఎందుకలా దగ్గర దగ్గరగా జరిగి కూర్చుంటున్నారు అని నా పక్కనున్న అతన్ని అడిగాను. అందుకు అతను చెప్పిన సమాధానం నాలో ఉత్సాహాన్ని, కుతూహలాన్ని రేకెత్తించింది. స్వామి ఆ ఇసుక నుండి పవిత్రమైన కానుకను సృష్టించి అక్కడ ఎవరో ఒకరికి ఇస్తారని, ఆ దృశ్యం తప్పక చూసి తీరాలి అనే ఉద్దేశ్యంతో భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తుంటారని ఆయన చెప్పారు. ఇంతలో బాబా ఒకసారి చెయ్యి ఊపగాని భజన మధ్యలో ఆగిపోయింది. శేషగిరిరావు హారతి ఇవ్వటం కోసం కర్పూరం వెలిగించబోతుంటే స్వామి ఒక్కసారి ఆగమన్నట్లుగా సైగ చేశారు. అప్పుడు అక్కడ ఆశ్చర్యంతో విప్పారి ఉన్న వందలాది కళ్ల ముందు ఒక అద్భుతం జరిగింది. మద్రాసు నుండి వచ్చిన 2 ఇద్దరిలో ఒకతన్ని బాబా తన ఎదురుగా 1 అడుగు ఎత్తున్న ఇసుక కుప్ప చెయ్యమన్నారు. ఆయన ఏం చెయ్యబోతున్నారో నాకు అర్థం కాలేదు. ఆ ఇసుక గూడును మృదువుగా సమతలంగా నునుపు చేశారు బాబా. చేస్తున్నంతసేపు చూడండి, ఈ ఇసుక అంటే నాకు చాలా ఇష్టం. ఇంత చక్కని ఇసుక ఒడ్డును కూర్చుని ఆడుకోకుండా ఎవరుండగలరు అంటూ ఆ గూడును నున్నగా చేశారు. మేమంతా స్వామి ఏం చెయ్యబోతున్నారా అని ఊపిరి బిగబెట్టి చూస్తుండగా
స్వామి ఆ ఇసుకలో ఒక పెద్ద వృత్తాన్ని గీశారు. ఈ వృత్తంపైన ఒక అండాకారంగా మరొక గీత గీసి ఇరుపక్కలా రెండు గీతలు, వాటి కింద పొడుగ్గా రెండు సున్నలు గీస్తూ పెదవిపై చిరునవ్వు చిందులాడుతుండగా, నాకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం, మా గురువుగారు నేను వేసే బొమ్మల్ని చాలా ఇష్టపడేవారు అన్నారు బాబా. ఇదే ఆయన ప్రతిభకు నిదర్శనమైతే ఆ గురువుగారి తీర్పు సరైంది కాదు అనుకున్నాను మనసులో. ఈలోపున బాబా, ఇదిగో చూడండి, గణేశుడు సిద్ధమైపోయాడు. ఇది పెద్ద బొజ్జ, ఏనుగు తల, ఇది తొండం, ఇవేమో చెవులు, ఇవి కాళ్ళు, ఇదిగో గణేశుడు సిద్ధం అన్నారు. అంటూనే ఇసుకలో చెయ్యి పెట్టి 10 అంగుళాల పొడవున్న చక్కని వెండి వినాయకుడు విగ్రహం బయటకు తీశారు. అద్భుతంగా అందంగా మెరుస్తున్న ఆ విగ్రహంలో ఏమాత్రం లోపంలేని శిల్పకళ ఉట్టిపడుతోంది. ఆ సంఘటన కలిగించిన ఆశ్చర్యం నుండి తేరుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. స్వామి ఆ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని అందరి దగ్గరకు తీసుకువచ్చి చూపించారు టార్చిలైటు వెలుతురులు. తిరిగి తన స్థానంలో కూర్చుని ఒక గుప్పెడు ఇసుక తీసుకుని నెమ్మదిగా పళ్లెంలో పోశారు. ఆశ్చర్యం! ఆ పళ్లెంలో నీ చూస్తున్నది ఇసుక కాదు, అది పటిక పంచదార. ఇది మీ అందరికీ అంటూ ఆ పంచదారను అందరికీ పంచారు. ఆ గణేశ విగ్రహాన్ని మాత్రం మద్రాసదనికి ఇచ్చారు. లాంతరు వెలుతురులో ఒకతను దారి చూపిస్తూ ఉండగా అందరం తిరిగి భజన మందిరానికి వచ్చేశాం. త్రోవ పొడవున స్వామి తన చలోక్తులతో, హాస్యభరిత సంభాషణలతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. కాని తెలుగు రాకపోవటం చేత నేను ఆ ఆనందంలో పాలు పంచుకోలేక చిన్నబోయిన ముఖంతో మౌనంగా ఉండిపోయాను. తిరిగి వెళ్లాలని ఏమాత్రం అనిపించకపోయినా మర్నాడు ఇంటికి వెళ్లటానికి మాకు అనుమతి లభించింది. స్వామి జన్మించిన ఇంటి పక్కన ఉండే స్వామి వయసంతే ఉన్న ఒక కుర్రవాడి బండిలో మేము బుక్కపట్నం దాకా ప్రయాణం చేశాం. అతని పేరు కేశవ. మా ఆసక్తిని గమనించి అతను ఎంతో ఉత్సాహంతో బుక్కపట్నం చేరేదాకా మాకు బాబా చిన్ననాటి ముచ్చట్లు వినిపించాడు. అప్పట్లో ఈ బాలగురువుకి ఉన్న 12 మంది శిష్యుల్లో అతను కూడా ఒకడు. వీళ్లంతా 3-4 సంవత్సరాల వయస్సు నుండి బాబాతో కలిసి పెరిగినవాళ్లు. సత్య ఏర్పాటు చేస్తుండిన భజనల్లో ఇతను కూడా పాల్గొంటూ ఉండేవాడు. పాండురంగ విఠలుడి భజన పాటలు పాడుతూ ఉండేవాళ్లు. 1935లో చుట్టుపక్కల ప్రాంతాలంతా కలరావ్యాధి ప్రబలినప్పుడు పుట్టపర్తిలో మాత్రం ఆ వ్యాధి ఎవ్వరికీ సోకలేదని కేశవ చెప్పాడు. పిల్లలు చేసే ఈ పాండురంగ భజనల వల్లనే ఆ పాండురంగడు ఆ గ్రామస్థుల్ని కూడా కలరా వ్యాధి నుండి కాపాడాడని ఆ పల్లెవాసులు విశ్వసించేవారు. బాబా ఆ భజన బృందాలకు నాయకత్వం వహిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. సత్య భజన బృందం భజనలు చేసే చోట కలరా సోకదని ఆ ప్రజలు విశ్వసించేవారని కేశవ చెప్పాడు. ధబోల్కరుచే వ్రాయబడిన శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంలో షిరిడీ సాయి ప్రప్రథమంగా ఈ కలరావ్యాధి నిర్మూలన సంఘటనతో పరిచయం చేయబడ్డారు. ఈ సంఘటనల్లోని సారూప్యం నాకు ఈ అద్భుత సంఘటనని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలి అనే కుతూహలాన్ని రేకెత్తించింది. సచ్చరిత్రలో షిరిడీ సాయి కలరావ్యాధి నిర్మూలించిన సంఘటన గురించి ఇలా వివరించబడింది. ఒకరోజున సచ్చరిత్ర గ్రంథ రచయిత అయిన అన్నాసాహెబ్ దాబోల్కర్ షిరిడి సాయిబాబాను తిరుగల్లో గోధుమలు విసురుతుండగా చూడడం జరిగింది. అక్కడ చేరిన వాళ్లలో 4 ఆడవాళ్లు ధైర్యం చేసి ముందుకు వచ్చి బాబాతో కలిసి పాటలు పాడుతూ గోధుమలు విసరడం ప్రారంభించారు. పని పూర్తయ్యాక ఆ పిండిని 4 భాగాలుగా చేసి ఆ 4 యువతులు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. బాబా కోపంతో మండిపడుతూ, ఇదేం మీ తాత సొమ్మా, అలా పిండి పట్టుకుపోతున్నారు, ఈ పిండంతా పట్టుకెళ్లి గ్రామ సరిహద్దుల్లో పూర్తిగా చుట్టూ చల్లిరండి అని కసిరారు. అలా గ్రామ పొలిమేరల్లో బాబా ఏర్పరిచిన రక్షక సరిహద్దును దాటి కలరావ్యాధి గ్రామంలోకి ప్రవేశించలేకపోయింది. ఆ విధంగా బాబాచే కలరావ్యాధి నిర్మూలించబడింది. హేమాద్రి పంతు అని పిలవబడే సచ్చరిత్ర గ్రంథకర్త దాబోల్కరు ఈ సంఘటన వర్ణనాతీతమైందని,
దీని గురించి బాబా లీలలు తనివి తీరేలా గానం చెయ్యాలని రాసి ఉన్నాడు. ఈ సంఘటనే అతను సచరిత్ర రాయడానికి ప్రేరణ. పండరి భజన మండలి ద్వారా బాబా కలరావ్యాధి నిరోధించడం గురించి కేశవ వివరిస్తున్నప్పుడు స్వామి నన్ను రాయమని ఆదేశించిన సత్యసాయి చరిత్రకు కూడా ఈ సంఘటనే నాంది సూచనగా అనిపించింది. ఆ షిరిడీ సాయిబాబా ఈ సత్యసాయిబాబా ఒక్కరే అనడానికి ఇదొక చక్కటి నిదర్శనం అనిపించింది. వారి వారి వీధుల్లో భజన చెయ్యటానికి అనేక మంది సత్య భజన బృందాన్ని ఆహ్వానిస్తూ ఉండేవారని, బాబా ఎంతో ఉత్సాహంగా ఆ భజన కార్యక్రమాలను నిర్వహించేవారని కేశవ మాకు చెప్పాడు. ప్రయాణానికి ఎడ్లబండ్లు అవి ఏర్పాటు చేసేదాకా కూడా ఆగకుండా ఆతృతతో ఆయా ప్రదేశాలకు వెళ్లి బాబా భజన కార్యక్రమం నిర్వహించేవారట. వాళ్లు మనల్ని ఆతృతతో పిలుస్తున్నారు, మనం పరుగున వారి వద్దకు వెళ్లాలి అని స్వామి అనేవారట. పుట్టపర్తికి 20-40 మైళ్ల దూరాన ఉన్న పెనుగొండ, హిందూపూరు గ్రామాల్లో కూడా స్వామి ఈ భజన కార్యక్రమం నిర్వహించేవారట. 16 మైళ్ల దూరాన ఉన్న పెనుగొండకు వెళ్లే మార్గం ఎంతో కఠినంగా ఉండేదట. కాని తరువాత హిందూపూరు దాకా బస్సు వేయటంలో వారు హాయిగా బస్సులో ప్రయాణం చేసేవారట. పాండురంగ విఠలుడిపై పాటలు పాడుకుంటూ ప్రయాణం సునాయాసంగా చేస్తూ ఉండేవారట. రండి పోదాము పండరికి, గరుకు ఇటుక రాతిపై నిలుచున్న విఠలుని దర్శించటానికి మార్గం బహుదూరం అయినా లక్ష్యం చివరికి దైవం, ఎంత త్వరగా నడిస్తే చేరుకుంటాం అంత త్వరగా సన్నిధికి, పాడుకుంటూ పోతే భజన గీతాలు మార్గం బహు సుగమం సులభం. వాళ్లు సాయిదేవుడు అంటే వారి గురువైన సత్య పాండురంగ విఠలుడికి పెట్టిన పేరని వాళ్లు అనుకునేవారట. హిందూపూరు ప్రజలు పండరి ప్రాంతంలో ఒకచోట పుట్టి అక్కడే మరణించిన సాయిదేవుడు లేక సాయిబాబాను గురించి తాము విని ఉన్నామని అనేవారట. మేము కేశవను ఆ పాట కూడా పాడి వినిపించమని కోరాం. అదృష్టవశాత్తు కేశవ జ్ఞాపకశక్తి చాలా చురుకైంది, అంచేత అతను మాకు ఆ పాట పాడి వినిపించాడు. కాపాడు ఓ సాయిదేవా, నీకంటే దయగల దేవుడు లేడింక, తప్పుత్రోవలో మునిగిపోయాను, దుష్టత్వంతో కొట్టుకుపోతున్నాను, ఏ సహాయం కనబడటం లేదు మాకు. ఓ సాయి, నీ అనుగ్రహం కావాలి నాకింక. పాలలోనే ముంచుతావు, మరి నీటిలోనే ముంచుతావు, ఏమైనా సరే నిన్ను నిందించను దూషించను. వచ్చావు నీవు మనిషి రూపంలో ఈ కలియుగంలో, తమకు తామే వేసుకున్న బంధాల సంకెళ్ల నుండి మానవులకు విముక్తి కలిగించడానికై. బలహీనులు భగవంతుని ఘనకీర్తిని వర్ణించగలరా? అటువంటి వారిని బలహీన మనస్కులుగా క్షమించి వదిలేస్తావు నీవు. ఎప్పుడైతే నేను దృఢమైన విశ్వాసంతో పుడమిపై అవతరించిన భగవంతుని నిజావతారంగా నిన్ను పూజిస్తాను, అప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నా వెంటే ఉంటావు, నన్ను ఓదార్చడానికి రక్షించడానికి. బాబా 9 చిరుత ప్రాయంలో తన బాల్య స్నేహితులకు ఎలా పాడి వినిపించేవారో అలాగే కేశవ కూడా మాకు ఆ పాట పాడి వినిపించాడు. పుట్టపర్తి యాత్ర ముగించుకుని బెంగుళూరు కాలేజీకి తిరిగి వెళ్లిన నన్ను నా తోటి ఉద్యోగులు నా కొత్త అనుభవాలను గురించి విని నన్ను వెటకారంగానూ సానుభూతితోనూ కొంత ఆసక్తితోనూ చూడటం మొదలుపెట్టారు. వాళ్ల తెలియనితనం పట్ల నేను కూడా జాలిపడ్డాను. నేనైనా ఇప్పుడిప్పుడే అజ్ఞానమనే నిద్ర నుండి జాగృతమవుతున్నాను అనిపించింది. నేనింకా స్వామి నాకు కలిగించిన చూపించిన అద్భుతకరమైన సంఘటనల ప్రభావం నుండి ఇంకా తేరుకోలేదు. అలాంటిది నేను ఇక వాళ్లకు ఏం వివరించగలను? వాళ్లకి మానవ రూపంతో అద్భుత శక్తులతో అవతరించిన భగవంతుడి గురించి ఏమని చెప్పగలను? అందువల్ల కేవలం మా అమ్మాయి వివాహం గురించి, ఈ ఆంధ్ర అద్భుత వ్యక్తి నాపై కురిపించిన అవ్యాజమైన ప్రేమానురాగాలను గురించి మాత్రమే వాళ్లకు చెప్పాను. దసరా పండుగ దగ్గర పడుతున్న కొద్దీ పరమేశ్వరన్ అయ్యర్ తరచూ మా ఇంటికి వచ్చి పెళ్లి ఏర్పాట్లు అన్నీ నా చేత సక్రమంగా చేయించే బాధ్యత అంతా ఆయనే వహించారు. మామూలుగా అయితే మగపెళ్లివారి పాత్ర ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో
మగ సంతానాన్ని పొందామన్న హక్కుతో అహంకారంతో వాళ్లు కానీ వాళ్ల బంధువులు కానీ ఏదో ఒక వంక పెట్టి ఏ క్షణంలోనైనా పెళ్లిని ఆపుచేసే అధికారం ఉంది వాళ్లకి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఒకసారి మా సన్నిహిత బంధువు వివాహంలో పెద్ద గొడవ జరిగి పెళ్లి ఆగిపోయేంత పరిస్థితి ఏర్పడింది. ఆడపెళ్లివారు కాశీయాత్ర సందర్భంగా పెళ్లి కుమారుడికి చవకరకం గొడుగు ఇచ్చారని నానా రభసా చేసి వివాహం రద్దు చేసుకు వెళ్లిపోదామని వెళ్లిపోతే పాపం ఆ ఆడపెళ్లివారు మళ్లా ఒక గొడుగు కొని తెచ్చి ఇచ్చి కాళ్లా వేళ్లాపడి క్షమాపణ చెప్పుకున్నాక పెండ్లి కుమారుని తరపువారు శాంతించి మళ్లా వచ్చి వివాహం జరిపించారు. పెళ్లిళ్లంటే అంతంత గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి బెడదలు ఏమీ లేకుండా నాకు తగిన నేను కోరుకున్న అల్లుడిని నాకు ప్రసాదించడమే కాకుండా ఏ కోరికలు లేని వియ్యాలవారిని కూడా కుదిర్చిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆఖరికి రైల్వే స్టేషన్కి వెళ్లటానికి బళ్లు కుదర్చటం, కూలీలను మాట్లాడటం, రైలులో సామాన్లు ఎక్కించి సర్దించడం వంటి ఏర్పాట్లన్నీ కూడా పరమేశ్వరన్ అయ్యర్ స్వయంగా చూసి మా ప్రయాణం హాయిగా ప్రశాంతంగా జరిగేలా చేశారు. మేము పెనుకొండ వరకు హాయిగా ప్రయాణం చేసి వచ్చేసరికి మాకు మరింత ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేస్తూ బాబా మా పెళ్లివారి కోసం ఒక బస్సును పంపించి సిద్ధంగా ఉంచారు. ఒళ్లు హోనమయ్యేలా ఎడ్లబండి ప్రయాణం చేయాల్సిన అవస్థ నుండి స్వామి మమ్మల్ని ఇలా కాపాడారు. బాబా కరుణ అపారం. పుట్టపర్తి చేరటానికి ఇంకా చిత్రావతి ఇసుక తీరాన్ని మాత్రం దాటితే చాలు, మేము స్వామి నిలయానికి చేరుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామి దర్శనం చేసుకోవాలనే తహతహతో మేము త్వరగా ప్రయాణం కొనసాగించాం. మందిరం ద్వారం వద్దని కొంతమంది భక్తులతో కలిసి బాబా మాకోసం ఎదురుచూస్తూ ఉండటం గమనించాం. మేము పెళ్లివారమంతా కలిసి ఒక 20 మంది ఉన్నాం. మా పొరుగున ఉండే నా పాత విద్యార్థి కూడా మాతో పాటు పెళ్లి ఏర్పాట్లో నాకు సహాయం చేయడానికి వచ్చాడు. మమ్మల్నందరినీ లోపలికి తీసుకువెళ్లి సామాన్లు సర్దుకోవటం, పక్కబట్టలు అవి పెట్టుకోవలసిన స్థలం చూపించి స్వామి స్వయంగా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. వివాహం కార్యక్రమం అంతా సవ్యంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించమని పొట్టి అయ్యర్ను బాబా ఆదేశించారు. నా భుజాలపై స్వామి ఏ భారమూ ఉంచలేదు. కాబోయే దంపతులిద్దరినీ దగ్గరకు పిలిచి భుజాలపై చేతులు వేసి స్వామి వారిని అభినందించి ఆశీర్వదించారు. నన్ను లోపలికి రమ్మని సైగ చేసి స్వామి లోపల టార్పాలింతో వేసిన చిన్న పందిరి కింద తవ్విన గాడీ పొయ్యలను చూపిస్తూ, మీతో పాటు బెంగుళూరు నుండి వచ్చిన వంటవాళ్లు ఇక్కడ వంటకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవచ్చును, ముందుగా వాళ్లని నా గది పక్కగా ఉన్న బావి నుండి మంచినీళ్లు తెచ్చిపెట్టుకోమని చెప్పండి, లేకపోతే తర్వాత నీళ్లకై జనం రద్దీ పెరిగిపోతుంది. గృహం అబ్బాయి వద్ద నుండి కొన్ని వంటకు ఇవ్వవలసిన రాగి ఇత్తడి పాత్రల్ని అడిగి తీసుకోండి, నేను అతని కోసం కబురు పంపిస్తాను అని చెప్పారు. నన్ను గృహమబ్బాయి దగ్గరకు తీసుకువెళ్లారు. తీరా చూస్తే గృహమబ్బాయి మరెవరో కాదు, బాబా తండ్రిగారైన పెదవెంకమరాజు. నా ఆశ్చర్యానికి అవధులు లేవు. నేనెందుకు అలా కొయ్యబారిపోయానో బాబా తండ్రిగారికి కూడా అర్థం కాలేదు. కొంతసేపటికి తెప్పరిల్లాను. బాబా తనను సాయిబాబా అవతారంగా ప్రకటించుకున్న దగ్గరనుండి పెదవెంకమరాజుని అంటే తండ్రిగారిని గృహమబ్బాయిగా అనేవారుట. రామకృష్ణ అవతారాల్లో భగవానుడు తనకు జన్మనిచ్చిన వారిని తల్లిదండ్రులుగా సంబోధిస్తే, బాబా మాత్రం ఈ అవతారంలో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గృహమమ్మాయి గృహమబ్బాయిలుగానే వ్యవహరిస్తారు అని అక్కడివారు చెప్పారు. నాలో నేను తర్కించుకుంటే బాబా చెప్పింది సరైనదేనని నాకు అనిపించింది. ఎందుకంటే భాగవతంలో కృష్ణ జనన ఘట్టాన్ని వర్ణిస్తున్నప్పుడు భగవంతుడు మానవునిగా అవతరించడానికి సంకల్పించగాని వసుదేవుని మనసులో ప్రవేశించి ఆ దివ్య సంకల్పం వసుదేవుని ద్వారా దేవకియందు ప్రవేశపెట్టబడింది. ఏ విధంగా అంటే ఒక గురువు తన శిష్యునికి ధ్యానంలోని మౌనంగా మంత్రాన్ని ఉపదేశించి శిష్యుడు దానిని నిరంతరం ధ్యానం చేసేలాగా ప్రవేశపెట్టినట్లు భగవంతుడు
తన దివ్య తేజాన్ని వసుదేవుని ద్వారా దేవకియందు ప్రవేశింపజేశాడని వర్ణించబడి ఉంది. మనసులో ప్రవేశించి మనసులోకి చేర్చబడినవి అని వివరింపబడి ఉంది. మామూలు శిశువుల వలె తల్లి గర్భం నుండి పోషింపబడుతున్నట్లుగా కాక ఆ దివ్య శిశువు ఆకాశంలో చందమామ వలె తల్లి గర్భంలో తల్లి నుండి ఏమీ పొందకని ప్రకాశిస్తున్నట్లుగా వర్ణించబడింది. భగవంతుడు తన సంకల్పానుసారం మానవ రూపం ధరించి అవతరిస్తాడు. తన దివ్య సంకల్పానుసారం సృజింపబడి పెరిగే దివ్య అవతారానికి కేవలం సాక్షులు మాత్రమే అయిన వారిని తల్లిదండ్రులు అని ఎందుకు వ్యవహరించటం? అందువల్ల బాబా వారిని గృహమమ్మాయి, గృహమబ్బాయిగా వర్ణించడం సమంజసమేనని నాకు అనిపించింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజున పుట్టపర్తి చేరాం. నవరాత్రుల్లో స్వామిని రకరకాలుగా అలంకరించబడి ఉన్న పల్లకీలో కాని ఆసనంలో గాని ఊరేగిస్తారుట. బెంగుళూరు నుండి ప్రత్యేకంగా పిలిపించబడిన కళాకారులు ఆ వాహనాన్ని మనోహరంగా అలంకరిస్తారు. అందమైన హంస, గరుడ, గజ రూపాలలో ఆ వాహనాన్ని అలంకరించి బాబాని ఆ వాహనంలో ఊరేగిస్తారు. బాబావారు అందులో ఆసీనులయ్యాక ఆ వాహనాన్ని భుజాలపై ఉంచుకుని భక్తులు వారిని ఊరేగిస్తారు. ఈ దృశ్యం ప్రజల్లో భక్తి విశ్వాసాలను రేకెత్తిస్తుంది. ఆ రాత్రి స్వామి ఊరేగింపుకు అశ్వవాహనాన్ని అందంగా అలంకరించి సిద్ధంచేశారు. పిల్లలంతా ఉత్సాహంతో గంతులు వేస్తూ కోలాహలంగా ఉన్నారు. మందిరం నుండి ఊరేగింపు బయలుదేరగాని మేమంతా భజన గీతాలు పాడుకుంటూ ఊరేగింపుతో కలిసి నడవటం ప్రారంభించాం. కాసేపు అయ్యాక చూస్తే అందరూ ఒకవైపు వెళ్తూంటే మేము మరొకవైపు వెళ్తున్నట్టు గమనించాం. మేము స్వామి ఊరేగుతున్న వాహనానికి ముందువైపును నడుస్తున్నాం. భక్తులంతా బాబాకి అభిముఖంగా వెనక్కి నడవటం చూసి నేను ఆశ్చర్యపోయి, ఏమైంది, ఏమిటి విశేషం అని అడిగితే పక్కనున్నవారు, అదిగో బాబా ముఖం చూడండి అన్నారు. మేం కూడా వెనక్కి తిరిగాం. వెలుతురులో బాబా ముఖం కేసి చూశాం. నుదురంతా కుంకంతో నిండిపోయింది. జై సాయిబాబా, జై సాయిబాబా అంటూ జయ జయ ధ్వానాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది. చూస్తున్న కొద్దీ బాబా నుదుటి నుండి కుంకం వస్తూనే ఉంది. చూస్తున్న కొద్దీ నాకంతా అద్భుతంగా, నమ్మశక్యం కాకుండా అనిపించింది. మందిరం చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. నేను చూసింది కళ నిజమా? అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోయాను. నేను చూసిన ఆ వింత దృశ్యం నా కంటికి క్షణంసేపు కూడా కునుకు రానియకుండా చేసింది. ఆ రాత్రి నాకు మనస్థిమితం కరువై క్షణకాలం కూడా నిద్రపోలేకపోయాను. చూసిన అద్భుత దృశ్యాన్ని నా మనసు ఇంకా జీర్ణం చేసుకోలేదు. బాబా అనుగ్రహంతో దగ్గరైన ఉన్నతోద్యోగులు కొంతమంది మద్రాసు, అనంతపురం, బెంగుళూరు మొదలైన ప్రదేశాల నుండి విజయదశమి నాటికి పుట్టపర్తి చేరుకున్నారు. ఉదయం వేళ జరిగే భజన కార్యక్రమం ముగిశాక అనేక మంది భక్తుల మధ్య స్వామి దివ్య సన్నిధిలో వివాహ కార్యక్రమం శుభప్రదంగా జరిగింది. ఇంగ్లాండ్లో జియాలజీలో డాక్టరేట్ పట్టా పుచ్చుకు వచ్చిన మా అబ్బాయి, కోడలు వివాహం తరువాత మధ్యాహ్నం ఇచ్చే విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక గంట పైగా అక్కడే కూచుని బాబా వివాహతంతునంతా జరిపించారు. మేము పెండ్లి కుమారునికి, మగపెళ్లివారు పెండ్లి కుమార్తెకు ఇచ్చిన కానుకల్ని ఆశీర్వదించి ఇచ్చారు. పవిత్రమైన వివాహ బంధానికి సాక్షిగా వరుడు వధువు మెడలో కట్టే మాంగళ్యాన్ని కూడా బాబా ఆశీర్వదించి ఇచ్చారు. తరువాత వధూవరులిరువురు అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడుస్తున్నప్పుడు బాబా తన ఖాళీ చేతి నుండి పవిత్రమైన అక్షింతలు సృష్టించి వారిపై జల్లారు. తరువాత నూతన వధూవరులు ఒక దండను స్వామి మెడలో అలంకరించారు. వారిద్దరూ స్వామి పాదాలకు నమస్కరించగాని వారి తలలపై చేతులుంచి అనర్గళంగా సంస్కృతంలో ఆశీర్వచన శ్లోకాలు చదువుతూ వారిని ఆశీర్వదించారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవ్వింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధా స్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 9వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: బదలవలసినవి వదలాలి అనే చిన్న కథను విందామా? ఒక రాజు ఒక అరణ్యంలో వేటాడుతూ తన పరివారానికి దూరమై దారి తప్పాడు. చీకటి పడింది. ఒక పాడుబడిన బావిలో కాలుజారి పడ్డాడు. అదృష్టవశాత్తు బావి సమీపంలో ఉన్న మరిచెట్టు ఊడలు బావిలోకి దిగి ఉండటం వలన రాజు ఆ ఊడలను గట్టిగా పట్టుకుని క్రింద పడకుండా ఊగులాడుతున్నాడు. కొంతసేపటికి అటువైపు ఎవరో నామసంకీర్తనం చేస్తూ వెళ్లటం జరిగింది. ఆ వ్యక్తికి ఆ సమీపంలో ఎవరో బాధతో మూలుగుతున్నట్లు వినపడి ఆ బావి దగ్గరకు వెళ్లి తొంగిచూశాడు. ఆ రాజును బయటకు లాగవలనని కొంతసేపు ప్రయత్నించి ఒక త్రాటిని సంపాదించాడు. ఆ త్రాటిని బావిలోకి విడుస్తూ, "అయ్యా, ఈ త్రాటిని గట్టిగా పట్టుకో, నేను మెల్లగా నిన్ను బయటికి లాగడానికి ప్రయత్నిస్తాను" అన్నాడు. రాజుకు సందేహం కలిగింది. దేన్ని పట్టుకోవాలి, ఊడనా త్రాటినా అని. ఈ విధంగా మానవులంతా కొన్ని సందర్భాలలో అనవసరమైన సందేహాలకు గురి అవుతారు వివేకశూన్యులై. మొదట రాజు యొక్క ప్రాణములను రక్షించినవి మర్రి ఊడలే. కాని బావి నుండి బయటపడటానికి ఆ ఊడలను వదిలి త్రాటిని పట్టుకోవాలి. ఇక్కడ ఊడలు సంసారం. దాని పట్టుకు వేలాడుతూ ఉంటారు మానవులు. కాని ఎప్పుడో ఒకసారి సంసారం తరించే మార్గమును తెలుసుకోవాలి. ఆ తరుణోపాయమే త్రాటిని అందుకోవడం, ఊడను వదలటం. ఇదే ముక్తికి మార్గం.

సర్వేశ్వరుడు, పాప సంహారుడు, శాశ్వత ఐశ్వర్యుడు, ఆత్మ సంసారీయగు సత్య సాయీశునకు ఆదిలాబాదు జిల్లా ప్రణమిల్లుతున్నది. ప్రభు, ఆదిలాబాదు అన్న నా నామాన్ని మీ సమక్షాన ఉచ్చరిస్తే చాలు, అక్కడి నాలోని ప్రతి అణువు పవిత్రమగుచున్నది.

0: ಸಾಯೀಶ್ವರಾಯ ವಿದ್ಮಹೆ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు మొట్టమొదటిసారిగా శ్రీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశీర్వాదములతో రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా పర్తియాత్ర సందర్భంగా ప్రశాంతలయం విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల భక్తుల అనుభవాలను రేడియో సాయి ప్రశాంతలయం స్టూడియోస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. గత 2 రోజులుగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులను అందుకోవటానికి తమ పదకొండవ పర్తియాత్రకై 2,300 మందికి పైగా భక్తులు ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండి ప్రశాంతలయానికి విచ్చేశారు. ఈనాడు వారితో ముచ్చటిస్తూ పర్తియాత్ర విశేషాలను, జిల్లాలో జరిగే సేవా కార్యక్రమాలు, భక్తుల అనుభవాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట్రావు గారు
1: పర్తియాత్ర విశేషాలను, సేవా కార్యక్రమాల వివరాలను శ్రోతలతో పంచుకుంటారు. ఈ పర్తియాత్ర కార్యక్రమాల నిర్వహణలో వీరికి తోడ్పడ్డ ఆదిలాబాద్కు చెందిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ రంగనాథరాజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలలో పాలు పంచుకుంటున్నారు.
2: సాయిరాం, ఆదిలాబాద్ జిల్లా నుంచి 2,300 మంది భక్తులతో విచ్చేసినటువంటి ఆదిలాబాద్ భక్త బృందం రేడియో సాయిలో ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేయించేటువంటి అపూర్వమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వామి అందించినందుకు స్వామివారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారు తన అనుభవాలను శ్రోతలతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంకల్, మీరు 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ పర్తియాత్ర చేస్తూ వచ్చారు. ఎన్నో అపూర్వమైనటువంటి సంఘటనలు, మధురమైనటువంటి జ్ఞాపకాలు స్వామికి ప్రసాదించారు. అవేంటో కొంచెం మీరు చెప్తారా?
3: తప్పకుండా. శ్రోతలందరికీ సాయిరాం, ఈరోజు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మొట్టమొదటిగా లైవ్ ప్రోగ్రామ్ ని ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించుకోవటం నిజంగా మా అదృష్టం. స్వామివారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును, ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను. స్వామి చెప్పిన ఈ పద్యం సంపూర్ణంగా ఆదిలాబాద్ జిల్లాకే చెప్పారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా స్వామి యొక్క కనుసన్నల్లో నడపబడుతుందని చెప్పి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా పూర్తిగా నమ్మగలను. ఎందుకంటే మొట్టమొదటిసారి 2007 సంవత్సరంలో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. రేపటి నుంచి పుట్టపర్తిలో పర్తియాత్ర ప్రారంభమవుతుందంటే ఈరోజు సాయంకాలం స్వామివారు దర్శన సమయంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు స్వామి, తమ దివ్య దర్శన భాగ్యానికి అనుమతించండి స్వామి అంటే ఎంతమంది వస్తున్నారని అడిగారు. నేను ఆ సమయంలో ఆ గాబరాలో తొందరపాటులో నేను సరిగ్గా సంఖ్య చెప్పలేకపోయాను. స్వామి చెప్పారు 3,300 మంది వస్తున్నారు, చక్కటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి స్వామి తన ప్రక్కనున్న ఆశ్రమ అధికారులకు ఆదేశించడం ఇప్పటికీ నేను మర్చిపోలేని సంఘటన అది. ఆ మరుక్షణం నుంచి స్వామి చేసిన ఏర్పాట్లు చక్కగా స్వామి ఆదరించి ఆదిలాబాద్ను అక్కును చేర్చుకుని అద్భుతమైన రీతిలో అనుగ్రహం అందరికీ అందించి అప్పుడన్న డైలాగ్ స్వామి ఎంతమంది వస్తున్నారు అన్నది ఇప్పటికీ ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. స్వామి ప్రతి పర్తియాత్రలో ముఖ్యంగా మేము చేసుకున్న ప్రయాణపు ఏర్పాట్లలో స్వామి స్వయంగా ఉండి చూస్తున్నారేమని చెప్పి కొన్ని కొన్ని అనుభవాలు మాకు జరిగినాయి. ఆ రకంగా స్వామి ఆదిలాబాద్ జిల్లాతో ఉన్న అవినాభావ సంబంధం, మొదటి పత్యాత్ర 2007 నుంచి ప్రారంభమైంది.
2: అంటే మీరు అవినాభావ సంబంధం అంటే నాకు గుర్తుకొస్తుంది అంకుల్, ఆ రోజు సాయంత్రం ఆ సాంస్కృతిక కార్యక్రమం డ్రామా జరిగిన తర్వాత స్వామి మైక్ తెప్పించుకుని మరి ఆదిలాబాద్ నాది అవినాభావ సంబంధము, ఇది అన్యోన్య అనురాగం అన్నారు కదా.
3: అవును రంగనాథ్.
2: ఆ అన్యోన్య అనురాగాన్ని, ఆ అవినాభావ సంబంధాన్ని మీరు పలు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు.
3: దాన్ని
2: ఏ చాలా విధాలుగా మీరు అనుభవించే ఉంటారు, మీతో పాటు వందల మంది భక్తులు అనుభవించి ఉంటారు. దాంట్లో ఒక అలాంటి ఒక రెండు సంఘటనలు మీరు.
3: అదే నిన్ననే నాకు ఇచ్చిన అవకాశంలో కుల్వంత్ సభా మండపంలో ఒక ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. మేము పత్యాత్రకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసుకునేవాడానికి మేము ఐఆర్సిటీసీకి వెళ్లి కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం కానీ మీకు 17 బోగీలు ఉన్న ట్రైనే, 17 కంపార్ట్మెంట్స్ ఉన్న ట్రైన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఓకేనండి అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్న సంఖ్య దాటిపోయింది. మేము సుమారు 2000 మంది పత్యాత్రికులు వస్తారనుకుంటే అది 3000 క్రాస్ అయిపోయింది అప్పటికే. ఇంకా మిగతా 1000 మందిని ఎలా తీసుకెళ్లాలని మేము చాలా ఆలోచనలు చేస్తున్నాం కానీ ఆలోచన మాకు మా పరిధిలో లేదు, అది సాధ్యం కాదు ఈ 1000 మందిని. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తికి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ లేదు, మేము హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ పట్టుకుని రావాలి. సో ఈ క్రమంలో మాకు స్వామి తప్పించి ఇంకా మాకు వేరే ఇంకా అండలేదు. మాకు ఇంకా మొదటి నుంచి స్వామి నేర్పింది అదే కాబట్టి స్వామిని ప్రే చేస్తూనే ఉన్నాం. ఈ లోపల మళ్ళీ ఎందుకైనా మంచిది ఐఆర్సిటీసీ వాళ్ళని ఒకసారి వెళ్లి కనుక్కుందామని అంటే, ఫోన్లో ముందు కాంటాక్ట్ చేసినప్పుడు, లేదండి సాధ్యం కాదది, మేము ఆ రకంగా మీకు ఇవ్వలేము, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బోగీలను పెంచలేమని చెప్పన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి వెళ్లి లాస్ట్ ప్రయత్నంగా స్వామికి ప్రేయర్ చేసి, స్వామి ఇంకా మీరే లేకుంటే ఈ 1000 మంది యాత్రికులు మీ దర్శన భాగ్యం పొందలేరేమో స్వామి అని చెప్పి అనుకుని వెళ్లిన తర్వాత, స్వామి మరి ఏం చేశారో, ఏ మహిమ చేశారో, ఏ మాయ చేశారో తెలియదు గాని అదే ఐఆర్సిటీసీ అధికారులు ఇంకా ఎక్స్ట్రా 5 బోగీలు వేసి మాకు వీళ్ళందరికీ ప్రయాణం ఏర్పాట్లు చేయించడం అనేది ఇప్పటికీ అది మర్చిపోలేన ఒక అద్భుతమైన సంఘటనగా నేను గుర్తుపెట్టుకుంటాను.
2: అంటే అది 23-24 బోగీల ట్రైన్
3: 23-24 బోగీల ట్రైన్ డబుల్ ఇంజిన్ పెట్టి వాళ్ళు మాకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోకుండా డబుల్ ఇంజిన్ పెట్టి పుట్టపర్తి వరకు రాను పోను వేయడం జరిగిందండి. అది మొదటగా మేము అనుభూతి చెందిన ఒక పెద్ద మహిమ, స్వామి చూపిన పెద్ద మహిమ.
2: స్వామి చెప్పినట్టు అడవిలో ఉన్న ఆకాశం,
3: తప్పకుండా అడవిలోనున్న ఆకాశం నున్న, గుట్టలోనున్న నట్టేట నున్న, మదిని సాయి నిన్ను మరుగుడెప్పుడు.
2: మరి ఈ పత్యాత్ర చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైనటువంటి టీమ్ బిల్డింగ్ జరుగుతుంది? ఇప్పుడు ప్రవాహంలాగా భక్తులు పొద్దున మనం చూస్తున్న ప్రవాహంలాగా వస్తున్నారు, ప్రవాహం ఇది 2300 మంది భక్తులు. ఏ విధంగా ఇంతమంది భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా తీసుకురాగలుగుతారు?
3: ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. మేము 2006 స్వామిని అడిగాము, స్వామి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఘనంగా జరగాల్సి ఉన్నాయి అని ఒక చిన్న కోరిక నా మనసులో ఒక కోరిక ఉండే. నేను ఇతర జిల్లాల్లో చూస్తున్నప్పుడు ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక తీవ్రమైన కోరిక స్వామి ముందర పెట్టినప్పుడు స్వామి దాన్ని ఆశీర్వదించి పత్యాత్రకు, అంటే 2006 నేను డిసెంబర్ 5 నాడు స్వామి నా దగ్గర నుంచి ఉత్తరం స్వీకరించి, స్వామి 450 గ్రామాల్లో గ్రామ సేవలు చేసి మీ దగ్గరికి గ్రామానికి ఒక ఇద్దరు చెప్పున్న స్వామి వైభవాన్ని చూడడానికి, స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందాలనే ఒక సత్సంకల్పంతో స్వామి దగ్గర తీసుకురావాలని చెప్పి 900 మంది, ముఖ్యంగా 900 మంది ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చెప్పున్న 900 మంది, సత్యసాయి సేవా సంస్థలు అప్పటి వరకు ఉన్న కార్యకర్తలు 100 మంది చెప్పున్న 1000 మందిని మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాంటిది 3300 మంది స్వామి తెచ్చుకున్నారు ఆయన ఏర్పాట్లతో. ఆ రకంగా వచ్చిన తర్వాత మేము పత్యాత్రకి, మీరు ఇప్పుడు అడిగిన ఇది మేము ఒక యజ్ఞంలాగా, మేము తీసుకున్న సంకల్పము తీవ్రంగా ప్రతి కార్యకర్త కూడా 100% రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి గ్రామాల్లోకి, ఎంత దూరం ఉన్నా కూడా గ్రామాల్లోకి వెళ్లి స్వామి యొక్క చిత్రపటం, మాకు స్వామి యొక్క చిత్రపటమే మాకు బలం, స్వామి ఆ ఫోటో జేబులో పెట్టుకుని స్వామి నామంతోనే మేము గ్రామంలోకి వెళ్లి స్వామి యొక్క రూపాన్ని చూద్దాం, స్వామి యొక్క దర్శనం పొందుదాం, స్వామి యొక్క అనుగ్రహం తీసుకుందాం మన జిల్లాకని మేము ఆ రోజు మొదలుపెట్టిన పత్తియాత్ర ఈ రోజు మా ప్రయత్నం ఏమి లేకుండా కూడా 2400 పైచిలకు ఈ రోజు భక్తులు ఇక్కడికి వచ్చారు. 2400 మందికి మేము చేసిన ప్రయత్నం అనేది ఈ రోజు చాలా తక్కువ. ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా తక్కువ. స్వామి ఆ ఫ్లో స్వామి రప్పించుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మేము చేసిన ప్రయత్నం ఏమో గాని మా ద్వారా స్వామి ఆ రోజు పిలిపించుకుండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం మా ప్రయత్నం అయితే చాలా తక్కువ. మేము ఊరికే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం జిల్లాలో, కానీ భక్తులు మాత్రం ముఖ్యంగా గ్రామీణులు చాలా ఆనందంతో ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారండి.
2: జనరల్ గా పత్యాత్రకి ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ జరుగుద్ది?
3: మేము జనరల్ గా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులైన చెల్లం గారికి మేము ముందుగా ఒక అంటే స్వామివారి బర్త్డే అయిన తర్వాత ఒక వారం రోజుల్లో చెప్తాము. వారు ఇమ్మీడియట్ గా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ద వహించి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి దీనికి అవసరమైన ఏర్పాట్లు ఒక అంగీకారం లెటర్ అంటాం దాన్ని, ఒక అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ మాకు ఎక్కువగా డిసెంబర్ 1st వీక్ వస్తుంది. అప్పటి నుంచి ఇంకా ఏర్పాట్లు మొదలవుతాయి.
2: అప్పటి నుంచి ఏర్పాట్లు యజ్ఞాలు యజ్ఞంలాగా సాయి
3: అప్పటి నుంచి మేము పూర్తిగా బాధ్యత వహించి గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మేము పాస్ ఆన్ చేయడం, వాళ్లతో మమేకమై చిన్న చిన్న కార్యక్రమాలు, సత్సంగాలు, భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో మేమందరం ఒక కుటుంబంలా మేము ఒక ఐక్యతతో ఏర్పాట్లు చేసుకుని మనం ఇట్లా వెళ్లాలి అట్లా వెళ్లాలి అని ఆ రకంగా దాని తర్వాత మేము ఒక 40 రోజులు గాని 20 రోజులు గాని 21 రోజులు గాని ఇట్లా ఒక దీక్షల మాదిరిగా అంటే ఆ 21 రోజులు నిత్యము కూడా స్వామిని చింతన చేసుకుని స్వామిని ధ్యానం చేసుకుని చక్కగా స్వామి మార్గంలో ఉండటానికి మేము ప్రయత్నం చేస్తూ పత్తి రావడం జరుగుతుంది.
2: ఈ పత్తియాత్రల వల్ల పుట్టపర్తిలోకి భక్తుడు ప్రవేశించిన తర్వాత ఆదిలాబాద్ భక్తుల యొక్క హృదయాలలో మనస్సుల్లో కొన్ని మార్పులు వస్తాయి.
3: అవునండి.
2: అదే విధంగా ఈ పత్తియాత్రల వల్ల జిల్లాలో కూడా ఎన్నో మార్పులు తప్పకుండా వచ్చే ఉంటాయి. అవేంటి అంకుల్? అవి వివరిస్తారా?
3: పత్తియాత్ర వల్ల ముఖ్యంగా గ్రామాల్లో స్వామిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత ముఖ్యంగా గ్రామాల్లో తిరిగి వెళ్లిన తర్వాత వాళ్లక ఇప్పటికీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ తీసుకెళ్లే ప్రసాదాన్ని వాళ్లు చక్కగా నలుగురికి పంచుకోవాలనే ఒక సదుద్దేశంతో గ్రామం అంతా ఒక దగ్గరికి చేరి నారాయణ సేవ చేసుకుని చుట్టుపక్కల ఒక 3-4 గ్రామాలను పిలుచుకుని ఒక పండగలాగా చేసుకుంటా. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళ మా వాళ్లు చెప్పుకుంటున్నారు వెళ్లిన తర్వాత ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నది. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే నామ సంకీర్తన భజన కార్యక్రమాలు కొత్త కొత్త గ్రామాల్లో పెట్టుకుంటూ ఇప్పటి వరకు సుమారుగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు అప్పుడున్న ఒక 10 సంస్థలు 15 సంస్థలు ఈ రోజు 70-80 సంస్థలు 90-100 కూడా భజన యూనిట్స్ ఆ ప్రాంతంలో వచ్చినాయి. ఇదంతా పూర్తిగా స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం ఈ మాదిరిగా మాకు జిల్లాలో కనిపిస్తుంది.
2: ఇంకా పంటలు
3: ఇదివరకు మాకు పత్తియాత్రలో పాల్గొనే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను ఆ ప్రాంతం సందర్శించినప్పుడు పత్తియాత్ర మొదటి పత్తియాత్ర 2వ పత్తియాత్ర 3వ పత్తియాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు భక్తులు ఎంతో స్వామి దగ్గర రావడానికి ఎంతో ఉబలాట పడేవారు. అప్పుడు వాళ్ల పరిస్థితి వాళ్ల మాటల్లోనే నేను చెప్తాను. అప్పుడు అన్న మాటలు, సార్ మాకు ఇక్కడ పంటలు పండవు సార్, ఈ ప్రాంతం పంటలు పండదు. మేము వేసుకున్న పంట విత్తనాలు కూడా సరైన ఆ పంట క్రాప్ వస్తుందో లేదో కూడా మాకు నమ్మకం లేదు. అట్లాంటిది స్వామినామంతో మేము స్వామినామం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో ఈరోజు ఆనందపడుతున్నాం. అందులో నేను ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు చెప్పాలి. పేరుతో సహా నాకు గుర్తుంది. వీరెల్లి గ్రామము, అది కౌటాల సిరిపూర్ మండలం వీరెల్లి గ్రామము. రామదాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆర్ఎంపీ డాక్టర్. ఆయన స్వామి భక్తుడు, అంటే ఇప్పుడు భక్తుడు. ఆయన 2007 ప్రాంతంలో ఆయన మామూలు వ్యక్తి. ఈరోజు మొన్న అంటే గత ఏడాది ఆయనతో నేను ముచ్చటించినప్పుడు, సార్ ఆ రోజు నాకు 4 వేళ్లు నా నోట్లోకి వెళ్లలేని దుస్థితి సార్ నాది. అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళం ఈరోజు స్వామి వారి యొక్క పూర్తి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈరోజు చక్కగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుంటూ చక్కటి స్థితిలో నేనున్నాను. మా పంటలు పంట భూములన్నీ సమృద్దిగా పంటలు పండుతున్నాయి. స్వామి నామంతోనే మేము ఈరోజు ఇంత చక్కగా ఉండడానికి మాకు స్వామే పూర్తి, మాకు రక్షణ, స్వామే మాకు పూర్తిగా అండగా నిలుస్తున్నారని చెప్తారాయన.
2: ఇంటింటిలో గడప గడపలో స్వామి నామం ఈ విధంగా ప్రతిధ్వనిస్తుంటే స్వామి యొక్క సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
3: తప్పకుండా అండి చేస్తుంది.
2: ఆ కార్యక్రమాలు అవి ఒకసారి మీరు వివరిస్తే.
3: తప్పకుండా వివరిస్తాను. ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు 2007లో ప్రతియాత్రకు రాకముందు 2006లో మా దగ్గర కొన్ని సంస్థలు కొన్ని సమితులు ఉండేవి. అంటే సుమారుగా ఒక 8-9 సమితులు ఉండేవి, ఒక 10-15 భజన మండలి ఉండేవి. తర్వాత కాలంలో స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో కానివ్వండి, స్వామివారు ఇచ్చిన మార్గదర్శనం కానివ్వండి, స్వామిని చూసిన తర్వాత ప్రతి ఆదిలాబాద్ భక్తుడు ప్రతి ఆదిలాబాద్ కుటుంబీకుడు మా ఇంట్లో భజన పెట్టుకోవాలి, మా ఇంట్లో స్వామి చిత్రపటం ఉండాలి, మా ఊర్లో ఒక చిన్న సేవా కార్యక్రమం అనే చేయాలి, నేను కూడా నలుగురికి ఉపయోగపడాలి అన్న ఒక చక్కటి విశాలమైన హృదయంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అది నేను ముఖ్యంగా గమనించాను. తద్వారా ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో స్వామివారి యొక్క కార్యక్రమం ఈరోజు మాకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మేము వాళ్లకి మేము చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం మనం ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందేమో అన్న చెప్పడం వరకే తప్పించి, మా దగ్గర నుంచి స్వామి మమ్మల్ని ఏదో శారీరకంగా గాని ఆర్థికంగా గాని మేము ఎక్కడా మాకు స్వామి ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా కష్టపెట్టలేదు. సంస్థలు ఈరోజు దినదిన ప్రవర్ధమానమే. ఒక రకంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాన ఈరోజు మాకు చెన్నూరు ఏరియాలో సుమారు ఒక 54-55 గ్రామాలున్నాయి. ఆ 55 గ్రామాల్లో స్వామినామం ఒక్కసారి కాదు 2 సార్లు వినిపించబడింది. ప్రతి ఇంటికి కూడా స్వామినామం వెళ్లిపోయింది. అట్లాగే కాగజనగర్ జోన్ లో సుమారు ఒక 100 గ్రామాలు ఉంటాయి, 100-120 గ్రామాలు. ఇప్పటి వరకు సుమారు 90-100 గ్రామాల వరకు స్వామినామం వెళ్లిపోయింది. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు వచ్చున్నారు. ఆ భక్తులు కూడా వాళ్ళు స్వామిని చూడని వాళ్ళు కూడా ఈరోజు మేము అక్కడికి వెళ్లి మందిరం కట్టుకుంటామండి. కొంతమంది ముగ్గు పోసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరానికి. అట్లా సంస్థని మా ప్రమేయం లేకుండానే స్వామి జిల్లాలో సంస్థను అభివృద్ధి చేస్తున్నారు. దానికి ఇక్కడ సోదరుడు మన కాగజ్ నగర్ జోన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి వారి ఇప్పుడు డీపీగా కూడా ప్రమోట్ అయ్యారు అసిఫాబాద్ జిల్లాకి. ఆయన మాటల్లోనే విందాం సంస్థ ఏ రకంగా కాగజనగర్ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రక్క ప్రాంతం ఇది, అక్కడ చక్కగా డివోటీస్ ఎక్కువ వచ్చారు. ఆ ప్రాంతంలో సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, అక్కడ భక్తులు ఇళ్లలో స్వామిని ఏ రకంగా కొలుచుకుంటారు, స్వామి ద్వారా వారు ఎలాంటి లబ్ది పొందుతున్నారు, ఎట్లాంటి ఆనందమైన స్థితికి వెళుతున్నారు అనేది సోదరుడు జనార్దన్ ఇక్కడ ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా మనం విందామండి.
2: తప్పకుండా జనార్దన్ అన్న గారు, మీరు అంకుల్ చెప్పినట్టు మరి కాగజ్ నగర్ లో జరిగేటువంటి సేవా విశేషాలు వివరిస్తారా?
4: సరే, జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్టు కాగజ్ నగర్ ప్రాంతం అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఒక కార్నర్. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే సుమారు 250 కిలోమీటర్ల వైశాల్యం. అది ఇది ఒక కార్నర్.
2: భారతదేశంలో 11వ పెద్ద జిల్లాగా పరిగణింపబడుతుంది.
4: అయితే ఈ కాగజ్ నగర్ ప్రాంతం ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అటు మహారాష్ట్ర బార్డర్, తర్వాత ఇటు మన ఆంధ్ర బార్డర్ కలుపుకొని ఉంటుంది. అక్కడ స్వామి యొక్క నామాన్ని తీసుకెళ్లే ముందు మన ప్రతియాత్ర, జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు ప్రతియాత్రల సందర్భంగా గ్రామ సేవలు చేయడానికి సంకల్పించుకున్నప్పుడు, అప్పటికే కాగజ్ నగర్ సమితి ఒక 20 సంవత్సరాల నుండి ఉంది కాగజ్ నగర్ లో. కానీ గ్రామ సేవల ద్వారా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక గ్రామానికి వెళ్ళాం మేము. అక్కడ మొగడు దగ్గడ అనే గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ నామస్మరణ జరిగింది, కార్యక్రమం స్వామి పల్లకి సేవ అని జరిగిన తర్వాత అక్కడ వాళ్ళని భజన నామస్మరణ విశిష్టత అవన్నీ చెప్పి స్వామి యొక్క చిత్రపటం వాళ్ళకి ఇస్తాం. ఆ కార్యక్రమంలో అక్కడ ఒక పెద్ద మనిషి ఆయన ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఆయన చేతిలో స్వామి ఫోటో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ ఈ ఫోటో కోసం ఎన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్ నేను. ఆయన పేరు మణిరామ్. ఆయన ఆశ్చర్యపోయాను, అరే ఇంతవరకు అసలు ఆయన పరిచయం లేదు మనకి, ఈ ఫోటో కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి స్వామి కూడా ఆయనకు పరిచయం లేదు. ఓహో, అప్పుడు అనుకున్నాం ఓ స్వామి మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నారేమో, మన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనం వచ్చాం ఇక్కడికి, ఈ కార్యక్రమం కూడా స్వామి కదా మన ద్వారా చేయించేది అని అక్కడ స్పృహ వచ్చింది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక 1 వీక్ తర్వాత ఫాలో అప్ వెళ్తాం అక్కడికి. వెళ్ళినప్పుడు అదే గ్రామానికి వెళ్లి మణిరామ్ అనే వాళ్ళ ఇంట్లో ఆయన మంచాలో మంచం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు నడగారు, మణిరామ్ గారు ఒక భజన పాడతారా అన్న. అంతకుముందు వెళ్ళినప్పుడు చిన్న పుస్తకం స్వామి భజన వాళ్ళ చిన్న పుస్తకం ఇచ్చాం ఆయనకి, అంటే పాడతాను సార్ అని. సరే పాడండి అంటే ఆయన పుస్తకం ఓపెన్ చేసి అని ఎంత అసలు ఆయన సీడీ వినలేదు, ఆ పాట ఎప్పుడు వినలేదు. ఆ పుస్తకంలో స్వామిది మానస భజరే గురుచరం అనే పాట సేమ్ స్వామి పాడిన ట్యూన్ గా పాడి వినిపించాడు మాకు. అప్పుడు అర్థమైంది మాకు, ఓహో స్వామి మనకంటే ముందే ప్రవేశించి మన ద్వారా కార్యక్రమాలను చేయిస్తున్నారని. ఇది ఫస్ట్ 2006 ప్రాంతంలో ఇది ఇన్సిడెంట్. తర్వాత అట్లా అట్లా గ్రామ సేవల ద్వారా, ఈ పర్త్యాత్రల ద్వారా గ్రామ సేవలు చేస్తూ ఈరోజు అక్కడ ఒక భజన యూనిట్ లేని ప్రాంతంలో స్వామివారి దివ్యానుగ్రహం వల్ల ఈరోజు సుమారు 60 నుండి 70 యూనిట్స్ ఈ 11 సంవత్సరాల్లో స్వామి చేయించుకున్నారు అక్కడ. అది కూడా భజనలు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అనుభవాలు అక్కడ స్వామి ద్వారా. ఒకసారి ఒక శివలింగము మనం జైపూర్ నుండి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శివలింగ యాత్ర అనేది ఒకటి మనం జిల్లాలో చేసుకున్నాం. అప్పుడు ఆ సందర్భంగా మా కాగజనగర్ సమితికి కొన్ని రోజులు కేటాయించారు జిల్లా వాళ్ళు. సో ఇంతకుముందు సార్ చెప్పినట్టు వీరెల్లి గ్రామం అనే దాంట్లో ఈ శివలింగాన్ని తీసుకెళ్లాడు. ఆ రోజు ఊరేగింపు, శివలింగ అభిషేకానికి ముందు ఒక ఊరేగింపు జరుగుద్ది, తర్వాత ఊరేగింపు అయిపోయింది, శివలింగం పూజ అభిషేకాలన్నీ అయిపోయినాయి. ఆ గ్రామంలో అభిషేకం చేసిన తర్వాత మిగిలిన పంచామృతాలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రసాదంగా ఇచ్చాడు. ఒక గ్లాస్తో ఇస్తా ఉంటే ఆ సగమూరి ఇచ్చేసరికి ఆ పంచామృతం అయిపోయింది, ఆ కంటైనర్ ఏది దాంట్లో మొత్తం ఏం లేకుండా అయిపోయింది. అప్పుడు ఇంకా సగం గ్రామస్తులు వాళ్ళు చాలా నిరుత్సాహంతో, సాయం కొంచెం కొంచెం ఇస్తే బాగుండు కదా, ఊరంతా వస్తుండే, మీరు అట్లా చేశారు ఎందుకంటే పాప అక్కడ ఇన్ఛార్జ్ కూడా కొంచెం బాధతో ఏమనలేక ఆ కంటైనర్, ఎంటీ కంటైనర్ మళ్ళీ చిన్న హనుమాన్ మందిర్ ఉంటుంది అక్కడ, దాంట్లో పెట్టి లాక్ చేసి పడుకున్నాడు. అది బర్త్డే టైం, స్వామి జన్మదినానికి ముందు ఉదయం మనకు మామూలుగా నగర సంకీర్తనకు వచ్చే అప్పుడు ఓంకారస్పురం నగర సంకీర్తనకు వచ్చినప్పుడు ఆ గుడి లాక్ ఓపెన్ చూస్తే తీసేసరికి ఆ కంటైనర్లో మళ్ళీ ఫుల్గా పంచామృతాలు వచ్చినాయి. అక్కడ మళ్ళీ ఆ పంచామృతం తీసుకుని ఆ తక్కిన గ్రామానికి అంతా ఇచ్చారు అక్కడ. ఇట్లా స్వామి వాళ్ళలోకి వెళ్లి వాళ్లను ప్రేరేపించుకుని ఇటువంటి సంఘటనలే ప్రతి గ్రామంలో ఒక సంఘటన. ఈరోజు ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది పర్త్యాత్రకు వస్తున్నారంటే స్వామికి వాళ్లకు ఉన్నటువంటి జన్మజన్మ అనుబంధం కావచ్చు, అందుకే వాళ్ళు పర్త్యాత్రకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న సంఘటన గుర్తొస్తుంది నాకు. అక్కడ దహేగామ అని ఒక మండలం, ఆ దహేగామ మండలం అంటే నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కార్నర్, ఒక కార్నర్ అది. ఆ మండలం నుంచి ఒక 34 కిలోమీటర్లు పోయడానికి దారి కూడా ఉండదు అసలు. వర్షకాలం వస్తే 3 నెలలు ప్రయాణం బంద్ అక్కడిక్కడ వెళ్ళలేమన్నాడు. అక్కడ కర్జీ అనే ఒక గ్రామం, వాళ్ళు పర్త్యాత్ర ద్వారా ఆకర్షితులై స్వామి నామస్మరణ చేసుకుంటున్నారు. అక్కడ చిన్నగా బాల వికాస్ కూడా కాదు, ప్రతి పిల్లలందరూ కూడా అందరూ వచ్చి అక్కడ భజన నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటికి. ఒకరోజు పెద్ద వర్షం, ఆ వర్షము గురువారం, ఆ రోజు భజన అయిపోయింది. వాళ్ళ చిన్న ఒక పాప, 7 ఇయర్స్ పాప ఈ మన భజనకు అటెండ్ అవుతూ ఉంటుంది. కూర్చుని ఇంటికి వచ్చి భజన అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటి పైన ఒక పిడుగు పడ్డది. అప్పుడు పిడుగు పడినప్పుడు తెలంగాణ భాషలో మరి వాసం అంటారు, ఇంటికి మధ్యలో మెయిన్ సపోర్ట్ ఉంటుంది, అది రెండుగా ఇట్లా చీలిపోయి ఆ పిడుగు కింద పడితే భూమి ఒక 3-4 ఫీట్ లోపలికి ఒక గుంటలాగా ఏర్పడ్డది. కానీ వాళ్ళకి ఎవరికేం కాలేదు, అసలు పిడుగు అంటే మనందరికి తెలుసు ఎటువంటిది అనేది. వాళ్ళు ఎవరికేం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా పిడుగు పడ్డది పలానా ఊర్లో అని చెప్పినప్పుడు వేరే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు పెద్దలన్నీ సంస్థలు వాళ్ళు అడిగారు అన్నట్టు, మరి పిడుగు పడ్డదే మీకు ఏం కాలేదు అసలు ఏంటి అసలు అంటే, ఆ ఇంటి ఓనర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా 7 ఏళ్ల పాప సత్యసాయి భజనకు వెళ్తుంది, ఈరోజు భజనకి వెళ్ళొచ్చింది, ఆ పిడుగు పడే సమయంలో మా ఇంట్లో నామస్మరణ జరుగుతుంది అప్పుడు ఆ సత్యసాయి భగవంతుడే మమ్మల్ని కాపాడాడు అని చెప్పాను.
2: చాలా బాగా చెప్పారండి. భగవంతుడి నామస్మరణ
4: గుడిపాటి
2: నుంచి కూడా మనల్ని రక్షిస్తూ వచ్చింది. అంటే మానస భజే గురుచరణ అనే స్వామి అవతార ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అదే విధంగా కాగజ్ ఆదిలాబాద్ లో ఈ పాట ద్వారానే సాయి అవతార ఉద్యమం మొదలైంది. అక్షయంగా ఆలయాల్లో పాలు పుట్టుకొచ్చినాయి స్వామి యొక్క ప్రేమలాగా. సాయి నామస్మరణ ప్రతి ఇంటింట్లో మార్మోగుతుంది. మరి ఇంకా ఈ వచ్చినటువంటి 2400 మంది భక్తుల్లో దాదాపు 1500 మంది ఈ కాగజ్నగర్ ప్రాంతం నుంచి రావటం విశేషమైనటువంటి ఆశీర్వాదం అది. అయితే కాగజ్నగర్ పక్క ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి ప్రాంతంలో కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా అక్కడి భక్తులు 1987 సాయి మందిరాన్ని స్థాపించి పలు కార్యక్రమాలను చేస్తూ తరిస్తూ వచ్చారు. సామూహిక వివాహాలు, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ కోర్సు యొక్క ట్రైనింగ్, తర్వాత అమృత కలశాలు పంచడం, ఆ తర్వాత ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు భరతునికి పాదుకలిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్రుని యొక్క ఆ ఆలయం ముందు పాదరక్షల సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఈ బెల్లంపల్లి సమితికి అటాచ్డ్ సమితిగా, అటాచ్డ్ ఒక భజన మండలిగా ఉన్నటువంటి నెన్నెల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలని మరి నెన్నెల శ్రీనివాస్ గారు మీరు తెలియజేస్తారా?
5: తప్పకుండా అండి. ఓం శ్రీ సాయిరాం. బెల్లంపల్లి సమితిలో నెన్నెల అనేది ఒక భజన మండలి, ఒక యూనిట్. ఆ కార్యక్రమంలో నెన్నెల అనేటువంటిది ఒక అత్యంత మారుమూల మండలము. ఈ మండల కేంద్రంలో సత్యసాయి నామస్మరణ జరుగుతున్నటువంటి ఒక చక్కటి యూనిట్. మా గ్రామంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉండేది, గ్రామంలో తాగడానికి మంచినీరు అనేటువంటిది లభించేటువంటిది కాదు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ అంతా సాల్ట్తో కూడినటువంటి ఉప్పు నీరు ఉంటుండేది. ఈ నీరు తాగడం కోసము మహిళలంతా కూడా 2-3 కిలోమీటర్ల దూరము సమీపంలోని వాగుకు వెళ్లి నెత్తిపైన తీసుకొని వచ్చి వాడుకునేటువంటి వారు ఈ మంచినీరును. ఈ సమస్యను ఎట్లయినా అధిగమించాలనేటువంటి స్వామి ఒక చక్కటి ఆలోచన గ్రామంలో ఒక మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రసాదించని స్వామి ముందు సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో తాగునీరంటే ఎంత ఇబ్బంది ఉండేదంటే వాటర్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వారికి తప్ప పక్క వాళ్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 కిలోమీటర్లు వెళ్లి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. ప్రతి ఆదివారం ఒక సంత జరుగుతుండేది. మంచినీటి కోసము వచ్చినటువంటి జనమంతా కూడా చాలా ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఎవరింటికి వెళ్లి అడిగినా కూడా గ్లాస్ మంచినీరు కూడా ఇచ్చేటువంటి వారు కాదు. వారి కోసం మన సత్యసాయి సంస్థ ద్వారా ప్రతి ఆదివారము మొదటగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాగు నుంచి మంచినీరు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలనేటువంటి ఒక సంకల్పంతో స్వామిని ప్రార్థన చేయడం జరిగింది. మొదటి నుంచి గ్రామంలో ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలనే ఒక తపన ఉండేది. ఆ తపనే స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతిరూపంగా నిన్నెలకు వచ్చి గ్రామంలో ఒక సత్యసాయి మంచినీటి మందిరం అనేటువంటి పేరుతో చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు తాగునీటి సమస్య అనేటువంటిది లేకుండా 365 రోజులు 24 గంటలు ప్రతి నిత్యము అందరికీ తాగునీరు అందిస్తున్నటువంటి సత్యసాయి మంచినీటి మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచినీటి మందిరం ఏర్పాటు కోసము గ్రామ పంచాయతీ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి భవనము, దానికి సంబంధించినటువంటి రా వాటర్ను కూడా ఉచితంగా ఇస్తూ ఆ కేంద్రము గ్రామానికి పవిత్రమైనటువంటి సత్యసాయి ఒక తీర్థంలాగా ప్రతి ఒక్కరు ఈరోజు అందరూ కూడా మంచినీరు సేవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షాకాలం వస్తే అంటు వ్యాధులు వచ్చేది, చుట్టుపక్కల గ్రామాల్లో వస్తే నిన్నెల్లో మాత్రం ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రత్యక్షంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగడం వల్లనే ఎలాంటి వ్యాధులు లేవని చెప్తున్నారు.
2: మరి ఈ వాటర్ ప్లాంట్ గంటకు ఎన్ని నీళ్ళని ప్రాసెస్ చేస్తుందన్న?
5: గంటకు
2: అంటే ఒక 1 అవర్కు 1000 లీటర్స్ ప్రొడక్ట్ అవుతాయి, ఒక గంటకు 1000 లీటర్లు ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి సరిపడేటువంటి వాటర్ అంతా కూడా ఆ రోజు అక్కడే ఉత్పత్తి జరుగుతాయి. ఇలాంటి కొరత లేకుండా 1 అవర్కు 1000 లీటర్స్ వస్తుంటాయి. తర్వాత ఇదే స్ఫూర్తితోటి స్వామి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ 2015 స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా 90వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిన్నెల గ్రామంలోనే సత్యసాయి గ్రామీణ సామాజిక సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించుకున్నాము. ఈ యొక్క సేవా కేంద్రంలో విద్య వైద్య సేవలు ఒక మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అత్యంతమైనటువంటి అవసరం ఉన్నటువంటి నిరుపేదలకు అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో మా జిల్లా అధ్యక్షులు గారిచే, స్థానిక ప్రజాప్రతినిధుల గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. సంవత్సర కాలం పాటుగా ఎన్నో ఉచితమైనటువంటి వైద్య సేవలు విద్యా సేవలు కూడా అందిస్తున్నాము. ఈ యొక్క కృతజ్ఞత చెప్పుకోవాలంటే మొన్న జరిగినటువంటి రీసెంట్లీ 91వ జన్మదినోత్సవం రోజు స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒక అత్యంత అద్భుతంగా కూడా స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.
1: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఇప్పుడు స్వామివారు సేవపై అందించిన ఒక చిన్న ఉపన్యాసాన్ని మనం విందాం.
6: ప్రేమ స్వరూపుడు మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధన సలుపుతున్నాడు. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేయటము ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. నా శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. నా శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే, మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు, తోటి మానవుల యొక్క సేవను చేయాలి. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
7: వ్రతములకు పూజాదుల యొక్క కర్తములే కంటే సేవ అనేటువంటిది మహాశ్రేష్టమైనటువంటిదిగా రూపొందింపచేస్తుంది. ఇది మానవుని యందున్నటువంటి యొక్క అహంకారం నిర్మూలం గావిస్తుంది. ఈ సేవ ప్రేమ యొక్క ముఖ వైఖరి. మానవ కోటిని ప్రేమించేటువంటి యొక్క వ్యక్తిని, మానవ కోటిని ఆశించేటువంటి యొక్క వ్యక్తి భగవంతుని యొక్క ముద్దు బిడ్డడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ధనము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క ప్రచరణ సర్వము కూడాను మానవోద్ధరణకై అంకితం చేసినటువంటి వ్యక్తి మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇట్టి మానవుడే పుడముపై పుట్టినటువంటి యొక్క కారణ జన్ముడు. ఇట్టి పవిత్రమైనటువంటి కారణ జన్మలు అయినటువంటి మీరు సార్థకమైనటువంటి కర్మల యందు ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు ఆచరించి జీవితమును ధన్యము గావించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: శ్రోతలందరూ ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
2: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కాగజ్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి సేవలను, బెల్లంపల్లి నెల్లా ప్రాంతంలో జరిగేటువంటి సేవలను ముచ్చటించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి ఆదిలాబాద్ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అక్కడ ఏం సేవలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి విలాస్ గారు మనతో వచ్చి ఉన్నారు.
8: ఆదిలాబాద్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గా నిర్వహిస్తున్నాను. మేము స్వామివారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి అక్కడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఉంది. దాంట్లో ప్రతి సంవత్సరము ఆ రోజు జన్మించిన పిల్లలందరికీ నూతన వస్త్రాలు మరియు పండ్ల పంపిణీ చేస్తుంటాము. పోయిన బర్త్డేకి ఏంటంటే 2011 బర్త్డేకి మేము గమనించింది ఏంటంటే అక్కడ పేషెంట్స్కి మాత్రం, అక్కడ ఉండే పేషెంట్స్ మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది. మిగతా పేషెంట్ అటెండర్స్ కి మాత్రం అక్కడ ఫుడ్ తినడానికి హోటల్స్ దగ్గర లేవు, మరియు వారికి కొనుక్కొని తినే కెపాసిటీ కూడా వాళ్ళది లేదు. మాదిరిగా వచ్చే పేషెంట్స్ అంతా ట్రైబల్ పేషెంట్స్ ఉంటారు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఒక 10 రోజుల క్రితం వచ్చిన పేషెంట్స్ ఆ 10 రోజుల నుంచి ఆ ఎండిపోయిన రొట్టెలు పచ్చిమిరపకాయలు తింటుండగా మేము చూసి మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేశాము. అప్పుడే మా డీపీ గారితో చర్చించి ఏం చేద్దామనే ఆలోచన చేసి నిత్య అన్నదానం ప్రారంభిస్తే బాగుంటుందని మా డీపీ గారు చెప్పడము మేము వెంటనే ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ చేసిన వెంటనే అప్పటి నుంచి 2012 21 ఆగస్టుకు మన స్వామి భక్తులైనటువంటి డాక్టర్ గీతారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే మన వాలంటీర్స్ వెళ్లి, సేవాదళ వాలంటీర్స్ వెళ్లి పేషెంట్ దగ్గరికి వెళ్లి పేషెంట్ అటెండర్స్ కి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి మహిళా సేవదలు వచ్చి కూరగాయలు తరగడము, జెంట్స్ వచ్చి వంటల్లో సాయం చేయడం జరుగుతుంది. 12 గంటలకల్లా భోజనం రెడీ అయిపోతుంది. 12 గంటలకి స్వామివారికి మంగళారతి ఇచ్చి భోజనాలను ప్రారంభించడం జరుగుతుంది. భోజనాలు సాయం
2: రోజుకి ఎంతమంది వస్తుంటారు?
8: రోజుకి 400 నుంచి 450 మంది భోంచేస్తుంటారు. ఇప్పటివరకు సుమారు 4.5 సంవత్సరాల్లో కనీసం 7 లక్షల మంది భోజనం చేసి ఉంటారు. ఇది స్వామి దయతో బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామి కృపతో మేము దీన్ని ఇంకా రాత్రి కూడా ప్రారంభించామని స్వామివారు కోరుతున్నాం. దీనికి ఆదిలాబాద్ భక్తులందరూ సహసహకారాలు అందిస్తున్నారు.
2: చాలా చక్కగా చెప్పారన్న. స్వామి చెప్పినట్టు బీద సాధులకైనా పెనుబాధ తొలగించి లేమిని బాపుటే దీక్ష నాకన్నట్టు ఆ దీక్షను మీ ఈ సేవ కార్యక్రమం ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 2వ ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలని మనకు తెలియజేయడానికి శ్రీ సుభాషిందర్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు.
9: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుభాష్ చంద్ర రెడ్డి. నేను మంచిర్యాల సత్యసాయి సేవా సమితి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో మంచిర్యాల అనేది ఒక ముఖ్యమైన పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉంది. చక్కగా రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు, ఇది నిత్యకృత్యంగా జరుగుతూ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. వీటికి తోడుగా సేవా కార్యక్రమంలో భాగంగా మనం నిత్యనారాయణ సేవ అనే కాన్సెప్ట్ లో తీసుకున్నటువంటి అమృత కలశాల వితరణ కార్యక్రమం ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎంపిక చేసుకున్నటువంటి అర్హులైనటువంటి బీదవారికి, ఎవరైతే ఇంట్లో వండుకొని తినలేని అశక్తులైతే ఎవరైతే ఉంటారో బీదవారు, వారికి ఎవరు అన్నం పెట్టలేని వారు పెట్టకుండా ఉపాసం ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకుని వారికి ఒక 30 మందికి మనం నెలవారీగా సరుకులను పంపించడం జరుగుతూ ఉంటుంది. నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరుకులను పంపించడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వాళ్లకు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి స్వామినామం చెప్పి స్వామి ఫోటో ఇచ్చి దండం పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. వారి కళ్లల్లో ఆనందం చూసినప్పుడు మనం కూడా, మన కళ్ళల్లో కూడా ఆనంద భాష రాలుతూ ఉంటాయి ఈ సేవ ద్వారా తృప్తి పొందడం చేత. అదేవిధంగా ఇంతకుముందు విలాస్ గారు చెప్పినట్టు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రిమ్స్ లో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంది. అందులో కూడా మేము అప్పుడప్పుడు మనం చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే మంచిర్యాల సరౌండింగ్ ఏరియాలో ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. వారంతా కూడా బీదవారు కావడం చేత తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పేషెంట్స్ మాత్రం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తుంది, కానీ పేషెంట్ అటెండెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారిని మీరు ఎక్కడ తింటున్నారు, ఎలా ఉంటున్నారు, జీవన స్థితిగతులు ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పడం జరిగింది, అయ్యా మేము మొన్న వచ్చాము, ఇంటి నుంచి ఏదో అటుకులు అవి తెచ్చుకున్నాము తిన్నాము, మరి ఇవాళ నుంచి మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు కూడా అయిపోయాయి, ఉపవాసం ఉండే పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారిని ఈ వివరణ అంతా చెప్పినప్పుడు వారు సపోర్టుగా ఉండి చక్కగా ఆదిలాబాద్ రిమ్స్ లో మనం చేస్తున్నాం, అదేవిధంగా మంచిరెల్లో కూడా మీరు మొదలు పెట్టండి, అందరం కూడా సపోర్టుగా ఉండి నడిపిద్దాం అనడం చేత ధైర్యం చేసి ఆగస్టు ఈ నెల 2016 ఆగస్టు 14 తారీఖున మనం అక్కడ నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీనికిగాను గవర్నమెంట్ నుంచి మనం ఒక క్వార్టర్ అడగడం చేత వారు వాడకుండా పక్కకున్నటువంటి క్వార్టర్ మనకిచ్చారు. దాన్ని మనం స్వామిమానం చెప్పుకొని స్వామినామం చెప్పుకొని చక్కగా దాన్ని మనకు అనువుగా రిపేర్ చేసుకుని దాన్ని కిచెన్ స్టోరు హాల్ అంతా కూడా చక్కగా చేసుకుని అదొక సత్యసాయి మందిరంలాగా తయారు చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం స్వయంగా మన సేవాదళ సభ్యుల చేతనే రోజు కూరగాయలు కట్టింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వంట చేయడం కానివ్వండి చక్కగా మన సభ్యుల చేత నిర్వహించబడుతూ ఉన్నది. అది మన కుటుంబ సభ్యుల చేతనే నిర్వహించబడుతుంది, అందులో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి సాయి కుటుంబ సభ్యుల చేతనే చక్కగా నిర్వహించబడుతున్నట్టు కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రోజుకు దాదాపుగా 150 మందికి మనం ఈ భోజనం అందించిన ఈ సంస్థ ద్వారా సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఈ భోజన కార్యక్రమం అందించడం జరుగుతుంది. ఇది స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇదే విధంగా ఎల్లవేళలా సాగాలని స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాజ్యోతి కార్యక్రమంలో భాగంగా మనకు ఆరునేషన్ తరఫున ఇచ్చినటువంటి కార్యక్రమంలో విద్యాజ్యోతి అనేది ఒక ముఖ్యమైన భాగం ఇది విద్యా విభాగంలో. ఇది ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఉన్నాయో వాటిని మనం దత్తత తీసుకుని ఆ స్కూల్ను ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితి తరఫున మనం పెద్దంపేట దగ్గరలో ఉన్నటువంటి కొలాంగూడ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ను మనం దత్తత తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అంతా కూడా ట్రైబల్ పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రుల వృత్తి ఏమిటి అంటే ఈ బుట్టలు అల్లుకొని ఈ వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళ ఆహార వేటలో పాములను పట్టుకొని తింటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జీవన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి మనకు కొంచెం ఆవిడ సేవ అవసరమనే ఉద్దేశంతో ఆ స్కూల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం వారికి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్లేట్స్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చి చక్కగా ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా దుప్పట్లు అవి పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే 2015 July 14 to 25 వరకు మనం పుష్కర సేవలు చేసుకున్నాం. అందులో భాగంగా మనం గోదావరి ఒడ్డునే మంచిరాల ప్రాంతం కాబట్టి చక్కగా సేవ చేసుకునే అవకాశం వచ్చింది మనకు. రోజు 200 సేవాదళ సభ్యులతో ఈ 12 పాటు సేవలు చేసుకోవడం జరిగింది. చక్కగా పిల్లలకు పాల ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే గోదావరి ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఇసుకలో నీళ్లను మన యువత సభ్యులంతా కూడా వీపుకు క్యాన్లలో నీళ్లు తీసుకెళ్లి సర్వ్ చేయడం అనేది ఎండాకాలంలో బాగా అవసరమైనటువంటి సేవ అది అందించడం జరిగింది.
10: మంచిర్యాలలో గోదావరి 1 కిలోమీటర్ వెడల్పు ప్రవహిస్తుందని
9: ప్రవహిస్తుంటుంది. ఈ ఈతల ఒడ్డంతా కూడా ఇసుకతో కూడుకుంటుంది. అవతల ఒడ్డుకు నీళ్లున్నాయి పుష్కరాలు. అప్పుడు ఎక్కువ దాహంతో కూడినటువంటి ప్రజల సౌకర్యార్థం మనం ఆ యువత సభ్యులందరికీ కూడా క్యాన్లలో నీళ్లిచ్చి మన సభ్యుల చేత అక్కడి వరకు తీసుకోవడం జరిగింది. ఈ ఇటువంటి సేవలన్నీ చూసి కూడా గవర్నమెంట్ వారు బాగా ఇంప్రెస్ అయ్యారు. మాతో పాటుగా మీరు ఉండి చక్కగా సేవలు చేయడం చేతనే మనం పుష్కరాల సేవలు మనం విజయవంతంగా చేసుకోగలిగాము. మీ సహాయ సహకారాలు, మీ సేవలు చక్కగా వినియోగించబడి పడ్డాయని వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరూ మనల్ని ప్రశంసించడం జరిగింది ఈ సందర్భంగా. అదేవిధంగా మనం త్రిబుల్ ఎస్ వీఐపీ అంటే సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం. దీంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి పెద్దబూద విలేజ్ గ్రామంలో మనం ఒక సర్వే చేసుకున్నప్పుడు ఒక బీద మహిళకు ఇల్లు లేకుండా ఊరికే చెద్దరి ఇట్లా గూడ పక్కన కప్పుకొని ఆ నీడలో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి మనం ఒక ఇల్లు కట్టించాము టెంపరీగా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ చుట్టూ శానిటేషన్ వర్క్ అంతా చేసుకున్నాం. సమితి ద్వారా ఎంత కార్యక్రమం అక్కడ అవసరమో మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ ఊరును కొంత డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక అంటే రేర్ గా వచ్చే సేవలు కొన్ని ఉంటాయి మనం ఆపద సమయంలో ఎప్పుడైతే స్పందించవలసిందో అప్పుడప్పుడు. అలాంటి సేవల్లో భాగంగా మంచిర్యాల సత్యసాయి సేవా సమితికి పక్కనేటువంటి బొక్కలగుట్ట గ్రామంలో ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆమెకు మంత్లీ ఈ అమృత కలశం అనే దినుసులతో కూడినటువంటి సరుకులన్నీ ఇస్తూ ఉంటాం మనం. ఆమె భర్త గుడ్డివాడు, వాళ్ళు ఇద్దరే ఉంటారు, వారికి ఎవరు లేరు. ఆమె ముసలావే, ఆమె విడ వయసుతో పాటు వ్యాధితో పాటు చనిపోయింది. ఆమె మనకు గ్రామస్తులు ఫోన్ చేసి, అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు, ఆమె చనిపోయింది, మరి మీరేమైనా చేయగలుగుతారా, వారికి ఎవరు లేరు అని. ఆ గంటలో
10: బంధువులు సత్యాయి సమితి అన్నట్టు.
9: వారి బంధువులు మనమే, ఎందుకంటే తిండి మనమే పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఊరు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్తుల్లో మనమే ఆప్తులం అనే ఉద్దేశంతో వారు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ గంటలోపే ఒక 8 మంది సభ్యులం కలిసి వెంటనే వెళ్లి ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. చక్కటి కార్యక్రమానికి ఊరంతా కూడా స్పందించి వారు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏ సందర్భం ఊరికి ఏం సందర్భం లేకుండా ఏం సంబంధం లేని వారిని బయట వాళ్ళు చేస్తున్నారు కదా సత్యసాయి దేవసమితి వారు, ఊరు వాళ్ళ మనమే ఉండి చేయకుండా ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనతో చేవేసి కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముసలి అతను ఎవరైతే గుడ్డు అతను ఉన్నాడో అతని కంటిన్యూగా అమృత కలిసి కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ ఊరు వాళ్ళు అన్నారు అతను గుడ్డివాడు కదా వండుకోలేడు, మీరు ఇంత చేయుతని ఇస్తున్నప్పుడు అతనికి మేము వండి పెట్టలేమా, మీరు అమృత కలిసి ఇవ్వండి మేము మనం వండి పెడతామని చెప్పేసి ఆ పక్కవారు ముందుకొచ్చి ఇప్పుడు ఆ విధంగా అతను సర్వైవ్ అవుతున్నాడు. ఈ విధంగా స్వామివారి దయతో చక్కగా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం.
10: చక్కగా చెప్పారండి, మాటలతో కాకుండా చేతులతో స్ఫూర్తిని అక్కడి గ్రామస్తుల హృదయాల్లో మీరు నింపారు, చాలా చక్కగా వివరించారన్న. ఇప్పుడు మంచిర్యాల తర్వాత మరొక ముఖ్య పట్టణంగా పరిగణింపబడేటువంటి నిర్మల్ పట్టణం, ప్రపంచ వ్యాప్తంగా నిర్మల్ బొమ్మలు ఎంతో ప్రసిద్దిగాంచినవి. అలాంటి పట్టణం నుంచి వచ్చినటువంటి భీమసేన్ గారు అక్కడ జరిగేటువంటి సత్యసాయి సేవా సంస్థల యొక్క సేవా కార్యక్రమాన్ని మనకు వివరిస్తారు.
11: మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతందరికీ సాయిరాం. నా పేరు భీమసేన్, నేను నిర్మల్ పట్టణ సమితి కన్వీనర్ గా ఉన్నానండి. మా నిర్మల్ సమితిలో 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఒకటి ఇంటింటికి సాయినామం, మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం. ఈ 3 విభాగాల్లో మేము సాయి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఇంటింటికి సాయినామం సందర్భంగా మనము 91వ బర్త్డే జరుపుకున్నప్పుడు ప్రతి ఇంటికి స్వామి నామము స్వామి భజన కార్యక్రమం జరిగిపోయింది. ఇందులో ఒక చిన్న మిరేకల్ జరిగిందండి. మేము ఒక ఇంట్లో బంద్ చేస్తున్నప్పుడు ఒక సింగిల్ విడో పాప ఒకటే రూమ్ లో ఉంటుంది, కుట్టుమిషన్ చేసుకుని ఆమె జీవిస్తుంది. ఆమె భజనకు వచ్చింది. ఆ భజన వల్ల ఇన్స్పైర్ అయ్యి అక్కడనే వాళ్ళు అడిగారు, సాయిరాం మీరు మా ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించండి అని. మా ఇల్లు సరిపోతుందో లేదని చాలా ప్రేమగా అడిగిందంట. అప్పుడు మేము వెళ్లి చూసాము, లేదమ్మా ఏం పర్వాలేదు ఒక రూమ్ నా గానీ స్వామి భజన చేసుకోవచ్చును. సో ఆ రోజు ఆమె దిగ్విజయంగా చాలా స్వామితో ఇంప్రెస్ అయిపోయి ఆ రోజు భజన కార్యక్రమం చెప్పి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ మేమేం చేశామంటే ఈ సందర్భంగా స్వామినామంతో సేవా కార్యం తలుచుకుని ఒక 50 మందికి దుప్పట్లు పంచాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకుని అక్కడ ఉన్నటువంటి గిరిజన పిల్లలు మళ్ళీ మెంటర్ రిటైర్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేసి స్వామి బర్త్డే సందర్భంగా స్వామి అవతారాధన ప్రకటన రోజు సందర్భంగా అక్కడ వాళ్లకు పంపిణీ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన గోదావరి పుష్కరాలప్పుడు మరి ఇంకా విచిత్రి ఆ రోజు భజన కార్యక్రమం చెప్పి ఇప్పుడు క్రమం తప్పకుండా మన సేవా సంస్థలో పాలు పంచుకుంటుంది. అదేవిధంగా సేవా విభాగంలో భాగంగా నిర్మల్ పట్నంలో ఈ వింటర్లో చలి తీవ్ర

0: మన ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఏమండి మాకు సేవకు అవకాశం ఏంటంటే, అప్పుడు ఆర్డీఓ గారు కొంచెం సంశయిస్తూ అయినా గానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలు గురిన తర్వాత వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో మన సేవల్ని చాలా విస్తృతంగా వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈ సాయి సంస్థల సేవలు లేకుంటే ఈ పుష్కరాలు ఇంత విజయవంతం కాలేవని వాళ్ళు ఉన్నటువంటి ఆఫీస్ మీటింగ్ లో గర్వంగా వాళ్ళు చెప్పారు. అదే కాకుండా ఇంకెప్పుడైనా ప్రోగ్రామ్ జరిగితే తప్పక సాయి సంస్థలకి సేవా కార్యక్రమం అప్పగిస్తానని వాళ్ళు చాలా ఆనందం ఇస్తుందండి. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇంకొకటి, మా సమితిలో సీనియర్ డివోటీకి చాలా ఒక బ్రహ్మాండమైన స్వామి మిరకలు జరిగిందండి. ఆమె పేరు సుశీలాదేవి. ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఒకసారి హైదరాబాద్ ఉన్నప్పుడు సడన్ గా కొలాబ్స్ పడిపోయిందండి. పడిపోతే వెంటనే ఆమెను కిమ్స్ తీశారు, కృష్ణా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే అక్కడ ఒక డాక్టర్ సడన్ గా వచ్చి, ఈమె నా పేషెంట్ అండి, నేను చూస్తాను. ఆయన చూసిన తర్వాత వాళ్ళు మొత్తం ఒక 10 డేస్ ఐసీయూలో పెట్టిన తర్వాత షీ రికవర్డ్ అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడు, అదేంటండి అసలు ఈమె పరిచయం లేదు, మీరు మా పేషెంట్ ఎట్లా అన్నారని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏమన్నాంటే, లేదండి మీరు స్ట్రెచర్ తీసినప్పుడు ఆమె పైన నాకు సనాతన సారథి కనపడింది. సనాతన సారథి కాబట్టి ఆమె నాశ ఏంటంటే, సనాతన సారథి మీకు ఎట్లా అంటే, లేదండి నేను పుట్టపల్లి సత్యాయి సూపర్ స్పెషాలిటీలో పనిచేశాను, అక్కడి నుంచి రిలీవ్ అయ్యేటువంటి సందర్భంలో స్వామి చెప్పాడట, నేను వెళ్ళిపోతున్న బంగారు హైదరాబాద్ ఉన్న పర్లేదు, నా పేషెంట్స్ వస్తుంది, ఆమెను ట్రీట్మెంట్ చేయని. అసలు నాకు 1 ఇయర్ వరకు అర్థం కాలేదండి. సడన్ గా ఆమె స్టేషన్ పై తీసుకుని వస్తుంటే సనాతన సారథి కనబడగానే, సో ఇట్ ఈస్ ఎ స్వామి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆమె నా పేషెంట్ అని స్వామి ఇచ్చిన చేసండి. ఆమె ఇప్పటికీ లైవ్ ఉందండి, మన కార్యక్రమంలో చాలా బాగా పరిచిపోతుందండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు
1: చాలా చక్కగా చెప్పారు రవీందర్ గారు. స్వామి హృదయంలో హృదయం పై నిలిచి భక్తుని దగ్గరకు కదులుతూ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్తుంటే బాసరలో జరిగినటువంటి పుష్కర సేవల గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. ఇది బాసర ప్రపంచ వ్యాప్తంగా సరస్వతీదేవి కొలువున్నటువంటి పట్టణం. భారతదేశంలో కేవలం 2 పట్టణాల్లో ఒకటి బాసర. సరస్వతి మాత కొలువున్నటువంటి పుణ్యమైనటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో లెక్కలేనటువంటి కళాంశాలు, లెక్కలేనటువంటి కళాకృతులు, లెక్కలేనటువంటి కళాకారులు ఈ జిల్లా నుంచి పుట్టుకొచ్చారు. వివిధ రకాలుగా వివిధ భాషల్లో వివిధ తీరులుగా భగవంతుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీటికి ఒక ప్రతినిధిగా నిలుస్తూ వచ్చినటువంటి ఒక సెక్ట్ అని చెప్పొచ్చు మనం, ఒక సెక్ట్ మిత్తులయ్య గారు అని మనం చెబుతూ ఉంటాం. వారు ఈ పర్తియాత్రలో భాగంగా స్వామి దర్శనానికై మనతో పుట్టపర్తికి వచ్చారు. ఆ మిత్తులయ్య గారు ఇప్పుడు రాములు గారు, శ్రీ రాములు గారు మనకు ఆ భగవంతుని నామస్తుతి వారి విధానంలో చేసి మనకు వినిపిస్తారు.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనము ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి, వివిధ పట్టణాల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల వివరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ సత్యసాయి సేవా సంస్థల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పద్మప్రియ గారు తమ అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
2: అందరికీ సాయిరామండి. పద్మప్రియ గారు నడిపించడం లేదు, స్వామి నా వెంబడి నాకు శక్తియుక్తులు ఇచ్చి నన్ను నడిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను ఒక మామూలు మనిషిని అనుకోవచ్చు, భక్తురాలిని కాకముందు. ఆ తర్వాత ఫస్ట్ పర్తియాత్రలో నన్ను ఒక భక్తుడు పర్తియాత్రకు తీసుకురావడం జరిగింది. పర్తియాత్రకు వచ్చిన వెంటనే మళ్లీ గ్రామానికి వెళ్లిన తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్లలేదు. అసలు సత్యసాయి బాబా అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి అజ్ఞానం. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి, అమ్మ మీరు పర్తియాత్రకు వచ్చారు కదా, మీరు భజనకు ఎందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా వెళ్లాలని అనిపించి ఆ రోజు నేను గురువారం అయింది భజనకు వెళ్లాను. ఆ రోజు ముందుగా కూర్చుంటే వెనక ఉన్నటువంటి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, భజన సింగర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమ్మ ఏంటి మీరే ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మీరు ఇంత ముందుగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి అవాయిడ్ చేసి లాస్ట్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను బాధపడలేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకు తెలియనటువంటి పరిస్థితిలో నేను భజనకు వెళ్లడం జరిగింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ భజనలకి దానికి వెళ్లడం జరిగింది. అలా అలా నేను ఒక మామూలు భక్తురాలిగా తయారయ్యాను. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సేవలు నా చేత స్వామి చేయిస్తూ, నాకు శక్తియుక్తులను ప్రసాదిస్తూ, అన్ని సేవలను జిల్లాలో ఉన్నటువంటి మహిళల చేత చేయించాలని చెప్పి స్వామి నాకు ఈ జిల్లా మహిళా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది బాధ్యత. ఆ బాధ్యతతో స్వామి ఒకసారి వసుమతమ్మ గారితో అన్నటువంటి మాట, నాకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారని నేను అనుకున్నాను. తదుపరి హైదరాబాద్ శివంలో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్లడం జరిగింది. వసుమతమ్మ గారు మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ తను అన్నారు కదా, నేను నాకు చదువు రాదు, నాకు అక్షరాలు కూడా అట్లాంటి వచ్చే అవకాశం కూడా లేదు, నేను చాలా అజ్ఞానిని, స్వామి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఎందుకు ఇచ్చారని చెప్పేసి వసుమతమ్మ గారు అడిగిన స్వామిని అడగడం జరిగింది. ఆ విషయంలో స్వామి అన్నారు, నీకు అక్షరాలు వస్తాయని నేను పదవివ్వలేదు, నీకు చదువు వస్తుందని చెప్పి నేను పదవి ఇవ్వలేదు, నీకు బాధ్యత నువ్వు ఎలాగైతే ఒక సేవాదళగా ఇక్కడికి ప్రవేశించావో నీలాగా ఒక సేవాదళని తయారు చేయాలని చెప్పేసి పదవి ఇచ్చాను నీకు, కాబట్టి ఆ సేవలో నిమగ్నమయ్యి మీరు కంటిన్యూ కండి అని చెప్పేసి వసుమతమ్మ గారితో చెప్పినటువంటి మాట చాలా స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ఒక సేవాదళ కావాలి, నేను కూడా ఇంకొక సేవాదళని తయారు చేయాలి అనేటువంటి స్ఫూర్తితో స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ బాటలో నడుస్తూ నేను ఈ సేవా కార్యక్రమాలను జిల్లాలో చాలా అన్ని సమితిలో గాని అన్ని భజన మండలిలో కూడా నేను పర్యటిస్తూ ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్లి ఆ మహిళలతో మమేకమై చాలా చాలా కార్యక్రమాలను స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గాని, బాధ్యతగా నేను చేస్తున్నటువంటి సర్క్యులర్స్ వల్ల గాని అందరితో కూడా చేయిస్తున్నాను. అలాగే మా జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ నిత్యాన్నదాన పథకం అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే, అలాగే మంచిర్యాలలో కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అక్కడ కూరగాయలతో సహా నిత్యాన్నదానం జరుగుతుంది, పచ్చడి కూడా పెడితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో సర్క్యులర్ ప్రకారం నేను అన్ని సమితిలకు మహిళల చేత ప్రతి నెలలో 20 కేజీల పచ్చళ్లు, సీజనబుల్ పచ్చళ్లను నేను పంపించడం జరుగుతుంది మా మహిళల ద్వారా. అలాగే రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు గాని, చిన్న పిల్లలకు గాని, సాయి ప్రోటీన్ పౌడర్ ని కూడా తయారు చేయించి అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగానే గర్భిణీ స్త్రీలను కూడా ఎస్ఎస్విఏపి గ్రామంలో సత్సాయి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని మనం దత్తత గ్రామం కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుని వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి పురుడు పోసుకునే వరకు కూడా సేవలను మా మహిళల ద్వారా అందించడం జరుగుతుందండి జిల్లాలో. అలాగే వాళ్ళకి ఎటువంటి మెడికల్ పరంగా కానీ అన్ని విధాల ఆర్థికంగా కానీ దేని గురించి కూడా వాళ్లకు సేవలను అందించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నటువంటి వాళ్లకి మేము శ్రీమంతాలని చెప్పేసి నూతన వస్త్రధారణ చేయడం జరుగుతుంది. సాయి ప్రోటీన్ పౌడర్ ని అందించడం జరుగుతుంది. ఆ విధంగా పాపలు ప్రసవించిన తర్వాత కూడా వాళ్ళకి సాయి కిట్ అని చెప్పేసి చిల్డ్రన్స్ కిట్ ని కూడా అందివ్వడం జరుగుతుంది పిల్లలకి. తర్వాత అన్ని కార్యక్రమాలు స్వామి నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా మేము కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సమితిలో మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి స్వామి చెప్పిన దాన్నే మేము 19వ తారీఖు ఒక సేవా కార్యక్రమం ఒక పూజా కార్యక్రమాన్ని కూడా చేపట్టి అన్ని విధాలా కూడా మహిళలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో భాగంగా విఏపీ విలేజ్ లో ఒక పేద మహిళకి పేద అమ్మాయికి మేము వివాహం కూడా ఈ మధ్యలో జరిపించడం జరిగింది. అన్ని విధాలా కూడా అదుకొని చెప్పే సత్యసాయి సేవ సంస్థల ద్వారా మహిళలందరం కూడా చేయడం జరిగిందండి. అలాగే మేము కుట్టు శిక్షణ శిబిరం వెనుకబడ్డటువంటి పిల్లలు ఎవరైతే చదువు ఆప్ చేసి వాళ్లకు ఆర్థిక స్థోమత లేనటువంటి పిల్లలు ఒక 20 మందిని తీసుకుని కుట్టు శిక్షణని ఏర్పాటు చేశాము. దానిలో శిక్షణ పొందినటువంటి పిల్లలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందినటువంటి పిల్లలకి 15 మందికి మేము జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మందికి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి 6 గురికి మేము ఉపాధి అవకాశంగా కుట్టు మిషన్లను కూడా మేము అందించడం జరిగిందండి. ఈ విధంగా అన్ని విధాలా స్వామి మా మాటలు వింటూ స్వామి ఒకటే చెప్పారు, స్వామి సేవయే ముఖ్యము ప్రతి ఒక్కరికి అని చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్పినటువంటి మాటలే స్ఫూర్తిగా తీసుకుని మేము ఎప్పటికీ కూడా స్వామికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి మాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే రేడియో సాయి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారంటే మీరు, అంటే మీరు చెబుతుంటే సేవ మహిళా విభాగం చేస్తున్న సేవలు అంటున్న ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈ డ్రామా ప్రాక్టీసులు జరిగేటప్పుడు అంత మంచి ఫుడ్, అసలు ఆ తిండి ఎంత 40, 50, 60, 70 ఆ ప్రతి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రతి పిల్లవానికి, పిల్లవాని దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేస్ అందరికి చాలా చక్కని ఫుడ్, రోజుల తరబడి ఎన్ని ప్రాక్టీసులు జరిగితే అన్నిసార్లు పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మధ్యలో స్నాక్స్ టీలు టిఫిన్లు, ఇది ఓపికగా ప్రతిదీ టైంకి హాస్టల్లో ఈ ఈ సేవలన్నీ చూస్తుంటే అసలు స్వామి స్త్రీమూర్తి గురించి ఎన్నోసార్లు చెబుతున్నటువంటి మాటలు గుర్తుకొస్తుంటాయి. ఒకసారి స్వామి చెప్తూ ఒకసారి అన్నారు, స్త్రీమూర్తిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పి నవ్వుతూ అన్నారు, సీత వల్లనే కదా మొత్తం రామాయణం పుట్టుకొచ్చింది, ద్రౌపది వల్లనే కదా మొత్తం మహాభారతం పుట్టుకొచ్చింది. స్త్రీమూర్తి భక్తిలో శక్తిలో యుక్తిలో రక్తిలో అనురక్తిలో ముందుంటుంది, అందుకే వారికి ముక్తి ముందుగా సంభవిస్తుంది అని. అలాంటి చాలా చక్కని మాటలు మీరు పంచుకున్నారు సేవా యాక్టివిటీస్ ద్వారా. డ్రామా విశేషాల గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళను ఈ కళాంశాలను వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నటువంటి పిల్లలు ఒకనాటి బాల వికాస్ విద్యార్థులు. ఈరోజు ఆదిలాబాద్ సేవా సంస్థలు ఒక స్థాయికి ఎదిగాయంటే ఈ బాల వికాస్ మూమెంటే దానికి కారణం అని చెప్పొచ్చు. ఆ బాల వికాస్ మూమెంట్ ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన నాగమణి గారు తన అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు.
3: ఓం శ్రీ సాయిరామ్. హృదయ నివాసి అయిన భగవాన్ బాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, సాయిరామ్, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే స్వామి ఫోల్డ్లోకి రాకముందు నాకు ఒక అంకుల్ చెప్పారనమాట, ఇవాళ సత్యసాయి భజన ఉంటుంది మా ఇంటికి మీరు రావాలి అనేసి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి నేను వెళ్ళొద్దా అనుకున్నా. సత్యసాయి అంటేనే నాకు ఒక మానవుడే కదా అనే ఒక నా దృష్టిలో ఉండేదన్నమాట. అయితే వాళ్ళు తప్పకుండా రావాలనేసి వాళ్ళు చాలా బతిలాడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్లడం జరిగింది సాయంత్రం భజనకి. వెళ్తే వాళ్ళందరూ భజన చాలా తన్మయంగా చేస్తున్నారు, కానీ నేను మాత్రం అసలు భజన చేయట్లేదు. తల వంచుకొని కూర్చున్నాను, ఈయన ముందు భజన చేయడం ఏంటి అనేసి. తర్వాత ఆ రోజు భజన ప్రసాదం అన్ని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను. పడుకున్న రోజు తర్వాత స్వామి అదే రోజు నాకు 4 గంటలకు తెల్లవారుజామున కల్లోకి వచ్చారనమాట. షిరిడి బాబా అవతారంలో కనిపించారు, కనిపించి పిలిచారు నన్ను. అందరూ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు, నేను మాత్రం అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవట్లేదు. అయితే షిరిడి బాబా ఆ స్వామి గట్టిగా పిలుస్తున్నారు నన్ను, ఏంటి నువ్వు గోడచాటున ఉండి చూస్తున్నావు, ఇక్కడికి రా అని గట్టిగా పిలిచారు. అంటే అంతకుముందు నేను షిరిడి బాబా భక్తురాలన్నమాట. అయితే ఇంకా పిలుస్తున్నారు నన్ను. నేను, స్వామి నేను గోడచాటున ఉన్నాను కదా, నన్ను మీరు ఎలా చూశారు అనేసి నేను స్వామితో చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంకా నన్ను ఇంతగా నన్ను ఇంత దూరంలో ఉన్న నన్ను గుర్తుపట్టి నన్ను పిలిచారు స్వామి మీరు అనేసి ఆయన పాద దగ్గరికి వెళ్ళి ఇంకా నేను చాలా ఏడుస్తున్నాను అనమాట. ఎంత ఆనందమో అది, ఆనందంతో నా కళ్ళల్లో నీరు ఎలా వస్తున్నాయంటే ఇంకా వర్షపాతం, ఆయన పాదాలు కడిగేస్తున్నాను ఇంకా ఆ నా కంటి ధారతో. అయితే స్వామి చెప్పారు, ఏంటి పిచ్చిదానిలా ఏడుస్తున్నావు, నిన్న నువ్వు భజనకి వెళ్ళావు కదా, అది నువ్వు అక్కడ భజన చేయకుండా కూర్చున్నావు ఏంటి అని నన్ను అడగడం జరిగింది. అయితే నేను అనుకున్నాను, అప్పుడే స్వామి మీరు అది షిరిడి బాబా కదా, మీరు అది పర్తి బాబా, ఆయన బ్రతికే ఉన్నారు కదా, ఆయనకు భజన చేయడం అంటే ఈ అవతారంలో నేను పర్తి బాబాని అనేసి స్వామి అలా చెప్పడం జరిగిందనమాట. స్వామి అప్పుడు గట్టిగా చెప్పారు, నీకు చాలా ఏడుస్తున్నాను, ఏడుస్తుంటే నాకు ఆ పిల్లో మొత్తం తడిచిపోయింది అనమాట. అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇది స్టార్ట్ అయింది నాకు కళ. అయితే స్వామి చెప్పారు, నీకు పాప పుడుతుంది అనేసి గట్టిగా అరిచారు. గట్టిగా అంటే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను అనమాట. అయ్యో స్వామి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు అనేసి ఇంకా నేను ఏడుస్తూ తెల్లవారు అది అంటే గంటన్నర వరకు నడుస్తుంది కళ. తర్వాత
1: అప్పటి
3: వరకు నాకు సంతానం లేదు. అయితే స్వామి చెప్పారనమాట, నీకు ఇలాగా పాప పుడుతుందనేసరికి నేను చాలా ఆనందంతో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మా వారు వచ్చి లేపారనమాట, ఏంటి అంతగా ఏడుస్తున్నావు అనేసి. నిద్రలో నిజానికి కూడా ఏడుస్తున్నాను, నేను ఏడుస్తుంటే ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఏడు చాలాసేపు ఆగలేదు నాకు, అంటే సాక్షాత్ భగవంతుడు నాకు కలలోకి వచ్చాడనేసి ఆనందంతో ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ఆయన లేపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ తాగి చేశారు, పిల్లో మొత్తం తడిచిపోయి ఉంది. చెప్పాను నాకు, స్వామి ఇలా కల్లోకి వచ్చారు, షిరిడి బాబాని పర్తి బాబా అట అనేసి ఆయనకి చెప్పాను. చెప్పడంతో అప్పుడు ఆహా అనేసి ఇంకా, అంటే నేను ముందు ఎందుకు చెప్పానంటే ఒక పాప పుడుతుంది అని చెప్పడానికి నేను ముందు ఎందుకు చెప్పొద్దు అనుకున్నాను. ఎందుకంటే పుడుతుందో లేదో అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మరి భగవంతుడిని వీళ్ళు ఏదో అంటారు అనేసి నేను చెప్పొద్దు అనుకున్నా. కానీ భర్త కదా చెప్పాల్సి వచ్చింది, ఇలా పాప పుడుతుందని చెప్పారు స్వామి అనేసి. అంటే ఇంకా అప్పటి నుంచి ఆయన భగవంతుడు మార్గంలో వచ్చాడు, అంతవరకు ఆయనకు భక్తి అంటే ఏంటి తెలీదు. అప్పటి నుంచి ఆయనకి స్వామి అంటే ఇంకా ఆయనకి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామి, ఇంకా ఎప్పుడు స్వామి నామంలోనే ఉంటారనమాట. అలాగే నాకు 1 మంత్ తర్వాత కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా నేను పక్క వాళ్ళు కూడా ఒకళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఇలాగ స్వామి కల్లోకి వచ్చి చెప్పారు, ఇలాగ నీకు పాప పుడుతుందని ముందు చెప్పాను. ఎందుకంటే అయిన తర్వాత చెప్తే అబద్దం అనుకుంటారనేసి నేను ముందు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగతాలు చేశారు, ఎగతాలు చేసినా వాళ్ళ ముందు నిదర్శనం కనిపించింది. అదే విధంగా స్వామి నాకు చక్కటి పాపనిచ్చారు, పాప పేరు వైష్ణవి. ఆ పాప ఇప్పుడు ఎలా అంటే స్వామి కరుణతో పుట్టింది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు పాపకి జేఎన్టీయూలో, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్, జేఎన్టీయూలో సీటు కూడా వచ్చింది. అసలు సింగింగ్ లో కానీ అన్నిట్లో చెప్పడానికి లేదు, అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అంటే అది స్వామి కానుక కాబట్టి అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా నేను భజన్స్ కి వెళ్లేదాన్ని. భజన్స్ కి వెళ్లేటప్పుడు అంటే అప్పుడు క్రీస్తు శేషులైన అంకుల్ వెంకట్రావు అంకుల్ ఆయన బాల వికాస్ గురువు అనమాట. ఆయన నాకు చెప్పారమ్మా, మణి నువ్వు తప్పకుండా బాల వికాస్ చెప్పాలరా, నీ దగ్గర చాలా కళలున్నాయి, నువ్వు ఇవి నీ వరకే పరిమితం కావద్దు, నువ్వు చెప్పాలమ్మా అనేసి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను బాల వికాస్ చెప్పలేను అంకుల్, నేను ఎంతగా నేను ఎందుకంటే నేను మొత్తం కాన్సన్ట్రేట్ పాప మీదే పెడతాను, నేను ఇవన్నీ నేను చెప్పలేను అంటే, లేదమ్మా నువ్వు ఇంటి వరకే కాదు, నువ్వు బాల వికాస్ చెప్పాలి, స్వామి చెప్తారు కదా, ఇంటి వరకే కాదు, సేవ మార్గం అంటే ఒకటి బాల వికాస్, పిల్లల్ని నువ్వు ఇంకా మీ పాప కాకుండా అంటే ఇంకా తన పిల్లలే కాకుండా ఇతర పిల్లలు కూడా తన పిల్లలు అనుకున్నప్పుడే నువ్వు ఒక మంచి మానవత్వం అని చెప్తే సరే అంకుల్ అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను బాల వికాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి పిల్లలు బాల వికాస్ కి రావడం వల్ల ఇంకా వాళ్ళు ఎంత అంటే గురూజీ గురూజీ అనేసి నేను వాళ్ళలో అంటే నాకు మందిరంలో నేను ఒక వెనక అంటే చాలా వెనక ఉండేదాన్ని, అంటే భజనలో పార్టిసిపేట్ చేసేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది బాల వికాస్ తోని మా మందిర్లో 15 ఏళ్ల నుంచి మాకు స్వామితో సంబంధము, 20 ఏళ్లతో మాకు స్వామితో సంబంధము అని చెప్తూ ఉండేవాళ్ళు. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, భగవంతుడితో ఇంత ఐక్యమై ఉన్నారు అనేసి నేను చాలా ఆనందపడేదాన్ని. కానీ నేను స్వామితో ఇంత తొందరగా దగ్గర అవుతాను అనుకోలేదు. అంటే బాల వికాస్ వల్ల నేనేమయ్యానంటే స్వామికి అతి త్వరలోనే నేను స్వామి దగ్గరలో కూర్చొని ఆయన భజ ఆయన మాటలు వింటూ అంత దగ్గర అంటే నేను బాల వికాస్ వల్ల పొందిన లాభాలు అదనమాట. స్వామితో చక్కగా మాటలు విన్నాను, స్వామి ప్రసాదం ఇచ్చి తినమని కూడా నాకు చెప్పారనమాట. అది నాకు ఈ నాకు అనిపించింది, ఈ జన్మకి ఇది చాలు స్వామి అంటే ఇది బాల వికాస్ వల్ల నేను ఇది.
1: బాల వికాస్ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు వేరే గ్రామాలకు ప్రయాణం చేసేవారు?
3: ఇదే విధంగా ఇంకా నేను ఇక్కడికే ఆగిపోకుండా నేనేం చేశానంటే సింగరేణి స్కూల్స్ ఉన్నాయి మా దగ్గర, అక్కడ స్కూల్లో కూడా నేను వెళ్లి బాల వికాస్ చెప్తూ ఉంటాను. అక్కడ పిల్లలు కూడా చూశారంటే గురూజీ ఇంకా పిల్లలు అంత వేల మంది పిల్లలు వాళ్ళ టీచర్స్ కూడా అంత పిల్లలు అంత గౌరవించారట. నేను కనపడితే మాత్రం సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అంటారు, అదంటే స్వామి యొక్క అనుగ్రహం అనుకుంటా నాకు. ప్రతి ఒక్కరు సాయిరాం గురూజీ సాయిరాం గురూజీ అని ఒక ఆ మాట వింటేనే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగే మాకు ఇప్పుడు సిసిసి నుంచి ఒక 50 కిలోమీటర్లలోని 15 కిలోమీటర్లు బెజ్జాల గంగిపెల్లి ఇంకా జైపూర్ ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా నేను వెళ్ళి బాల వికాస్ చెప్తాను. అంటే చాలా కష్టం, రోడ్స్ కూడా ఉండవు, అయినా కూడా నేను నిర్ణయించుకున్నాను నేను బాల వికాస్ చెప్పాలి. ఎందుకంటే స్వామి నా శ్వాసలు స్వామి నిండి ఉండాలనేసి ఒక దీంతో నేను ప్రతిసారి ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాగానే నన్ను తీసుకుని వెళ్తారు. ఆ రాత్రి ఎంతైనా 10 కానీ 11 కానీ వాళ్ళు బాల వికాస్ చెప్పి రావడం జరుగుతూ ఉంటుంది.
1: బాల వికాస్ ఒక 15-20 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తుంటే మరి ఆ బాల వికాస్ యొక్క అనుభూతిని పొంది ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు మీతో ఏం పంచుకుంటారు, వాళ్ళు మీతో ఏం చెప్తుంటారు?
3: ఇది ఒకటి చెప్పాలి, ఏంటంటే దుబ్బపల్లి అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో మేము దత్తత తీసుకున్నాం అనమాట. సిసిసి సమితి దత్తత తీసుకుంది. ఆ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పేరెంట్స్ పొలాలకి వెళ్లిపోయేవాళ్ళు, చక్కగా వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని అంటే టైంకి ఫుడ్ కూడా పెట్టే స్థితిలో లేరనమాట. అయితే మేమేం చేసాము, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకుంటే మా డిస్టిక్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి బాల వికాస్ గురువు తను ఉండేవారు అప్పుడు. అప్పుడు తను నన్ను ఏ కార్యక్రమాలను మళ్ళీ మన ఇద్దరం వెళ్ళిపోదాం, ఇలాంటి గ్రామాలకు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి మేము ఆటోలు బస్సులు అలా ఎంత కష్టమైనా సరే వెళ్లి మేము ఆ గ్రామాలకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ గ్రామాల్లో ఎలా ఉండేవాళ్ళంటే ఆ పిల్లలకి అసలు ఏమీ తెలియని పరిస్థితి వాళ్ళకి. చక్కగా వాళ్ళకి స్నానాలు చేపించడము, బ్రష్ చేపించడము అన్ని మేమే నేర్పించి దగ్గరుండి వాళ్ళకి అన్ని కిట్ ఇలా బ్రష్ చేసుకోండి, డాక్టర్స్ తో సహా ఇలా తీసుకెళ్ళిన అంటే డెంటిస్ట్ అన్నిందరిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలా ఉండాలమ్మా మీరు అది ఎందుకు చెప్పాము. ఇప్పుడు ఆ పిల్లలు చక్కటి మార్గంలో ఉన్నారు, చక్కని జాబ్లు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము మర్చిపోయాం, 3 ఇయర్స్ మనకి అది దత్తత అనమాట. అది ఇక మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన నెంబర్ తీసుకుని మొన్న ఒక 1 ఇయర్ క్రితము కాల్ చేశారు మాకు. చేసి చెప్పారు, గురుజీ మీరు చేయబట్టి మేము ఒక మంచి మార్గంలో ఉన్నాము, ఇప్పుడు నా పెళ్లి మీరేం చేస్తారో తెలియదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆ అమ్మాయికి అమ్మాయికి మేము ఏం చేశామంటే మేము చాలా ఆనందపడిపోయామరే సిసిసి సమితిలో నుంచి ఒక దుబ్బపల్లి పిల్లలు ఇంత మంచి మార్గంలో వచ్చి మనల్ని ఫోన్ చేస్తున్నారని మన సమితికి చెప్పడం జరిగింది. సమితి అందరం కలిసి ఆ అమ్మాయికి చక్కగా పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ ఇంట్లో వంట సామాన్లన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళ పెళ్లికి కూడా తీసుకుని వెళ్ళాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది ఒకటే కాదు చాలా కార్యక్రమాలు పిల్లలందరూ ఎదురయ్యి మేము ఇలాంటి మంచి మార్గంలో ఉన్నాము బాల వికాస్ వల్ల అని చెప్తూ ఉంటారు. అవి
1: మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి వినడం కూడా. ఇప్పటి వరకు మనము బాల వికాస్ గురువు గారి అనుభవాలను విన్నాము. ఇప్పుడు అదే బాల వికాస్ విద్యార్థిని విద్యార్థుల యొక్క హావభావాలు నిన్న మనం కార్యక్రమంలో చూసాము. వారి యొక్క భావాలేంటి, వారి యొక్క అనుభవాలేంటి, అదొకసారి విందాం.
4: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్రకు వచ్చిన బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. మనతో ఇప్పుడు మాట్లాడడానికి అజయ్ వచ్చాడు. అజయ్తో మాట్లాడి తన అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం అజయ్.
5: సాయిరాం అక్క.
4: మరి నీ గురించి మా శ్రోతలకు చెప్తావా?
5: చెప్తా అక్క, తప్పకుండా.
4: ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చావు?
5: నేను మంచిర్యాల. ఇప్పుడు కొత్త డిస్టిక్ అయింది కదా, అక్కడి నుంచి వచ్చాను.
4: మరి మీ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి చెప్తావా?
5: మా తల్లి పేరు నర్మద, తండ్రి పేరు గోపి. మా నాన్నగారు లైబ్రరీలో వర్క్ చేస్తారు, మా అమ్మగారు హౌస్.
4: మరి నువ్వు స్వామి గురించి నీకు ఎలాగా ఎప్పుడు తెలిసిందో చెప్తావా?
5: అంటే అక్క, ముందు నాకు 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు అసలు బాల వికాస్ అంటేనే తెలియదు, స్వామి అంటేనే కూడా తెలియదు. కానీ తర్వాత మా ఇంటి పక్కన ఒక అక్కే ఉండేది, ఆ అక్కే నన్ను ఒకసారి రాజే, నీకు ఇట్లా డ్రామా క్యారెక్టర్ ఉంది, నువ్వు ఆ సూట్ అవుతావు అనుకుంటా, అందుకే ఒకసారి రా అనుంది. సరే, నాకు చిన్నప్పుడు చిన్నతనం కదా, ఇక డ్రామాకి అట్రాక్ట్ అయిపోయి టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోయా. అమ్మ కూడా సరే అంది, చేస్తావారా అంది, ధైర్యం ఉందారా అంది. సరే అమ్మ చేస్తా అన్న, వెళ్ళా చేసా, అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇక బాల వికాస్ స్వామి అని అనేటి తెలవడం వచ్చింది. అప్పుడే మెల్లమెల్ల తెలుగుకి వచ్చా. ఫస్ట్ ఆ వీక్ అయిపోయింది, డ్రామా చేసా అయిపోయింది. తర్వాత ఒక వీక్ ఎగ్జైటింగ్ తోటి వెళ్ళా, సెకండ్ వీక్ తగ్గిపోయింది, థర్డ్ వీక్ తగ్గిపోయింది, తర్వాత మొత్తానికే తగ్గిపోయింది. అసలు వెళ్ళాలనిపించేదే కాదు.
4: అంటే ముందు డ్రామా అని చాలా ఎంతోగా
5: వెళ్ళాను, తర్వాత వెళ్ళాలనిపించేది కాదు. తర్వాత అసలు అప్పుడప్పుడు నమ్మకం వచ్చేది కూడా కాదు, ఏంటి ఏంటిది ఇది అని అనిపించేది. తర్వాత స్వామి లీలలు, స్వామి బోధనల ద్వారా నాకు అంటే మా గురువులు చెప్పిన విషయాలు నాకు అసలు నన్నే ముందటికి తట్టాయి. ముందరికి చెప్పాలంటే
4: నీకు మరి బాల వికాస్ చెప్పి ఏ విషయాలు చాలా ఇష్టం?
5: స్వామి చెప్పిన బోధనలు అంటే నాకు చాలా అట్రాక్టివ్ అనిపోయింది, చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎక్కడైనా ఏదైనా స్పీచ్ అవుతుందంటే నాకు వెళ్ళాలనిపించేది, అప్పుడప్పుడు వింటా ఉంటాను.
4: అవునా?
5: స్పీచ్ చాలా తక్కువ, కానీ భజనలకు చాలా వెళ్ళేవాడిని, భజనలకు తప్పకుండా వెళ్తాను. భజనలకు వెళ్ళటం, అలాగే స్వామి ఎక్కడైనా భజన పాటలు అంటే చాలా ఇష్టం, వెళ్ళేవాడిని. లవ్ ఆల్ సాల్వ్ ఆల్ అనేది చాలా ఇంప్రెస్ చేసింది ఆ స్లోగన్.
4: అవునా? అంటే ఎందుకు నీకు ఇష్టం
5: లవ్ ఆల్ సాల్వ్ ఆల్? అంటే స్వామి అసలు అందరినీ ఈక్వల్ గా చూస్తాడు. ఆ పదంలో చాలా మా గురువుగారు చెప్పాక నాకు చాలా ఆనందం వేసింది. ఆ చిన్న 2 ముక్కల్లో అన్ని స్లోగన్స్ వచ్చేసాయి. లవ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంకా వేరే స్లోగన్స్ లో చూసినా గానీ తిరిగి వచ్చేది ఇక్కడికే కదా, అలా నాకు చాలా ఆనందం వేసింది.
4: చాలా బాగున్నది. మరి నువ్వు బాల వికాస్ కి రాకముందు ఎలా ఉండేవాడి? బాల వికాస్ కి వచ్చి ఇవన్నీ వింటున్నావు, నచ్చుతున్నాయి, కానీ నీలో మార్పు వచ్చిందా?
5: వచ్చింది. ఫస్ట్ అసలు అల్లరి చేసేవాడిని, చాలా అల్లరి చేసేవాడిని, వినేవాడిని కాదు. మంచి మాటలు కూడా వచ్చేటి కాదు, అన్ని తప్పుడు మాటలు వచ్చేటి. తర్వాత నేను బాల వికాస్ కు వెళ్ళటం మొదలు పెట్టాను. మా గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, నేను అవన్నీ విన్నాను, పాటించాను. నేను 4th క్లాస్ నుంచి వెళ్ళాను, ఇప్పుడు నేను 9th. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి.
4: మరి నీలో వచ్చిన తేడాలు 1-2 మా శ్రోతలతో పంచుకుంటావా?
5: తప్పకుండా. ముందు నేను చాలా అల్లరి చేసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. అలాగే అబద్ధాలు చెప్పేవాడిని, అందరి పెద్దవాళ్ళు చెప్పే విషయాన్ని వినేవాడిని కాదు. ఏంది అని అనిపించేది. అసలు ఎవరు చెప్పినా మాటలు వినేవాడిని కాదు. నా థింకింగ్ నాయే, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. తర్వాత ఇక్కడికి వెళ్ళటం వల్ల ఇక్కడ వినేది అక్కడ వినటం వల్ల, అంటే ఇక్కడ గురువు గారు చెప్తారు ఎలా చెప్తారో వింటాను, పాటిస్తాను. అట్లాగే మా ఇంట్లో పెద్దలు చెప్పేటి వింటాను, పాటిస్తాను. అలా కొంచెం మంచి దారిలోకి వెళ్తున్నాను.
4: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఆదిలాబాద్ నుండి పర్తియాత్ర కోసం వచ్చిన వారిలో బాల వికాస్ పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనతో తన అనుభవాలను పంచుకోవడానికి వైష్ణవి వచ్చింది. సాయిరాం వైష్ణవి, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? ఆదిలాబాద్ జిల్లాలో
6: మంచిర్యాల.
4: మరి మీ తల్లిదండ్రుల గురించి చెప్తావా?
6: మా మదర్ పేరు సునీత, తను హౌస్ వైఫ్. మా ఫాదర్ పేరు కామేశ్వరరావు, హెచ్ఎం.
4: నువ్వు బాల వికాస్ స్టూడెంట్ గా ఇప్పుడు పర్తియాత్రలోనే పార్టిసిపేట్ చేసావు కదా?
6: డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను.
4: ఓకే, పర్తియాత్ర డ్రామాలో డాన్స్ లో పార్టిసిపేట్ చేశావు. మరి నీకు అక్కడ స్వామి ముందు కులవంత హాల్లో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
6: డాన్స్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
4: నువ్వు ఇదే మొదటిసారా పుట్టపర్తి రావడం?
6: ఫస్ట్ టైం.
4: మరి నీకు ఎలా అనిపించింది?
6: పుట్టపర్తి వచ్చే ముందు ఏముంటది అని అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫస్ట్ అది వద్దు అనుకున్నాను. ఆంటీ ఫోన్ చేసి, బాలవికాస్ ఆంటీ ఫోన్ చేసి వైష్ణవిని పంపించండి అని అడిగింది. ఏంటో సడన్ గా నేను వస్తాను అని చెప్పేశాను. చెప్పేసరికి పేరెంట్స్ కూడా ఓకే అని పంపించారు. ఏముంటదిలే అని అనుకుని ఏదో ఒకటి అని అనుకుని వచ్చాను. వచ్చినాక పీస్ఫుల్ ప్లెజెంట్ ఫీల్ అయ్యాను.
4: నీకు చాలా నచ్చిందా పుట్టపర్తి ప్రశాంతి నిలయం? ఇంకా మరి నువ్వు రిహార్సల్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
6: రిహార్సల్ చేస్తున్నప్పుడు స్వామివారి సన్నిధి క్లోజ్ అయి ఉంది, పైన స్వామివారి ఫోటో ఉంటే చూశాను. చూస్తుంటే నాకు రిహార్సల్ ముందు నైట్ రోజు అది గోస్ట్ సంథింగ్ డ్రీమ్ అది ఇది వస్తుంది అని నాకు అట్లా డ్రీమ్ వచ్చింది. అది పడుకున్నాక సైరామ్ సైరామ్ అనుకుంటూ పడుకున్నాను. ఆ నెక్స్ట్ డే నైట్ రిహార్సల్కి వచ్చినప్పుడు పర్ద క్లోజ్ ఉంది కాబట్టి పైన ఉన్న స్వామి ఫోటో చూసి స్వామి కాపాడు అని అలా ప్రే చేసుకున్నాను. హృదయంలోనే ప్రే చేసుకుంటుంటే స్వామి వచ్చి నాతో నవ్వుతున్నట్టు, నా పక్కనే కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చాక సాయిరాం సాయిరాం అనుకుంటూ పడుకున్నాను. ఏదైనా హెడేక్ అన్నా ఏదైనా పెయిన్ ఏదైనా వచ్చినా గానీ సాయిరాం అనుకుంటూ ఉంటే తగ్గిపోతుంది.
4: అవునా, చాలా బాగుంది. మరి నువ్వు బాల వికాస్ స్టూడెంట్ కదా, మరి ఎలాగ నువ్వు బాల వికాస్కి వచ్చావు? నీకు స్వామి గురించి ఎలాగ మొట్టమొదటి తెలుసో చెప్తావా?
6: యాక్చువల్లీ మా పక్కింటి వాళ్ళు సైడ్ డివోటీస్, అయితే మాకు బాల వికాస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ మా పక్కింటి వాళ్ళు సైడ్ డివోటీస్ కాబట్టి పక్కింటి ఆంటీ చెప్పింది బాల వికాస్ కి పంపేయండి వైష్ణవిని అని చెప్పింది. సో మా మదర్ పంపించింది. ఏంటిది సండే కూడా ఇదేంటి అని కొంచెం ఫీల్ అయ్యాను. ఏముంటది అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది వేదము అన్ని నీతి కథలు నేర్పిస్తున్నారు.
4: మరి నీకు నచ్చిందా బాల వికాస్? మరి నీకు బాల వికాస్ క్లాస్ లో బాగా నచ్చింది ఏంటి?
6: బాల వికాస్ క్లాస్ లో స్వామి బర్త్డేకి డాన్స్ చేస్తుంటే నేర్చుకోవడం, ఇంకా నీతి కథలు చెప్తుంటే వినడం. విని ఇంటికి వచ్చినాక మా పక్కింటి పిల్లలకన్నా మదర్ కన్నా చెప్తా.
4: అవునా, ఇంకా నువ్వు మరి బాల వికాస్ కి వచ్చాక నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
6: బాల వికాస్ కి వెళ్లే ముందు మమ్మీ ఎక్కువ తిట్టేది, అల్లరి ఎందుకు చేస్తున్నావు అని తిట్టేది. అక్కడికి వెళ్ళాక కొంచెం మార్పు వచ్చి తిట్టుడు తగ్గింది, నా అల్లరి కూడా కొంచెం తగ్గింది. హ్యాపీ ఫీల్ అయ్యాను, మా ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నాను.
4: చాలా సంతోషం వైష్ణవి, ఇలా వచ్చి నీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరామ్.
6: సాయిరామ్.
0: మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: ఇప్పటి వరకు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య పట్టణాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు వింటూ వచ్చాం. అదే వరుస క్రమంలో ఇప్పుడు ఎదుగుతున్నటువంటి మరొక ముఖ్య పట్టణం లక్షర్పేట. ఈ లక్షర్పేట పట్టణంలో జరిగేటువంటి కొన్ని వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలను వివరించడానికి మనతో ఇప్పుడు రవీందర్ గారు ఉన్నారు.
7: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రవీందర్. నేను 2005 సంస్థకు పరిచయమై 2009 నుండి కన్వీనర్గా కొనసాగుతున్నాను. కన్వీనర్గా అందరి సహకారంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మేము, మా కుటుంబ సభ్యులము, సంస్థలో పాల్గొనేటటువంటి అందరి కుటుంబాలలో ఎన్నో స్వామి మిరాకిల్స్ ద్వారా చక్కటి అనుభూతులు, ఆనందాన్ని పొందుతూ మరి చిన్న చిన్న సేవలతో పాటు కొన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సేవలపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి ఆ ప్రధానమైన సేవల విషయానికి వచ్చేస్తే మరి లక్షట్పేట మేజర్ గ్రామ పంచాయతీ, మరి ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లోపల శ్మశాన వాటిక అనేది సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మరి ఎవరైనా చనిపోయినప్పుడు పాపం తక్కువ మంది బంధువులు ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, ఆ మృతదేహాన్ని మోయడానికి కూడా అవసరమైనటువంటి సభ్యులు లేక మంది లేక ఎన్నో బాధలు పడుచుండేవారు. మరి ఒక కొన్ని కొన్ని సమయాలలో ప్రైవేటు వాహనాలను ఎక్కువ అద్దెకు చెల్లించేసి నిరుపేద కుటుంబాలు కూడా ఎంతో బాధలకు లోనయ్యేవి. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి సభ్యులమందరం కూడా కోఆర్డినేటర్ సహకారంతో అందరంతో చర్చించుకుని మన సమితి ఆధ్వర్యంలో ఒక మహాప్రస్థానము అనే పేరుతో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినట్టయితే అందరికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి గత ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో, ఈ కార్యక్రమంలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలతో వాహనాన్ని కొనుగోలు చేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ గ్రామ పంచాయతీ లక్షట్పేట, దండపల్లి 2 మండలాల పరిధిలో ఈ వాహనాన్ని ఎంతో మంది సుమారుగా ఇప్పటి వరకు 11 నెలల కాలంలో 50 మంది మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ గాని ఎవరైనా కూడా ఈ వాహనాన్ని, ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సత్యసాయి సేవా సమితి నిర్వహించేటటువంటి ఈ ప్రధాన సేవను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభినందనలు, మంచి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మరి లక్షట్పేటలో కానివ్వండి, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఎవరైనా వృద్ధులు చనిపోయినప్పుడు వల్ల పిల్లలు దూర ప్రాంతాలలో ఉండి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒకరోజు 2 రోజులు ఆ మృతదేహాన్ని మరి చెడిపోకుండా ఉంచడానికి అవసరమయ్యేటటువంటి ఫ్రీజర్ స్థానికంగా అందుబాటులో ఉండేది కాదు. దీన్ని దూర ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి, మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరియు ఇతరుల ప్రజాప్రతినిధులను చర్చించేసి వాళ్లతో కలిసి మాట్లాడి సంస్థ ఆధ్వర్యంలో ఒక ఫ్రీజర్ ఏర్పాటు చేస్తాం, మీరు సహకరించాలనగానే వారు సంతోషంగా వారు ఆహ్వానం తెలిపేసి ఈ కార్యక్రమం నిర్వహించండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 నెలల క్రితము ఈ ఫ్రీజర్ ని కూడా లక్షట్పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా లక్షట్పేటలో సబ్ జైలు మాకు అందుబాటులో ఉండడం అనేది స్వామి ఇచ్చినటువంటి ఒక వరంలాగా భావించాం. సుమారుగా 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా 1 గంట భజన మరియు సత్సంగ కార్యక్రమాలని ఆ సబ్ జైల్లో నిర్వహించుకుంటున్నాం. ఈ గంట కాలంలో వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టుకుని 15-20 నిమిషాలు నామస్మరణ చేసేసి మరి వారికి సత్సంగం ద్వారా ఎన్నో మంచి విషయాలు, ఆ జైలర్ గారు అందించినటువంటి సూచన మేరకు కొన్ని అంశాల మేరకు ప్రతి వారం ఒక్కొక్క అంశం పైన చక్కటి ఆధ్యాత్మిక సత్సంగం నిర్వహించేయడము, మరి వాళ్ళెంతో భక్తి శ్రద్దలతో కూర్చొని మేము చెప్పే మాటలు వినడము, విన్న తర్వాత వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, వారి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు అనేది మేము గమనించడం జరిగింది. మరి ఈ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని ప్రధాన గ్రామాల లోపల మా కలిసి, సార్ మీరు ప్రతి వారం కూడా మా భజనకు, మా జైలుకు వచ్చేవారు, భజన చేసేవారు, సత్సంగం ద్వారా మంచి విషయాలు చెప్పేవారు, సార్ మీరు విన్నటువంటి మాటల ద్వారా మా కుటుంబాలలో మేము మార్పు తెచ్చుకున్నాం, మా ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాం, మేము ఈ జీవనోపాధిగా ఈ ఫలానా వృత్తిని, కొబ్బరి బొండాలు అమ్మడం, పూల మాలలు అమ్మడము, ఇలాంటి వృత్తుల్లో మేము మా జీవనాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉన్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందాన్ని మా ద్వారా మా దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మరి స్వామి చెప్తూ ఉంటారు, మానవ సేవయే, మాధవ సేవ, లవ్వాల్, సర్వాల్ అనే ప్రధానమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రేమతో ఎవరికైతే ఎక్కడ ఏ సేవ అవసరమో ఆ సేవ చేయాలని చెప్పేసి ఇది అది అని కాకుండా అన్నింటినీ నిర్వహించుకోవడానికి లక్షట్పేట సమితి ఆధ్వర్యంలో చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని మనం నిర్వహిస్తున్నాం. ఒకరోజు మరి లక్షట్పేట పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి తలమల, మన్యగూడెం అనే గిరిజన గ్రామాలలో గ్రామసేవ నిర్వహించుకున్నాం. గ్రామసేవ నిర్వహించుకున్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ ఇండ్లు చూసినట్టయితే మాకు ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజే ఆలోచించుకునే వాళ్ళు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా అసలే ఆలోచించుకోలేదు. పిల్లలందరూ కూడా బట్టలు లేకుండా బయట తిరగడము, మురికిగా పట్టుకపోవడము, గోళ్లు పెంచుకోవడము, మరి జుట్టు పెంచుకోవడము, అవన్నీ చూడడం జరిగింది. మరి ఎలాగైనా సమితి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను దత్తతగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి 30 మంది పిల్లల్లో మార్పులు తీసుకురావాలని ఒక సత్సంకల్పము. ఎందుకంటే మేము ప్రతి నగర సంకీర్తన గురువారం నాడు ఉదయమే ఏమేం చేయాలని చెప్పేసి అందరం కలిసి చర్చించుకుంటాం. ఒకరోజు ఒక గురువారం నాడు చర్చించుకుని మరి ఎట్లయినా పర్వాలేదు స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆ 30 మంది పిల్లలను దత్తత తీసుకుని 3 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం కూడా మరి సమితి తరపున కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాళ్లకు పండ్లు ఫలాలు ప్రోటీన్ ఫీడ్ పల్లీలు నువ్వుల ఉండలు మరి మహిళా సేవదలు చేసిన ప్రోటీన్ ఫుడ్ స్వయంగా తయారు చేసుకుని వారి వద్దకు వెళ్లి వారికి అందరికీ అందించేసి 1.5 గంటల సేపు వారితో గడిపే వాళ్ళము. వారికి తెలుగు స్పష్టంగా మాట్లాడము, రాయగలిగేటట్టుగా వారికి శిక్షణ ఇవ్వడము. అదేవిధంగా మరి ఎక్కడ అవసరమైతే విద్యాభిషేక సంబంధమైనటువంటి విషయాలలో ఏ వస్తువులు అవసరమైతే ఆ వస్తువులు వారికి అందజేసేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు పూర్తి చేసి తర్వాత కూడా చదువును ఆపేయకుండా ఉండడానికి మరి ITD ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళని చేర్పించే వాళ్ళము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. స్వామి యొక్క ఆశీస్సులు చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరము జూన్ మాసంలో లక్షట్పేటలో ఉన్నటువంటి 14 హై స్కూల్స్ నుండి మరి దీననారాయణ విద్యార్థులు తల్లిదండ్రులైనటువంటి పిల్లలను ఎంపిక చేసుకుని మరి లక్షట్పేట ప్రధాన పట్టణంలో ఒక మన MPDO సమావేశపు హాల్లో 100 మంది విద్యార్థులకు అక్షర కలశాల పేరుతో మరి పుస్తకాలు, పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులు అన్ని కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 10 సంవత్సరాల నుండి ఈ అక్షర కలశాలని మేము సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా సమితి
1: చెప్పారండి రవీందర్ గారు, మీరంటే మీ ఆ వినూత్నమైనటువంటి సేవా విధానము, ఆ సేవా కార్యక్రమాలు వింటుంటే చాలా స్ఫూర్తిగా ఉంది. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఒక టీం కావాలి. అలాంటి టీమ్ లో యూత్ మెంబర్షిప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆ సేవలు సఫలీకృతం అవుతాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ యూత్ టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి యూత్ కోఆర్డినేటర్ గారు దేవేందర్ రెడ్డి గారు, యూత్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో తన అనుభవాలేంటి అని మనతో పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు.
8: ఓం శ్రీ సాయిరాం. ఆదిలాబాద్ జిల్లా యువత ఆధ్వర్యంలో వివిధ సమితులలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారిచే నిర్ణయించబడిన వివిధ సేవా కార్యక్రమాలు ఆయా సమితుల సామర్థ్యం అనుసరించి విరివిగా జరుగుతున్నవి. అందులో కొన్ని మనము ఆల్రెడీ మంచిర్యాల లక్షట్పేట కన్వీనర్స్ నుండి కొన్ని తెలుసుకున్నాము. ఇక కొన్ని ఇంపార్టెంట్ 3-4 సేవలు ఇప్పుడు చెప్పుకున్నాము. అందులో మొదటిది గ్రామీణ యువ వికాస్. ఇందులో గ్రామీణులకు గ్రామాభ్యుదయం పేరిట విద్య, వైద్యం మరియు ఉపాధి సేవలు శ్రీ సత్యసాయి రూరల్ కమ్యూనిటీ సెంటర్ అనే పేరుతో కంప్యూటర్ మరియు వివిధ రకాల వొకేషనల్ కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమము నిన్నెల మండల కేంద్రంగా వివిధ గ్రామాలు ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో 30 మంది కంప్యూటర్ శిక్షణ తీసుకుని 20 మంది వివిధ ఆఫీసులలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు శిక్షణలో కొంత లబ్ధి పొంది వారి వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వీరు ఈ శిక్షణలో వివిధ విలువలు కూడా నేర్చుకుని జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కొంత నేర్చుకుని మిగిలిన యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మధ్యలో కొంతమంది పుట్టపర్తి యాత్రలో కూడా పాల్గొన్నారు. ఇక 2వది రూరల్ మరియు అర్బన్ స్టూడెంట్స్ మోటివేషన్ ప్రోగ్రామ్స్. ఇందులో పాలిటెక్నిక్ మరియు TTC ఫ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సుమారు 800 మందికి శిక్షణ ఇస్తే అందులో 500 మందికి పైగా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం ఫ్రీ కోచింగ్లో పాల్గొని మా కాలేజీలో నా స్టూడెంట్గా ఉండి ఈరోజు సింగరేణి క్యాలరీస్ కంపెనీలో ఓర్మెన్గా చేస్తున్న అబ్బాయిని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. 3వది 10th ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్కి అన్లాకింగ్ సక్సెస్ అనే కార్యక్రమంతో ప్రతి సంవత్సరము సుమారు 8,000 మందికి సక్సెస్, కెరీర్ గైడెన్స్, హ్యూమన్ వాల్యూస్ లో మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఈ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ వారు కూడా సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని వస్తుంటారు. అందులో రీసెంట్ గా ఒక కాలేజీలో ఒక మోటివేషన్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత 250 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చివరిగా ప్రాథమిక పాఠశాల పిల్లలకి విద్యాజ్యోతి అనే సేవా కార్యక్రమం పేరిట కొన్ని స్కూల్స్ ను ఎంపిక చేసి వారికి వివిధ సేవా కార్యక్రమాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్ తో పాటు గంగిపల్లి అనే గ్రామంలో ప్రతిరోజు ఆర్గనైజేషన్ ద్వారా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారి పేరెంట్స్ కూలీ పనులకు పొద్దున్నే వెళ్తుంటారు, ఉదయం పిల్లలకి భోజన సౌకర్యం ఉండదు, కాబట్టి ఈ ప్రోగ్రాము తలపెట్టడం జరిగింది. చివరిగా ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమ నిర్వహణకు మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి ఫండింగ్ గాని రిసోర్స్ గాని ఉండదు, కానీ స్వామి మీద భారంతో నిస్వార్థంగా విశ్వాసంతో చేస్తున్నప్పుడు ఏ కార్యక్రమమైనా కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇందులో మేము నేర్చుకున్నవేంటంటే ముఖ్యంగా 1 కంపాషన్ అంటే అన్కండిషనల్ లవ్, 2 సర్వీస్. సర్వీస్ విత్ కంపాషన్ విల్ డెఫినెట్లీ రీచ్ టు ఎనీ గోల్ ఆఫ్ ది ప్లాన్డ్ యాక్టివిటీ. జై సాయిరామ్.
1: సాయిరామ్ అన్న, ఒకసారి మా సీనియర్ చెప్పినటువంటి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ మాట్లాడేటువంటి ఒక భక్తుడు సాయికుల్లో హలో వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి కూడా దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు, ఆ తెలంగాణ భాష, ఆయనది రైతును కాదు కానీ గ్రామీణుడు. స్వామి దర్శనానికి వస్తూ స్వామి నడుస్తూ నడుస్తూ ఆ జెంట్స్ వైపు నుంచి మూల తిరుగుతున్నప్పుడు సేవదల్ వాళ్ళు ఎంత చెబుతున్నా కూడా వినకుండా ఈ తెలంగాణ గ్రామీణుడు లేచి స్వామిని గట్టిగా అరుస్తూ అన్నా బాగున్నావా అని ఆయన గట్టిగా అరిచారు. స్వామి అందరూ అయ్యో ఇట్లా అన్నాడేంటి అనే ఆ కొద్ది సెకండ్లలో స్వామి ఏమంటారు, స్వామి ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ఆ కొద్ది సెకండ్లలో స్వామి వెనక్కు తిరిగి, స్వామి రాయలసీమ భాష మనందరికీ తెలిసిందే, స్వామి తెలుగు మనందరం వినే ఉంటాం, కానీ స్వామి ఆ ఒక్క సెకండ్ అతన్ని చూసి నవ్వి బాగున్నానే అన్న కూచో అని స్వామి అన్నారు. అదే యాస, అదే భాషలో మీరు చెబుతుంటే ఆ హృదయవాసి ఈ సేవ స్ఫూర్తి ప్రతి యువకుల్లో ఆ విధంగా స్పందిస్తూనే వస్తుంది. ఆ యొక్క స్వామి ఆ విధంగా ఆ తెలంగాణ భాషను మెచ్చుకున్నట్టు ఆ యొక్క లిబర్టీ తీసుకుని ఇప్పుడు మన రాములు తాతగారిని ఒక రిక్వెస్ట్ చేద్దాం. తాతగారు, మీరు ఇంతకుముందు చాలా సూపర్ గా పాడారు, ఇంకొక పాట మీరు పాడండి.

0: స్వామి చెబుతూ ఉంటారు, చకోరము చంద్రకాంతిని కోరుతుంది, శరీరం ఆహారాన్ని కోరుతుంది, కానీ స్వామి మాత్రం సాయి భక్తుల ప్రేమను కోరుతుంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారానే స్వామి తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని చాటుతూ ఉంటారు. స్వామి చెప్పినట్టు లవ్ ఇస్ హిస్ ఫామ్, ప్రేమనే ఆయన స్వరూపం. ఆ ప్రేమను భక్తిలో నుంచి కొని ఆ ప్రేమను వారికి తిరిగి వివిధ విధాలుగా స్వామి వారికి ఇచ్చినటువంటి ఎన్నో సంఘటనలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఆ భక్తుల యొక్క కొన్ని అనుభవాలను మనం ఇప్పుడు విందాం. ఇప్పుడు మనతో అలాంటి కొన్ని అనుభవాలను పంచుకోవడానికి శంకరయ్య గారు పారిపల్లి గ్రామం ఆదిలాబాద్ నుంచి వచ్చి ఉన్నారు.
1: ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం. స్వామి నన్ను ఒక మూర్ఖుణ్ణి ఒక మునిగా మార్చినట్టుగా తీసుకున్నాడు. 1995 సంవత్సరం స్వామి ప్రథమ దర్శనానికి పుట్టపర్తి వచ్చిన అప్పుడు నేను ఏప్రిల్ నెల సేవలో ఉన్నా. ఆ సేవలో ఉన్నప్పుడు స్వామి నాకు ఎంతో ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన ఒక మంచి అవకాశం. నేను ఒక స్వామి పాట కావాలని కోరుకున్నా. స్వామి ఆ పాటనిచ్చి దాంతో నాటుగా నాతో ఎన్నో సేవలు కూడా చేయించుకుంటాడు. ఆ పాట కొంచెం

0: సాయిరాం ఇప్పుడు మీరిన్నారు మా సోదరుడు వారిన పాట. అది ఆ మా ఆధ్యాత్మిక ధోరణి. ఆ ధోరణి లోపల ఉన్నటువంటి నన్ను స్వామి నన్ను ఉద్ధరించి నాతో ఇంకో 10 మంది సేవలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పంతో నాకు స్వామి కొన్ని అనుభవాలు ఇచ్చిండు. దీని తర్వాత స్వామి దయతోని ఒక బృందం తయారు చేసుకున్నాం. అది హరికథ కాలక్షేపం అంటారు దాన్ని. హరిదాసు తబలిస్ట్ ఉంటారు, ముగ్గురం ఉంటాం. ఇట్లా ముగ్గురం కలిసి కొన్ని గ్రామాలు సంచరించినాం. ఒకే 2 సార్లు 3 సార్లు పోయిన ప్రతి గ్రామం కూడా ఈ రోజు భజన మండలి అయి ఉన్నది. ఆ భజన మండలి నుంచి సేవలకు వస్తాండ్రు, స్వామిని బాగా నమ్ముకుంటాండ్రు, స్వామి అనుగ్రహాలు కూడా బాగా ఉన్నాయి. అటువంటి దాంట్లో స్వామి నన్ను ఒక బాధ వచ్చినప్పుడు, నా భార్య ఆరోగ్యం బాగలేనప్పుడు స్వామి 2002లో నా భార్యకు ఎంతో తొందరగా ఇక్కడనే ఏప్రిల్ మాసం లోపల ఇద్దరు వచ్చినాం. మా ఇద్దరికి ఇక్కడ సేవలు ఇచ్చుకుంటూ స్వామి 3 రోజులకు ఆమె బాధంతా తీసేసిండు.
1: భార్య బాగలేదంటే అది జబ్బు
0: క్యాన్సర్ భీమ్ అని డాక్టర్ నిర్ణయించిండు. ఆశలు వదులుకున్నాం, కానీ స్వామి సేవలనే ఉందాం పా అని వచ్చినాం. ఆ క్యాన్సర్ బీమారిని ఏ విధంగా దాన్ని తొలగించానో తొలగించింది స్వామి.
1: స్వామి క్యాన్సిల్ చేసిన క్యాన్సిల్
0: చేసిండు. ఈనాటికి కూడా అంటే 2002 నుంచి ఈనాడు 2017 వరకు ఆ బీమార్ లేదు ఆమెకు. అదే విధంగా మా భార్య ఒకసారి ఒక పామును తొక్కింది. ఆ పాము ఏం చేస్తుందో అని మేము చాలా భయపడ్డాం. అది రాత్రి వచ్చింది స్వామి మా మనసం కాడికి ఆ పాము వచ్చింది. కానీ స్వామి ఏ విధంగా కాపాడిండో మమ్మల్ని ఆ విధంగా కాపాడిండు. అది మా ఇంట్లో జరిగిన పెద్ద మిరాకిల్. దాన్ని చూసి మా ఊరు ఎంతో చెలించిపోయిండు. మీ స్వామే మిమ్మల్ని రక్షించిండు, మీకు స్వామి తప్ప నామం తప్ప సేవ తప్ప ఏది అవసరం లేదు అని మా కుటుంబం గాని మా గ్రామ ప్రజలు గాని చాలా సంతోషపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెట్టింపు భజనలు జరుగుతాయి. మా గ్రామం లోపల చిన్న ఊరు, 1600 మంది ఉంటారు. అటువంటి ఊర్లో 4 భజన మండలి నడుస్తాయి. గురువారం 2 నడుస్తాయి, డైలీ భజనలు 2 జాగాలు నడుస్తాయి. మందిరం కూడా కట్టుకునేంత శక్తి లేకుండా ఇళ్లలోనే నడుపుతారు. ఎప్పుడు స్వామి ఏది మనం సంకల్పించి కోరి కోరక ముందే స్వామి మాకు అన్ని తీర్చుకుంటావు. మంచి పంటలు ఇచ్చిండు, ఈ సంవత్సరం మంచి వర్షాలు ఇచ్చిండు. ఎంతో మందికి మనకు దగ్గర పల్లెలు 10 పల్లెల గ్రామస్తులు మన దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి పోతాం. ప్రతి ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని అక్కడ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చి ఆనంద పెట్టి స్వామి దాంట్లో ఇంకో ఎక్కువ తీసుకుంటాడు, స్వామి సేవలు చేయించుకుంటాడు. జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ మా బ్యాచ్ ఎప్పుడు 20 మందికి తక్కువ రారు. సంతోషంగా స్వామి సేవలు చేసుకుంటూ మాకు స్వామి బాగా కాపాడుతండి, ఎంతో ఆనందపడతాను. అటువంటి స్వామి సేవలు, ఆ స్వామి దయ ఈ విధంగా మా దత్తని చేయించుకుంటాను గనక మాది ఒక జన్మ పుణ్యం కాదు, ఎన్ని జన్మల పుణ్యమో అని మేము భావించుకొని స్వామికి ఎప్పుడు కృతజ్ఞతలమయ్యే ఉంటాం. ఇటువంటి దాంట్లో మాకు ఆర్థిక సహాయాలు కూడా అందించే మంచి మంచి పెద్దలు, ఇది చెయ్యి, ఈ విధంగా చెయ్యి, దీనికి తక్కువ ఖర్చు నేను ఉన్నా చెప్పేటోళ్ళు కూడా పెద్దలు మనకు ఎప్పుడు సహకారంగానే ఉంటాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక పెళ్లి చేస్తాను పేదలకు. తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఒక జంటకు ప్రతి సంవత్సరం ఒకరికి పెళ్లి. ప్రతిరోజు ఒక అనాథకు భోజనం పెడతాను.
1: ఈ 90వ సంవత్సరం స్వామి జన్మదిన వేడుకల్లో ఒక గొప్ప మిరాకిల్ జరిగింది అందరూ అంటూ ఉంటారు, అది కొంచెం చెప్తారా?
0: స్వామి దయతోటి 80వ సంవత్సరం 80 గంటల భజన చేసినాం, అది మంచిగా జరిగింది. 85 బర్త్డే సందర్భంగా 85 గంటల భజన, 90 గంటల భజనకు 90వ బర్త్డేకు. ఫస్ట్ 80 గంటల భజనకు మేము గిన్ని పాలు అవసరం, ఇంతమంది మనకు రోజు డైలీ భజనకుంటారు రాత్రి అని లెక్కేసుకున్నాం. ఆ లెక్కేసుకున్న పాలు మేము కొనలేదు, తక్కువల కొని కొంటే ఆ పాలకుండలు ఒడుసులు లేదు, అవి ఎప్పుడు చూసినా నిండుగానే కనిపించడు, అక్షయం. అయితే అది పాలకుండ కాదురా, పరమాత్మని కుండలని మేము సంతోషపడ్డాం. వచ్చిన పిల్లలు గాని తెచ్చిన గొల్లోలు గాని అందరూ కూడా ఏందయ్యా పాలు ఒడతలేవు అని అన్నారు, బాగా సంతోషించినాం. తర్వాత 90వ దానికైతే ఇంకా పెద్ద మిరాకిల్. 90వ భజన 2015లో నడిచింది కదా, అందుకొరకు 14లో మనకు ఒక కళ వచ్చింది. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నట్టు, ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు, ఆ సేవాదాలతో స్వామి చెప్తాను శంకరయ్యన్ లోపలికి రమ్మను అని. నేను ఆ ఇంటర్వ్యూ రూమ్ లోకి ఇట్లా దండం పెట్టుకుంటూ పోతానా, పోతా అంటే చెప్తాను స్వామి ఏమి ఎట్లున్నది పరిస్థితి అని. అంటే స్వామి మీరు లేరనంత డల్ అయిపోయింది, మీరున్నట్టుగా మాకు ఒకసారి వస్తేనే ఏమైనా డెవలప్ అని నేను అడిగిన. ఇంతే 2 మాటలు. అటు తర్వాత స్వామి కుర్చీ మీద చేతులేసి ఇప్పుడు రావన్నా అని ఇట్లా అన్నాడు. కాదు స్వామి, 2015లో మరో 90 గంటల భజన కదా అని నేను దండం పెట్టిన. మంచిది అన్నాడు. 2014 నవంబర్ మనకు గ్లోబల్ భజన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, దానికి స్వామి మా ఇంటికి వచ్చిండు. మారు రూపం అంటే షిరిడీ సాయి రూపంలో వచ్చిండు. ఒక కట్టె పట్టుకున్నాడు, తలకు రుమాలు పాగ జుట్టుకున్నాడు, తర్వాత మంచి తెల్లటి డ్రెస్సు కోటు, వేసుకొని ఉన్నాడు, వచ్చిండు, బయట గద్దె మీద కూర్చున్నాడు. మూడే పాటలు జరిగినాయి. మూడో పాటకు లోపల భజన చేస్తాను.
1: అప్పుడు మీరున్నారా?
0: నేను ఇక్కడ ఉన్నా,
1: పుట్టపర్తి సేవలు ఉన్నారు.
0: నా భార్య, మా కన్వీనర్ పోషన్, తర్వాత భక్తులు కూడా చూసిండు, మాట్లాడిండు స్వామితో. స్వామి మీరు ఎట్ట వచ్చిండు అంటే, నేను ఆంధ్రాసాయ అన్నాడట. ఆంధ్రాసాయ అంటే మరి తెలుగుతో మాట్లాడతలేవు, హిందీలో మాట్లాడుతాను అన్నారట. అంటే ఏదో స్వామి వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసిండు అనుకున్నట్టే. తర్వాత స్వామి కొంచెం ఆకలి అవుతుంది అన్నట్టుగా సైగ చేసిండట. ఆ సైగకు ఆ రోజు శనివారం కనుక మా వాళ్ళు నేను లేను కనుక వంట వండలేదు. ఏదో చిన్న పలారం మన ఇంట్లో ఉండేది, నాలుగు ఒకటేసారి తెచ్చి ఇట్లా
1: పట్టుకున్నాను.
0: నాలుగు సకినాలు, ఒక మడుగు కూడా. అయితే ఇట్లా పట్టిందట ఈ చేత. ఈ చేతలో పెట్టి స్వామి ఒకటేసారి నోట్ల పెట్టిండట. అయ్యి మనిషి ఒకసారి నోట్ల పెట్టాడు కదా అని వీళ్ళు ఆశ్చర్యపోయిండట. అయితే వీళ్ళకి ఆ భజన పిచ్చి ఉన్నది కనుక వాళ్ళు లోపలి పోయిండు. ఆ పోషాలు ఈ గ్లాస్ తో నీళ్లు ఇచ్చిండు. నీళ్లు ఇస్తే ఈ గ్లాస్ స్వామి ఇట్లా పెట్టలేదు. భార్య, మా కన్వీనర్ పోషం, తర్వాత భక్తులు కూడా చూసిండు, మాట్లాడిండు స్వామితోటి. స్వామి మీరు ఎట్ట వచ్చిండు అంటే, నేను ఆంధ్రాసాయ అన్నాడట. ఆంధ్రాసాయ అంటే మరి తెలుగుతో మాట్లాడతలేవు, హిందీలో మాట్లాడతాను అన్నారట.

0: మరల లేవ్ అని ఇచ్చిండట. ఆ పోషాలు ఇక్కడ గ్లాస్ పెట్టి ఇక స్వామి నేను ఇక్కడనే పంట అన్నాడట. అంటే ఇక్కడ పండద్దు, భజన అల్లరి ఉంటుంది, పిల్లలు అది ఇది, నువ్వు అక్కడ స్కూల్ కాడ పోయి పండుకో అని అన్నాడట. హని కోప్పడి లేచి స్వామి వెళ్ళిపోయింది. తర్వాత తెల్లారి మా పిల్లలందరూ ఊరంతా తిరిగి ఏ ఊర్లో పక్క ఊర్లలో అడిగినా గానీ అటువంటి మనిషి రాలేదు రాత్రి అని చెప్పిండట. స్వామి ఇప్పుడు ఈ రోజులలో కొంతమంది లేడు అది ఇది అనుకుంటారు, కానీ మా ఇంట్లో మా కుటుంబం మా ఊర్లో మాత్రం ఆ మాటకు ఒక్క పైస మందం కూడా అవకాశం లేదు. స్వామి ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, మనకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయంటాడు అనే భావంతోనే ఈ సంవత్సరం ఒక బస్సు తీసుకురావాలని మా జిల్లా మీటింగ్ లో కూడా నేను 50 మంది అని ఒకటే లెక్క చెప్పిన, కానీ ఇవాళ వచ్చింది 100 మంది. 50 మంది బస్కే వచ్చిండు.
1: చాలా సంతోషం.
0: పెద్దలు చిన్న పిల్లలతో కుటుంబాలు రావాలంటే మేము బస్సు పెట్టాలి.
1: మార్బుల పారిపల్లి గ్రామంలో ఇంత స్వామి యొక్క వైభవం. మరి అదే విధంగా ఆదిలాబాద్ లో అతిపెద్ద పట్టణంగా భావింపబడే ఆదిలాబాద్ పట్టణంలో కూడా స్వామి మహిమ, స్వామి యొక్క ఆ ప్రేమ ఏ విధంగా ప్రస్ఫుటమైందో, ఒకరి ఇంట్లో ఏ విధంగా ప్రస్ఫుటమైందో వీణా గారు ఇప్పుడు మనకు చెబుతారు.
2: ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. 6 మంత్స్ బ్యాక్ ఆగస్ట్ 5 నాన్న బాత్రూంకి లేచి అలా బయటకు వెళ్లి కింద పడిపోయారు. పడిపోయేసరికి 3 AM అవుతుంది. అప్పుడు మేమిద్దరం పడుకొని ఉన్నాం. అక్క మ్యారేజే వెళ్లిపోయింది.
1: మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు?
2: 3 ఉంటాం మేము. అక్క మ్యారేజ్ చెప్పి వెళ్ళిపోయింది. మేము ప్రస్తుతం 3 ఉన్నాం.
1: అమ్మా, నాన్న,
2: నేను.
1: మీరు?
2: నాన్న బాత్రూంకి లేచి 3 o'clock పడిపోయారు. సరే అని పడిపోతే లేవరవట్లేదు. మేము పడుకొని ఉన్నాం. మళ్ళీ లోపలికి వచ్చి అలాగా ఏదోలాగా లోపలికి వచ్చేసారు. వచ్చి మమ్మల్ని లేపారు. నాకు లేవ రావట్లేదు, నడవ రావట్లేదు అస్సలు. అంటే మాకేం అర్థం అవ్వలేదు, ఏమైంది మరి నాన్నకి బాగుండే కదా అని. సరే అని 3 AM కదా, ఎవరు ఉండరు ఇప్పుడు, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రారు కాబట్టి మార్నింగ్ 8 వరకు వెయిట్ చేసి ఆదిలాబాద్ డిస్టిక్ కన్వీనర్ విలాస్ గారిని ఫోన్ చేశాం. కొంచెం దగ్గర ఫ్యామిలీకి కాబట్టి, ఆయన రిమ్స్ లో జాబ్ చేస్తారు ఆదిలాబాద్ హాస్పిటల్లో. ఫోన్ చేసరికి వాళ్ళు వెంటనే వచ్చారు. రాగానే చూశారు, లేవమంటే నాన్న నిల్చోవట్లేదు. ఏమైంది మరి అంటే, సరే ఏదైందో హాస్పిటల్ అయితే తెలుస్తుందని అక్కడ ఉన్న రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్స్ అన్ని చెక్ చేశారు, స్కాన్ తీశారు, అన్ని నార్మల్ వచ్చాయి. కానీ ఇక్కడ కాళ్ళల్లో ఏమైందనేది ఎవరు చెప్పలేకపోయారు. సరే 3 డేస్ అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఒక డాక్టర్ అన్నారు, ఒక టెస్ట్ చేస్తారు కండక్ట్ సిస్టమ్, అది చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. సరే అని అది చెక్ చేసేసరికి GBS అని ఒక డిసీజ్ ఉంటుంది, లాక్స్ లో ఒకరికి వస్తుంది అది. అది ఎవరికైనా రావచ్చు. సడన్ గా న్యూరో ప్రాబ్లం అటాక్ అయ్యి కింది నుంచి నరాలలో ఒక టైప్ ఆఫ్ పారాలిసిస్ అటాక్. అది అటాక్ అయిందమ్మా, ఇక పెరుగుతుంది కాబట్టి, పెరుగుతుంది కానీ ఇది తగ్గదు, ఇక బెడ్ కి అర్పితం మీ నాన్న అని చెప్పారు మా కన్వీనర్ తో. మా కన్వీనర్ ఇక అమ్మాయి ఒక్కతే కదా, పెద్ద అమ్మాయి లేదని వాళ్ళని చెప్పలేదు, ఏం అవ్వలేదు నాన్నకి అని చెప్పి ఆదిలాబాద్ తీసుకొచ్చారు. టెస్ట్ అయ్యాక తీసుకొచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే చెప్పారు డాక్టర్, ఇలా చెప్పారు నాన్నకి ఇక బెడ్ రీడే, అది పెరుగుతుంది కానీ తగ్గదు అనేసరికి ఒకేసారి స్వామిని ప్రార్థించాం. ఏంటి స్వామి, మీకైతే అంతా తెలుసు, మరి ఇదైతే తగ్గని GBS అని డాక్టర్ చెప్పారు, మరి దీనికి మీరే మాకని రోజు భజన్ పాడుతూ హైదరాబాద్ నుంచి రాగానే 91 భజన్ స్టార్ట్ అయ్యాయి. అవగానే రోజు ఈవినింగ్ భజనకి వెళ్ళటం, విభూతి తేవటం, నాన్నకి వాటర్లు ఇచ్చి కాళ్ళకి రాయటం, భజన పాడుతూ సేవ చేయటం, నేను అమ్మ. అలా చేసేసరికి 3 మంత్స్ బెడ్ పైన ఉన్నారు. ఒక 10 డేస్ అయ్యాక ఒకరు చెప్పారు, డాక్టర్ నాగ్పూర్లో ఒక డాక్టర్ మంచి డాక్టర్ ఉన్నారు, వెళ్ళండి అమ్మ న్యూరో అంటే. అక్కడికి వెళ్తే ఆయన MRI తీయమన్నారు. ఫస్ట్ తీయగానే ఇది GBS లాంటిది ఫామ్ అవుతుంది, మీకేంటంటే జస్ట్ అది మొత్తం వెళ్ళిపోతుంది కానీ మీ నాన్నకి నీస్ వరకు ఆగింది, ఒక 5 డేస్ చూద్దామని ఉంచారు అక్కడ. నీ దగ్గర ఆగిపోయింది అయితే నాన్న ఏం చేస్తారు, ఫోటో జేబులో పెట్టుకుంటారు స్వామిది. అయితే డాక్టర్ చూశారు, చూసి 2 డేస్ లో కొంచెం కదిలిక వచ్చింది పాదంది. అయితే ఆయన హిందీలో అన్నారు, తుమారా సత్యసాయి కామ్ కర్రా పాండేజీ అని. అంటే మీ స్వామి పనిచేస్తున్నారు, అసలు ఈ GBS అనేది అటాక్ అయితే అది తగ్గనే తగ్గదు, అటువంటిది పనిచేస్తుంది బాగా అని చెప్పారు. చెప్పేసరికి ఒక 5 డేస్ చూసి పంపిస్తాను అని అనేసరికి 5 డేస్ లో రికవర్ అయ్యారు కొంచెం. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్టోబర్ లో నవరాత్రులు ఉంటాయి కదా, ఇక్కడ మా ఊరు నుండి ఒకరు సేవకి వెళ్లారు. సేవకి వెళ్తే ఒక లెటర్ రాద్దాం స్వామికి అని లెటర్ రాశాను. స్వామి మరి మీరే మాకు, మరి డాక్టర్ అయితే ఇలా అన్నారు అని లెటర్ రాసి, ఇక ఇంకేం చెప్పలే మీకు అంతా తెలుసు కాబట్టి ఒక పాట రాశాను, దయకు ప్రేమకు అని.
1: ఇది ఒకసారి పాడతాను.

0: అని రాసి పంపించాం. నెక్స్ట్ డేనే ప్రశాంత్ టీమ్ లో స్టూడెంట్స్ ఎవరు ఫస్ట్ ఓంకారం అవగానే గణపతి అడిగిన ఇదే పాట పాడారు. లెటర్ ఇలా అంది అందగానే అప్పుడు అర్థమైంది, స్వామి మీరు మారి మమ్మల్ని లెటర్ ని రిసీవ్ చేసుకుని ఇది పాట వినిపించారని. అది అయ్యేసరికి ఇక కొంచెం కొంచెం రికవర్ అవుతూ వచ్చారు. మళ్ళీ జనవరిలో స్పోర్ట్స్ కి మళ్ళీ ఒక లెటర్ పంపించే మళ్ళీ కూర్చోవడం స్టార్ట్ అయింది. కూర్చునేవారు కాదు నాన్న, నేనే తినిపించేదాన్ని నాన్నకి. అట్లా తను లేచి కూర్చున్నారు. ఇప్పుడు వాకర్ పట్టుకుని మెల్లిమెల్లిగా నడుస్తున్నారు.
1: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది అప్పుడు ఈ జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ వచ్చిందని విలాసన్న గారు ఆ రిపోర్ట్స్ పంపిస్తే వెంకట అంకుల్ కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇది మన హాస్పిటల్లో ఏమైనా చూపిద్దామంటే. చూపించిన తర్వాత డాక్టర్ గారు ఇక్కడ సూపర్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ దీనికి ప్రస్తుతం చేయట్లేదని చెప్పారు. ఆ సాయంత్రం చాలా బాధతో మా సీనియర్ అక్కడ ఉన్నారు సుబ్రహ్మణ్యం బ్రదర్, ఆయనతో మాట్లాడుతూ అయ్యో బ్రదర్ అవసరం ఉన్నప్పటి హెల్ప్ చేయలేకపోతున్నావు అంటే ఆయన కూడా బాధపడి ఏంగా స్వామి చూసుకుంటారులే బ్రదర్ అని ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు రాత్రి స్వామి కల్లో మా కల్లో వచ్చి అక్కడ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ మేము పక్కన కూర్చున్నాం. కూర్చుంటే స్వామి వచ్చి ఏ అని చెప్పి ఆ రిపోర్ట్ ని తీసుకుంటే చూసుకుంటూ వెళ్లిపోయారు. నేను మరుసటి రోజు సుబ్రహ్మణ్యం బ్రదర్ కి ఇట్లా బ్రదర్ ఇట్లా అనిపించింది, ఇట్లా కలొచ్చింది బ్రదర్ ఇది అంటే అని చెప్పారు. నౌ యూ డోంట్ వరీ, ఇప్పుడేం వరీ కావాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ స్వామి చేతుల్లో ఉంది, స్వామి చూసుకుంటారు, జస్ట్ చెప్పే ఇప్పుడు స్వామి చూసుకుంటారు, డోంట్ వరీ అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు మీరు చెబుతూ ఉంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్పినట్టు దట్ రిపోర్ట్ ఇస్ విత్ స్వామి. తప్పకుండా అంకుల్ గారికి ఆయురారోగ్యాలు స్వామి ప్రసాదిస్తారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు 2008 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీరు చక్కగా పాడినందుకు స్వామి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మరి శ్రోతల కోసం మీరు మరొక భజన వినిపిస్తే చాలా బాగుంటుంది.
0: దయా కరుణానిధాన్ సాయి.

స్వామిని దర్శించవలెనన్నా పుట్టపర్తికే ఏగనక్కర్లేదు. మనము అడవియందున్నా ఆకాశముననున్నా గుట్టమీదనున్నా నట్టేటనున్నా పట్టణముననున్నా పల్లెనున్నా సాయీ అని హృదయాన ఒక్కసారి పలికితే ఓయీ అని అంటూ పరుగులుడు కరుణామూర్తి సాయి. రండు ప్రార్థించదము, మనలను ఆ ప్రభువు తప్పక అనుగ్రహించదు.

0: శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా ప్రసారమవుతున్న ఆదిలాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా కార్యక్రమాల వివరాలు, భక్తుల అనుభవాల ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
1: 2007 పుట్టపర్తిలో ఆదిలాబాద్ పర్తియాత సందర్భంగా చేసినటువంటి నాటకం చూసి స్వామి ప్రత్యేకంగా మైక్ తెప్పించుకుని, ఇలాంటి కార్యక్రమం పుట్టపర్తిలో ఇప్పటి వరకు నేను చూడలేదు అని అందరికీ చెప్పారు. ఆ స్ఫూర్తితో అదే ప్రేమను, అదే దయను సంవత్సరాల పాటు వివిధ రకాలైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో స్వామిని ప్రదర్శిస్తూ వస్తున్నారు మన ఆదిలాబాద్ భక్తులు. అయితే నిన్న ప్రదర్శించినటువంటి ఆ నాటికలో పాలు పంచుకున్నటువంటి సాయి యువకులు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. మొదట నిన్న నారదుని వేషం వేసినటువంటి సాయినాథ్ బ్రదర్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి?
2: సైరామ్ బ్రదర్, రేడియో సాయి లైవ్ స్ట్రీమింగ్ లో పాల్గొన్నందుకు స్వామి కృతజ్ఞత తెలుపుకుంటూ, నిన్న డ్రామా వేసింది ఇప్పుడు అనిపిస్తుంది, డ్రామా వేసింది మేము కాదు, వేయించింది మొత్తం స్వామి. అయితే దీనికన్నా ఈ డ్రామాకి ఈ డ్రామా గురించి చెప్తున్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ నాకు ఐ వాంట్ టు షేర్. ఒకటి ఏంటంటే, డ్రామాకి ముందు రోజు మేము ఫుల్ డే ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేసినా కూడా నైట్ ఫైనల్ ప్రాక్టీస్ కుల్వంత్ హాల్ అయినప్పుడు నాకు చూస్తే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 11 ఇయర్స్ నుంచి డ్రామాస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి చూసినప్పుడు తెలిసిపోతుంది డ్రామా బెస్ట్ బెస్ట్ బెస్ట్ వస్తుందా రాట్లా అని. సేమ్ ఫీలింగ్ ఉన్నది, డ్రామా బెస్ట్ రావట్లేదు, బెస్ట్ రావట్లేదు, సంథింగ్ ల్యాకింగ్ అని. అయితే చాలా భయమైంది. రాత్రి కులంతలో ప్రాక్టీస్ చేశాము, ద బెస్ట్ రాలేదు. ఆ నైట్ రూమ్కి వెళ్ళి నేను స్వామికి ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నాను. పడుకున్నప్పుడు ఆ నైట్ స్వామి డ్రీమ్ లో వచ్చి స్వామి నా ముందుకు వచ్చి నిల్చున్నారు. నిల్చుకొచ్చి ఇట్లా చూసి, ఏమి సమాచారం అన్నారు. అంటే నేనైతే, స్వామి ఆదిలాబాద్ డ్రామా, స్వామి ఆదిలాబాద్ పర్తియాత్ర అన్న. అంటే అప్పుడు స్వామి రెండు చేతులు లేపి, స్వామి అంతా బాగా జరుగుతుంది, అంతా బాగా జరుగుతుంది అని స్వామి రోబ్ లేపి, పాద నమస్కారం తీసుకో అని అన్నారు. అంటే నేను నా రెండు చేతులు స్వామి పాదాల మీద పెట్టి పాద నమస్కారం తీసుకుంటే స్వామి నా నెత్తి మీద, తల మీద చేయిబెట్టి, అంతా బాగా జరుగుతుంది అన్నారు. అది నేను లేచి తర్వాత డ్రీమ్ స్లోగా ఫేడ్ అవుట్ అయింది. లేచి మేము మళ్ళీ నార్మల్ లైఫ్ లో పోతూ నడుస్తూ నడుస్తూ నాకు గుర్తొచ్చింది, అరే స్వామి డ్రీమ్ లో చెప్పారు కదా, స్వామి డ్రామా బాగా జరుగుతుంది, ప్రత్యేకత బాగా జరుగుతుంది చెప్పారు కానీ, నేను వచ్చి అందరితో చెప్పాను. కానీ నిన్న డ్రామా అయిన తర్వాత ఆ స్వామి సన్నిధిలో మేము నిల్చున్నప్పుడు ఆ స్వామి దగ్గర మేము ఫీల్ అయిన హ్యాపీనెస్, అప్పుడు ఇట్ గివ్ మీ స్ట్రెంగ్త్, ఇది చేసింది మేము కాదు, ఇది చేసింది స్వామి, కేవలం స్వామి, కేవలం స్వామి, ఇంకేమీ లేదు అని. చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంకోటి, ఆదిలాబాద్ పర్తియాతలో 11 సంవత్సరాలు నిర్విరామంగా పర్తియాత చేస్తున్నట్టే 11 సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఒక డ్రామా జరుగుతూ వచ్చింది. అయితే ఈ డ్రామా జరుగుతున్నప్పుడు దీంట్లో కొన్ని విషయాలు, ఈ 11 సంవత్సరాల డ్రామా ప్రతి డ్రామాలో నేను యాక్ట్ చేశాను. సో దీంట్లో కొన్ని విషయాలు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్వామి ఆమ్ని ప్రజెన్స్ రియలైజ్ అయ్యాం మేము. ఎందుకు అంటే, మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2010 డ్రామాలో ప్రాక్టీస్ చేశాము మంచిర్యాల్లో. పర్తికి వచ్చి స్వామి ముందు బ్లెస్సింగ్స్కి వెళ్ళినప్పుడు స్వామి చూసి, ఇట్లా చూసి ఫస్ట్ అన్నమాట, బాగా ప్రాక్టీస్ చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు, అన్నీ చూశాను, బాగా జరుగుతుంది ఫిజికల్ గా 2010 స్వామి చెప్పిన మాట ఇది. మళ్ళీ 2009 స్వామి ముందుకు డ్రామా అయిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళిన, స్వామి దగ్గరకు వచ్చినప్పుడు స్వామి మా అందరిని చూసి, ఇట్లా అందరినీ డ్రామా యాక్టర్స్ చూసి, స్వామి చూసి ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞం, ఒక యాగం. ఈ రెండు వర్డ్స్ ని స్వామి డ్రామా రాసిన బ్రదర్ రంగనాథ రాజుని, అండ్ ఒక వైపు బ్రదర్ ని, ఇంకొక వైపు నన్ను, నా కో యాక్టర్ ని, ఇద్దరిని మా ముగ్గురు చేతులు ఇట్లా పట్టుకున్నారు స్వామి. 3 times చెప్పారు, ఇది డ్రామా కాదు, ఇది ఒక యజ్ఞము, ఒక యాగము అని. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, డ్రామా చేస్తుంది మేం కాదు, అది అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం. డ్రామాకి అవైలబిలిటీ మాత్రమే మా డ్యూటీ, మిగతా అదంతా ట్రైన్ కి, ఇంజన్స్ కి కోచెస్ తగిలించినట్టు మేము వెళ్ళి ఆ ఇంజన్ కి అటాచ్ అయ్యాం స్వామికి. ఆ ట్రైనింగ్ స్వామి, ఆ ఇంజన్ స్వామి లాగా ఇంజన్ తీసుకెళ్ళింది
1: మమ్మల్ని. అవైలబుల్ హిల్ మేక్ యూ కేపబుల్, ఆ కేపబిలిటీ స్వామి ప్రసాదిస్తారు, ఓన్లీ అవైలబిలిటీ మాత్రం మన చేతిలో ఉంటుంది అంతే.
2: అది ఇది డ్రామాతోని ఇది ఒకటి తెలుసుకున్నాం. ఇంకొకటి, 2007 ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లా స్వామి ముందు డ్రామా చేసాను. చేసినప్పుడు ఆ డ్రామా ఎలా చేయాలో మాకు తెలియదు. ఏదో సమ్తిలో చిన్న చిన్న డ్రామాలు చేసిన ఎక్స్పీరియన్స్ తోని మేము ఒక 8 మంది యూత్ కలిసి డ్రామా చేస్తున్నప్పుడు మాకు మేము పెట్టుకున్నది ఒకటే, మనకు యాక్షన్ స్కిల్స్ రావు, మనకు వాయిసెస్ అంత గొప్పవి కాదు, మన డ్రామా స్కిల్స్ లేవు, కానీ మనకు ఉన్నది ఒకటి ఒక్క ప్లస్ పాయింట్ ఈ స్వామి, స్వామిని ప్రీజ్ చేద్దాం మనమని మేము డ్రామా ప్రాక్టీస్ చేసిన అన్ని రోజులు సమితి చుట్టూ 108 మా ఎవర్ రెస్పెక్ట్ సమితిలో దాని చుట్టూ సమితి చుట్టూ 108 ప్రయక్షణాలు చేశాం. ఎవ్రీ డే 108 ప్రయక్షణాలు చేశాం. అయితే ఆ డ్రామా చిన్న డ్రామా, మేబీ ఇప్పటి స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్న డ్రామా అది. అట్లా ప్రాక్టీస్ చేసి పర్తీకి వచ్చాం. పర్తీకి వచ్చిన తర్వాత మా డ్రామా స్కెడ్యూల్ ఎక్కడ మాకు క్లియర్ గా లేదు. మేమేమో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తాం, ఇంకా మాకు భయం వేసింది. స్వామి ఏం మాట్లాడట్లేదు, మా పెద్దవాళ్ళు మాకు మీ డ్రామా పలానా టైం అని చెప్పట్లేదు ఏంటి అనుకుని ప్రాక్టీస్ చేస్తాం. మేము ఇది కాదు మళ్ళీ స్వామినే పడదామని గణేష్ పర్తిలో ఉన్న గణేష్ చెట్టు 108 ప్రయక్షణాలు చేసి దర్శన్ ముందట 108 ప్రయక్షణాలు చేసి దర్శన్కి వచ్చి దర్శన్లో కూర్చున్నాము. ఆ కూర్చుంటే స్వామి దర్శన్ కారులో వచ్చారు. ఆ మినిట్ స్వామి మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పిలిచి ఫస్ట్ అడిగిన మాట అంకుల్ని, డ్రామా ఉందా?
1: చాలా సంతోషం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అందులో స్వామి ఏ విధంగా వెనుకుండి ఈ డ్రామా నడిపిస్తున్నాడు అన్నది సామాన్నట్టు. ఇది డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. మరి ఇది ఇది డ్రామా, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ డ్రామా, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. మనం డ్రామా అనుకుంటాం కానీ ఆ స్టేజ్ మీదకి ఎక్కడము అది చివరి అంశం అది. కానీ ఈ డ్రామా ప్రిపరేషన్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ యూత్ టీమ్ లోనే ఎంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి హనుమంత్ రెడ్డి అన్న నిన్న యముని వేషం వేశారు. ఆయన కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి బాస్ నుంచి, తర్వాత ఆయనకుండే ఉద్యోగ డిమాండ్స్ ఏ విధంగా తట్టుకుంటూ వచ్చారు.
3: ఓం శ్రీ సాయిరామ్. ఈ మధ్యలోనే మా జిల్లాని 4 జిల్లాలుగా డివైడ్ చేశారు గవర్నమెంట్ ద్వారా. డివైడింగ్ తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్ గా వర్క్ పెరిగింది. మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, డైలీ కలెక్టర్ తోటి మా బాస్ కి ఆ పనుల బిజీలో మేము కూడా బిజీ అయిపోయినాం. బిజీ అయిపోయి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అయితే నేను రోజు స్వామిని ప్రే చేసేవాను, నాకు ఏదైనా కూడా స్వామి నాకు సంతికి స్వామికి ఖచ్చితంగానే దగ్గరగానే ఉండాలి, మిగతా అన్ని నాకు తర్వాత ఉండేట్టు చూడండి స్వామి, ఎట్లనే చేసి మీరు అదే చేయండి అని నేను డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటా. అది జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నాకు కొంచెం కొంచెం మా సారు కొంచెం అవుట్డోర్ వర్క్స్ లో బిజీ అయిపోయి నాకు ఈ ఫ్రీ టైం దొరకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపు ప్రయాణం అనగా నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయ్యో స్వామి ఇట్లా అయిపోయింది, నేను ఎట్లా రావాలి ప్రాక్టీస్కి, పర్తికెళ్ళాలి అని చెప్పి. ట్రైన్ ఎక్కే వరకు కూడా నేను బెడ్ మీద పడుకునే ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి డైరెక్ట్ బ్యాగ్ జరుపుకొని వచ్చేసి ట్రైన్ లో పడుకున్నాను. తెల్లవారు ఇక్కడ దిగేటప్పటికి నాకు మొత్తం అన్ని పోయాయి. పర్తికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాక్టీస్ లో నాకు ఫీవర్ వచ్చింది అనేది నాది నేనే నమ్మలేకపోయినా, అంత హ్యాపీగా
1: చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది. మీరు మా యాక్చువల్లీ మా అమ్మ కొలీగ్, అది మీకు ఈ యాక్టివిటీస్ డ్రామాలు ఎంత ఆ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కొద్ది అటువైపు అదే విధంగా స్వామి ఆశీర్వాదం కురిపిస్తున్నారు. మిమ్మల్ని ఈ సంవత్సరం 2016 లో మేము బెస్ట్ ఎంప్లాయీగా గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది. కంగ్రాచులేషన్స్, అది స్వామి ఆశీర్వాదమే.
3: సరే బ్రదర్.
1: అదే అయితే అదే విధంగా ఇప్పుడు మీరు ఉద్యోగం అంటే గుర్తుకొస్తుంది మన బ్రదర్ రమేష్ ఉద్యోగం. తన ఉద్యోగంలో ఒక మనం ఊహించినట్టు నిర్ణయం తీసుకున్నాడు ఈ పర్తియాత్ర సందర్భంలో. బ్రదర్ ఒకసారి షేర్ చేసుకుంటావు నీ ఎక్స్పీరియన్స్.
4: హృదయ నివాసి భగవాన్ సత్సాయి బాబాకి నన్ను అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ ఓం శ్రీ సాయిరామ్. అంటే పర్తియాత్ర స్టార్ట్ అయిన తర్వాత నేను 2008 మొట్టమొదటిసారిగా డ్రామా చేశాను. అప్పుడు ఆ డ్రామాలో నాకు ఇంతవరకు స్టేజ్ చాలా ఫీవర్ గా ఉన్న వాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, అసలు 10 మందిలో ఉన్నప్పుడు నిలిచకపోయినామని. అలాంటి వాడిని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్ పైన డ్రామా చేయాలంటే చాలా భయం వేసేది. సో మనకి బ్రదర్ రంగనందరాజు గారు చెప్పినట్టుగా డైలీ పెద్దలో ప్రదర్శన చేసి కొంచెము ఎనర్జెటిక్గా చేశాము. సో అప్పటి కొంచెము మాలో పరివర్తన స్టార్ట్ అయింది. ఎలా అంటే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ రావాలని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు నాకు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు డ్రామా 2017లో డ్రామా స్టార్ట్ కావడానికి ముందు నాకు జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత
1: ఒక వారం రోజుల ముందు జాబ్ వచ్చింది.
4: సో జాబ్ సింగరేణిలో జాబ్ వచ్చిందండి. సో అలా జాబ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కి వచ్చాను. ఎలా అంటే సాటర్డే సండే టూ టైమ్స్, అంటే టూ డేస్ ప్రాక్టీస్ ఉంటాయి కనుక ఆ రోజు వస్తే నాకు లీవ్, సండే లో హాలిడే ఉండాలి. బట్ ప్రాక్టీస్ రోజు కంపల్సరీ డ్యూటీ రమ్మని చెప్పి చెప్పారు. సో నైట్ డ్యూటీ చేయడము, డే ప్రాక్టీస్, నైట్ డ్యూటీ చేయడం, డే ప్రాక్టీస్, ఆ విధంగా చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత సార్ నాకు ముందే చెప్పాను నాకు ఇట్లా భర్తీ యాత్ర ఉంటుంది, మాకు ఒక 3-4 డేస్ లీవ్ కావాలంటే కనుక సార్ ఇస్తాను చెప్పారు. టైంకి వచ్చేసరికి ఇప్పుడు లీవ్ కుదరదు, మేము ఇవ్వము, నువ్వు వెళ్ళాలంటే కనుక కంపల్సరీ జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చి రావాలి, లేకుంటే పంపించమని చెప్పారు. సో వేరే ఆప్షన్స్ లేక స్వామి పైన కాన్ఫిడెన్స్, జాబ్ ఇచ్చింది స్వామియే, సో నెక్స్ట్ జాబ్ కూడా వద్దని కూడా స్వామి అనుకుని, స్వామి డిసిషన్ అనుకుని జాబ్ కి రిజిగ్నేషన్ చేసి భర్తీ యాత్రకు వచ్చేసాను.
1: చాలా చక్కగా బ్రదర్, వెరీ ఇన్స్పైరింగ్ బ్రదర్. అసలు జాబ్ స్వామి కోసం ఆ జాబ్ ను వదిలేసి వస్తే తప్పకుండా బ్రదర్ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా స్వామి చూసుకుంటారు. ఆయన ఆశీర్వాదం మీపై తప్పకుండా ప్రవహిస్తుంది. మనం ఒక్కటి స్వామికి ఇస్తే ఆయన మనకు 10 తిరిగి ఇస్తారు, 100 ఇస్తారు తిరిగి. ఇదే విధంగా మన నిన్న మనల్ని తన యాక్షన్ తో తన డైలాగ్ తో అలరించినటువంటి రైతు బ్రదర్ అన్న నువ్వు ఒక డైలాగ్ చెప్పాను ఒక
5: అందరికి సాయిరావన్నా అన్న నమస్తే బాగున్నారా అని. 2008 భర్తీ యాత్ర అప్పుడు సెలక్షన్ జరిగాయండి. తెలంగాణ విభాగంలో సెలెక్ట్ అయ్యాను. ఆయన తర్వాత అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్, మాకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. దానికి 30 మార్క్స్, 70 మార్క్స్ ఏమో ఫైనల్ ఎగ్జామ్, ఈ రెండు కలిపి 100 మార్క్స్. చిన్న మిరాకిల్ ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్ రాయాలి, రాయకపోతే ఫెయిల్. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు రాయి ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కాలి, నెక్స్ట్ డే భర్తీకి రావాలి ప్రాక్టీస్ కి. సో అయితే మా లెక్చరర్ అడిగారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెడ్, అయితే అడిగాను సార్ నాకు ఇట్లా పర్మిషన్ కావాలి సార్, నాకు అక్కడ అవకాశం వచ్చింది సార్ ప్రాక్టీస్ పుట్టపర్తిలో అవకాశం వచ్చింది సార్, ఇంటర్నేషనల్ స్టేజ్ లో యాక్టింగ్ చేయడానికి వచ్చింది సార్, తెలంగాణ స్క్రిప్ట్ లో వచ్చింది సార్, వాయిస్ కూడా నాది వచ్చింది సార్, అయితే ఏందా 70 మందిని పక్కా పెట్టి నేను ఒక్కనిగా పెట్టాను ఆయన ఎగ్జామ్ అని ఇట్లా అనడం జరిగింది. అయితే నువ్వు ఇట్లా అడిగితే నీకు ఎగ్జామ్ ఇప్పుడు పెడతా, నువ్వు రాత్తావా అనను. అయితే లంచ్ టైంలో ఇక నేను బయటకు వచ్చేసాను, ఇట్లా ఇట్లా ఇట్లా అని కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నాను. 3 టైమ్స్ హ్యాగ్గా 3 చేశాను. మాకు సంతలు ఏదైనా మీకు జరగాలనుకుంటే 3 టైమ్స్ కళ్ళు మూసుకుని సాయిగా 3 చేయండి మనసులో తలుచుకుంటూ, అది మిమ్మల్ని ముందు జరుగుతుంది, మీకు కావాల్సిన పని నెరవేరుతుంది ఖచ్చితంగానే. అప్పుడు ఆ టైంలో ఆ డోర్ పక్కకు వచ్చేసి 3 టైమ్స్ సాయిగా 3 చేసుకున్నా, లంచ్ కొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసరికి ఫోన్ కాల్, నా ఫోన్ నెంబర్ ఆయనకి ఎట్లా తెలిసిందో లేదు. అడ్మిషన్ నా అడ్మిషన్ ఫామ్ తీసుకొని ఆ నంబర్ లెక్క వినోద్ టేక్ యువర్ పెన్ అండ్ కమ్ టు లైబ్రరీ అనేది. ఇప్పుడే తుక్కుతుకు తిట్టిండు, అప్పుడే ఏంది కథ అని కథ. అక్కడ నేను తిండి లంచ్ కోసం హోటల్కి వెళ్తున్నాను, టక్కటక్ ఉరుకొచ్చేసాను. ఉరుకొచ్చేసి సార్ ఏమైంది సార్ అంటే, దాయిట్రా లైబ్రరీకి వచ్చేసాను, పెన్ను తీసుకుని బ్యాగ్లోకి వెళ్ళి పెన్ను తీసుకోవడం కూడా మర్చిపోయాను. పెన్ అంటే పెన్ను తీసి నా చేతిలో పెట్టేసాను, అక్కడ కూర్చొని తొందరగా కంప్లీట్ చేసి ఇచ్చాను. ఈ 20 మినిట్స్ గ్యాప్ కూడా లేదండి, ఇలా వచ్చేసి రియలీ గ్రేస్, స్వామి గ్రేస్. ఆ రోజు రాశాను ఎగ్రోగుండ్రికి ట్రైన్ ఎక్కి పుట్టపర్తిలో పడ్డామండి. ఇక దంచిపడేసాం డ్రామాలో. నిన్న కూడా చాలా స్వామి నాకు అవకాశం ఇచ్చారు, నిన్న కూడా చాలా చాలా కామెడీ పంపించాను.
1: మీరు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అంటే బ్రదర్ నాకు ఇంకోటి మన విద్యాసాగర్ బ్రదర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ప్రాక్టికల్ రాసిచ్చింది, అది బ్రదర్ ఒకసారి షేర్ చేస్తారు అందరితోని.
6: సాయిరాం బ్రదర్, 2011లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. నేను డ్రామా చేయడానికి భర్తీకి వచ్చాను, అయితే అప్పుడు ప్రాక్టికల్ డేట్ ఇవ్వలేదు, డ్రామా సెలెక్షన్ తర్వాత డేట్ ఇచ్చారు. ఇలా నేను నాకు బాధ వేసింది. తర్వాత నేను భర్తీకి వచ్చాను, డ్రామా సెలెక్షన్ జరిగింది, భర్తీకి వచ్చాను డ్రామా చేశాను. అయితే మనం నేను వెళ్లే రోజే ఎగ్జామ్ ఉంది, నేను రికార్డు రాయలేదు, ఏం రాయలేదు, ఎలా అని చాలా భయపడ్డా, చాలా ఏడ్చిన, స్వామిని ప్రే చేసిన. తర్వాత ఎగ్జామ్ వెళ్ళాను, సరే సార్ని అడిగితే ఎగ్జామ్ అంటే రికార్డు ఉంటేనే ఎగ్జామ్ రాయాలి, లేకుంటే రాయడం లేదని చెప్పారు. ఇలా చేయాలని అక్కడ కూర్చొని ప్రే చేసిన, జేబులో స్వామి బొమ్మ ఉంటే తీసుకొని ప్రే చేసిన. తర్వాత కాసేపటికి అక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, చూసేసరికి ఏ రికార్డు చూసినా కానీ నేమ్స్ రాసున్నాయి, స్టాంప్ వేసున్నాయి. ఎలా అని మళ్ళీ ఏడ్చాను. కొద్ది దూరం అక్కడసారి ఇంకో రికార్డు ఉంది, అది ఇట్లా గాలి ఇట్లా లేస్తుంది, కింద పడుతుంది, లేస్తుంది, కింద పడుతుంది. చూసేసరికి నేమ్ లేదు, ఏం లేదు, బాగా రైటింగ్, మంచి రైటింగ్తో బాగా రాసింది. అంటే స్వామి రైటింగ్ అనుకుని నేను ఆ రికార్డుని తీసుకొని సార్ గిఫ్ట్ చేశారు
1: అక్కడక్కడ. అప్పటికి కూడా రికార్డ్ అక్కడ ప్రత్యక్షమైంది, ఎవరు
6: పెట్టినట్టు అప్పటికి ఆ రూమ్ లో చాలా చూశాను లేకుండే, కానీ కాసేపటికి తర్వాత అక్కడ రికార్డ్ ఉంది.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
6: తీసుకుని నా నేమ్ రాసిచ్చాను, రైటింగ్ బాగుంది అయ్యా అని సార్ అన్నాడు. అది మళ్ళీ మా చెల్లి సెవెన్ ఇయర్స్ అప్పుడు ఏమంటే మా చెల్లికి ముక్కు పుడిగేసుకోవడం చాలా కోరిక ఉండేది. అయితే కొనిస్తామంటే అప్పుడు డబ్బు లేకుండే కొనిస్తామంటే రోజు ఏడ్చేది కొని అని. అయితే ఏం చేసామంటే మేము ఇప్పుడు కొనివ్వలేము, స్వామి అడుగు ఇచ్చేస్తా అని చెప్పి తర్వాత స్నానం చేసిన తర్వాత విభూతి పెట్టుకునేటప్పటికి విభూతి తీసుకునేటప్పటికి ఇక్కడ విభూతిలో ముక్కు పుడుకుంది.
1: ఓ
6: విభూతిలో ముక్కు
1: ముక్కుపుడు
6: ముక్కు పుడుకు వచ్చింది.
1: బ్యూటిఫుల్ బ్రదర్, అసలు నీ ప్రేయర్ లో బలం రికార్డ్స్ ప్రత్యక్షం అయితే ముక్కు పుడుకలు ప్రత్యక్షం అయితే అదృష్టవంతుంది బ్రదర్. అదే విధంగా ఇప్పుడు మనం చెప్తున్నా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే ఈ డ్రామాలో మనం యజ్ఞయాగం చేసినప్పుడు స్వామి ఆ యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటుంది. బ్రదర్ నితీష్, నీ జీవితంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఒకసారి అందరితో పంచుకుంటావా?
7: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి సోదరి సోదరి మనులకు సాయిరాం. డ్రామా అంటే ఏదో తెలియదు మాకు, అంటే మా పల్లెటూరు ఆ డ్రామా ఏంటో తెలియదు. కానీ డ్రామాకు ఏమొచ్చిందంటే నాకు పునర్జన్మ వచ్చిందండి. ఎలా వచ్చిందంటే తెలియదు. లాస్ట్ 2015లో నేను డ్రామాలో సెలెక్ట్ అయ్యాను, భక్తి నీరాజనం. అప్పటి నా భక్తి నీరాజనం డ్రామాలో సెలెక్ట్ అయ్యాను. ఆ స్వామి
1: ఆ భక్తి నీరాజన డ్రామాలో మీరు బ్రదర్ నితీష్ సెలెక్ట్ అయిన తర్వాత సాయి ఏమైంది అసలు?
2: అప్పుడు భక్తి నీరాజనంలో ఏమైందంటే తను రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి వచ్చేవాడు, కానీ కొంచెం వీక్ ఉండేవాడు ఫిజికల్ గా. సో మాకు చూసి అనిపించేది బ్రదర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనుకున్నాం. అంతే ఏం అనుకోలేదు, అంతే తెలుసు ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాం. డ్రామా వచ్చినాం, డ్రామా చేసినాం. ఆ తర్వాత డ్రామా స్వామి ముందు సక్సెస్ఫుల్ గా ఎగ్జిబిట్ అయింది. స్వామి చూశారు, బ్లెస్ చేశారు అప్పుడు 2015. తర్వాత సడన్ గా నాకు 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది బ్రదర్ నుండి. కాల్ వచ్చి బ్రదర్ నేను హైదరాబాద్ కి వచ్చాను బ్రదర్, హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు.
1: ఎందుకు నితీష్ హాస్పిటల్ ఎందుకు?
2: అది నితీష్ మాటలోనే విందాం
7: బ్రదర్. నాకేమైందంటే 2012లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని తెలుసు. తర్వాత 2015లో డ్రామా అయిన 5 మంత్ తర్వాత నేను నాకు కాలు నొప్పి వచ్చేది, కొంచెం ఇక్కడ నొప్పి వచ్చేది. వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర హాస్పిటల్లో వెళ్ళాను. ఇలా ఎందుకు వస్తుందని వెళ్తే ఆ డాక్టర్లు అన్నారు, బాబు నీకు వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలి కంపల్సరీ, నువ్వు మంచి డాక్టర్ని పట్టుకో, నేను చెప్పేది నేను చెప్పాను అన్నారు. నాకు ఏం తెలీదు, హార్ట్ అంటే తెలీదు, ఏం తెలీదు. తర్వాత ఇంకా డాక్టర్ అన్నారు నీకు మినిమం వాల్స్ రిప్లేస్మెంట్ చేయాలంటే మినిమం 6 లక్షలు కావాలన్నారు. నాకు ఏం చేయలేదు తెలీదు, ఇంట్లో కూడా చెప్పాలి. తర్వాత కన్వీనర్ సార్కి ఫోన్ చేశాను. కన్వీనర్ సార్ అన్నారు రిపోర్ట్స్ ఉన్నాయి కదా, అది నాకు ఫార్వర్డ్ చేయండి అన్నారు. తర్వాత ఆ రిపోర్ట్స్ మన డీపీ గారు వెంకట్రావు సార్కి ఫార్వర్డ్ చేశారు. నా రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత డీపీ గారు మన హెడ్ మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు గారికి మెయిల్ చేశారు. తర్వాత ఆ మెయిల్ని మన పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ మురుపుల్ గారికి మెయిల్ చేశారు. ఆ మెయిల్ చేసిన ఒక డే తర్వాత రామన్న తర్వాత వచ్చేయమన్నారు.
2: సో అట్లా నితీష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా హార్ట్ వాల్స్ రిప్లేస్మెంట్ అయ్యి ఇప్పుడు నో హీ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్ అండ్ అగైన్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రామా.
1: బ్యూటిఫుల్. స్వామి అసలు పునర్జన్మ ప్రసాదించారు. అట్లానే శివ బ్రదర్ కూడా ఒక యాక్సిడెంట్ జరగాల్సింది ఆయనకు. ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చుని ఉంటే ఆ మోటార్ సైకిల్ కి వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా తగిలింది. ఆ తగిలిన మరుక్షణం ఎవరో నెట్టేసినట్టు ఆయన ఎగిరిపడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ లారీ ఆ మోటార్ సైకిల్ మీద ఉంది. ఎవరు నెట్టేశారో ఎవరు ఆయనకే తెలుసు, అది స్వామికే తెలుసు. ఈ విధంగా మనం చెప్తుంటే ఈ డ్రామా ఒక యజ్ఞం, ఒక యాగం. అదే విధంగా మన బ్రదర్ భక్తియోగి అని నిన్న యాక్ట్ చేశాడు. ఆయన యొక్క ఆయన ఒక తపన ఏంటంటే చిన్నప్పటి నుంచి భజన చేస్తూ వచ్చాడు. ఆయనకు డ్రామా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒకటే ఒక కోరిక, నాకు భక్తి యోగ వస్తే బాగుంటుంది అని. ఎవరు చెప్పారో తెలియదు, ఆ స్ఫురణ ఏ విధంగా నా మనసుకు వచ్చిందో తెలియదు. బ్రదర్ నువ్వు భక్తి యోగ యాక్ట్ చేయంటే ఆయన అదే విధంగా ఆ రోజు డ్రామా లేకపోయినా ఏదో ఒక ఒక విచిత్రమైనటువంటి సంఘటనల ద్వారా ఆయన భక్తి యోగిగా మిగిలిపోయాడు. ఇది డ్రామాల విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇక్కడ మనం డ్రామా అనేది ఒక ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ యునో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అదొక ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్. ఇప్పుడు నిర్మింపబడేది ఇన్ని జీవితాలు ఒక విధంగా ఒక గొప్ప జీవితాలుగా నిర్మింపబడుతున్నాయి. డ్రామా జరగడానికి ఈ రచన ఎంత ముఖ్యమో, డ్రామా జరగడానికి ఈ యాక్షన్ ఎంత ముఖ్యమో, మన సత్య ఆర్గనైజేషన్ డ్రామా జరగడానికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా అంత ముఖ్యం. ఆదిలాబాద్ జిల్లాకి అంటే ఇది చెప్పాల్సినటువంటి విషయం, ఉన్నటువంటి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే గ్రేట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డ్రామాకి ఇచ్చేటువంటి సపోర్ట్ వల్ల ఈ డ్రామా స్వామిని ఈ విధంగా ఆనందపరుస్తూ వస్తుంది.
8: విన్నారు కదా ఆదిలాబాద్ జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల అనుభవాలు, భక్తుల అనుభవాలు. మొట్టమొదటిసారిగా పత్తియాత్రకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజల అనుభవాలను రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రత్యక్ష ప్రసారం చేయించినందుకు స్వామివారికి మా కృతజ్ఞతలు, మా పాదాభివందనం చెప్పుకుంటున్నాము. మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమం ఇప్పటితో ముగిస్తూ మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. సాయిరాం.

0: 際に立っている隊員全員を関係させる。隊員種で出来たプローターがあるが、ライリッチさんの扱いを録音できる。リテーションに向かっている。
1: తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ ప్రేమయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజులు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవంతుని చేరాలంటే అతి సులభమైన మార్గము నామము. ఈ నామ సంకీర్తన యొక్క విశిష్టతను గూర్చి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. శ్రీరాముని దివ్య కంఠాన్ని వినే భాగ్యము మనకు కలగలేదు. శ్రీకృష్ణుని మురళీనాదం వినే యోగము మనకు లభించలేదు. అయితే ఈ కలియుగంలో శ్రీ సత్యసాయి అవతారంలో వారి సుమధురమైన కంఠాన్ని వినటమే కాక వారు సుస్వరంగా పాడటము విని తరించే భాగ్యము కూడా మనకు ప్రసాదించారు స్వామివారు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో సంగీతం గురించి భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ సంగీతం అనేది ఎలా సమకూరుస్తుంది, స్వామి తమ విద్యార్థులలో సంగీత జ్ఞానాన్ని ఎలా పెంపొందించారు, వారిని ఎలా ప్రోత్సహించారు అన్న విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీమతి ద్వారం లక్ష్మి గారు, శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మరియు శ్రీ కోటా శివకుమార్ గారు. ముందుగా మన ప్రియమైన సాయి భగవానుడు అసలు నామస్మరణ గురించి తమ దివ్యోపన్యాసంలో ఏం చెప్పారో వింటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
2: అందరు కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు. కాని యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు. చిట్ట చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు. ఊరికే చోరుడు అంటే మాత్రం కోప్పడతారు. ఆ విధి కాకుండా గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మధురంగానే ఉంటుంటుంది. లేకపోతే అందరూ ఎందుకు చిట్టచోర అని పిలుస్తారు? చిట్టచోర యశోద కే బా నవనీత చోర తో పా

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు. అటు రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది. రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి. త్యాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళముతో చేరినటువంటి గానమునే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు. కృతయుగ త్రేతాయుగం నందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు. వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదను కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు. సామవేదమును ఎన్నో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదముతో ఎన్ని విధములైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడాను సందర్శించిన వారు లేరు. కానీ దీనిని గానంలో జమించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు. కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి. అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును, కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు. మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు, ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి. కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు. రామా నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు. రామా నన్ను కాపాడప్పా అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు. కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది. ఏ విధంగా పాడండి ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి. కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి. హృదయాన్ని అర్పితం చేసి దీంతో ఒక రాగమును కలిపి గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఏ రాగంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు, కానీ ఆ విధంగా డిసప్పాయింట్కి ఏమాత్రమో మీరు అవకాశం అందించకండి. ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది. నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు. వచ్చినప్పుడు నీకు ఏదిగా తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు. ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: ఇప్పుడు డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మి గారు శాస్త్రీయ సంగీతం యొక్క విశిష్టతను గురించి మనకు చెప్తారు. డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ద్వారం సంగీత కుటుంబానికి చెందినవారు. ఈమె ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ద్వారం భావనారాయణరావు గారు మరియు సంగీత విదూషీమణి శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ గారుల కుమార్తె. శ్రీమతి లక్ష్మీ గారు ప్రపంచ ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు పద్మశ్రీ సంగీత కళానిధి డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి జ్యేష్ఠ మనవరాలు. తమ తల్లిదండ్రుల వద్ద మరియు ప్రముఖ సంగీత విద్వన్మణి శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి గారి వద్ద సంగీత సాధనను గావించిన లక్ష్మీ గారు 14 భాషలలో పాటలు కీర్తనలు పాడే నైపుణ్యం ఉన్నవారు. అన్నింటికన్నా ఈమె భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో గానం చేయడమే ఒక దివ్యావకాశంగా భావిస్తారు. వీరు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో ప్రొఫెసర్గా తమ సేవలందిస్తున్నారు. ద్వారం లక్ష్మి గారు శాస్త్రీయ సంగీతం గురించి ఏం చెప్తారో విందాం.
2: సరే, భాగవతంలో నవవిధ భక్తి మార్గాలు మనకి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పబడ్డాయి కదా. ఈ భక్తి మార్గంలో ప్రయాణించిన వాగ్గేయకారులందరూ ప్రధానంగా సంగీతాన్ని మాధ్యమంగా అంటే మీడియంగా తీసుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. వాళ్లు రచించిన ఎన్నో సంగీత రచనలు పరంపరగా శిష్యుల ద్వారా కొన్ని వందల సంవత్సరాలు ముందుకు సాగి ఈనాటికి మనకి ప్రచారంలో ఉన్నాయి కదా. అయితే ఇలా ఉన్నాయి అంటే దాంట్లో సంగీతానికి ఉన్న గొప్పతనమే ప్రధానంగా కారణం. వాళ్ళు ఎంత భక్తి గలవారు అనేది కూడా మనం వాళ్ళని మనం చూడలేదు కదా ప్రత్యక్షంగా. వాళ్ళ గురించి వింటున్నాం మన పెద్దవాళ్ల ద్వారా, పుస్తకాల్లో చదువుకుంటాం వాళ్ళ గురించి, కానీ వాళ్ళ భక్తిని వాళ్ళ గొప్పతనాన్ని మనం అనుభవించాలంటే వాళ్ళ సంగీతమే మనకి పెద్ద ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్ శ్రీమన్నారాయణే నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని నారద పరిభ్రాజక ఉపనిషత్తులో చెప్పారని మనం చదువుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి ఏం చెప్పారు, నేను వైకుంఠంలో లేదా యోగుల హృదయాల్లో నేను నివసించి ఉండను, నేను ఎక్కడ ఉంటాను అంటే నా భక్తులు నా గురించి ఎక్కడ గానం చేస్తూ ఉంటారో అక్కడే ఉంటానని స్వామి స్వయంగా చెప్పినట్టు మనం చదువుకుంటూ ఉంటాం. ఇది కూడా మనకి సంగీత ప్రాధాన్యతని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ ని చెప్తోంది కదా మనకి. ఇలా సంగీత ప్రాధాన్యతని మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే మన భారతీయ సంప్రదాయంలో మన ఆర్ష విజ్ఞానంలో అన్ని సంగీతంతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకి మనకి సరస్వతీదేవి అనగానే ఒక వీణ పట్టుకొని, లేదా కృష్ణుడు అనగానే ఒక వేణువుతో, అలాగే శివుడు నృత్యం చేస్తూ, ఇలా మన సంగీతం నృత్యం ఇవన్నీ మనకి దేవతలతోనూ దైవాలతోనూ మనకి లింక్ చేసే మనం అలా అలవాటు పడి పెరుగుతాం చిన్నప్పటి నుంచి. ఇంకా రామాయణం అనేది అసలు లవకుశుల చేత మార్గ విధానంలో మొట్టమొదటిగా పాడబడిందనే మనకి రామాయణంలో ఉంది. పాఠ్యే గేయేచ మధురం అంటారు రామాయణంలో. ఇలా ఈ నవవిధ భక్తుల్లో కూడా రామ మంత్ర జపిసో హేమనుజ ఇవన్నీ కూడా ఎన్నో రకాలైన సంగీత రచనల్లో మనకి ఈ నవవిధ భక్తుల గురించి కూడా మనం సంగీత ఇంపార్టెన్స్ కలిపి మనకి పడింది. ధనుర్మాసం ఇది అసలు ఇప్పుడు అందులో తిరుప్పావై రచించిన గోదాదేవి వారి గురించి మనం ఎంతో తెలుసుకుంటూనే ఉంటాం ఎప్పుడు. ఆవిడ తిరుప్పావైని 30 పాసురాలుగా పాటలుగా రచించారు. పాడి కొడతాళ్ నర్పామాలై అంటారు. అలాగే అందులో ఆవిడ భగవంతుడి నామకీర్తన మహత్యం గురించి చెప్తూ 3వ పాసురంలో ఓం

నామ సంకీర్తనం, భగవంతుడి స్తుతిని పాడడం గురించి మరి వాగ్గేయకారులు అందరూ చెప్పుకున్నారు. ఇంకా భక్త కవులు, సంత కవి వాళ్ల గురించి ఆలోచిస్తే అంధుడైన సూరదాస్, మరి భ్రమర్ గీత్ గాని ఆయన రచనల్లో భజనలతో శ్రీకృష్ణుణ్ణి కీర్తించడం మనం చూస్తాం. కబీర్దాస్ కూడా భజో

0: అంటాడు. ఇంకా మీరాబాయ్ ఆమె భజనలు అన్ని మన భగవాన్ కి ఎంత ఇష్టమో మనకి తెలుసు. ఈ పాటలన్నీ ప్రత్యక్ష సాక్ష్యం, అసలు భగవాన్ సత్యసాయిబాబా వారే తన ప్రవచనాలన్నింటికి కూడా భజన్ని జోడించి, కేవలం ప్రవచనం చెప్పడం లేదా ఉపన్యాసం చెప్పడం కాదు, వారు అకస్మాత్తుగా ఒక భజన తీసుకునేసరికి అసలు మనం ఈ లోకాన్ని మర్చిపోతాం. అసలు అటువంటి స్థాయికి తీసుకువెళ్లేవారు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల బాల కృష్ణ జై. ఇది వినగానే పసివాళ్లు, వృద్ధులు, ఏదో మధ్య వయసు వాళ్ళు అని, లేదా స్త్రీలు పురుషులు అని ఏ భేదం లేకుండా అందరూ ఆ సంగీత మాధ్యమం ద్వారా శిశుర్వేత్తి పసుర్వేత్తి ఇంకా మరి అందరినీ ఒకే త్రాటిపై నడిపించగలిగిన మహత్తు సంగీతానికి ఉంది. ఇంకా భారతీయ శాస్త్రీయ సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి శాస్త్రీయ సంగీతాలు ఉంటాయి కదా, వాళ్ల వాళ్ల బాణీలు ఉంటాయి. అయితే మన భారతీయ సంగీతంలోనే మొట్టమొదటిగా సరిగమ పదని అనేవి 7 స్వరాలున్నాయి అనే విషయం ఈ ప్రపంచంలో ఒక రకంగా కనుక్కున్నది మన భారతీయ సంగీతవేత్తలే. అదే విధంగా షడ్జం పంచమో 2 స్వరాలని, సా అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, పా అనేది కూడా ఒకటే ఉంటుంది, వేరియేషన్స్ ఉండవు. ఇప్పుడు రిగమధనీలు 2 స్వరస్థానాలతో ఉంటాయని, మొత్తం కలిపి ద్వాదశ స్వరస్థానాలు ఉంటాయి అనే విషయం కూడా ఫస్ట్ మొట్టమొదటి భారతీయ సంగీతంలోనే తెలిసింది. ఇంకా శాస్త్రీయ సంగీతంలో తాళం గురించి చెప్పాలంటే, భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్నన్ని తాళ వెరైటీస్ ఇన్ని రకాలు, అంటే ఆది తాళమని, త్రిపుడు తాళమని, జంప తాళమని, ఇంకా 75 రకాల తాళాలు, 175 రకాల తాళాలు, తర్వాత ప్రాచీన 108 తాళాలు, గతులు, ఇన్ని వెరైటీస్ ప్రపంచంలో ఉన్న తాళాలన్నీ కలిపినా కూడా భారతీయ శాస్త్రీయ సంగీతంలోని తాళాల్లో ఒక స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట. అంటే అంత వెరైటీ మన శాస్త్రీయ సంగీతంలోనే ఉంది. బేసిక్ గా ఏంటంటే శాస్త్రీయ సంగీతంలో సంవాదిత్వం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సంవాదిత్వం అంటే సమ్మా సప్పా. శాస్త్రీయ సంగీతంలో రచనలకి నిర్దిష్టమైన రాగం తాళం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాతాపి గణపతిం భజేహం అని ముత్తుస్వామి దీక్షితులు వారు రచిస్తే ఆ కీర్తనని మనం అదే హంసధ్వని రాగంలో, అదే ఆదితాళంలో ఎన్ని తరాలైనా అలాగే పాడతాం. పురంధరదాసులు వారు మనకి సంగీతంలో ప్రారంభిక అభ్యాసాలు అని చెప్పి, అంటే బిగినింగ్ లెసన్స్ అనమాట. సరిగమ పద నిజ అని మన మాయామాళగోళలో ఆయన వాటిని కూర్చారు. అదే పద్ధతిని 600 సంవత్సరాలు దాటినా కూడా మనం అదే కంటిన్యూ చేస్తున్నాం. ఆ సెలెక్షన్ ఆఫ్ రాగ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాయామాళగోళ తీసుకున్నారు, సరీ సా నుంచి రీ ఎంత డిస్టెన్స్ ఉందో గమా అదే డిస్టెన్స్ ఉంటుంది. పద నిజా మీరు సాక్షాత్ సాయిరాం వారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు, వీణ వాయిస్తారు, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు వీణ మీద కూడా మీరు ప్రాక్టికల్ గా చూడొచ్చు, ఆ ఈక్వి డిస్టెన్స్ అంటే సా నుంచి రీ ఎంత దూరము, గా నుంచి అంతే దూరం, మళ్ళీ రీగా ఎంత దూరమో అదే, మళ్ళీ తనీ అన్నప్పుడు మళ్ళీ అదే డిస్టెన్స్ వస్తుంది. సో అసలు మాయామాళగోళ రాగం సెలెక్ట్ చేసుకోవడమే పురంధరదాసులు వారు ఎంత ఆలోచించి ఉంటారు, దానికి ఎంత సైంటిఫిక్ బేసిక్ ఇది ఫౌండేషన్ ఉంది అనేది మనకి తెలుస్తోంది. శాస్త్రీయ సంగీతానికి ఇటువంటి ప్రిన్సిపల్స్ చాలా గొప్పది, చాలా పటిష్టమైనది, కాబట్టే దాన్ని ఎవరూ మార్చలేదు. భగవాన్ సత్యసాయి లాంటి వారు వాళ్ళు స్వయంగా వాళ్ళు సంగీతాన్ని, అందులో శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని బాగా వాళ్ళు గానం చేసి, అంత గొప్ప వాళ్ళైనా భగవత్ స్వరూపులైనా వాళ్ళు తిరిగి వినేవారు. అది ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం చాలా గొప్ప విద్వాంసులు అయిపోయాం, మనకి చాలా వచ్చేసింది, మనం ఇంకా మన సంగీతం మనం పాడుకుంటూ మనని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలు, సామాన్య మానవులైన మనం ఆ ధోరణిలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడే మహానుభావులైన వాళ్ళు, వాళ్ళు ఏదైనా సృష్టించగలరు, ఎంతైనా పాడగలరు. అలాంటి వాళ్ళు, వాళ్ళు ఎవరు పాడినా, చిన్న పసిబిడ్డ పాడినా, మనం ఎంత వాళ్ళం, మన పాట చాలా చిన్న స్థాయిది నిజానికి భగవంతుడితో కంపేర్ చేస్తే. కానీ సాక్షాత్ భగవాన్ సత్యసాయి లాంటి వాళ్ళు, వాళ్ళు రోజు కూర్చుని మనకి దర్శనం ఇచ్చి మనం పాడే భజనల్ని ఆనందంతో స్వీకరించి, భగవంతుడు కూడా అదే చెప్పారు కదా, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని. ఆయన సృష్టించిందే సంగీతం, కానీ ఆయనే సాక్షాత్ నా భక్తులు గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటే, అది సాక్షాత్ మనం కళ్ళ ఎదుట మనం చూసాం, పుట్టవర్తిలో మనం చూసాం. సాయిరామ్ అందరికి, మీ గురువు అందరికీ నా నమస్కారాలు. సాయిరామ్
1: చాలా ధన్యవాదాలు ద్వారలక్ష్మి గారు. పరమాత్మతో సాయుజ్యానికి, పరమేశ్వర తత్వాన్ని గ్రహించడానికి నాదానుసంధాన యోగము పరమశ్రేష్టమైనది. పాడి తరించడం అంటూ ఈ ప్రపంచంలో లేదు, తరించి పాడటమే ప్రధానము అని భగవాన్ రమణ మహర్షి అన్నారు. ఈనాటి మన రసవత్తరమైన సంగీత సుధాశ్రవంతిలో శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సంగీతం గురించి, నాదం గురించి, భగవంతునికి భక్తునికి మధ్యన సంగీతం ఒక వారధిగా నిలిచి సాయుజ్యాన్ని ఎలా అందిస్తుంది అనే అంశాన్ని గురించి అందరికీ విపులంగా వివరిస్తారు. విఎస్ఆర్ మూర్తి గారు తెలుగు స్ట్రీమ్లో కార్యక్రమాలు వింటున్న శ్రోతలందరికీ సుపరిచితులే. వారి ప్రసంగాలు మనలో ఉన్న ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ స్వామి తత్వాన్ని మనకు తెలియజేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వారి ప్రసంగాన్ని విందాం.
2: సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు, నిజానికి సామగానమే భగవంతుడు. భగవంతుడు భక్తుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవటానికి లేదా భక్తుడు భగవత్తత్వం వైపు వడివడిగా అడుగులు వేయటానికి సుగమమైన, సరళమైన, సూటి అయినటువంటి మార్గమే భజన మార్గం. దానికి సంగీతం ప్రాతిపదిక. సంగీతం అంటే ఎటువంటి సంగీతము అని, కేవలము భజనేనా? భజన మాత్రమే కాదు, సమ్యక్ సంకీర్తన జరగాలి. సమ్యక్ సంకీర్తన అంటే రాగభావ తాళలయాత్మకమైనదే కీర్తన. అది సమ్యక్, సమన్వయ స్థితిలో ఉండాలి. ఏ సమన్వయ స్థితిలో భగవంతుడు యొక్క రూపాన్ని, నామాన్ని, తత్వాన్ని, భగవద్భావాన్ని మనస్సు నిండా నింపుకుని ఎవరైతే ఒక ఉపాసనా మార్గంగా ఆ మార్గంలో ఉంటూ తదనుగుణమైనటువంటి రీతిలో గనక భగవంతుడి గుణగాన సంకీర్తనం చేస్తే అది సమ్యక్ సంకీర్తన. దీనిలో జీవుడి యొక్క అనేకానేకమైనటువంటి భావాలు, మానసికమైనటువంటి నానానాద సందోహాలు ఇవన్నీ కూడా ఒక సమన్వయ స్థాయికి వచ్చి తాను గానం చేస్తున్నటువంటి వేళ పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని తాను చేసుకుంటాడు. అందుకనే శంకర భగవత్పాదులు యోగతారావళిలో ఒక మాట అంటారు.

அமகே மான்யதமம் லயானாம். லட்சா ఇరవై వేల లయయోగాలు ఉన్నప్పటికీ కూడా పరమేశ్వర తత్వాన్ని ఎరగటానికి, పరమేశ్వరుడితో సాయుజ్య స్థితిని అనుభవించటానికి నాదానుసంధాన యుగమే గొప్పది అంటారు. ఈ నాదానుసంధానం వేరు, సంగీతం వేరా అంటే సంగీతం వేరు, నాదం వేరు. కాని సంగీతానికి మూలం మాత్రం నాదం. నాదంలో సంగీతం అంతర్లీనంగా ఉన్నది. ఇది ఒక అవిభాజ్యమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, అనాహతమైన, చిద్ఘనమైనటువంటి రసస్వరూపం కాబట్టి సంగీతం భగవద్రూపమే. కనుకనే భగవాన్ రమణ మహర్షి ఒక సన్నివేశంలో అంటారు, పాడి తరించటమంటూ ఈ ప్రపంచంలో నిజానికేం లేదు, తరించి పాడటం ప్రధానం అంటారు. ఆ తరించటమంటే అహం అంతరించటమే తరించటం. ఎప్పుడైతే అహం నిర్మూలన జరిగి, అహం స్ఫురణ కలిగి, మమతానురాగాలు సర్వే సర్వత్రా సర్వ సమ్మతమైనటువంటి స్థాయిలో సంచారం చేస్తున్నటువంటి వేళ మానవుడి లోపల జరిగేటువంటి ఒక అనాహతనాదమే నాదయోగంగా భావన చేయాలి. కనుకనే ఈ నాదయోగానికి మూలమేమిటి అంటే సామవేదమైంది. సామవేదమంతా కూడా సమగానమే. మహాపరిసత్యాలని, వైజ్ఞానిక విషయాలని, భారతీయమైనటువంటి ఒక సనాతనమైన ఆర్షమైనటువంటి తత్వాన్ని సామవేదం తన నిండా నింపుకున్నది. అది ఎట్లా ఉన్నది? గానంగా ఉన్నది. అందుకనే సత్యసాయి భగవాను మనం సామగాన లోలుడా అంటాం. అంటే సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మ ఈ సామగానాన్నే ఎందుకు ఎన్నుకున్నారు అంటే సా ఆ మా అని మూడు అక్షరాలున్నాయి. ఈ మూడు దాంట్లో ఉన్న బీజాక్షరాలు. సా అంటే ప్రకృతి, స్త్రీత్వం. ఆ అంటే పురుషుడు, పరమాత్మ. మా అంటే జీవాత్మ. అంటే సా ఆ మా అనబడేటువంటి ఈ సామంలో కంటికి కనపడుతున్నటువంటి దృశ్యమాన ప్రపంచమంతా ఒక ఎత్తైతే, ఈ దృశ్యమాన ప్రపంచానికి మూలము, స్థూలము, సూక్ష్మము, సూక్ష్మ సూక్ష్మేతరము అయినటువంటి ఒకనొక దివ్య శక్తి, మహత్తర శక్తి, మహత్తత్వ భూమిక ఏదైతే ఉన్నదో అది పరమాత్మగా భావించగలిగినట్లయితే మా అనబడేటువంటి జీవాత్మ అంటే మనబోటి సాధకులందరం కూడా ఈ ప్రకృతి ద్వారా పరమాత్మని, పరమాత్మ అనుగ్రహం చేత ఈ ప్రకృతిని ఒక సమన్వయ రీతిలో అర్థం చేసుకునేటువంటి దిశగా జీవితాలు సాగాలి కనుక ఈ మూడు కలిపినట్లయితే ఇది మాత్రమే తత్వత్రయంగా మనం చెప్తాం. అంటే పురుషుడు, పరమాత్మ, స్త్రీ, ప్రకృతి, జీవుడు, ఈ జగత్తు, ఇదంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ. అసలు ఉన్నదంతా ఒకటే. ఈ ఒకటే అనేకంగా అనంతంగా కనిపిస్తున్నది గనక పరమేశ్వరుణ్ణి సంకీర్తన చేత, గుణగానం చేత, భజన చేత అనేకమైనటువంటి భావాలనన్నింటినీ కూడా ఒకనొక చోటికి చేర్చి ఓ పరమాత్మ నీ స్వరూపము ఇది అని మానసికంగా ఉపాసన చేస్తూ హృదంతరాళాలలో ఒక నిశ్శబ్ద భూమికలో మౌనగీతాన్ని గనక ఆలపించగలిగినట్లయితే దానిని మనం సామగానంగా ఉపాసన చేస్తాం. ఈ సామగానము అనేకమైనటువంటివిగా ఉన్నాయి. అందులో రెండు ప్రధానమైనటువంటిది, ఒకటి షడ్జం, రెండవది పంచమం. ఈ షడ్జం నెమలి నడక, పంచమం కోకిల. అందుకనే

కృతి మందహాస కలితాననమాకు ప్రసన్నమయ్యెడున్. ఎక్కడున్నదయ్యా ఈ ప్రసన్నత? ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతరంగ శుద్ధి చేత, అంతరంగ యోగం చేత, అంతరంగ యాగం చేత, ఒక భావనాభూమిక నుంచి వాస్తవికమైనటువంటి ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ సామగానం ద్వారా, గానము ద్వారా, పాట ద్వారా అనేక విధాల పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి భూమిక. నిజానికి ఈ సప్తస్వరాలు సమగానంలో ఇమిడి ఉన్నాయి గనక సరిగమ పదని, ఈ సరిగమ పదని అనేటువంటివి, వీటిలలో నీ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి శిఖరస్థాయికి చెందినటువంటి ఒక ఉదాత్త స్థాయి. ఈ ఉదాత్త అనుదాత్త స్థాయిలలో సంచారం చేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి మూలాధారంలో ప్రారంభించి సహస్రారం వరకు తీసుకువెళ్లేటువంటి, అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనబడేటువంటి ఈ కదే ఆరు చక్రాలను దాటుతూ దాటుతూ కదలనటువంటి సహస్రారం వైపు, కాని కదిలించేటువంటి సహస్రారం వైపు తీసుకువెళ్లేదే ఈ సంగీతం కనుక. భగవంతుడు రాగప్రియుడు, భావప్రియుడు, తత్వప్రియుడు. ప్రపంచమంతా కూడా ఒక అందమైనటువంటి గీతికగా సాగాలి అని ప్రతినిత్యము కూడా తాను సృష్టించినటువంటి ప్రకృతికి మహదాశీర్వచనం అందించేటువంటి పరమాత్మ యొక్క స్థితి అది గనక భగవంతుడు మనకి అనుభవంలోకి రావాలి అంటే అతి తేలికైన, అతి సరళమైన కానీ గంభీరమక అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనబడేటువంటి ఈ కదే ఆరు చక్రాలను దాటుతూ దాటుతూ కదలనటువంటి సహస్రారం వైపు, కానీ కదిలించేటు

అయిన స్వచ్ఛమైన మార్గం ఏది అంటే అది సంగీతమే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రత్యణువులోనూ పరమాత్మని గానం ద్వారా గనక దర్శనం చేయగలిగినట్లయితే, సంగీతం ద్వారా గనక అనుభవించగలిగినట్లయితే, శిలలు కరుగుతాయి, శిల్పాలు కదులుతాయి, సర్వ ప్రకృతి స్తంభిస్తుంది, ఒక నిశ్చేష్టమైనటువంటి సమాధి స్థితికి అది చేరుకుంటుంది గనక సంగీత ప్రధానమైనటువంటి భక్తి, భజన పూర్వకమైనటువంటి ఉపాసన, ఇదంతా కూడా అనేకమైనటువంటి దేహాలని మనస్సులని అనేకమైన స్థితులని ఏకం చేయగలిగినటువంటి ఒక సమన్వయమైనటువంటి భావనా రీతి ఇది. ఇది నిజానికి ఈ సామవేదం 1000 శాఖలుగా ఉండేది ఒకనాడు. ఈ 1000 శాఖలలో ఇవాళ మనకు మిగిలినవి కేవలం 12 మాత్రమే. ఈ సప్తస్వరాలన్నీ కూడా జగత్తుని రక్షిస్తూ ఉంటాయి, ఈ జగత్తుకి ఆలంబనగా ఉంటాయి. తెలతెలవారుతున్నటువంటి వేళ, సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ, ఈ ప్రకృతి జాగ్రత్త అవస్థలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నటువంటి వేళ, ఈ ప్రకృతిలో నెమ్మదిగా ఒక నిస్తంద్రమైనటువంటి ఒక గాన విశేషం ఉన్నది. దానిని పట్టుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనస్సును నిలబెట్టుకుని మనస్సుని మనస్సుతో ఒకచోట కూడి ఉండగలిగినట్లయితే దానిలో ఆ చల్లని మెల్లని గంభీరమైనటువంటి అతి లోతైన విస్తృతమైనటువంటి ఒక నాదం మనకు వినిపిస్తుంది. ఆ నాదము యొక్క పుట్టుక ఎక్కడ అంటే మన నాభి చుట్టూ ఏర్పడుతుంది. ఆ అక్కడి నుంచి ఏర్పడినటువంటి ఆ నాదమే నెమ్మది నెమ్మదిగా అనాహత చక్రం దాటి కంఠస్థానము అనబడేటువంటి విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అది గానమై, అది సాహిత్యమై, అది భాష అయి, అది భావమై, అది పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, స్వచ్ఛమై ఈ ప్రపంచానికి ఒక మహాప్రవాహంగా ఏర్పడి ప్రపంచాన్ని తన్మయం చేస్తుంది. తనుమయం కాదది, తన్మయం చేస్తుంది. తన్మయంలో ఏమున్నది అంటే తాదాత్మ్యత ఉన్నది, ఉద్వేగం లేదు, ఒక ఉత్సాహం ఉన్నది, ఉల్లాసం ఉన్నది, ఒక పూర్ణత ఉన్నది, నిండుతనం ఉన్నది. ఇదంతా పరమేశ్వరుడు యొక్క స్వరూపమే తప్ప అన్యం కాదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఓ శ్లోకం రాశారు. సరిగమపదని నితాంతాం వీణాసంక్రాంతకాంత హస్తాంతాం శాంతం మృదులం స్వాంతం త్రయాణాం గ్రామాణాం. ఎంత అందమైన, ఎంత భావగర్భితమైనటువంటి ఒక శ్లోకం ఇది. దీన్ని కాస్త విచారణ చేసినట్లయితే ఈ సంగీతం భగవంతుడి దగ్గరకు భక్తుణ్ణి ఎలా తీసుకువెళుతుంది? నిజానికి భగవంతుడి దగ్గరకు భక్తుడు వెళ్లాలి అంటే ఎట్లా ఉపాసించాలి అనేటువంటిది దీంట్లో చెప్తూ సరిగమ పదని నితాంతం అంటే ఒక నితాంతమైనటువంటి, ఒక తీగకు చిట్ట చివర ఉన్నటువంటి మహాపుష్పములే. ఏమిటి ఆ తీగ అంటే ఇడా పింగళ సుషుమ్న అనబడేటువంటి నాడులలో సుషుమ్నానాడి సహస్రారాన్ని యోగశాస్త్రంలో ఎట్లాగైతే తాకి కదలికేలేని ఒక యోగ భూమికనిస్తున్నదో, సంగీతంలో మహానిష్ఠుడైన వాడు, ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, రసముయన్ నిస్సహ అన్నటువంటి ఒక అలంకార శాస్త్ర విధానంలో నుంచి తనలో తాను తనను ఆత్మను దర్శనం చేసుకుంటాడు గనక ఈ ఆత్మ, ఈ పరమేశ్వరుడు, ఈ జీవుడు భిన్నం కాదని, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే, మూడు బొమ్మలుగా, మూడు ముక్కలుగా, మూడు కోణాలుగా, మూడు పార్శ్వాలుగా కనిపిస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ త్రికోణమే పరమేశ్వరుడు యొక్క మూడు స్థతులుగా భావన చేయమంటుంది. దానికే వీణా సంక్రాంత క్రాంత హస్తాంతాం. వీణని గనక పట్టుకున్నట్లయితే, వీణానాదం గనక చేసినట్లయితే, వీణావాదనం గనక చేసినట్లయితే జీవుడికి ముక్తి. ఎందుకని? నిజమేనా అంటే సృష్టి ఏర్పడినప్పుడు ఏర్పడిన మొట్టమొదటి పరికరం అంటే వాద్య పరికరం వీణ. ఆ వీణలో నుంచి వచ్చేటువంటి శబ్దం మానవుడి యొక్క కంఠస్వరాన్ని పోలి ఉంటుంది. అది ఒకటే. నిజానికి మిగతావన్నీ కూడా దానిలో నుంచి ఏర్పడినటువంటి వాద్య పరికరాలే తప్ప ప్రప్రథమమైనటువంటి వాద్య పరికరం వీణ గనక. ఆ వీణని గురించి యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక మాట ఉన్నది. ఆ వీణని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది.

0: ఎక్కడ మన వెన్ను పూసే వీణాదండం. మానవ దేహంలో సరస్వతీదేవి భాషాస్వరూపంగా, భావనా భూమికగా, ఒక అభివ్యక్తిగా, ఒక అగ్నిస్వరూపంగా, ఒక మాటగా, ఒక పాటగా ఎక్కడ ఉన్నది, ఎక్కడ కొలువై ఉన్నది గనక విచారణ చేసినట్లయితే, సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మే అగ్నిస్వరూపమై మన మాటయందు, సుభగశయ్యా సమన్వితమైనటువంటి ఒక భాషయందు, సంపూర్ణమైనటువంటి సంస్కారమునందు, భారతీయ సంస్కృతి వైభవమునందు అన్నింట ఆయన సంస్థితుడై ఉంటాడు గనక ఈ పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి అంటే గానమే ప్రధానం, సంగీతమే ప్రధానం. అందుకనే సత్యసాయి భగవానుడు మానవ జీవితాన్ని మహత్తరమైనటువంటి ఒక సంగీత వాంగ్మయంగా ఓ చోటన్నారు. మరి పరమేశ్వరుడు ఈ భజన ఎందుకు చేయించారు, ఈ సంగీతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, నిజానికి మన రెండు అరచేతులు కూడా చప్పట్లు కొడుతూ గనక భజన చేసినట్లయితే మన అరచేతులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాడులన్నీ కూడా స్పందించి శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాలన్నీ కూడా ఉత్తేజితమై, ఉద్దీపనమై, పూర్ణమై, మహానందతారక స్థితిలో ఆనందతాండవం చేస్తాయి. కనుకనే భజన చేయటము అంటే రాగతాళబద్ధంగా చేయాలి, రెండు చేతులు చరచి చేయాలి, సమన్వయంగా చేయాలి, ఏకశబ్దంగా చేయాలి. ఇది పరమేశ్వరుడికి మనం ఇచ్చేటువంటి ఒక నివేదన. ఏది ఏకంగా ఉండి అనేకంగా ప్రకృతిగా ఇక్కడ కనిపిస్తున్నదో, ఈ అనేకం అంతా కూడా మళ్లీ ఏకం కాగలిగితే అది మానవుడి జీవితానికి ఒక సార్థకత, అది పారమార్థికత. అంతేకాదు, సంగీతంలో నుంచి ఏం పుడుతుందయ్యా అంటే ఆనందం పుడుతుంది. ఎటువంటి ఆనందం పుడుతుంది? మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, మానవ గంధర్వానందము, దేవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, హిరణ్య గర్భానందము. ఈవేళ సంగీతం నుంచి మనస్సుని స్వాంతపరచుకోవాలి. సంగీతం ద్వారా ఇంద్రియాలు మనల్ని అల్లకల్లోలపరుస్తున్నప్పుడు, మనసు ఆందోళనాయత్తమైనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు మనల్ని నిలువనించకుండా ఉన్నప్పుడు ఏమీ మనకి అక్కరకు వచ్చేది అంటే అది సంగీతమే. సంగీతం ద్వారా భగవంతుణ్ణి ఉపాసన, ఉపా అంటే దగ్గరగా, ఆసన ఒక స్థానాన్ని సంపాదించుకుని పరమేశ్వర భావానికి, పరమేశ్వర రూపానికి, పరమేశ్వర తత్వానికి, పరమేశ్వర సగుణానికి, వీటన్నింటికీ కూడా దగ్గర కాగలిగిన, దగ్గర చేర్చగలిగినటువంటి ఉత్తమోత్తమమైన ఏకైక సాధన సంగీతంగా మనం భావన చేస్తూ, సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో, కార్యక్రమంలో, ప్రణాళికలో వారు రచించుకున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విషయంలో సంగీతం ప్రధానమైంది, అంతర్లీనమైంది. కనుకనే తొలినాళ్లలోనే సత్యసాయి భగవానుడు మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అంటూ గురుచరణాలని సంగీతమయంగా, సంగీత పరంగా అన్ని విధాలా కూడా ఉపాసన చేయమన్నారు. వేదము, సంగీతము, ధర్మము అంటే అది పరమాత్మే. ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం, యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, హృది విశ్చ మనసాస్వం చిన్వతా మజ్జతావా పవనచరణరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఎక్కడో బయట లేడని, లోపలే ఉన్నాడని, నేను నేను అని అంటూనే ఉన్నాడని, ఆ అంటున్నటువంటి వాణ్ణి మన ఎరుకతో, స్పృహతో, సాధనతో, భక్తితో, కర్మతో, జ్ఞానంతో, అన్నింటికంటే మించి ప్రేమతో, సేవతో అనుభవించగలిగినట్లయితే జీవుడు ఇక్కడే జీవన్ముక్తుడవుతాడని, జీవన్ముక్తుడు పరిణామం చెందినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి గనక అటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి అనుగ్రహ తరంగాలు సామగానమై, సామవేదమై, గానమై ఈ ప్రపంచానికి రక్షాకవచంగా నిలుస్తుంది అని సత్యసాయి భగవానుడు ప్రవచించినటువంటి మహోదాత్తమైనటువంటి భావనని ఆకళింపు చేసుకుని దానిని ఆచరించేటువంటి దిశగా మనందరం కూడా చక్కగా ప్రయత్నం చేద్దాం. సామగాన ప్రియుడైన, సామవేదమే రూపమైనటువంటి సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
1: సాయిరాం వీఎస్ఆర్మూర్తి గారు, ఎప్పటిలాగే ఈరోజు కూడా అత్యద్భుతంగా సంగీతం గురించి, గానం గురించి మా శ్రోతలందరికీ ఎంతో చక్కగా వివరించారు. మీరు సంగీతంపై చేసే విశ్లేషణ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు నా ధన్యవాదాలు. సాక్షాత్తు పరమశివుని చింత గానం చేసే అదృష్టం కొందరికి మాత్రమే లభించే అరుదైన అనుగ్రహం. నాటి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల మొదలు నేటి మల్లాది సోదరులు, మాండలిన్ శ్రీనివాస్ వరకు ఎందరో సంగీత కళాకోవిదులు మన స్వామివారి దివ్య సన్నిధిలో భక్తి ప్రపత్తులతో వారి సంగీత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వామివారి ప్రేమను చూరగొన్నారు. అయితే వేదమాత సాయి సరస్వతి ముందు ప్రతినిత్యం భజనలు, భక్తి గీతాలు ఆలపించే మహాభాగ్యం స్వామి సంపదైన విద్యార్థులకే దక్కింది. ఈనాడు మనం ఆస్వాదిస్తున్న సంగీత సుధా సవంతిలో మరింత మాధుర్యాన్ని అందించడానికి భగవాన్ బాబావారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ కోటా శివకుమార్ గారు మనతో ఉన్నారు. వీరు ప్రతి ఆదివారం మన తెలుగు స్ట్రీమ్లో అందించబడుతున్న త్యాగోపనిషత్తు అన్న ధారావాహిక ద్వారా మనందరికీ సుపరిచితులు. విద్యార్థి దశలో సాయి భగవానుని చింత సంగీతం ద్వారా ఆయనకు కలిగిన అనుభవాన్ని, అనుభూతిని ఆయన మనతో పంచుకుంటారు.
2: రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం. స్వామి సామగాన లోలుడు, సామగాన ప్రియులు. ఇది లోకంలో అందరికీ తెలిసిన విషయమే. స్వామి అంటే అక్కడ సంగీతము, భజన అనేది తప్పకుండా చోటు చేసుకుంటుందని భక్తులందరూ తెలుసుకున్న విషయం. అదే కాకుండా స్వామి తాను స్వంతగా బాల్యం నుంచి కూడా సంగీతంలో ఒక అవగాహన చూపెట్టడము, ఎంతో ఆసక్తి చూపెట్టడము, అంతేకాకుండా సంగీతం పాడేవారు రసజ్ఞులందరినీ దగ్గర తీసి వారితో పాటు తాను పాడుతూ ఎంతో ఆనందించడం, ఇటువంటి విషయాలన్నీ మనకి తెలిసినవి. స్వామి జీవితంలో ఇవన్నీ తెలుసుకుంటాం. ఇక స్టూడెంట్స్కి వస్తే, స్టూడెంట్స్ స్వామికి చేరువుగా అవ్వడానికి సంగీతం ఒక గొప్ప మాధ్యమం కూడా అవుతుంది. స్వామి స్టూడెంట్స్లో మ్యూజిక్ బాయ్స్ అన్న పేరుతో ఉన్నవారికి ఎన్నో అవకాశాలు కలగజేయడం, వారికి దగ్గరగా ఉండి వారి సంగీతం వింటూ ఆనందించడం, వారిని తప్పు అయిన చోట వారిని మళ్ళీ తీర్చిదిద్దడం, ఇటువంటివన్నీ విషయాలు మనం స్వామి యొక్క లీలా నాటకంలో చూస్తూ ఉంటాం. మనకి ఎన్నో భజనలు ఉన్నాయి స్వామిని ఉద్దేశించి. స్వామికి సంగీతం ఎంత ఇష్టకరమైంది, భజన అనేది ఎంత ప్రాణమైంది అని చెప్పడానికి. అయితే పర్సనల్గా నాకు స్టూడెంట్గా అక్కడ ఉన్నప్పుడు 93 నుంచి 95 నేను అక్కడ MBA చేశానండి. ఆ సమయంలో ఒక కొన్ని చక్కని అవకాశాలు దొరకడము, నేను పెద్ద పాట పాడేవాడిని కాకపోయినా కూడా స్వామి అటువంటి అనుగ్రహం కురిపించడము, నాకు కొన్ని అవకాశాలు కలగడం జరిగాయి. అందులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది 93లో స్వామి అప్పుడు వైట్ఫీల్డ్లో ఉన్నారు. ప్రశాంతి నిలయం క్యాంపస్లో మేమందరము స్వామి లేకుండానే ఒక ఇండిపెండెన్స్ డేకి జరిగిన సంగీత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అప్పటి వైస్ ఛాన్సలర్, స్వామి ఇక్కడ ఫిజికలీ లేకపోయినా స్వామికి మనం అర్పించుకునేది మనం ఎక్కడన్నా చెయ్యాలి అని చెప్పడము. అందువల్ల మేము స్వామి వైట్ఫీల్డ్లో ఉన్నారు, మేము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఆడిటోరియంలో ఒక సంగీత కార్యక్రమం చేయడము జరిగింది. కింద స్వామి కుర్చీ వేసి ఉంది. అందులో ఒక పాట, మొట్టమొదటి పాట నేను పాడడం జరిగింది. శంకరానాద శరీరాపర అన్న ఒక సినిమా పాట. ఆ సినిమా పాట పాడిన తర్వాత పాటలో చివరికి ఒక క్లైమాక్స్ సిచ్యువేషన్ లాగా పాట పైకి వెళ్లడం జరుగుతుంది. అట్లా పైకి వెళ్లిన ప్రదేశంలో అందరూ చప్పట్లు కొట్టడం చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నిజం చెప్పాలంటే కాస్త నాకు కొడుతున్నారేమో అనుకుని అహంకారం కూడా పడ్డాను. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ స్వామి పటం పైన పెట్టిన పెద్ద పువ్వు ఒకటి కింద పడిందని చెప్పారు. అది చాలా పెద్ద పువ్వు, అది కూడా చాలా జాగ్రత్తగా స్లో మోషన్ లో పడ్డట్టు కింద పడిందిట. అది చూసి స్వామి వచ్చారు అక్కడికి అని ఆనందంతో భక్తులందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చప్పట్లు కొట్టారనమాట వారు, ఎందుకంటే అందరూ స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఈ విషయం జరిగిన ఒక వారం రోజులకి MBA డిపార్ట్మెంట్ యానివర్సరీ అన్న ఒక సందర్భంగా 3 రోజులు మేము MBA పిల్లలందరం కలిసి వైట్ఫీల్డ్కి వెళ్లడం జరిగింది. ఇది స్వామి పర్మిషన్తో. అక్కడ మొట్టమొదటి రోజు త్రయీ బృందావనంలో మేము స్వామి పాడమంటే వీలుగా పాడడానికని కొన్ని పాటలు రెడీ చేసుకుని వెళ్లి హార్మోనియం, తబలా వాటితో పాటు అక్కడ కూర్చుండగా స్వామి త్రయీ బృందావనంలో జూలా దగ్గరికి వస్తూనే మొట్టమొదట మాట్లాడిన విషయము, తాను పుట్టబర్తికి ఒక 3 సార్లు వచ్చినట్టు, ఈ 3 సార్లలో 2 సార్లు చెప్పి ఇక 3వది కూడా స్వామి 3వసారి కూడా ఏ విధంగా వచ్చారు అనేది ఆయన చెప్తూ, నా వైపు చూసి శివకుమార్ ఆడిటోరియంలో పాట పాడుతున్నప్పుడు నేను వచ్చానప్పుడు అక్కడ పువ్వు కింద పడేశాను అని స్పష్టం చేశారు. దాంతో అక్కడ మేము కూర్చున్న మాకందరికి ఒళ్ళు జలధరించింది. అది అన్న స్వామి తర్వాత అదే పాట నన్ను మళ్లీ పాడమనడము, పాడమన్నప్పుడు అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే స్వామి ఎదురుకుండా నుంచుని, అప్పటికింకా స్వామి జూలాలో కూర్చోలేదు, నుంచుని మాట్లాడుతున్నారు. స్వామి నుంచున్నప్పుడు ఆ ప్రొఫైల్ ఆ జుట్టు అంతా ఉండి, ఆ పాట జుట్టు చూస్తున్నప్పుడు స్వామిని అట్లా ఆనందంగా చూస్తున్నప్పుడు పాట పాడుతుంటే, ఆ పాటలో చివరికి పరవశాన శిరసూగంగ ధరకు జారిన శివగంగ నా గానలహరి నువ్వు మునుగంగ అని ఇటువంటి పదాలు వస్తున్నప్పుడు స్వామి అక్కడ నుంచుని ఆ శిరస్సు అంతా ఊగుతూ ఉండడము, కరెక్ట్ గా అక్కడ శివుడు నుంచుని ఆ విధంగా ఆ పాటని వింటున్నాడా అన్నట్టు అనిపించి ఎంతో గొప్ప అదృష్టంగా భావించాం. అయితే అప్పుడు చివరికి పాట అయిపోయిన తర్వాత చివరికి వెళ్లడము, స్వామి క్లైమాక్స్ దాని గురించి స్వామి నావైపు చూసి నిజంగా ఇంకొంచెం పైకి ఎండ్ చేయాలి, హయ్యర్ నోట్ అందుకోవాలి అని స్వామి చెప్పడము ఒక్కసారి ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే, పరమాత్మ నరాకారంలో మన ఎదురుకుండా ఉండి మనం చేసే తప్పులకి, మనం చేసే చిన్న చిన్న పనులకి మనం మరీ నొచ్చుకోకుండా దాన్ని కొంత సవరిస్తూ మనతో మాట్లాడే తీరు ఆలోచించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక అదే రోజు ఇంకొక పాట పాడతావా బంగారు అని అన్నప్పుడు, మేము తయారు చేసుకున్న పాటల్లో ఒక పాట పాడాను, అది రామదాస్ గారి కీర్తన పలుకే బంగారం ఆయన అనేది. అయితే అది నాకు వచ్చిన పాట, నేను ఎక్కువేమీ ఆలోచించకుండా స్వామి దగ్గర పాడచ్చు అన్న భావంతో పాడాను తప్ప ఎంత తప్పు చేశానో అది పాడిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకనంటారేమో, ఎదురుకుండా పలికే దైవము, మనతో పాటు నడయాడే దైవము ఉన్నప్పుడు పలుకే బంగారమైన పిలచిన పలుకవేమి, శరణాగతత్రాన బిరుదాంకితుడవట నువ్వు కాని నన్ను కాపాడడానికి రావట్లేదు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడడం ఎంత అనాలోచితం అర్థమవుతుంది, తర్వాత ఆలోచించినప్పుడు అర్థమైంది. అదేవిధంగా ఒకళ్ళిద్దరు సీనియర్ ప్రొఫెసర్స్ నన్ను వచ్చి మందలించారు, అదేమిటి స్వామి ఎదురుకుండా ఉంటే అట్లా అండం ఏమిటని. అయితే ఇక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పాట అయిపోగానే స్వామి మాత్రం చాలా ఓపిగ్గా నన్ను చూసి నవ్వుతూ మందహాసం చేస్తూ అన్నారు, బంగారు పలుకేమీ బంగారం కాలేదు, నువ్వు సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలకడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు స్వామి. దానివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, స్వామి నుంచి ఎప్పుడు మనకి డిలే లేదు, కానీ మన వైపు నుంచే డిలే. మనం గనక మనసు కేంద్రీకరించి స్వామి సాయి అని పిలవడానికి మనకి ఆ ఓపిక, తీరిక, ధ్యాస, శ్రద్ద ఉంటే స్వామి ఎప్పుడు రెడీగా ఉన్నట్టు చెప్పారు. ఇక ఒక రెండు రోజులు పోయిన తర్వాత త్రై బృందావనంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వచ్చి ఆయన ఎదుర్కొన్న స్వామి పాడమన్నప్పుడు నాకు మనసుకి తట్టిన ఒక పాట పాడాను శ్యామశాస్త్రి గారిది. అందులో చరణంలో

సగచ్చతి. శృతి ఉండాలి, లయం ఉండాలి, వీణావాదన ఉండాలి, వీణావాదన యొక్క తత్వం తెలిసి ఉండాలి. అందుకనే భగవంతుడు మానవ దేహంలో ఈ వీణని అమర్చాడు.

అన్నాను. శ్రీరాగంలోనే పాటలో ఆ మధ్యలో మూడో లైన్లో పర్టికులర్ గా ఆ రాగం ఆలాపన చేసినప్పుడు అది ఆ విధంగా ఉండక్కర్లేదు. అది ఎందుకంటే ఆ రాగానికి సరిపోయేట్టు ఒక సింగర్ పాడడము, అది విని నేను అదే విధంగా పాడడానికి ట్రై చేయడం చూసిన తర్వాత స్వామి నన్ను అక్కడ ఆపేసేయమన్నారు. ఆపేసి నా వైపు చూసి, చూడండి నాదబిందు కళాతత్వం స్వామిది, ఆయన ఈ విధంగా నాదాన్ని తీసుకుని కూనీ చేస్తూ ఉంటే ఊరుకోగలరా, అందుకని ఆయన అన్నారు, కాదు చూడు బంగారు, నువ్వు ఎప్పుడు కూడా సంగీతంలో భావాన్ని రాగం కోసం అట్లా అర్థవంతంగా లాక్కూడదు, దానివల్ల రాగం రోగం అవుతుంది అని చెప్పి చెప్తే నేను కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో ఏంటో స్వామిని అడిగాను. స్వామి కలిగించిన అనుగ్రహంతో, స్వామి ఈ పాట ఎట్లా పాడాలో మీరే చెప్పండి స్వామి అంటే, స్వామి అప్పుడు పాడి వినిపించారండి.

0: ఈ అని ఎంతో అందంగా ఎక్కడ ఎంతవరకు లాగాలో అంతవరకే లాగి మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండాలో అక్కడ గ్యాప్ తీసుకున్నారు. అంటే దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే చాలా వరకు సంగీతంలో అవసరం లేని ప్రదేశాల్లో కూడా మనం గ్యాప్ రాగాని లాగి ఇంకా అందంగా చేసి ఎవరో మెప్పు పొందుదామా అన్నట్టు అటువంటి పనులు చేస్తాం, ఇవి చెయ్యక్కలేదు అని స్వామి స్వయంగా చెప్పారు. ఇక సింగర్ సిన్నర్ అన్న ఒక మాట ఎప్పుడు స్వామి అందరికీ చెప్తూనే ఉంటారు, మాకు చెప్పారండి. తమ దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టుకుని ఆయనకు అర్పితం చేస్తున్నాను ఈ కర్మ అనుకుని పాడేవాడు సింగర్ అవుతాడు. తన మేలు కోసము లేకపోతే తన మెప్పు పరుల మెప్పు కోసము అందరూ నన్ను ఏమనుకుంటున్నారో ఈ భజన నేను పాడుతున్నప్పుడు అని ఆ విధంగా పాడి లీడ్ చేసేవాడు సిన్నర్ అవుతాడు. స్వామి చెప్పారు నువ్వు సిన్నర్ కావక్కలేదు, నువ్వు సింగర్ కాకపోయినా పర్వాలేదు, నువ్వు లీడర్ కాకపోయినా పర్వాలేదు, ఫాలో చేయి భజన చాలు మనసారా, నేను వింటూనే ఉంటాను. కానీ నువ్వు సింగర్ అన్న పేరుతో సిన్నర్ మాత్రం కాకు, అంటే లేని అహంకారం అంతా తెచ్చుకుని నీ వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుని మాత్రము ఈ విధంగా పాడదు బంగారు అని చెప్పినటువంటి సన్నివేశాలు స్వామి గుర్తు తెచ్చుకుంటే ఎంత ఓపికతో ఆయన మనందరినీ భరిస్తూ ఒక పక్కన అటువంటి గొప్ప గొప్ప కళాకారులు సుబ్బలక్ష్మి గారు లాంటి వారి కళాకారులను మేము స్వామి నీకోసమే పాడతాము అంటే వారి పాట వింటారు, ఒక పక్క ఎందుకు ఏమీ సరిగ్గా తెలియని విషయం శాస్త్రజ్ఞాన పరిజ్ఞానం లేని మన పాట కూడా వింటారు. దేనికన్నా కూడా భావమే నాకు ప్రధానం బంగారు, కానీ మీకు ఎంత విద్య వచ్చని కాదు, ఎందుకంటే సర్వేశ్వరుని ముందు ఎవరి విద్య చూసుకుంటే ఎంతండి, కాబట్టి విద్యతో పనిలేదు, కేవలము కూడా భగవంతుడి మీద ఉన్న ఒక ధ్యాస మాత్రమే చాలా చాలా చాలా ప్రధానమన్న గొప్ప సందేశం స్వామిది. కాబట్టి స్వామి సంగీతము జ్ఞానము రెండూ ఒకటే. సాయిరాం.
1: అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, మధురాధిపతే సకలం మధురం. స్వామిని గురించి ఏ విశేషం విన్నా మధురాతి మధురం. అందులో సంగీతం గురించి నాదబ్రహ్మ సాయీశ్వరుని గురించి వినడం కన్నా వేణుల విందైనది మరొకటి లేదు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో మీ చక్కని అనుభవాలను పంచుకున్నందుకు మీకు నా ధన్యవాదాలు. సంగీతం వినడం ఒక మధురమైన అనుభూతి, అలాగే స్వామి తీయని గళం విన్నా అది మహదానందమే. అయితే ఈ రెండూ కలిస్తే, అంటే స్వామి స్వయంగా పాడగా వింటే కలిగే దివ్యమైన భావన వర్ణాతీతమైనది, అది మాటలకు ఊహలకు అందనిది. ఈ చిరు ప్రయత్నాన్ని ముగించే ముందు సాయి భగవానుని దివ్య సుమధుర సుస్వర గళంతో పాడిన ఈ కీర్తనను వింటూ మన మదిని సాయీషుని చరణాల చింత పూజాకుసుమంగా సమర్పిద్దాము.

ఇంతటితో సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటూ శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి.

0: యువత.
1: యువత
0: సనాతన భావం,
1: సనూతన రూపం.
0: యువత
1: యువత

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో విజయం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారిచే అందించబడిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. జీవన సాఫల్య సాధనలో ముఖ్యమైన విషయాలు ఏమిటి, వాటిని ఎలా అభ్యసించాలి తదితర విషయాలపై ఈ చర్చా పరంపరలో సక్సెస్ విజయం ముఖ్యమైన అంశాలను తీసుకుని వీటికి స్వామి యూత్ అందరకు చెప్పిన కొన్ని ఆధ్యాత్మిక విషయాలు జోడించి చర్చించడం జరుగుతుంది. ప్రతివారు సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కొందరు విజయం సాధించామని చెప్తూ ఉంటారు. ప్రాపంచిక ఆధ్యాత్మిక అంటే వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ సక్సెస్ విషయంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. అయితే స్వామి మార్గంలోనికి వచ్చాక సక్సెస్ ను ఏ విధంగా చూడాలి, దీనిని ప్రాక్టీస్ చేయడం కోసం ఏమైనా యాక్షన్ పాయింట్స్ ఉన్నాయా, ఇటువంటి అంశాలని చర్చించేందుకు మరింత విశదీకరించేందుకు శ్రీ సత్యసాయి విద్యార్థి అయిన శ్రీ కోటా శివకుమార్, వీరితో పాటుగా శ్రీ గోపాలకృష్ణ, శ్రీ సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ జగన్నాథ శర్మ, హైదరాబాద్ యూత్ మెంబర్ శ్రీ రఘు పోలా, హైదరాబాద్ యూత్ మెంబర్ శ్రీ సంతోష్, హైదరాబాద్ యూత్ మెంబర్లు సిద్ధంగా ఉన్నారు. సక్సెస్ అనే విషయంపై చర్చను ఇప్పుడు విందాం.
1: జగన్నాథ్ సాయిరాం, ఎలా ఉన్నావు ఇవాళ?
2: సాయిరాం, సంతోష్, ఎలా ఉన్నావు?
1: నేను బాగున్నాను. ఇవాళ నేను పొద్దున్నే లేచి ఐ వాజ్ థింకింగ్ అబౌట్ లిటిల్ బిట్ అరౌండ్ సక్సెస్ ఏమిటి, ఎలా వస్తుంది, ఎలా ఈ రోజు ఈ కాలంలో పిల్లలు దాన్ని చేస్తున్నారు, అది రెండు మూడు విషయాలు మాట్లాడదాం నీతో అనుకున్నాను.
2: నీ ప్రకారం సక్సెస్ అంటే ఏంటి?
1: నా ఉద్దేశంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫాదర్ మదర్ తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. ఈ 11th 12th డిగ్రీ ఇంజనీరింగ్ చేసే పిల్లలందరూ ఏమో మేము ఎగ్జామ్స్ పాస్ అయిపోయి ఎంఎస్కో క్యాట్ ఉద్యోగం తెచ్చుకుంటే నా సక్సెస్ అయిపోయింది అనుకుని డిఫైన్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏమో పిల్లలకి ఉద్యోగం అయి పెళ్లి అయి సెటిల్ అయిపోతే అనే సక్సెస్ అనుకుంటున్నారు. మళ్ళీ తండ్రి వాళ్ళు కూడా అదే, ఓకే వీళ్ళు బాగా ఉంటే బాగా ఒక మంచి ఇల్లు కట్టుకుంటే సెటిల్ అయిపోతే అదే సక్సెస్ అనుకుంటున్నారు. కానీ నాకు స్వామి చెప్పిన విధానం చూస్తే సక్సెస్ ఇస్ ఇంకా ఎక్కువేమో, ఇంకా అదేంటో డిఫరెంట్, అదేంటో ఇక్కడ ల్యాకింగ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. జగన్నాథ్,
2: నీలాగే నాకు చాలా ప్రశ్నలున్నాయి. సక్సెస్ అంటే ఏంటంటే ఈ రోజుల్లో నేను చూసిన దాని ప్రకారం మనుషులేమో అవసరాలు వెనకలు పరిగెడ్డము, కోరికల వెనక పరిగెడ్డం జరుగుతోంది. ఏది సక్సెస్ అనేది డిఫైన్ చేయలేకపోతున్నాం. అది కాకుండా ఎవ్రీడే సక్సెస్ అనేది మారిపోతుంది. నా దృష్టిలో కూడా చూస్తుంటే ఒకరోజు మొబైల్ ఫోన్ కొండము, ఇంకొక రోజు కారు కొండము, ఇంకొక రోజు ఇల్లు కొండము, ఏదో ఒకటి సక్సెస్ కింద ఎవ్రీడే డిఫైన్ అయిపోతుంది. గోల్ కాన్స్టెంట్ గా లేనప్పుడు ఏంటి సక్సెస్ అనేది అచీవ్ చేయడం అనేది నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం కొట్టా గారిని అడిగి తెలుసుకుందాం, స్వామి ఏమంటారు దీని గురించి.
1: తప్పకుండా తప్పకుండా.
3: చాలా బాగుంది సంతోష్. జగన్ ఇద్దరికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. చక్కని అంశం మీరు మొదలు పెట్టారు సక్సెస్ అని. మనం మామూలుగా ఒక పిల్లవాడు, ఇందాక సంతోష్ చెప్పినట్టు ఒక ఐఐటి ఎగ్జామ్ లోనో ఒక ఎంట్రన్స్ లోనో మంచి మార్కులు తెచ్చుకోవడము, తీర్మానం ఇవన్నీ జరుగుతుంటే సక్సెస్ అంటూ ఇదొక విధానం. లేక ఒక పిల్ల వెళ్లి ఏ పాడుతా తీయగా లాంటి ప్రోగ్రామ్ లో పాటలు పాడి సక్సెస్ఫుల్ అయింది అంటే అది సక్సెస్ అంటారు. ఇలాగే కాకుండా ప్రతిరోజు జరిగే చాలా యాక్టివిటీస్ లో ఇద్దరు తమాషాకు పరుగు పందెం పెట్టుకుంటే అందులో ఎవరు మొదట వచ్చారు అనేది కూడా సక్సెస్ అనుకోవచ్చు. సో సక్సెస్ అనేది మనము టెంపరీ షార్ట్ రన్ లేకపోతే లాంగ్ రేంజ్ ఈ రెండిట్లో కూడా పనికొస్తుంది మన మొట్టమొదటి మనకు తెలుస్తుంది. ఎవరో అన్నారు ఒక ఇంగ్లీష్ రైటర్, దే సీమ్ టు బి ఓన్లీ టూ రియాలిటీస్ ఇన్ లైఫ్, వన్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కాల్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ లాస్ట్ మూమెంట్ కాల్ ద డేట్ ఆఫ్ డెత్ అండ్ వెన్ ఎవర్ యూ సీ anybody's tomb, you will see that there is a parenthesis in between, a small hyphen kind of thing. And though that small life, that dash seems to define life, anyoru annaru oka English writer. So ee dash chinnada peddada evaretla anubhavincharo vallaki dani vattu untundi, chinnadi kavachu peddadi kavachu. Kabatti oka dash anedi enno small points kaleka valla dash avutundi, line avutundani manaku telusu. సో ఈచ్ పాయింట్ ను ఒక సక్సెస్ లాగా తీసుకుంటే ఎన్నో సక్సెస్లు కలిపే లైఫ్ అయిందని చెప్పచ్చు. మనము అవతార పురుషుడు స్వామి దగ్గరికి వెళ్లినప్పుడు ఆయన మనకి ప్రతి పాయింట్లోనూ కొంతమందికి ఆ పాయింట్ గురించి సక్సెస్ గా చెప్పచ్చు, కొంతమందికి వారి జీవితం అంతా సక్సెస్ ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇలా మనందరికీ కూడా మన ఓన్ డెఫినేషన్స్ మన మన అనుభవాలు బట్టి స్వామి ఇచ్చి ఉండొచ్చు. ఇది మనం చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏమీ చేతకాని వాళ్లు, పాట సరిగ్గా పాడడానికి కూడా రాని వాళ్లు ఆయన దగ్గర విద్యార్థులుగా వెళ్ళినప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి, లేదురా నువ్వు పాడగలవురా అని చెప్పి వాళ్లతో పాటలు పాడించినవి ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. అలాగే వాళ్ళకి ధైర్యం అంటూ నాకు ఉంది అని అనుకోని వాళ్లను కూడా తీసుకొచ్చి వాళ్ళని మోటార్ సైకిల్ పైన ఫీట్స్ చేయించి వాళ్లతో గొప్ప గొప్ప పనులు చేయించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా స్వామి మన్ని ఉత్తేజపరిచిన విధానాలు చూసుకుంటే మనకేమర్థమవుతుందంటే, స్వామి సక్సెస్ అనేది మనకి షార్ట్ రేంజ్ లోనూ ఇచ్చారు, లాంగ్ రేంజ్ లోనూ ఇచ్చారు. ఈ రెండు కూడా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే షార్ట్ రేంజ్ చేస్తూ లాంగ్ రేంజ్కి వెళ్లడమా, అంటే స్మాల్ గోల్స్ చేస్తూ బిగ్గర్ గోల్కి వెళ్లడమా, లేకపోతే బిగ్గర్ గోల్ని ఫస్ట్ మనము మనసులో పెట్టుకుని దాని డైరెక్షన్లోనూ దాని లైన్లోనూ స్మాల్ గోల్స్ చేయడమా అన్న దానిపైన మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుందని అనుకుంటున్నా. కొంతమందిని మనం అడిగితే వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ అంటే లైఫ్ ఇస్ అన్ యాక్సిడెంట్ అంటారు. అంటే జరుగుతోంది, ప్రతిరోజు కొత్త రోజు, ఈ రోజు లేస్తున్నాము ఏం జరుగుతుందో నాకు తెలియదు, జరుగుతుంది అని. కరెక్టే, మన ఎవరికి కూడా ఏం జరుగుతుందో తెలియదు, లేస్తాం పొద్దున బయటకు వస్తాము ఏం జరుగుతుందో తెలియదు. కానీ కొంతమందిలో మాత్రము ఏం జరిగినా కూడా అది వాళ్లని కొంత కూడా వాళ్ల సక్సెస్ అన్న డైరెక్షన్ ని మార్చకుండా, ఆ పట్టుదలని మార్చకుండా ఆ విధంగా నడిపించడం కొంతమందిలో చూస్తాం. ఇది ఎలా వచ్చింది అని మనం గమనించాలి తప్పకుండా. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్నో ఉంటాయి. గొప్ప పెడ్రోస్కీవి అనే ఒక గొప్ప ఇటాలియన్ వయలిన్ ప్లేయర్, ఆయనకి 4 వైర్ల స్ట్రింగ్స్ ఉన్న వయలిన్ వాయిస్తున్నప్పుడు ఒక మేజర్ ప్రోగ్రాంలో ఒకసారి స్టేజ్ పైన ఒక వైర్ తెగిపోయింది, ఒక స్ట్రింగ్ తెగిపోయింది. తెగిపోతే ఈయన ఎంత గొప్ప విద్వాంసుడంటే ఆడియన్స్ లో ఒక్కళ్ళు కూడా తెలియకుండా 3 వైర్ల పైన అదే ట్యూన్ వాయిస్తున్నాడు. ఆయన వాయిస్తుండగా ఈ లోపల ఆ రోజు ఎందుకో మరి భగవంతుడు ఏ విధంగా ఆయన నిర్ణయిస్తూ ఉంటారో గానీ 2 స్ట్రింగ్ కూడా తెగిపోయింది. తెగిపోతే ఆయన 2 స్ట్రింగ్స్ తో వాయించడం స్టార్ట్ చేశారు. ఇక అల్టిమేట్ టెస్ట్ లాగా 3 స్ట్రింగ్ కూడా తెగిపోయింది. 3 స్ట్రింగ్ కూడా తెగిపోతే హీఈస్ ద ఓన్లీ వయలనిస్ట్ హూ ప్లేడ్ వయలన్ ఎవ్వరికీ తెలియలే ఆడియన్స్ లో దట్ ఎనీథింగ్ హెస్ చేంజ్డ్ అండ్ హీ ప్లేడ్ వాట్ ఎవర్ వాస్ పాసిబుల్ ఆన్ 1 స్ట్రింగ్ అండ్ స్టిల్ బ్రాట్ ద ఇంపాక్ట్. సో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడ్డంత చేసి ఆయన అడిగారు, సార్ మీరు ఎంత గొప్పవారండి, మీరు నిజంగా మహానుభావుడు, మీరు భగవంతుడు లాంటి వారే, మీరు ఇది చేయగలిగారంటే మాట్లాడనేసరికి నువ్వు ఏం మాట అంటున్నావు నాకు అర్థం కాలేదు కానీ నాకు ఒకటే అర్థమైంది, ఈ రోజు భగవంతుడు తప్పకుండా ఉన్నాడన్న విషయం మాత్రం అర్థమైంది అని చెప్తారు. ఏ శక్తి నడిపిస్తోంది, 4 వైర్లుంటేనే ఒక సంగీతం వైలం ద్వారా వస్తుంది అని అనుకునే శక్తి మన నడిపిస్తున్నది, ఏ వైరు లేకుండా కూడా యాక్చువల్లీ మ్యూజిక్ తెప్పించగలిగే శక్తి గురించి నమ్మాలా, ఏ శక్తిలో నమ్మకం పెట్టుకుంటే మన జీవితము ఏ ఒడుకుదొడుకులు జరుగుతున్నా కూడా అట్లా సాఫీగా వెళ్లిపోతుందో, దెన్ ఐ థింక్ దట్ ఈస్ సక్సెస్ అన్న అభిప్రాయము. భగవంతుడి దృష్టిలో మనకు ఏ విషయం జరుగుతోంది అన్న అంశం పైన సక్సెస్ డిపెండ్ అయ్యలేదు, దానికి మనం ఎలా స్పందిస్తున్నాము అన్న అంశం పైనే సక్సెస్ డిపెండ్ అయి ఉంది అని మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో మీకేమనిపిస్తుంది మాట అన్నప్పుడు?
1: సార్ కోటగారు, ఒక క్వశ్చన్ ఆన్ దాట్ ఈ ఆస్పెక్ట్ మీద. ఇప్పుడు ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళ వృత్తి వాళ్ళ ఉండే ఫేజెస్ ప్రకారం వాళ్ళ సక్సెస్ ని డిఫైన్ చేసుకుంటున్నారు. నేను చూసిన దాంట్లో ఎక్కడ కూడా భగవంతుడి మీద ఫోకస్, కాంకరింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అనే సక్సెస్ డెఫినేషన్ గాని వాళ్ళ దాంట్లో అయితే కనపడట్లేదు. సో బట్ మన భగవంతుడిని ఒక ఎయిమ్ చూస్తే మాత్రం సెల్ఫ్ రియలైజేషన్, కాంకరింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, మేనిఫెస్టింగ్ ద డివినిటీ విత్ ఇన్ యూ డ్యూరింగ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ వాట్ షుడ్ బి యువర్ ఎండ్ గోల్ అంటారు. సో హౌ ఇస్ దట్ షుడ్ కమ్ ఇన్ దిస్? అని
3: చాలా మంచి ప్రశ్న సంతోష్. 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ రోజుల్లో ఉన్న మొత్తము అండర్స్టాండింగ్, మనకి యూత్ కి పర్టికులర్ గా తెలియాల్సిన విషయం ఏంటంటే, 2 స్కూల్స్ ఆఫ్ థాట్, 2 విధానాలు అండర్స్టాండ్ చేసుకోవడానికి, 2 ఫిలాసఫీస్ అనొచ్చు, ఇవి ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి మనకి వెస్ట్ నుంచి వచ్చింది, ఒకటి భారతదేశం నుంచి వచ్చింది. ఫస్ట్ వెస్ట్ నుంచి వచ్చింది చెప్పుకుందాం, ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎక్కువ దాని ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాం కాబట్టి. వెస్ట్ నుంచి వచ్చిన ఫిలాసఫీ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఇది గ్రీక్ నుంచి మొదటి నుంచి గ్రీస్ నుంచి వచ్చింది. అది ఎటువంటి ఫిలాసఫీ అంటే నువ్వు ఇదొక్కటే లైఫ్ నీకున్నది, ఈ లైఫ్ లో నువ్వు ఏదో ఒకటి చేసి ఉత్తీర్ణుడు కావాలి, అకంప్లిష్ చేయాలి. ఈ లైఫ్ చివరికి నువ్వు 1000 మంది చేత 100,000 మంది చేత చప్పట్లు కొట్టించుకోవాలి. ఆ గ్లాడియేటర్ లాగా పెద్ద రోమన్ కొలోజియంలో ఉంటే గనక ఇద్దరు మధ్యలో ఫైట్ అవుతున్నప్పుడు ఎన్ని వచ్చినా ఏమైనా నీ చేతులు కాళ్లు పడిపోయినా కూడా చివరికి నువ్వు నుంచుని నేను విజయించి సాధించాను అని చెప్పగలగాలి. ఇటువంటి ఒక ఎథిక్ అన్నమాట, ఇటువంటి ఒక విధానం, ఒక ఫిలాసఫీ ప్రపంచంలో వెస్టర్న్ సైడ్ నుంచి వచ్చింది. కానీ దానికి 1000 ఏళ్ల పూర్వమే ఇక్కడ మన ఋషుల దగ్గర నుంచి వచ్చిన సాంప్రదాయం ఏమిటి అంటే, ఒకటి, ఈ ఒక్క జీవితమే కాదు నీకు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, కొన్ని కొన్నిసార్లు ఈ ఫండమెంటల్స్ మనం చెప్పుకోకపోతే ఎందుకు ఈ రోజు మనం సక్సెస్ విధంగా ఫాలో చేస్తున్నాం అనేది అర్థం కాదు మనకి. ఇది ఈ రోజు మొదలైన పద్ధతి కాదు, దీని వెనకాల, ప్రతిదాని వెనకాల ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ 100,000 సంవత్సరాలకు వెళ్లిపోతుంది కాబట్టి చెప్పుకోవాలి. బ్రాడ్ గా చెప్పుకుంటే రెండు. ఇక్కడ ఉన్న పద్ధతి ఏమిటి అంటే, మునులు మనకి చెప్పిన వాళ్లు ద్రష్టలు, ద్రష్ట అంటే చూసిన వాళ్లు, ఏది నిజమో ఆ నిజాన్ని చూసిన వాళ్ళు ఏం చెప్పారు అంటే, వాళ్ళు చెప్పింది ఏది కూడా నీకు ఇది ఒక్క జన్మ కాదు, ప్రతిదీ కూడా సైకిల్స్ లో అవుతోంది. సైకిల్స్ లో జరిగినప్పుడు ఎక్కడ మొదలవుతుందో పాయింట్ అక్కడికి మళ్లీ వస్తుంది. ఇప్పుడు మనకి ఫిజిక్స్ లో కూడా చూసుకుంటూ ఉంటాము, వాట్ ఇస్ ద వర్క్ డన్ ఇన్ ఏ సర్కిల్ అంటే 0 అని వస్తుంది. మీలో ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది విషయము. వర్క్ డన్ ఇన్ ఏ సర్కిల్, ఒకటి ఏమైనా చుట్టూరా తిరిగిందంటే కనుక దాంట్లో యాక్చువల్ వర్క్ డన్ 0 అంటారు. అంటే ఏమిటి, ఇంత చేసి ఎంత చేసినా కూడా నువ్వు మళ్లీ మొదటికి తిరిగి వచ్చినప్పుడు వర్క్ డన్ 0 అంటే ఏమిటి, మొత్తము అసలు కర్తృత్వము ఎవరు చేస్తున్నారు, ఏం చెయ్యబడుతోంది అన్న ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇక్కడ అడగ జరిగింది. అందుకని స్వామి చెప్తారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు ఏమన్నారంటే, మొత్తము ప్రపంచము ఒక ట్రైన్ అయితే, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ బోగీస్ అయితే భారతదేశం ఇంజిన్. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే ఇది మామూలుగా సింపుల్ గా మనం తీసుకోవాల్సింది కాదు. ఇంజిన్ ఏం చేస్తుంది, ఇంజిన్ లోనే పవర్ అంతా ఉంది. ఇంజిన్ గనక ఇంత పెద్ద బోగీలోనే ట్రైన్ అయినా సరే ఆ ఇంజిన్ గనక పవర్ఫుల్ గా లేకపోతే ముందరికి వెళ్లలేదు. ఎంత కెపాసిటీ అన్నా ఉండొచ్చు, ఎంత మెటీరియల్ ప్రాస్పెరిటీ ఉండొచ్చు, ఎంతో లగ్జూరియస్ గా ఉండొచ్చు ఈ బోగీస్, ఎంతో కండిషన్ లో ఉండొచ్చు, గ్రీజ్డ్ ఉండొచ్చు, వాటి వీల్స్ అని ప్రాపర్ గా ఉండొచ్చు, కానీ ఈ ముందర ఉన్న ఇంజిన్ మాత్రం దానికి లాగే శక్తి లేకపోతే ఈ ట్రైన్ వెళ్లేది ఎక్కడికి లేదు. అంటే అర్థం ఏమిటంటే, ఈవెన్ టువర్డ్స్ జర్నీ టువర్డ్స్ గాడ్ అని మనం అనుకునే దాంట్లో ప్రతిసారి ప్రతి సైకిల్లోనూ, అందుకనే మీరు గమనించుంటారు మన భారతీయ పద్ధతిలో మనము మొట్టమొదట ఏదన్నా సంకల్పం చెప్పుకున్నప్పుడు దేశ కాల పరిస్థితిని గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఉన్నాము, ఎప్పుడు ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. అందులో జంబుద్వీపే, భర్తవర్షే, భర్తఖండే ఈ విధంగా వస్తుంది. అలాగే వాళ్ళు ఏమంటారు, ఇది వైవస్వత మన్వంతరం, ఎన్నో మన్వంతరాలు జరిగాయి అని చెప్తారు. ఇన్ని మన్వంతరాల్లో అంటే ప్రతి మన్వంతరం ఒక సైకిల్ లాంటిది. అంటే ఇవే థింగ్స్ ప్రతి సైకిల్లోనూ, ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ప్రతి సైకిల్లోనూ మన్వంతరంలోనూ జరిగింట, భారతం ప్రతి మన్వంతరంలోనూ జరిగింట, వేరే వేరేగా ఉండొచ్చు కొంత. అంటే ఏమిటి అంటే, ఈ సైకిల్స్ అవుతూ ఉన్నాయి. ఈ సైకిల్స్ అవుతున్నప్పుడు ఎవరూ కొత్తవారు కాదు. అందుకని స్వామన్నారు, మానవ అంటే నువ్వు కొత్తవాడివి కాదు. ఇది భారతీయ సంస్కృతి. అంటే ప్రతి పేరులోనూ, ప్రతి వాడే విధానంలోనే అసలు మన వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు కొత్తవాడివి కాదు, నువ్వు వచ్చావు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, నువ్వు వస్తూ వస్తూ వస్తూ ఇలా నేను ఈ లైఫ్ లో అకంప్లిష్ చేయాలి, నెక్స్ట్ లైఫ్ లో అకంప్లిష్ చేయాలి అనుకుంటూ ఎన్నో తాపత్రయాలు పడుతూ వచ్చావు ఆల్రెడీ. అవన్నీ దాటుకుంటూ వచ్చినప్పుడు ఏదో ఒక పర్టికులర్ సైకిల్లో నీకు ఒక జాగృతం జరుగుతుంది. ఆ జాగృతంలో నీకేం తెలుస్తుంది అంటే, హే, ఇది చేయడం సక్సెస్ అంటే ఇది ఒకటే కాదు, ఇక్కడ చేయడమే కాదు, ఈ చేసింది కూడా దాని వెనకాల నుంచుని చూడగలగడం అనేది ఒకటి సక్సెస్ ఉంది. ఏది జరుగుతున్నా కూడా దాన్ని ద్రష్టలాగా చూడగలగడం సక్సెస్ ఉంది అని చెప్పిన ఒక గొప్ప ఫిలాసఫీ ఇక్కడ వచ్చింది. అంటే మనము సక్సెస్ అని మాట్లాడుకుంటున్నప్పుడు కొంత స్పిరిచువల్ లెవెల్కి వెళ్లి మాట్లాడుతున్నట్టు మనం అనిపించినా కూడా, ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకోవాలి అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా భారతీయ డెఫినేషన్ లేదు. దిస్ నో ఇండియన్ డెఫినేషన్ ఫర్ సక్సెస్. ఈ రోజు మనము గత 1000 సంవత్సరాలుగా ఏం జరిగిందో మనకు తెలుసు. భారతదేశంలో ఎంతమంది వచ్చారు, ఇక్కడ ఎంత ఆక్యుపై చేశారు, ఎలా కల్చర్ మారిపోతూ వచ్చింది అనేది మనకు తెలుసు. ప్రతి 50 సంవత్సరాలకి కల్చర్ అంతకంతకంతకు మారిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 50 ఇయర్స్ తీసుకుంటే, తర్వాత లాస్ట్ 10 ఇయర్స్లో, లాస్ట్ 5 ఇయర్స్లో ఇట్లా కల్చర్ మారిపోతూ ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ విచ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ప్రతి ప్రపంచంలో ప్రతి నూక్ అండ్ కార్నర్లోనూ ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది అని అందరికీ తెలుసు. ఇంటర్నెట్ వచ్చేసింది. ఇంటర్నెట్ వల్ల ఎక్కడెక్కడ బాహ్యంగా ఏం జరుగుతోంది అని తెలియడం వల్ల సక్సెస్ డెఫినేషన్స్ మారిపోతున్నాయి. సో జగన్నాథ్ శర్మ, ఇందాక నువ్వు అన్నది సక్సెస్ మారిపోతుంది అంటే ఎందుకు మారుతోంది అంటే నేను మారే వాటిపైన నా దృష్టి పెట్టుకుంటున్నా కాబట్టి సక్సెస్ మారుతోంది. నేను సక్సెస్ డెఫినేషన్ కరెక్ట్ గా చేశానా? నేను మారే విషయాన్ని పట్టుకుని సక్సెస్ అంటున్నాను. అది మారుతోందని తెలిసినప్పుడు సక్సెస్ అని ఎట్లా అనగలను? ఎందుకంటే అది మారకుండా నేను ఆపగలనా? నేను ఆపలేను. నా చేతిలో ఉన్నది ఏదన్నా ఉంటే దాన్ని సక్సెస్ నేను క్రియేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. నా చేతిలో లేని దాని గురించి నేను సక్సెస్ ఏం క్రియేట్ చేయగలను? కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అయి ఉండదు. అది ఒక ఈవెంట్, ఒక ప్రపంచంలో జరుగుతున్న ఒక కార్యం. ఆ కార్యం చాలా గొప్పదై ఉండొచ్చు, కానీ అది కూడా మారిపోతుంది. ఇంతకీ మన వాళ్ళు ఏం చెప్పారంటే ఈ జీవితము ఈ శరీరం ఇవే కూలిపోతాయి కాబట్టి ఇదే సక్సెస్ కాదని చెప్పారు. ఇన్ఫాక్ట్ స్వామి సత్యానికి ఇచ్చిన డెఫినేషన్ ఏదైతే త్రికాల బాధ్యం సత్యము, మూడు కాలాల్లోనూ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడిట్లోనూ కూడా ఏది ఒకటేలాగా నిలిచి ఉందో అది మాత్రమే సత్యము, మిగతావ ఏమవ్వాలి? మరి ఏమవ్వాలంటారు మీ ప్రకారం? ఇప్పుడు మూడు కాలాల్లోనూ మారంది మాత్రమే సత్యము, మరి మూడు మిగతాది ఏమవ్వాలి? అసత్యమే కావాలి. కాబట్టి అంటే అసత్యం అంటే దాన్ని నేను వదిలేసి ఉండగలనా అంటే ఉండలేను. ఎందుకంటే మనందరికీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాగా ఇనర్షియా ఉంది. ఒక ఫ్యాన్ ఆపేసిన తర్వాత ఏ విధంగా కొంతసేపు తిరిగి ఆగుతుందో అదేవిధంగా జ్ఞానం జాగృతం అయిన తర్వాత కూడా కొంతసేపు తిరుగుతూ ఉంటుంది. ఈ తిరగడమే ప్రారంభం అనే కర్మ. దానివల్ల ఇంతకుముందు చేసిన ఆలోచనలు, ఇంతకుముందు జరిగిన విషయాలు మన లైఫ్ లో వల్ల ఏదో చెయ్యాలి చెయ్యాలి అనే రజస్సు, ఒక రజోగుణం వల్ల వచ్చే ఆలోచనలు వాటిని తిప్పుతూ తిప్పుతూ ఉంటుంది. ఇంకా కొంత ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాకపోతే మెల్లిగా మనం గనక ఆ ఫ్యాన్ లాగా ఉండిపోగలిగితే అది స్లోగా స్లోగా ఆగడం జరుగుతుంది. ఆగినప్పుడు ఇట్స్ ఎ డిఫరెంట్ కర్మ. అప్పుడు కర్మ ఆగిపోతుందని కాదు, కానీ జ్ఞానంతో చేసిన కర్మ వాల్యూ వేరేగా ఉంటుంది అని స్వామి చెప్తారు. దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు మళ్ళీ. కాబట్టి సంతోష్, నువ్వు చెప్పిన దానికి నా దృష్టిలో ఏమిటి అంటే సక్సెస్ అనేది ఫస్ట్ మనము ప్రాపర్ గా డిఫైన్ చేసుకుని మన కాంటెక్స్ట్ కి నాకేం కావాలి అని. అంటే దీనివల్ల నేను చెప్తున్నా అందరూ జీవితం సారాంశము పరమాత్మను చెందడమే కాబట్టి స్పిరిచువల్ గానే సక్సెస్ డిఫైన్ చేసుకోవాలని నేను అనట్లేదు. సక్సెస్ తప్పకుండా డిఫైన్ చేసుకోండి, కానీ ఆల్వేస్ లుక్ ఫర్ ఏ స్లైట్లీ బిగ్గర్ పిక్చర్ దెన్ వాట్ యుర్ రైట్ నౌ లుకింగ్ ఎట్. అంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తారు మనకి మేనేజ్మెంట్ లో, వై వై వై ఎందుకు ఏదన్నా జరుగుతోంది అని 5 సార్లు ప్రశ్నిస్తే గనక యుల్ కమ్ టు ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. అంతే కదా. ఒక చిన్న మనం పరీక్ష చేద్దాం దాని గురించి. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు నేను సంతోష్ నీతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నీతో నేను ఏం చేస్తాను, నువ్వు ఈరోజు ఇక్కడ ఎందుకున్నావు? అంటే ఈరోజు ఇక్కడ ఈ రికార్డింగ్ మనం వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఎందుకున్నావు?
1: ఇవాళ సక్సెస్ అనే విషయం గురించి మనం మాట్లాడుకొని అది ఏం తెలుసుకుందాం అనే ఉద్దేశంలో
3: అంతే. సో మనకి తెలిసింది నలుగురితో పంచుకోవడము, నలుగురు చెప్పేది మనం విండము, ఈ విధంగా ఎక్స్చేంజ్ కోసం మనం వచ్చాం, దీనికోసం ఇక్కడ ఉన్నాం. ఇది ఎందుకు చెయ్యాలి? నీకెందుకు ఇంపార్టెంట్ అది చేయడం?
1: ఒకటి నాకు తెలిసింది షేర్ చేసుకోవడం, రెండోది నా కోసం మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకోవడం.
3: ఎగ్జాక్ట్లీ,
1: టు అండర్స్టాండ్ ద రియల్ ఫండమెంటల్స్.
3: నీకు తెలిసింది షేర్ చేసుకోవడం ఎలాగో నువ్వు ఎప్పుడు చేస్తావు కాబట్టి దాన్ని కొంచెం నేను పక్కన పెట్టి ఈ ఒక పాయింట్ పట్టుకుంటాను. నువ్వు రెండు పాయింట్లు చెప్పావు దీనికి ఎందుకు అన్నందుకు. ఒక పాయింట్ ఏం చెప్పావంటే నాలో ఇంకా క్లారిటీ తెచ్చుకోవడము అన్నావు. సో నీలో క్లారిటీ ఇంకా ఎందుకు కావాలి? మూడోసారి అడుగుతున్నా.
1: అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే నేను ఆ గోల్స్ పెట్టుకుని సక్సెస్ అచీవ్ ట్రై చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఐ థింక్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎలా జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇదే కాదు, ఇంకా ఏదో ఉంది, భగవంతుడు ఇంకా ఏదో చెప్తున్నాడు, అది ఏమిటి, అది ఎలా మనం పెట్టుకోవాలి మన గోల్స్ లో.
3: వెరీ గుడ్. సో నువ్వేమంటున్నావంటే నాకు క్లారిటీ రావడం వల్ల నేను చేసే గోల్లోనే ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్లి ఇంకా క్వాలిటీ జాబ్ చేయగలను, ఇంకా దాన్ని వేరే విధంగా చూడగలను, ఇంకా ప్రాపర్ గా చేయగలను. అది ఎందుకు చేయాలి? అది ఎందుకు జరగాలి? నీ గోల్ ఇంకా డెప్త్ లో నువ్వు ఎందుకు చూడగలగాలి, ఆలోచించగలగాలి, నువ్వు ఎందుకు చేయాలి? అసలు నాలుగోసారి అడుగుతున్నా.
1: అంటే నాకు అనిపించడం ఏమిటంటే ఈ వీటి వల్ల కంప్లీట్ హ్యాపీనెస్ అనేది రావట్లేదు, అండ్ ఏదో ఇంకా స్టిల్ మిస్సింగ్ అనేది అనిపిస్తుంది.
3: వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు అంత సింపుల్ కాదు. నువ్వు కొంత కాల వ్యవధి తీసుకోవడానికి కూడా యాక్చువల్లీ మంచి రీజన్ ఉంది, ఎందుకంటే ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు, లోపలికి ఆలోచించాల్సిన విషయాలు. చాలా బాగా చెప్పావు. నాకు ఇప్పుడు జరుగుతున్న దాంట్లోంచి నాకు ఎంత హ్యాపీనెస్ రావాలో అంత రావట్లేదు. నాకు ఎక్కడో ఏదో మిగిలిపోయినట్టుంది, ఎక్కడో ఏదో వెలితి ఉంది. కాబట్టి దానికోసం నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ కావాలంటే ఇంకా డెప్త్ లోకి వెళ్లాలని చేసేది, ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలి దాంట్లో. అందువల్ల నేను క్లారిటీ కోసం చూస్తున్నానన్నా. లాస్ట్ చివరిసారి అడుగుతా, ఎందుకు నీకు హ్యాపీనెస్? ఎందుకు కావాలి? నువ్వు చేసే దాంట్లోంచి నీకు హ్యాపీనెస్ ఎందుకు?
1: ఒక హ్యూమన్ బీయింగ్ నాకు అంటే యాజ్ ఎన్ హ్యూమన్ బీయింగ్ వాట్ ఏమనిపిస్తుంది అంటే ఐ థింక్ ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఇస్ వాట్ వీ ఆల్ హ్యావ్ టు అచీవ్ అండ్ దట్ ఈస్ ది ఎండ్ గోల్ ఆఫ్ అదే మన ఎండ్ గోల్ అని అనిపిస్తుంది.
3: ఇక్కడ కూర్చొని ఇప్పుడు జగన్నాథ్ని అడిగిన, గోపాల్ అడిగిన, రఘుని అడిగిన, ప్రవీణ్ అడిగిన, అందరం ఇదే చెప్తాం. అందరం ఏం చెప్తాము అంటే అల్టిమేట్లీ మనకి ఎండ్ గోల్ అదే అని. సో దీని మించి ఇంకేమైనా ఉందా? నేను 5 సార్లు నిన్ను ఎందుకు అని అడిగా, నువ్వు చివరికి ఏం చెప్పావంటే మనందరికీ జయం ఒకటే, హ్యాపీనెస్ అని. సో హ్యాపీనెస్సే నా గోల్ అని తెలుసుకోవడానికి 5 సార్లు ఎందుకు అని అడగాల్సి వచ్చింది. నేను ఏ లెవెల్లో ఆగిపోతున్నాను అనే దానిపైన సక్సెస్ డిపెండ్ అయి ఉంది. మొట్టమొదటి లెవెల్లో ఆగిపోతుంటే ఎందుకుకి అదో సక్సెస్, అది కూడా సక్సెస్సే కాదని అనలేము. కానీ అంత మాత్రము నాకు అంత కన్ఫ్యూజన్, అంటే ఇది ఎంత లోపలికి వెళ్తే అంత క్లారిటీ వస్తుంది. సో అందువల్ల మళ్లీ నేను దాన్ని అది మళ్లీ మర్చిపోవడం, మళ్లీ ఒక తెర వచ్చి దానిపైన పడిపోవడం, మళ్లీ రేపు ఇంకో దాంట్లో ట్రై చేయడము ఇది జరుగుతోంది. రెండోసారి లెవెల్, మూడో లెవెల్, ఒకవేళ గనక నాకు 5వ లెవెల్కి అడిగే శక్తి ఉంటే అసలు ప్రశ్న జవాబు ఎలా ఉంటాయంటే, నేను ఫస్ట్ నీకు వేసిన ప్రశ్న ఏమిటంటే, సంతోష్ నువ్వు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దానికి 5వ లెవెల్ జవాబు చెప్పాలంటే నా ఆనందం కోసం మాత్రమే వచ్చాను. ఎలా ఉంది ఈ ప్రశ్నకి జవాబు? దిస్ ఈజ్ ద ఆన్సర్ గివెన్ బై ఏ రియలైజ్డ్ పర్సన్ హూఇస్ నౌ ఇన్ టచ్ విత్ ద కోర్. నౌ దీన్ని నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే నువ్వు జీవితంలో ఏం చేసినా కూడా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఏంటి ఫిఫ్త్ ఆన్సర్? నా ఆనందం కోసం. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్? సో మనము ఎందుకు కన్ఫ్యూజన్ వస్తోంది, ఎక్కడ ఇంత క్లౌడీనెస్ వస్తోంది అంటే ఈ 5 లెవెల్స్లోనూ కొట్టుకుంటున్నాం అటు ఇటు ఇటు. డెఫినేషన్స్ గనక మనం డీపెస్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలిగితే ప్రాబ్లమే లేదు. ప్రాబ్లమే కాకుండా ఎక్కువసార్లు మనం ఇది కూడా మనం గమనించచ్చు ఏంటంటే, నాకు ఇప్పుడు చేస్తున్నది మార్చాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏది చేస్తున్నానో అందులోనే నేను 5వ లెవెల్ కూడా వెళ్లగలను. అంటే మార్చకూడదు అని కాదు, మార్చచ్చు కానీ ఆనందం వస్తుందేమో అనుకుని మార్చాల్సిన అవసరం లేదు. జీవితంలో ఆ విధంగా మారకుండా ఏది ఉండదు, అన్ని మారుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని వాతంటటవి మారేది, కొన్ని మనకి మనం తెచ్చుకుని మార్చేవి అదనమాట. అందుకని ఈ ఈ 5వ లెవెల్కి మాట్లాడగలిగితే ఏమవుతుంది అంటే, మనము మెల్లిగా ఈ ప్రశ్నలు వేయగలిగేది కూడా ఒక రాజసిక మనస్సే అవుతుంది, రాజసిక మైండ్. మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి యూత్ అందరూ ఏంటంటే, సత్వరజస్తమో గుణాలు మనని మూడు విధానాలు మనందరినీ కలిపి ఆడిస్తున్నాయని స్వామి చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన పర్సనాలిటీ ఏమిటో మనం తెలుసుకోకపోతే మనం చేసే ఫాలో అయ్యే సక్సెస్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటాము? ఫాలో చేసేవాడెవడు, సక్సెస్ ఫాలో చేసేవాడెవడు, చేజ్ చేసేవాడెవడు, ఆ పర్సనాలిటీపై డిపెండ్ అయి ఉండదు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది. కాబట్టి ఆ పర్సనాలిటీ ఏ విధంగా ఉంది అంటే ఈ మూడింటి కాంబినేషన్లో ఉంది నాయన అని చెప్తున్నారు స్వామి. కొంతమంది ఏంటంటే ఆ కంటెంట్ ఆ తామసికం అనేది ఎక్కువగా ఉంటుంది. తామసికం ఎక్కువగా ఉందంటే ఆలస్యము, లేజీనెస్. నిజంగా మీరు 1000 మందిని రూమ్ లో కూర్చోబెట్టి మీరు ప్రశ్న అడిగారనుకోండి, ఎవరికి సక్సెస్ కావాలి అని చేయలేపమంటే ఎన్ని చేతులు లేస్తాయంటారు? అన్ని చేతులు లేస్తాయి, 1000 చేతులు లేస్తాయి. కానీ నిజంగా 1000 చేతులు సక్సెస్ కి ట్రై చేస్తారంటారా? మీరు చెప్పారు 1 మంత్లో మీరు ఈ పని చేయండి, ఈ పని చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారని చెప్పారు. ఆర్ యూ ష్యూర్? ఆర్ యూ రియల్లీ కాన్ఫిడెంట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టిల్ నౌ దట్ 1000 మంది కూడా వెళ్లి దాన్ని సంపాదిస్తారని?
2: ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు సార్. ఇక్కడ ఆర్పీఎల్ యాక్టివిటీ అని మనం చేస్తున్నాం హైదరాబాద్ లో. సో ఫస్ట్ డే నాడు మనం నేర్పిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసరికి ఒక 500 మంది వస్తారు. వాళ్ళకి తెలుసు ఇందులో ప్రోగ్రామ్ మొత్తం ఉంటే ఏదో ఒకటి అచీవ్ చేయగలుగుతామని. చివరికి మిగిలేదు మాత్రం 25% 30% మిగులుతారు. మీరు అడిగిన ప్రశ్నకి అయితే ఇదే మాకు ప్రాక్టికల్ గా
3: ఎగ్జాక్ట్లీ. సో ఆరంభింతురు అని ఉంది, మనకి పద్యం ఉంది భర్తగారి కాదు, ఆరంభించరు ఆరంభింతురు. ఏ విధంగా చూసుకున్నా కూడా ఎందుకు డ్రాప్ అవుట్ అయిపోతుంది ప్రతి స్టేజ్ లోనూ? ఫస్ట్ గోల్ కి అట్రాక్ట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కొంతమంది అయితే, గోల్ కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వదిలేసేవాళ్ళు కొంతమంది అయితే, ఆ ఫస్ట్ ప్రాబ్లం ఇంకొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యేంత వరకు, లేకపోతే మిగతా వాళ్ళు ఏమంటున్నారో అన్న దాని గురించి వదిలేసేవాళ్ళు కొంతమంది అయితే, చివరి వరకు పట్టుకుని వెళ్లేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇది ఒక చిన్న కార్యక్రమం కార్యం చేసినప్పుడు మనం ఊహించుకోవచ్చు, లేకపోతే లైఫ్ అనే పెద్ద కార్యం గురించి కూడా ఊహించుకోవచ్చు. ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్స్ వై ఓన్లీ ప్రాబ్లీ 2% 3% పీపుల్ కెన్ బి కాల్డ్ సక్సెస్ఫుల్. నౌ డస్ ఇట్ మీన్ దట్ అదర్స్ కెనాట్ బి సక్సెస్ఫుల్? ఇది ఫస్ట్ మనం ఆన్సర్ చేయాలి. లేకపోతే వింటున్న చాలా మంది యూత్ కి అర్థం కాని విషయంలాగా ఉంటుంది. ఎవరో కొంతమంది ప్రపంచంలో సక్సెస్ కి మార్క్డ్ ఉన్నారా? ప్రారంభ కర్మ అనేది వాళ్ళకి ఓ విధంగా వచ్చి వాళ్ళని మాత్రమే సక్సెస్ఫుల్ చేస్తుందా అంటే, ఇక్కడ మనం యూ హ్యావ్ టు గో టు ద డెఫినేషన్ ఆఫ్ స్వామి వివేకానంద. ఆయన అంటారు, ఐ బిలీవ్ దట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. And what happens in life is only an effort to manifest that potential. ఇది స్వామి వివేకానంద గారు చెప్పింది. సో అందరికీ పొటెన్షియల్ ఉంది, అంటే ప్రతి సీడ్ లోనూ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? సీడ్ ని వేసినప్పుడు అది వృక్షం కావాలి, అంతే కదా. సో మనం సక్సెస్ అంది ఏంటంటున్నాం అంటే, ఎందుకు ఇమీడియట్లీ మనం ఒప్పుకోని విషయాలంటే నేను చెప్తున్నాను, ఏ సీడ్ ఏమిటో మనకు తెలియదు. ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లైఫ్ ఇస్ దాట్ సీడ్స్, మర్రి చెట్టు ఆ సీడ్ వేస్తే కనుక మర్రి సీడ్ వేస్తే కనుక మర్రి చెట్టు వస్తుంది, దాని పక్కన కనుక ఆవుదం చెట్టు వేస్తే కనుక ఆవుదం చెట్టు వస్తుంది. యాక్చువల్లీ రెండూ సక్సెస్ఫులే ప్రాపర్ గా వచ్చినప్పుడు. కానీ మనం బయట ప్రపంచంలో సక్సెస్ ఏంటంటామంటే, ఆవుదం చెట్టును చూసి మర్రి చెట్టును చూసి నీదేం సక్సెస్, అది సక్సెస్ అంటే అంటాం. ఇది మనం చేస్తున్న ప్రాబ్లం. ప్రారంభము కర్మ ఎక్కడి వరకు తీసుకొస్తుందంటే, ఆవుదం చెట్టు ఆవుదం చెట్టే అవుతుంది, దాని గురించి వరి అవద్దు. కానీ కెన్ యూ బి ద బెస్ట్ ఆవుదం చెట్టు? కెన్ యూ బి ద బెస్ట్ హౌస్ వైఫ్? కెన్ యూ బీ ద బెస్ట్ సన్? కెన్ యూ బీ ద బెస్ట్ పాజిబుల్? బెస్ట్ అంటే మనకి ఇమీడియట్ ఇంకోటి ఏమొస్తుందంటే, మనకి పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ అంటారు కదా, అంటే సూపర్లేటివ్ అంటే అందరికన్నా అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో. ఎందుకంటే పరులు పరులు కాదయ్యా, పరమాత్ముడేనయ్యా. ఇది స్వామి చెప్పింది, పరులు అనేది లేరండి అసలు. కాబట్టి అందరితో కంపారిజన్ లేదు ఇక్కడ. ఏమిటి వస్తున్నది ఇక్కడ అంటే, కాబట్టి బెస్ట్ అంటే ఏంటంటే ది బెస్ట్ దట్ యూ క్యాన్ బీ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డెఫినేషన్స్ ఇస్ దాట్ బీ వాట్ యూ క్యాన్ బీ, బికమ్ వాట్ యూ క్యాన్ బికమ్. ఇది అండర్స్టాండ్ చేసుకుంటే సక్సెస్ చాలా ఈజీగా, బిగ్ లోడ్ ఈజ్ లిఫ్టెడ్ ఫ్రమ్ యూ. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ క్యాన్ పుట్ యూ షుడ్ పుట్ ఎఫర్ట్. ఎస్, ఎఫర్ట్ గోస్ ఆన్.
4: మీరు ఇందాక మాట్లాడారు అంటే ద్రష్టలు చూశారు మన భారతదేశంలో, వాళ్ళు చెప్పుకొచ్చారు ఇట్లా అని చెప్పేసి అని. మరి ఈ యూత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే గనక, హౌ కెన్ ఐ బిలీవ్ దట్? ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అడిగినా సరే ఏమిటి దాని ప్రూఫ్ ఏమిటి, ఎవరో చూశారు అన్న దానికి ప్రూఫ్ ఏమిటి? మీరేదో పునర్జన్మం పునర్మరణం అని అంటున్నారు, ఇప్పుడు ఏదో కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు, నువ్వు చేసిన కర్మ నీకు అటాక్ అవుతోంది అంటున్నారు, దాన్ని బట్టి మళ్ళీ నువ్వు ఇంకో జన్మ తీసుకుంటున్నావు అంటున్నారు. దాన్ని నేను ఇందాక మీరు అడిగిన 5 వై క్వశ్చన్స్ కి చేసుకుంటే గనక, ఆ 5వ ఆన్సర్ 5వ వైకి చెప్పిన వచ్చిన ఆన్సర్ 1వ వైకే వచ్చేస్తే గనక అతను ఆల్రెడీ రియలైజ్డ్ పర్సన్ అంటున్నారు. సో డూ ఐ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే ఇఫ్ ఐ టేక్ బర్త్స్ లైక్ దిస్, సో ఇన్ 1 బర్త్ ఐ విల్ గెట్ రియలైజ్డ్ అని అనుకోవాలా, లేకపోతే ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయని దానికి ప్రామాణికం ఏమిటి? ఈరోజు అడిగే యూత్ అడిగే క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు, ఇట్లాంటి వరల్డ్ లో మనం నివసిస్తున్నప్పుడు సక్సెస్ మనం ఈ విధంగా చూడగలుగుతాం. ఎందుకంటే నెక్స్ట్ జన్ ముందో లేదో నాకు తెలియదు, ముందర నేను పుట్టానో లేదో నాకు తెలియదు, మనం అంటున్నాం మానవ అని అంటున్నాం మనము, బట్ నాకెప్పుడు తెలియదు, దానికి ప్రూఫ్ లేదు. ఎవరైనా ముందర పుట్టి నాకు తెలిసి ఇగో నేను ముందర ఇది ఉన్నాను నేను తర్వాత ఇది అవుతాను అని చెప్పిన వాడు లేడు, దానికి ఏం ప్రామాణికం లేదు. అలాంటప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే,
3: ప్రమాణం అంటే ఒకటి మన లైఫ్ చూసుకుంటేనే మనకి అండర్స్టాండ్ అవుతుంది. యాక్చువల్లీ భారతీయ తత్వము ఆధ్యాత్మికంగా అనుకోవడం దేన్ని కూడా ప్రమాణంలాగా తీసుకుని గుడ్డిగా నమ్మాలని ఎప్పుడు చెప్పలేదు కూడా. ఇన్ఫాక్ట్ అనుభవం బట్టి ఏదన్నా చేయాలి అనేది ఎక్కువగా చెప్పేది భారతీయ పద్ధతి. ఇంకా కొన్ని పద్ధతులు ఆలోచనలు ఉండొచ్చు ప్రపంచంలో, విచ్ ఆర్ యెట్ టు రీచ్ దట్ మెచ్యూరిటీ. కాకపోతే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం ఎట్లా వచ్చింది అంటే, అనుభవం బట్టి, అనుభవం చూసుకుందాం మన లైఫ్ అనుభవం. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత నాకు గుర్తున్నంత వరకు నేను నా ప్రపంచం, ఇప్పుడు నా గురించి నేనే మాట్లాడుకుంటున్నాను, నన్ను ఏ ప్రమాణం తీసుకోవట్లే, నా అనుభవమే నా ప్రమాణం. అట్లా తీసుకుని నేను మాట్లాడుతున్నప్పుడు వెనకాలకి వెళ్లి చూసుకుంటే గనక, నాకు గుర్తున్నంత వరకు లైఫ్లో నేనేం చూస్తుంటాను? నాకు పెరుగుతున్నప్పుడు చిన్నప్పుడు ఏవో కొన్ని అంశాలు గుర్తుంటాయి, ఆ అంశాలు బట్టి నా చిన్నతనం ఓహో ఇట్లా ఉంది అని. కానీ అవి కూడా మారిపోయాయి తర్వాత నాకేవో కొన్ని ఇన్సిడెంట్స్ లా వచ్చాయి. ఒక్క ప్రమాణం, ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన విషయం కాబట్టి అందరినీ జాగ్రత్తగా వినమని నేను చెప్తున్నాను. ఒక్క ప్రమాణం చూడండి మీరు, అప్పుడు కూడా దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు నేను అని అనుకున్నారు? ఇది ఎప్పుడు పోలేదు. ఆలోచించండి, అంటే మళ్ళీ ఒకసారి ఇది వినండి. చిన్నప్పుడు నేను ఒక అనుభవం వచ్చినా కూడా, అది ఎటువంటి అనుభవం అయినా కూడా, అంటే ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు ఏదో స్కూల్కి వెళ్తూ ఉండొచ్చు, స్కూల్ నేను ఏదో వెళ్లకుండా మానేసి అటు ఇటు వెళ్లి తిరిగి ఉండొచ్చు, ఇంట్లో అబద్దం చెప్పి ఉండొచ్చు, అదంతా జరుగుతున్నట్టు నా మనసులో ఇప్పుడు నేను ఒక సినిమాలా రీల్లాగా చూసుకున్నా కూడా, ఆ జరుగుతున్న విషయంలో అప్పుడు నా అనుభవం ఏముంది, నాకు అప్పుడు ఫీలింగ్ ఏముంది అంటే ఓహో వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఏ విధంగా నేను మిగతా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను, అప్పుడు కూడా నేను అన్న తత్వం అలాగే ఉంది, చిన్నప్పుడు కూడా అలాగే ఉంది, శరీరం పెరుగుతోంది కానీ అలాగే ఉంది అనేది ఇంకా కొంచెం వెనకాలకి వెళ్తే నాకు తెలియదు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనము అనుమానము అన్న ప్రమాణం తీసుకోవాల్సి వస్తుంది, విచ్ సైన్స్ ఆల్సో అగ్రీస్ ఇఫ్ యూ సీ. ఎందుకంటే ఇన్ఫరెన్షియల్ అంటారు, ఇన్ఫరెన్స్ అన్ని నీకు డైరెక్ట్ ప్రమాణంతో రావు, దొరకవు ప్రపంచంలో. నువ్వు ఒక 50 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద మౌంటైన్ ఉన్నావు, ఆ మౌంటైన్ దగ్గర నుంచి పొగొస్తోంది, అక్కడ పొగ ఏమీ లేకుండా అక్కడ పొగొస్తోంది అంటే అక్కడ మంటుంది అనే అనుమానం కదా. సో మంట ఉందా లేదా అన్న దానిపై అంత తర్కం అవసరం ఉంటుందా?
4: అవసరం
3: ఉండదు. ఎందుకంటే పొగ చూస్తే అంటే వేరేగా ఏదో దీనివల్ల వచ్చి ఉండొచ్చు అని, కానీ అట్లా మామూలుగా పొగ వస్తే గనక అది దీనివల్ల వస్తుంది అని, దీని అనుమాన ప్రమాణం అంటారు. అలాగే నువ్వు పొద్దున్న లేచావు, లేచినప్పుడు నువ్వు గనక డీప్ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు నీకు యాక్చువల్లీ ఏమైందో తెలియదు. పొద్దున్న లేచిన తర్వాత నువ్వేమంటున్నావు, నేను పడుకున్నా అంటున్నావా? నువ్వు నిజంగా పడుకున్నావా అంటే ఏం చెప్తావు? అంటే కలలు జరిగినంత వరకు నీకు కలగన్నానని తెలిసిన తర్వాత ఏదో డీప్ స్లీప్ లోకి వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు నిజంగా పడుకున్నావా, నువ్వేనా పడుకున్నది అని నేను ప్రశ్నలు వేస్తే నువ్వేం చెప్తావు, ఏం పిచ్చాడివా ఏంటి నేను లేచా కదా. సో నేను అన్నది ఎప్పుడు నీలో అదే విధంగా లేస్తోంది అనేది అనుభవైకం, కానీ అదేమీ ప్రమాణం కాదు. మొట్టమొదటి మన లైఫ్ ని మనం చూసుకుంటే ప్రతి సిచ్యువేషన్ను ఎంటైర్ వరల్డ్ ఈజ్ హ్యాపెనింగ్, ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీ రెఫరెన్స్ నుంచి అంతా చూస్తున్నావు, అంతా ఆలోచిస్తున్నావు, అంతా ఫీల్ అవుతున్నావు తప్ప వేరే రెఫరెన్స్ ఏమీ లేదు. పక్క వాళ్ళలోంచి నువ్వు ఆలోచించలేవు, నీ రెఫరెన్స్ లోంచి నువ్వు అంతా ఆలోచిస్తున్నావు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఇదే ద్రష్టలు ఋషులు చెప్పిన ఉపనిషత్తు వాక్యాల్లో వాళ్ళు చెప్పారు, సేమ్ థింగ్స్ చెప్పారు వాళ్ళు. సో ఇది డైరెక్ట్ గా వచ్చిన దాన్ని మీరు పట్టుకుని వెళ్ళండి, కాకపోతే వెళ్ళడానికి మీకు ఉత్సాహం రావడానికి ఒక గోల్, ఒక విజన్, దట్ ఈస్ వాట్ రిషీస్ గేవ్. ఇప్పుడు ఏంటంటే నాకు విజయవాడ ఇంతవరకు వెళ్ళలేదు, నేను విజయవాడకి ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాలి అంటే విజయవాడ ఉందో లేదో కూడా నాకు అనుమానం ఉందనుకో, ఇంకా నాకు జర్నీ చేయడానికి ఏమిటి ఉత్సాహం, మోటివేషన్? ఎవరో వెళ్ళమన్నారు, వెళ్ళండి అయ్యా 250 కిలోమీటర్లు బయలుదేరండి, మీరు వెళ్ళండి, వెళ్తే కనుక తప్పకుండా మీకు వస్తుంది ఏదో అన్నారు వాళ్ళు. కానీ ఆ విధంగా నాకు ఒక అనుమానం, ఒక నమ్మకం పెట్టుకుని వెళ్ళకపోతే అటు విజయవాడని ఎవరో ఒకళ్ళు నమ్మకం పోతే, హూ నోస్, ఐ విల్ బి వాకింగ్ టువర్డ్స్ ఢిల్లీ, ఐ విల్ బి వాకింగ్ టువర్డ్స్ కేరళ, హూ నోస్ వెదర్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ విజయవాడ. సో విజయవాడకి ఎవరు వెళ్లారో ఆ విజయవాడ వెళ్లిన వాళ్లు ఇది వెళ్లిన విధానం అని చెప్పినప్పుడు దాన్ని పట్టుకుని వెళ్లడం అనేది విఘ్నత అని మన పెద్దలు చెప్పారు.
4: సో అయితే మీరు బిలీఫ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, అంటే ఒక బిలీఫ్ పెట్టుకుని ఒక గోల్ పెట్టుకుని వెళ్లాలి అని. సో త్రూఅవుట్ కాన్వర్సేషన్ అంతా కూడా నేను అనే దాని చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ లో చూసుకుంటే ప్రతిదీ కూడా నేను నేను నేను అని అనుకుంటూ వెళ్తే
3: కనుక తప్పకుండా మీకు వస్తుంది ఏదో అన్నారు వాళ్ళు. కానీ ఆ విధంగా నాకు ఒక అనుమానం, ఒక నమ్మకం పెట్టుకుని వెళ్ళకపోతే అటు విజయవాడని ఎవరో ఒకళ్ళు నమ్మకం పోతే, హూ నోస్, ఐ విల్ బి వాకింగ్ టువర్డ్స్ ఢిల్లీ, ఐ విల్ బి వాకింగ్ టువర్డ్స్

కుంటూ వెళ్తుంటే, బికాస్ నా సంతోషం కోసం, నా సుఖం కోసం, నా ఫ్యామిలీ కోసం, ఇట్లా ప్రతిది నా జాబ్ కోసం, నా సెక్యూరిటీ కోసం, నా ఇంటి కోసం అని మాట్లాడుతున్నాం. బట్ పక్క వాళ్ళకి ఏంటంటే ఇదేదో సెల్ఫిష్ నేచర్ గా కనిపిస్తూ ఉంటాం. సో ఈ నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇజ్ ఇట్ ఎ సెల్ఫిష్ నేచర్ ఆర్ ఇస్ పార్ట్ ఆఫ్ యూ?

ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో విజయం అన్న అంశంపై శ్రీ కోట శివకుమార్ గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ గోపాలకృష్ణ, శ్రీ జగన్నాథ శర్మ, శ్రీ రఘుపోలా, శ్రీ సంతోష్. ఇది శివం డిజిటల్ స్టూడియో హైదరాబాద్ వారి సమర్పణ. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి విద్యాసంస్థల్లో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో అనంతపురం కళాశాల ప్రస్తుత విద్యార్థుల అనుభవాలను జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వామి విద్యాసంస్థలో చదువుకోవటం తమపై ఎటువంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు కొందరు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడటం కోసం బి కౌసల్యసాయి, ఎస్ హర్షిణి మనతో రేడియో సాయి స్టూడియోస్లో ఉన్నారు. వీరు ఇద్దరు అనంతపురం మహిళా కళాశాలలో ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మరి వారితో పరిచయ కార్యక్రమం మొదలు పెడదాము. కౌసల్య, మీ పరిచయాన్ని మన శ్రోతలకి వినిపిస్తారా?
1: తప్పకుండా మ్యామ్. మొట్టమొదటగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు నా నమస్కారాలు. నా పేరు కౌసల్య సాయి. నేను ఫస్ట్ ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్ అనంతపూర్లో చదువుతున్నాను. మాది నేను పుట్టపర్తికి దగ్గరైన బుక్కపట్నం నుంచి వచ్చాను. నేను ఈ అనంతపూర్ క్యాంపస్కి ఎలా వచ్చాను అంటే అది ఒక కోయిన్సిడెన్స్. నేను 2014 నా ఇంటర్మీడియట్లో ఒకరోజు చదువుకుంటూ ఉంటున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి ఏం చదువుతున్నావు అని అడగ నేను మెడిసిన్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. ఆ అక్క వచ్చి నువ్వు స్వామి ఇన్స్టిట్యూట్కి ఎందుకు ట్రై చేయకూడదు అని అడిగారు. నేను అన్నాను నాకు దైవం మీద అంత ఎక్కువ నమ్మకం లేదు, అందులో భజన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను అని చెప్పాను. అక్క అన్నారు అలా ఏం ఉండదు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్ నేర్పిస్తారు, ఒకసారి రాసి చూడు అని అక్క సజెస్ట్ చేశారు. నేను డిసింట్రెస్టెడ్గానే వెళ్ళి ఎగ్జామ్ రాశాను. అందులో చూడంగానే మొదటి పేరు నాదే ఉండింది. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత చిట్ పిక్ చేయగానే అక్కడ నువ్వు ఇక్కడికి రావడం నీ విల్ కాదు నా విల్ అని స్వామి చెప్పారు.
0: చాలా బాగుంది కౌసల్య. నువ్వు కోయిన్సిడెన్స్ అన్నప్పుడే నాకు ఒక సెంటెన్స్ గుర్తొచ్చింది, వెన్ వీ కెనాట్ సీ గాడ్ వీ కాల్ ఇట్ ఏ కోయిన్సిడెన్స్ అని. భగవంతుడు కనిపించినప్పుడు అది కోయిన్సిడెన్స్ అని అనుకుంటూ ఉంటాంట మనం. అదే స్వామి నీకు మెసేజ్ గా కూడా ఇచ్చారనమాట జాయిన్ అయిన ఫస్ట్ డే.
1: అవును,
0: వెరీ నైస్. మరి హర్షిణి ఎలా వచ్చిందో కూడా విందామా?
2: ఓం శ్రీ సాయిరామ్. యాక్చువల్లీ నాదెలా అంటే మేడం, సేమ్ యాక్చువల్లీ మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఇక ప్రశాంతంలో పనిచేస్తున్నారు. సో ఆయన మా డాడీకి చెప్పారు, మీ కూతురు 12th అలా కంప్లీట్ అయింది కదా, స్వామి ఇన్స్టిట్యూట్లో ఎందుకు ట్రై చేయకూడదు అంటే మా డాడీ ఓకే సార్ అప్లికేషన్ వేద్దాము అని చెప్పారు. నేను ఒకే ఆన్సర్ చెప్పాను మా డాడీకి, డాడీ నాకు మెడికల్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో నేను బీఎస్సీ కోర్స్ చేయను అని చెప్పాను. మేడం జస్ట్ ఒక అటెంప్ట్ చేయమని చెప్పారు. నేను సరే ఓకే అని చెప్పాను. అలా మేము ఫస్ట్ టైం భర్తీకి వచ్చాము. నా ఎంట్రన్సే ఫస్ట్ టైం మేము భర్తీకి వచ్చింది. ఫస్ట్ టైం మేము ఎక్స్పోజ్ అయింది భర్తీ బాబాకి. యాక్చువల్లీ మేము షిరిడి బాబా డివోటీస్ మా పేరెంట్స్. తర్వాత ఎగ్జామ్ రానికి వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ మిరాకల్ మ్యామ్. ఏమైందంటే ఎగ్జామ్ రానికి మెయిన్ గా హాల్ టికెట్ కావాలి. నేనేమనుకున్నాను మా డాడీ తీసుకొని వచ్చారు హాల్ టికెట్ అని అనుకున్నాను, మా డాడీ నేను తెచ్చాను అనుకున్నారు. సో హాల్ టికెట్ రూమ్ లోనే ఎండిపోయింది. తర్వాత ఇంకేంటి వచ్చిన తర్వాత ఇంకేమి ఎగ్జామ్ హాల్లే కలో చేస్తున్నారు. అప్పుడు రియలైజ్ అయ్యాను నా దగ్గర హాల్ టికెట్ లేదని. తర్వాత ఎలాగో హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయని ఎవరు అనేసి నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. అప్పుడే ఒక బ్రదర్ వచ్చారు. అతని ఫేస్ నాకు గుర్తులేదు కానీ హీ వాజ్ ఇన్ వైట్ అండ్ వైట్. సో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎఫ్ఎస్ఎన్ అని అడిగారు. అవును అని చెప్పాను. ఎవరిదో హాల్ టికెట్ పడిపోయింది చూడండి అని చెప్పారు. చూస్తే అది నా హాల్ టికెటే. తర్వాత నాకు ఒక డౌట్ అలాగే ఉండిపోయింది మేడం. ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను, ఇంకా నాకు ఆ డౌట్ అలాగే ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ బ్రదర్ ఏం చెప్పారంటే హాల్ టికెట్ పడిపోయింది అని చెప్పారు. బేసికల్ నేను హాల్ టికెట్ తీసుకురాలేదు. మా ఫాదర్ చెప్పారు నేను హాల్ టికెట్ తీసుకెళ్లదు, సో నేను తీసుకెళ్లదు, సో పడిపోయే అవకాశం లేదు. సో వెంటనే ఎగ్జామ్ అయిన వెంటనే లాడ్జ్కి వెళ్ళి చూసాము. బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ అక్కడ హాల్ టికెట్ కనపడింది. సో తర్వాత వెళ్లి వెతికాను ఎవరా బ్రదర్ అని. సో మా డాడీ చెప్పారు ఒక పర్పస్ ఉంది నీకు, అందుకని స్వామి ఆ రూపంలో వచ్చి నీకు హాల్ టికెట్ ఇచ్చారు అని. సో అలా నేను ఫస్ట్ స్వామి ఫోల్డ్ లేక్ అనేది వచ్చాను.
0: చాలా బాగుంది. పూర్వావతారం భక్తులు ప్రస్తుతావతారానికి ఆయన రప్పించుకున్నారనమాట స్వామి. మన స్వామి అవతారంలో ఇలాంటివి చాలా వింటూ చూస్తూ ఉంటాం కదా, మీకు కూడా ఎన్నో తెలుసుంటాయి కాలేజ్లో. సరే, మరి ఇప్పుడు ఇలా అడ్మిషన్ జరిగింది. ఇద్దరు కూడా హర్షిణి షిరిడి సాయి డివోషన్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తే, కౌసల్య స్వామి అంటే తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చింది, పైగా నాకు దేవుడన్నా భజనలన్నా పెద్దగా నచ్చదని చెప్పి కూడా వచ్చింది. మరి వీరిద్దరూ కాలేజ్లోకి వచ్చాక, అడ్మిషన్ అయ్యాక, హాస్టల్లో జాయిన్ అయ్యాక మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా గడిచింది, అది చెప్తారా?
1: మ్యామ్ ఫస్ట్ నేను హాస్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత సీనియర్స్ రోల్ చాలా బాగా నచ్చింది మ్యామ్. దే మేడ్ దట్ హాస్టల్ లైక్ ఎ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీగా మార్చేశారు మొత్తం అంతా. చాలా రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేశారు, బట్ స్టిల్ నాకు ఆ ఫీలింగ్ లేదు ఉండాలి అని. నేను ఒకసారి మా సీనియర్కి చెప్పాను, టుమారో మై ఫాదర్ ఈస్ కమింగ్ టు టేక్ మీ, వచ్చేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అక్క అని. అక్క నింది జస్ట్ ఒక 5 డేస్ ఉండి చూడు, నీకు వెళ్ళాలి అనిపిస్తే 5 డేస్ తర్వాత వెళ్ళిపో అని. సో ఫస్ట్ రోజు మా ఫస్ట్ డే ఇన్ అనంతపూర్ భజన్స్ లో కూర్చున్నాను, అందరూ భజన్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నాకు చప్పట్లు కొట్టాలని లేదు, ఫోటో వైపు చూడాలని కూడా లేదు. సో మా ఫ్రెండ్స్ ఇది దే అబ్జర్వ్ మీ అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి నన్ను క్లాస్ లో అడిగారు, ఎందుకు నువ్వు అంత మొండిగా ఉంటావు దేవుడి పట్ల? అలా లేదు, ఫస్ట్ నువ్వు ఆ ఫీలింగ్ పెంచుకుంటేనే దేవుడు కూడా నీ దగ్గరకు వస్తారు అన్నారు. నేను అన్నాను, నాకు ఈ ఫిలాసఫీ అంతా చెప్పకండి, నాకు నేను ఒకరు నమ్మాలంటే అది ప్రూఫ్, ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి అని చెప్పాను. సో నెక్స్ట్ రోజు మాకు బ్లాక్స్ ఉంటాయి, ఎంఎస్ఆర్ బ్లాక్ ఒక సైడ్ ఉంటుంది, స్టూడెంట్స్ అంతా ఒక సైడ్ కూర్చుంటారు. సో సడన్ గా నాకు ఆ స్వామి ఫోటో వైపు చూశాను. చూసిన తర్వాత ఒక సీనియర్ షీ వాజ్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ తబలా. సో ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ అబౌట్ లైక్ ద వే షీ ప్లేడ్, నాకు చాలా నచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్. సో నేను అప్పుడు స్వామి ఫోటో వైపు చూసి, ఓకే ఒక డీల్ స్వామి, ఒక డీల్, ఇప్పుడు మేము మిమ్మల్ని నమ్మాలి అంటే, నేను నమ్మాలి అంటే నేను ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ లో సెలెక్ట్ అవ్వాలి. అది ఏవేనో నాకు తెలీదు. ఇక్కడ ఇంకొకటి ఇదేంటంటే, ఒకటి ట్రిక్ ఏంటంటే, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, ఒక్కసారి ఆడిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసేకుండదు. సో నేను అన్నాను స్వామికి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెలెక్షన్స్ గాట్ ఓవర్ బట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ మీ, ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఇన్ పర్తి. సో నేను స్వామికి అంటూనే ఉన్నాను, స్వామి ప్లీజ్ ఎలాగైనా కానీ. సో నేను వెళ్ళి సీనియర్స్ ని కనుక్కున్నాను, వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్పారు, ఆల్రెడీ సెలెక్షన్స్ అయిపోయాయి, కుదరదు తీసుకోవడం కుదరదు అన్నారు. బట్ నాకు ఆ ఫోర్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ డివైన్ ఫోర్స్ అన్నట్టు, బట్ దట్ ఫోర్స్ ఆ ఫీలింగ్ నాలో స్ట్రాంగ్ చేసింది, అంటే నీకు వస్తుంది ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావని. ఆ ఫీలింగ్ అలానే ఉండిపోయింది నాలో 1 ఇయర్ మొత్తం అంతా అలానే ఉండిపోయింది. బట్ స్టిల్ నేను ఆ ఫీలింగ్ వదిలేదు, ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను అని. మా ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళంతా వదిలే ఇంకా సెలెక్ట్ అవ్వవు అన్నారు. నేను అన్నాను, లేదు నా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, నాకు ఆ ఫీలింగ్ ఉంది అనేది ఫోర్స్, ఆ వెనుక నుంచి ఏదో ఒక ఫోర్స్ చేస్తుంది నేను. సో నెక్స్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ సెకండ్ ఇయర్, దే కాల్ మీ, వన్ ఆఫ్ ద గర్ల్ షీ గాట్ బ్యాక్ పెయిన్, సో వీ వాంట్ అనదర్ గర్ల్ టు రీప్లేస్ హర్. బేసికల్లీ ఇట్ నెవర్ హ్యాపెన్స్ దట్ రీప్లేసింగ్ అ గర్ల్. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే, నేను సెలెక్ట్ అవ్వడం ఇంకొకటి. సో నేను నాతో పాటు ఒక 3 మెంబర్స్ వెళ్ళాము, వాళ్ళందరూ ఆడిషన్స్ తీసుకున్నారు. అక్క అన్నారు, నువ్వు చాలా బాగా క్లాప్ చేసావు, మ్యూజిక్ సెన్స్ ఉంది, సో నిన్ను సెలెక్ట్ చేస్తున్నాం అని. ఆ రోజు చిట్ తీస్తే యువర్ మై ఇన్స్ట్రుమెంట్ ఇన్ యూస్, నా కళ్ళలో నిజంగా ఏడుపు వచ్చేసింది. నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, నాలో దైవంని పెంచిన స్వామికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ద ఫస్ట్ కనెక్షన్ టు గాడ్, త్రూ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ కనెక్టెడ్ టు హిమ్ అ లాట్.
3: చాలా బాగుంది, బ్యూటిఫుల్. మరి హర్షిణి కూడా ఎలా కనెక్ట్ అయింది స్వామికి? హర్షిణి ఎక్స్పీరియన్స్ ఏంటి కాలేజ్ లో, తన ఇంప్రెషన్స్ ఏంటి, ఇవి కూడా విందాం.
2: ఎస్ మ్యామ్, యాక్చువల్లీ మ్యామ్ అడ్మిషన్స్ అయిపోయాయి, సో ఇంకా హాస్టల్కి వెళ్తున్నాము. వెళ్ళిన వెంటనే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ని చూశాను మ్యామ్, ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో నేను అప్పుడు కొంచెం ఇంగ్లీష్ లో చాలా పువర్ గా ఉండేదాన్ని మ్యామ్. సో అంతా నార్త్ వాళ్ళు, తర్వాత డార్జిలింగ్ గర్ల్స్ చాలా మంది వచ్చారు. కాస్త భయం వేసింది నాకు, అడ్జస్ట్ అవుతానా, ఉండగలుగుతానా ఇక్కడ అని నాకు చాలా భయం వేసింది. కానీ తర్వాత ఓకే యువర్ ఇన్ A16, ఒక రూమ్ నెంబర్ చెప్పారు నాకు. ఫస్ట్ నన్ను ఒక సీనియర్ వెల్కమ్ టు హోమ్ సిస్టర్ అన్నారు. సో అది కొంచెం నాకు ఇంప్రెషన్, చాలా మంచి ఇంప్రెషన్ మ్యామ్, ఇలా కూడా వెల్కమ్ చేస్తాను. తర్వాత యాజ్ డేస్ పాస్ నాకు సీనియర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో మారిపోయారు. ఎనీ ప్రాబ్లమ్, ఎనీ టైం ఏదైనా కానీ, డోంట్ వరీ, స్వామి ఇస్ దేర్, హీల్ టేక్ కేర్, జస్ట్ నువ్వు నీ వరీస్ చెప్ప ఆయనకి, అంతా ఆయన చూసుకుంటారు. ఈ ప్రాబ్లమే కాదు మ్యామ్, ఏదైనా చెప్పినా కానీ మంచి రెస్పాన్స్. తర్వాత నన్ను వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మ్యామ్, అది ఇవే అవే అని కాదు, అన్ని విషయాలు ఏం అడిగినా బాగా హెల్ప్ చేయడం. కానీ తర్వాత ఇక్కడ రూల్స్, మన హాస్టల్ రూల్స్ కంప్లీట్ డిఫరెంట్ మ్యామ్, అండ్ కంపేర్ టు అదర్ హాస్టల్. అండ్ ఇక్కడ రూల్స్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో చేయాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుంది, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్స్, తర్వాత నువ్వు నేను కండక్ట్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఏదైనా ప్రాబ్లం రాని భయపడకు, జస్ట్ యూ హ్యావ్ వన్ సోర్స్, జస్ట్ గో అండ్ అప్రోచ్ హిమ్. అలా చేసి నన్ను చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సీనియర్స్. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు స్వామి, అంత మంచి సీనియర్స్ నాకు ఇచ్చినందుకు. అండ్ దేవర్ ఈక్వల్ టు మై పేరెంట్స్ మ్యామ్ అనే విషయంలో.
3: హర్షిణి, ఇప్పుడే నువ్వు అన్నావు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చినా భయపడకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి, అన్ని సీనియర్స్ నుంచి సజెషన్స్ నీకు చాలా నచ్చాయి అని. వీటి వల్ల ఈ స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యాక మీ ఇద్దరిలో, ఇద్దరిని అడుగుతున్నాను సేమ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో మీకు తెలిసి వచ్చిన పర్సనల్ చేంజెస్, ఒకసారి స్వామి మన లైఫ్లోకి ఎంటర్ అయ్యాక మనం మారిపోతాం, అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి ఆ మార్పు మనకు తెలుస్తుంది, ఇంకొకసారి మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకి మనలో మార్పు తెలుస్తుంది. అటువంటి పాజిటివ్ చేంజ్ మీలో పర్సనల్ గా వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అది మీరెలా తెలుసుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎలా తెలుసుకున్నారు, దాని రియాక్షన్ ఎలా ఉంది చెప్తారా?
1: ఎస్ మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ నేను ఎలాంటి స్టూడెంట్ అంటే ఎక్కడున్నా కూడా నాయిస్ చేస్తాను మ్యామ్, ఎక్కడున్నా చాలా ఇన్డిసిప్లైన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇన్ ద మేకింగ్ నాయిస్ అన్నది. లైక్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు మేక్ నాయిస్, మేక్ ఫన్ ఎవ్రీ టైమ్. సో ఒక్కసారి భజన్స్ లో ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత, నా ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పీరియన్స్ తర్వాత, నేను భజన్స్ కనెక్ట్ అవ్వడం, స్వామి కనెక్ట్ అవ్వడం ఓన్లీ త్రూ భజన్స్ మెడిటేషన్. సో నేను భజన్స్ చప్పట్లు చాలా మారిపోయాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా మాట్లాడడం తగ్గించేసేసాను. మా మమ్మీ అన్నారు ఎందుకు ఎప్పుడు ఎక్కువ అలర్ట్ చేస్తుంటావు, ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుంటావు, ఏం మాట్లాడట్లేదు అంటే, నేను అన్నాను త్రూ డిసిప్లైన్ ఐ మెయింటైనింగ్ దట్ పీస్. మా మమ్మీ ఒకేసారి షాక్ లో ఉంది, నువ్వు ఇంత అల్లరి చేస్తావు అసలు ఎలా అంత సైలెంట్ అయిపోయావు అన్నారు మా మమ్మీ. నేను అన్నాను లేదు, నాకు అక్కడ చాలా నేర్పించారు, ఆ హాస్టల్ చాలా నేర్పించింది, స్వామి చాలా నేర్పించారు. డిసిప్లైన్ విషయానికి వస్తే ఫుల్ డిసిప్లైనరీ గా చాలా మారిపోయాము. ఇంకొకటి ఏంటంటే హార్డ్ వర్క్. బిఫోర్ ఐ నెవర్ యూస్ టు డూ హార్డ్ వర్క్. లైక్ వెన్ ఐ కేమ్ ఇన్ టు దట్ హాస్టల్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ స్టడీస్, ఎవ్రీథింగ్, హౌ టు మెయింటైన్ ద టైమ్ మేనేజ్మెంట్, ఎస్పెషల్ అట్ హోమ్. ఈవెన్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఎప్పుడు 5 o'clock లేపుతుంది, నేను ఇంటి దగ్గర కూడా ఇప్పుడు 5 o'clock లేయడం స్టార్ట్ చేశాను మ్యామ్. ఆ అలవాటు అయిపోయింది మొత్తం. సో 5 o'clock లేయడం, నా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ టైం వేస్ట్ చేయకూడదు, మమ్మీకి హెల్ప్ చేయాలి, మొత్తం అన్ని వాల్యూస్ నేర్పించింది.
2: యాక్చువల్లీ నా లైఫ్ లో కూడా సిమిలర్ ఏ మ్యామ్. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ పూజ అంతా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎలా అంటే షిడి బాబాకి షేజారతి అలా టైం ఇంటర్వెల్స్ పెట్టి హారతి ఇస్తూ ఉంటారు. అప్పుడు నేను అంతా పట్టించుకునేదాన్ని కాదు మేడం, అంటే బిఫోర్ కమింగ్ టు ఏటీపీ. మమ్మీ ఇలా పూజ చేస్తుంటే వచ్చి కూర్చోవచ్చు కదా అంటే కూడా, లేదు మమ్మీ నువ్వు చేసుకో పూజ అని చెప్పి టీవీ వాల్యూమ్ పెట్టేది, సిస్టర్తో ఫైటింగ్ అలా అంతా చేసేదాన్ని. అండ్ మార్నింగ్ 8 తర్వాత లేచేదాన్ని, అలా అంతా చేసేదాన్ని. తర్వాత ఈ ఫస్ట్ వెకేషన్స్ కి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు ఫస్ట్ లేసి అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసుకుని స్వీపింగ్ అంతా చేసిన తర్వాత మా మమ్మీ, ఓ ఇంకా స్వీపింగ్ చేయాలంటే మా డాడీ ఆల్రెడీ హర్షిని చేసేసింది అని. తర్వాత పూజ చేస్తూ ఉంటే టీవీ ఆఫ్ చేసి వచ్చి మమ్మీ పక్కన కూర్చొని హారతిస్తుంటే క్యాంఫర్ ఇవ్వడము, ఏదైనా బుక్స్ ఇవ్వడము. తర్వాత మమ్మీ ఒకరే కుక్ చేసేటప్పుడు వెళ్ళి హెల్ప్ చేయండి ఎందుకు చూసి మా పేరెంట్స్ ఫుల్ షాక్. తర్వాత సిస్టర్ అనుకున్నారు, నా సిస్టర్ అనుకుంది ఎలాగో ఇదంతా హెల్ప్ అంతా చేస్తుంది మా అక్క, కానీ నాతో గొడవ పడడం మాత్రం మానద్దు అని. సో మేము చాలా గొడవ పడంటే మొబైల్ అండ్ రిమోట్ మ్యామ్ అప్పుడు. సో తను ఛానల్ పెట్టుకుంది, ఇంకా నాతో గొడవ పడుతుంది అనుకుంది. సో నాకు నచ్చిన ఛానల్ ఏదో పెట్టింది, ఇట్స్ ఓకే నువ్వు చూసుకుంటే. నా సిస్టర్ కూడా షాక్, నీలో ఇంత చేంజా, ఫస్ట్ వీక్ జస్ట్ 6 months ఇంత చేంజా. మా డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్, బయట గర్ల్స్ ఎలా ఉన్నారు కానీ నువ్వు ఇలా ఉండేదాం, ఇప్పుడు ఇలా అయ్యావు, దే వర్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీన్. ఈవెన్ మా రిలేటివ్స్ కూడా అంతే, మా పిల్లలు ఎంత అల్లరి చేస్తారు కానీ హర్షిని కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది అప్పటికి ఇప్పటికి, అంత హెల్ప్ చేయడం కానీ అందరినీ బాగా చూసుకోవడం. మ్యామ్ మా గ్రాండ్ మాకి ఎవరు ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు కాదు మ్యామ్, సో నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ఆమె కూడా ఏడ్చేది మ్యామ్, చూడు ఎంత నాకు ఇంతమంది మన నీకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఎవరు నాకు అడదు కానీ నువ్వు ఇంత మార్పు. సో ఎవ్రీవన్ ఐ కంప్లీట్లీ హ్యాపీ మ్యామ్. అలా చూసింది
1: మెయిన్ గా చెప్పాలంటే హాస్టల్ హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్, అడ్జస్ట్మెంట్ చాలా నేర్పిస్తుంది మ్యామ్. ఈ అడ్జస్ట్మెంటే మన లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది. అడ్జస్ట్మెంట్ మ్యాటర్కి వస్తే ఏటీపీ హాస్టల్ తప్ప ఇంకేది ఉండదు.
2: ఇన్ ద సేమ్ వే డిసిప్లిన్ మ్యామ్, ఏ మేబీ వేరే కాలేజ్ లో ఎడ్యుకేషన్, కొన్ని ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ గా ఉండొచ్చు మ్యామ్, కానీ మన ఇన్స్టిట్యూట్ ఎలా డిఫరెంట్ అంటే విత్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తో పాటు హ్యూమన్ వాల్యూస్ కూడా నేర్పిస్తున్నాం, ఇది ఎక్కడా ఉండదు మ్యామ్. ఇన్ దట్ కేస్ వీఆర్ రియల్లీ లక్కీ మ్యామ్.
3: డిసిప్లిన్ ని ఫాలో అయ్యే విధానంలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది హర్షిణి. ఎక్కడైనా చూస్తే డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారు స్టూడెంట్స్ అంటే అయి తీరాలి కాబట్టి, వారికి వాళ్ళకి వేరే అవ్వకపోతే పనిష్మెంట్ వస్తుందనే భయంతో. బట్ వేరే అనంతపురంలో డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవుతారంటే స్వామికి ఇష్టం కాబట్టి. మీరు ప్రేమతో చేస్తున్నారు కాబట్టి చేస్తున్నందుకు మీకు కష్టం అనిపించదు, దాని ఎఫెక్ట్ కూడా 100 times బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇప్పుడే మీ లెక్చరర్స్ అనంతపురం లెక్చరర్స్ వచ్చి రేడియో సాయి వాళ్ళతో మాతో కొంచెం టైం స్పెండ్ చేసి అద్భుతమైన అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నారు మన శ్రోతలందరితో. అటువంటి గురువుల దగ్గర చదువుకుంటున్న మీరు ఇలా మాట్లాడటం నాకు ఏమి ఆశ్చర్యంగా అనిపించడంలా, బహుశా వాళ్ళకంటే ముందర మిమ్మల్ని కలిసి ఉంటే ఆశ్చర్యపోయేదాన్నేమో, ఇప్పుడైతే అలా అనిపించట్లేదు. మీ గురువుల ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితంలో కాని, మీరు జీవించే పద్ధతిలో గాని, మీ ఆలోచన ధోరణిలో గాని, ద లైన్ ఆఫ్ థాట్, ద వే యూ థింక్, ద వే యూ లివ్ యువర్ లైఫ్, వీటిల్లో ఎంత మట్టుకు ఉంది వాళ్ల ఇన్ఫ్లుయెన్స్, ఏ విధంగా ఉంది అనేది చెప్పగలరా?
1: తప్పకుండా మ్యామ్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మ్యామ్. యాక్చువల్లీ ఒకసారి మా టీచర్, వన్ ఆఫ్ మై టీచర్, షీ కేమ్ టు ద క్లాస్ అండ్ వీ ఆల్ ఆర్ మేకింగ్ నాయిస్ అండ్ వీ ఆల్ ఆర్ వేస్టింగ్ టైమ్ ఆల్సో. సో మ్యామ్ వచ్చారు, మ్యామ్ అన్నారు, మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు కదా, స్వామి ఒకసారి ఏమన్నారు తెలుసా అన్నారు మ్యామ్. మేము అన్నాం మాకేం తెలియదు మ్యామ్ అన్నారు. ఒకసారి ఒక టీచర్ లేట్ గా రావడం స్వామి గమనించారు. సో స్వామి ఆ టీచర్ దగ్గరికి వెళ్లి ఎందుకు లేట్ గా వచ్చావని అడిగితే ఆమె అన్నారు, స్వామి ఓన్లీ 5 మినిట్సే కదా లేట్ గా వచ్చామన్నారు. స్వామి అన్నారు క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత అని అడిగారు. స్వామి 15 మెంబర్స్ అంటే ఓకే 15 x 5 చెయ్యి అన్నాను. 75 మినిట్స్ వేస్ట్ అయింది నీ వల్ల మొత్తం స్టూడెంట్స్ అందరికీ అని. సో మ్యామ్ ఈ ఇన్సిడెంట్ చెప్పిన వెంటనే మేము వీకేం అవతార్ అలాంటి స్వామి టైం గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మేమెంత వేస్ట్ చేసాం టైం ని అనిపించింది. చాలా రిగ్రెట్ అయ్యాం మేము ఆ రోజు నుంచి. ఆ రోజు నుంచి టిల్ నౌ ఈ రోజు దాకా ఏదో ఒక పని చేస్తుంటాం మేము, టైం మాత్రం వేస్ట్ చేయం. ఈవెన్ ఇఫ్ వి గెట్ లీజర్ టైమ్ ఆల్సో విల్ బి సింగింగ్ భజన్స్, విల్ బి చాంటింగ్ సాయిరామ్ అండ్ ఆల్, విల్ బి టెల్లింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు అదర్ ఫ్రెండ్స్ అండ్ విల్ టెల్ దెమ్, విల్ ఆస్క్ దెమ్ యూఆర్ ఫ్రమ్ స్వామి బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్, విల్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇఫ్ వి గెట్ లీజర్ టైమ్. సో టీచర్స్ రోల్ చాలా ఉంది మ్యామ్. నిజంగా చెప్పాలంటే టీచర్స్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ మదర్స్.
2: మ్యామ్ నా లైఫ్ లో ఎలా అంటే, యాక్చువల్లీ మ్యామ్ మాకు వచ్చే ఈచ్ టీచర్ మ్యామ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు తర్వాత ఎండ్ చేసే ముందు మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మ్యామ్. యాక్చువల్లీ మా టీచర్స్ మాకు ఎలా చెప్తున్నారో అలా వాళ్ళు స్వామి ద్వారా విన్నారు. సో ఇది వాళ్ళ లైఫ్ లో చాలా ఇంప్లిమెంట్ అయింది మ్యామ్. సో స్టార్టింగ్ గర్ల్స్ ప్లీజ్ మైండ్ సైలెన్స్ మెయింటైన్ చేయండి, డిసిప్లిన్ ఫాలో అవ్వండి అంటే మాకందరికీ అంత తెలిసేది కాదు మ్యామ్. ఎందుకు ఎప్పుడు సైలెంట్ సైలెంట్ అంటారు అని అనుకునే వాళ్ళం. కానీ తర్వాత సీ గర్ల్స్ స్వామి లైక్ సైలెంట్, ఆయన ఎలా నడిచేవారంటే సౌండ్ కూడా వచ్చేది కాదు. తర్వాత ఆయనకి డైనింగ్ హాల్, స్వామికి డైనింగ్ హాల్ సైలెంట్ గా ఉంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే ఈ పని స్వామికి నచ్చుతుంది అని చెప్తారో మ్యామ్ అప్పుడు స్ట్రిక్ట్లీ మేము ఫాలో అయిపోతాం మ్యామ్. కొన్ని యాక్చువల్లీ అంటారు మ్యామ్ రూల్స్ ఫాలో అవ్వడం చాలా డిఫికల్ట్ అని, బట్ ఎనీథింగ్ వి డూ విత్ లవ్ ఇట్స్ ఈజీ మ్యామ్. ఏది డిఫికల్ట్ కాదు మ్యామ్. ఒకసారి మేము లవ్ తో చేస్తున్నామంటే అందులోనూ ఇంకా స్వామి పైన లవ్ ఉంది మనకు. ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎప్పుడు మనకు డిఫికల్ట్ కాదు మ్యామ్. తర్వాత ఒకసారి మా మ్యామ్ చెప్పారు మ్యామ్, యాక్చువల్ గా ఒక చైనీస్ డివోటీ మ్యామ్, ఇది యాక్చువల్లీ విభూతి స్పెషల్. నాకు ఎప్పుడు మా సీనియర్స్ చెప్పారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, జస్ట్ స్వామికి చెప్పేసలు, ఆయన స్వామి అని కన్సిడర్ చేయకు, మనలో ఒక మెంబర్ అని కన్సిడర్ చేసి ప్రతిదీ ఆయనకు చెప్పేసి వెళ్ళు అని చెప్పారు మ్యామ్. సో నేను అనుకున్నాను ప్రతిసారి ఎందుకు విభూతి అంత పెట్టుకోవాలని. సో అది అలాగే థింక్ చేస్తూ క్లాస్కి వెళ్ళాను. నెక్స్ట్ క్లాస్ అవేర్నెస్ క్లాస్ ఉండింది మ్యామ్. సో అక్కడ అవేర్నెస్ చేస్తూ మ్యామ్ చెప్పారు, ఓకే ఇంకా క్లాస్ 5 మినిట్స్ లో అయిపోతుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను. ఒక చైనీస్ డివోటీ మ్యామ్, అక్కడ ఏదో సంథింగ్ అప్పుడు వార్ జరుగుతుంది మ్యామ్, ఇది అప్పటి కాలంది. సో ఆయన వార్ చేస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉన్నారు మ్యామ్. సో ఒక్క బాంబ్ పడితే ఆ సరౌండింగ్స్ మొత్తం డెమాలిష్ అయిపోతున్నాం, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆయన వార్ చేస్తూ భయపడ్డారు నా ఫ్యామిలీకి ఏమైపోతుంది అని. తర్వాత ఆయన అనుకున్నారంట, ఏం కాదు నా ఫ్యామిలీ స్వామి ప్రొటెక్షన్ లో ఉంది అని. తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ కిడ్ ఇంట్లోనే ఉన్నారు, వార్ జరుగుతుంది లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు మేడం. తర్వాత ఏమైంది, ఎవరో ఒక ఆయన వచ్చి సంథింగ్ వైట్ పౌడర్ ఏదో ఇచ్చారంట. ఆమె అడిగింది ఎందుకు ఈ వైట్ పౌడర్ అని చెప్పారు, ఎందుకు, నేను తర్వాత మీకు అవన్నీ చెప్తాను డీటెయిల్స్. జస్ట్ వైట్ పౌడర్ ని మీ ఇంటి చుట్టూ వేసి మీరు లోపల ఉండండి అని చెప్పారంట మ్యామ్. తర్వాత ఆమె ఎందుకు చెప్పారో తెలియదు, అలా చేసి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కాసేపు బయటకు వచ్చారు మ్యామ్, సరౌండింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది మ్యామ్. ఈవెన్ ఆ సింగిల్ హట్ కూడా లేదు, ఒక హౌస్ కూడా లేదు, కానీ వీల్ది మాత్రం ఈవెన్ రూఫ్ కూడా షేక్ కాకుండా అలాగే ఉంది. సో నాకు అసలు నేను అడగలేదు మ్యామ్ ని క్వశ్చన్, జస్ట్ అనుకున్నానంతే. సో స్వామి నా క్వశ్చన్ అనుకుని అలా మ్యామ్ ద్వారా నాకు ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాగే ప్రతిసారి మా క్వశ్చన్స్ అంతా టీచర్స్ చెప్పకుండా ముందే స్వామి అర్థం చేసుకుని ఆయన అవేర్నెస్ క్లాస్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ క్లాసెస్, ఏదో ఒక రూపంలో మాకు వచ్చి ఆన్సర్స్ చెప్పాము. ఇలా మాకు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్ గా, అండ్ టీచర్స్ కి స్టూడెంట్ కి బయట బాండ్ ఎలా నాకు తెలుసు మ్యామ్, ఇక్కడ మాత్రం ఒక మదర్ అండ్ డాటర్ మ్యామ్, ఐ కెన్ టెల్ స్ట్రాంగ్ బాండ్ మ్యామ్ యాక్చువల్గా. సో ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా వీఆర్ వెరీ ఫ్రీ టు ఆస్క్ టీచర్స్, అండ్ ఈవెన్ దే ఆర్ వెరీ ఆల్వేస్ రెడీ టు సాల్వ్ అవర్ క్వశ్చన్స్.
3: అంటే ఏదైనా సరే ఒకసారి మనం చేసి చూపిస్తే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందంటారు. మరి మీకున్న గురువులందరూ కూడా స్వామి దగ్గర నుంచి స్వయంగా నేర్చుకున్న విలువల్ని వాళ్ళ జీవితాంతం ఆచరిస్తూ వస్తున్న వాళ్ళు కాబట్టి, అటువంటి వాళ్ళని చూస్తూ వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉన్న మీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది ఉండడంలో పెద్దగా అదేమీ దట్స్ నాట్ స్ట్రేంజ్, విశేషమేమీ కాదేమో. సీనియర్ స్టూడెంట్స్ అంటూ చాలాసార్లు చెప్పారు ఇద్దరు మీరు, సీనియర్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నామని, వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారని. సో సింపుల్ గా ఇన్ వన్ సెంటెన్స్ చెప్పగలిగితే మీరు, ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్, మీ సీనియర్స్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, ఒక్క విషయం చెప్పండి. మీరిద్దరు మీ సీనియర్స్ నుంచి నేర్చుకున్న ఒక విషయం,
1: హెల్ప్ మ్యామ్, హెల్పింగ్ అదర్స్
2: మ్యామ్, లవింగ్ అండ్ హెల్పింగ్
1: మ్యామ్. ఇఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బయట యూనివర్సిటీ హాస్టల్స్ లో ఒక అమ్మాయికి బాగలేదు అంటే పట్టించుకునే రోజులు కావు మ్యామ్ ఇవి, ఎవరు పని వాళ్ళు చూసుకునే రోజులు ఇవి. కమింగ్ టు ఏటీపీ, ఒక అమ్మాయి సిక్ అయిందంటే ఇట్స్ నువ్వు ఫ్యామిలీ గురించి కూడా, యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా మమ్మీ మమ్మీ ఉంటే బాగుంటుంది, డాడీ ఉంటే బాగుంటుంది, అస్సలు ఆ థాట్ కూడా రాదు మ్యామ్. అంత లవ్తో సీనియర్స్ చూసుకుంటారు మ్యామ్, అంత టేక్ కేర్ ఆఫ్, చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్. అది క్యూర్ అయ్యేదాకా వాళ్ళు మాతోనే ఉంటారు మ్యామ్. ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత పెద్ద డిసీజ్ అయినా సరే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది మ్యామ్.
2: యాక్చువల్లీ మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మ్యామ్. సో ఇప్పుడు బేబీకి బాగలేదు, అప్పుడు మదర్ ఏం చేస్తారు, ఓ బేబీకి ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఫాదర్కి ఫోన్ చేసి జస్ట్ మెడిసిన్స్ తెమ్మంటారు. ఇక్కడ మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, ఓకే ఈరోజు మన జూనియర్ సిక్ ఉంది, నువ్వు మెడిసిన్స్ తీసుకురా, నువ్వు ఫుడ్ తీసుకురా, అలా అక్కడ అప్పుడప్పుడు ఆర్గనైజ్ అయిపోతున్నాం. నువ్వు తిన్నావా, మెడిసిన్స్ వేసుకున్నావా, ఈచ్ అవర్ ఏమో లీజర్ అవర్ వస్తే చాలు మ్యామ్, వచ్చేసి ఎలా ఉన్నావు ఎలా మ్యామ్. ఎవరైనా బాగాలేకపోతే జస్ట్ ఒక మాట చాలు మ్యామ్, మెడిసిన్స్ కూడా వర్క్ చేస్తా నాకు తెలియదు కానీ ఎలా ఉన్నావు, సరిపోతుంది, ఏం కాదు, ఇలా కొంచెం ధైర్యం మాటలే చాలు మ్యామ్, అదే క్యూర్ చేసేస్తుంది. అండ్ తర్వాత ఇంకా మా సీనియర్స్ ఎలా అంటే మ్యామ్, యాక్చువల్గా అది యాక్చువల్లీ చెప్పలేను మ్యామ్, ఏదైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ రెడీగా ఉండేవారు మ్యామ్, ఇంక్లూడింగ్ రూమ్ మేట్స్ ఎవ్రీ వన్ మ్యామ్. సో జస్ట్ మీరు అడగాలంటే ద ఆల్వేస్ హెల్ప్ఫుల్. అండ్ తర్వాత ఇది బయట కాలేజ్ ఎలా డిఫరెంట్ అంటే, ఒక కొత్త జూనియర్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ లో 3 మెంబర్స్ ఉన్నారు మ్యామ్, కొత్త జూనియర్ వస్తే తను ఎలా ర్యాగింగ్ చేయాలని చూస్తారు బయట కాలేజ్. మనది డిఫరెంట్ మ్యామ్, ఇట్స్ ఈక్వల్ టు కేరింగ్ మ్యామ్, అక్కడ ర్యాగింగ్ ఉంటే మన దాంట్లో ఫుల్ కేరింగ్ అండ్ లవింగ్ ఉంటుంది.
1: దే విల్ ర్యాగ్ మ్యామ్ విత్ లవ్. మ్యామ్ వన్ మోర్ థింగ్, ఒక 1% స్ట్రాంగ్ అయ్యారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ స్వామి, దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ ద సెకండ్ రీజన్, ఇఫ్ అ గర్ల్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్ మీన్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ సీనియర్స్, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ లైక్ దాట్ మ్యామ్.
3: వెరీ నైస్, చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ వింటుంటే. ఇద్దరు కూడా స్వామి అంటే ఎక్కువగా తెలియని కుటుంబాల నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మరి ఈ రోజు 2015 లో జాయిన్ అయ్యారు కదా మీరు, ఇప్పుడు ఇది 2018, మూడు సంవత్సరాలు జరిగింది. ఈ రోజు మీ జీవితంలో స్వామి పాత్ర ఏంటి, వాట్ ఈస్ ద రోల్ దట్ స్వామి ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? 3 సంవత్సరాల క్రితం స్వామి అంటే ఎవరో తెలియకుండా అనంతపురంలో జాయిన్ అయిన మీరిద్దరు, స్వామికి ఈ రోజు మీ జీవితంలో ఏ, వాట్ ఈస్ ద ప్లేస్ దట్ యు హెడ్ గివెన్ టు స్వామి ఇన్ యువర్ లైఫ్, అండ్ వాట్ ఈస్ ద రోల్ హీ ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే?
1: మ్యామ్ రోల్ మీన్స్ ఐ కెనాట్ గివ్ అ రోల్ టు స్వామి మ్యామ్, బికాస్ స్వామి అండ్ మై సెల్ఫ్ బికమ్ దట్ మచ్ క్లోజ్ దట్ నన్ ఆఫ్ ఎస్ కెన్ సపరేట్, ఇట్స్ అన్డివైడబుల్ మ్యామ్. ఇట్స్ రియలీ రోల్ అంటూ పర్టికులర్ గా ఇవ్వలేను మ్యామ్ నిజంగంటే, ఎందుకంటే ఆ రోల్ కి మించి స్వామి రోల్ ఉంది, ఆ రోల్ కి మించి స్వామి ప్లే నా హార్ట్ లో ప్లేస్ ఉంది మ్యామ్. రోల్ అయితే సపరేట్ గా ఇవ్వలేను మ్యామ్, నేను స్వామికి రోల్ ఇవ్వాలి అంటే ప్రతి దాంట్లోనే స్వామిని తలుచుకుంటాను, నా ఫ్రెండ్ స్వామి, మదర్, ఫాదర్, సిస్టర్, ఎవ్రీథింగ్. సో పర్టికులర్ గా రోల్ అంటే ఎలా చెప్పలేను మ్యామ్.
2: మ్యామ్ ఇంకా నా విషయంలో అయితే ఒకప్పుడు స్వామి అంటే ఏమో తెలీదు, కానీ ఇప్పుడు స్వామి నాకు అన్ని. తర్వాత హీఈస్ మై రోల్ మోడల్ మ్యామ్, అండ్ హీఈస్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ యాక్చువల్లీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుందంటే మ్యామ్, సెల్ఫ్లెస్ లవ్ మ్యామ్. ఎంతమంది డాటర్స్ కి అయినా ఫాదర్ లా ఉన్నారు మ్యామ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆయన ద్వారా నేర్చుకుందంటే మనం కూడా అలా లవ్ అందరినీ లవ్ చేయాలి, అందరికీ సర్వ్ చేయాలి అనేది మ్యామ్. ఆయన ఎంత పెద్ద వ్యక్తి కానీ ఒకసారి కానీ మన లెవెల్ లో థింక్ చేసి అందరినీ డాటర్స్ లా, మనం ఒకవేళ ఎవరైనా డివోటి స్వామిని ప్రేమించకపోయినా ఆయన త్రూ లవ్ వాళ్ళని ఇచ్చేసుకునేవారు. సో స్వామి చెప్తున్నారంటే వెల్కమ్ ఎవ్రీ వన్ విత్ లవ్. తర్వాత హ్యావ్ పేషెన్స్, ఎవరిని హర్ట్ చేయకండి, ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండండి అని.
1: అండ్ ఇంకా స్వామిస్ లవ్ ఈజ్ ఆఫ్ థౌజండ్ మదర్స్, లైక్ ఆఫ్ థౌజండ్ మదర్స్.
2: తర్వాత ఇంకా నా లైఫ్ లో అయితే ఫస్ట్ పొజిషన్ ఎప్పుడు స్వామికి. ఒకప్పుడు పేరెంట్స్ ఉండేవారు మ్యామ్, ఇప్పుడు పేరెంట్స్ కంటే ముందు ఫస్ట్ స్వామి, తర్వాత పేరెంట్స్. అలాగే డేస్ పాస్ అయ్యే కొద్దికి స్వామి నా పేరెంట్స్ అయిపోయారు.
3: సూపర్, చాలా బాగుంది. స్వామి ఎన్నోసార్లు అంటూ ఉంటారు, మీ జీవితాలు నా సందేశాలుగా మారాలి, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని అంటారు స్వామి. మరి స్వామి స్వామి కాలేజ్లో జాయిన్ అయ్యి, స్వామి కాలేజ్లో చదువుకుని ఆయన నేర్పినవి అన్ని 3 ఏళ్లలో చక్కగా చకచకా నేర్చుకున్నారు ముగ్గురు. ఇద్దరు స్వామి గురించి, స్వామిని ఇంతగా ప్రేమిస్తున్నారు ఇద్దరు. మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్లాక, బయట ప్రపంచంలోకి వెళ్లాక ఈ విలువల్ని ఎలా పాటించాలనుకుంటున్నారు? బయట సొసైటీకి, అంటే స్వామి కూడా చెప్తారు కదా సామాజిక బాధ్యత మనందరికీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీరు బయటికి వెళ్లి మీరు జీవించే విధానాన్ని బట్టి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాట్ ఎవర్ యూ హెడ్ లెర్న్డ్ హియర్, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఇన్ టు ద వరల్డ్?
1: బయటికి వెళ్ళి పాటించాల్సిన అవసరం లేదు మ్యామ్. యాక్చువల్ చెప్పాలంటే ద వే యూ కండక్ట్, నువ్వు నీ బిహేవియర్ బాగుంది, ద వే యూ కండక్ట్, ద వే యూ వాక్, ద వే యూ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇట్ డస్ మ్యాటర్ మ్యామ్. నీ వే ఆఫ్ కండక్ట్, నీ వే ఆఫ్ బిహేవియర్ చూసే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బికాస్ మ్యామ్, లాస్ట్ టైం ఏమైందంటే నేను ఇంటికి వెళ్ళాను లాస్ట్ వెకేషన్ కి. ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా డిసిప్లిన్ గా ఉండడం, ఫుల్ చేంజ్ మొత్తం బిహేవియర్ ఇన్ చేంజ్ ఇన్ బిహేవియర్ చాలా మంది చూశారు. చూసి అందరు అడిగారు నువ్వు ఏ యూనివర్సిటీ, అంటే ఏ కాలేజ్ నుంచి, ఏ కాలేజ్ నుంచి అని. నేను చెప్పాను స్వామి ఇన్స్టిట్యూట్ అండి. స్వామి ఇన్స్టిట్యూట్ అంటే అలా ఉంటుందా అంత, అంటే అంత డిసిప్లినరీగా ఉంటారు, ప్లస్ ద వే ఇప్పుడు మాకు ఏటీపీలో కూడా శారీస్ ఉంది, పళ్ళు కవర్ చేసుకోవడం. ఒకప్పుడు అనుకునేదాన్ని ఏంటి శారీస్, ఏంటి బిందీస్ అని, కానీ ఇవన్నీ ఇప్పుడు చూసే ఎంత మ్యాటర్ చేస్తాయి మ్యామ్ నిజంగా. అంటే ఇప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, ఒక గర్ల్ నడుచుకుంటూ వెళ్తుంది. ఆ గర్ల్ షీఈ్ వేరింగ్ అన్ జీన్స్, షీఈ్ వేరింగ్ జీన్స్. ఆ వే ఆఫ్ లుకింగ్, ద బాయ్స్ హౌ దే లుక్ అట్ దట్ గర్ల్ విల్ బి డిఫరెంట్. అండ్ అనదర్ గర్ల్ ఇఫ్ షీ వేర్స్ ఎనీ డ్రెస్ బట్ విత్ మోడెస్టీ, ద వే దే గివ్, ద వే దే గివ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో ద వే యూ కండక్ట్, మెయిన్లీ హౌ యుల్ బిహేవ్, ద వే యూ బిహేవ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ దట్ మచ్ ఈజ్ ఓన్లీ ఎనఫ్ మ్యామ్ వెన్ యూ గో అవుట్ సైడ్.
2: మ్యామ్ ఫస్ట్ బయట మనం చెప్పాలంటే ఫస్ట్ మనలో చేంజ్ ఉండాలి మ్యామ్. మనం మీద చెప్తున్నామో ఫస్ట్ మనం అది పాటించాలి మ్యామ్. సో ఇక్కడ ఎఫర్ట్స్ బోత్ ద సైడ్ నుండి ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ సైలెంట్ అని చెప్పాలి, స్వామి లైక్ సైలెంట్, సో మీరు సైలెంట్ గా ఉండాలంటే ఫస్ట్ మనం సైలెంట్ గా ఉండాలి, అప్పుడే మనం వాళ్ళకి చెప్పగలము. అండ్ సరౌండింగ్స్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ మ్యామ్ నిజంగా. యాక్చువల్లీ ఎక్కడో ఉండి ఇలా ఫాలో చేయండి అంటే ఎవరు వినరు మ్యామ్. అదే ఒక సరౌండింగ్స్ మార్చి, ఇప్పుడు నేను కనుక బయట ఉండి అక్కడ శారీ టైట్ చేసుకో అది ఇది అంటే మేబీ చేయలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు మొత్తం నా సరౌండింగ్స్ కూడా మారింది. సో నేను ఒక్కరిని చూసి నేర్చుకుంటాను. సో ఫస్ట్ మనం మన కండక్ట్ బాగా మన బిహేవియర్ బాగుండి మనల్ని మనం బాగా కండక్ట్ చేస్తున్నామంటే ఆబ్వియస్ గా మ్యామ్ వాళ్ళు ఫాలో అయిపోతారు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మ్యామ్, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బికాజ్ ఒక నాన్ డివోటిక్ చెప్పాలంటే మ్యామ్ ఫస్ట్ మనం ఒక గుడ్ లిజనర్ అయి ఉండాలి. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగి పేషెన్స్ గా విని పొలైట్ గా ఆన్సర్ చెప్తూ ఉంటే స్టార్టింగ్ కొద్ది రోజులు క్వశ్చన్స్ గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. తర్వాత వాళ్ళు ఒక్కసారి మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఒకసారి మనం పాటిస్తే ఏమైపోతుంది అనుకుంటారు, స్లోగా యాక్షన్ లెక్క తెచ్చి అలాగే వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు.
1: మ్యామ్ యాక్చువల్లీ నేను నా ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వింటున్న వాళ్ళందరికీ. ఈవెన్ దే ఆర్ నాన్ డివోటీస్, దే విల్ బి థింకింగ్ దట్ హౌ విల్ కనెక్ట్ టు గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ చాంట్ వేద, యూ చాంట్ సాయిశ్వర, దెన్ ఓన్లీ విల్ కనెక్ట్. ఇట్స్ నాట్ లైక్ దట్ మ్యామ్. ఫస్ట్ ఈజ్ ఇప్పుడు వాళ్ళు స్వామి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ దట్ సాప్లింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. ఓకే, ఆ ఫీలింగ్ ఉండాలి, నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఆ ఫీలింగ్ ఉంటేనే స్వామి కూడా నీ దగ్గరకు వస్తారు. మ్యామ్, దైవత్వం నీలో పెరగాలి అంటే ఫస్ట్ నీకు ఆ భావం ఉండాలి, దెన్ ఓన్లీ స్వామి విల్ కమ్ టు యూ. దెన్ అదే మొక్కై విస్తరిస్తుంది మ్యామ్, అది నీ లైఫ్ ని కాపాడుతుంది.
2: నేను యాక్చువల్లీ స్వామి కూడా ఒక విషయం చెప్పాను మ్యామ్, ఇఫ్ యు టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మెల్టింగ్ దెన్ ఓన్లీ స్వామి
1: విల్ కమ్ అండ్ హెల్ప్ యూ.
2: సో ఎఫర్ట్ మన వైపు కూడా ఉండను, ఓన్లీ స్వామి అంటే అవ్వదు, మనం ఎఫర్ట్ పెట్టు, ఫస్ట్ యూ డూ యువర్ బెస్ట్ దెన్ హీల్ డూ యువర్ బెస్ట్.
1: మ్యామ్, వన్ మోర్ థింగ్, ఇప్పుడు స్వామి ఒక్కసారి మనం స్వామిని ప్రే చేసి స్వామి ప్లీజ్ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వండి అని అడిగాం అనుకో, వస్తారు, ఖచ్చితంగా వస్తారు స్వామి. నువ్వు ఇంకొకసారి స్వామి ప్లీజ్ నాకు వద్దు అంటే స్వామి వదిలిపెట్టారు మ్యామ్, స్వామి ఇస్ లైక్ దాట్, వదిలిపెట్టారు మ్యామ్. మీరు లైఫ్ లాంగ్ ఇంకా స్వామి చేయి పట్టుకునే ఉంటారు, లైక్ ఎ ఫాదర్ అండ్ డాటర్.
3: నువ్వు చెప్పింది కరెక్ట్ హర్షిత, ఒక స్టెప్ నువ్వు ముందర వేయి, నేను 100 వేస్తాను. స్వామి కూడా అదే చెప్పారు కదా, మానవ ప్రయత్నం దైవ సంకల్పం అంటారు. ముందు మనిషి ప్రయత్నాన్నే ముందు పెట్టారు ఆయన, ఎందుకు అది గొప్పదని కాదు, నువ్వు ఒక చిన్న స్టెప్ తీసుకో, తర్వాత నేను కొండంత అండగా నేనుంటానని దైవ సంకల్పాన్ని మనిషి ప్రయత్నం వెనకాల పెట్టి అదే రకంగా చెప్తారు మనకి. అలాగే కౌసల్య, నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఒక్కొక్కసారి స్వామి నువ్వు ఇన్ని రూల్స్ పెడుతున్నావు, ఇవన్నీ ఫాలో అవటం ఎలా అన్నా కూడా ఆయన మటుకు వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తి అయితే ఉండదు. ఒక్కసారి చేయి పట్టుకున్నారంటే అది కూడా స్వామి చెప్పారు కదా,
1: ఐ షల్ నెవర్ వన్స్ ఇఫ్ యూ హోల్డ్ మై హ్యాండ్ ఐ షల్
3: నెవర్ లీవ్ యూ. సో చాలా సంతోషంగా ఉందా మా మిమ్మల్ని ఇద్దరినీ కలిసి ఇలా మాట్లాడుతున్నందుకు. ఇటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తున్న కాలేజ్, స్వామి స్థాపించిన కాలేజ్లోనే ఇలా జరుగుతుందేమో అని ఒక భావన, బట్ ప్రతి కాలేజ్లో ఇలాంటి విద్యార్థులు తయారవ్వాలని మనం స్వామికి ప్రే చేస్తాము. అండ్ ఇంత సమయాన్ని ఈరోజు మనకి వచ్చి రేడియో సాయి స్టూడియోస్కి వచ్చి మీరు ఇద్దరు మాతో మాట్లాడినందుకు మీకు మా ధన్యవాదాలు. మన శ్రోతలందరి తరఫున, రేడియో సాయి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.
2: సాయిరామ్.

అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.

0: శ్రోతలు ఇంతవరకు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలని వింటున్నారు. కళాశాలలోని ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న మరికొందరి విద్యార్థినుల అనుభవాలను మీకు అందిస్తున్నాం.
1: సాయిరామ్, నా పేరు సంధ్య. నేను థర్డ్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ చదువుతున్నాను. నేను ఈ కాలేజ్కి రాకముందు నేను ఒక నాన్ డివోటీని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు స్వామిని చూడకుంటే అసలు ఉండలేను. నేను యాక్చువల్గా కాలేజ్కి ఎలా జాయిన్ అయ్యానంటే, నేను తిరుపతిలో చదివేదాన్ని. ఒకసారి నాన్న ఫోన్ చేసి చెప్పారు, ఇలా సత్యసాయి కాలేజ్ ఉంది పుట్టపర్తి, సో నేను అప్లై చేశాను, నువ్వు ఎంసెట్కి ముందు రాయాలి అది అన్నారు అనమాట. నేను అంటే నాకు ఇష్టం లేదు, యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఇష్టం అనమాట. సో నాన్నగారికి చెప్పాను, ఇంకా వాళ్ళకి ఆపోజిట్ గా మనం వెళ్ళలేము కదా, సో ఓకే అన్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తనకి తెలుసు అనమాట కాలేజ్ గురించి. తను చెప్పింది, ఇక్కడంతా శారీస్ వేసుకుంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని. నాకు నచ్చలేదు అనమాట. బేసిక్ గా నేను కొంచెం మోడర్న్ డ్రెస్లు వేసే అమ్మాయిని, ఇవన్నీ అసలు అలవాట్లేదు. ఇంకా ఆరోజు సండే నేను వెళ్ళాను. రోజు చదివేదానికంటే ఈ కాలేజ్కి రాకూడదని ఆ రోజు ఎంసెట్కి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అలా 12 వరకు చదివాను ఆ రోజు సండే. ఇంకా తర్వాత పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేవగానే, యాక్చువల్లీ 6 o'clock అంతా క్లాస్కి వెళ్ళాలన్నమాట, నేను లేచాను, నా బెడ్ మీద స్వామి ఫోటో ఉంది. నేను నాకు అసలు ఇప్పుడు నాకు వండర్ అవుతుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి చేసింది అంటే. అప్పుడు నాకు హింట్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గాను నా కాలేజ్కే వస్తావు అని. నా బెడ్ పైన స్వామి ఫోటో ఉంది. నేను ఎక్కువ నేనేం ఎక్కువ కేర్ చేయలేదన్నమాట. ఈయన ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఎవరు పెట్టారు, నాకు ఇప్పుడు కూడా తెలియదు ఆ ఫోటో ఎలా వచ్చింది అనేసి. తీసి బ్యాగ్ లో పెట్టాను, నేను వెళ్ళిపోయాను అనమాట. అలా ఎగ్జామ్ రాశాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రాసింది అనమాట. యాక్చువల్లీ వాళ్ళ నాన్న ద్వారానే మేము ఈ కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఆ అమ్మాయికి సీట్ రాలేదు, నాకు వచ్చింది. నేను ఎగ్జామ్ రాసే ముందు స్వామి దర్శనకి వెళ్ళామన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఏదో క్యాజువల్ గా మాట్లాడాను నేను, చూడు బాబా నాకు అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, ఏదో ఇంకా మా నాన్న ఫోర్స్ కోసం నేను రాస్తున్నాను, నిజంగా నేను నీకు ఇష్టమైతే నువ్వు స్టూడెంట్ గా నేను రావాలనుకుంటే ఓకే, లేదంటే ఇవ్వద్దు, నేను ఎంసెట్ లో తెచ్చుకుంటాను. ఇంకా అలా ఎగ్జామ్ రాసే ముందు కూడా నేను రాయాలని రాయలేదు, ఏదో ఎంసెట్ పేపర్ కి ప్రాక్టీస్ గా ఉంటుందని రాశాను అనమాట. అయిపోయింది, ఇంకా బయటికి రాగానే మా డాడీ ఎలా రాసావు అని అన్నారు అనమాట. నేను బానే రాశాను అన్నారు అనమాట. తర్వాత నేను అనుకున్నా నాకు రాదులే ఈయన ఇవ్వరు, ఎందుకంటే నేను డెవోటీ కాదు, ఆబ్వియస్లీ నాకు రాదు అనుకున్నాను. నెక్స్ట్ డే రిజల్ట్స్ అనమాట. ఫోన్ చేశారు, ఫోన్ చేయగానే ఇంకొక అమ్మాయి పేరు లేదు, నా పేరు ఉంది అక్కడ. నెక్స్ట్ డే మేము బస్ లో వెళ్తున్నాం అనమాట ఇంటర్వ్యూకి. వెళ్తుంటే ఆ బస్ పెనుకొండ దగ్గర ఆపేశారు అనమాట. సో నాన్న వెళ్ళి డ్రైవర్ తో చెప్పారు, ఇలా ఇంటర్వ్యూ వెళ్తుంది అమ్మాయి, కొంచెం త్వరగా తీసుకెళ్ళండి అనేసి. ఆయన ఏం రెస్పాన్స్ కాలేదన్నమాట. ఇంకా మేము అలా కూర్చొని ఉన్నామా. తర్వాత పర్తికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, మీ పాప కోసం నేను త్వరగా వచ్చాను అనేసి. ఒక అంకుల్ అనమాట బస్ లో, అంకుల్ అడిగారు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అని. అవునంటే నాకు అసలు బస్ లో ఎవరని కూడా తెలీదు. అవునాను, చాలా లక్కీ, ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే నేను వెళ్ళాను. అలా ఎంటర్ అయ్యానో లేదు, మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇంటర్వ్యూకి. వెళ్ళిపోతున్నారు. సో ఇంకా నాన్నకు చెప్పి పరిగెత్తాను అనమాట. అప్పుడు నాన్న అన్నారు, చూడు అన్ని మన అనుకూలంగా జరుగుతున్నాయి, సో నిజంగా నువ్వు ఈ కాలేజ్ లోనే చదువుతావు అనేసి. యాక్చువల్లీ ఇంగ్లీష్ అంతగా రాదు నాకు, ఎలా మాట్లాడాలని కూడా తెలియదు. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో మాట్లాడాను. అండ్ వాళ్ళు డెవోటీ అని అడిగితే నేను హా డెవోటీ అని చెప్పాను. ఇంకా స్వామి వాటర్ ప్రాజెక్ట్, అది మా ఊర్లో అంతా వాటర్ ఉంది, హిందూపూర్, అది అంతా చెప్పాను. ఇంకా మ్యామ్ అందరూ, ఓకే నువ్వు ఎంసెట్ ఒకవేళ రాసి నువ్వు వేరే కాలేజ్కి వెళ్తావా అంటే, నేను వెళ్ళానని కూడా చెప్పేశాను. ఎలా మాట్లాడారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇదంతా ఒక ప్లాన్ స్వామి నిజంగా నాలో మాట్లాడారు అని. తర్వాత ఇంకా కాలేజ్కి వచ్చాను. అంత మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామి మీద ఎలా నమ్మకం కలిగింది అంటే, నేను కెమిస్ట్రీలో చాలా వీక్ అనమాట. ఫస్ట్ టైం నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇంకా మా మ్యామ్ చాలా స్ట్రిక్ట్, క్లాసులో నిలబెట్టి మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు రెడ్ జోన్ లో ఉన్నారు, అది ఇది. ఇంకా ఫుల్ ఏడ్చేశాను నేను వచ్చింది ఏంటి, ఇలా చదవకపోవడం ఏంటి, అది ఇది అనేసి. లెటర్ రాశాను స్వామికి, ఇంత ప్రాబ్లం ఉంది నువ్వు నాకు హెల్ప్ చేయి అనేసి. ఆ రోజు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అప్పుడు, ఆ రోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉన్నా కెమిస్ట్రీ, ఫుడ్ కూడా తినకుండా చదువుతున్నా. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రామ సేవకి వెళ్ళాం అనమాట. గ్రామ సేవకి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ మొత్తం ప్యాక్ చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. స్వామి డ్రీమ్ లో వచ్చారు. సేమ్ మేము ఏ షెడ్ లో ప్యాక్ చేశామో ఆ షెడ్ లోనే స్వామి చైర్ లో కూర్చొని ఉన్నారన్నమాట. అమ్మ పక్కన ఉన్నారు, ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇంకా స్వామిని చూడంగానే నేను పరిగెత్తానన్నమాట. అమ్మ కూడా ఉన్నారు కదా. సో వెళ్ళంగానే స్వామి చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకుని, నువ్వు కెమిస్ట్రీ బా రాసావు కానీ అక్కడక్కడ కొన్ని తప్పులు చేశావు అన్నారు. అలా చెప్పంగానే నేను వెళ్ళిపోయాను అనమాట. ఏంటి స్వామి ఇప్పుడు కూడా ఇలా చెప్తున్నారు అనేసి. మిగతా వాళ్ళందరూ స్వామి చుట్టూ కూర్చున్నారు. స్వామి కూర్చున్న వాళ్ళకి నా గురించి ఏదో చెప్తున్నారు అనమాట. నేనంత ఇది చేయలేదు, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను రాగానే స్వామి చెప్తున్నారు, చెప్పానా వస్తుందని నా దగ్గరకు మళ్ళీ అని. అది డ్రీమ్. ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా ఫుల్ షాక్ నేను. అసలు ఇప్పుడు నాకు చాలా నచ్చింది. ఇంకా బెస్ట్ పార్ట్ అంటే సర్వీస్, నాకు చాలా ఇష్టం. అసలు చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నాకు చాలా ఇష్టం ఈ స్వామి సర్వీస్. చేసినవన్నీ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను జాబ్ చేసిన తర్వాత కూడా నేను ఆ సర్వీస్ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోవాలి. అండ్ గోల్డెన్ జూబ్లీ. సో 2 డేస్ ఆఫ్టర్ సిఐఈ 2 డేస్ నుంచి జరుగుతున్నాయి అనమాట. అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం చూస్తున్నాను. నేను మాత్రం బిజీగా లేను, నేను ఏ దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో నేను నా ఫ్రెండ్ అనుకుంటున్నాం అనమాట. నేను అన్నాను, ఏంటిది అందరూ బిజీగా ఉన్నారు, నేను మాత్రం అసలు బిజీగా లేను, ఏంటి ఒక్క పనిలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. స్వామి ఏంటిది, నువ్వు ఏదో ఒకటి నాకు పని ఇవ్వచ్చు కదా అనేసి. మేము అలా వెళ్ళి వస్తున్నాము. మ్యామ్ అడిగారు, ఏ నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటున్నావు అని. ఎస్ మ్యామ్. ఇప్పుడు మొత్తం ఇక్కడ పెయింట్ వేసామన్నమాట. అది ఎంత అంటే మొత్తం పెయింటింగ్ నేనే వేశాను, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావలేదు, అంత పనిలో పెట్టారు నన్ను. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నాకు నచ్చింది ఏంటంటే, నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ రావడం. థర్స్డే వెళ్ళి స్వామి రూమ్ ని క్లీన్ చేయడం, స్వామి టచ్ చేసినవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసి టచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు మార్నింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కదా. సో ఇంకా సుప్రభాతం ఎప్పుడు ఇక్కడ పాడతాము, కానీ మ్యామ్ పిలిచి మనమందరం వెళ్ళి స్వామి రూమ్ లో సుప్రభాతం పాడతాం. ఎవరు లేదు, సమ్ 6-7 మెంబర్స్ మాత్రమే స్వామి రూమ్ లో వెళ్ళి సుప్రభాతం పాడుతున్నాం అన్నమాట. స్వామి దీనికి దండ వేశారు, పూల దండ. అది అలా స్వింగ్ అయ్యి అయ్యి అయ్యి కింద పడిపోయింది. అప్పుడు మ్యామ్ అన్నారు, నిజంగా స్వామి వచ్చారు ఇక్కడ అని. అప్పుడు నాకైతే చాలా సంతోషం వేసింది. యాక్చువల్లీ స్వామి డోర్ ఓపెన్ లో ఉన్నింది. మ్యామ్ అన్నారు, ప్రొసెషన్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ స్వామి రూమ్ ముందు ఒక గార్డ్ చేయాలి, సో మీరు టర్న్స్ తీసుకుని ఇక్కడ ఉండండి అనేసి. నాది 8-9 స్వామి రూమ్ గార్డ్ చేయడానికి కూర్చొని ఉన్నాను అనమాట. స్వామి డోర్ పక్కనే కూర్చొని ఉన్నారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ లాక్డ్, జస్ట్ ఊరికి అలా. తర్వాత మ్యామ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ మ్యామ్ చెప్పింది గుర్తుందనమాట. మ్యామ్ ప్రే చేస్తున్నప్పుడు స్వామి సేమ్ అదే రూమ్ లోనే డోర్ ఓపెన్ చేసి మ్యామ్ తో మాట్లాడి పాద నమస్కారం ఇచ్చినట్టు. నాకు అది గుర్తొచ్చి స్వామి డోర్ చూసి నేను మాట్లాడుతున్నాను అనమాట, స్వామి ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి, ఒక్కసారి ఓపెన్ చేయి. చాలా సార్లు అడిగాను, ప్లీజ్ ఒక్కసారి ఓపెన్ చేయి అనేసి. ఇక మామూలుగా నేనుంటే సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్. నేను ఒక్కదాన్నే ఉన్నా, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు, కానీ భయం వేసింది. సడన్ గా ఓపెన్ అయిపోయింది డోర్. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. లోపల స్వామి బెడ్ అంతా కనిపిస్తుంది. అలా చూస్తుండిపోయాను, క్లోజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏడ్చాను నేను, స్వామి నేను జోక్గా అడిగితే నువ్వు నిజంగాను ఓపెన్ చేసి చూపించేస్తావు, అందులో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా తర్వాత కలశం మొత్తం అంతా నేనే డెకరేట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా స్వామిని కలశం తీసుకెళ్తున్నప్పుడైతే ఇంకా చాలా ఏడ్చాను. ఫైనల్ ఇయర్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ స్వామి రూమ్ ని డెకరేట్ చేసి క్లీన్ చేసి అంతా చేయడం నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ పార్ట్ స్వామి స్టూడెంట్ అని నాకు ఇంకా చాలా ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సాయిరామ్,
2: నా పేరు చిన్మయ్, నేను సెకండ్ ఎఫ్ఎన్ఎస్ చదువుతున్నాను, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే 5 ఏళ్ళప్పటి నుంచి స్వామి ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉంటున్నాను. ఫస్ట్ స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్లో చేరాను. అది కూడా అమ్మ చాలా ప్రే చేసేవారు స్వామికి. అప్పుడు నేను చాలా అల్లరి పిల్లని, అసలు స్వామి కారుస్తుంటే చాలా ఎగ్జైట్ అయిపోయి పరిగెత్తి అలా చేసేదాన్ని మందిరంలో. కానీ అమ్మకి నేను కొంచెం సైలెంట్ గా ఉంటే అప్పుడు స్కూల్లో సీట్ వస్తుందేమో అని అమ్మ టెలిగ్రామ్ రోజు స్వామికి ఫ్యాక్స్ పెట్టేవాళ్ళనమాట. అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత, అప్పుడు ఎగ్జామ్ ఉండేది, ఇంకా ప్రతిరోజు అమ్మ పెట్టేవారు ఫ్యాక్స్ స్వామికి, స్వామి చిన్మయకి సీట్ ఇవ్వండి, చిన్మయకి సీట్ ఇవ్వండి అని. 40వ రోజు ఫ్యాక్స్ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్స్ ఆయన ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారో ఆయన పుట్టపర్తిలో ఉండేవారు. ఆయన అమ్మకి కాల్ చేసి చెప్పారు మీ అమ్మాయికి సీట్ వచ్చేసిందని. అప్పుడు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మకన్నా హ్యాపీగా నేను ఉండేదాన్ని, ఎందుకంటే ఎప్పుడన్నా పుట్టపర్తికి వచ్చినప్పుడు అమ్మని అడిగేదాన్ని, అమ్మ స్వామి ఫోన్ నంబర్ ఏంటో చెప్పండి, నేను స్వామికి కాల్ చేసి నాకు సీట్ ఇవ్వండి అని చెప్పేస్తాను అని. కానీ అందరికీ కొంచెం వింతగా అనిపించేది, ఇంకా చిన్నపిల్లలే ఏదో మాట్లాడుతుందని అనిపించేది. కానీ దాని తర్వాత స్వామి స్కూల్లో చేరిన తర్వాత అసలు స్వామికి ఫోన్ నంబర్ అవన్నీ అవసరం లేదు, మాట్లాడితే స్వామి వింటారు అని తెలిసిపోయింది.
3: మరి అలాగా మాట్లాడితే లేకపోతే ప్రే చేస్తే స్వామి వింటారు అన్న దానికి ఎప్పుడైనా నీకు ఏదైనా సంఘటన జరిగిందా?
2: అంటే చిన్నప్పుడు స్వామి దేవుడు అని రోజు శివం ఎవ్రీ సండే శివం భజన్స్ కి అలా తీసుకెళ్లే వాళ్ళు. ఇంకా బాల వికాస్ కూడా నేను ఫస్ట్ ఇయర్ ఒకటి అయిపోయింది, దాని తర్వాత స్కూల్లో చేరాను. కానీ స్కూల్లో చేరే ముందర 2004లో నాకు అసలు గ్రాండ్ పేరెంట్స్ లేరు. ఇప్పుడు అమ్మమ్మ నాకు లాస్ట్ గ్రాండ్ పేరెంట్ అనమాట. 2004లో స్వామిలో మెర్జ్ అయ్యారు. దాని తర్వాత నాకు ఏంటో లాకింగ్ గా అనిపించేది, మీన్స్ అందరూ హాలిడేస్ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు అది కొంచెం ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ దట్ నేను ఎక్కడికి వెళ్ళలేను అనేసి. కానీ స్కూల్లో చేరిన తర్వాత స్వామి నాకిప్పుడు అమ్మమ్మ లేరు, బామ్మ లేరు, తాతయ్య లేరు. సో హీ హాజ్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ ది హీస్ లైక్ అ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా అమ్మేమంటారు నేను దాని అమ్మేమంటారు అలానే చేసేస్తాను, లేకపోతే నానేమన్నా లైక్ వాళ్ళు ఏమంటే నేను అది చేయడానికి తయారు, లైక్ ఐఎమ్ రెడీ టు డూ దాట్. కానీ నాకు పెద్దవాళ్ళు ఇచ్చే ప్రేమ అనేది తెలియదు. కానీ స్వామి హస్ అవర్డ్ సో మచ్ లవ్. అంటే అసలు చాలాసార్లు అయ్యేది, ఫస్ట్ స్టాండర్డ్ లో అసలు పొద్దున దర్శనానికి వెళ్ళేవాళ్ళము, థర్స్డే సండే వెళ్ళేవాళ్ళము పొద్దున సాయంత్రం. కానీ పొద్దున వెళ్తే దర్శనానికి స్వామి విల్ ఆల్వేస్ కమ్ ఫర్ దర్శన్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్. అండ్ ద టైమ్ ఇన్ విచ్ స్వామి వస్తారో అది మనకు తెలీదు. అందుకని 4 o'clock కి మొత్తం స్కూల్ అంతా తయారైపోయి సుప్రభాతం చెప్పేసేవాళ్ళు. దాని తర్వాత అందరం వరుసగా బ్రేక్ఫాస్ట్ తినేసి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు పడుకునే వాళ్ళము. దాని తర్వాత స్వామి వస్తున్నారని సిగ్నల్ స్కూల్ కి రాగానే అందరం తొందరగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళము. అండ్ స్వామి వస్తారు అండ్ దర్శనం చాలా బాగా అవుతుంది. ఇంకా లాస్ట్ లైన్ లో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ లైన్ కి వచ్చేస్తారు స్వామిని చూడడానికి. అండ్ స్వామి తిరిగి చాలా సార్లు అమ్మేవాళ్ళు. అండ్ చాలా పురుష సూక్తం చాంట్ చేస్తున్నప్పుడు ఒకసారి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని చాంట్ చేస్తున్నప్పుడు స్వామి వాజ్ షోయింగ్ ఇన్ హిస్ లైక్ ఇన్ హిస్ ఫార్మ్ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత అని హి వాజ్ షోయింగ్ హిస్ ఓన్ బాడీ పార్ట్స్ సేయింగ్ దట్ లైక్ స్వామి అండ్ పురుష వన్ అండ్ ద సేమ్ అలా చెప్పడానికి. అండ్ స్వామి ఎవ్రీ థర్స్డే అండ్ సండే మార్నింగ్ దర్శన్కి వస్తారు. సో స్వామి దర్శన్కి వస్తే ఈవినింగ్ మేము ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మేము వెళ్లే వాళ్ళం కాదు. అండ్ స్కూల్లోనే భజన్స్ అయ్యేవి లైక్ రెగ్యులర్లీ స్వామిని చూడడానికి. అండ్ స్వామి తిరిగి చాలా సార్లు అమ్మేవాళ్ళు. అండ్ చాలా పురుష సూక్తం చాంట్ చేస్తున్నప్పుడు ఒకసారి బ్రాహ్మణు

0: మేమెందుకెళ్ళాలి అన్నట్టు మేము వెళ్లే వాళ్ళం కాదు. అండ్ స్కూల్లోనే భజన్స్ అయ్యేవి లైక్ రెగ్యులర్లీ. కానీ ఏమైనా డ్రామా అయినా ఏమైనా అలా ఉంటే స్వామి సెండ్ ఇన్విటేషన్ అనమాట, స్కూల్ డ్రామా ఉంది వాళ్ళ స్కూల్ పిల్లల్ని తీసుకురండి అంటే అప్పుడు మేము వచ్చేవాళ్ళము. సో అది కొంచెం తగ్గింది సెకండ్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి. అంటే పొద్దున పూట స్వామి రావచ్చు రాకపోవచ్చు అలాగా అయ్యేది. సో ఒకసారి మేము కూర్చున్నప్పుడు మేము కూర్చున్నామన్నమాట పొద్దున దర్శన్కి, స్వామి రాలేదు. దాని తర్వాత మేము ఆంటీ అన్నారు స్వామి రాలేదు వెళ్ళిపోదామా అన్నట్టు అనుకుంటే లేదు మేము కూర్చుంటాం అన్నట్టు మేము ఇక్కడే అక్కడే కూర్చున్నాము. మొత్తం మందిర్ అంతా ఎంటీ అయిపోయింది. మేము ఒకళ్ళమే అక్కడ కూర్చున్నాము, ఇంకా కూర్చుంటూనే ఉన్నాము అన్నమాట. అది థర్స్డే అనుకుంటా. సో అక్కడ క్లాసెస్ అవన్నీ ఏమయ్యాయో తెలీదు, కానీ మేము అక్కడే కూర్చున్నాము. మందిర్ మొత్తం ఎంటీ, సేవాదల్స్ కూడా లేరే, మొత్తం ఎంటీగా ఉంది. చాలా సేపు తర్వాత స్వామి వచ్చారు. అంటే అందరికి ఫస్ట్ లైన్ దర్శనం వచ్చినప్పుడు అండ్ స్వామి ఎంత అంటే ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫుట్ అపార్ట్, అంటే స్వామిని ఇలా ముట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ స్వామి అందరినీ చూస్తూ వెళ్లారు. అప్పుడు మేమే మొత్తం ప్రైమరీ స్కూల్ వాస్ చాంటింగ్ లౌడ్లీ వేదాస్. దాని తర్వాత పాటలు పాడాము, అప్పుడు కనుల ముందర పాడాము, హమ్కో తుమ్సే ప్యార్ కిత్నా పాడాము. దెన్ స్వామి అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యేవారు. దట్ అండ్ అప్పుడు నాకు అనిపించాను ఎందుకు స్వామి అంత ఎమోషనల్ అవుతున్నారు, లైక్ హీ షుడెంట్ బికమ్ హీస్ గాడ్ అన్నట్టు. కానీ దాని తర్వాత అనిపించేది స్వామి నా కోసం, అంటే నాకు గ్రాండ్ పేరెంట్స్ గా మారితే డోంట్ మై గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ ఎమోషన్స్, వాళ్ళకున్నాయి. సో నౌ స్వామి ఈజ్ మై గ్రాండ్ పేరెంట్ అండ్ నాట్ గాడ్. సో ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ స్వామి అది దేవుడు భక్తురాలు కన్నా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాత గారు ఇంకా మన్వరాలు లాగా మారిపోయింది.
1: చాలా బాగుంది. సో స్వామి ఫోన్ నెంబర్ నీకు డైరెక్ట్ గా తెలిసిపోయింది. సో విత్ యువర్ ఇంటెన్షన్ ప్రేయర్స్ తోటి నువ్వు స్వామిని ఏది అడిగితే స్వామి వాజ్ డూయింగ్ దట్ టైమ్. చాలా బాగుంది. మరి తర్వాత నువ్వు స్వామి చక్కగా దర్శనాలు ఇచ్చిన టైం నుంచి 2011 తర్వాత మన కళ్ళకు కనిపించని స్వామిని, స్వామి భౌతికంగా మన దగ్గర లేరు, ఆ తర్వాత నీ జర్నీలోని ఎలాగ ఎఫెక్ట్ అయింది, లేకపోతే స్వామితో నీ బంధం ఎలా ముందు సాగింది?
0: 2011 లో మా తాతగారిది 100th బర్త్డే, అంటే ఆయన పుట్టినరోజు ఇంకా హిస్ డెత్ యానివర్సరీ కోయిన్సైడెడ్ ఆన్ ది సేమ్ డేట్. అందుకని ఆ రోజు తాతగారి 100th బర్త్డే అని ఆయన పెద్ద కవి కేఆర్కే మూర్తి గారు, కమ్మంపాటి రాధాకృష్ణమూర్తి గారు, ఆయన రమణ మహర్షితో చాలా దగ్గరగా ఉండేవారు. రమణ మహర్షి గారు సంస్కృతంలో ఏమేం చెప్పారు, తమిళ్లో ఏమేం రాశారు, అవన్నీ ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఒక బుక్ కృపావిలాసం అని పేరు పెట్టి రాశారన్నమాట. మరి తాతగారికి అది ట్రిబ్యూట్ గా నాన్న అమ్మ 100th బర్త్డేకి చాలా కాపీస్ ప్రింట్ చేయించి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు కూడా ఒక థర్స్డే అయింది. ఇంకా నా పుట్టినరోజు హాలిడేస్ లో వస్తుందని ఎవరి పుట్ అది 2010 లో అయింది. 2010 అక్టోబర్ లో అది ఒక థర్స్డే అయితే వాళ్ళన్నారు మీ పుట్టినరోజు ఇంట్లో ఉంటే మీరు కూడా వెళ్ళి అక్షంతులు వేయించుకోవచ్చు అనేసి. సో నేను ఆ రోజు నేను ఇంకో అమ్మాయి వైట్ కలర్ ట్యూనిక్ వేసుకుని కూర్చున్నాము. ఇంకా ముగ్గురు అక్కలు హాఫ్ సారీ కట్టుకుని కూర్చున్నారు. ఇంకా స్వామి కారులో వస్తే అక్షంతులు వేయలేరు, అందుకని చైర్లో రావాలని మేమందరం చాలా ప్రే చేస్తూ కూర్చున్నామన్నమాట. ఆ రోజే అంటే అమ్మ వాళ్ళు పుట్టపర్తిలో అక్కడ లేరు నన్ను చూడడానికి. కానీ ఆ రోజు స్వామి వచ్చి స్వామి చైర్లో వచ్చారు. ఇంకా స్వామికి ఒక అక్క అక్షంతులు చూపిస్తే స్వామి మా అందరి మీద వేశారు. దాని తర్వాత నాకు విభూతి ప్యాకెట్ ఇచ్చారు ఆ రోజే. అంటే నాకు ముందు అనిపించలేదు ఎందుకు స్వామి ఆ రోజే నాకు ఇచ్చారు అని. దాని తర్వాత చాలా ఆలోచించిన తర్వాత ముందర అమ్మ వాళ్ళు నాకు ఇది చెప్పలేదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట తాతగారిది అయింది అనేసి. అప్పుడు అనుకున్నాను తాతగారే నాకు ఇలాగా విభూతి ఇచ్చారు అనేసి. అంటే తాతగారికి శివుడు అంటే చాలా ఇష్టం, లైక్ రమణ మహర్షి అరుణాచలం అవన్నీ. అండ్ విభూతి ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ శివ, సో ఇట్ గాట్ మోర్ ఎన్ఫోర్స్డ్.

0: టు మీ. దాని తర్వాత 2011 సెవెంత్ స్టాండర్డ్ లో, అంటే హాఫ్ విత్ స్వామి అండ్ హాఫ్ ఆమ్నిప్రెసెంట్ స్వామి, అప్పుడు మొత్తం క్లోజ్ చేసేసారు. సో వీ వుడ్ ఓన్లీ క్రీమ్ కలర్ షీట్స్ యూస్ టు బి సీన్ అంతే. అండ్ మేము భజన్స్ చేసేవాళ్ళము. గురు పూర్ణిమకు ఓపెన్ చేస్తామన్నారు. సో గురు పూర్ణిమకు ఓపెన్ చేసేటప్పటికి లైక్ కర్టన్స్ ఓపెన్ చేసి అదంతా చూసాము, లైక్ దే హడ్ బిల్ట్ అ మార్బుల్ స్ట్రక్చర్ అదంతా. దాని తర్వాత అనిపించింది స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంది, కానీ చుట్టూ తిరిగి చూస్తే చాలా మంది ఏడుస్తున్నారు, నాకెప్పుడు ఏడుపు రాలేదు, ఆ మూడు రోజులు అవన్నీ కూడా నాకెప్పుడు ఏడుపు రాలేదు. నేను నమ్మతా అన్నాను, అమ్మ స్వామి ఇక్కడే ఉన్నారు కదమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని చాలాసార్లు అడిగాను. కానీ అమ్మ ఏమనే వాళ్ళంటే, నీకు స్వామి స్వామి నీలో ఆల్రెడీ హీ హాజ్ ఆల్రెడీ సంక్ ఇన్ టు యూ. సో స్వామి స్వామి నీలో ఉన్నట్టు నీకు ఆల్వేస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను స్వామి చూసినప్పుడు ఆనంద బాష్పాలే వస్తాయి, కానీ ఐ నెవర్ మిస్ స్వామి. కానీ ఇవాళ సడన్ గా ఏంటో అయింది, అంటే డ్రామా అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట టోకెన్స్ ఆఫ్ లవ్ లాగా. అప్పుడు కూడా నాకేం అనిపించలేదు, చాలా బాగైంది సెలబ్రేషన్ అదంతా. దాని తర్వాత నా పక్కన ఒక అక్క ఉన్నారనమాట, ఆ అక్క కూర్చొని నాతో క్యాషువల్ గా అన్నారు, స్వామి ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేవారు కదా అన్నారు. సడన్ గా మొత్తం వెనక్కి వచ్చేసింది అనమాట. నేను సెకండ్ స్టాండర్డ్ నుంచి లేడీస్ డే లో పార్టిసిపేట్ చేస్తున్నాను, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ ఇయర్స్ అంతా పార్టిసిపేట్ చేశాను. ఇంకా మేము చిన్నప్పుడు అయితే స్వామి పర్సనల్ గా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి పిల్లలకి ఏమివ్వాలో యాజ్ అ టోకన్ ఆఫ్ లవ్ స్వామే సెలెక్ట్ చేసి ఎంతమంది ఉన్నారో అవి బయటికి తీసుకొచ్చి అన్ని బ్లెస్ చేసి దాని తర్వాత మాకు డిస్ట్రిబ్యూట్ చేయించేవాళ్ళు. అదంతా ఒక్కసారి రివైండ్ అయిపోయి స్వామి నేను అక్కడ కూర్చొని స్వామి నాకు ఇచ్చేటట్టు, లైక్ స్వామి బ్లెస్ చేసి మాకు ఇస్తున్నట్టు, అదంతా మొత్తం వచ్చేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దాని తర్వాత అనుకున్నాను, స్వామి నాకు ఆల్రెడీ చాలా ఇచ్చారు, ఇప్పుడు చాలా మందికి ఇవ్వలేకపోయారు అందుకని ఇప్పుడు ఇస్తున్నారు, నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ మోర్ హ్యాపీ, ఐ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అనేసి నాకు అనిపించింది. ఇంకా స్వామి ఉన్నప్పుడు హీ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు పుట్టపర్తి. అండ్ ఇంకా మేము చిన్నప్పుడు అయితే కొంతమంది ఏడ్చేవారు హోమ్ సిక్నెస్ అని, లేకపోతే కొట్టుకొని ఏడ్చేవాళ్ళము, కొన్నిసార్లు అవుతాయి కదా. మరి అలా అయినప్పుడు టీచర్స్ అన్నా సీనియర్స్ అన్నా అప్పుడు అనేవాళ్ళు, మీరు ఏడిస్తే స్వామి ఆ రోజు లైక్ ఇఫ్ యూ క్రైన్ ది ఆఫ్టర్నూన్ స్వామి ఆ రోజు లంచ్ తినరని అలా చెప్పేవాళ్ళు, అంటే మేము ఏడకుండా ఉండాలనేసి. కానీ అంటే సిక్స్ స్టాండర్డ్ తర్వాత లైక్ లేటర్ ఆన్ వెన్ వి గ్రూ అప్ స్వామి బికేమ్స్ స్వామి ఇస్ సచ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ అనమాట. లైక్ స్వామి స్టిల్ హియరింగ్, స్వామి అలానే ఉన్నారు, ఇట్స్ జస్ట్ దట్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి స్వామిని. మనం స్వామితో మాట్లాడితే స్వామి మనతో మాట్లాడతారు, స్వామి యాక్చువల్లీ లిసనింగ్, కానీ మనం మాట్లాడడం మొదలు పెడితేనే స్వామి వింటారు.
1: చాలా బాగుంది, ఎంతో మందికి ఆన్సర్ కూడా లభించి ఉంటుంది నువ్వు చెప్పిన విషయాల్లోని. మరి ప్రైమరీ స్కూల్లో ట్వెల్త్ అయిన తర్వాత డిగ్రీలోని జాయిన్ అవడానికి, స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఇంకా కంటిన్యూ అవడానికి ఏంటి నీ స్ట్రాంగ్ ఫీలింగ్?
0: స్వామి ఇస్ నాట్ స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే స్వామి నేను స్కూల్లో జాయిన్ అవడం కూడా స్వామి వెళ్ళే. నేను లెవెన్త్ స్టాండర్డ్ లో కూడా నేను బయటకు వచ్చేసి ఉండాల్సింది, ఐ మీన్ స్వామి కుడ్ హావ్ మేడ్ ద సిచ్యువేషన్ లైక్ దట్, కానీ స్వామి ఇస్ ఒక మ్యాగ్నెట్. మనం అందరం ఐఎన్ ఫీలింగ్స్ లాంటి వాళ్ళము, ఆ మ్యాగ్నెట్ మన సరౌండింగ్స్ ఉన్నప్పుడు మనం పారిపోలేము, ఎంత ట్రై చేసినా వీ కాంట్ గో. స్వామి అట్రాక్ట్ స్వామి హోల్డర్స్, అంటే మనం ఎప్పటి వరకు అంటే వీ టర్న్ ఇన్ టు మ్యాగ్నెట్స్ టు అట్రాక్ ద క్రౌడ్ అండ్ టెల్ దెమ్ అబౌట్ స్వామి, స్వామి స్టిల్ క్లింగ్ ఆన్ టు అస్ అండ్ స్వామి మేక్ అస్ ఆల్సో ఇన్ టు మ్యాగ్నెట్స్. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు, స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నరసం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారా
2: సాయిరామ్, నా పేరు జయశ్రీ. నేను ఇప్పుడు ఎంఎస్సీ బయోసైన్స్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. నేను 11th స్టాండర్డ్ లో ప్రైమరీ స్కూల్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ బీఎస్సీ చదువుకున్నాను, తర్వాత ఎంఎస్సీ ఇప్పుడు చేస్తున్నాను ఫైనల్ ఇయర్. నేను చిన్నప్పటి నుంచి బాల్యకాశకి వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం భరతయాత్ర కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. 6th స్టాండర్డ్ నుంచి భరతయాత్రలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాం. అంటే ఇక్కడ డిసెంబర్లో మా జిల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు భరతయాత్రకి. అప్పుడు నేను డ్రామా గ్రూప్ లో ఉండేదాన్ని, అందులో డాన్స్. 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు 7th లో 8th లో 9th లో నాకు ఛాన్స్ దొరికింది స్వామి దగ్గర డాన్స్ చేయడానికి.
1: స్వామితోటి పొందిన ఒక మంచి అనుభూతి మా అందరితో షేర్ చేసుకుంటావా?
2: అనుభూతి అంటే నాకు పెద్ద మిరకల్స్ ఏమి జరగలేదు లైఫ్ లో. మేబీ అంటే మిరకల్స్ అంటే విజిటింగ్ కార్డ్స్ అని చెప్తారు స్వామివి. నాకు ఆల్రెడీ విజిటింగ్ కార్డ్ అంటే ఓన్లీ పేరెంట్స్ చెప్పేసారు స్వామి అంటే భగవంతుడు స్వామి ఇంకా అంతా అని. ఎక్స్పీరియన్సెస్ అంటే 10th వరకు నేను హాస్టల్లో లేను. తర్వాత 11th లో సడన్ గా ఇక్కడ ఆనంద్పూర్ డిస్ట్రిక్ట్ అదే పర్తి వచ్చి ఉండ పర్తి మేము ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం, కానీ అమ్మానంత వచ్చేవాళ్ళం. కానీ నాకు ఒక్కసారి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయిన వెంటనే కొంచెం భయం అనిపించింది. అంటే అమ్మా నాన్న ఉండరు అక్కడ, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. అందుకని కానీ స్వామితో మాట్లాడడం నాకు చాలా అలవాటు. ఒకసారి నేను ప్రేయర్ హాల్కి వెళ్ళాను స్కూల్లో, స్వామితో చెప్పాను ఇక్కడ అమ్మా నాన్న లేరు, మీరే నన్ను చూసుకోవాలి, ఎప్పుడు నాతో ఉంటానని ప్రామిస్ చేయండి స్వామిని అడిగాను. జస్ట్ ఇలా అన్నానో లేదు, అక్కడ మా ప్రేయర్ హాల్లో ఒక మధ్యలో ఒక పెద్ద ఫోటోలా ఉంటుంది, దానికి ఒక గార్లాండ్ కట్టు ఉంటుంది. అప్పుడు నేను అడిగిన వెంటనే రెండు వైపుల నుంచి ఆ గార్లెండ్ ఊడి కింద నిలబడింది అనమాట. అప్పటి నుంచి స్వామి నాకు అష్యూరెన్స్ ఇచ్చాను, నేను నీ జీవితం మొత్తం చూసుకుంటానని అన్నట్టు. అప్పటి నుంచి ఇంకా ఆ నమ్మకం వస్తుంది. అందుకే ఇంకా స్కూల్ నుంచి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే ఒక్కసారి స్వామి అంటే నేను చెప్పాలంటే ఐఎమ్ రీబోర్న్ అస్ అ సాయి స్టూడెంట్. ఆ అంటే నిజంగా ఇంకొక మనిషిలా మారా అనిపించింది అక్కడికి వచ్చిన తర్వాత. చాలా మార్పులు వచ్చాయి నాలో.
1: మరి 10th క్లాస్ వరకు బయట చదువుకున్న నీకు స్వామి సిస్టంలోకి వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి తేడా ఏమనిపించింది?
2: తేడా అంటే బయట అసలు బాగాలేదని చెప్పలేను నేను, ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ ద్వారానే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అది చెడు అని చెప్పలేను. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆర్గనైజ్డ్ వే అంటే వర్క్ షెడ్యూల్ ఒక ఎలా ఆర్గనైజ్డ్గా ఉండాలో అది నేర్చుకున్నాను అనమాట. అంటే ఉదయాన్నే లేచి సుప్రభాతం చేసి దాని తర్వాత ప్రతిరోజు అదే షెడ్యూల్. అదే బయట ఉన్నప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఈ రోజు ఎంత క్లేస్తే రేపు ఎంత క్లేస్తానో తెలియదు. కానీ ఇలా ప్రతిదీ మన బాడీ మొత్తం ఒక టైం షెడ్యూల్కి అలవాటు అయిపోతుంది సిస్టమాటిక్ వే. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ఎప్పుడు తొందరగా లేచేదాను కదా ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తొందరగా లేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాను అనమాట. అంటే ఒక రోజు ఒక గంట ముందు లేచానంటే ఈ రోజు ఒక గంట, అలాంటిది వారానికి నాకు 7 గంటలు ఎక్స్ట్రా, అంటే నా లైఫ్ లో 7 గంటలు ఎక్స్ట్రా. అదే బయట ఉండుంటే ఈ 7 గంటలు కూడా ఉండవు కదా. అంటే వారానికి 7 గంటలు అంటే అలాంటిది ఇంకొక నెలకి 7x4 అన్ని ఎక్స్ట్రా గంటలు అనమాట. సో అలా ప్రతిది లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడం వల్ల మనలో ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అలవాటు అయిపోవచ్చు అనే నమ్మకం వచ్చేసింది లైఫ్ లో. సో ఎలాంటి సిచ్యువేషన్స్ లైఫ్ లో వచ్చినా కూడా ఫేస్ చేయగలనన్న నమ్మకం.
1: చాలా బాగుంది. మరి స్వామి దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు స్వామి అంబ్రెల్లాలో ఉండి స్వామి క్యాంపస్ లో చదువుకుంటూ బాగా నచ్చింది ఏంటి? స్వామి చెప్పిన దాంట్లో టీచింగ్స్ లో ఏది జీవితాంతం తప్పకుండా పాటించాలనుకుంటున్నావు?
2: నాకు అంటే పాటించాలి అనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నాను. ఏంటంటే స్వామి ఇంత చేస్తున్నారు ప్రతి ఒక్కరికి, కానీ స్వామి మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగితే నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఒకటే అని చెప్పారు, మీరందరూ మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావాలి. అంటే ఇంత చేస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ మన నుంచి స్వామికి ఏం కావాలని కోరుకోవట్లేదు, మన తల్లిదండ్రులకే మళ్ళీ ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. అంటే అంత సెల్ఫ్లెస్నెస్ ఎవరికుంటుంది, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కావట్లేదు. కానీ అంటే ఇంత ఇచ్చి కూడా ఏం తిరిగి ఆశించట్లేదు. అది ఎవరైనా చేయగలరు? మన సొంత తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకి ఏదైనా చేస్తున్నారంటే రేపు పొద్దున మనం ముసలైతే వాళ్ళు మనల్ని చూసుకుంటారు. అలాంటిది స్వామి నేనెవరో తెలియదు, తనెవరో తెలియదు, అంటే ఇంతమంది పేర్లు కూడా తెలియదు, కానీ ఎంత తెలియకుండా కూడా అందరూ నా ప్రాపర్టీ అంటే ఎవరు జాయిన్ అయ్యారో ఎవరు అదంతా స్వామికి తెలుసు. కానీ మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలుసు, స్వామికి తెలుసు. అలాంటి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి అందరూ నా ప్రాపర్టీ, అందరూ నా ప్రాపర్టీ అంటున్నారు. అంటే ఎవరినైనా సెల్ఫ్లెస్ గా అంటే యాక్సెప్టెన్స్ ఉంది స్వామికి. అంత అంటే 1000 తల్లులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అర్థమైంది. ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకైనా చెప్పుకుంటాం, నాన్నకైనా చెప్తాం, ఇప్పుడు మాకు దొరికిన 10 మినిట్స్ ఫోన్ కాల్లో ఏం చెప్తాం. అది కూడా ఈ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్నకి వాళ్ళకి బాధపడడం ఎందుకు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామితో ఎలా కనెక్ట్ అవుతున్నావు అంటే నేను లెటర్స్ రాస్తూ ఉంటాను స్వామికి ప్రతిరోజు ఈవినింగ్ భజన్స్ లో. 6:00 కి మాకు భజన్ బెల్ అవుతుంది, సో 15 మినిట్స్ అటెండెన్స్ అవుతుంది అనమాట. సో నేను 15 మినిట్స్ నేను కూర్చుని ఒక లెటర్ రాస్తాను భజన్ వెంటనే. అది మాకు ప్రేయర్ హాల్ లో ఒక పోస్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది, అందులో పోస్ట్ చేస్తాను అనమాట. అది రాసిన వెంటనే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాని గురించి రోజంతా ఎంత బాధపడినా కూడా ఒక్కసారి అది ఆ పేపర్ లో రాసి పోస్ట్ చేసిన వెంటనే ఇంకా నాకేం గుర్తుండదు. అంటే నాకు తెలుసు ఒక్కసారి ఇంకా స్వామికి చెప్తానంటే స్వామి చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైఫ్ లో అంటే స్వామి లైఫ్ నుంచి నేను నేర్చుకునే లెసన్ ఏంటంటే సర్వీస్. అన్నిటికైనా స్వామి చేసింది అదే. నేను ఇక్కడ కూడా కొన్నిసార్లు ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా నా మైండ్ డైవర్ట్ అవ్వాలంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ సర్వింగ్ అది చేయడానికి వెళ్తూ ఉంటాను. అది ఇచ్చిన హ్యాపీనెస్ ఏమో మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. అంటే ఆ కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా అది చాలా ఇక్కడ చిన్న స్కేల్లో చేసినా మేము మోస్ట్లీ. అంటే రేపు పొద్దున మేము జాబ్ చేయడానికి కూడా నేను ఏదైనా జాబ్ చేయాలనుకున్నా కూడా అది మేము కూడా ఇప్పుడు సొసైటీ నుంచి ఎంత పొందుతున్నామో సేమ్ అదే వెనక్కి ఇవ్వాలనుకున్నా. వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది, అందుకని ఎంత వీలైతే అంత సర్వీస్ చేయాలని. మాకు దొరికిన నాకు వీలైనంత స్వామి ఎంత ఇవ్వగలిగితే అంత సర్వీస్ నేను చేయాలనుకుంటున్నాను.
1: చాలా బాగుంది. మరి గోల్డెన్ జూబ్లీ ఈ సంవత్సరం మీరు ఇక్కడ చదువుకోవడం, స్వామి దగ్గర ఉండడం ఎంతో అదృష్టం. ఈ సందర్భంలోని మీ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారా?
2: స్వామి ఈ కళాశాలను స్థాపించి 50 సంవత్సరాలు అయిపోయిందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. అంటే ఈ బిల్డింగ్ ఇప్పటికీ చూసినా ఎంత బ్రాండ్ న్యూ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా 50 సంవత్సరాలు ఓల్డ్ ఈ బిల్డింగ్ అని యాక్చువల్లీ షాకింగ్ నాకు అది చూసిన వెంటనే. ఈరోజు అనిపిస్తుంది అంత బాగా డెకరేట్ చేసిన తర్వాత చూసిన వెంటనే ఈ బిల్డింగ్ కి 50 సంవత్సరాలు అయిపోయాయి అప్పుడే అనిపించింది. అంత న్యూ లుక్ ఉంది ఆ బిల్డింగ్ కి. అంతేకాకుండా నేను వారం రోజుల నుంచి చూస్తున్నాను మా టీచర్స్ అందరూ ఎంత ఓల్డ్, అందరూ 60-70 ఇయర్స్ లో ఉన్నారు. వాళ్ళు కూడా పైకి కిందకి అటు ఇటు తిరుగుతూ అంత ఎంత ఆనందంతో సెలబ్రేట్ చేస్తుంటే నాకు నిజంగా. హాస్టల్ ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జస్ట్ ఇప్పుడే అయ్యాయి, సిఐఈస్ ఒక 2 రోజులే అయ్యాయి అంతే. ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత 2 రోజులు కూడా అందరూ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా ఎంజాయ్ చేశారంటే నిజంగానే స్వామి వస్తున్నారు. నిజంగానే స్వామి వస్తే ఎంత గ్రాండ్ గా ఉండాలో నిజంగా అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి నిజంగా అంత వర్క్ చేశారు. వాళ్ళు పెట్టిన రంగోలీస్ గానీ డెకరేషన్ చేయడం ప్రతి చిన్నది చూసుకుని పువ్వులు అన్ని చిన్న చిన్న వస్తువులు కూడా చూసుకుంటూ నేను డాన్స్ చేశాను. ఆ డాన్స్ ఇందాక మీకు చెప్పాను కదా 6th, 7th, 8th, 9th లో పర్త్యాత్రపు నాకు ఛాన్స్ వచ్చిందని. ఆ రోజు స్వామి మాకు శారీస్ ఇవ్వడం, పాదనమస్కారం ఇవ్వడం అవన్నీ అంటే నాకు ఎంత అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండదో ఈ రోజు కూడా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగానే స్వామి అక్కడ వచ్చి కూర్చున్నారు, స్వామి మాతో ఫోటో తీసుకుంటున్నారు అలా అనిపించింది స్టేజ్. దాని తర్వాత అంతా అయిన తర్వాత కూడా మీరందరూ క్యాంపస్ చుట్టూ మా ఎక్స్టెండెంట్స్ అందరూ వచ్చి క్యాంపస్ చుట్టూ తిరిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని రికలెక్ట్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ రోజంతా.
3: సైరా, నా పేరు రేష్మ, నేను ఇప్పుడు 2nd MBA చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ మేజర్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ MBAకి ఎలా వచ్చానంటే నేను యాక్చువల్గా ప్రైమరీ స్కూల్లో 1st స్టాండర్డ్ నుంచి జాయిన్ అయ్యాను. కానీ నాకు అప్పుడు స్వామి ఎవరున్నారు అది ఏం తెలీదు. నాన్న నాకు యాక్చువల్గా ఏం చెప్పారంటే నువ్వు స్కూల్కి వెళ్ళు, యాక్చువల్లీ అది డే స్కాలరు, నీకు కావాలంటే ప్రతిరోజు నీకు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తామని, లేకపోతే అక్కడే ఏం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, నీకు ఇష్టం అంటే అక్కడే ఉండని చెప్పారు. అది అయిన తర్వాత ఇక్కడ ఆ ఫ్లోలోనే వెళ్ళాం. నేను నార్మల్గా స్వామి ఎవరున్నారు, వాళ్ళు గాడ్ ఎవరు అని ఏం తెలీదు. ఫస్ట్ హ్యాండ్ నుంచి మైండ్ లో ఏమైనా ఐడియా ఉంటే ఆ ఐడియాతోనే వచ్చాను. కానీ ఇక్కడ బీబీఎం అయిన తర్వాత 2014 ఇన్ మై మైండ్ అది ఒక థాట్ జరిగిపోయింది అనమాట. కానీ ఎలా అంటే, స్వామి ఊరికే నార్మల్ గా నేను ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నాను కదా, నాకు ఎంబీఏ కూడా సీట్ ఇస్తారులే అలా, ఐ థింక్ నేను ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నేను నాకు సీట్ ఇస్తారని. నేను ఎగ్జామ్ కి అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు, ఊరికే అలా వచ్చేసాను. ఎందుకంటే చాలా మంది చెప్పారు నువ్వు ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నావు, ఇప్పుడు స్వామిని వదిలే, ఐ మీన్ హీ డిడ్ంట్ లీవ్ యూ, ఇప్పుడు కూడా మీకు సీట్ ఇస్తారని చెప్పారు. అది నేను టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని పర్తీకి వచ్చాను. చాలా ప్రిపరేషన్ చేయలేదు కానీ పర్తీకి వచ్చి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ 2014 యాక్చువల్లీ ఎంబీఏ స్టార్ట్ అయింది మన ఇన్స్టిట్యూట్ లో అనంతపూర్ క్యాంపస్ లో. అది లిస్ట్ చూసిన తర్వాత నేను చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే నా పేరు లిస్ట్ లో లేదనమాట. అప్పుడు షాక్ అయ్యి చాలా, మా నాన్న కూడా చాలా బాధ పెట్టారు. వాళ్ళు చెప్పారు ఏంటిది నువ్వు బాగా ప్రిపేర్ చేయలేదు అందుకే స్వామి నీకు సీట్ ఇవ్వలేదని. అప్పుడు కూడా నేను రియలైజ్ చేయలేదు. సెకండ్ ఇయర్ లో కూడా 2015 కూడా నేను అప్లై చేశాను ఎంబీఏకి, అప్పుడు కూడా నా పేరు రాలేదు లిస్ట్ లో. అప్పుడు నాకు అర్థమైంది, స్వామి ఇది ఈ ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నారు. నార్మల్ గా నాకేంటంటే, స్వామి ఎవ్రీ టైమ్ హీ గివ్స్ యూ ఎన్ ఎక్స్పీరియన్స్, అది సిమిలర్ గా ఉంటే వాళ్ళు మీకు ఒక లెసన్ నేర్పించాలని ఉంది, అలా నా ఫీలింగ్ ఉండింది. అందుకే సెకండ్ టైం లో కూడా అది రాలేదంటే నేను ఇంట్రోస్పెక్ట్ చేశాను. నేను స్వామి ఎందుకు ఇప్పుడు సీట్ ఇవ్వలేదు, బీబీఎం కూడా వచ్చినప్పుడు నేను చాలా బాగా ప్రిపేర్ అవ్వలేదు కానీ నాకు సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ఐ ఇంట్రోస్పెక్టెడ్. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే ఐ టేకన్ ది సీట్ ఫర్ గ్రాంటెడ్ నాకంటే అది ఐ నెవర్ రియలైజ్ దట్ ఇది స్వామి ఇన్స్టిట్యూట్ లో సెలెక్షన్ ఎగ్జామ్ మార్క్స్ మీద కాదు, స్వామియే పిక్ చేస్తారు వాళ్ళ స్టూడెంట్స్ అని అప్పుడు నాకు రియలైజ్ అయింది. థర్డ్ ఇయర్ లో కూడా నేను స్వామికి చెప్పాను, స్వామి చూడండి నేను ఐ అక్సెప్టెడ్ మై మిస్టేక్ అని, కానీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ అ సీట్ మీరు ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు మీ ప్లాన్ మీరే, యూ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ అని అదే నాకు థాట్ వచ్చింది. థర్డ్ ఇయర్ లో కూడా నేను ట్రై చేశాను కానీ అప్పుడు కూడా రాలేదు. అయిన తర్వాత నేను నాన్నకు చెప్పేశాను, నాన్న ఇప్పుడు మరీ ట్రై చేయను, మరి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేస్తావు, వెళ్ళు బయటకు వెళ్ళి ఏమైనా పని చేయి ఇది అది అని చెప్పారు. కానీ నాకు ఉండాలని ఉంది నేను పీజీ ఇక్కడే చేయాలని, ఎందుకంటే కిండర్ గార్డెన్ నుంచి స్వామి ఇన్స్టిట్యూట్ లో చదివిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా, ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామని ఆ ఫీలింగ్ అందరికీ లైక్ కమ్యూనికేట్ చేయాలని ఉంది. తర్వాత ఫోర్త్ ఇయర్ లో యాక్చువల్ గా నాన్న చాలా ఫోర్స్ చేశారనమాట, వెళ్ళి ట్రై చేయి అని. నేను నాన్నతో చాలా ఆర్గ్యూ చేశాను, నాన్న నాకు వద్దు ఇప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయను అని చెప్పాను. కానీ మార్చ్ 11 లాస్ట్ డే ఉంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. నాన్న నాకు చెప్పారు చూడు అప్లికేషన్ వచ్చింది నువ్వు ఫిల్ చేయని, కానీ నాకు ఇష్టం లేదని నేను ఫిల్ చేయలేదు. నాన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఒక ఫోన్ చేసి అప్లికేషన్ అడిగారు, అది అప్లికేషన్ మార్చ్ 12 వచ్చింది. నేను నాన్నకు చెప్పాను, నాన్న ఇప్పుడు చూడండి మీరు లాస్ట్ డే అయిపోయింది, ఇప్పుడు అప్లికేషన్ పంపిస్తే కూడా కాల్ లెటర్ రాదు. అది అయిన తర్వాత నాన్నమ్మ నాకు చెప్పారు, చూడు పెద్ద మిరకల్ అవుతుంది ఈ ఇయర్ నీకు వస్తాయి సీట్ అని అలా చెప్పారు. నేను నాన్నమ్మకు ఛాలెంజ్ ఇచ్చాను, నేను చెప్పాను నేను ఎంబీఏ హాల్ టికెట్ వచ్చినప్పుడు లైక్ టిల్ ఇట్ కమ్స్ ఐ విల్ నాట్ బిలీవ్ ద స్వామి ఈజ్ వర్కింగ్ త్రూ మీ అలా చెప్పాను. తర్వాత మార్చ్ 13 కి మేము అప్లికేషన్ పోస్ట్ చేశాము, నేను గ్యారంటీ అయిపోయాను ఇప్పుడు రాదని కాల్ లెటర్. అది ఒక్క వీక్ తర్వాత కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత నాన్నమ్మ నాకు చెప్పారు, చూడు ఇప్పుడు కాల్ లెటర్ వచ్చింది ఇప్పుడు కూడా నమ్మవా అని. నేను చెప్పాను నేను నమ్మను అన్లెస్ అని అంటే నాకు ఎంబీఏ ఫామ్ అది వస్తుంది, అది సెంటెన్స్ నేను చూడాలి, మిస్ రేష్మ ఇస్ అడ్మిటెడ్ ఫర్ ఎంబీఏ, అప్పుడు ఒక నేను నమ్మను అని చెప్పాను. నాకు చాలా ఇది బాధగా ఉండింది, ఎందుకంటే 3 వెయిట్ చేశాను కానీ స్వామి సీట్ ఇవ్వలేదని. అప్పుడు నాన్నమ్మ నాకు ఒక బుక్ ఇచ్చారు, దాంట్లో వెయిటింగ్ బాయ్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నింది. వెయిటింగ్ బాయ్స్ ఎవరంటే నార్మల్ గా బాయ్స్ క్యాంపస్ లో అది ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట, స్వామి వాళ్ళకి ఏం ఫర్దర్ గైడెన్స్ ఎలా ఇస్తారు, ఏం చెప్తారు చేయడానికి, అవన్నీ ఇస్తారంట. అది ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది నార్మల్ గా. అది ఎండ్ లో లైక్ సో మెనీ పీపుల్ మధ్యలో అది వెళ్ళిపోతారు, కానీ మధ్యలో ఎవరైనా ఉంటే లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎవరైనా ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అది అది చేసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది, నాకు కూడా అలాగే స్వామి అలా టెస్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, పర్తీకి వచ్చాను ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాయడానికి కూడా నేను చాలా లైట్ తీసుకున్నాను. నేను స్వామికి చెప్పాను, స్వామి ఈ ఇయర్ కూడా నేను ప్రిపేర్ చేయను, 3 ఇయర్స్ నేను ప్రిపేర్ చేస్తాను కానీ మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను ప్రిపేర్ చేయను, మీకు సీట్ ఇవ్వాలంటే ఇవ్వండి లేకపోతే నేను వెళ్ళిపోతా, అలా చెప్పేసి సాయర్పణం చెప్పేసి వెళ్ళిపోయా ఎగ్జామ్ కి. ఎగ్జామ్ లో ఏం రాసాను ఎలా రాసాను నాకు తెలీదు. నార్మల్ గా ఎగ్జామ్ లో అది 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత నార్మల్ గా నేను సెక్షన్ చూస్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఇయర్ నాకు ఆల్రెడీ ఐడియా ఉండింది స్వామి నాకు ఇవ్వలే, హీ విల్ నాట్ గివ్ మీ అని, ఊరికే అది అటెంప్ట్ చేశాను ఆన్సర్స్. అది చేసిన తర్వాత ఈవినింగ్ 5 o'clock కి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. నాకు 4 ఫోన్ కాల్స్ వచ్చాయి, అందరూ నాకు చెప్తున్నారు అక్క మీ రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, కానీ నేను నమ్మలేదు. తర్వాత నా తమ్ముడు వెళ్ళి ఆ లిస్ట్ లో ఫోటో తీసుకుని అది నాకు చూపించారు. అది చూసిన తర్వాత కూడా నేను వెళ్ళలేదు లిస్ట్ చూడడానికి, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ నా పేరు లిస్ట్ లో ఉందని. అది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత చాలా మంది నాకు చెప్పారు మీకు ఎందుకు స్వామి ఇంత లేట్ గా ఎందుకు జాయిన్ అంటే, యాక్చువల్ గా చాలా మందికి నాతో ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట. 3 ఇయర్స్ ఎవరు వెయిట్ చేస్తారు, ఇప్పుడు స్వామి ఫామ్ ఫిజికల్ ఫామ్ లేదు, ఫిజికల్ ఫామ్ అట్లీస్ట్ ఉంటే అందరికి అష్యూరెన్స్ ఉంటుంది, హా ఇప్పుడు దర్శనంకి వస్తారు స్వామి మనకు చెప్తారు ఇది అది అని. కానీ ఇప్పుడు ఫిజికల్ ఫామ్ కూడా లేదు, మరి నువ్వు అందరూ నాకు చెప్పారు నువ్వు ఎలా వెయిట్ చేస్తావు, 3 ఇయర్స్ వెయిట్ చేస్తావు, దట్ టు లైక్ బీయింగ్ అ గర్ల్ యూ వెయిటెడ్ ఫర్ 3 ఇయర్స్. అండ్ అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకు ఇంకొక లైక్ ఆ ఫీలింగ్ ఉన్నది అని, నేను స్వామి చెప్తారు కదా మేము వెన్ వీ స్పీక్ వీ డోంట్ కన్వే ఎనీథింగ్ బట్ బై అవర్ యాక్షన్స్ వీ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అలా అని నేను ఏం ఎవరికి చెప్పలేదు కానీ అందరికి తెలిసింది. నేను 3 ఇయర్స్ వెయిట్ చేశాను, 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జూనియర్స్ సీనియర్స్ టీచర్స్ కూడా చెప్పారు నాకు నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యావు. అదే నాకు ఒక చాలా ప్రౌడ్ గా ఫీల్ అయింది, ఎందుకంటే స్వామి నాకు ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసి చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. ఇది ఒకటి. ఇలా నేను ఎంబీఏకి వచ్చాను, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ కాలేజ్ ది యాక్చువల్ వాల్యూ తెలిసింది. తర్వాత ఐ వుడ్ లైక్ టు టెల్ అది ఒక్క లైక్ వన్ బిలీఫ్ దట్ ఐ హ్యావ్. స్వామి ఏం చెప్తారంటే ఏదో చేయండి పర్వాలేదు, సర్వీస్ చేయండి లేకపోతే టాక్ టు సంబడి స్వీట్లీ సాఫ్ట్లీ, ఏమైనా చేస్తే ఫస్ట్ థాట్ దట్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ మైండ్స్ ఇస్ స్వామికి ఇది ఎలా ఫీల్ అవుతుంది. అది ఆ థాట్ మేము ఒక్క లైక్ ఎనీ యాక్షన్ చేసిన ముందు ఆ థాట్ ఒక్కసారి వస్తే అది మన జస్టిఫికేషన్ వస్తుంది స్వామి ఇది ఇష్టమా లేదా అని. స్వామికి ఇష్టం అంటే మేము చేయవచ్చు, స్వామికి ఇష్టం లేకపోతే అది చేయం. అలా ఐ ప్రామిస్ టు ప్రాక్టీస్ దిస్ త్రూ అవుట్ మై లైఫ్. నేను ఏదో యాక్షన్ చేయముందా ఏదో డెసిషన్ తీసుకోన ముందా ఐ విల్ ఆల్వేస్ థింక్ ఇది స్వామికి ఇష్టం ఉంటుందా లేదా. ఐ నో స్వామి నాకు కన్వే చేస్తారు, వాళ్ళు ఇష్టం అంటే నేను చేస్తాను లేకపోతే నేను చేయను. 3 ఇయర్స్ వేస్ట్ చేసిన తర్వాత నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ క్యాంపస్. అది నాకు చాలా లక్కీ ఫీల్ అయిందనమాట, ఎందుకంటే మేబీ ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దోస్ 3 ఇయర్స్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 6వ ఆఖరి భాగం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరణ